0: రేడియో సై శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 జులై 14వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.
1: మట్టి చేరిన ఇనుముకు పట్టుతుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు, సాహచర్యంబు నివ్విధి సర్వులకును, సత్యమును తెలుపు బాట సాయి మాట. మట్టి చేరిన ఇనుముకు పట్టుతుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు, సాహచర్యంబులివ్విధి సర్వులకులు. కార్యకర్తల, మనము అనేక విధములైనటువంటి కార్యక్రమములను చేపట్టాము. ఈ కార్యక్రమంలో ప్రారంభించుటకు పూర్వము మనము మూడు విధములైనటువంటి ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది. ఎవరి కోసం మనం చేస్తున్నాం ఈ పనులన్నీ, ఎందుకోసం చేస్తున్నాం, ఇది రెండవది. మూడవది, ఎట్లా చేస్తున్నాం. ప్రశ్నలు మూడు అయినప్పటికీ దీనికి జవాబు ఒక్కటే. ఎవరి కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో, ఎవరి కోసం చేపట్టాం ఈ పనులు? దీనికి జవాబు దీర్ఘంగా విచారం చేసినప్పుడు మన కోసమే చేస్తున్నాం ఈ పనులన్నీ. ఎందుకోసం చేస్తున్నామంటే ఇది మన ఆనందం కోసమే చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామంటే మంచిగా చేసినటువంటిది మంచి ఫలితమిస్తుంది, చెడ్డగా చేసినటువంటిది చెడ్డ ఫలితమిస్తుంది. ఇది కూడాను మన కోసమే. కనుకనే ఏది చేసుకున్నా మనకు మనము తప్పు చేసుకోము, మనకు మనము కీడు సంభవించినట్లు చేసుకోము. అయితే మనకు అన్ని మంచిని కలగాలనేటువంటి ఉద్దేశంతో మనం ఏ విధంగా చేసుకుంటామో, పర్లకు చేసేటువంటి యొక్క కార్యక్రమంలో కూడాను ఈ భావాన్ని మనము ఇమిడ్చాలి. ఇవన్నీ కూడాను మానవుణ్ణి సంస్కరింపచేసేటువంటి యొక్క మార్గములే. ప్రపంచములో ఏ వస్తువు అయినా కూడాను సంస్కరింపబడక దానిని ఉపయోగించటం సాధ్యం కాదు. ఈ సంస్కారం చేత అల్ప విలువ కలిగినటువంటి వస్తువు కూడాను అధిక విలువగా అయినటువంటి వస్తువుగా రూపొందుతుంది. అంతేకాదు, ఇది మరొక రూపకంగా కూడాను మరొక వస్తువుగా కూడాను పరిణమింపబడుతుంది. కనుకనే మానవునికు సంస్కారము సంస్కరింపబడటము అనేటువంటిది అత్యవసరమైనటువంటి నేత్రములు. మనము తినేటువంటి తిండి మొదలు కట్టే బట్ట వరకు కూడాను అన్ని కూడాను సంస్కరింపబడటం చేతనే దీన్ని మనం ఉపయోగపరచుకుంటున్నాం. పండింపబడినటువంటి పంటను మనం అట్టనే సహజంగా భుజించడానికి మనం పూనుకోము. అదే విధముగానే పుట్టిన ప్రత్తిని మనము ధరించడానికి పూనుకోము. దానిని దారముగా గావించి తదుపరి దానిని వస్త్రముగా నేసి దానిని మనం ధరించడానికి ప్రయత్నిస్తాం. సంస్కరించుటకు పూర్వము ఒక రూపమును ధరించినటువంటి వస్తువు సంస్కరింపబడిన తర్వాత మరొక రూపకంగా మరొక పేరుగా కూడాను దీన్ని పొందుతుంది. మానవునకు మూడు విధములైనటువంటి సంస్కారములు కావాలి. శారీరక సంస్కారం ఒకటి, మానసిక సంస్కారం రెండవది, మూడవ దానిని ఆత్మ సంస్కారం అన్నారు. ఆత్మకు సంస్కారం అన్నటువంటిది ఏమాత్రమూ లేదు, ప్రాకృతమైనటువంటి పదార్థములకే సంస్కారము. ప్రాకృతమైనటువంటి పదార్థములే మార్పు చెందటము, కనుక పరాకృతమైనటువంటి యొక్క పదార్థమునకు సంస్కారం అవసరం లేదు, అది మార్పు చెందనటువంటి. కనుకని ఆత్మ సంస్కారం అనేటువంటిది కేవలం మన తృప్తి నిమిత్తమై మనం ఉచ్చరించుకుంటున్నామే కాని ఇది ఆత్మకు సంస్కారం అనేటువంటిది ఏమాత్రమూ అవసరం లేదు. అది శుద్ధమైనటువంటిది, ఇది స్థిరమైనటువంటిది, ఇది ఎట్టి మార్పును చెందనటువంటిది. అటువంటి ఆత్మకు సంస్కారం ఎందుకు? శరీరము మానసికము ఈ రెండు కూడాను ప్రాకృతమైనటువంటి పదార్థములు. ఇవి అనేక విధమైనటువంటి పరిణామములు పొందుతూ ఉన్నాయి. ఈ పరిణామములు పొందేటువంటి పదార్థములు కనుకనే వీటికి సంస్కారములు అత్యవసరము. ఇప్పుడు వెండి దైవమవుతుందా లేక రాయి దైవమవుతుందా? తప్పక అవుతుంది. ఇది కొండలో ఉండినంత వరకు ఇది రాయిగా మనము చూపుస్తాము, బండగా మనం భావిస్తాము. కానీ ఇది శిల్పి చేత అనేక విధములు సంస్కరింపబడటం చేత ఇది ఒక స్వరూపకంగా దైవంగా మనం ఆరాధన చేస్తాం. రాయిగా, జడముగా, మొద్దుగా కొండలో పడినటువంటి ఈ బండను ఈనాడు ఆలయములో పెట్టి ఆరాధనలు గావించుకునేటువంటి స్థాయికి తెప్పించింది ఒక సంస్కారమే కదా. కనుకని సంస్కారం చేత అల్ప వస్తువు కూడాను అధిక విలువైనటువంటి వస్తువుగా రూపొందుతూ ఉండాలి. ఇది మొదలు ఒక చెట్టుగా ఉంటుండినది. ఈ చెట్టుగా ఉండినటువంటి యొక్క ఈ కర్రను అనేక విధములుగా సంస్కరింపబడటం చేతనే ఇది ఒక చేరుగా తయారైంది. దీనికి సంస్కరింపబడటమే లేకుండా ఉండినా ఇది ఒక చేరుగా రూపొందదు. అదే విధముగానే ప్రాకృతమైనటువంటి ప్రతి పదార్థం కూడాను పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి యొక్క స్వరూపంగా రూపొందడానికి సంస్కారమే ఆధారం. కనుక ఇట్టి సంస్కారం మానవునికి అత్యవసరం. ఈ మానవుని యొక్క దేహము అనేక విధములైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటిది, మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడిన చేరినటువంటిది, అనేక విధములైనటువంటి మురికితో కూడబడినటువంటిది. మనము దేహరీతిగా బహిర్ముఖంలో మనం అనేక విధములుగా స్నానము చేసి సోపులు వేసి దాన్ని పరిశుద్ధము గావించుకుని తుడిచి దానికి ఇంకా అనేక రకమైనటువంటి యొక్క కల్పనలంతా కూడా చేసుకుని దీనికి పరిశుద్ధము గావించుకుంటున్నాం. బహిర్ముఖమైనటువంటి శుద్ధాన్ని మాత్రం మనం తెలిసినట్టుగా గావించుకుంటున్నామే కానీ అంతర్ముఖమైనటువంటి అశుద్ధాన్ని మనం ఏ రీతిగా శుభ్రము గావించుకోవాలి? మొట్టమొదట మనము అంతర్ముఖమైనటువంటి దీనిని పరిశుద్ధపరచుకున్నప్పుడే బహిర్ముఖమైనటువంటి యొక్క శుద్ధము తమంతట తామే ఏర్పడుతుంది. దీనికి పవిత్రమైన భావములు, పవిత్రమైన కర్మలు అత్యవసరము. అంతర్ముఖమైనటువంటి శుద్ధముని మానసిక శుద్ధి అని, బహిర్ముఖమైనటువంటి శుద్ధిని దేహశుద్ధి అని చెప్పబడుతుంది. ఇక్కడ శివుడే జీవుడు అనేటువంటి ఒక తత్వాన్ని మనం తీసుకుందాం. జీవుడెవరు, దేవుడెవరు అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క గుణములు సత్వరజో తమో గుణములు, ప్రాకృత సంబంధమైనటువంటి సత్వరజో తమో గుణములు, ఈ గుణములతో కూడినంత కాలము ఇది జీవుడే. ఈ ప్రాకృత గుణములైనటువంటి సత్వరజో తమో గుణములను మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు ఇతనే దేవుడు. పొట్టు ఉండినంత వరకు ఒడ్డు అని చెప్పబడుతూ, పొట్టు తీసిన తర్వాత బియ్యమని ఏ విధంగా మనం చెప్తున్నామో అదే విధముగాని ఈ గుణముల యొక్క సంస్కారము, సాంప్రదాయము, కొంతవరకును సంయోగం ఉండినంత వరకు కూడాను ఇది జీవుడే. గుణ సంపర్కము జీవుడు, గుణవియోగుడు దేవుడు. కనుక ఈనాడు సేవా కార్యక్రమంలో మన యొక్క గుణములను సాత్వికమైనటువంటిగా మార్చుకోవటం చేత మనము దైవత్వాన్ని పొందటంలో ఎట్టి సందేహము ఉండదు. మనం చేసేటువంటి సర్వ కార్యములు కూడాను దైవార్పితమైనటువంటి భావంతో దైవ కార్యములుగా మనం భావించినప్పుడే మనము దైవత్వాన్ని కూడాను పొందుతాం. ఇది పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి కూడాను చేకూరుతుంది. అయితే ఈనాటి మన సేవ కార్యక్రమంలో మనము ఇట్టి ఉన్నత భావాన్ని, ఉన్నత స్థాయిని మనము అనుభవించటం లేదు, ఆలోచించటం లేదు. మనలను మనము సంస్కరింపచేసుకోవటమే ఈ సేవా కార్యక్రమం యొక్క సారాంశం కాని ఏదో ఎవరికో మనం సేవ చేస్తున్నాము, ఏదో ఒక సంస్థల యొక్క నిబంధనను అనుసరిస్తున్నాము అనేటువంటి భావము మనలో నుంచి పూర్తి దూరమైపోవాలి. ఏ విధంగా మనము భుజించి మన ఆకలిని మనం తీర్చుకొనుచున్నామో అదే విధంగానే ఇతరులను సేవించి మన యొక్క దివ్యత్వాన్ని మనము పోషించుకోవటానికి ప్రయత్నించాలి. చేయటం ఒకరైతే అనుభవించటం మరొకరు ఏ విధంగా సంభవిస్తుంది అని సందేహం రావచ్చు. అనేక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. మానసికమైనటువంటి యొక్క స్థితి దీనిని అనుభవిస్తుండాలి. మొట్టమొదట మైత్రి అని చెప్పారు. రెండవది కరుణ, మూడవది ముదిత, నాలుగవది ఉపేక్ష. ఈ నాలుగింటి ఎందుకుడను మానవత్వాన్ని సంస్కరింప చేయాలి అన్నారు. మొట్టమొదట మైత్రి. మైత్రి అనగా ఏమిటి? స్నేహాన్ని పెంచుకోవటము అని అనుకుంటున్నాం. కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునేటువంటి యొక్క స్నేహంగా మనం తలస్తూ ఉన్నాం. ప్రాకృతమైనటువంటి యొక్క అర్థము సంబంధము ఎందుకుడను పారమార్థికమైనటువంటి యొక్క సంబంధాన్ని కూడా చేకూర్చుకోవాలి. కష్టములు కాని, సుఖములు కాని, బాధలు కాని నాకు ఎట్టివో, ఎదురు వ్యక్తికి కూడాను అట్టివే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరి అయినటువంటి మైత్రి. నాకు సంభవించినటువంటి బాధ నన్ను ఎన్ని విధములుగా నన్ను కష్టపెడుతున్నదో, ఎదుటి వ్యక్తికి సంభవించిన బాధలు కూడాను ఆ వ్యక్తికి ఆ విధంగా బాధ పెడుతుంటాయి అనేటువంటి దానిని అర్థం చేసుకుంటే స్నేహం సులభంగా చేకూరుతుంది. ఉపమానము రామాయణంలో ఉండినటువంటి రాములకు సుగ్రీవునికి కలిగినటువంటి మైత్రి. సుగ్రీవుడు వానర జాతి, రాములు మానవ జాతి, వీరిద్దరికి కూడాను మైత్రి కుదరటంలో ఉండినటువంటి అంతరార్థమేమి? సుగ్రీవుడు తన సోదరుని చేత రాజ్యభ్రష్టుడయ్యాడు, రాములు కూడాను తన సోదరుని చేత అతను రాజ్యభ్రష్టుడయ్యాడు. సుగ్రీవుడు భార్య వియోగం చేత తాను బాధను పొందుతున్నాడు, రాములు కూడాను భార్య వియోగం చేత తాను కూడాను బాధను అనుభవిస్తున్నాడు. ఈ అవస్థలే, సమానమైన అవస్థలే ఈ ఇరువురి యొక్క మైత్రికి మూల కారణము. తన కష్టము ఇట్టిది గనుక ఇదే విధమైనటువంటి కష్టం ఎదుటి వ్యక్తి కూడాను అట్టిదిగానే ఉంటుంటాది అనేటువంటి విషయాన్ని ఇరువురు కూడాను చక్కగా అర్థం చేసుకున్నారు. అప్పుడే వారి యొక్క స్నేహము బలపడుతూ వచ్చింది. అంతేకాని ఏదో ఒక పేపరు ఒక పెన్సిల్ మాత్రం తీసుకుని హలో హలో హలో హలో అనుకుని ఏదో న్యూ

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. 1972 దసరా నవరాత్రుల సందర్భంగా ప్రశాంతలయంలో 2వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ సమావేశం, వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, కవి సమ్మేళనం మొదలైన కార్యక్రమాలు కనుల పండుగగా జరిగాయి. 18 అక్టోబర్ జరిగిన కవి సమ్మేళనంలో స్వామి కవులను ఉద్దేశించి ప్రసంగించారు. కవులు, కళాకారులు తమ రచనల ద్వారా మానవ జీవితాన్ని మరింత పరిపుష్టం చేయవలసినదిగా హితవు పలికారు.

ఉడంబు నుంచి జతలు నాడు కరిణి గ్రాసు.

ఈనాడు అఖండ మేధావులతో పితండతర్క వాదులతో లోకము ఒక తాబేడు రాజ్యంగా తయారైపోయి ఉంటున్నారు. అంతేకాదు కుందేడు రాజ్యంగా కూడా పులుకుతూ ఉంటున్నారు. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క పవిత్రతను, తాను అనుసరించవలసినటువంటి యొక్క దివ్యత్వమును లోకమునకు ప్రదర్శించి కవిత్వమును సాత్వికమరించుకునే చేయగలిగినటువంటి యొక్క వ్యక్తులు కేవలము శృంగారమైనటువంటి కళలకు తన బంగారమైనటువంటి జీవితంను అర్పితం చేసుకుని నిరర్థకము గావించుకునేటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవటం ఈనాడు విచారించవలసినటువంటి విషయం. ఈనాడు దుష్ట తర్క ప్రచండ ఆర్భాటములే కాని శీలము సదాచారము సానుభూతి శూన్యమైనది. జగత్తు వ్యావహారికమైనటువంటి సత్యమే కాని పారమార్థిక సత్యము కాదనేటువంటి యొక్క దృశ్యమును కూడా గుర్తించుకోలేనటువంటి యొక్క వ్యక్తులుగా తయారవుతున్నారు. సాంకేతిక విజ్ఞాన శాస్త్రములకు వర్తులై ధనములకు దాసులై అణుశక్తిని సాధించమన్నటువంటి యొక్క అహంకారంతో ఆకాశములను అంతరించి కేవలం ఆర్భాటము కలిపేటువంటి యొక్క వ్యక్తిత్వంగానే మనం గోచరిస్తూ ఉంటున్నామే కాని అందులో ఉన్నటువంటి పవిత్రం ఏమి అనేటువంటి యొక్క విజయాన్ని విచారించుకోలేనటువంటి యొక్క వ్యక్తులు వివేకవంతులు కాదనే చెప్పవచ్చు. సత్సంప్రదాయములు మానవునికి శోభను అందించడమే కాక లోకమునకు కళ్యాణమును కూడా అందించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితం. కాని అతి పవిత్రమైనటువంటి సత్సంప్రదాయములు మానవుని హృదయ క్షేత్రమును నాట్యమాడకపోవటం చేత పాప భీతి దైవ ప్రీతి లేనటువంటి యొక్క స్థితిని ఈనాడు మానవులు అనుభవించడానికి కోరుకుంటున్నారు. సన్నిధి అయినటువంటి భగవంతుని సన్నిధిని చేరక అతన్ని సన్నిహితునిగా చేసుకునక సమీపులు కాక తమ యొక్క అశాంతులకు ఏమాత్రము కూడా శాంతిని చేకూర్చుకునేటువంటి యొక్క ప్రయత్నములకు కోరుకునక మానవులు ఎందుకు ఇంత అవసర పాలవుతున్నారనేటువంటిది కూడా ఒక ఆశ్చర్యము కూడా కలిగిస్తూ ఉండాలి. మనకు ప్రధానమైనటువంటి మిత్రుడు పరమాత్ముడే, మనకు ఆధారమైనటువంటి యొక్క తండ్రి పరమాత్ముడే అన్న సత్యమును గుర్తించుకున్నటువంటి వ్యక్తులు మహాసార్థకత పొందినటువంటి వారు. అట్టి సన్నిహితుడిగానే తాను చేస్తున్న భగవంతుని ఎన్ని రకములైనటువంటి అధికారంగా మనం అనుభవించుకునేటువంటి వారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం తెలుసుకోలేకపోతున్నామనేటువంటి యొక్క విచారణ కూడాను మీలో ప్రారంభం కలపాలి. అయితే అట్టి భగవంతుని సంపదలకు పొంగక దుఃఖములకు కృంగక పొంగి కృంగనటువంటి యొక్క తత్వమును అనుభవింపజేసేటువంటి యొక్క భక్తిని కూడాను మనలో అభివృద్ధి దానికి అట్టి అధికారమునే మనము సంపాదించుకున్న భగవంతుని కూడాను అర్థమునందు ఉంచుకుని ఆడించుకునేటువంటి యొక్క అవకాశాన్ని కూడాను మనం అందుకోవచ్చు. భాగవతమునందు పరమ పవిత్రమైనటువంటి యొక్క కోపిక కృష్ణుని ఏ రీతిగా అధికారంగా తాను సంబంధము చేకూర్చుకుని తదుపరి దానిని పురస్కరించుకుని అతనిని అనేక రకములుగా కూడాను కొన్ని బాధ్యతలు కూడాను అతని నింపి దాన్ని అనుభవించుకోవడానికి కూడాను కూరుకోవడానికి ప్రయత్నం చేసింది.

0: పొతికానికి చెప్పి కొలసేదు. చూడక నన్నిట్లు శోధించు చుంటివా, చూడక నన్నిట్లు శోధించు చుంటివా, మాయ సోదమ్మతో మనవి చేదు. నన్ను నీవేమి చేసి నిన్ను విడతుననుక ముమ్మాటి తిని కల్లా నందతనయ స్వప్రమందైన విడువలి పదములను. నందతనయ స్వప్రమందైన విడువలి పాద కమలములను.
1: పరమాత్ముని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధమును ఈ రీతిగా గోపికలు అనుభవిస్తూ అధికారమును ప్రకటిస్తూ తద్వారా అతన్ని తమ యొక్క ఆదర్శకునిగా కొన్ని రకములైనటువంటి అండగా దండగా అనుభవించినటువంటి యొక్క సన్నివేశములు ఎన్నియో కలవని కూడాను మన భాగవతం మనకు తెలుపుతే కాక అందించడం కూడాను జరుగుతున్నది. అతి అధికారమును మనకు సంపాదించుకునేటువంటి నిమిత్తమై భగవంతుని కొన్ని రకములైనటువంటి హక్కులుగా మనం అనుభవించుకోవడానికి ప్రయత్నం కలపాలి. ఇట్టి సోమార్గములు ప్రబోధించి ప్రజలకు ప్రచారం కలిపే నిమిత్తమై కౌలైనటువంటి ఈ పురుషులందరూ కూడాను వారు వారి శక్తిని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేసి తద్వారా వారి కవిత్వమును దివ్యత్వమైనటువంటి యొక్క భగవంతుని యొక్క పవిత్రతను లోకములకు వ్యాపింపచేయాలని కూడా నేను ఆశిస్తూ ఈ కవి సమావేశములకు మూల కారణమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి ఆదయమే అన్నటువంటి యొక్క సత్యాన్ని కూడాను గుర్తించవలసినటువంటి విషయం. నిరర్థకము నిస్సారము నిర్వీర్యము నిత్యేజమైనటువంటి యొక్క పలుకుల చేత లోకమును మాలిన్యవరచుకునేటువంటి యొక్క కవిత్వము ఈనాడు ఒక పిత్తంలో బయలుదేరడం చేత లోకము మరియుత ఉర్రూతలోగుతూ తమ యొక్క స్వరూపాన్ని కూడా తాము మరచి అంధకారమైనటువంటి యొక్క అజ్ఞానమందు తేలి అడుగుతున్నారు. అయితే ఈ అజ్ఞానం ఏనాటి నుండి మనము వెంటాడుతున్నది అనేటువంటి విషయాన్ని మనము చక్కగా అధికారం పెడుతున్నప్పుడు జ్ఞానం ఏనాటి నుండి లోకములకు వ్యక్తమై ఉంటున్నదో ఆనాటి నుండి అజ్ఞానం కూడా వ్యక్తమై ప్రకటిస్తూ వస్తున్నది. అయితే ఏ రీతిగా వ్యక్తమవుతూ ఉన్నది అనేటువంటి యొక్క విషయాన్ని విచారణ కలిపినప్పుడు జ్ఞానం నుండి అజ్ఞానం కూడా చేరి వ్యక్తమవుతూ ఉంటున్నది. అజ్ఞానం అనేటువంటిది అవ్యక్తంగాను జ్ఞానం అనేటువంటి వ్యక్తంగా కూడాను ఇది సూక్ష్మ స్థూల స్వరూపాన్ని ధరించి కూడాను ప్రకటిస్తూ ఉంటున్నది. కుమ్మరి కుండల చేయక కుమ్మము ఈ కుండకు ఏ రూపంగా ఉండినది అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు కుండగా తయారు కాక పూర్వము మట్టిగానే ఉండింది. అయితే ఈనాడు కుండలో పూర్వము మట్టిగానే ఉంటున్నది. ఆకారం మాత్రం మార్పుగా ఉన్నది. మట్టి కాక కుండలు కాలేదు. అదేవిధంగానే అజ్ఞానము లేక జ్ఞానము వ్యాప్తి కావడానికి వీలు కాదు. అయితే ఆ అజ్ఞానము జ్ఞానములకు దూరం కాక జ్ఞానముతో చేరి అజ్ఞానం కూడా ప్రయాణం కలిపిన అది ప్రజ్ఞానం అనేటువంటి స్థితి ఎందుకు ప్రకటించడానికి వీలవుతుంది. అయితే ఈనాడు అజ్ఞానమును వేరుగును జ్ఞానమును వేరుగును విభాగమును కలిపి మనం అనుభవించుకోవడానికి కూలుకోవడం చేయదని ఉంటే మనలో అజ్ఞానం లేకపోతే జ్ఞానం అంతే ఉన్నది. ఇది సరైనటువంటి యొక్క అనుభవం కానీ సరైనటువంటి మార్గము కానీ కాలేరదు. జ్ఞానముతో అజ్ఞానమును చేర్చుకుని మన జీవితం యొక్క నిత్యకృత్యమును మనం అనుభవించుకోవడానికి కూలుకోవటం లోపల ఇది పవిత్రమైనటువంటి యొక్క భావంతోనే మన యొక్క జీవితాన్ని సార్థకమరణిస్తుంది. అయితే దివ్యమైనటువంటి యొక్క వాక్రూపుని అనేటువంటి సరస్వతి కొందరి శిఖని ఎందు చేరి అపవిత్రమైనటువంటి యొక్క భావము చేత లోకమును మాలిన్యపరుస్తూ ఉంటుంటారు. మరొక విధంగా పవిత్రమైనటువంటి శిఖని ఎందు చేరి అది తన యొక్క స్వరూపాన్ని సార్థకంగా గావించుకుంటూ ఉన్నది. ఈ పురాణములు ఎందు చక్కగా మనం విచారణ కలిపినప్పుడు కొన్ని రకములైనటువంటి ఉత్సాహము కొంత శ్రద్ధలు అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కొన్ని కథలు మనకు విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తూ ఉంటుంటాయి. సరస్వతికి లక్ష్మి అత్తయని కూడా మన పురాణాలు తెలుపుతూ ఉంటుంటాయి. అత్త కోడళ్లకు ఏనాడు కూడా పొత్తు కుదరదు. కనుక ఈ సరస్వతి లక్ష్మితో చేరటం చేత తాను కొంతవరకు కూడాను గుణములకు కొంత సద్గుణమును ప్రకటింపజేసి తద్వారా తనలో ఉన్నటువంటి యొక్క సద్గుణము కూడాను కొంతవరకు కఠినమైనటువంటి కొన్ని నిరుపయోగమైనటువంటి సరస్వతి మారడానికి పూనుకుంటుంది. అనగా దీని యొక్క అంతరార్థము కవిత్వము లక్ష్మికి దారబోవటం చేత కొంతవరకు ఈ కవిత్వంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యము కొంత కాఠిన్యమైనటువంటి యొక్క రూపాన్ని కూడా ధరిస్తూ ఉంటుంటారు. ఈనాడు కవిత్వం ఇచ్చి మాలిన్యమైనటువంటి మార్గమును కొంత నడకలు చేత లోకము కూడాను అతి అపవిత్రమైనటువంటి కవిత్వములకే స్థానమునిచ్చి వారిని ప్రోత్సహించేసేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం చేత మన భారతదేశము తన యొక్క దివ్యత్వమును తన యొక్క పవిత్రతను తన యొక్క శాశ్వతత్వం కూడాను కొంతవరకు కూడా కోల్పోతూ ఉంటుండదు. మీరు నిత్యము దానిని శ్రవణం చేస్తూనే ఉండవచ్చును. కొన్ని గ్రామ పంచాయతీలో కూడా మీరు వింటుంటారు అర్థం కాని కవిత్వాన్ని ఈ పేటల ద్వారా ప్రపంచ వ్యాప్తి వ్యాపించడం చేత అందరి హృదయములు కూడాను దట్టమైనటువంటి మాలిన్యాన్ని కట్టుకుని పోతుంటుంది. ఏదో ఏమర్థమీ చెప్పండి. ఇలాంటి ఒక సారహితమైనటువంటి యొక్క కవితాలను ఈ యొక్క పెద్ద విలువైనటువంటి పేటకు అందించి అందరి హృదయాన్ని కూడా గడగా అనేటువంటి కనిపించడంలో కూడా ఈ కవిత్వం యొక్క సారము ఎంతవరకు ఉంటుందో మీరు యోచించుకోవచ్చు. కానీ పూర్వ కవులు భగవంతుని యొక్క చిత్తములను హత్తుకునేటువంటి యొక్క వాక్యములను అతి మాధుర్యమైనటువంటి భగవంతుని యొక్క స్థుతిని అనుభవింపజేసేటువంటి యొక్క మాధుర్య పరిపూర్ణంగా కూడాను తమ యొక్క కవిత్వమునందు చేర్చి తమ యొక్క జన్మను సార్థకం గావించుకున్నారు. అట్టి వారులను త్యాగరాజు, సూర్యదాసు, తులసిదాసు, రామదాసు, ఇలాంటి కబీర్దాసు, మీరా ఇలాంటి వారంతా కూడాను తమ తమ కవిత్వములను ఎంత భగవత్ అద్భుతం గావించుకున్నారో అటువంటి అద్భుతమైనటువంటి కవిత్వములు ఇరు యుగాలుగా కూడాను జగములు మారినా యుగములు కదిలినా వారి కవిత్వము ఏమాత్రము చెట్టు చెదరక అభివృద్ధి గాంచుతున్నది. ఈనాటి యొక్క ఈ సారహితమైనటువంటి యొక్క కవిత్వము ఒకనాటికి రెండో నాటికి కనిపించటం లేదు. కనుక ఈ పవిత్రమైన సరస్వతిని నిరర్థకంగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కవులు పూనుకొనక తాము తమ సరస్వతి యొక్క వాక్యములను పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఈ కవులందరూ పూనుకొని అతి త్వరితంగానే మన భారతదేశం యొక్క సంస్కృతిని మీ యొక్క వాగ్దానం ద్వారా సర్వవ్యాప్తి గావించాలని కూడా నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఆ కవిత్వము భావసారముతో చేరినటువంటిదే కాక లయబద్ధంగా కూడాను చక్కగా పలుకుల యొక్క ధోరణి అతి గద్దెలు గలుగల్లుమైనటువంటి యొక్క రీతిగా వారు ఆ కవిత్వాన్ని అమర్చేటువంటి వాడు. మధ్యలో ఒక చిన్న ముక్కను నేను అందిస్తాను. కందుబంధులందు మరి అందరందు నీవే ఆనందమందుతుందు అని విందు సీతరా. కందుబంధులందు మరి అందరందు నీవే ఆనందమందుతుందు అని విందు సీతరా. ఇందువదనకు గోల బృందవందిత పద రవింద నిత్యనంద గోవింద జగ గోవర శ్రీరమాదమని మనోహర ఆశిత జన శుభకరసి ప్రమాదమని మనోహర మేటియ త్రికూట పీట సాటియ వెలియటి రాజు పేట నేరుతున్న కపట నాటక ధరా. మేటియ త్రికూట పీట సాటియ వెలియటి రాజు పేట నేరుతున్న కపట నాటక ధరా. భోజరాజు మాటకి వెంకటేశ ఇలాంటి కవిత్వం ఎంత రమణీయంగాను భగవంతుని యొక్క చిన్నలు భగవంతుని యొక్క వన్నెలు అతి మాధుర్యమైన దృష్టిగా ఉండేటువంటిది. అతి కవిత్వము ఈనాడు మనకు కరువై ఉన్నది. ఇంకా ముందు కార్యక్రమం ఉంటుండాలి. కవులంతా మన చెంత చేరినటువంటి కవులు అట్టి కవులు కాదని కూడా మీరు దృఢం చేసుకుని ఈ కవుల ద్వారానే భగవంతుని యొక్క విషయాన్ని అతి త్వరలోపలే దేశవ్యాప్తి గావించడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడాను ఎట్టి సందేహము లేక నేను తెలుపుతున్నాను. మన కవులు పవిత్రమైనటువంటి జీవుడు వారి యొక్క కవిత్వాన్ని సార్థకంగా గావించుకోవటమే కాకుండా వారి ద్వారా సాయి సూక్తులను కూడాను ఈ యొక్క జగద్వ్యాప్తి గావించడానికి తగినటువంటి యొక్క దృఢ శక్తులను ఆయుర ఆరోగ్యములను ఆనంద సౌభాగ్యములను కూడా వారికి అందించి వారి యొక్క తరతరాల కూడాను వారి యొక్క నామములు మన భారతదేశమునందు భగవత్ యొక్క విచారమును అందించినటువంటి వారి అందుకోగలరని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

పునరపి జనను పునరపి మరణ

ఇంతవరకు మీరు 1972 అక్టోబర్ 18న ప్రశాంతిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో భగవాన్ బాబావారు కవులకు అనుగ్రహించి అందించిన దివ్యోపన్యాసం విన్నారు. కవులను శుష్క వాదోపవాదాలకు తర్కాలకు తావివ్వక ప్రజలలో సదాచారము, దయా, సానుభూతి మొదలైన సద్గుణాలను వికసింపజేసే రచనలు చేయమని సలహా ఇచ్చారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఎవరి హృదయము లోపల సర్వత్రా సర్వకాలములందు సర్వ ప్రదేశములందు దైవచింతన ఉంటే అదే శివం. అద్వైతం ఏమిటి? సచ్చిదానంద స్వరూపమే అద్వైతము. మన ఆనందమే అద్వైతము. ఇది సత్. సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది. ఇది చక్కెర. ఈ చక్కెర దేనితో కలిపినా తీపి ఉంటుంది. నీటిలో కలుపు, పాయసంలో కలుపు, టీలో కలుపు, కాఫీలో కలుపు, దేనిలోనైనా కలుపు, తీపి తీపిగానే ఉంటుంది. అదే సత్, అదే నిత్యము, ఎప్పటికీ మార్పు చెందనిదే సత్ బీయింగ్. చిత్ అనేక జ్ఞానములతో మారుతుంది. పరిపూర్ణ జ్ఞానతత్వమే చిత్. ఇది ఎక్కడ వేసినప్పటికీ మారుతూనే ఉంటుంది. అజ్ఞానములో అజ్ఞానముగా, విజ్ఞానములో విజ్ఞానముగా, సుజ్ఞానములో సుజ్ఞానముగా ఉంటుంది. అన్నింటినీ ప్యూరిఫై చేసే జ్ఞానమే ఆత్మజ్ఞానము. అది ఏ ఆధ్యాత్మిక విద్య. అధ్యాత్మ విద్యా విద్యానాం అనింది గీత. ఇది జలము వంటిది. నీరు నీరు, చక్కెర చక్కెర, ఇవి రెండూ విడివిడిగా ఉండినప్పుడే సత్ సత్ చిత్ చిత్ గా ఉంటుంది. రెండింటినీ కలుపు, చక్కెర కాదు నీరు కాదు, పానకమైపోతుంది. సత్ చిత్ రెండూ మనలో ఆవిర్భవించినప్పుడు ఆనందము మనలో ఆవిర్భవిస్తుంది. ఈ ఆనందము సత్ చిత్ చేరికతో ఉండిన పానకము వంటిది, అమృతము వంటిది ఆనందము. ఇట్టి ఆనందము మనము అనుభవించాలనుకుంటే ఈ రెండింటి ఏకత్వము మనము పొందాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఒక సందర్భంలో స్వామి చంద్రుణ్ణి సృష్టించారు. ఇది జరిగింది కూడా బెంగళూరులోని వైట్ఫీల్డ్లో. ఒక రాత్రి వైట్ఫీల్డ్ కళాశాల విద్యార్థులతో స్వామి ఆనందగోష్ఠి జరుపుతున్న సమయం. ఎవరికెవరికి ఏం కావాలో కోరుకోండి అన్నారు స్వామి. ఒక చిలిపి విద్యార్థి, స్వామి అదిగో ఆకాశం మీద వెలుకుతున్నాడే, ఆ చందమామను ఇక్కడికి రప్పించండి అన్నాడు నిర్భయంగా. ఓ దానికేం, అలాగే అన్నారు స్వామి. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ పిలిచారో ఏమో ఆ చల్లని సాయి. మరుక్షణం స్వామి దివ్యహస్తాల్లో చల్లని వెన్నెల వెదజల్లుతూ ఉన్న చందమామ లాంటి బంతి ప్రత్యక్షమైంది. అత్యంత ప్రకాశంతో వెలిగిపోతోంది. పైన చూడండి అన్నారు స్వామి. అప్పుడు ఆ విద్యార్థులు తిలకించిన దృశ్యం ఏమని చెప్తాం. ఆకాశ చంద్రుడు తన ప్రకాశాన్నంతటినీ కోల్పోయి వెలవెలపోతున్నట్టు ఒక తెల్లటి కాగిత పొరలా కనిపించాడు. స్వామి తమ చేతిలో ఉన్న చంద్రుణ్ణి మూసివేశారు. వెంటనే ఆకాశంలో ఉన్న చంద్రుడు తిరిగి తన పూర్ణ ప్రకాశాన్ని పుంజుకుని తేజరిల్లాట, సిరివెన్నెలను కురిపించాడు. మరల స్వామి తమ హస్తాన్ని తెరవగానే పైనున్న చందమామ వెలవెలపోయాడు. స్వామి దివ్యహస్తాల నుంచి ఉప్పొంగి ప్రవహించింది తేజోవంతమైన వెన్నెల. మన అనంత సాయి తమ దివ్యహస్తాల్లో ఒక చంద్రుణ్ణి ఇమడ్చగలగడంలో వింతేముంది? ఆ చంద్రగ్రహాన్ని సృష్టించినదే మన సాయి చంద్రుడు అన్న సత్యాన్ని మనమంతా విశ్వసిస్తున్నాం కదా. సదా ఆ సత్యసాయిసుని ప్రేమసాగరంలో నీరాడి ఆనందించే కళాశాల విద్యార్థులు 1956 సంవత్సరంలో ఉదకమండలంలో జరిగిన అఖిల భారత విద్యార్థుల విజ్ఞాన ఆధ్యాత్మిక సాంస్కృతిక అభివృద్ధి మహాసభల సందర్భంలో మరొక అద్భుత సృష్టిని కనులారా తిలకించగలిగారు. 96 సంవత్సరాల వరకు తాను ఈ దేహంతో సంచరిస్తానని చెప్పిన స్వామి మున్ముందు 40 సంవత్సరాలు తన మూలంగా దేశం నలుమూలలా ఏర్పడనున్న ముఖ్యమైన 18 నిర్వాహకాల గురించి వివరించి ఒక్కమారు హస్తచాలనం చేశారు. వెంటనే స్వామి కరకమలాలలో భారతదేశాన్ని పొదగబడిన పతకం ఒకటి ఉద్భవించింది. దాంట్లో భవిష్యత్ కాలంలో దరిదాపు 50 సంవత్సరాల్లో ఉద్భవించబోయే 18 సాయి స్థాపనాలు కూర్చబడి ఉన్నాయి. అంతేకాకుండా ఇలా సందర్భంలో మరొక అద్భుత సృష్టిని కనులారా తిలకించగలిగారు. 96 సంవత్సరాల వరకు తాను ఈ దేహంతో

వచ్చాయి. ఆ సందర్భంలో విద్యార్థులలో ఒకరైన శేఖర్ నాగరాజన్ తీసిన ఛాయాచిత్రాలు తమిళంలో ముద్రింపబడిన స్వామి పుస్తకంలో పొందుపరచబడ్డాయి. రక్ష అంటూ ప్రత్యేకంగా ఏవీ సృష్టించి ఇవ్వకుండానే అసంఖ్యాక భక్తవర్గాన్ని స్వామి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది విషయంలో మాత్రం తాయెత్తులు సృష్టించి ఇచ్చి వాటి ద్వారానే తమకు తమ భక్తులకు సంబంధం ఏర్పడగలదని, ఆపత్ సమయాలలో అవి తమకి వార్తలను అందచేయగలవని చెప్తూ వినోదిస్తారు స్వామి. ఇది వారికి ఒక వినోదలీలేమో. వీటికి ప్రతిఫలంగా వ్యక్తమయ్యే కొన్ని ఉపలీలలను విందాం. అవి పాత మందిరం రోజులు. ఒకనాటి రాత్రి స్వామి ఒక అతనికి నేనిచ్చిన రక్ష అతను పోగొట్టుకున్నాడు. అది తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయింది. నేను వెంటనే మద్రాసు వెళ్లి తిరిగి ఆ రక్ష అతనికి కట్టి రావాలి అన్నారు. ఈ అకాలంలో వెళ్లవద్దు స్వామి అని భక్తులు వేడుకున్నారు. స్వామి రాకపోకల గురించి ఏమాత్రం అవగాహన చేసుకోలేని అమాయకపు భక్తులమేమను. ఈ భక్తులను మరికొంచెం ఆట పట్టిద్దామని సంకల్పించుకున్న స్వామి, అదంతా కుదరదు, నేను ఇప్పుడే వెళ్లాలి, లేకపోతే మీలో ఎవరో ఒకరు వెళ్లాల్సిందే, దానికి సిద్ధంగా ఎవరున్నారు అన్నారు. పరమ భక్తులు, దాసానదాసులు అయిన శ్రీ శేషగిరిరావు గారు ముందరకొచ్చారు. మెడ్రాస్ నుంచి తమ దగ్గరకు వచ్చి చేరిపోయిన ఆ తాయెత్తును స్వామి రావుగారికి అందించారు. ఇప్పుడు నీకు బస్సు ఏమీ లేదే, పర్వాలేదు, ఉదయాన్నే వెళ్ళు, జాగ్రత్త, నీవు కూడా ఈ తాయెత్తును పారేయగలవు, దానిని ఒక తువ్వాల్లో చుట్టి నడుంకి బిగించుకో, ఇది గనక నీవు పారేశావు దాని సంగతి నీకి తెలుస్తుంది అని మరీ హెచ్చరించారు స్వామి. అందరూ నిద్రకు ఉపక్రమించారు. ఇంతలో స్వామి పకపకా నవ్వులు అర్ధరాత్రి వాళ్లందర్నీ లేపేశాయి. పక్క మీద చక్కగా పడుకుని వినోదంగా నవ్వుతున్న స్వామిని చూసి అందరూ విస్తుపోయి నిల్చున్నారు. కారణం ఏమై ఉంటుంది అని దీర్ఘాలోచనలో మునిగిపోయారు భక్తజనం. ఏమైందా చెబుతాను అని ఇంకా నిద్రమత్తు వదలని శేషగిరిరావు గారిని ఇసడిస్తూ స్వామి, ఓ కుంభకర్ణ, ఇక నిద్రలే, ఆ తాయెత్తిటివ్వు అన్నారు. గాబరాపడి లేచిన రావుగారు తన నడుంకి కట్టుకున్న ఆ తువ్వాలు విప్పి తాయెత్తు తీయడానికి ముడివిప్పారు. ఇంకేముంది, తాయెత్తు మాయమైపోయింది. ఎందుకు పనికిరానివాడా, నేను నిన్నెంత హెచ్చరించాను, ఏదో సాధించేవాళ్లాగా నా దగ్గర నుంచి ఆ తాయెత్తు తీసుకుని కుంభకర్ణుల్లాగా నిద్రపోయావే, పైగా గుర్రు పెట్టి ఇలాగ నడుంకి చుట్టుకున్నదే ధారపోసేశావు, ఇక నిన్ను నమ్మి ప్రశాంతి నిలయంలో పూజా వ్యవహారాల పెత్తనమంతా నీపై పెట్టాను అంటూ పెద్ద హంగామా చేశారు స్వామి. పాపం పొంగి వచ్చే దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ శేషగిరిరావు గారు తన అపరాధాన్ని క్షమించమని స్వామిని వేడుకున్నారు.

అంత ఆర్భాటం చేసిన స్వామి మరుక్షణమే అమృతతుల్యులైపోయి ఆప్యాయంగా అతి మృదువుగా రావుగారి వీపును తట్టారు. ఆ చల్లని కరస్పర్శ రావుగారిని శాంతింపజేసింది. బంగారు, ఈ దొంగసాయి దగ్గర ఎవరూ వేగగలరు? నేనే ఆ తాయెత్తుని తీసుకుని మెడ్రాసు వెళ్లి కట్టివచ్చేశాను అన్నారు. స్వామి రాకపోకలు మనకు దురూహ్యాలు, అవి అనంతాలు కదా. పైన విన్నట్టు స్వామి అనుగ్రహించిన తాయెత్తులు, తదితరమైన వస్తువులు భక్తులు కనుక పోగొట్టుకుంటే అవి తిరిగి స్వామి వద్దకే వచ్చి చేరిపోతాయి. శ్రీ సిఎన్పిని స్వామి పిలిచి వారికి ఒక రక్ష ప్రసాదించారు. సిఎన్పి దానికి ఆనందించడానికి మారుగా భయభ్రాంతులైపోయారు. కారణం, వీరికి స్వామి ఇదివరకే ఒక తాయెత్తు ప్రసాదించారు. దానిని వారు తమ పూజా మందిరంలో ఒక వెండి పాత్రలో భద్రపరిచారు. అటువంటప్పుడు స్వామి తిరిగి మరొక రక్ష అనుగ్రహించటం జరిగితే సహజంగా ఏ భక్తునికైనా తనకేదో ముప్పు వాటిల్లబోతోందని, దాని నుంచి స్వామి కాపాడటానికి మరొక తాయెత్తు ఇస్తున్నారని తోచక మానదు. ఈ తాయెత్తు ఇచ్చే కాపుదల కన్నా తనకు రానున్న ముప్పును గురించి భీతిల్లి ఆవేదన చెందటమే కదా మన మానవ ప్రకృతి. అందువల్లే శ్రీ సిఎన్పి గారు వణికిపోతూ, ఎందువల్ల స్వామి మరొక రక్ష అని ప్రశ్నించారు. ఇది మరొక రక్ష కాదు నాయన, పాత రక్షే, పోతే దానిని రెండోసారి అనుగ్రహిస్తున్నాను అని స్వామి ఆయన సమస్యను విడదీసేశారు. నీ ఇంటి తాళం పగలగొట్టి వెండి పాత్రలన్నీ దొంగలెత్తుకుపోయారు. ఈ రక్షను నీవు భద్రపరిచిన పాత్ర కూడా దొంగిలించబడింది. కాని వారు ఈ రక్షను తస్కరించగలరా? ఇది యథాప్రకారం నా వద్దకే తిరిగి వచ్చేసింది అన్నారు స్వామి. అటుపైన సిఎన్పి తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్వామి చెప్పినట్టు ఇంట్లో ఉన్న వెండి పాత్రలన్నీ దొంగిలింపబడ్డాయని గ్రహించారు. ఒక భక్తురాలు పుట్టపర్తి నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. మెహబూబ్ నగర్ సమీపంలో ఆవిడ పెట్టి దొంగిలింపబడింది. రైల్వే పోలీస్ వారికి ఆవిడ కంప్లైంట్ చేశారు. 2 రోజుల్లో పోలీస్ వారు పెట్టి తీసుకువెళ్లడానికి ఆవిడ్ని రమ్మని కబురు పంపారు. పెట్టి తెరిచి చూస్తే ఆ ఇల్లాలు అందులో పెట్టిన వస్తువులన్నీ చెక్కు చెదరకుండా పెట్టినట్టుగానే ఉండటం గమనించి చాలా సంతోషించారు. కాని ఆవిడ సంతోషం ఎంతోసేపు లేదు. తాను ఆ పెట్టెలో ఉంచిన అసలు విలువ కట్టలేని ఒక అమూల్యమైన వస్తువు ఆవిడికి కనపడలేదు. అది స్వామి ఆవిడికి ఇచ్చిన జపమాల. అది పోయిన విషయం తంతి మూలకంగా స్వామికి తెలియచేసుకున్నారు. పాపం స్వామి వదిలిచ్చారు. దానిని ఎవ్వరూ దొంగిలించలేదు. దొంగలు ఆ పెట్టెను స్వాధీనం చేసుకోగానే జపమాల నా దగ్గరికి వచ్చి చేరిపోయింది అని భక్తురాలు పరమానంద భరితురాలయ్యారు. పుట్టపర్తి చేరారు. అంతే, అదే జపమాలను స్వామి దివ్యహస్తాల నుంచి రెండవసారిగా పొందే భాగ్యాన్ని పొందారు. స్వామి ఎవ్వరిని ఉద్దేశించి ప్రసాదాన్ని అనుగ్రహిస్తారో అది వారు తప్ప ఇతరులు స్వంతం చేసుకోవడం అసాధ్యమని నిరూపించడానికి ఇది ఒక చక్కటి దృష్టాంతం కదా.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాము. స్వామి దర్శనంలోని అతి ముఖ్యమైన అంశం ఇంటర్వ్యూలు. ప్రతిరోజు స్వామి ఎవరో ఒకరిని లేక ఒక గ్రూప్ ని గాని ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి మాట్లాడేవారు. అప్పుడప్పుడు నాకు అనిపించేది, స్వామి లోపల వారితో ఏం మాట్లాడతారు అని. ఈనాటి భాగంలో ఇందిరమ్మ గారు ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి వస్తున్నారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా కోరికల గదిలో అసలు స్వామి ఏం చెప్తారు అన్నది, ప్రత్యేకంగా ఆమెకు జరిగిన అనుభవాలను వింటూ ఈ మూడో భాగంలో విందాము.

ఆ రోజుల్లో ఇంటర్వ్యూకి కూడా ఊరికి పోయేవాళ్లు వచ్చేవాళ్లు స్వామి దగ్గర మాట్లాడాలి అనుకుంటే ఆ వరండాలో కూర్చునేవాళ్ళు లేడీస్ కూడా. సో దట్ మీన్స్ స్వామికి మనం పోతున్నామో ఏదో అవసరం ఉంది అనేది తెలిసి పిలిచేవాళ్ళు అన్నమాట. పిలకపోతే చెప్పేవాళ్ళు ఏంటిని అడిగేసి మధ్యాహ్నం రమ్మను పొద్దున్న రమ్మను ఆ సైడ్ మిది మీదకి రమ్మను అట్లా చెప్పేవాళ్ళు అన్నమాట. ఆ రోజు ముందు రోజు బయట అమ్మ పెద్దమ్మ ముగ్గురు కూర్చో ఉన్నారు. మీకు కళ్యాణం చేస్తాను రేపు అన్నారు వీళ్ళు ముగ్గురు వీడియోస్ అన్నమాట. ఏంటి స్వామి కళ్యాణం చేస్తానన్నారు, ఇట్లే ఉంటాయి స్వామి అట్లా ఏదో వీళ్ళు అనుకుంటున్నారు. ఏంటి ఏదో ఏముంటుందిలే ఏదో అన్నారు, క్యాజువల్ అనుకున్నారు. కానీ ప్రతిదీ స్వామి వాక్యం వేదమే, మామూలు మాటే కాదు. మామూలుగా జోక్ చేసినా కూడా దాంట్లో ఏదో అర్థం ఉంటుంది అది. సరే నేనేనంటే కళ్యాణం అంటే పెళ్లి కాదమ్మా, శుభం కూడా దాన్ని కళ్యాణమే అంటారు, స్వామి ఏదో మీకు ఇస్తారు అట్లా అనేసి. సరే మరో వెళ్ళాను, పిలిచారు స్వామి పిలిచారు లోపలికి వెళ్ళాను. ముందు పెద్దమ్మ ఆమెతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు అనమాట, లక్ష్మీదేవ మామూలుగా అడిగేవాళ్ళు. రాగానే ప్రసాదం తీసి ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేది, అది క్రియేట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచిన అంతమందికి పెట్టేవాళ్ళు. తర్వాత ఇట్లా ఇక్కడ కూడా పెట్టేసేవాళ్ళు అనమాట, మొహం మీద కూడా పెట్టేవాళ్ళు. ఇదంతా అయిపోయాక అట్టుట అనేసేవాళ్ళు. ఆ రోజు కూడా అది అయిపోయాక ఊరికి ఏం విశేషాలు మాట్లాడలంటారు, మాట్లాడు అన్నారు. పెద్దమ్మ ఏమన్నారంటే స్వామి మాట్లాడమంటే వినగలమే కానీ మేమే అడగగలము. స్వామి చెప్తున్నారు ఇతరులతో మాట్లాడడం వృధా సంభాషణ, స్వామితో మాట్లాడితే ప్రతి జవాబు మంత్రమే. మన బాతకాన్ని లెక్క అవుతుంది కదా మిగతా వాళ్ళతో. అది నాకు అన్ని తెలిసిన స్వామికి అన్ని తెలిసినని మీరు ఊరుకుంటే ఏం లాభం, సంభాషణ ఎట్లా జరుగుతుంది. అందుకని నాకు తెలుసు మీరు వస్తున్నా కూడా ఎప్పుడు వచ్చారని ఎందుకు అడుగుతాను, ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి అడుగుతాం. మీరు ఏదో ఒకటి అడిగితే నేను చెప్పడానుకుంటుంది, స్వామికి అన్ని తెలిసిన ఉంటే ఏమీ సంభాషణ ఉండదు అట్లానే వాళ్ళు అనమాట మామూలుగా. తర్వాత మా అమ్మను చూసి మా అమ్మకు అప్పుడు పెరాలసిస్ వచ్చింది, హై బీపీ వచ్చి పెరాలసిస్ వచ్చి హెమిపిరిసిస్ స్టేజ్లో ఉన్నారన్నమాట, రెసిడ్యువల్ హెమిప్లీజియా అనేది. అట్లే వచ్చేది, ఈస్ట్ నుంచి దిగి వచ్చేది అనమాట. ఆ తర్వాత నడవలేని స్థితి మెట్లు దిగలేని స్థితిలోనే రూమ్ అడిగితే తర్వాత ఇచ్చింది, లేకపోతే అక్క వాళ్ళ రూమ్లోనే ఉండేవాళ్ళం. ఆరోగ్యం ఎట్లుందంటే బాగాలేదు అనింది. ఇంకొక పెన్నమ్మని అడిగారు బాగాలేదంటే ఆమెకి తర్వాత క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి మెడ్రాస్లో అడియార్లో అడ్మిట్ అయింది. కానీ ఆమెకి ఎంత ధైర్యం అంటే స్వామి వచ్చి రింగ్ తీసిచ్చారు, పంచలోహాలతో షిడ్డి బాబాది తీసిచ్చారనమాట. మరి ఇద్దరు ఉన్నారు ఒకరు అనగా షిడ్డి బాబా గుర్తుంది నాకు, అది అది ఇచ్చారు. తర్వాత ఆమె హాస్పిటల్లో ఉంటే కూడా అడియార్లో కొంచెం ట్రీట్మెంట్ ఉంటాయి, ప్రతిరోజు సాయంత్రం రాకుండా పేషెంట్స్ అందరినీ కూర్చోబెట్టి భజన చేయించేది. నేను మెడ్రాస్లోనే వర్క్ చేస్తున్నాను, మధ్యలో వెళ్ళి చూసి వచ్చేదాన్ని అనమాట. చాలా ఇది వాళ్ళందరూ పోతే మీ పిన్నమ్మ చూస్తే ఆశ్చర్యం వేస్తుందమ్మా, అంత బాగాలేకపోయినా కూడా దాని గురించి పట్టించుకోకుండా చాలా సివియర్, చాలా పెయిన్ఫుల్. ఆ థెరపీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంత ఇదిగా లేదు కదా, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అట్లంతా లేదు కదా, అట్లా చేసింది. తర్వాత కూడా చనిపోబోయే ముందు కూడా తెలుసు అంటే ఇంకా లాభం లేదు అన్నీ చేశాను. ఆమె సన్ను కూడా డాక్టర్ అన్నమాట, ఆడపిల్ల ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. కానీ ఫ్యామిలీలో నేను ఫస్ట్ నేను కాబట్టి మా చిన్నాళ్ళకి అందరికీ కానీ అందరు ఎక్కువ నా మీద ఉండేవాళ్ళు. తర్వాత చాలా గ్యాప్ వచ్చి వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఆమె ఫస్ట్లో వచ్చినప్పుడు ఊరికే సాయిరామనో ఏదో ఒకటి మాట్లాడేసి వాళ్ళ కూతుళ్ళతో చెప్పేది, మీరు పక్క రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి, నేను స్వామి టేపులు వినాలా స్వామి అని, నేను చనిపోయేదాకా అంతవరకే నాకనేది. అట్లే వెళ్ళింది ఆమె ఫార్మాలిటీసేకి రాగానే ఏదో మాట్లాడేది. తర్వాత వీళ్ళు పాపం టైర్డ్ గుందులని చెల్లి తీసుకెళ్ళి ఆమె పాటకి ఆమె టేప్ పెట్టుకొని వినేదన్నమాట. అట్లే పోయినాను. ఆమెకి ఆ రింగ్ తీసిచ్చారు. తర్వాత మా అమ్మని చూసి అడిగారు ఏచి నీకేం ఎప్పుడు వచ్చింది ఎట్లుంది అంటే ఎడమ చేయి వచ్చింది స్వామి, షీ హ్యాడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. అప్పుడు స్ఫటిక మాల తీసి మెళ్ళో వేశారు ముందు, మళ్ళీ తీసేయమని చెప్తున్నారు ఎట్లా చేయాలో చూపిస్తాను అట్లా చేయమని చెప్పి, అయ్యో పాపం జపం చేస్తున్నావా అన్నారు. మామూలుగా జపం చేసుకునేది జపమాలు ఉంది, ఎక్కడే కొనుక్కోపోయిందో ఎక్కడ తీసుకున్నా తెలీదు, అది జపం చేసుకునేది. జపం చేసుకుంటున్నాం కానీ మనసు కుదరడం లేదు స్వామి, సహజం కదా మనం చెప్తాం కదా అని చెప్పింది. అయ్యో పాపం స్వామి ఎక్కువ అయ్యో పాపం అనే పదం ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత మెళ్ళ వేసి మంత్రం చేసేటప్పుడు మాల కుడిచి ఇది 3 వేలు చెప్పారు,
ఇది రజస్తమో సత్వగుణాలు ఈ మూడును, ఇది జీవాత్మ ఇది పరమాత్మ. ఈ మాల ఇట్లా వేసుకుని దీంతో ఈ రెండు ఒకటి అవ్వాలి కాబట్టి ఇట్లా తిప్పుకుంటా ఉండాలని. మనం ఏం చేస్తాం, 108 అయిపోగానే అయిపోయింది 108, ఆ 108 అయ్యింది అనేది కూడా గుర్తు రాకూడదు, మళ్లీ రొటేట్ చేసుకుంటా పోవాలి, అప్పుడే ధ్యానం కుదురుతుంది. అంతేగాని జపం చేసేసాము ఇట్లా మాల తిప్పేశామంటే, అంటే మనం కూడా 108 అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది ఆ లెక్కలో ఉంటాం కదా, అది కాదనేసి అది వచ్చింది కూడా మనకు తెలియకుండా ఉండాలన్నమాట. చేసుకుంటా పోవాలి ఎంతవరకు చేసుకుంటే అంతవరకు అనేసి అని ఇట్లా ఇట్లా చేయాలని చూపించి మళ్ళీ ఆమెకి వేసేసినారనమాట. అదే దాని తర్వాత మళ్ళీ వేసుకోకుండా వెనక్కి మళ్ళీ తిప్పుకోకుండా అట్లే ముందుకు పోతూ ఉండాలా. అట్లా చేయకుండా ఊరికి ఇట్లా చేస్తా అంటే ఎంత చేసినా ఏకాగ్రత పోయి లెక్క మీద పోతుందే గాని మీకు ఏకాగ్రత కుదరదు, దానివల్ల చేసి ప్రయోజనం ఉండదు అనేసి. సరైన పద్ధతులు చేయకపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రయోజనం ఉండదు. ఎందరో గురువులు మంత్రోపదేశం చేసినా వాళ్ళు బోధ గురువులో బాధ గురువులో నాకు తెలియదు, కానీ ఇట్లా చెయ్యాలా అది డెమాన్స్ట్రేట్ చేసి అట్టించారనమాట. మా ఇంకొక సిస్టర్ అడిగిందనమాట, స్వామి మంత్రం చెప్తానన్నారు. ఆయన చెప్పలేదు అసలు మంత్రం చెప్తాను, ఆల్రెడీ వీళ్ళందరూ మలయాళ స్వామి వారి దగ్గర తీసుకొని అయిపోయింది. ఆ పెద్దమ్మ పంపిస్తే నేను కూడా పోయినా నాకు చెప్పినారు ఆయన. అందుకని మళ్ళీ ఒకసారి మంత్రం చెప్తే ఇంకోసారి అసలు ఎవరు ఏ గురువులు ఇవ్వరన్నమాట. మళ్ళీ తమ్మచ్చ స్వామి కూడా మంత్రం, మంత్రం అంటే ఏంటి చెప్పు, ప్రతి అక్షరము మంత్రమే, అంటే స్వామి మాట్లాడేదంటే ప్రతిదీ అట్లుంటుంది అనేసి. దాని తర్వాత మళ్ళీ దీంట్కి వెళ్ళిపోయారు భారతంలోకి. అట్లంట 11 అరణ్యాల్లో తిరిగినప్పుడు ధర్మరాజు వాళ్ళ దగ్గర కృష్ణుడు చూడ్డానికి వచ్చినాడు. చూసేస్తే ధర్మరాజు అంటాడు, నా కొరకు నేను అడగడలేదు, నా వల్ల నా తమ్ముళ్ళు బాధపడుతున్నారు, అయినా మగవాళ్ళు బాధలు తట్టుకోగలరు, అంతఃపురంలో అన్ని సుఖాలు అనుభవించవలసిన సుకుమారి, కష్టాలు తెలియని ద్రౌపది సరైన తిండి లేక ఈ కష్టం భరించడం చూడలేకుండా ఉన్నాము. ధర్మరాజు కృష్ణుడికి చెప్పడం అన్నమాట, భరించలేకున్నాము, దీనికి ధైర్యం కావాలి, మాకు మంత్రోపదేశం ఈ మంత్రం గురించి వచ్చేటట్టు చెప్పిన మంత్రోపదేశం చేయమని ధర్మరాజు కృష్ణుడిని అడిగినాడు. అప్పుడు కాగితాలు పేనాలు ఇదంతా లేదు, ఆకు ఒకటి తీసుకొని, అంటే స్వామి ఒక్కోసారి ఒక్కటి చెప్తారు పేపర్లో రాసిచ్చారంటారు, కానీ ఆ రోజు మటుకు ఆకు అని చెప్పారు. ఒక ఆకు అక్కడ ఉంటే తీసుకొని దాని మీద ఒకటి రాసి, వాళ్ళకి తెలియదు ఏం రాస్తాం, ఒక వాక్యం రాసి, నువ్వు బాధను భరించలేను అనుకున్నప్పుడు దీన్ని చదువు అన్నారు. ఒకరోజు ఈ బాధలన్నీ భరించలేక, ఓ స్వామి కృష్ణుడు ఇచ్చాడు కదా దాంట్లో ఏముందో చూస్తామని ఆకు తీసి చూస్తాడు. చూస్తే ఇవి ఎప్పటికీ ఉండవు అని దాంట్లో ఉందన్నమాట. ఆ చదువుకొని కష్టాలు ఎప్పటికీ ఉండవు కదా అని ధైర్యం వచ్చింది. అట్లా ఒక అభయం అన్నట్టుగా అనిపించింది అనేసి అంతే అది అక్కడ వదిలేసినారు. మళ్ళీ సరయూ నది తీరంలో నారదుడు ఉంటే బ్రహ్మ వచ్చి నీకు సరస్వతి నీకు ఇస్తున్నాను అన్నారంట. మనం ఏమనుకుంటాం సరస్వతి అంటే బ్రహ్మ భార్య అంటాం, మీకు బ్రహ్మకు ఒక భార్య, విష్ణుకు ఒక భార్య, శివుడికి ఒక భార్య, మీ మాదిరిగా వాళ్ళు సంసారాలు చేస్తుంటే వాళ్ళు దేవుళ్ళు ఎట్లవుతారు, వాళ్ళందరి బాధలు తీర్చాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఉండవు. సరస్వతి అంటే వాక్కు, దాన్నే నారదుడికి ఇస్తాను. తర్వాత కదా నారాయణ రామాయణం చెప్పింది నారదుడే కదా, వాల్మీకి చెప్తే తర్వాత రాశాడు, అట్నే భారతం కూడా ఆయన చెప్తే వచ్చిన, అట్లా రామాయణం భారతము వచ్చినాయని. అంటే బ్రహ్మ వాక్ని నారదుడికి ఇచ్చాడు, అంటే నారదు ద్వారా ఇవన్నీ వచ్చినాయి అనేసినారనమాట. తర్వాత వచ్చి సరస్వతి వాహనం హంస, ఎందుకో ఏదో తెలియదు కృష్ణుడు నల్లవాడని హీస్ అ గుడ్ బాయ్ అన్నారు అక్కడ, అదేదో చెప్తూ సరస్వతి వాక్కు హంస సోహం, హంస సోహం కానీ మనకి గాయత్రి కూడా ఉంది కదా, ఆ సోహం ఉచ్ఛ్వాస నిశ్వాసంతో చూపుతుంది. సరస్వతినివ్వడం అంటే వాక్కునివ్వడం ఎవరికి ఇచ్చినా కూడా దాంట్లో. దాంతో రామాయణ మహాభారతాలు ఎన్ని రచించారు. తర్వాత ఓంకారం ఆది స్వరూపము ప్రణవ స్వరూపం అన్నారు. దాని కంటిన్యూషన్ మళ్ళీ ఏంటో నాకు అది గుర్తు లేదో రాయలేదో తెలియలేదు. ఆ తర్వాత వచ్చి ఈయన కృష్ణ చైతన్యం గురించి ఒక్కొక్క ముక్కగా ఒక్కొక్క ముక్క మధ్యలో చెప్పారనమాట. అతని పేరు గౌరాంగుడు, కృష్ణుడు చైతన్య పేరు, కానీ భజన చేస్తూ ఆ చైతన్యం వల్ల కృష్ణ చైతన్య అయ్యాడనేసి
ఆ భగవంతుడు చైతన్యం వల్ల అట్లా కృష్ణచైతన్య పేరు వచ్చింది. సార్థక నామం కావాల, తల్లి పెట్టిన పేరు కాదు, ఒకరు పెట్టిన పేరు కాదు. అట్లా అంటే మనకు కూడా ఒక పేరున్నా కూడా మనం ఒక్కోసారి మన గుణగణాలని బట్టి వాడిని బట్టి గురువు గాని ఎవరో ఒకరు గాని ఒక పేరు పిలుస్తారు కదా, అట్లా ఆ సార్థక నామం తెచ్చుకోవాలా. అందుకని మన పుట్టుకతో వచ్చిన ఇవన్నీ కాదు, పెట్టిన పేర్లు ఇవన్నీ కాదు. కృష్ణుడు దానికి చెప్తా అదే అక్కడ చెప్పారు. తర్వాత స్వామి శ్రీశైలం వెళ్ళారు. అప్పుడు ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామి ఉంటారు, దేవి పేరు భ్రమరాంబ. మల్లి అంటే నిర్మలమైంది, అర్జున అంటే జాస్మిన్. మల్లి అని మళ్ళీ ఇంగ్లీష్ లో జాస్మిన్ అని చెప్పారు. అర్జున అంటే తెల్లకైంది, అంటే నిర్మలమైంది, తెల్లనైనవి మల్లి పూలు. బ్రహ్మము ఆ పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించడానికి బ్రహ్మ పోతూ ఉంటుంది, పోయాక రెక్కలన్నీ విడిపోతాయంట, రాలిపోయేటట్టు. అంటే అది పీల్చడం వల్ల ఆ శక్తినంతా ఆస్వాదించి, అంటే భగవంతుని శక్తిని ఆస్వాదించాలని వచ్చింది కనుక భ్రమరము అని పేరు వచ్చింది. మనం కూడా భగవంతుడి దగ్గర నుంచి దానికి ఉపమానంగా చెప్పారన్నమాట. అది భ్రమరం నలుపు కదా గోపికలు, అందుకని అందరికి ఎక్కడ నలుపు చూసినా వాళ్ళకి కృష్ణమయమయ్యేది, ఏ నలుపుని చూసినా కూడా. అందుకని భ్రమరం వస్తుంటే ఆ నలుపు చూడగానే కృష్ణుడు మా మనసులు దొంగలించినాడు, నువ్వు మా దగ్గరికి రావద్దు అంటారంట భ్రమరం వస్తే. అట్లా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ మకరందాన్ని గోలినప్పుడు రెక్కలన్నీ రాలిపోతుంది, నీవు నలుపు కృష్ణుడు నలుపు మా చెంతకు రావద్దని కోపగించుకునేవాళ్ళంట భ్రమరాలు ఎక్కడ తిరుగుతున్నా కూడా. అప్పుడు మళ్ళీ ఉద్ధవుడు కథకి వెళ్ళారు. ఉద్ధవుడు జాబ్ తీసుకెళ్ళడం మామూలుగా చాలాసార్లు ఉపన్యాసాల్లో చెప్పినారు. అప్పుడు వచ్చి మీరు యోగం చేస్తారా ధ్యానం చేస్తారా తపస్సు అంటే మాకు అవన్నీ తెలియదు, మాకుండేది ఒక మనసు, మాకు ఇన్ని మనసులు, ఒక మనసు అత్తకే, ఒక మనసు భర్తకే, ఇంకోటి పిల్లలకి ఇవ్వడానికి మాకు లేదు, మాకుండేది ఒకే ఒక మనసు. అది కృష్ణుడు తీసుకుని మొదటికి వెళ్ళిపోయినాడు, ఇంకా మా దగ్గర ఏమీ లేదు. తర్వాత ఈ జాబ్ చదవంటే ఈ జాబు మా దేహం వండిపోతుంది వేదంతో తపంతో, కాలిపోతుందేమో మా కృష్ణుడు మాటలు చెడపడం ఇష్టం లేదు, లేదా బాధతో మాకు కంటి నీరు కారుతున్నా ఆ నీరుతో అక్షరాలు చెడిపోతాయి, అందుకని కృష్ణుడి జాబు మాకు పాడు చేయడం ఇష్టం లేదు అని చెప్తారనమాట. అంటే కృష్ణుడు ఈ ఉద్ధవుడు అనుకోవడం, స్వామి కూడా చెప్తారు కదా తన భక్తి ఎక్కువ తనది గొప్పది, ఈ శాస్త్రీయంగా మనం చేయడం వల్ల జపాలు తపాల వల్ల మేము గొప్ప వాళ్ళు మరీ మూడు ఏం తెలియదు అనుకునేవాళ్ళు. అందుకని చాలాసార్లు మనకి అది ఉపమానంగా చెప్పేవాళ్ళు, అక్షాలన్నీ చెదిరిపోతాయి, విరహాగ్నితో ఒంటిలో రక్తం వేడెక్కిపోయి ఆ మండుకోపోతుంది ఆ జావు మేము తాకితేను, అది మాకు ఇష్టం లేదు అని ఆ రెండు ఉపమానాలు దానికి చెప్పారు. కృష్ణ చైతన్య చెప్పాను కదా, తల్లి పెట్టిన పేరు కాదు, తాను తెచ్చుకున్న పేరు సార్థక నామం. ఆ మాదిరి సార్థక నామాలు కావాలి మీరు, అంటే మనం సాధించాలి అనే దానికి చెప్పాడు అనమాట. రామదాసు కూడా అంతే, రాముడికి దాసుడయ్యాడు కనుక రామదాసుడయ్యాడు, నిరంతరం రామనామం చేశాడు అందుకని రామదాసుడు. ఇది కూడా సార్థక నామం, ఆ సార్థక నామం ఉండాలి. మళ్ళీ ద్రౌపది వస్త్రాభరణానికి వచ్చినారు. అక్కడి నుంచి బలవంతుడు, కండలు పెరిగి ఒక చేత్తో భవనాన్ని కూడా పకలించగలిగిన భీముడు బలుడు పక్కనున్నాడు. అర్జున, పాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేత అదంతా శ్లోకం అంతా గడగడగడ చెప్పేస్తారు. అవన్నీ చెప్పిన బీభత్స శ్లోకం అంతా చెప్పి సవ్యసాచి అన్ని బిరుదులు కలిగిన పాశుపతాస్త్రాన్ని సంపాదించిన అర్జునుడు ఒక పక్కన్నాడు, ధర్మనిరుతుడైన సర్వధర్మాలు తెలిసిన ధర్మరాజు ఉన్నాడు. ద్రౌపది అవమానం జరిగినప్పుడు ఇవన్నీ ఏమి చేయలేకపోయినాయి, ఎవరు ముందుకు రాలేదు, రాలేకపోయారన్నమాట. సకల దేవతలు నాలుగు మీద గల సహదేవుడు బస్ అతనికి ఆ పవర్ ఉండదు. ఈయన వచ్చి నకులుడు వచ్చి ఎప్పుడు శకునాలు చెప్పేవాడంట శాస్త్రం కరెక్ట్ గా. అందుకనే కౌరవులు ఆయన పోతే కూడా వాళ్ళు కూడా మంచి టైం చెప్పేస్తాడు, వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు కదా, కానీ వాళ్ళకి ఆ శుభముహూర్తం చెప్తాడనమాట, శకునం చెప్పేవాడు అనమాట ఆయన నకుడు. వీరందరూ ఏం చేయలేకపోయారు. ద్రౌపది అగ్నిలో పుట్టింది కాబట్టి అన్ని భరించగలిగింది, లేకపోతే ఆ శక్తి అనుకుంటుండదు అనమాట. దాన్ని అంత దాని గురించి పవిత్రతను చెప్తున్నారు. ఆ ఒకటే ఒకటి అడిగింది తీసుకొచ్చినప్పుడు ధర్మని, తన్నోడి నన్నోడినాడా, నన్నోడి తన్నోడినాడా అని. అంటే ఒకసారి తను ఓడిపోయాక భార్య మీద హక్కు లేదు కదా, ఇంకా ఫస్ట్ భార్యను వదిలేసి ఓడుంటే పర్వాలేదు, ఫస్ట్ తన్నే పణంగా పెట్టుకుని ఓడిపోయాడు, దాని తర్వాత అతనికి హక్కు లేదు, దానికి జవాబు చెప్పమంటే భీష్ముడు ఎవరు చెప్పలేదన్నమాట. మిగతా నలుగురు సమ్మతి, తనొక్కడే కాదు కదా మిగతా నలుగురు కూడా కదా నా భర్తలు, వాళ్ళ సమ్మతి కూడా తీసుకోలేదు కదా అని చెప్తాడు. అప్పుడు జంతువులు
మేమేం తక్కువ మానవుల కంటే మన డ్రామా వేశారు అదంతా చెప్పారన్నమాట. తర్వాత డ్రామా చూసినప్పుడు స్వామి మాటలు గుర్తుకు వచ్చాయి, మేమేం తక్కువ, మన భవిష్యత్తుని గురించి ఆలోచించము, వర్తమానం గురించి ఏ దొరికితే తిని ఊరుకుంటాము, మనుషులు మారు మాకు అసూయలు ఎన్నీ లేవు. తర్వాత ఎందుకు తెలియలే మళ్ళీ ఎప్పటికే ఇది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడని మనుషులు మనం సర్దుకుంటాం అన్నమాట, తప్పించుకుంటుంటాను. ఆ పద్యం చెప్పినారు, ఎందుకు చెప్పారో దాంట్లో తెలియలేదు. కోతే మేలు మనిషి కన్నా, ఒక చెట్టు మేయించి ఇంకో చెట్టు మేయికి పోతూ ఉంటుంది, కానీ మనిషి మనస్సు మరో లోకానికి పోతా ఉంటుంది అని చెప్పినారు. ఒక చోట కూడా నిలవదు అది, కనీసం అది ఒక పక్క ఒక పక్కన పోదు కానీ ఎక్కడెక్కడికో పోతా ఉంటుంది మనసుని. దీన్ని కూడా ఇంకోసారి చెప్పినారు ఇంకో ఇంటర్వ్యూలు ఎక్కడో వస్తుంది అనుకుంటా. మనసు పోతూ ఉంటుంది కానీ మీరు దాన్ని ఎక్కడికి పోతుంది ఏం పోతుందని గమనిస్తూ ఉండండి చాలు. ఎందుకంటే బిడ్డని వదిలిపెట్టేసి తల్లి కూర్చుంటే ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా ఆ బిడ్డ తల్లినే చూస్తుంటుంది. నువ్వు వెతకముందే నీ దగ్గరికే వస్తుంది. ఈ మనసు కూడా అంతే, దాన్ని గమనిస్తే గమ్మున పట్టించుకోకుండా గమని తిరిగి నీ దగ్గరికే వచ్చేస్తుంది అది. కానీ దాంతోపాటు నువ్వు పోయావంటే ఇంక దాని ఆలోచనలు దాంతోనే సరిపోతుందని అది ఇంకొకెక్కడో ఇంకొక ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పినట్టు గుర్తుంది. డాక్టర్లు చెప్తారు, సైంటిస్టులు చెప్తారు, కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ రెండు బకెట్ శరీరం మన శరీరం ఎట్లా వచ్చిందని. సున్నము అగ్గిపేటలు 10 రూపాయలు కావచ్చు, ఇవన్నీ ధర. దీంతో మనిషి చేసిన వచ్చాడు కానీ ఇవన్నీ చేయడానికి భగవంతుడికి ఆ శక్తి ఉంది. అన్నీ చేయడానికి మనిషి రూపించడానికి మనిషిలో ఉండే కాల్షియం మనం ఇవన్నీ ఎంత రేషియోలో ఉంటాయో చెప్పినారన్నమాట. అంత చేస్తే మనిషి విలువ ఇంతేను, కానీ ఆ విలువను పెంచుకోవాలనే దానికి. ఇంకొక కథ కూడా మనకి చెప్తుంటారు, తలగొట్టి తీసుకోరమ్మని చెప్పి అమ్ముకోరమ్మంటే మనిషి తలని ఎవరు కొండు, గొర్రె తల ఇవన్నీ కూడా అదే మాదిరిగా మనిషి ఈ మనిషిలో ఉండేది ఇవన్నీ, కానీ భగవంతుడు ఇచ్చినందువల్ల ఆ విలువ వచ్చింది. ఆ విలువను మనం నిలుపుకోవాలనేసి. ప్రపంచం అంతా సామ్ చేతిలో ఉంది, నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకేం కావాలి, మీ కొరకు మిమ్మల్ని అందరినీ మంచి దారిలో తీసుకురావాలని నేను శ్రమ పడుతున్నాను. లేకపోతే నాకేమున్నా, నాకేం కోరికలు ఉన్నాయి? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు అవతారం వస్తాడు. జంతువులు కదా ధర్మం తప్పు ఉంటే భగవంతుడు జంతువు ఆకారంలో రావాల్సి వచ్చేది, కానీ జంతువులు బాగానే ఉన్నాయి, మనుషులు ధర్మం తప్పారు కాబట్టి మానవ రూపంలో రావాల్సి వస్తుంది భగవంతుడు. అందుకని మానవుల్లో వస్తున్నాడు, అధర్మం చేస్తున్నారు, అందుకని మానవ రూపంతో భగవంతుడు అవతారం ఎత్తవలసి వచ్చింది. కోపానికి కూడా ఒక హద్దు ఉంది, శాంతం ఉండాలి. ప్రేమకు హద్దే లేదు, మనసంతా ప్రేమతో నిండిపోతే అంతకన్నా ఇంకేముంది? హృదయమంతా ప్రేమతో నింపుకోవాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, జపాలు తపాలు చేయనక్కర్లేదు, కానీ కాలాన్ని పవిత్రించి అటని చెప్పేసి మనం చేయం కదా, ఇంకా దానికి వెంటనే మళ్లీ చెప్తా ఉన్నారు. కాలాన్ని పవిత్రం చేయడానికి జపాలు తపాలు మనసు నిలవడానికి వాటికి చేయాలి. అని ఎక్కువ ప్రతి దాంట్లోనూ మనకి ప్రేమకి తీసుకొచ్చేస్తారు కదా, అప్పుడైతే ద్వేషం కోపం ఏం ఉండవనేసి. తర్వాత రాముల వారు, ఒక్క నిమిషం రావణాసుని వధించి సీతను తీసుకొచ్చుకోగలడు, కానీ హనుమంతుడి భక్తి శక్తి చూపించడానికి వారధి కట్టడం ఆ ప్రయత్నాన్ని కొండలంతా కోతులు మోయగా మీరు కడవలు మోయలేరా, అప్పుడు నీళ్లు పోయించాలని చెప్పి, అంటే కడవలతో మన భక్తిని తీసుకోలేమా అనే దానికి ఈ ఉపమానం పోల్చినట్టు అనిపించింది నాకు. అది అంతంత కొండలే వాళ్ళు మోయంగా మానవులుగా మీరుండి ఈ చిన్నది చేయలేరా అన్నట్టుగా. కోటీశ్వరుడైనా లక్షాధిపతి అయినా భర్త ఉండి బాగలేక జబ్బు చేసినప్పుడు ఓ కోటీశ్వరుడా లక్షాధిపతి అయిన భర్త వచ్చి నన్ను కాపాడని అడగదు భార్య. భగవంతుడా వచ్చి నన్ను కాపాడని దేవుణ్ణి వేడుకుంటుంది. ఏ కోటీశ్వరుడు లక్షాధిపతి వచ్చి కాపాడలేడు అప్పుడు. అంటే ఎన్ని ఉన్నా కూడా భగవంతుడు ఒక్కడే మనకి అనేదానికి. ఓ చేతిలో చక్కెర ఇంకో చేతిలో నీళ్లు పెట్టుకుంటావు, చక్కెర ఎక్కువ తినలేవు నీళ్లు ఎక్కువ తాగలేవు, కానీ ఈ రెండు కలిపావంటే చక్కెర నీళ్లు కలిసిస్తే పానకం అంటారు, ఎంతైనా తాగవచ్చు. చక్కెర నీళ్లు కలిసినట్టు పరమాత్మ జీవాత్మ ఏకం కావాలి ప్రతిదానికి, ఎట్లా ఉంటుంది దాంట్లో అది. అందుకే స్వామి మాట ప్రతి మాట వేదం అని చెప్పింది, మంత్రం అని చెప్పింది. దాంట్లో మనం గనక లోతుగా పోతే ఒక అర్థం ఉంటుంది దాంట్లో కూడా. ఒక గ్రౌండ్ లో ఇల్లు కడతారు, దానికి పన్ను కట్టాలి, కరెంటుకి పన్ను కట్టాలి, ఎక్కడో ట్యాంక్ లో ఉంటే నీరు టాప్ నీళ్ళన్నిటికీ పన్ను కడతారు. కానీ ఈ భూమినంతా సృష్టించిన భగవంతుడికి మీరేం పన్ను కడుతున్నారు కదా,
ఇచ్చింది ఆయన, అంతా ఇచ్చింది, మనం ఏం కట్టడం లేదు, గాలి వెలుతురు అన్ని ఇచ్చారు, దీనికంతా మీరు పన్ను కడుతున్నారా? ఇది నా శరీరము, ఇది నాది అంటున్నారు. మీదైతే మీ చెయ్యి కాలు మీరు చెప్పినట్టు వింటుందా? కదిలి చూసుకోండి అట్లేదన్నమాట. మీరు మనసు మీరు చెప్పినట్లు ఎందుకు వినడం లేదు? మీదైతే దాని మీద కంట్రోల్ ఉండాలన్నమాట. దానికోసం ఇదంతా భగవంతుడి ఇచ్చింది. ఆ చైతన్యం ఉన్నంత సేపే దీనికి శివం, లేకపోతే మళ్ళీ శివమే కదా అని చెప్పారు. తర్వాత అందరు నమస్కారాలు అయిపోయిన తర్వాత స్వామి ఆశీర్వదించే, స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అంటే మనం అందుకునే దీంట్లో ఉందన్నమాట. ఆ ఉదాహరణలాగా చెప్పేసి ఆ ఇది అయిపోయింది. దాని తర్వాత ఇది ఆ ఇంటర్వ్యూకి. తర్వాత ఒకసారి లైన్లో కూర్చొని ఉన్నాం. అక్కడ కూర్చొని ఉంటే అది వెంకటేశ్వరుల పాట అంట, అది సరస్వతం నడితే చెప్పింది ఒకసారి. దారిలో పోతా అట్లా లైన్ కూర్చుంటే అట్లా చూసి వేర్చట్టు చదివేసి, నీ ఉండేదా కొండపై నేనుండేది నేలపై, ఒక్క లైనే పాడినారైతే. అదేదో వెంకటేశ్వరుల మీద పాట అంట అది. అది తర్వాత అర్థం కల ఏంటని చూస్తే అందరూ వెనక్కి తిరిగి చెట్టు సాయిచూడు, స్వామి సాయిచూడు, ఏం కాణాచి దాచిపెట్టి వచ్చావు చెప్పు, నేను తీసుకొని వస్తాను. అర్థం కాలే మాకు ముందు ఏంటి, కాణాచి అనేది ముందు తెలియదు, అర్థం కాలేదు అసలు. సరే ఏమో అయింటుందేమో ఇంట్లో, ఎందుకు ఇట్లా అంటున్నారు స్వామిని అనేసి వెళ్ళిపోయినారు. తర్వాత చూస్తే దొంగలు పడ్డారు, ఆ వెనక తలుపు నుంచి వచ్చారు. కానీ అప్పుడు కాలంలో ఈనపెట్టి చాలా స్ట్రాంగ్ గా ఉండేటి, దాన్ని పగలగొట్టలేక వెళ్ళిపోయారన్నమాట. అది అది అక్కడ స్వామి చెప్పడం. తర్వాత ఇంకోసారి ఇప్పుడు అంటే ఈ తర్వాతది, ఇవన్నీ నేను మెడిసిన్ చదవక ముందు ఇవి ఏవి వస్తున్నాయన్నమాట. ఒక స్వామి ఏంటి, వరుసగా లైన్లో కూర్చున్నాము. అనంతపురం వాళ్ళు ఫైనల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, అయిపోగానే వచ్చి పాటలు పాడడం అట్లా. స్వామి లైన్లో వచ్చేటప్పుడు అక్క కూర్చున్నారు, పక్కన నేను తర్వాత కూర్చున్నారు. బొట్టేమైంది అన్నారు. అది పడిపోయింది చూసుకోలే ఎవరూ. ఆ స్వామి అనేసినారు, వెళ్ళిపోయినారు. తర్వాత చూస్తే నా ఊళ్ళో ఉండింది, తీసి పెట్టేసినాను. అంకే కూర్చున్నాం, వరండాలోకి పోయి రౌండ్ అంతా తిరిగారు, వరండాలోకి పోయారు, అక్కడి నుంచి ఇచ్చారు. అప్పుడు లోపల నుంచి ఇచ్చాం ఆ బిల్డింగ్కి వెళ్ళాల. పుష్ప మేడం లేస్తే ఇట్లా ఫైనల్ వెళ్ళిపోతున్నారు స్వామి అన్నారు. అక్కడి నుంచి మీ ఇక్కడ కూర్చున్నాం, ఇంత దూరంలో ఉన్నాం, అక్కడ వెళ్ళిపోతున్నారు. చూడు ఇప్పుడు ఊరికి వీళ్ళు ఏడుస్తున్నట్టున్నారు కదా, ఇట్లా నాలుగు తిప్పుతుంటే తమాషకన్నట్టు. రేపు పొద్దున్న పెళ్ళి అయితే ఇదంతా మర్చిపోతారు, అంటే వెళ్ళిపోతున్నామని చూస్తే వాళ్ళు పాటలు పాడుతున్నారు అక్కడి నుంచే ఇంత దూరం నుంచి అన్నారు. ఇట్లా అంత రేపు అంతా మర్చిపోతారు అనేసి ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయింది, భజన అయిపోయింది. తిరిగి పోయేటప్పుడు బొట్టు ఉంది కదా, నేను పెట్టేసి ఓ ఆపే అనేవాళ్ళు. ఆమె అనేది కదా ఎక్కువ, ఆపే ఈపే అనే పదం ఉండేది. ఆపే ఒళ్ళో పెడితే పెట్టిందా, అందుకు నేను బొట్లు ఎక్కువ ఎత్తుకొని వస్తున్నాను మర్చిపోకుండా. ఎవరికి బొట్లు లేకపోయినా అంటే ఇది మనకి మూల సెంటర్ ఇదేని కదా, కాన్సన్ట్రేషన్ కంతా, అందుకని కావాలి బొట్టు లేకుండా ఉండొద్దు అంటారు. హస్బెండ్ చనిపోయి చిన్న ఏదో చిన్న బుట్టైనా పెట్టుకునేటట్టుగా ఇదేనమాట ఆ స్థానం. అందుకనే కానీ రెండు గంటలు అయిపోయింది, స్వామి రావడం, ఈ పిల్లల ప్రోగ్రాం అవడం, భజన అవడం అంతా. ఈ పోయేటప్పుడు అన్నమాట తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు చూడండి, జ్ఞాపకంగా అడగడం అందుకని అనిపించింది. అది ఏదో అనుకుంటాం. తర్వాత చూస్తే కూడా అన్నారు, ఇక్కడ బ్రుగుటి దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేయమంటారు, లేదా నాసికాగ్రహం మీద చేయమంటారు, దీనికి కావాలి, ఇది లేకుండా ఉండకూడదు అని. అదే మన హిందువులకి అంటే కుంకుమ పెట్టుకోరు అనకండి, తర్వాత తెలికమో లేకపోతే ఏదైనా పెట్టుకుంటారు కదా, దానికి ఇచ్చేసారనిపించింది. ఇంకొకసారి ఎక్కువ బయట తిరిగేవాళ్ళు, కానీ ఎవరు పరిగెట్టేవాళ్ళు కదా, అంటే ఉన్న వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్ గా అనమాట. అంటే స్వామి పిలిస్తే ఇప్పుడు మన అందరూ అక్కడ నిలబడ్డా కూడా తను పిలిస్తే తను, నువ్వు పిలిస్తే అట్లానమాట దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పైన ఈ పక్క వరండాలో ఖాళీగా ఉండేది, ఆ రూమ్ లో నుంచి స్టోర్ రూమ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకంతా కవర్ చేసేసినారు, ఆ తులసికోట మీద ఉంది చూడండి పైనతో, మనం లేడీస్ ఏడిపోతామే, అక్కడ తులసి చెట్టు ఉంది కదా, దానిపైన అదంతా మెష్ లేదన్నమాట. అప్పుడు ఖాళీగా ఉండేది, ఊరికి పిట్టగోడ అట్లా. స్వామి గోడ దగ్గర నిలబడేవాళ్ళు, దాన్ని పట్టుకుని అక్కడి నుంచి కింద వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అట్లా. మా సిస్టర్ను, కజిన్ సిస్టర్, హస్బెండ్ కూడా వచ్చినారు. అమ్మాయి ఒక ఇంటర్వ్యూకి ఏం చేసింది, తిరుపతిలో బొమ్మలు అమ్ముతారు కదా, కొయ్యి బొమ్మలు, ఆడుకోవడానికి బుట్లు, ఎన్ని అమ్మేవాళ్ళు. ఒక చిన్న బొమ్మ కొని దాన్ని చీర కట్టి ఎత్తుకొచ్చింది, అది తెచ్చింది. మేము కూడా గమనించలా ఎట్లా పెట్టుకుందా ఏం, ఊరికి నేను క్యాజువల్గా తెచ్చేసింది లోపలి. ఎందుకు బొమ్మ తెచ్చావు, అసలు బిడ్డనే ఇస్తాను అనేసరి అయిపోయింది ఆ ఇంటర్వ్యూలో. ఆ రోజు మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూని పిలవాలనుకున్నారనుకుంటా, బయట నిలబడడం వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే నిలబడి స్వామి అట్టొస్తున్నా అంటే అందరూ పరిగెట్టి నిలబడేవాళ్ళం అక్కడ. అయితే ఏరే వాళ్ళంటే
వెళ్లిపోయినారు స్వామి. అప్పుడు బస్సులు కూడా అన్ని లేవు, ఏదో ఒకటి పొద్దున అట్లునింది. ఎందుకు వెళ్ళిపోయారు, నేను చెప్పానే ఉండమని అన్నారు. ఇంకేం జవాబు చెప్పుకోలేం, కింద నుంచి పైకి అట్లనమాట. ఊరికి ఇట్లా అన్నాను ఇంకమ్మగా, ఆ పిల్లల కోసం అంటే షోలింగిరికి వెళ్ళారన్నమాట వాడు అక్కడ. అది మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు, నేను గమ్ము తలుపుని నేను మనసులో అనుకున్నా పిల్లే ఒక బంధకం, దాని తర్వాత బిడ్డలు ఇంకో బంధకం, ఇంకా జనంలో ఎత్తుకుంటే తిరగాల, ఇది చాలు స్వామి ఈసారికి మిమ్మల్ని చేరుకుంటే చాలని మనసులో అనుకున్నానంతే. గమ్ముగా తలటా ముప్పా, ఏ నీకు వద్దా అన్నారు. దానికి కూడా తలవైపు గమ్ము ఉండిపోయినా. నెక్స్ట్ ఇంటర్వ్యూ కాకపోతే, చూడు నీ కూతురు ఏమందో తెలుసా, నేను ఇస్తానంటే వద్దంటుంది అంటున్నారు. ఇంకేం మాట్లాడలే గమ్ము ఉండిపోయా. అది అయిపోయాక 20 ఏళ్ళు అయింటుందో ఏమైంటుందో, ఒక 10 ఏళ్ళ కింద మనం సండే అక్కడ మన రొటేషన్ లో కూర్చునే వాళ్ళం కదా, సండే నా టౌన్లో కూర్చున్నా, సెకండ్ రో లో కూర్చొని ఉన్నా. సూపర్ హాస్పిటల్ ఒక నర్స్ ఎవరో ఒక బిడ్డను అడాప్ట్ చేసింది, పేరు పెట్టించుకోవడానికి వచ్చింది ఆ రోజు. ఎంత బిడ్డో నా దగ్గర అటు పెట్టుకునింది. అక్కడి నుంచి రావడం రావడం మాతాజీ కూతురు ఉన్నారు కదా, ఆమె కూర్చొని ఉన్నారు. అంటే ఆమె సాయి చూస్తా, చూడు అడాప్ట్ చేసుకుంది, అడాప్ట్ చేసుకుంది. ఒక రకంగా నాకేమనిపించిందంటే, అసలు ఉంటే పర్వాలేదు, తప్పదు మన బంధం, అడాప్ట్ చేసుకుంటే కావాలని కొంతెచ్చుకున్నామా ఈ బంధమా ఏంటని మనసులో అనుకున్నా. ఎందుకు ఇట్లా అంటున్నారా స్వామి అని. ఊరికే మా పెద్ద చూడు అడాప్ట్ చేసుకుంది, పేరు పెట్టించుకోవడానికి వచ్చింది అంటాం కదా, అడాప్ట్ చేసుకుని ఒక రకంగా పెట్టన్నారు అని మనసులో అనుకున్నానంతే. ఆమె ఏంటో జవాబు చెప్పింది, ఏం పేరు పెట్టారు కూడా నాకు తెలియదు. సెకండ్ రోలో కూర్చున్నా, అక్కడి నుంచి ఇట్లా, ఏ నువ్వు ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు. నాకు అది జ్ఞాపకం వచ్చింది, ఆ రోజు అన్నారు కదా ఆ అమ్మాయి పిల్లల కోసం పోయింది, నువ్వు తలడ్డా, అది గుర్తుకొచ్చింది వెంటనే. అమ్మతో చూడు నేను ఇస్తానంటే వద్దనిందని గుర్తొచ్చింది. అప్పుడు కూడా తలూపా, లేదు స్వామి అంటే తలు వద్దు స్వామి అంటే మళ్ళీ భయం, అది గుర్తుకొచ్చింది అనమాట, తలడ్డా ఊపానమాట. అంతే వెళ్ళిపోయినారు, ఒక్క మాట అనేసి వెళ్ళిపోయారు. నాకు తెలియదు ఎందుకంటే అనిపించింది, అనవసరంగా కొంతెచ్చుకున్నట్టు అయింది కదా ఈ బంధము. ఒక్కొక్కటి మనకి ఒక జన్మకు లేకుండా చేస్తే ఒక రకమైన ఇదే కదా, ఎంతలైనా బాధ్యత ఉంటుంది కదా వాళ్ళని అన్ని చేయడానికి. అది అనిపించింది ఆ రోజు, మరి ఎంత కరెక్టో లేదో నాకు తెలియదు కానీ అట్లనేసి ఆ రోజు వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇది పోయింది కదా, టెంకాయ పోయింది, కనిపించలేదు కదా, చెప్పడానికి భయం వేసింది అన్నమాట. తర్వాత చాలా రోజులకి ఒక రోజు వాచెస్ ఇచ్చారు, మీరందరూ ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎవరు సింగపూర్ ఏదో తెలియదు, ఒక ఊరికి ట్రేలో పోసుకొని బయట అందరికి ఇస్తా ఉన్నారు. ఆ రోజు హాలిడే అయి ఉంటుంది, నేను మందిర్లో కూర్చోనున్నా. ఎవరు చూడు చూడు జీహెచ్సి డాక్టర్స్ కి ఇస్తున్నారు, వెళ్ళి ఇక్కడ కూర్చొని ఉన్నా అన్నారు. కూర్చున్న దాన్ని లేచి వచ్చి ఇంకా భజన స్టార్ట్ కాల, కృష్ణవేణి ఉండింది. సరే అప్పుడు జీహెచ్కి ఇస్తున్నారు కానీ పోయి వెనకలేదు బిడ్డ, ఇట్లా ఇట్లా దాన్ని ఇంకా 2, 3 ఉన్నాయి అంతే. అప్పటికి ఇచ్చేసి వచ్చేసినట్టున్నారు. నా చేతిలో ఒకటి పెట్టారు, కృష్ణవేణి ఒకటి ఇచ్చారు, వెళ్ళిపోయారు లోపలికి. సరిగ్గా వాళ్ళు ఏంటి ఓణం వచ్చింది, అది ఇట్లా స్ట్రాప్ చీరకు పట్టుకుని ఒక్కోసారి కూడా ఇది వచ్చేస్తుంది కదా, అక్కడ వచ్చి పడిపోయింది. అయ్యో చాలా రోజులకి స్వామి ఒక వాచిస్తే అది పోగొట్టుకున్నాను, కానీ ఆ రోజు లెటర్లో రాసా, ఆ రోజు అది పోగొట్టుకున్నాను. భయం వేసింది చెప్పడానికి, నిన్న మీరు వాచిస్తే ఆ వాచ్ కూడా పోయిందని రాసి గమ్ముకి ఇచ్చేసి గమ్ముకుండిపోయి. ఇంకా 2-3 రోజులు బాధ వేసింది పోయిందని. తర్వాత సరేలే ఏముంది ఇంకేం చేయగలం, పోయిన వస్తూ మళ్ళీ రాదు కదా అనుకుని. కానీ ఎంత ఆలోచించినా రావడంలో గుర్తు దేనికి పోయింది, ఎందుకు అనుకుని బాధపడతామా అనేసి. తర్వాత ఒకసారి మనకి ఇక్కడ హాస్పిటల్లోకి స్వామి వచ్చేటప్పుడు అక్కడ డెకరేట్ చేస్తా ఉన్నా, తెలియకుండా అందరు 7 గంటలకి రావు కాలం అనేసి చాలా మంది రూమ్లకు వెళ్ళారు, 7 గంటలకి రారు స్వామి, రావు కాలం టైంలో రారని. స్వామి ఏం చేశారు, ఎవరిని ఇంటర్వ్యూకి పిలిచి పూర్తిగా లోపలికి కూడా రాలేదన్నమాట. అట్లా అతను స్టెప్ లోపలికి పెట్టాయంట, నువ్వు పోనీ ఆయన్ని పిలిచి జీహెచ్కి వస్తున్నాను ఫోన్ చెప్పమని చెప్పేశారు. ఈ వెనక్కి వెళ్ళిన వాళ్ళకి తెలియదు కదా స్వామి ఇంటర్వ్యూ రూమ్కి పోయినారు, చాలాసేపు పడుతున్నానే వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా మంది మిస్ అయ్యారు ఆ రోజు. ఇక్కడ కూర్చున్నాను, డెకరేట్ చేస్తాను, కోమ్లో ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చేసి ఆ టేబుల్ కార్నర్ లో ఫిక్స్ చేస్తా ఉన్నాను. ఇంతలోపు మన ఆయన ఉన్నారు, అప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారే, భగవత్ ఉన్నారు. ఫోన్ వచ్చినట్టుంది అక్కడి నుంచి, క్యాక్ పెట్టారు, వచ్చేసే అని. నేను ఇంకెవరు ఇద్దరే ఉన్నాం అక్కడ, స్వామి వచ్చేస్తున్నారు వచ్చేసేయండి అని. కార్పెట్ కూడా స్ప్రెడ్ చేయలే, ఇంకా టేబుల్కి అటు ఫిక్స్ చేసి వదిలేసేసి వచ్చేసేసామన్నమాట. ఇంతలోపల కారు వచ్చేసింది, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు గాలి కింద కార్పెట్ పరిచేశారు. మనకి ఇక్కడికంతా అయిపోయి అక్కడికి వెళ్ళారు, మేము వెళ్ళామన్నమాట.
సునంద ఆంటీ ముందు నిలబడ్డారు, వెనక నిలబడిన అట్లా అంతా చూసి ఆ ఫ్లవర్ ఒకటి ఎత్తించి ఈ ఇట్లా నిలబడి ఉంటే ఇట్లా వెనకరించి నాకు ఇచ్చినారు. నాకు ఏం అర్థం, తను ఫీల్ అవుతుంది తన ఫ్రంట్ లో ఉంది నేను వెనకున్నా, ఇట్లా తిప్పి ఆ రోజు ఇచ్చినారు అన్నమాట. సరే నాకు అర్థం కల, మామూలుగా మన దేవుడు కట్పించడం కూడా వాసన ఉండే పుష్పం అట్లిస్తాము, కాగితం పువ్వు ఎందుకు ఇచ్చారా, ఏదైనా వాడకుండా ఉండే పువ్వు ఉండాలి, వాడకుండా ఉండాలా, జీవితం అంతా ఉండాలని ఇచ్చారా, లేకపోతే దానికి ఏదైనా అర్థం ఉందని ఏమనుకున్నా ఇప్పటికీ నాకు అర్థం తెలియలే. డేటేస్ వాసులో మెట్టుకు దాన్ని పెట్టాను, కోమలో కావాలా, అల్రోజేసారికి ఒక చాక్లెట్ తీసి అల్రోజేసారి పాకెట్లు వేసారు అక్కడే పెట్టాను. ఇంకా పూర్తిగా అంటే షిడి బాబా దగ్గరికి వస్తారు కదా, అక్కడ ఏదో తాగుతానే ఒక దాంట్లో చాక్లెట్స్ పెట్టుండయి, ఇవన్నీ ఇంకా ఫిక్స్ చేయకుండా అడున్నాయన్నమాట. ఆయనకి చాక్లెట్ జోబిలో పెట్టారు, ఈ రోజు తీసి ఇట్లా తిప్పి నాకు ఇచ్చినారు, అంతే అక్కడ ఏదో చేశారు వెళ్ళిపోయారు. అది ఇప్పటికే నాకు దానికి జవాబు అర్థం కావడం, మామూలు సహజంగా వచ్చే ఈ ఫ్లవర్కి, మనం క్రియేట్ చేసిన ఈ ఫ్లవర్కి దేనికి ఇచ్చినారా. మామూలు రోజెస్ కూడా ఉన్నాయి అక్కడ, అదేమన్నా వాడకుండా ఎప్పుడు ఉండాలా అనే దాంతో ఇచ్చినారా, ఇది ఇప్పటికీ బుద్ధికి అర్థం కాల. సాయిరామ్.

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక మూడవ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తరువాయి భాగం రేపు

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: లోకేశుణ్ణి వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం లోకేశుని వశం చేసుకుంటే లోకమే వశమవుతుంది అన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రాజుగారు ఒక గొప్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన ప్రత్యేకత ఏమిటంటే అందులోని వస్తువులను ప్రజలు ఎవరికి నచ్చిన వాటిని వారు
0: ఎందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను

వారు యథేచ్ఛగా తీసుకుని పోవచ్చు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎవరికి నచ్చిన వాటిని వారు తీసుకుని పోతున్నారు. ఒక అమ్మాయి మాత్రం ప్రదర్శనను బాగా తిలకించి ఉత్త చేతులతో తిరిగిపోతుంది. రాజుగారి దృష్టి ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని పిలిపించాడు. అమ్మాయి, ఇంత పెద్ద ప్రదర్శనలో చిత్ర విచిత్రమైన వస్తువులున్నాయి, నీకేమీ నచ్చలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, వస్తువులన్నీ బాగున్నాయి, నాకు ఆశ లేకపోలేదు, కాని ఒకదానిని ఆశిస్తే ఆ ఆశ అంతటితో ఆగదు, అనంతంగా పెరుగుతుంది. ఆశకు దాసురాలని కాకుండా ఆశను జయిస్తే ఆశలే నాకు వశమవుతాయి కదా అంది. రాజుగారు ఆ అమ్మాయి మాటలకు సంతోషించి, అమ్మాయి, నీకు ఈ ప్రదర్శనలో ఏది కావాలో కోరుకో, నేనిస్తాను అన్నారు. అయితే తప్పక ఇస్తారా అని అడిగింది. తప్పక ఇస్తాను అన్నారు. నాకు మీరే కావాలి అంది. ఇచ్చిన మాట దక్కించుకోవడానికి రాజుగారు ఆ అమ్మాయిని తన రాణిగా స్వీకరించారు. అప్పుడు ఆ ప్రదర్శనకంతా ఆమె అధికారిణి అయింది కదా. ఈ కథలోని అంతరార్థమేమి? అత్యంత అద్భుతమైన ఈ సృష్టియే ఒక ప్రదర్శన. రాజుగారే భగవంతుడు. సృష్టిలో ఎవరికి కావలసిన దానిని వారు తీసుకుంటున్నారు. కాని వీరిలో కొందరు వైరాగ్యానికి ప్రతీక అయిన కథలోని అమ్మాయి వలె ఈ వస్తువులేమీ వద్దు, ప్రదర్శన యజమానియే కావాలి అని కోరుకుంటారు. లోకేశుని వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది కదా.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

Thank you.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి వరుస

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఆవు ప్యారే నయన హమారే సాయి హమారే ఆవు తుమ్ బిన్ కోయి నహీ రఖవాలే తుమ్ బిన్ కౌన్ సహారే తుమ్ బిన్ కౌన్ సహారే ఆవు సాయి ప్యారే సాయి హమారే ఆవు.
0: ఈ భజనలో ఎక్కువగా దర్బారీ కన్నడ రాగం యొక్క రాగఛాయలు కనిపిస్తాయి. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షు త్రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఇదే రాగంలో వచ్చే మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఇక ఈ భజన యొక్క రాగతాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్దగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకై స్వామి విద్యార్థి భజన గాయకుడు అయిన శ్రీ సోనం గారు ఈ భజనపై తాను పంచుకున్న భావాలను తెలుసుకుందాం. శ్రీ సోనం గారు ఇలా వివరించారు, ఒకప్పుడు స్వామిని భజనకు రమ్మని ఆహ్వానిస్తూ పాడే భజనలలో ఇది ఒకటి. ఈ భజనలో ఒక ప్రత్యేకమైన భావం ఉంది. హే ప్రభు, దయతో మా ఎదుట ప్రత్యక్షం కమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడి నుండో రావడం కాదు, మా హృదయంలో స్వయం వ్యక్తం కమ్మని ఈ భజనలో మనం ప్రార్థిస్తున్నాం. మా ఎదుట వ్యక్తం కమ్మని కోరకుండా మా కన్నులలో నిండిపొమ్మని, మీ రూపాన్ని తప్ప అన్యం మాకు చూడవలసిన అవసరం లేదని ఈ భజనలోని భావం. ఈ భజన సుమారు 35 ఏళ్లకు ముందుగా సత్యసాయి యూనివర్సిటీలో పూర్వ విద్యార్థి అయిన శ్రీ హరిహరన్ చే రూపొందించబడింది. ఈ భజన రూపకల్పనకు నేపథ్యం నాకు తెలుసు. 1980వ దశకంలో కాలేజీ చదువు ముగించుకుని హరిహరన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో పనిచేస్తుండేవారు. ఒకనాటి సాయంకాలం పని ఒత్తిడి వల్ల అతడు భజనకు రాలేకపోయాడు. ఆ రోజులలో భజనకు హాజరు కాకపోవడం అంటే జీవితంలో ఎంతో కోల్పోయినట్లే. భజన అంటే భగవాన్తో గడపడమని అర్థం. స్వామి దర్శన భాగ్యం కోల్పోవడం అన్న విషయాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. భజన ప్రారంభమైంది. అతడు కొండమీద కూర్చుని స్వామి దర్శనం మిస్ అవుతున్నానన్న ఆవేదనతో స్వామి ప్లీజ్ దర్శనమివ్వు అని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందున్న ప్రదేశంలో కూర్చుని ప్రార్థించసాగాడు. ఆవో ప్యారే అంటూ మొదలు పెట్టాడు. హరిహరన్ తమిళదేశానికి చెందినవాడు, హిందీ మాట్లాడే ప్రాంతం వాడు కాదు. అయితే భావ వ్యక్తీకరణకు భక్తి ప్రధానం కాని భాష కాదు. స్వామివారిని గూర్చి రూపొందించిన భజనలలో ప్యారే అన్న పదం చాలా తక్కువసార్లు వినిపిస్తుంది. ప్యారే అంటే నా ప్రియమైన స్వామి అని అర్థం. స్వామి నా హృదయంలో అభివ్యక్తం కమ్మని ప్రార్థిస్తూ ఉంటే ఈ అందమైన భజన రూపొందింది. భజనయే స్వామి రూపం ధరించింది. ఎప్పుడైనా ఎక్కడైనా సర్వస్వాన్ని కోల్పోయినట్లు భావన కలిగితే నన్నెవరూ పట్టించుకోవడం లేదు, నేను ఏకాకిని అన్న భావన మనస్సులో ప్రవేశిస్తే అటువంటి తరుణంలో రూపుదిద్దుకున్న భజన నిజంగా స్వామితో సమానమే. శ్రీ వి కుమార్ ఈ భజనను హరిహరన్ దగ్గర నేర్చుకుని పాడాడు. భగవాన్ మీద రచించబడిన ఈ భజన 2వ వ్యక్తి ద్వారా గానం చేయబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరూ ఆలకించి ఆనందించారు. ఆవో ప్యారే అంటే ఓ నా ప్రియతమా అని, నయన హమారే అంటే నీవే నా నయనములు అని అర్థం చెప్పుకోవాలి. అది 3 అక్షరాలు కలిగిన ఈవై ఐ కాదు, ఒకటే అక్షరమున్న ఐ. నిజంగా భగవాన్ మన నేత్రములుగా మారితే ఇక మిగిలేది నేను అనబడే ఐ మాత్రమే కదా. ఈ భౌతిక నేత్రాలను మూసుకొని అంతరంగంలోని ఐని దర్శించాలి. స్వామియే మన నేత్రంగా మారితే ఎప్పుడూ మంచినే శుభాన్నే మనం దర్శించగలుగుతాం. మానవుడెన్ని తప్పులు చేసినా వీడు ఏదైనా ఒక్కటైనా సత్కార్యం చేయకపోతాడా అంటూ వేచి వేచి చివరికి మనపై అనుగ్రహం వర్షిస్తాడు ఆ భగవంతుడు, అందులో సందేహమే లేదు. ఇంద్రియాలలో కన్నులు నాలుక అత్యంత శక్తివంతమైనవి. నాలుక 2 పనులు చేయగలదు, రుచి చూస్తుంది, మాట్లాడుతుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచడం చాలా కష్టం. కంటి ద్వారా మనం ఎన్నో గ్రహించగలుగుతున్నాం. అందుకే కంటికి నోటికి మూతలు పెట్టాడు ఆ దేవుడు. భగవంతునిలాగా లోకాన్ని దర్శించగలిగితే కన్నులెప్పుడూ మూయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ దృష్టి పవిత్రం కనుక. అంతేకాదు, ఆ దృష్టి భౌతికానికి మాత్రమే పరిమితం కాదు, అంతరాంతరాలను కూడా దర్శించగలుగుతుంది ఆ దైవ దృష్టి. నీవు నా కన్నులలో చేరి నా నేత్రములుగా రూపొందు అని మనం ఇక్కడ ప్రార్థించాలి. భక్తులు స్వామి ప్రబోధలను ఎలా ఆచరణలో పెట్టాలో అర్థం కాక తికమక పడుతుంటారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం,
ఎలా సాధ్యమవుతుంది? పుత్రుని ప్రేమించిన రీతిగా భార్యను ప్రేమించగలమా అని సందేహపడుతుంటారు. భగవంతుడు మన కన్నులలో ప్రవేశించితే ఎవరిని ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. కన్నులలోనికి రమ్మనమంటే హృదయంలోనికి రమ్మనే అర్థం. తుమబిన కోయి నహి రఖువాలే అన్న పంక్తి అక్షరాల సత్యం. మనకు స్వామి తప్ప లోకంలో మరెవరున్నారు? మన యోగక్షేమాలను సక్రమంగా చూడగలిగినది భగవంతుడొక్కడే కదా. తుమబిన కౌన్ సహారే, మాకు ఆధారము ఆశ్రయము అంతా నీవే అని అర్థం. వికుమార్ పాడిన తరువాత మేమంతా వంతులవారిగా ఈ భజన పాడేవాళ్లం. ఆ రోజుల్లో రవికుమార్ స్కూల్లో ఉండేవాడు. అప్పుడు చాలా చిన్నవాడు, చాలా చక్కని కంఠస్వరం అతనిది. ఆ రోజులలో మధురంగా ఆవో ప్యారే అంటూ రవి పాడుతుంటే చాలా దూరానికి కూడా భజన వినిపించేది. ఒక్కోసారి స్వామి కోపం నటించి మన దగ్గరకు రాకుండా ఉండే రోజులలో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, నేను దర్శనానికి రాను అని స్వామి మందలించిన సందర్భంలో స్వామిని క్షమాభిక్ష వేడుకుంటూ మన హృదయ ఆవేదనను వ్యక్తపరచటానికి ఈ ఆవో భజనలు దర్శనదో భజనలు పాడుతుండేవాళ్లం. క్రమంగా స్వామి కరిగిపోయి దర్శనం ఇచ్చేవారు, చిరునవ్వులు చిందించేవారు. భజన ద్వారా మన హృదయాలను ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. భజనలు ఒక విధంగా స్వామితో జరిపే సంభాషణలే. స్వామితో ఎన్నో చెప్పుకోవచ్చు, ఎన్నో భావాలు స్వామి చెవిలో నింపవచ్చు. ఇది ద్వైతభావం. ఆయన దేవుడు, నేను భక్తుడును అన్నది ద్వైతభావం. క్రమంగా నీవు నేను ఒక్కటే అన్న భావం కలగాలి. భక్తుని భావ వ్యక్తీకరణకు శక్తివంతమైన సాధనాలు ఈ భజనలే. భగవంతుడు భూమి మీద నడయాడిన తరుణంలో జన్మించడం మన జన్మజన్మాంతర సుకృతం. త్యాగరాజు, మీరా వంటి భక్తులు గానం ద్వారానే దైవంలో లీనమయ్యారు. మానవుడెన్ని పాపాలు చేసినా హృదయపూర్వకంగా భజన పాడగలిగితే, ప్రార్థించగలిగితే పాప ప్రక్షాళన జరుగుతుంది. భక్తుడు ఒక్కడే భజన పాడటం కాదు, భగవంతుడు కూడా భక్తునితో గొంతు కలుపుతాడు. పాత మందిరం రోజులలో స్వామి భక్తులతో పాటు కూర్చుని భజనలు పాడేవారు. అంటే ఎలా భగవంతుని ప్రార్థించాలో స్వామి స్వయంగా చేసి చూపించారన్నమాట. స్వామి ఇప్పటికీ తమ దివ్యోపన్యాసాలలో చివర భజన పాడుతుంటారు కదా. ఈ రోజులలో స్వామి భౌతికంగా కనిపించరు కాబట్టి ఈ భజనకు మరో అర్థం స్ఫురిస్తుంది. స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించలేని భక్తులు ఆర్తితో అత్యంత భక్తి పురస్సరంగా కుల్వంత్ హాలులో కాని మరెక్కడైనా ఈ భజన పాడితే ఎందరి హృదయాలు స్వామిపై లగ్నమవుతాయో వర్ణించలేము. చాలా రోజులుగా స్వామి సన్నిధిలో నివసించేవారు కాని, 1980 దశకంలో స్వామిని దర్శించిన వారు కాని ఈ భజన వినగానే ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే ఈ ఆవో భజనలు పాడుతుంటూ ఉంటే మెల్లగా తలుపులు తెరుచుకుని స్వామి దర్శనాన్ని ప్రసాదించడం, భక్తుల మధ్యలో సంచరించడం గుర్తుకు తెచ్చుకోగలుగుతారు. వారి ఆనందం ద్విగుణీకృతమవుతుంది. అంతటా ఉన్న స్వామిని ఆవో అని ఆహ్వానించడమేమిటి అని కొందరనుకుంటారు. అయితే భక్తులకు స్వామి సర్వాంతర్యామి అన్న స్పృహ కలగాలి కదా. నయన్ హమారే అంటే నేత్రాలలో చేరమని, నీవే నా నేత్రమని రెండర్థాలు చెప్పవచ్చు. ఆత్మ సాక్షాత్కారానికి మనం సాధన చేస్తున్నామో లేదో కాని భజనల ద్వారా భగవంతుణ్ణి మనలో ఆవిర్భవింపచేసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం అనేది క్రమక్రమంగా మనం చేరవలసిన గమ్యం. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అన్న మార్గాలున్నాయి కదా. మనం స్వామిలో లీనం కావాలంటే అద్వైత భావం రావాలి. విశిష్టాద్వైతం నుండి అద్వైతంలోనికి చేరడానికి ఈ భజన సహాయపడుతుంది. స్వామి సన్నిధికి మనలను కొనిపోయి ఆ దివ్యత్వంలో లీనం కావడానికి ఈ భజనలు మాధ్యమాలుగా పనిచేస్తాయి అంటూ శ్రీ సోనం గారు ముగించారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా ఆవో ప్యారే నయను హమారే అన్న ఈ భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. 2020 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురుతత్వం. విద్యార్థుల జీవితాలలో స్వామి ఒక గురువుగా వారిని తీర్చిదిద్ది చేయిపట్టి ఎలా నడిపిస్తున్నారో వివిధ అనుభవాలు, ఉదాహరణలతో కూడిన చర్చా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు శ్రీ రఘునాథ శర్మ, శ్రీకృష్ణ, శ్రీ భార్గవ్. వినండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురుతత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం పునఃప్రసారం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురుతత్వం. ఈనాటి కార్యక్రమం మనందరం మరొకమారు స్వామి చెప్పినటువంటి ప్రబోధలు, స్వామి చూపించినటువంటి మార్గం గురించి నెమరు వేసుకుని ఆలోచించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశంలో మీ అందరూ కూడా ఒక భాగం కావాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ ఆర్ రఘునాథర్మ గారు, శ్రీ కె కృష్ణ గారు, శ్రీ కెవిఆర్ భార్గవ్ గారికి స్వాగతం. సాయిరాం సార్.
2: సాయిరాం.
1: సార్, ముందుగా ఈ గురు పౌర్ణమి రోజు ఒక విశేషం ఏమిటంటే, ఇందాకే మన భార్గవ్ బ్రదర్ చెప్పినట్టు యాక్చువల్ గా 9 సంవత్సరాల క్రితం గురు పౌర్ణమి రోజు తెలుగు స్ట్రీమ్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పవిత్రమైన రోజు మనందరం స్వామి గురించి తలుచుకోవడానికి స్వామిచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశం. సార్, మనం స్వామి గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా మీ అందరి అనుభవాలు సంకలనం చేస్తున్నప్పుడు అనిపించింది, స్వామి 3 విషయాలు చెప్తారు. భగవంతునితో జీవించడం నిజమైన విద్య అంటారు, భగవంతునికై జీవించడం నిజమైన భక్తి అంటారు, భగవంతునిలో జీవించడం నిజమైన ఆధ్యాత్మికత అంటారు. మరి ఆ విషయాలు ప్రతి క్షణం మనం స్వామి కనుసరణల్లో ఉన్నప్పుడు, స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జరుగుతుంది. మరి ఆ విషయాలు మరొకమారు మీ అనుభవాల ద్వారా నమరు వేసుకుని వింటున్నటువంటి శ్రోతలందరికీ ఆ ఆనందాన్ని పంచాలని మేము మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. మరి ఇక ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ గా చర్చలోకి వెళ్దాం.
2: సాయిరాం గణేష్, శ్రోతలందరికీ మా కృతజ్ఞతాభివందనములు. ఎందుకంటే ఇటువంటి ఛాన్స్ దొరికినప్పుడు మనకు కూడా స్వామితో ఉండే రోజులు, తర్వాత స్వామితో తిరిగినటువంటి ఆ సన్నివేశాలు, జరిగినటువంటి విషయాలు అవన్నీ గుర్తుకొస్తాయి. అది ఒక నెమరు వేసుకోవడము, వాటిని గురించి మళ్లీ అనుకోవడము, అందరితో పంచుకోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి పూజనే స్వామికి. సో ఇది ఒక పెద్ద మహదవకాశం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు రేడియో సాయికి వచ్చినా కూడా వీ క్యారీ లాట్ ఆఫ్ ప్యూర్ ఫీలింగ్స్ అండ్ చాలా మధుర భావాలు మాలో అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు చెప్పినట్టు లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ సర్వీస్ ఆర్ భక్తి, దెన్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ స్పిరిచువాలిటీ, ఇలా చెప్పుకుంటాం కదా. భగవంతునితో ఉన్నప్పుడు ఈ క్రమం, ఈ చెప్పిండే క్రమం కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ క్రమానికి కూడా అనిపిస్తుంది, ఎందుకంటే లివింగ్ విత్ గాడ్, భగవంతునితో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ 2 స్టేజెస్ కూడా వెళ్లడానికి కూడా స్వామి హెల్ప్ చేస్తారన్నమాట. లివింగ్ ఫార్ గాడ్ ఆ సర్వీస్ అనేది మనకు దాని యొక్క నిజమైనటువంటి తత్వం, సర్వీస్ అంటే ఏమిటి అనేది, లేదంటే లివింగ్ ఇన్ గాడ్, భగవంతునిలో ఉండడం అనేటువంటిది, ఇవి కూడా బోధపడేదానికి చాలా ఉపకరిస్తుంది అన్నమాట. కొన్ని 1 or 2 incidents ఈ డైరెక్షన్ లో జరిగినట్టు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగినట్టు అవి అందరితో పంచుకుంటాను.
1: తప్పకుండా సార్.
2: ఈ విషయాలు ముందు కూడా చెప్పిండొచ్చు నేను, అయినా కూడా మళ్లీ వాటిని మననం చేసుకోవడం మంచిదే అని, ఆనందకరమైన విషయం అనమాట. ఒకసారి స్వామి మన పోర్టికోలో పిల్లలందరికీ ఈ రేణిగాయలు, గంగిరేణి పళ్ళు అంటారు అనమాట,
1: రేగిపళ్ళు,
2: రేగిపళ్ళు, మౌంటైన్ బెర్రీస్, వాటిని పంచుతున్నామట. ఇట్లా చిన్న చిన్న సంచుల మాదిరిగా కట్టి వాటిని పంచుతున్నారన్నమాట. సో అది మన భజన హాల్లో స్వామివారు మొదలు పెట్టారు చివరి నుంచి ఎంట్రన్స్ నుంచి. నేను స్వామికి సింహాసనం దగ్గర స్వామి కూర్చుని సింహాసనం దానికి కొంచెం దగ్గరలో కూర్చుని ఉన్నాను యాక్చువల్ గా, కాబట్టి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట భజన హాల్ ఎండ్కు తర్వాత ఈ ఎండ్కు. సో స్వామి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు అన్నమాట. అంటే స్వామి ఏదైనా పంచేటప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనకు చాలా ఈ ఆతృత అనేది ఉంటుంది, ఎలాగైనా స్వామికి దగ్గరకు వెళ్ళాలి, స్వామి చేతి నుంచి తీసుకుంటున్నాం కదా, ఆ తొందర అనేది కూడా ఉంటుంది, అనవసరమైన తొందర ఒక రకంగా అనుకుంటే అయితే అది ఉత్సాహం, అది అతి ఉత్సాహం ఒకటే. సో అక్కడ అప్పుడు స్వామి ఇలా వస్తున్నారు, నేను కూర్చుండే ప్లేస్ లో నుంచి ముందుకు ఒక రెండు లైన్లు ఇలా ముందు ఉండేవాళ్ళని ఇలా పక్కకు నెట్టి కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట. వెళ్తున్న స్వామివారు అక్కడి నుంచి ఇలా చూసినట్టు అయింది అనిపించింది నాకు, ఇలా ఒక ఒక ఒక సెకండ్ లో అలా తల తిప్పి చూశారు, మళ్ళీ మామూలుగా పంచుతున్నారు. నేను చూడలేదులే అనుకున్నాను, ఎందుకంటే లోపల నాకు కొంచెం భయం ఉంది యాక్చువల్ గా స్వామి చూస్తే స్వామికి సరిపోదు అలా చూసుకొని ముందుకు రావడం అది. అలా వచ్చారు స్వామి పంచుకుంటే నిదానంగా ఒక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత నేను కూర్చుండే లైన్ దగ్గరికి వచ్చారు. వచ్చి రెండు పళ్ళు నా పక్కన వాడికి ఇచ్చారు, తర్వాత ఈ పక్క కూర్చున్న వాడికి ఇచ్చారు, నా వెనకాల ఉండే వాడికి ఇచ్చారు, ఉంటున్నారు అలా చుట్టూ ఉండే వాళ్ళకి ఇచ్చి యూ కెన్ గెస్
3: లెసన్ మొదలవుతుంది.
2: నాకు నాకు ఇవ్వలేదు, ఇవ్వకుండా నా తట్టు ఊరికే ఇలా కొంచెం తీక్షణంగా చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూనే ఇది నా బీఎస్సీలో ఎప్పుడో జరిగింది విషయం యాక్చువల్ గా, చాలా బాధ వేసింది, టీయర్స్ వర్ దేర్ ఇన్ మై ఐస్ అంటే కళ్ళ నీళ్ళు వచ్చేసి, ఇదేం స్వామి నేను మిస్ అయిపోయాను అని. పైగా పక్క వాళ్ళు కూడా చూస్తారు కదా, ఇలా చూస్తారు వీడికి రాలేదు
3: అందరికీ
2: మాత్రం రాలేదు. సో ఇవన్నీ భరించాలా, అది కూడా ఇంకా అంటే మొగుడు తిట్టాడని కాదు
1: అవమానం
2: తోడుకోడలు నవ్వింది. సో చాలా బాధ వేసింది. తర్వాత ఆలోచించాను ఏమిటంటే వెంటనే ఐ మీన్ ఎక్కువ సమయం పట్టలేదు, నేను చేసిన తప్పని తెలిసిపోయింది, అలా అనవసరంగా తోసుకుని ముందుకు వెళ్ళాను. అంటే ఇలా స్వామి ఇలా మనకు నేర్పిస్తారు అన్నమాట, టీచ్ చేస్తారు అంటే గురుతత్వం అనుకుంటున్నాం కదా, దిస్ ఇస్ హౌ వి టీచర్స్. దాని తర్వాత ఒక నిర్ణయం లాగా తీసుకున్నాను అనమాట, ఇంకెప్పుడు ఇలా నేను ముందుకు తోసుకెళ్లేది అడగను, స్వామి ఇస్తే తీసుకుంటాను మీకు మాత్రం ఎలాలేదు. సో ఇవన్నీ భరించాలా, అది కూడా ఇంకా అంటే మొగుడు తిట్టాడని కాదు
1: అవమానం
2: తోడుకోడలు నవ్వింది.

0: తర్వాత మళ్ళీ ఇంకొక మంచి ఇన్సిడెంట్ జరిగింది. దీని తర్వాత
1: చెప్పండి.
0: ఒకసారి స్వామి మన పూర్ణచంద్ర హాల్లో అంత మన వాళ్ళందరినీ పిలిచారు, అందరికి వాచెస్ ఇస్తున్నారు, కూర్చొని అందరికి పర్సనల్ గా వెళ్లే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందరూ తీసుకుని నమస్కారం చేసుకుని వెళ్తున్నమాట. యాజ్ యూజువల్ దట్ డే ఆల్సో స్వామి నా దగ్గరికి ఎక్కువ రాలేదు, నేను కొంచెం దూరంగా కూర్చున్నాను ఆ రోజు. అయితే నేను డిసైడ్ చేసుకున్నమాట, నిన్న తీసుకున్నాను, స్వామి వచ్చి నా దగ్గరికి ఇస్తే కానీ లేదంటే అడిగితే కానీ నేను అనవసరంగా ముందుకెళ్లి చేయను, ఎందుకంటే ఆ రోజు మళ్ళా రేణిగాయలు మాదిరిగా
1: మిస్ అయిపోతే కష్టం.
0: పైగా మనం పాఠం నేర్చుకున్నా కదండి, ప్రాక్టీస్ లో కూడా పెట్టాలి కదా. సరే అడగలేదు నేను. పక్కన ఒక టీచర్ సాయి సురేంద్రనాథ్ గారు, ఓకే, ఆయన కూడా కూర్చున్నారు. రే లేరా లేచి కొంచెం ముందుకు వెళ్లి కూర్చో, ఏం పర్వాలేదు అని చెప్పారు ఆయన. ఆయన కూడా, లేదు సార్ నేను స్వామి ఇస్తేనే మీరు కూడా లేచి ఏం చెప్పొద్దండి సార్ అని చెప్పాను అన్నమాట. సార్ సరే కూర్చో, అందరికీ పంచేది అయిపోయింది. చూడండి స్వామి ఎలా చేస్తాను, వచ్చి నాకు ఒక జస్ట్ 2 ఫీట్ 3 ఫీట్ డిస్టెన్స్ లో నిలబడుకున్నారు. నిలబడుకుని అందరికీ వచ్చిందా అని అడిగారు. అన్న కూడా నేను ఊరికే కూర్చున్నాను, నేను అనలే ఏమీ అనలే లేచి వచ్చిందా అందరికి. మళ్ళా ఇంకొకసారి అడిగారు, అడుగుతూనే ఇంకా సాయిస్తున్నా సార్ స్వామి ఈ అబ్బాయికి రాలే చెప్పారు. చెప్తూనే స్వామి నా తట్టు చూసారన్నమాట. ఐ మీన్ యూ కుడ్
1: ఇమాజిన్ ద సీన్,
0: చూపుల్లో అంతా అర్థమైపోతుంది అనమాట. ఏ రా అని పిలిచాడు, పని పిలిచి పాద నమస్కారం తీసుకో అని నాకు స్పెషల్ పాద నమస్కారం ఇచ్చారన్నమాట. ఇచ్చి అంటే ఆ పాద నమస్కారం చాలా వాటిసే అంత మధురంగా ఉండింది అప్పుడు.
1: కరెక్ట్,
0: ఎందుకంటే నీకు లెసన్ అర్థమైంది. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నట్టు, దట్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ అనమాట. అది నమస్కారం చేసుకుని తీసుకున్నాడు. దిస్ ఇస్ ఎ వెరీ చాలా మంచి ఇన్సిడెంట్, నా జీవితాంతం గుర్తుండిపోయింది. ఇంతకు ముందే కృష్ణతో మాట్లాడుతున్నమాట, అడుగుకువే ఓ మనస, అడుగుకువే ఓ మనస, అడుగుకోలేదు అది అడుగున పడునని, అడగకున్న పని వడిగా అనగునని. చాలా మంచి పోయం అది. ఇట్లాంటి దాన్ని స్వామి మనకు
2: నేర్పిస్తున్నారు. భజనాలు అన్నప్పుడు ఇంకో విషయం గుర్తొచ్చింది, భజనాల విషయంలోనే ఇప్పుడు స్వామి మనతో మాట్లాడాలంటే మనకి ఎప్పుడు చాలా స్పెషల్ కదా, కానీ ఇంటర్ రూమ్ లో పిలిచి మాట్లాడాలంటే అది ఇంకా స్పెషల్. ఎవరైనా వస్తే స్వామి ఇంటర్ రూమ్ లో పిలిచారు మాట్లాడారు అని అదొక స్పెషల్ ఫీలింగ్ అది. ఒకసారి భజనాల్లోనే మేము కూర్చున్నాం, భజన్ కి జస్ట్ ముందు మార్నింగ్ 9 o'clock భజన స్టార్ట్ అవుతుంది. ఆ రోజు స్వామి అనుగ్రహం 8:45 వచ్చారు, వచ్చి అందరితో మాట్లాడడం మొదలెట్టారు. సో బిబ్లెస్, అందరూ ఆనందంలో ఉన్నారు. కానీ అందరికీ ఎందుకు అంటే ఫ్యూ ఆఫ్ అస్ ఆ రోజు కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అనే ఒక భావం ఉండేది అందరికీ. స్వామి మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం పేరు, ఏం చదువుకున్నావు అని అడుగుతున్నారు చాలా ఆనందంగా. అయితే ఒక అబ్బాయిని, నీకేం కావాలరా అన్నారు. స్వామి మమ్మల్ని ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడండి స్వామి, నేను మాట్లాడదాను కదా అన్నారు. స్వామి ఇంటర్ రూమ్ అన్నాడు, అంటే ఆయన ఒక్కడే అన్నాడు, మీ అందరికీ లోపల పిలిస్తే వేరే స్పెషల్ గా ఉంటుంది కదా అని. అలాగా అంటే స్వామి ఆనందం మాట్లాడేది ఒక్క కొంచెం తగ్గిపోయిన అనిపించింది ఆయన ఉత్సాహం. అలాగా వెళ్ళండి అయితే లోపలికి అన్నారు. అందరూ ఉరికేరు లోపలికి, తలుపేసుకుని లోపలికి కూర్చున్నాం. 8:45 అయింది టైం. ఇక్కడ భజన్ బాయ్స్, సరే భజన్ మన హార్మోనియము, ఇద్దరు ముగ్గురు సింగర్స్, తబ్లా వాళ్ళు కూర్చున్నారు. మేము లోపలికి కూర్చున్నాం 8:45 నుంచి, ఇప్పుడు వస్తారు 10 మినిట్స్ అయింది, 15 మినిట్స్ అయింది. అప్పుడు రూమ్ లోని ఫ్యాన్ ఎలా ఉంది, కింద ఫ్లోరింగ్ ఎలా ఉంది, అటువైపు స్విచ్లు ఉన్నాయి, ఇటువైపు స్వామి సింహాసనం ఉంది, పక్కన లెటర్స్ పెట్టుకోవడానికి ఉంది, అగో కిటికీ అన్ని చూసుకున్నాం. ఆ కట్టెన వెనకాల ఇన్నర్ ఇంటర్ రూమ్ ఉంది, అటువైపుకి వెళ్తే కిచెన్ కూడా ఉంది. ఎంత బాగుందో, ఎంత బాగుందో కానీ అనిపించింది. 9 అయిపోయింది, ఏంటి ఇంకా స్వామి లోపల రాలేదు ఏంటి అని.
1: 15 నిమిషాలు అలాగే కూర్చున్నాం,
2: అలా కూర్చున్నాం. అప్పటికి ఆనందం అనుభవం లేదు, కింద కార్పెట్ కింద అదేంటి మన బ్రౌన్ మార్బుల్ సో నైస్ అని కూర్చున్నాం. 10 మంది దగ్గర మాట్లాడుకోకుండా చూసుకుంటున్నాం ఒక్కొక్కరిని. రియలైజ్ కి స్వామి లోపల రాలేదే, 9 అయిపోయింది, భజన కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ భజన అయింది, సెకండ్ భజన అయింది, అప్పుడు మా టెన్షన్ మొదలైంది. అయ్యో భజనలో భజనాలంతా ఖాళీ, స్వామి ఒక్కడే కూర్చున్నారు అక్కడ, మేమందరం ఇక్కడ ఉన్నాము, ఇదేమిటిది అని. ఫస్ట్ భజన ఏంది, సెకండ్ భజన

0: థర్డ్ పర్సన్ అయింది. అప్పుడు 5% అయిపోయి 9:20 కూడా అయిపోయింది,
1: లేవడానికి కూడా లేదు. అక్కడ
0: అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళడం లేదు, బయట తలుపు తీస్తే లోపలికి వస్తారని పిలుస్తారంటే అది లేదు. అక్కడ అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయింది. 9:25, 9:27 కి స్వామి లోపలికి అట్లీస్ట్ ఆ టైం బ్రేక్ఫాస్ట్ వెళ్ళేవారు. అమ్మో బ్రేక్ఫాస్ట్ టైం కైనా దర్శనం అవుతుందేమో, అప్పుడు లోపలికి వస్తారేమో అనుకుని వెయిట్ చేశాం. అప్పటికి అర్థమైంది ట్రూ ఎడ్యుకేషన్ ఏంటంటే స్వామి షుడ్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్, స్వామివే ఇంపార్టెన్స్, ఆయన చుట్టుపక్కల ఉన్నది కాదు. ఆ ఇంటర్ రూమ్ హెస్ నో వాల్యూ వితౌట్ స్వామి, స్వామి లేకపోతే ఇంటర్ రూమ్ కి ఏం వాల్యూ లేదు. 9:27 అయింది, ఒక అబ్బాయి లోపలికి వచ్చి స్వామి బయటకు వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే తలుపు తీసి బురద్దించుకుని వెనక్కి వెళ్ళిపోయాం. మేము బయటకు వచ్చాం, సామమ్మ చూడు లోపలికి
1: వెళ్ళిపోయారు.
0: సో ఆ రోజు మాకు లెసన్ ఏంటంటే ఆనందంగా నించున్నాను, మీతో మాట్లాడుతున్నాను, నేను పంచిన ఆనందం పొందండి. ఇంటర్ రూమ్ లోనే కావాలి, ఇంటర్ రూమ్ తీసుకోండి వెళ్ళి, నాకు అక్కలేదు. మీరు మీకు ఇంటర్ రూమ్ కావాలి లోపలికి వెళ్ళండి, మీరు అక్కడ కూర్చోండి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ బాగుంది, దాని తర్వాత ఇంటర్ రూమ్ హెస్ నో వాల్యూ ఇటో స్వామి. అందుకే మాకిప్పుడు ఆ ఫ్యాన్, ఆ లైట్, ఆ స్విచ్, ఆ లెగ్ రెగ్యులేటర్ అన్ని గుర్తున్నాయి, కానీ వితౌట్ స్వామి నో వాల్యూ.
1: కృష్ణ సార్,
0: కృష్ణ సార్,
2: అది ఇంటర్వ్యూ రూమ్ అంటే అది గుర్తొచ్చింది. ఒకసారి ఇలాగే స్వామి ఏమని ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మధ్యలో తలుపు తీసి నేను అక్కడ పోర్టికోలో కూర్చున్నాను. పొద్దున పూట కొద్ది మందే ఉంటాం అప్పుడు. అప్పుడు స్వామి నాయకు చూసి అయ్య కృష్ణ అన్నారు. సరే అని లోపలికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఇద్దరు లేడీసు, ఒక ఎల్డర్లీ పర్సన్ ఉన్నారనమాట. స్వామి ఏమని వెళ్ళి సింహాసనంలో కూర్చున్నారు, నేను స్వామి పక్కన కూర్చున్నాను, స్వామి పాదం పట్టుకున్నాను. సో అంత క్లోజ్ గా స్వామి పక్కనే ఉన్నాను. అప్పుడు స్వామి ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న వాళ్లతో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగా స్వామి ఏమని ఈవిడ కలెక్టరు, వాళ్ళ అమ్మ అని నాన్నగారు అన్నారు. అంటే నేనేమోని బుద్ధిగా తల ఊపి అవునా స్వామి అన్నాను. ఆ తర్వాత స్వామి ఇంకిప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ స్వామి ఇంట్రడ్యూస్ చేసింది నన్ను కాదు. స్వామి ఏమని మా పిల్లలు చాలా విజ్ఞానవంతులు, వేదాలు శాస్త్రాలు అన్ని చదివారు, వాళ్ళకి తర్కం మీమాంసం అన్నీ తెలుసు అని నువ్వేదైనా చెప్పు ఆ కలెక్టర్తో, నువ్వేదైనా చెప్పు మా పిల్లలేమో అని దాని మీద తర్కం చేయగలరు, డిస్కషన్ పెట్టి దాన్ని ఏమని విశ్లేషించగలరు అని అన్నారు. నాకా అక్కడ స్వామి పిల్లలు అంటే నేను ఒక్కడనే ఉన్నాను, నాకా అలాంటివి ఏమీ రావు. మరి స్వామి ఎవరి గురించి చెప్తున్నారు, భయం కానీ ఏం మాట్లాడలేం, చెప్పింది స్వామి కాబట్టి అలాగే స్వామి వైపే చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఆవిడ ఊరుకోవచ్చు కదా, ఆవిడేమని స్వామి అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అది కరెక్టా కాదా అని అడిగారు.
0: మహావాక్యం,
2: నాలుగు మహావాక్యాల్లో ఒక మహావాక్యాన్ని వదిలి అది కరెక్టా కాదా అని చెప్తే నేనేం చెప్పగలను. సరే పోనీ స్వామి ఉన్నారు కదా మనకి ఇంకెందుకు భయం అని చెప్పేసి స్వామి వైపు చూశాను. స్వామి అంతకన్నా చిలిపి, అసలు ఏ ఎక్స్ప్రెషన్ మొహంలో లేకుండా నా వైపే చూస్తున్నారు. అరే ఏదైనా ఇంటిస్తారేమో స్వామి, కొంచెం నవ్వుతారో కొంచెం తల వైపు చూస్తారో, అప్పుడు లక్ష్మణుడికి శ్రీరాముడు ఇచ్చినట్టుగా ఏదైనా పైకన్నా చూస్తారేమో, ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటే ఏమీ చెప్పలేదు, అలాగే చూస్తున్నారు. పోనీ కోపంగా చూస్తున్నారు అంటే ఒకటి చెప్పొచ్చు, ఆనందంగా చూస్తున్నారంటే ఇంకోటి చెప్పొచ్చు, ఏ ఎక్స్ప్రెషను లేదు అలాగే చూస్తున్నారు. సో అప్పుడు నా మనసు మొత్తం బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోవడం ఉత్తర క్షణం నాకు తెలియకుండా నేనే స్వామి అది తప్పు అని అనేశాను. అనడం అనడం నేనే విన్నాను, ఓహో ఇలా కూడా చెప్పచ్చా అని నాకే ఆశ్చర్యం వేసి ఆశ్చర్యం
0: వేసి తప్పను.
2: అది కొంచెం బెరుకు. ఆ తర్వాత మళ్ళీ స్వామి వైపు చూశాను. అంటే ఆవిడ నా మనసులో మాట బయటకు చెప్పేసా, స్వామి మహావాక్యాన్ని తప్పెలాగంటారు స్వామి అని. ఓ అవును స్వామి, ఇప్పుడు ఎలాగా, నేను మళ్ళీ చూస్తాను. మళ్ళీ అదే దక్షిణామూర్తి, ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నారు. అప్పుడు ఎలా వచ్చిందో ధైర్యం నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నాను. స్వామి అహం బ్రహ్మ అస్మి అంటాం కదా, అంటే అహం వేరు బ్రహ్మ వేరు అన్నట్టుగా అవుతుంది, ఉన్నది ఒక్కడే అయినప్పుడు రెండుగా ఎలా చెప్పగలుగుతాము, అందుకని అహం బ్రహ్మాస్మి తప్పు అన్నా. అనేసరికి స్వామి మొహం ఒక్కసారిగా విప్పారింది. ఎంతో సంతోషంతో అవును చూసావా మన పిల్లలు అన్నారు. అక్కడి నుంచి ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా తనే డిస్కోర్స్ మొదలెట్టారు. దాన్ని విశ్లేషించి దాని ఉపమానాలతో సహా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టారు. ఏం చెప్పారో ఆ తర్వాత నాకు అర్థం కాలేదు, కానీ ఆ క్షణం నేను ఆయనలో మునిగిపోయినా. ఇంకేమీ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు నేర్పించాల్సింది నేర్పించేశారు. నువ్వు ఏది చెప్పలేవు, ఏది చేయలేవు, నేనే అంత. నువ్వు మొత్తం నన్ను శరణాగతి పొందినప్పుడు, నీ మనసు నాలో లయం అయిపోయినప్పుడు నేనే వచ్చేసి నీతో అన్ని పనులు చేయించుకుంటాను అని.
1: మరి భార్గవ్, శరణాగతి అంటే నువ్వు మొన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఒక డివోటీ ఉదాహరణ చెప్తున్నావు కదా,
0: అదే
1: పోర్టికోలో జరిగిన విషయం.
0: మన మన రఘునాథ సార్ చెప్పారు కదా,
1: రేగిపల్లి
0: రేగిపల్లి ఆయన రేగిపల్లి తీసుకొచ్చేవారు. అదే దాంట్లో ఇంకో గమ్మత్తు కూడా ఉంది. రేగిపల్లే కాదు, అంటే నాకు గుర్తుంది, నేను మేము ఎంబీఏ లో ఉన్నప్పుడు ఒకసారి స్వామి అన్నారు, అందరూ పూర్చంద్రాకి వెళ్ళండి, మీకోసం ఒక గిఫ్ట్ ఉంది అన్నారు. మేమందరం ఉరికి వెళ్ళాం. వెళ్తే పుచ్చకాయలు చిన్న కాదు, 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అంతంత చిన్నపిల్లలే, దాన్ని మొయ్యలేరు కూడా నాలా మోసుకుని వచ్చేవాడు. అవన్నీ ఈ స్వామి అనన్య భక్తుడు ఆయన, ఆంజనేయ గారు అంటాడు. అంటే స్వామి ఎవరి ఇంట్లోని మానస భజరే గురుచరణం అని భజన పాడారో వాళ్ల మనవడు ఆయన. ఆయనకి ఎప్పుడు ఏంటంటే ఏవైనా ఆయన పంటలు ఏవైనా వస్తే, అంటే రేగిపళ్ళైనా పుచ్చకాయలైనా ఏమైనా వస్తే ముందర అంతా స్వామి గురించి అర్పించిన తర్వాత మొదటి పంట ఎప్పుడు స్వామికి అర్పించిస్తారు వచ్చి, అది స్వామి ఆనందంగా పిల్లలందరికీ పంచుతారు. ఒకసారి ఏంటంటే మాకు ఆయన బాగా తెలుసును, మా కానీ ఆయన తత్వం ఏమిటి, ఆయన ట్రూత్ ఏంటంటే మాకు చెప్పడానికి ఒకసారి స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మేము అప్పుడు ఈ భజనాల్లో కూర్చుని ఉండేవాళ్ళమే. అయితే ఆయన కొంచెం దూరం కూర్చున్నారు పొట్టికొడని. అయితే ఆయన పిలిపించారు, పిలిపించి భజనాల డోర్కి ముందు మేము అందరం కూర్చున్నాం కదా భజనాల్లో, మన బాయ్స్ అందరూ కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మా వైపు చూసి, అంటే మేము వింటున్నావా లేదా అని చూసి ఆయన పిలిచి, నీకు నాకు మధ్యనున్న రిలేషన్ ఏంటి అన్నారు స్వామి. ఆయన చెప్పింది ఆ రోజు, అది ఇప్పటికూ మేము మర్చిపోయాం. ఆయన అన్నారు, స్వామి ఇది ఒక తోలు బొమ్మ, మీరు ఎన్ని రోజులు ఆడిస్తారో ఆడుతుంది, మీరు వద్దు అయిపోయింది అంటే ఆగిపోతుంది, అది మీకు నాకు ఉన్న రిలేషన్ అన్నారు. స్వామి ఆ వైపు చూసి ఎంతో ఆనందంతోడు, అంటే ఒక భక్తుడు అంటే స్వామి చెప్పిన స్వామి తలుచుకున్న ఆన్సర్ అన్న చెప్తే ఒక టీచర్ ఏంటంటే
2: స్టూడెంట్
0: బాగా నేర్చుకున్న తర్వాత ఆన్సర్ ఇస్తే ఎంత ఆనందం వస్తుందో అలాగా ఆ టీచర్ కి ఆనందం వచ్చినట్టు ఆ గురువు మా వైపు చూసి చూసావా, అది శరణాగతి అంటే ఎంతవరకు నేను తలుచుకుంటానో తోలుబొమ్మ ఆడుతుంది, లేకపోతే సైలెంట్ అయిపోతుంది, అలాగుండాలి అని స్వామి చెప్పారు.
1: చాలా బాగుంది సార్. రఘునాథమ్మ సార్, స్వామి హాస్టల్లో మనం జాయిన్ అయినప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మొత్తం ఆ దినచర్య అంతా జామ్ ప్యాక్డ్ గా పెట్టి మన మనసు ఏమాత్రం చెలించకుండా లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనేది స్వామి మనకి నేర్పించిన విషయము. మరి ఆ దినచర్య ఫాలో అవ్వకపోతే స్వామికి అంతగా పట్టదు, ఎందుకంటే అది మనకి మంచిదని స్వామికి తెలుసు. సో ఆ దినచర్య మిస్ అయినప్పుడు స్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తారా సార్?
3: అంటే స్వామి తానే ఈ మన హాస్టల్ రొటీన్ అంతా స్వామి స్వయంగా రాసిచ్చారు. యాక్చువల్ గా ఇచ్చి సుప్రభాతం ఫస్ట్ 8 గంటలకు సుప్రభాతము, దాని తర్వాత గేమ్స్ లేదంటే కవాతు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, అలా ప్రతిదీ ఆ టైమింగ్స్ అన్ని కూడా స్వామి ఇచ్చిండేటివే. ఇన్ఫాక్ట్ ఎవరైతే దీన్ని బాగా ఫాలో అవుతారో వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి సొసైటీలో అడ్జస్ట్ అయ్యేదానికి కానీ చాలా వాటికి అది ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూ, ఇట్ బికమ్స్ ఏ డిసిప్లిన్ అనమాట. సో సుప్రభాతం లేడానికి ప్రతి ఒక్కరికి కొంత ఏదో కొంత ఇబ్బంది ఉంటుంది మామూలుగా,
1: ఏదో కొంత
0: చాలా.
3: ఇది నేను బృందావనంలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగిన విషయం. అంటే ఎలా స్వామి నేర్పిస్తారు, ఎట్లా మోటివేట్ చేస్తారు అని టీచర్స్ అందరూ పాపము మా ఫ్యాకల్టీ, అగైన్ నేను అప్పుడు బీఎస్సీ చదువుతున్నాను, టీచర్స్ అందరూ చాలా కృషి చేస్తారు రూమ్స్ కు వచ్చి పిల్లవాళ్ళను ఆ టయానికి లేచినారో లేదా అని చూసి. వార్డెన్ గారు కూడా రౌండ్స్ వేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని కేసులు ఉంటాయన్నమాట. సో సమ్మవ్ ఎలాగలగ వీ కమ్ అప్ విత్ చాలా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి దాన్ని తప్పించుకునే దానికి దోంతరులు రెండు మూడు దోంతరులు కట్టేసి ఆ వెనకాల పడుకుంటాం. సో ఆ దోంతరులు ఎత్తి వచ్చేదానికి వాళ్ళకి ఒప్పుకుండకపోవచ్చు. ఇలా ఇలాంటివన్నీ చేసి తప్పించుకునే దానికి కూడా ట్రై చేస్తుంటాం అన్నమాట. స్వామి రోజు రెగ్యులర్ గా సాయంత్రం భజన అయిన తర్వాత త్రయ బృందావన్ అక్కడ స్వామి ఉండే నివాసం అది మందిరం దానికి పిలిచేవారు. పిలిచి దగ్గర దగ్గర గంట గంటన్నర కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. దోస్ ఆర్ ద బెస్ట్ డేస్ అండి మన లైఫ్ లో. స్వామి బృందావన్కి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ దానికోసం వెయిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే అట్లాంటి ఛాన్సెస్ ఎక్కడ దొరకవు మళ్ళీ అటువంటిది. ఒకసారి టీచర్లను అడిగి స్వామి కనుక్కున్నారు సుప్రభాతానికి ఎలా వస్తున్నారు అది తెలిసింది స్వామి కొంతమంది రావట్లేదు అని. ఆ రోజు నుంచి త్రై సెషన్స్ స్టాప్ చేసేసారు. ఒక రోజు అయింది, రెండు రోజులు అయింది, తర్వాత స్వామి చెప్పారు. మేము పిల్లలంతా అడిగారు స్వామి త్రై సెషన్స్ అండి, లేదరా మీకు అందరికీ ఇబ్బంది అవుతుంది త్రై సెషన్స్, ఎందుకంటే అక్కడ గంటసేపు గంటన్నరసేపు అవుతుంది, దాని తర్వాత మళ్ళా వెళ్లి మీరు చదువుకోవాలా, స్టడీ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి, కొంచెం మళ్ళా పొద్దున్న లేవడం కష్టమవుతుంది, దాంతో నుంచి మీరు మళ్ళీ సుప్రభాతం మిస్ అవుతుంది, అది మిస్ అయితే అది మీకు మంచిది కాదు, కాబట్టి దానికోసం నేను త్రై సెషన్ స్టాప్ చేస్తున్నాను అంటూనే ఇంకా పిల్లలందరూ స్వామి సుప్రభాతానికి అంతా వెళ్తాం. పైగా అప్పుడు మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి కూడా జరుగుతున్నాయి అనమాట, అదొక రీజన్ కూడా ఉంది. అవి జరుగుతున్నా కూడా ఎందుకంటే ఎగ్జామ్స్ కు చదవాలా కాబట్టి నైట్ కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది నిజమే, బట్ స్వామి గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు సుప్రభాతం, అది కూడా ఇంపార్టెంట్. మీరు తొందరగా పడుకోండి, పొద్దున్నే 4 గంటలకు 4:30 కావాలంటే లేచి కూడా చదువుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. త్రై సెషన్స్ ఉంటే మీకు ఇబ్బంది బంగారు, నమ్ముతారో నమ్మరు. దాని తర్వాత మా సీనియర్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ దేవర్ గోయింగ్ అరౌండ్ రూమ్స్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీబడి కమ్స్ ఫర్ సుప్రభాతం, ప్రతి ఒక్కరు వచ్చేటట్టు చూసుకున్నారు అనమాట. అప్పుడు ఒక ఫ్యాకల్టీ మాతో చెప్పారు, చూడండి మేము ఇంతమంది ఫ్యాకల్టీ 10-15 మంది మేము ఎంత ప్రయత్నం చేశాము సుప్రభాతం రావాలా పిల్లలని, స్వామి ఒక్క సెంటెన్స్ రెండు సెంటెన్స్ చేసి ఎలా అందరినీ వచ్చేటట్టు చూశారు చేశారు చూడ, అది అంటే గురుతత్వం అనేది ఎలా స్వామి
4: నేర్పిస్తారు
3: ప్రాక్టికల్ గా అంటే అది ఇంకా ఎప్పుడు మర్చిపోనాం అట్లాంటి ఎడ్యుకేషన్
0: ఉంటుంది. ఇప్పుడు సుప్రభాతం ఒకలాగా ఫాలో అవడానికి స్వామి ఇలా చెప్పారు, అది కాకుండా సుప్రభాతం అంటే ఎందుకు, సుప్రభాతం ఎందుకు చేయాలి మీనింగ్ కూడా స్వామి చెప్పారు.
2: నాకు అదే ఒకటి గుర్తొచ్చుతుంది ఆ టైంలో, ఇదేమోని స్వామి ఎంతో ఈజీగా పిల్లలేమోని చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందువల్ల సుప్రభాతానికి వెళ్ళకూడదు అయిపోతున్నది అని చెప్పేసి చదువును అనొచ్చు, అలా అనకుండా తన మీదే ఎవరి కోసం అయితే మీరు వచ్చారో ఆయనే ఏమోని లేదు నేనే వెనక్కి తగ్గుతాను మీరు మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అన్నట్టుగా చెప్పి వెనక్కి వెళ్లడం ఒక్క భగవంతుడికే సాధ్యం. ఇదే ఇంకొక విధంగా పుట్టపర్తిలో ఒకసారి రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. సో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క రూమ్ లీడర్ హాస్టల్ ఉండేవారు అన్నమాట. రూమ్ కి కొంతమంది 10-14 అలాగే రూమ్ సైజ్ బట్టి ఉండేవారు. అంతమంది కలిపి ఒక్కొక్క రూమ్ లీడర్ ఒక్కొక్క రూమ్ కి ఉండేవారు. ఈ రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం కెపబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళేమని మిగతా స్టూడెంట్స్ ని గైడ్ చేయాలి, అది ఉద్దేశ్యం. కానీ ఎప్పుడో ఒక చిన్న అలవాటు ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రూమ్ లీడర్ అందరూ మళ్లీ స్వామి దగ్గరికి వెళ్లి స్వామి మాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి కూర్చోవడం, స్వామి ఏమోని సరే అని వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇవ్వడం. మరి అది చాలా పెద్ద తాయిలం కదా, సో అది ఎప్పుడు వదులుకోలేం. సో సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రతి సంవత్సరం స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా వెళ్లి అక్కడ కూర్చొని స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగేవారు, స్వామి ఇస్తూ వచ్చారు. ఇలాగా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇంకా స్వామి ఏమోని చెప్పాల్సింది అంతా చెప్పాను, ఇంకా వీళ్ళకి నేర్చుకున్నది వీళ్ళు ఇంకా తర్వాత తరాలకు వాళ్ళు చెప్పుకోవాలి, ఆ విధంగా ఇది ప్రోగ్రెస్ అవ్వాలి అని నిశ్చయించుకున్నారా ఏమో, ఆ సంవత్సరం ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కొన్నాళ్ళు వెయిట్ చేశాం అవ్వలేదు. సో కొత్త కొత్త మన పిల్లలు మీరు ఇందాక చెప్పినట్టు రఘునాథ శర్మ గారు చెప్పినట్టుగా ఇన్నోవేషన్లు మొదలెట్టా అనమాట. స్వామి మాకేమో అని అది తెలియదు ఇది తెలియదు, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అది ఇది అని, మాకు అసలు గైడెన్స్ లేకుండా పోయింది, మేము ఎలా చెప్పాలి పిల్లలకి, మాకే గైడెన్స్ లేనప్పుడు మేము ఎలాగా గైడెన్స్ ఇవ్వగలం, అలాగ వివిధ రీతుల్లో స్వామికి చెప్పడం మొదలెట్టా. అయితే స్వామి అమ్మని సరే వీళ్ళకే వీళ్ల ద్వారానే మనం చెప్పిద్దాం లోపలికి పిలిచారు. ఒకరోజు మేమంతా ఇంతక భార్గవ గారు చెప్పినట్టు అందరం లోపల పరిగెట్టి వెళ్ళాం. స్వామి లోపలికి వచ్చారు కానీ కుర్చీలో కూర్చోలేదు. అదేంటి స్వామి కుర్చీలో కూర్చుంటేనే కదా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, అంత భయం. ఇప్పుడేంటి ఇంటర్వ్యూ పిలిచమన్నారు కాబట్టి పిలిచారు కాబట్టి ఇంకెళ్ళిపోతామా ఏంటి ఇంతేనా, కుర్చీలో కూర్చోకుండా అలాగే నిలబడి స్వామి ఏటో చాలా డౌట్లు ఉన్నాయన్నారు కదా, ఆ డౌట్లు ఏంటి చెప్పండి అన్నారు. అంటే వెంటనే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు గాని డౌట్ అడగకపోతే వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది మనం బయటికి వెళ్ళిపోతాం. సో ఆ మూమెంట్ లో నా రూమ్మేట్ ఒక అబ్బాయి నన్ను అడిగాడు, అతనికి నాకు తోచిన విధంగా నేను సమాధానం చెప్పాను. కానీ ఆ క్వశ్చన్ సడన్ గా మనసుకి స్ఫురణకు వచ్చింది. వెంటనే స్వామిని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు అని అన్నా. అంటే స్వామి అన్నారు ఎవరు చెప్పారు. స్వామి ఎవరు చెప్పారు అంటే వాడి పేరు చెప్పడం అంటే జనరల్ గా అందరూ అడుగుతున్నారు స్వామి అంటే స్వామి అని సరే అని అప్పుడు కూర్చున్నారు. ఆహా అప్పుడు అనుభవించిన ఆనందం తర్వాత ఇంటర్వ్యూలో కూడా అనుభవించలేదేమో అనిపించింది. అంటే స్వామి వాజ్ రెడీ టు గివ్ ఇంటర్వ్యూ టు అస్ బికాస్ ఒక క్వశ్చన్ జెన్యున్ గా మనస్ఫూర్తిగా అడిగినట్టుగా అనిపించింది స్వామి ఏమని అప్పుడు చెప్పారు. రెండు సెంటెన్స్ లో స్వామి చాలా సున్నితంగా తర్వాత చిరకాలం మనసులో నిలబడిపోయేలాగా చెప్పారు. స్వామి అడిగారు పొద్దునే ప్రకృతి కార్యక్రమాలకి మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది. అందరం పిల్లలు అందరూ ఒకరినొకరు తెలిసిన వాళ్ళే కానీ అందరం సిగ్గుపడిపోయాం ఎలా చెప్పాలి స్వామికి ఇలాంటి ఆన్సర్ అని. స్వామి చాలా సింపుల్ గా చెప్పారు దేహ బాధలు వస్తాయి, ఒంటిలో నొప్పులు అక్కడ ఇక్కడ పెయిన్స్ అవన్నీ వస్తాయి, కరెక్టే కదా అన్నారు. అవును స్వామి అని. అలాగే పొద్దున పూట సుప్రభాతానికి వెళ్ళకపోతే మీ స్పిరిచువల్ లైఫ్ లో బాధలు వస్తాయి. ఎంత సూక్ష్మంగా చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ సుప్రభాతాన్ని అసలు మరవలేదు దాన్ని విడవలేదు. కానీ అది ఎంత తీవ్రంగా దీర్ఘంగా నాటుకుపోయిందంటే డీప్గా నాటుకుపోయిందంటే ఇప్పటికీ తరతరాలుగా అందరు స్టూడెంట్లకి అదే చెప్తూ వస్తాం అనమాట. స్వామి ఈ విధంగా మనకు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం మర్చిపోవద్దు, మీకు ఏ కష్టాలైనా రాని దానికి కారణం ఇది, ఫస్ట్ ఇది చెయ్యండి అది పోతాయి. మనకి డైరెక్ట్ గా రిలేషన్ మనకు కనిపించకపోవచ్చు కానీ స్వామి చూశారు స్వామి చెప్పారు కాబట్టి మనం ఫాలో అవడమే మన కర్తవ్యం అని ఆ విధంగా.
4: చాలా బాగుంది సార్. భార్గవ్ మనం సుప్రభాతం గురించి మాట్లాడుకుంటున్నాము, మరి డే ఎండ్స్ విత్ కరచరణ కృతం వా, మరి నైట్ ప్రేయర్ అది చేసేమో చేయలేదో అనేది స్వామికి తెలుస్తుందా అన్న డౌట్ అప్పుడప్పుడు మనకి వస్తుంది. సో దాని గురించి ఏమైనా చెప్తారా సార్?
3: అంటే స్వామికి ఈ విషయం గుర్తుంటుందా లేదా ఆయనకు తెలుసునా తెలీదా అనేది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అన్నమాట. ఒకసారి ఈ విషయం జరిగింది, నేను అవి పిహెచ్డి చేస్తుండే రోజులు అన్నమాట. అంటే అంతకుముందు పిహెచ్డి జాయిన్ అవ్వకముందు యాక్చువల్గా నా దగ్గరకు వచ్చారు, నువ్వు ఏం చేస్తావు అని అడిగారు అన్నమాట. ఏం చేస్తావు అని అడిగితే నేను స్వామితో, స్వామి నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి అని చెప్పాను. అవునా అని చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళా ఒక వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అయిన తర్వాత మళ్ళా వచ్చారు ఒకసారి కూర్చొని నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నావు కదా, ఎంఎస్సీ అయిపోతుంది కదా, ఎంఎస్సీ అయిపోయినాక ఏం చేయాలనుకుంటున్నావు? స్వామి అప్పుడే అడిగారు కదా నన్ను ఈ విషయం అని అనుకున్నాను. అనుకుని స్వామి దగ్గరే పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి, అంటే స్వామి దగ్గరే ఉండాలా అనేటువంటి భావం ఉంది. అయినా కూడా స్వామి దాని గురించి మర్చిపోయినట్టు నటించారనమాట. ఇలా
4: కంటిన్యూ
3: అంటే ఒక డజన్ డజన్ రెండు డజన్ సార్లు అడిగి ఉంటారు స్వామి నన్ను ఒక టూ ఇయర్స్ టైంలో. దాని తర్వాత మా ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత మేము 1992లో అయిపోయింది. దాని తర్వాత వెయిట్ చేస్తున్నాం అనమాట స్వామి కోసం. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు, స్వామి దగ్గర ఉంటానుంటున్నావు కదా ఉండొచ్చు నువ్వు అక్కడే ఉండు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి వచ్చి స్వామి అడిగేవారు అనమాట, ఉండు ఉండు వెయిట్ చేయి పర్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వామి పిహెచ్డీ చేద్దాం. కానీ మిగతా కలీగ్స్ బాగా ఉన్నారు, బాగా ఇంకా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు వీళ్ళు, మన కృష్ణ లాంటి వాళ్ళు, స్వామి మీరేం చెప్తే అది నాకు ఇంకా అది ఇంకా రావట్లే ఇది ఆ మెచ్యూరిటీ కానీ పరిపక్వత లేదు. ఇంకా దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది అలా స్వామి. అయితే చాలా ఛాన్సెస్ అన్ని వచ్చాయి, ఎప్పుడు అంత మనసుకు ఇదిగా అనిపించలేదు. అప్పుడప్పుడు బాధపడుతున్నా కూడా పొద్దున స్వామి మాతో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, ఈవినింగ్ టైమ్స్ లో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, వీటితో ఆ రోజులు బాగా గడిచిపోయాయి అనమాట. చాలా ఆనందంగా గడిచిపోయాయి ఒక రకంగా అనుకుంటే. అప్పుడప్పుడు అయ్యో నాకు ఇంకా జాబ్ లేదు, ఏం చేస్తాను ఇప్పుడు, నెక్స్ట్ ఏమిటి అని. సో ఒకరోజు 3 ఏళ్ల తర్వాత బాగా గ్యాస్ అయిపోయింది, ఇంకా పూర్తిగా ఇదైపోయింది అనమాట, బలహీనం అయిపోయింది మనసు. కొంచెం స్వామి అడుగుతున్నాను ఏం చేస్తావు అడిగారు మళ్ళా. అప్పుడు ఇంకా మనసా వాచా కర్మ, స్వామి మీరు ఏం చెప్తే అది చేస్తాను స్వామి, ఆ స్థితి వచ్చింది అన్నాను. అంటున్నా వెంటనే స్వామి ఏం లేదు, నేను చెప్పాను కదా నువ్వు చెప్పావు అప్పుడు, నేను నువ్వు అడిగిండేదే ఇస్తాను, పిహెచ్డీనే ఇస్తాను, ముందు జాబ్ జాయిన్ గా, ఎందుకంటే మీ నాన్న రిటైర్ అయ్యారు. నాకు తెలియలే ఆ విషయం, యాక్చువల్లీ రిటైర్ అయినప్పుడు కూడా నాకు తెలియలేదు. మళ్ళా ఒక 2 ఏళ్ల తర్వాత మా నాన్న చెప్పారు, ఒక ఇంగ్లాండ్ లెటర్ రాశారంట స్వామికి, అప్పుడు
4: రిటైర్ అయినట్టు,
3: నేను రిటైర్ అవుతున్నాను, నా కొడుకు ఇంకా అక్కడ ఉన్నాడు చూడండి వాళ్ళ మీ ఆశీర్వాదాలు కావాలని. అంటే చూడండి స్వామి ప్రతి లెటర్ చదువుతారు, ప్రతి మాట మన మనసులో వింటారు, ఇది సాక్షాత్ నిదర్శనం. ఇది మీ నాన్న రిటైర్ అవుతున్నారు, ఫస్ట్ నువ్వు జాయిన్ కా తర్వాత ఇస్తాను, అలాగే వెళ్ళింది లైఫ్. తర్వాత స్వామి అన్ని చూసుకున్నారు, పిహెచ్డీ కూడా చేయించారు, పిహెచ్డీ అయిపోతుందో కాదో అనుకున్నాను, ఆయన దయతోనే అయింది. అలా అన్ని నెట్టుకొని అంటే స్వామితో అదే లివింగ్ విత్ గాడ్ అనేది ట్రూ ఎడ్యుకేషన్ చెప్తాను చూడండి, అన్ని చూసుకుంటాడు, దట్ విల్ లీడ్ యూ టు లివింగ్ ఫర్ గాడ్, లివింగ్ ఇన్ గాడ్, అలా అయిపోతుంది అనమాట.
0: అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన నైట్ ప్రేయర్ అన్నావు కదా, సార్ చెప్పిన ఎక్స్పీరియన్స్ అంతా అదే కరచరణ కృతం అంతా, అంటే మన ఉన్నదంతా ఆయనకి అర్పించేసే భావం మనలో వస్తే అప్పుడు స్వామి పెర్ఫెక్ట్ గా చూసుకుంటారు,
4: తెప్పిస్తారు.
0: కానీ తెప్పించపోతే అడుగుతారు కూడా ఏంటి ఇలాగేంటి. నేను ఒక సంభాషణ చెప్తాను, ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే బృందావనంలోని రాత్రి మనకి నైట్ ప్రేయర్ ఉంటుంది కదా, అది 9:40 9:50 ఉంటుంది, ఇప్పుడు కొంచెం లేట్ అయింది 10:00 చేస్తున్నారు. అయితే నైట్ ప్రేయర్ అప్పుడు ఒక అబ్బాయి మనకి బృందావనంలో అప్పుడు మధ్యన కళ్యాణ మండపం ఉండేది కాదు, సో టాప్ ఫ్లోర్ సీ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ స్వామి త్రేయీ బృందావన్ కనిపిస్తుంది, స్వామి రెసిడెన్స్ మంచి కనిపిస్తుంది. ఒక అబ్బాయి ఒకరోజు ఆఖరి సీ ఫ్లోర్ రూమ్ లో నుంచి కిటికీ నుంచి చూస్తే స్వామి రూమ్ లైట్ ఆన్ చేస్తుంది, స్వామి ఇటు నుంచి అటు మా నడుస్తున్నట్టు కనిపించారు. అయితే ఆయనకి డౌట్ వచ్చింది, సైని స్వామి 10 గంటలకి లేచి ఉన్నారేంటి అని వెళ్లి వార్డన్ సార్ చెప్పాడు. వార్డన్ కూడా ఇదేంటి ఇలాగొంది కౌతూహలం, స్వామి నడుతాను వెళ్ళి అని. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్వామిని అడిగారు, స్వామి మా పిల్లలు సీ ఫ్లోర్ వాళ్ళు చూశారు, మీరు రాత్రి నైట్ ప్రేయర్ అప్పుడు కూడా మేల్కొని ఉన్నారేంటి స్వామి అంటే. అప్పుడు స్వామి అన్నారు, కరెక్టే కదా, వెయిట్ చేస్తున్నాను, ఎవరు ఆఫర్ చేయడం లేదు అంటే. వార్డన్ సార్కి అర్థం లేదు ఏంటి అంటే, ఇప్పుడు స్వామి చెప్పారు నేను నైట్ ప్రేయర్ పెట్టింది ఎందుకు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా అంటే శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అహితం తెలిసినా తెలియకుండా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణానిధే శ్రీ సాయిదేవ శంభో అంటే అంతా నీకు నేను అర్పించిస్తున్నాను అనే ఒక భావంతో మీరు నైట్ ప్రేయర్ చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు, మీరు కర్మ అంటారు అంతా ఫ్రీ, నేను ఉన్నాను ఎందుకు మీ దగ్గర నుంచి తీసుకోవడానికి మీకు క్లారిటీ ఇచ్చేయడానికి. సో అది చేయకపోతే ఎలాగా అంటే, దాని తర్వాత అప్పుడు వార్డన్ సార్కి దాని తర్వాత పిల్లలకి కూడా నైట్ ప్రేయర్ ఇంపార్టెంట్ తెలిసింది. అంటే తెలిసినా తెలియకపోయినా రోజులో అంతా ఏమైనా మన కర్మలు పనిచేసినవన్నీ ఆఖరిలో స్వామికి ఆఫర్ చేసి ఫ్రీగా పడుకోవచ్చు. అంటే అప్పుడు యోగ నిద్ర వస్తుందేమో ప్రాపర్ గా.
3: అంటే కృష్ణ నేను కూడా ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో యాక్చువల్గా మంచి ఛాన్స్ ఇచ్చారు స్వామి వారు. అప్పుడు ఇంకా ఉద్యోగం ఇస్తున్నారు అప్పుడు మాకు. అంటే ఉద్యోగం ఇచ్చేయడానికి ముందర ఒక కొన్ని రోజులు హనీమూన్ పీరియడ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు హ్యాపెన్. అంటే మనకు తెలిసిపోతుంది అది, అంటే ఇట్ వోంట్ బి ఆన్ పేపర్ అనమాట ఇంకా, బట్ తెలుసు ఇంకా స్వామి తన ఫోల్డ్లోకి తీసుకున్నారు అని. సో చాలా అంత హ్యాపీగా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయన్నమాట ఆ రోజు. ఎందుకంటే ప్రతిరోజు మందిరికి వెళ్లేటప్పుడు ముందు అయితే తెలివి ఒక స్వామిని నాకు ఇంకా ఇవ్వాలా, నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని ఉంటాయి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్ని తెలుసు, వీడికి ఎప్పుడు ఇవ్వాలా, ఏం జరుగుతుంది అని అన్ని తెలుసు. మన ఆదుర్ద అలా ఉంటుంది అనమాట. అయితే ఇంకా ఒకసారి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత స్వామి ఇంకా ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూ డేస్, ఇంకా దాని తర్వాత జాబ్ లో జాయిన్ అవుతామని అలా అటువంటి ఫీలింగ్స్ ఉండమాట. అటువంటి సందర్భంలో ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, కృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు, మేమిద్దరు ఉన్నాము, స్వామి పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చూస్తున్నాము. ఇదే చెప్పారు స్వామి, మీరు రాధలాగా నన్ను ప్రేమించలేరు, హనుమంతునిలాగా సేవ చేయలేరు, లక్ష్మణునిలాగా నన్ను చూసుకోలేరు, ఇలా ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ క్యారెక్టర్స్ అందరినీ మెన్షన్ చేశారట. ఇప్పుడు బాగా గుర్తుకొస్తుంది మీతో కూర్చొని మాట్లాడుతుంటే. ఇవన్నీ మీరు మనసులో, అంటే ఒక ఇది జరుగుతుందన్నమాట, మీరు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చారు, మీ దగ్గరే ఉండబోతున్నాము, ఇంకా ఇప్పటి నుంచి ఏళ్ల తరబడి మీ సేవలోనే మీ దగ్గరే జాబ్ చేస్తుంటాం, యూనివర్సిటీలో కానీ లేదంటే హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ చేస్తుంటాము. మరి ఇప్పుడు మీ దగ్గర మీ సాన్నిధ్యానికి మాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు హౌ డు వి యూటిలైజ్ యువర్ టైం కరెక్ట్ రైట్, ఎట్లా దాన్ని వినియోగించుకునేది, సో దట్ వి ప్రోగ్రెస్ టువర్డ్స్ మోక్షం. మోక్షం గురించి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను, మోక్షం గురించి స్వామి చాలా క్లారిటీ ఇచ్చారు. అది జరుగుతోంది మనసు లోపల అనిపిస్తుంది. స్వామి మీరంతా అవన్నీ ఏం చేసే పని లేదు, మీరు పొద్దున పోయి మామూలుగా పిల్లలకు నువ్వు నాతో స్వామి చెప్పారు పాఠాలు చెప్తున్నావు కదా, పొద్దున పోయి సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యి, ఈ మాట చెప్పారు, సిన్సియర్ గా ప్రిపేర్ గా పోయి స్టూడెంట్ పాఠాలు చెప్పు, క్లాస్ లో వాడు ఇలా ఇలా చూస్తుంటాడు వాడిని అలర్ట్ చేయి, ఒకనికి లోపల డౌట్ ఉంటుంది నీకు నా అడగాలంటే వాడికి భయం వేస్తుంటుంది, అప్పుడు నువ్వే ఆ డౌట్ తెలుసుకుని నువ్వే ఆ డౌట్ వేసి దానికి సమాధానం క్లాస్ లో చెప్పాలి.
2: నువ్వు స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో నువ్వు ఎంత బెరుగ్గా ఉన్నావో అది
3: చూసారా. అంటే స్టూడెంట్ కు ఎలా ఉంటుంది క్లాస్ రూమ్ లో వాడి, అంటే స్వామి ఇదంతా ఆలోచిస్తారండి, ఐ మీన్ ఈ గోస్ టు ద రూట్ కాజ్ అండి, ప్రతిదీ చూస్తాను. అది చూసుకుని సాయంత్రం క్లాసులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వస్తుంటావు కదా, అప్పుడు ఇవన్నీ స్వామికైనా అర్పించేసి నీది స్వామి అను అంతే. ఆ మతం చేస్తే చాలు వాళ్లకు, హనుమంతునికి లక్ష్మణ్కి తర్వాత రాధకు వాళ్ళందరికీ లభించినదే మీకు లభిస్తుంది. చూసారా, ఐ మీన్ ఎంత చేసేవో అన్నది కాదు ఎలా చేసేవో అలా ఏం ఏదైనా సరే ఏదైనా నాకు అర్పించేయండి అన్నారు స్వామి. అంటూనే వెంటనే ఏదైనా అర్పించచ్చా స్వామి అన్నాడు. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ థాట్స్ అట్లాంటివి వస్తుంటాయి, అట్లాంటివి చేస్తుంటాము. అంటే స్వామి వెంటనే ఏదన్నా సరే అని చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన సముద్రంలోకి రకరకాల నదులు వచ్చి కలిసిపోతుంటాయి, ఒక్కో నదికి ఒక్కొక్క కలర్ ఉంటుంది, బికాస్ ఆఫ్ యూనో ఎక్కడి నుంచి ప్రవహించుకొని వస్తుంది, ఏవేవో మలినాలు మంచివి చెడ్డవి అన్ని తీసుకొని వస్తుంది. ఒక నది పచ్చగా ఉంటుంది, ఒక నది ఎర్రగా ఉంటుంది, ఒకటి బ్రౌన్ గా ఉంటుంది, బట్ అన్ని వచ్చి సముద్రం కలిసినప్పటికి కూడా సముద్రం ఏమో సముద్రం లాగానే ఉంటుంది, ప్యూర్ అయిపోతుంది. అలాగే స్వామి కానీ కృష్ణుడు కానీ, కృష్ణుడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అంతమంది గోపికలు కృష్ణుడిని ప్రేమించారు, దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అని ఎటువంటివైనా సరే ఆఫర్ చేసేటప్పటికీ ఆ సముద్రం అనేటువంటిది అంత గారమైనటువంటిది అనమాట, అది దట్ ఈస్ ప్యూర్, దాంట్లోకి వెళ్లేటువన్నీ ప్యూర్ అయిపోతాయి. సచ్ ఎ ఫెంటాస్టిక్ లెసన్.
2: వేదోక్తి సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం, మనమేమోని ఆ వేదోక్తి మనకు తెలుసు, ఇక్కడేమోని స్వామి ఏమోని మనతో మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ఈ హనీమూన్ పీరియడ్ లో అంత లైట్ గా మనం వర్డ్ ఉపయోగించిన ఆ పరిస్థితిలో కూడా స్వామి మనతో నవ్వుతూ మాట్లాడుతున్నా, అది మనకి గుర్తు ఉండేలాగా మనకేమని నాకు అర్పించేయనా ఎంత క్లియర్ గా చెప్పారంటే, రెట్రోస్పెక్ట్ లో ఆలోచిస్తే నేను భగవంతుణ్ణి, మీరు నాకు ఇచ్చేయండి నేను చూసుకుంటాను అని. ఎంత ఇప్పుడు కలియుగంలో అప్పట్లో అదే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క క్రతువులు యజ్ఞాలు అవన్నీ చేయాలి అని, కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు అని ఎంత సులువుగా చెప్పారో, అంత ఈజీగా ఒక్క మాట ఐ ఆఫర్ ఇట్ టు యూ
3: అంతే
2: అంతే చాలు, ఇంత సింపులా అని అనిపిస్తుంది. కానీ అంత సింపుల్ గా చేసింది ఆయన, చేసింది ఆయన కాబట్టి అది మంత్రమే. ఒక మాట ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది అంటే అది మనకు మంత్రం
3: అవుతుంది. దట్ రిమైండ్స్ మీ వన్ ఫెంటాస్టిక్ ఇన్సిడెంట్. అంటే అంతే చాలా మంది శ్రోతలు కూడా వినింటారు ఇది. మన మన సుబ్బారావు గారు ఉండే వాళ్ళ గండికోట, వాళ్ళ నాన్న
4: సుబ్రహ్మణ్య
3: గారు యాక్చువల్లీ రోట్ ఆయన. సో సుబ్బారావు గారు మాతో మాట్లాడుతుండేవారు అనమాట అప్పుడప్పుడు బృందావనంలో స్వామి ఆయనతో మాట్లాడిచ్చేవారు. ఆయన చెప్పారనమాట, ఆయన స్వామి సన్నిధిలో చెప్పిండేది ఇది. ఆయన వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ స్వామి పలుకు వేదం అంటున్నారు కదా, అంటున్నావు కదా నాన్న ఎలా అది అంటే, వాళ్ళ ఆయన చెప్పారంట, నువ్వు ఏదన్నా సనాతన సారథి తీసుకుని ఎనీ డిస్కోర్స్ ఏదో ఒకటి తీసుకుని నువ్వు ఒక ర్యాండమ్ గా ఏదన్నా సరే లైన్ నువ్వు చదువు స్వామి డిస్కోర్స్ నుంచి, నేను చెప్తాను అది వేదవాక్యం. ఆయన నిష్ణాతుడు, వేద పండితుడు. సో ఈయన సుబ్బారావు గారు తీసి స్వామి డిస్కోర్స్ నుంచి ఏదైనా లైన్ చదవడము, ఆయన వేదం నుంచి ఒక వేద సూక్తిని వేదం కోట్ చేయడం, ఇలా ప్రతిదీ అలా సెంటెన్స్ చెప్తే వేదం నుంచి. స్వామి పలుకులని ఇప్పుడు కృష్ణ చెప్పి చెప్పాడు, ముమ్మాటికి నిజం అనమాట. ప్రతిదీ అలా అలా ఇచ్చారు స్వామి మనకు. ఎంతో సంక్లిష్టమైనటువంటి వాటిని కూడా స్వామి వాటిని సింప్లిఫై చేసి అలా ఇచ్చారన్నమాట.
0: ఇప్పుడు మీరు నామస్మరణ అన్నారు కదా, అంటే నామస్మరణ చేయడానికి ప్రాపర్ గా కూర్చుని చేయాలా లేకపోతే ఎలాగైనా చేయొచ్చా, ఆ విషయాలు ఏమైనా ఉన్నాయా అనుభవాలు మీకు, ఎలా చేయాలి నామస్మరణ?
2: ఇది ఒకటి బాగున్నది. ఇది నేను 8th క్లాస్ లో చదువుతున్నప్పుడు ఇక్కడ స్వామి స్కూల్లోనే స్వామి అమ్మని అప్పుడు మా హాస్టల్కి వచ్చారు. వచ్చి మా హాస్టల్ డైనింగ్ హాల్లే అన్ని కమ్యూనిటీ యాక్టివిటీస్ కి ఉపయోగించాడు. అంటే భోజనం చేయడానికి కానీ, లేకపోతే స్వామి వచ్చినప్పుడు డిస్కోర్స్ ఇస్తే మేము అందరం అక్కడ అసెంబ్లీ అవ్వడానికి కానీ, లేకపోతే రాత్రిపూట పడుకోవడానికి కానీ అదే హాల్ అన్నమాట. సో చాలా మల్టీపర్పస్ ఏరియా అన్నమాట. సో ఆ రోజు స్వామి వచ్చారు, వచ్చేసి మా డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. అప్పట్లో హాస్టల్లో ఒక 150 మంది పిల్లలు ఉండేవాళ్ళం, బోత్ స్కూల్ అండ్ హాస్టల్ కాలేజ్ పుట్ టుగెదర్ అనమాట. అప్పట్లో ఆ 150 మందిలో మేము కూర్చుని ఉన్నాం, హాల్ సరిపోయింది. స్వామి ఏమోని ఈ కుండలిని గురించి, తర్వాత ఈ సప్త చక్రాల గురించి, వాటి గురించి చెప్పడం మొదలెట్టారు. నేనుండేదా విశిష్టమైన 8th క్లాస్, స్వామి కుండలిని గురించి చెప్తున్నా. అరగంట పర్లేదు. ఆ తర్వాత మెల్లిగా పడుకునిపోయాం. సో కాసేపు పడుకున్న తర్వాత సడన్ గా మళ్ళీ ఏదో కుదిపినట్టుగా మెలకు వచ్చింది. స్వామి అని, మీరు ఎలాగైనా మొదలెట్టండి, ఈ మెడిటేషన్ అనేది చాలా సింపుల్, మీరు మీకు సుఖాసీనమైన ఆసనంలో కూర్చొని మీరు మొదలెట్టండి, దానంతక అదే మీకేమో అని ఈ మెడిటేషన్ వచ్చేస్తుంది. మెడిటేషన్ కోసం సెపరేట్ గా మీరేమని నిఠారుగా కూర్చోవడం, తర్వాత ఏమో అని పద్మాసనం వేసుకోవాలి ఇలాంటివి అవసరం లేదని. అర్రే ఇదైతే బాగుంది, అదే అయితే మనం ఇంతవరకు చెప్పింది మనం మిస్ అవ్వలేదన్నమాట అని ఒక ధైర్యం ఒకటి వచ్చింది. వచ్చింది ఆ తర్వాత ఆ రోజు డిస్కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా సుప్రభాతం టైం వచ్చింది. సో ఎన్నో రకరకాలుగా సుప్రభాతాలని మనం అటెండ్ అయ్యేవాళ్ళం. దాంట్లో ఒక విధం ఏంటంటే ఒక దుప్పటి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోవడం అనమాట. సో అలా దుప్పటి ఒకటి తీసుకెళ్ళాం చలికాలం. సో మోకాళ్ళనేమని గుండె వరకు గుండె వరకు తీసుకుని కూర్చోను అనమాట,
3: గొంతు కూర్చోడు.
2: గొంతు కూర్చున్న తర్వాత అలాగే కాసేపు సుప్రభాతం, కాసేపు నిద్రాసనం. సో అదే జరుగుతూ వచ్చింది. సడన్ గా అరే నిన్ననే స్వామి డిస్కోర్స్ లో చెప్పారు కదా, మనం ఎలా కూర్చొని మనం మొదలెట్టినా సరే మనం ఏమని మెడిటేషన్ చేయొచ్చు అన్నారు కదా, సరే ట్రై చేద్దాం అనుకున్నా. సో మనకి నచ్చిన నామావళి, మనకు అందరికి ప్రియమైనది సాయిరాం. సో సాయిరాం చెప్పుకుంటూ కాసేపు ఏమని అలాగే చూస్తాం. అటువైపు సుప్రభాతం జరుగుతున్నది, ఇటువైపు ఏమని మనం ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది. సో సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచో ఎందుకో తెలియదు గాని అంతవరకు ఉన్న చలి అనిపించలేదు. మెల్లిమెల్లిగా ఆ మోకాళ్ళు గుండె వైపు నుంచి కిందికి జారిపోయి హాయిగా కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత ఇంకొంచెం అది కూడా డిస్కంఫర్ట్ అనిపించి పద్మాసనంలోకి నేను వెళ్లి కూర్చుంటే అది కంఫర్టబుల్ గా అనిపించింది. సో పద్మాసనంలో కూర్చున్నాను, నా అంతటా నేనే చూసుకుంటే నా బాడీ కూడా స్ట్రైట్ గా అయిపోయింది. ఆ నామస్మరణ మటు కంటిన్యూస్ గా జరుగుతున్నది. ఒకవైపు నామస్మరణ జరుగుతున్నది, ఒకవైపు ఇలా గొంతు కూర్చొని నిద్రపోతున్నాను అనుకుంటున్నవాడు ఒక కృష్ణ, కాసేపు అయిన తర్వాత మెడిటేషన్ పోస్ట్ లో కూర్చున్నవాడు ఇంకో కృష్ణ. మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. అదే నామస్మరణ. అప్పుడు అర్థమైందనమాట, స్వామి చెప్పింది ఏంటంటే మీరు నామస్మరణ మొదలెట్టండి, మీరు ఏ ఆసనంలో మీకు సుఖమని మొదలెట్టండి, ఆ పవరే మిమ్మల్ని ఏమో అని మెల్లిగా కరెక్ట్ పోస్చర్ లోకి తీసుకెళ్తుంది. కానీ అదే ముందర చెప్తే మేమెవరం మొదలెట్టేవాళ్ళం కాం, అమ్మ మళ్ళీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్లిపోతున్నారు అని. కాబట్టి ఎవరికి ఏది నచ్చుతుందో, ఏ విధంగా చేస్తే వాళ్ళేమో అని భగవంతుడి వైపు తిరుగుతారో అది మొదలెట్టి మాకు చెప్పారు సార్. గురువుగా శిష్యుడి యొక్క అవసరం ఏంటో, వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుని 8th క్లాస్ పిల్లాడికి కుండలిని గురించి చెప్తే ఏమన్నా అని ఎవరన్నా అనుకోవచ్చు, కానీ వాడికి కూడా అర్థమయ్యేలాగా స్వామి చేసి నేర్పించారు. చాలా అదృష్టం మాకు,
0: చాలా బాగుంది కృష్ణ గారు. కానీ నిద్ర విషయం మీరు చెప్తే, నిద్ర విషయంలో కూడా కొన్ని ఇంకా అనుభవాలు ఉన్నాయి కదా స్వామి. జనరలీ ఇది మనకి బాగా అలసిపోయి మన జనరలీ హాస్టల్లో మనం రోజంతా మనకి కాలేజ్ ఉంటుంది, కాలేజ్ నుంచి వస్తాం, అప్పుడు ఒక్కొక్క సన్నివేశం లో స్వామి అప్పుడు మనకి డిస్కోర్స్ ఇస్తారు సాయంత్రం రోజంతా అలసి వచ్చినప్పుడు. సో ఒక్కొక్కసారి మధ్య మధ్యన మనకి ఒక కునుకు పడుతుంది కదా, దాని విషయంలోని
2: బాగా గుర్తు వచ్చేసారు మీరు. మా సీనియర్ ఒకతను ఇలాగ స్వామితో కొడైకెనాల్ కి వెళ్లే అదృష్టం లభించింది. స్వామి కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు. సో ఇక్కడ బేసికల్ గా మన స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 3000 మంది ఉంటాం. వాళ్లలో కొంతమందినేమని స్వామి 10 మందిని 20 మందిని స్వామి సెలెక్ట్ చేసుకుని తనతో పాటు కొడైకెనాల్ కి ఊటీకి తీసుకెళ్లేవారు అప్పట్లో. అలా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ కొడైకెనాల్లో స్వామిమని ఈ రోజు మనం బయటికి వెళ్దాము అని చెప్పేసి ఆ పిల్లలందరినీ పిక్నిక్ లాగా వీళ్ళందరినీ తీసుకెళ్లారు. సో వీళ్ళేమోని బాగా అంటే మన పిక్నిక్లు అంటే మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం, భగవంతుడి పిక్నిక్ అంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, డిఫరెన్స్ ఇలాగుంటుంది. సో వీళ్ళందరూ వెళ్లిన తర్వాత స్వామి ఏమోని ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్వామి ఏమోని వీళ్ళందరికీ డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. సో బాగా కాసేపు స్వామితో ఏకాంతం, ఇంతమందిలో స్వామిని మమ్మల్ని ఏమో చూస్ చేసుకున్నారు, ఆ భావావేశంతో వాళ్ళు కాసేపు విన్నారు. తర్వాత ఒక అబ్బాయి మటుకు ఎందుకో తట్టుకోలేక మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ నిద్రలోకి
3: జారుకున్నాడు.
2: డిస్కోర్స్ అయిపోతున్న సమయంలో నిద్రదేవి కూడా వెళ్లిపోయింది. ఆ భయం టక్కున లేచి కూర్చొని కరచరణ కృతం వాళ్ళగా లాస్ట్ పాట విన్నాడు. వినేసి కానీ లోపల గిల్ట్, ఏంటి స్వామి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వస్తే మాకి ఇంత తప్పు పని ఎలా చేయగలుగుతున్నాను, ఈ ఆవేదన ఒకటి అతనిలో మొదలైంది. ఈ ఆవేదన అన్నది ఒకటి భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనది, అది మనకి తెలియకపోయినా సరే మనల్ని భగవంతుడి దగ్గరికి చాలా దగ్గరికి తీసుకెళ్లిపోతుంది. సో ఇలా మదన పడుతూ వచ్చాడు. మళ్ళీ కొడైకెనాల్ అది శృతి, సాయి శృతికి వచ్చేసారు. స్వామిను పిల్లలు అక్కడ ఉండేవారు. సో స్వామి ఏమోని నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆ పిక్నిక్ కి వెళ్దాం అన్నారు. ఈ అబ్బాయికి భయం మొదలైంది. సో అందరూ వెళ్లి బస్ ఎక్కారు. ఈ అబ్బాయి ఏమని ఇంకా తటపటాయిస్తున్నాడు. స్వామి ఏమని, ఏయ్ వెళ్ళు అని. స్వామి ఒక విన్నపం ఏంటి అని. స్వామి ఇంత వేల మందిలో కొందరినే మీరు స్టూడెంట్ గా తీసుకున్నారు, ఆ స్టూడెంట్లు కూడా కొంతమందినే మీరు ఇక్కడ తీసుకుని వచ్చారు, అలా సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని తీసుకెళ్లి మీరేమని మాకు దివ్యబోధ చేస్తుంటే నా పాపం ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి, నాకు నిద్ర వచ్చేసి నేను నిద్రపోతున్నాను, మీ మాటలు వినలేకపోతున్నాను అని బాధపడ్డాడు. ఆ ఆవేదన స్వామిని టచ్ చేసింది. స్వామి అన్నారు, లేదు బంగారు నువ్వు నిద్రపో, నేను డిస్కోర్స్ ఇస్తాను, ఏం పర్వాలేదు, ఇవన్నీ నీ మనసుకు వెళ్లి హత్తుకుపోతాయి, ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు అవి బయటికి వచ్చి ప్రస్ఫుటించి నేను రక్షిస్తాను. ఆ అజ్యూరెన్స్ ఎంత ఆనందకరమైందంటే ఆ అబ్బాయి వెంటనే నమస్కారం చేసుకుని పరిగెట్టి వెళ్లి బస్సులో కూర్చున్నాడు. ఆ తర్వాత అబ్బాయి మళ్ళీ నిద్రపోయాడో లేదు తెలియదు, కానీ మనం ఇప్పుడు నిద్రపోయినా సరే భగవంతుడు మనకిచ్చిన ఆ అజ్యూరెన్స్ మనకి కలకాలం రక్షిస్తుంది.
4: అంటే భగవంతుడి సన్నిధి అంత పవర్ఫుల్ అని స్వామి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే స్వామి చెప్తారు కదా, నేను పలికిన ఏ మాట కూడా అది వ్యర్థం కాదు, అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉండిపోయి మనకి ఎప్పుడైతే అవసరమో అది ఆటోమేటిక్ గా అది గుర్తు వచ్చేలా చేస్తుంది అది. సార్ మన స్వామి చెప్పినటువంటి మనకి ఎన్నో ప్రేయర్స్ లో మనం సుప్రభాతం గురించి మాట్లాడుకున్నాం, మనం కరచరణ కృతం నైట్ ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాం, బ్రహ్మార్పణం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రేయర్ మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే స్వామి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా తిండి మాత్రం పెట్టకుండా వదలరు మనల్ని, మనందరూ ఇలా ఉండడానికి కారణం స్వామి. సో మరి బ్రహ్మార్పణం గురించి కొంచెం మాట్లాడుకుందాం.
3: స్వామి ఎప్పుడు అంటే చాలా బాగా చెప్పారు, తిండి విషయంలో అంటే పిల్లలకు పెట్టాలనే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకునేవారని, ఎక్కడైనా సరే ఇది మా కొడైకెనాల్ లో చూసినప్పుడు కానీ లేదంటే ఇక్కడ మన హాస్టల్ కి స్వామి విజిట్ చేసినప్పుడు కానీ ముందు పోయి ఏమేమి ఇస్తున్నారు పిల్లలకు, ఎంతెంత ఇస్తున్నారు, ఇంత ఇస్తారా ఇది ఇంత ఇస్తారా ఇవన్నీ. ఒకసారి బృందావనలో కూడా స్వామి అక్కడ జాయ్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, ఆయన వచ్చి స్వామి మీరంతా రావాలా పిల్లలు అంటే, నేను అక్కడనే కాదు పిల్లలతో వస్తాను నేను వస్తాను, పర్వాలేదు అన్నారు. అంటే ఐస్ క్రీమ్ లేయాలి కదా, పర్లేదు స్వామి రావచ్చు మీరు అన్నారు. అంటే ఒక ఐస్ క్రీమ్ ఇస్తావా రెండు ఐస్ క్రీమ్లు ఇస్తావా చూడు స్వామి, హీఈస్ ఆల్సో ఆస్కింగ్ లైక్ ఎ చైల్డ్ అనమాట చిన్న. అంటే స్వామి దోదో ఒకటి రెండు రెండు ఇవ్వాలా మా పిల్లలకు అంటే మాకు ఎంత సంతోషం అంటే ఓ రెండు రెండు ఐస్ క్రీమ్లు ఇస్తారు అలాగే వెళ్ళదు. సో ఇలా స్వామి అంత శ్రద్ధ తీసుకునేవారు అనమాట, ఎందుకంటే అన్నమయ్య కోశ అది ఫస్ట్
4: అది సాటిస్ఫై అవ్వాలి
3: దాని తర్వాత. సో ఈ బ్రహ్మార్పణం గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐ మీన్ నాకు అది ఎలా గుర్తుండిపోయింది అనమాట లైఫ్ లో. స్వామి గారు అది గణేష చతుర్థి టైం అనమాట, తర్వాత గణేషుని నిమజ్జనం చేసి పోయి నిమజ్జనం చేస్తాం ఈవినింగ్ తిరిగి వచ్చి మళ్ళా మందిర్లో కూర్చుంటాం అనమాట నిమజ్జనం అయిన తర్వాత. స్వామి మా కోసం వెయిట్ చేస్తుంటారు అప్పుడు వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి స్వామి దర్శనం అయింది. అయితే ఈ మధ్యలో పోయి నిమజ్జనం చేసిన వచ్చేటప్పుడు మన స్కూల్ హాస్టల్ ఉంది, అక్కడ వాళ్ళు మంచి ప్రసాదం ఇస్తారు, కష్టపడింటాం కదా గణేష్ నిమజ్జనం చేసి అలసిపోయి ఉంటారని పానకము తర్వాత బ్యాళ్ళు కొంచెం హల్వా అట్లాంటివి ఐ మీన్ ఇస్తారన్నమాట. సో అది యాక్చువల్ గా మైండ్ దాని మీద కూడా ఉంది మీకు
4: దాని మీద
3: అది. సో ఆరు ఒకసారి ఇలా వెళ్ళాము బాబు ప్రసాదం తీసుకుని వచ్చి కూర్చున్నాము, స్వామి మళ్ళా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గరికి, వచ్చి దగ్గరకు వచ్చి రే నిమజ్జనం బాగా అయిందా అని అడిగారు. బాగా అయింది స్వామి, బాబు ప్రసాదం కూడా తిన్నారా అన్నారు. అంటే స్వామికి తెలియదు అంటే తిన్నాం స్వామి స్కూల్లో అక్కడ ఇచ్చారు బాగుందా అని అడిగారు. మరి నాకు తెచ్చారా అన్నారు, ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలే స్వామి ఇది అడుగుతారు, నాకు తెచ్చారా అంటూనే తెరవస్ పిన్ డ్రాప్ సైలెన్స్ అండి, అంతా సైలెంట్ అయిపోయాము. నేను స్వామి నా ఎదురుగా అక్కడ నిలబడుకుని ఉన్నారు, లోపల నాకు ఒక రకంగా అనిపించింది అనమాట, ఆవేదన అన్నాడే కృష్ణ అలాగే అనిపించింది, అయ్యో నేను స్వామికి తీసుకురాలేదే ఎప్పుడు, ఐ నెవర్ డూ దాట్, స్వామి కోసం ఏం తెలియదే అని అనుకుంటున్నాం. వెంటనే స్వామి అరే నాకు తెలియదా అంటే అర్థం ఏమంటే తినేటప్పుడు బ్రహ్మార్పణం చెప్పారా, బ్రహ్మార్పణం చెప్పి నన్ను తలుచుకొని మీరు తింటే అది నాకు
4: చేరుతుంది
3: ఆటోమేటిక్ గా చేరిపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి పొట్టలో ఉండేది నేనే, అహం వైశ్వానరో భూత్వ ఉండేది నేనే కదా. సో బ్రహ్మార్పణం చెప్పి తినాలి బంగారు ఇలా చెప్పుకుంటూ వచ్చారట. అప్పటి నుంచి ఎప్పుడు ఏది తినాలన్నా బాహటంగా కాకపోయినా మనసులో అయినా సరే అది జరుగుతుంది, ఎరిగే దాని తర్వాత తీసుకుంటా. షిరిడీబాబా టైంలో కూడా షిరిడీబాబా గారు వీడు దొంగతనం చేస్తున్నాడు అని శ్యామ గురించి నా గురించి అనుకోలేదు అలా.
4: సార్ మరి బ్రహ్మార్పణం కృష్ణ సార్
2: అది ఇప్పుడే దాని గురించి ఇంకొక అనుభూతి గుర్తొచ్చింది. 1990 అప్పుడు సమ్మర్ కోర్స్ లో స్వామేమో అని బ్రహ్మతత్వం గురించి మొత్తం అంతా బ్రహ్మే, జగత్తంతా బ్రహ్మే, ఈ చీమే బ్రహ్మ, ఆ మైకు బ్రహ్మ, ఈ మాట్లాడే సాయి బ్రహ్మ అని మొత్తం అంతా బ్రహ్మే, ఏది కూడా బ్రహ్మ కాని పదార్థం లేదు అని మాకు విశ్లేషణ చెప్పేవారు. 14 రోజులు 15 రోజులు ప్రతిరోజు స్వామి డిస్కస్ ఇచ్చేవారు. అది బాగా వంట పట్టినట్టుంది. ఒకరోజు డైనింగ్ హాల్ కి అంటే ప్రతిరోజు స్వామి మధ్యాహ్నం భోజనం టైంకి మేమందరం ఆసీనులు అయిన తర్వాత మా ప్లేట్లలో భోజనం పెట్టుకుని మేము కూర్చున్న తర్వాత స్వామి వచ్చేసి మా అందరి మధ్య తిరిగి కాసేపు కూర్చొని వెళ్లేవారన్నమాట. సో ఆ టైంలో వీళ్ళందరూ ఫస్ట్ ప్లేట్లో అందరు కౌంటర్లో దగ్గర నుంచి తీసుకుని వెళ్లి వాళ్ళ వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. ఆ తర్వాత అంత హాల్ అంతా నిండిన తర్వాత అప్పుడు స్వామి ఉండగానే ఒకసారి బ్రహ్మార్పణం చెప్తారు. చెప్పిన తర్వాత అందరూ మొదలెట్టిన తర్వాత స్వామి కాసేపు ఉండి చూసి అందరినీ అప్పుడు స్వామి అమ్మని బయలుదేరి వెళ్లేవారు. ఇది రెగ్యులర్ గా జరిగే పద్ధతి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే హాల్ నిండిన తర్వాత ఇంకా కొంతమంది ఆల్రెడీ లోపలికి వచ్చి ఉంటారు. సో వాళ్ళు ఇంకా కౌంటర్ దగ్గర నిలబడి ఉంటారు. ఇంకా బయట ఉన్నవాళ్ళు వేరే సంగతి, లోపల ఉన్నవాళ్ళు ఇలాగ ఇంకా ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ లేదు కూర్చోడానికి. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఆ రోజు ఏం జరిగిందంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద లెటర్స్ సే ఫార్చునేట్ అనమాట లైన్ లో నిలబడిపోయిన వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ భోజనం దొరికింది, వాళ్ళేమోని ప్లేట్లతో వాళ్ళ ప్లేస్లో వెళ్ళి కూర్చున్నారు. స్వామి ఏమని అందరి మధ్య తిరుగుతున్నారు. సో స్వామి సిగ్నల్ ఇచ్చారు. సో వీళ్ళందరూ బ్రహ్మార్పణం మొదలెట్టారు. ఎక్కడో ఎందుకో మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ చీమ బ్రహ్మ, ఈ మైకు బ్రహ్మ, ఈ చెప్పే సాయి బ్రహ్మ అన్నావు కదా స్వామి, అలాంటప్పుడు బ్రహ్మార్పణం అని ఎందుకు నేను చెప్పాలి, నేను సాయార్పణం అని చెప్తాను చూద్దాం అనుకున్నా. అనుకుని అలాగే బ్రహ్మ అని వచ్చిన చోటల్లా సాయి అని చెప్పి సాయార్పణం సాయి హవి అని మొదలెట్టాను. జరుగుతున్నంతసేపు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ప్రేరేపించింది భగవంతుడే. ఆలోచన రాగానే స్వామి నేను ఎప్పుడైతే సాయార్పణం అని మొదలెట్టానో స్వామి నా వైపు తిరిగి స్వామి అటువైపు తిరిగి వెళ్తున్న వాళ్ళు ఆగిపోయి వెనక్కి తిరిగి నా వైపు చూడడం మొదలెట్టారు. సాయార్పణం మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయి హవిహి అని అంత మొత్తం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనం రెండు శ్లోకాలు చెప్తాం, ఇంకొకటేమో అని భగవంతుడు రిప్లై ఇస్తాడు, అహం వైశ్వానరు భూత్వా అని. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ శ్లోకం మొత్తం నేను చదివేశానో ఆ తర్వాత అహం వైశ్వానరు భూత్వ అందరూ చదవడం మొదలెట్టారు. నేను అనుకున్నాను ఇది నా డ్యూటీ, నేను చెప్పేశాను, ఇప్పుడు నువ్వు నాకు రిప్లై ఇవ్వాలి అని. వెంటనే టక్కుమ నా వైపు తిరిగారు స్వామి. అహం వైశ్వానరుభూత పూర్తి అయ్యేంత వరకు నా వైపే చూస్తూ ఉన్నారు. చూస్తూ అలాగ కళ్ళల కళ్ళు పెట్టి చూస్తూ నిలబడ్డారు. అందరూ శాంతి చెప్పగానే టక్కుమ తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించిన అనుభూతి ఏంటంటే మనం స్వామిని క్వశ్చన్ చేసేంత వాళ్ళం కాం, మనం అర్థం చేసుకుని అనుభూతి చెందాలి. స్వామి చెప్పింది అక్షరాల నిజం, బ్రహ్మ తానే, బ్రహ్మ నువ్వే, నీకు తెలీదు ఆయనకు తెలుసు, ఆయన నీకు చెప్తున్నారు అర్థం చేసుకుని ఆచరించు. సో ఇప్పటి వరకు కూడా సాయి అర్పణం సాయి హవిహి సాయజ్ఞౌ సాయినాహుతం అని ప్రతిరోజు మన ఏమని బ్రహ్మార్పణం బదులు చెప్పుకునేవాడిని. ఇప్పటికి కూడా ఆ అహం వైశ్వనరు భూత పాట పార్ట్ మటుకు ఆయనకే వదిలేసి ఆయన చెప్పేంత వరకు వెయిట్ చేస్తాను.
4: అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. సార్ రఘు సార్, అంటే ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము, లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మోక్షం గురించి, అంటే గురువు దగ్గరికి ఒక శిష్యుడు ఎందుకు వెళ్తాడు అన్న ప్రశ్న మనకు వస్తుంది. మనం తల్లి తండ్రిని చూపిస్తుంది అంటారు, తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు భగవంతుడిని చూపిస్తాడు. కానీ మన అందరి కేసులో ఏమిటంటే మన అదృష్టం కొరకు ఇవన్నీ కలిపి ఒకే రూపంలో సత్యసాయి భగవానుడిగా మనకి దొరికారు. మరి స్వామి ఈ మోక్షం గురించి, వీటి గురించి ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సార్?
3: ఒక చిన్న కొంచెం తమాషాగా అనిపించినా మంచి డీప్ మీనింగ్ ఉండేటువంటి ఇన్సిడెంట్ ఇది. అంటే మా ఫ్యాకల్టీనే, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఆయన చెప్పిండేది, పర్సనల్ గా చెప్పిండేది పంచుకుంటాను అందరితో ఇప్పుడు. సో మనం స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, స్వామి దగ్గరికి నేను వస్తుండేది ఇట్ నాట్ ఫర్ ఎనీ వరల్డ్లీ బెనిఫిట్స్, ప్రాపంచికమైనటువంటి కోరికలతో రావట్లేదు స్వామి దగ్గరికి. స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసి స్వామి దగ్గర పనిచేసి తరించి మోక్షము అనేది పొందడానికి వస్తున్నాము అనేది, రైట్? దానికోసం భగవంతుని దగ్గరికి వస్తాం. సో ఒక ఆయనకు ఇది చాలా తీవ్రంగా, ఆ ప్రొఫెసర్ చాలా తీవ్రంగా ఉండేది అనమాట మనసులో. సో స్వామిని చేరిన మొదటి రోజు నుంచి ప్రతిరోజు మందిరకు పరిగెట్టడం టయానికి, స్వామి దర్శనానికి వచ్చినప్పుడల్లా, స్వామి ఇంకా మీ దగ్గరకు వచ్చాను, తొందరగా మోక్షం మొదటి చేయండి, ఎంత తొందరగా వెళ్ళేది. సో అది ఒక మనసులో అది జరుగుతుంది అనమాట, ఒక జపం వెళ్ళినట్టు వెళ్తుంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా. ఆ రోజు అయిపోతున్నాయి, అయ్యో ఈ రోజు మోక్షం రాలేదు అలా, అంత సిన్సియర్ గా, అంత గాఢంగా, ప్రగాఢంగా ఉండేదన్నమాట. అది ఎంత ప్రగాఢంగా ఉండేది, దాంతో నుంచి ఆల్మోస్ట్ ఈ బికేమ్ రెస్ట్లెస్ అనమాట,
4: ఒక అబ్సెషన్ లాగా,
3: అబ్సెషన్ లాగా అయిపోయింది. లెటర్ లో కూడా అదే నామస్మరణ, అది ఎక్కడైనా సరే ఈ రోజు ఇంకా మోక్షం రాదు, స్వామి చెప్తే బాగుంటుంది మోక్షం ఇస్తానని అని ఇలా జరుగుతుంటే, ఒకరోజు స్వామి ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి తల మీద చేయి పెట్టి, చూడు నీకు ఈ జన్మలో మోక్షం రాదు, నేను ఇవ్వను, స్వామి పని చూసుకో. స్వామి అలా అంటూనే ఆయనకు ఒక ఒక దాన్ని ఏమంటారు,
4: ఒక భారం,
3: ఒక భారం తల నుంచి పెద్ద కొండ తీసేసినట్టు అయింది. నేను ఈ ఫెల్ట్ వెరీ లైట్, ఓకే, ఒక ముసుగు తీసేసినట్టు అయిపోయింది కళ్ళ మీద నుంచి. అంటే ఇప్పుడు ఆ మోక్షము మోక్షం అనే ఆ తపనలో, ఆ అబ్సెషన్ లో ఈ నియర్లీ స్టాప్ లివింగ్ దట్ యునో ఎక్స్పీరియన్సింగ్ ద
4: డివినిటీ
3: అండ్ ఎంజాయింగ్ ద భజన్స్. ఏం భజన్స్ జరుగుతున్నాయి, ఏం జరిగినా ఇంకా మోక్షం రాలేదు, ఇంకా మోక్షం, ఇదే జరుగుతుంది అలా అని పోయినప్పటి నుంచి దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ, ఇక స్వామి సన్నిధి. ఆ అంటే ఏమి, లివింగ్ ద ప్రెసెంట్ అని స్వామి
4: అంటే,
3: మన లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే, యు లివ్ విత్ గాడ్ ఆటోమేటిక్లీ మిగతా అన్ని మనకు సంక్రమిస్తాయి అనమాట అలాగా. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్,
4: అంటే వినడానికి మనకి చాలా ఫన్నీగా అనిపించిన స్వామి ఆయన ఆయన మీద చేయి వేసి ఆ మాట చెప్పినప్పుడు దానికి ఎంత పవర్ ఉన్నది అనేది మనకి ఇంకా ఒళ్ళు గగురు పొడుస్తుంది.
3: నేను ఇవ్వను అన్నారంటే, నేను ఇవ్వగలను,
4: ఇవ్వగలను,
3: నేను ఇవ్వను అంటే అర్థం నేను ఇవ్వగలను, ఆయన దగ్గరే ఉన్నావు. అది ఇంకొక ఇన్సిడెంట్ చిన్నది గుర్తుకొస్తుంది, ఇది అందరికి తెలిసిందే, అయితే సందర్భోచితంగా ఇది చాలా బాగుంటుంది అనమాట. కస్తూరి గారికి ఎప్పుడు స్వామితో మంత్రోపదేశం పొందాలనేటువంటి ఇది ఉండేది, రైట్? సో ఒకసారి ఎప్పుడు ఎప్పుడు అడుగుదామని స్వామికి అప్పుడప్పుడు లెటర్లు ఇచ్చి అది మనసులో జరుగుతూ ఉంది అనమాట. ఒకసారి ఎక్కడ యాక్చువల్ గా గుర్తులేదు, డిస్కోర్స్ కోసం స్వామి చైర్ ఉంది, దాని పక్కనే మన కస్తూరి గారి చైర్ కూడా వేసి ఉంది అనమాట. తర్వాత ఎవరో ఉపన్యసిస్తున్నారు, దాని తర్వాత ఇంకా స్వామి వారిని మాట్లాడమంటారు, అట్లాంటిది సన్నివేశం అనమాట. అప్పుడు చైర్ చాలా దగ్గరగా ఉంది. సో కస్తూరి గారు స్వామి వైపుకు వంగి, స్వామి మంత్రం ఏమన్నా ఇస్తారు స్వామి? స్వామివారు కస్తూరి గారి, కస్తూరి మంత్రం ఎందుకు అంటే, స్వామి మీకు ఇంకా దగ్గర అయ్యేదానికి ఐ కెన్ బికమ్ క్లోజర్ టు యూ. స్వామి కస్తూరి గారితో ఇట్టు ఇంకా కొంచెం వంగి, ఇంకెంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాం కస్తూరి, మంత్రం ఎందుకు, నేనే మంత్రాన్ని నీ దగ్గర ఉన్నాను కదా, ఇంకా మంత్ర దేవత మంత్ర స్వరూపమైన స్వామి, మంత్ర స్వరూపమే నీ దగ్గర వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళా నీకు మంత్రం ఎందుకు వస్తుంది, ఐ మీన్
2: మంత్ర ఫలితమే దక్కిన తర్వాత
3: అంటే మోక్షం అంటే ఇంకోటి గుర్తుకొస్తుంది, మహానుభావుడు చెప్పిండే ఒక విషయం గుర్తుకొస్తుంది. మీ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఆయన చెప్పారన్నమాట మాకు, మీరందరూ స్వామి సేవ చేస్తున్నారు కదా, అది చేస్తూ ఉండండి చాలు, స్వామి దగ్గర చేసే సేవనే మీకు మోక్షం కంటే ఎక్కువైనటువంటి పరిస్థితి అది. స్వామికి శిష్యులుగా ఉండి శిష్యుని యొక్క గుణం అటువంటిది అనమాట. ఎందుకంటే మన గురువుకు గాని భగవంతునికి గాని ఏమి కావాలో అది ముందే మనం అనుకుని దానికి అనుగుణంగా వర్తిస్తూ ఉంటాం. ఆ శిష్యునిగా ఉండి ఆ గురువు పని కాని లేదంటే భగవంతుని పని కాని చేయడం మోక్షం కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితి అది. కాబట్టి మోక్షము అనేది దానికంటే తక్కువే, కాబట్టి శిష్యులుగా ఉండేదానికి ప్రయత్నించండి అని బోధ చేశారన్నమాట. సో అలాగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ భగవంతునితో ఉండడం అనేటువంటిది అది అన్నిటినీ మనకు
4: ప్రసాదిస్తుంది.
3: అంటే ఈ రోజు స్వామివారు ఫిజికల్ గా లేరు మన దగ్గర అనుకుంటే, స్వామి చెప్పారు చాలా సార్లు నన్ను అనుకున్న ప్రతి క్షణం నేను మీతోనే ఉంటున్నాను అని. అదేది విష్ణు స్టోరీ చెప్పేవారు స్వామి, నారదుడు వెళ్లి విష్ణువును వాట్ ఈజ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్ స్వామి, ప్లీజ్ గివ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్ నేను రాసుకుంటానంట, రాసుకోనరదా అన్నట్టు. ఎత్ర ఎత్ర అని స్వామి మళ్ళా దాని తిష్టామి అన్నాడు రా, ఉంటాను అని కాదు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పారు. రైట్, దట్స్ హౌ యూ లివ్ విత్ కాన్షియస్నెస్.
0: సో ఇంకోటి ఇప్పుడు మీరు చెప్తుంటే
3: సాధిస్తుంది, అంటే ఈ రోజు స్వామివారు ఫిజికల్ గా లేరు మన దగ్గర అనుకుంటే, స్వామి చెప్పారు చాలా సార్లు నన్ను అనుకున్న ప్రతి క్షణం నేను మీతోనే ఉంటున్నాను.

0: దేవుడితోటి అనుసంధానం అంటే ప్రేయర్ తోటి. సో ఎలాంటి ప్రేయర్ వల్ల స్వామి మనకి స్పందిస్తారు దాని విషయమైనా?
1: అది అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే స్వామి చాలా సార్లు చెప్తుంటారు, యూ కీప్ ఆస్కింగ్ మీ అండ్ ఐ కీప్ గివింగ్ యూ. మీరు నన్ను అడుగుతూ ఉంటారు, నేను ఇస్తూ ఉంటాను. భగవంతుడిని ఏమైనా అడగచ్చు మీరు, ఓకే, నువ్వు అడిగినటువన్నీ ఇస్తాడు దేవుడు. ఇస్తూ ఎంతవరకు ఇస్తాడంటే, మీరు అడుగుతూ ఉంటారు, నేను ఇస్తూ ఉంటారు, మీకు చివరికి ఏమి అడగాలో తెలిసేంత వరకు ఇస్తూ ఉంటారు భగవంతుడు అని చెప్తుంటారు. అంటే చిన్న ఒకటి రెండు చిన్న సన్నివేశాలు జరిగాయంటే స్వామి దగ్గర, స్వామికి లెటర్ ఇవ్వడం. వాట్ ఐ నోటీస్డ్, ఏమని గమనించానంటే, ఎప్పుడైనా సరే మా ఇంటి వారి దగ్గర నుంచి, లైక్ మా నాన్న ప్రేయర్ గాని లేదంటే మా సిస్టర్ ప్రేయర్ గాని, వాళ్ళు లెటర్ తీసుకొచ్చి కూర్చున్నప్పుడు మందిర్లో రెండో లైన్లో కూర్చో మూడో నాలుగో లైన్లో కూర్చున్నా కూడా స్వామివారు అక్కడికి వచ్చి అడిగి పిచ్చుకొంపేవారు. పర్సనల్ గా ఏమైనా లెటర్ రాసి పెట్టుకున్నప్పుడు చాలా సార్లు స్వామి వచ్చి ఇలా చూస్తారు, నీ పక్కన వాడి దగ్గర తీసుకోవచ్చు, నెక్స్ట్ వాడి దగ్గర నీ తట్టు చూడకుండా అలా వెళ్ళిపోతాను ఇలా. అయితే ఎప్పుడైతే వేరే వాళ్ళు జెన్యున్ ప్రేయర్స్ తీసుకొచ్చిన ప్రతిసారి తీసుకునేవారు.
2: సరే, నిస్వార్థంగా
1: నిస్వార్థంగా వేరే వారి కోసం నువ్వు ప్రార్థించిన, వేరే వారి వాళ్ళ యొక్క బాగోగుల కోసం నువ్వు ఏదైనా స్వామి దృష్టికి తీసుకొచ్చినా, స్వామి దాన్ని అంత గౌరవించేవారు, అంత ఆదరించేవారు అన్నమాట. ఇంకొక చిన్న విషయం జరిగింది, ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఈమె డాక్టర్ జర్నా ముజుందార్ అని డిఆర్డిఓలో పెద్ద సైంటిస్ట్, ఆవిడ రిటైర్డ్ యాజ్ ఎ డైరెక్టర్. వాళ్లతో మన యూనివర్సిటీ సైడ్ నుంచి మేము ఒక డిఆర్డిఓ ప్రాజెక్ట్ చేస్తుండేవాళ్ళం అన్నమాట, సమ్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్. సో దాంట్లో నేను ఉండేవాడిని. సో నాకు ఆవిడ వచ్చి గైడెన్స్ కానీ లేదంటే ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ అవి జరిగేది. ఆవిడ ఇక్కడికి వచ్చినాక స్వామి గారి మా ప్రాజెక్ట్ ద్వారా ఆవిడకి తెలిసింది
2: స్వామి
1: గురించి. షీ ఆల్సో బికేమ్ ఎ డివోటీ, భక్తురాలు అయిపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి పుట్టపర్తిలో ఆవిడ కార్ వేసుకుని వచ్చేసింది. ఆవిడ ఫోన్ చేసి ఇలా వస్తున్నాను నేను, నాకు ఎలాగైనా సరే నువ్వు నాకు మందిర్లో కూర్చునేటట్టు చూడు అని. సరే మేడం, చాలా పెద్ద పొజిషన్ నుంచి వస్తున్నారు, చూస్తాం మేడం మీరు రండి. నేనే అప్పుడు ఆవిడ గురించి ఏర్పాట్లన్నీ చూసుకున్నాను అన్నమాట. ఆవిడ చెప్పింది, నేను కూడా ఇంకొక ఆమెను తీసుకొస్తున్నాను నాతో, ఆవిడ చాలా కష్టాల్లో ఉంది, అక్కడికి వచ్చినాక చెప్తాను అని. సరే, సో ఇద్దరి కోసం పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆమె వచ్చింది, నేను ఆవిడ కలిసేదానికి కూడా టైం ఉండలేదు, డైరెక్ట్ గా వాళ్ళు మందిరికి వెళ్ళిపోయారు. అక్కడ మందిర్లో లేదు కలిశారు, కలిసి చెప్పారు, ఈవిడ చాలా ఒక ఆవిడని తీసుకొచ్చింది యంగ్ లేడీ, వాళ్ళ హస్బెండ్ ఉన్నట్టుండి కోమాలోకి వెళ్ళిపోయాడు. సో నాకు ఏం చేయాలో తోచలేదు, మీరు చెప్తుంటారు కదా సాయిబాబా గురించి, ఆయన ఒక్కడే దిక్కు అని చెప్పి తీసుకొచ్చినాను అని చెప్పాడు. సరే మేడం, నాకు మనసులో అంత ఫెయిత్ అదంతా ఏమి లేదు ఎక్కువ, ఆయన ఒక్కడే తీసుకొచ్చింది కదా, మన డ్యూటీ ఏదో చేసేది మనం చేస్తామని చెప్పి చెప్పాను. ఆమె లెటర్ రాసి ఉంచింది బాబు, ఆమెకు ఒక కూర్చోబెడతాను. ఫస్ట్ లైన్ లో కూర్చోబెడతారో లేదో తెలియదు మేడం, మీకు లోపలికి పోయినంత వరకు నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పాను. తీసిపోయి కూర్చున్నారు, ఆవిడకు సెకండ్ లైన్ ఎక్కడో కూర్చోబెట్టారు. స్వామివారు దర్శనానికి వచ్చారు, నేను ఈ తట్టు కూర్చున్నాడు. లేడీస్ సైడ్ మామూలుగా మనం చూడకూడదు, కానీ నేను ఆ రోజు చూస్తున్నాను, ఎందుకంటే ఆవిడ లేచి బయటకు వస్తే నేను మళ్ళీ పోయి ఆవిడ రిసీవ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి బెంగళూరు అని చూస్తున్నాను. స్వామివారు వచ్చారు, అలా క్రాస్ చేసి ముందుకెళ్లి మళ్ళా రెండు స్టెప్స్ చేసి వెనక్కు రావడం, వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవడం చూశాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక రకంగా వచ్చిన దానికి స్వామి లెటర్ తీసుకున్నారంటే నాకు కూడా కొంచెం డిపాజిట్ ఉంటుంది అని అలాంటి ఫీలింగ్, మోర్ లైక్ ఈగోయిస్టిక్ ఫీలింగ్. సరే, తర్వాత దర్శనం అయిపోయి ఆవిడ కలిశాను. ఒక 15 మినిట్స్ అయింది పోయి కలవడానికి, అంత జనం అంతా వస్తుంటారు కదా భజన తర్వాత, అంత తగ్గిన తర్వాత పోయి కలిశాను. ఆవిడను దేవర్ ఇన్ టీయర్స్. ఓకే, ఆవిడ చెప్పారనమాట, ఫస్ట్ ముందుకెళ్లిపోయారు స్వామి, అప్పుడు ఇంత దూరం వచ్చాను స్వామికి లెటర్ ఇవ్వలేదే అనుకుంటోంది, వెంటనే వెనక్కు తిరిగి వచ్చి స్వామి లెటర్ తీసుకున్నారు. మేము బయటకు వచ్చి ఇప్పుడే ఫోన్ చేశాము, స్వామి తీసుకున్న క్షణం లెటర్ అక్కడ హస్బెండ్ లేచారంట, కోమా నుంచి లేచి మాట్లాడారు. అంటే ఇలా చూస్తారు స్వామి మనకు, అసలు ఇవి జరిగినప్పుడు వాటిని అనుభవించినప్పుడు వెంటనే నాకు, అరే నేను స్వామి లెటర్ తీసుకున్నాను.

0: అటువంటి నా డిపాజిట్ గురించి ఆలోచించాను. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ వాజ్ ఏ లైఫ్ ఇస్ సేవ్డ్. హౌ దట్ లేడీ ఆమె జన్మ సైంటిస్ట్ మనల్ని నమ్ముకొని వచ్చి స్వామి నమ్ముకొని వచ్చింది ఎలా స్వామి ఆదరించారు అని.
1: అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేసినా మనకు నమ్మకం ఉందా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ల ధరకి స్వామి మెసేజ్ తీసుకెళ్లిపోతారు. వాళ్ల దగ్గర మెసేజ్ తీసుకెళ్తే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తారు. స్వామి మనల్ని ఉపయోగించుకున్నది మనం ధన్యత.
0: అంతే, మనం ఉంటే మనం ఉంటాయి అంటే వేరే వాళ్ళతో చేస్తాడు భగవంతుడు. అదేం పెద్ద కథ కాదు. నువ్వు ఉండడం అనేది నీ అదృష్టం. వాట్ యూ వాంట్స్ ఇస్ యువర్ అవైలబిలిటీ, నాట్ కేపబిలిటీ. ఇది మరీ మరీ మరీ మరీ ఐ మీన్ బోధ చేశారు స్వామి. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఓ ఎవరన్నా స్వామి గురించి అడిగితే వెంటనే స్వామి కోసం చేయాలని అనిపిస్తుంది అనమాట.
2: సార్, నిస్వార్థత గురించి కృష్ణ సార్
3: అంతలా ముందు అవైలబిలిటీ
2: అవైలబిలిటీ
3: అంతా అంటే వేద పండితులని మిమ్మల్ని నిరూపించారు కదా, యజుర్వేదం అంతా వచ్చిన
0: కొడైకెనాల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ ఆల్సో దేర్.
1: నిజంగా అండి, ఇది ఎలాగా నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే మనకంటే మనల్ని బాగా అర్థం చేసుకున్నవాడే నిజంగా భగవంతుడు. ఆ రోజు ఇలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కొడైకెనాల్ లో స్వామి మాట్లాడుతున్నారు.
0: రాజమాత
1: చాలా మంది విఐపీలు కొంతమంది కూర్చున్నారు, అంటే పెద్ద పెద్ద పొజిషన్ లో పనిచేసి రిటైర్ అయి వచ్చిన వాళ్ళు, తర్వాత రాజవంశీయులు వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు స్వామి పిల్లల వైపు చూసి, మా పిల్లలంటే ఏంటి అనుకున్నారు, అన్ని వేదాలు వాళ్ళకు వచ్చు, 4 వేదాలు పూర్తిగా నేర్చుకున్నారు, ఏ వేదం కావాలంటే ఆ వేదం చెప్పగలరు అని, కావాలంటే ఏ వేదం అని చెప్పమనండి అన్నారు. అక్కడి నుంచి ఎవరో భక్తురాలు స్వామిని, యజుర్వేదం స్వామి అని, చెప్పండి రా అన్నారు. స్వామి, మేమేవో 4 మంత్రాలు నేర్చుకుని మీరు సంతోషిస్తారు కదా అని మీ ప్రీతి కోసం మేమేమో చాంట్ చేస్తూ దానివల్ల ఓ ఛాన్సులు తీసేసుకుంటూ మేమేదో మా ఆనందాన్ని మేము గడిపేస్తుంటే మీరేమో అని మమ్మల్ని అలాగా ఆకాశానికి ఎత్తేసి మాకు వేదాలు అన్ని వచ్చు, అన్ని అవపాసన పట్టేసిన వాళ్ళలాగా మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాకేం తెలుసు స్వామి అని మనసులో అనుకుని. కానీ స్వామి అడిగారు, వాళ్ళు అంతకన్నా స్పెసిఫిక్ గా పర్టిక్యులర్ వేదం అని చెప్పారు, ఇప్పుడు అదే చెప్పాలి, మనక ఏ వేదం ఏమిటో తెలియదు. సరే స్వామి వైపు చూసి, స్వామి దుర్గా సూక్తం చెప్పు. అంటే నేను ఇంకా దుర్గా సూక్తం అన్న మాట పూర్తిగా అనకముందరే స్వామి చెప్పు అన్నారు. సరే స్వామి అని దుర్గా సూక్తం మొదలెట్టాం, అందరూ చదివేశాము, చాలా సంతోషించారు, వాళ్ళు సంతోషించారు, స్వామి సంతోషించారు. నాకు మటుకు మనసులో ఎక్కడో ఇంకా పీకుతున్నది, అయ్యో స్వామికి ఏమన్నా నేను తప్పు చేశానా, స్వామి ఏమోనే అంత మనల్ని ఏమోని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమీ తెలియకుండా ఏదో ఒకటి అనేసి స్వామి మన మీద ప్రేమతో ఓకే చెప్పు అంటే సరే చెప్పేసి మనం ఆ రోజు గడిచిపోయింది అని వెళ్ళిపోలేం కదా. మనం ఎంత ట్రూ టు స్వామి అని మనసులో బాధపడుతూ ఎప్పుడెప్పుడు ఆ సెషన్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి అక్కడ పుస్తకం తెరిచి అసలు ఇది ఏంటి కనుక్కుందాం అని మనసు.
0: యజుర్వేదము సామవేదము అధర్వణం అన్ని చెప్పేశాం ఆ రోజు. చెప్పండి చెప్పడం అంటే అంటే మీరు చెప్పండి ఏది మనసుకు తోస్తే అది ఛాన్ చేయండి అని చెప్పారు. ఛాన్ చేశాను, ఆయన చాలా బాధపడిపోయారు.
1: పైకి వెళ్ళి పరిగెట్టి ఓపెన్ చేశాను, పుస్తకంలో క్లియర్ గా రాసినది యజుర్వేద సంహిత అన్న. మనసు నింద గాలి పిలుచుకొని ఆ తర్వాత మన మనసుకు తట్టింది ఏంటంటే, నువ్వు నేను ఏదో చేసేస్తున్నావు అనుకుంటాం గాని 4 వేదాలు పిల్లలకు తెలుసు అన్నప్పుడు ఆవిడ మనసులో దూరి యజుర్వేదమే అని స్వామి ఎందుకు చెప్పించాలి. ఆ తర్వాత నా నోటి మీద నా నాలుక ద్వారా ఈ దుర్గా సూక్తమే అని ఎందుకు చెప్పించాలి, ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ మీరే చేశారు అని చెప్పేసి క్రెడిట్ అంతా మనకే ఇచ్చేసి ఆయన మాత్రం ఏమీ తెలియని ఆనందంగా అలా వెళ్ళిపోయారు. అదే నాకు అనిపిస్తుంది భగవంతుడు ఎప్పుడు అంతే, మీకందరికీ ఛాన్స్ ఇచ్చి మీ అందరి చేత పనులు చేయించి మీకు ఆనందాన్ని కలిగిస్తారు, గాని తనకి
0: తీసుకోడు.
2: ఇది వింటుంటే స్వామి ఎలా మనల్ని ఆ మాయలో పడేస్తారనేది మనకి తెలుస్తుంది. ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్, ఇది ఆపుకోలేకపోతాను. ఇది మా క్లాస్మేట్ ఒక అబ్బాయి, తను ప్రైమరీ స్కూల్ నుంచి ఇక్కడే చదువుకున్నాడు, వన్ ఆఫ్ ది ఫార్మ్ బాయ్స్ అనమాట. సో ఆ అబ్బాయికి ఒకసారి పోర్టికోలో కూర్చునే అవకాశం దొరికింది. చాలా రోజులు కూర్చున్నాడు ఆ మధ్యలో. సో తను ప్రతిరోజు ఒక 1 వీక్ వరకు ఒక ఇటాలియన్ గ్రూప్ స్వామితో పాటు ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళడం, స్వామి వాళ్ళతో మాట్లాడడం, బయటికి రావడం ఇవన్నీ గమనిస్తున్నాడు అనమాట. ఎవరు స్వామికి ఆ భాష రాదు.
0: అవును,
2: ఇంతమంది ఇటాలియన్స్ లోపలికి వెళ్లి స్వామిని ఏమడుగుతున్నారు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏం చేస్తున్నారు స్వామి, అసలు వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా సంభాషిస్తున్నారన్న డౌట్ అనమాట అబ్బాయికి. సరే అని చెప్పి స్వామి ఆ రోజు, అఫ్ కోర్స్ మన ప్రతి మైండ్ లో వెళ్లే థాట్ కూడా స్వామి కంట్రోల్లో ఉంటాయి. సో స్వామి ఆ రోజు బయటకు వచ్చి ఇలా చూస్తూ చూస్తూ, వీళ్ళంతా ఇటాలియన్స్ అన్నారు స్వామి. అంటూ వీళ్ళతో ఏ భాషలో మాట్లాడుతున్నానో తెలుసా అంటూ, ఇటాలియన్ లో మాట్లాడుతున్నాను అన్నారు. అంటే అప్పుడు పాపం అబ్బాయికి స్వామి సర్వజ్ఞులు ఇది అది అని చెప్పి అనిపించింది అనమాట. అనిపించి స్వామి వెనక్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా వెనక్కి తిరిగి, అవును ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఏదో కొంచెం నేర్చుకున్నాను అన్నారంట స్వామి. స్వామి అంటే ఆ క్షణంలో భార్గవ నీకు గుర్తుందో లేదో, మనం వేదంలో విద్యుల్లేకే విభాస్వర నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకే విభాస్వర, ఆ లైట్నింగ్ లాగా స్ట్రైక్ అయ్యి డివినిటీ అలా వ్యానిష్ అయిపోతుంది అనమాట. మనం ఎంత అలర్ట్ గా ఉంటామో, అంటే శిష్యులుగా మనం వి షుడ్ బి ఆల్వేస్ అలర్ట్ విత్ ఆల్ అవర్ సెన్సెస్ ఓపెన్ టు గాడ్, అప్పుడు మనకి ఆ భగవంతుడు అనే ఆ ఆణిముత్యం మనకి మన చేతిలోకి వస్తుందని స్వామి చెప్తారు.
3: అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, నీ అనుభవం అమృతత్వం అంటాం కదా, అమృతత్వం మనం అమృతత్వం అంటే ఆఖరిది వచ్చేది ఏంటంటే లివింగ్ ఇన్ గాడ్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ. సో అదంటే అమృతత్వమే కదా. సో దాని విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ ఒకటి
2: చెప్పి. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్ ఇది. అంటే ఇది స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు మన థాట్స్, మన యాక్షన్స్ అన్ని మనకు తెలుస్తాయి అన్న ఆలోచన మనకి, ఆ ఎరుక ఇంకా ఎక్కువ ఉంటుంది ఫిజికల్ ప్రెజెన్స్ లో. మరి స్వామి భౌతికంగా లేరు అని మనం మైండ్ లో కొంచెం ఆ మనం ఏమంటారు ఆ ఎరుక తగ్గినప్పుడు స్వామి దాన్ని ఒక్కసారి ఇగ్నైట్ చేస్తారు అన్నమాట. ఇది ఒక శివరాత్రి ప్రోగ్రామ్ సార్, అది డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరం కూర్చున్నాము, స్వామి భజన్స్ అవుతున్నాయి. మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది స్వామికి, నేరుగా కూర్చున్నాను నేను, స్వామి మీరుండుంటే మా అందరికి ఈ పాటకి ఏదో ఒక ప్రైజ్ గాని గిఫ్ట్ గాని ఏదో ఒకటి ప్రేమగా ఇచ్చేవారు.
3: కానీ మీరు ఏం చేశారు, లఘున్యాసమే చేశారు.
2: లఘున్యాసం అది తర్వాత చెప్తాను. అది సో ఇలా మనసులో థాట్ వెళ్తుంది, అయినా పర్వాలేదు స్వామి మీ ముందు చేయడమే చాలా ఎక్కువ అని చెప్పి నన్ను నేను సముదాయించుకున్నాను అనమాట. అది అయిపోయింది. మేము ఒక వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ డాన్స్ ఏం చేసామంటే లఘున్యాసం చేశాం. అది అగ్నిర్మే వాచిష్ఠిత వాగ్ హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి
3: అమృతం ఫైనల్.
2: సో ఇలా చెప్పిన తర్వాత నేను ఆరతి అయిపోయిన తర్వాత వెనక్కి బ్యాక్ స్టేజ్ వెళ్ళాను సార్. ఇలా వెళ్ళగానే మా గ్రూప్ అంతా వస్తున్నది, ఒక సేవాదళ మెంబర్ దూరం నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడు. పరిగెట్టుకుని వచ్చి నా చేయి పట్టుకొని, సార్ మీకు ఇందాకటి నుంచి ఏదో ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను సార్. ఏమిటి సార్? ఇదిగోండి సార్, ఇక్కడ అమృతం తెచ్చాను, అక్కడ హళగప్ప గారి ఆశ్రమం నుంచి అమృతం తెచ్చాను, మీకు ఇవ్వాలనుకున్నాను అప్పుడే, కానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇస్తే బాగుంటుంది నేను అనుకున్నాను, ఇప్పుడు నోరు పట్టండి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి మా పార్టిసిపెంట్స్ అందరికి ఆయన అమృతం నోట్లో వేశారు సార్. అంటే ఏ నో థాట్ గోస్ అన్నోటిస్డ్ అన్న ఆ భావం వచ్చినప్పుడు అసలు చాలా బాగా అనిపించింది సార్. ఇట్ రియిటరేట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఫిజికల్ ప్రెజెన్స్ అనేది అది మనకి దొరికింది, బట్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఆల్సో హీ వర్క్స్ ఆన్ అస్. సార్ మనం ఇలా మనం ప్రార్థిస్తున్నాము, కానీ అప్పుడప్పుడు మనకి ఎప్పుడు భగవంతుడే మనకిస్తాడు, గురువే మనకిస్తాడు, మనం కూడా గురువుకి గురుదక్షిణగా ఏమైనా ఇవ్వచ్చా, ఏమైనా ఇవ్వగలమా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్?
0: అంటే స్వామికి మనం ఏమివ్వగలము అని అనిపిస్తూ ఉంటుంది. అది నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్వామి ఎలా చూస్తారు, మన హృదయం అనేది ఎలా చూస్తారు స్వామి అని. ఒక చిన్న అబ్బాయి కవర్ ఇచ్చారన్నమాట నా ఎదురుగా, స్కూల్లో చదువుతున్నాడు అబ్బాయి. స్వామి వచ్చి కవర్ తీసుకున్నారు. అది కొంచెం బరువుగా అనిపించింది అనమాట. తీసుకున్నారు అంటే మామూలుగా కవర్ దూరంగానే స్వామి నిరాకరిస్తారు, ఏమన్నా చూసినా కూడా. తీసి ఇలా తీసాము బయటికి, 5-star చాక్లెట్ ఉంది దాంట్లో. అప్పుడు స్వామి, మీరు ఎప్పుడైనా స్వామికి 5-star చాక్లెట్ ఇవ్వాలని అనుకున్నారా? చూడండి ఏ అబ్బాయి మనసు చూసారా, మేమంతా రోజు తింటున్నామే చాక్లెట్, స్వామికి ఎవరు, మీరంతా లెటర్లు ఇస్తున్నారు, వీడు అదే ఆలోచన చేశాడు, స్వామికి చాక్లెట్ ఎవరు ఇస్తాను. అటువంటి సింపుల్ మైండ్ కాదు అది కూడా, ఎటువంటి డివోషన్ అనేది, ఇట్ కుడ్ బి వెరీ వెరీ సింపుల్. ఇంకో ఇన్సిడెంట్ కూడా మనం విన్నాము. ఒకసారి ఒక ఓల్డ్ లేడీ ఒక కవర్ ఇచ్చింది అనమాట. దాంట్లో అన్ని పాత కరెన్సీ నోట్స్ అనమాట, 2 రూపాయలు 5 రూపాయలు అట్లాంటివి జత చేసి ఒక 20 రూపాయలు ఏమో ఉంది. దాంట్లో స్వామి ప్రాజెక్ట్ కోసం, వాటర్ ప్రాజెక్ట్, ఇది నాకు అన్నిటికంటే విలువైంది, ఇది ఈ పేదరాలు ఇలా ఇచ్చిందంటే ఎంత ఎటువంటి ఫీలింగ్ తో ఇచ్చింది అనేది, అది మోర్ ఇంపార్టెంట్. భగవంతునికి అట్లాంటివి చాలా ఈజీగా చెందుతాయి. మిగతా ఉంటే డబ్బు ఉండొచ్చు, ఎంతమంది డబ్బు ఉండే వాళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు లేదు, కానీ ఈ ఫీలింగ్ అనేది చూడండి, విత్ వాట్ ఫీలింగ్ భావం, అది చాలా ఇంపార్టెంట్.
1: ఈ విషయంలో చిన్నటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది,
0: చెప్పండి
1: స్వామి. ఒకరోజు ఇదే విషయం అనుకుంటాను, ఇప్పుడు అనిపిస్తున్నది, దాని గురించి ఉండొచ్చని. ఒక విఐపీనేమోని పిలిచారు, పిలిచి చాలా వరల్డ్లీగా అతను బాగా సెటిల్డ్ పర్సన్, సో నువ్వు నాకేమి ఇవ్వగలవు అని అడిగారు. వింటున్న మాకే అయ్యో స్వామి ఏంటి ఇలా అడుగుతున్నారు అని అనుకున్నాం, కానీ గురువు అలాంటి వాడు కాదు. గురువు ఏ నింద వచ్చినా సరే నీకు ఇవ్వాల్సిన లెసన్ ఏది అని ఆలోచిస్తాడు, దాని వరకు ఆ లెసన్ మనకు చేరేంత వరకు ఆయన ఆగడు. నీ ఏమి ఇవ్వగలవు అని అడిగారు. సో అతను కాసేపు అయినా ఆలోచించకుండా, స్వామి మీరేం అడిగితే అది ఇస్తాను స్వామి అన్నారు. ఆహా అన్నారు. తర్వాత ఒక స్టూడెంట్, మన కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయి, అప్పుడు అందరు పిల్లలు ఉన్నారు, సండే అనుకుంటాను ఆ రోజు, ప్రైమరీ స్కూల్ పిల్లలు, తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత విఐపీస్ అందరూ ఉన్నారు. సో విఐపీని అడిగితే ఇలా చెప్పారు, ఒక ఇన్స్టిట్యూట్ పిల్లని పిలిచారు, పిలిచి నువ్వు నాకేమి ఇవ్వగలవు అన్నారు. స్వామి నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి, తీసుకోండి అని. అంటే చూసావా అన్నారు. అంటే అతను చూశాడు, మేము చూసాము, కానీ మొహన్లో స్వామి మొహన్లో ఇంకా ఏదో మిస్సింగ్, హీఈస్ నాట్ స్టిల్ హ్యాపీ. సో ఏంటప్ప స్వామి అంటే, ఎప్పుడు కూడా మనం ఆన్సర్ రాస్తాం, రాసిన తర్వాత టీచర్ మనకి ఎన్ని మార్కులు వేసాడా అని చూస్తుంటాం, ఎందుకంటే అది కరెక్టా కాదా అని మనకి డౌట్. స్వామి మొహన్లో ఇంకా ప్రసన్నత లేదు, ఇంకా స్వామి మొహన్ ఈజ్ ఎక్స్పెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో అటు ఇటు చూస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఒక ప్రైమరీ స్కూల్ పిల్లని పిలిచారు, పిలిచి నువ్వు నాకేమి ఇవ్వగలవు అన్నారు. క్వశ్చన్ ఒకటే, నువ్వు నాకేమి ఇవ్వగలవు. ఇతన్ని అడిగితే ఇతనేమో అని, వాట్ ఎవర్ యు ఆస్క్ స్వామి అన్నారు. ఇంకా మన స్టూడెంట్ ఏమో అని, మీరు ఏ నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి అని అన్నాడు. ఈ చిన్నపిల్లని పిలిచారు, చాలా చిన్నపిల్లాడు, నువ్వు నాకేమి ఇవ్వగలవు. ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. ఆఫ్కోర్స్ చిన్నపిల్లాడు, వాడికి అర్థమైంటది క్వశ్చన్, మాకే పెద్ద నిష్ణాతులం, మాకే ఇంతింత అర్థమైంది, ఇంతింత ఆన్సర్ ఇచ్చాం, మాకే మార్కులు ఇంకా పూర్తిగా పట్టడం లేదు, వాడి క్వశ్చనే అర్థమైంది అని మేము అనుకుంటున్నాం. సో స్వామి మళ్లీ అడిగారు, ఆ అబ్బాయి మళ్లీ ఆన్సర్ ఇవ్వలేదు. ఇలాగ 3 సార్లు అడిగిన తర్వాత స్వామి, ఆ అబ్బాయి చాలా హెసిటెంట్ గా, స్వామి మా టీచర్ చెప్పింది అన్ని మీవే అంట, అలాంటప్పుడు నేనేమి ఇవ్వగలను స్వామి మీకు అన్నారు. అక్కడికక్కడే కుదేలైపోయాం మేము. అంటే ఇంత వేద సారాన్ని చిన్నపిల్లలకి అంత ఈజీగా అర్థం అయ్యేలాగా వాళ్ళ టీచర్లు చెప్పడం ఏమిటి, వాళ్ళు అలా అర్థం చేసుకుని నిలబడడం ఏంటి, స్వామి దాన్ని మన వరకు తీసుకొచ్చేసి మనకు నేర్పించడం ఏమిటి. ఆ ఆనందం ఎలాగ ఉన్నదంటే, స్వామి మనకి ఇదేది నీది కాదు, నేను చెప్పను, అది ఇంత చిన్నపిల్లాడి మనసులో ప్యూర్ హార్ట్ వాళ్లలో ఉండిపోయింది, అది చూసి మీరు నేర్చుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేసి, మీరు నాకేదో ఇవ్వాలి అని అనుకోవద్దండి, అంతా భగవంతుడిదే అని ఏనాడైతే మీరు అనుకోగలరో అప్పుడు గంగా జలాన్ని తీసుకెళ్లి మళ్ళీ గంగకి మనం అర్పించినట్టు అది మీరు చేరుకునే పరిపక్వ స్థితి అని అన్న అర్థం వచ్చేలాగా నేర్పించి.
0: ఈ సందర్భంలో ఇంకో విషయం గుర్తుకొస్తుంది నాకు. సో అవి అగైన్ దోస్ పోర్టికో డేస్, స్వామి యూస్ టు కమ్ ఇన్ ద పోర్టికో, ఇట్లా పైకి కిందికి తిరిగి మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు అప్పుడప్పుడు గడిపేవారన్నమాట. అప్పుడు ఇట్లాంటి టీచింగ్స్ కానీ మెసేజెస్ కానీ స్వామి నుంచి చాలా వచ్చాయంట. సో మెయిన్ లెర్నింగ్ అనేది మందిర్లో జరుగుతుంది పిల్లలకు, హాస్టల్లో జరుగుతుంది, యూనివర్సిటీలో జరుగుతుంది, ఒక్కో దగ్గర ఒక రకమైనటువంటి డైమెన్షన్. అండ్ మందిర్లో జరిగేది చాలా ఉత్కృష్టమైనటువంటి. సో ఆ రోజు అలాగే వచ్చారు, ఒక లెటర్ పట్టుకుని ఉన్నారన్నమాట స్వామి చేతిలో. ఒక ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చారు. వచ్చి మాకందరికి వినపడేటట్టు ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు మనకు లెసన్ మనకు యాక్చువల్లీ చూడు, లెటర్ లో నా తన్ను మన్ను ధన్ను నీదే అని రాశావు, స్వామికి ఏమి ఇవ్వాలా అని దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు కదా. నా తన్ను మన్ను ధన్ను నాకే ఇవ్వాలంటే ఫస్ట్ అది నీ కంట్రోల్లో ఉండాలి కదా, నీ దగ్గర రూపాయి జేబులో ఉంటే అది తీసి నాకు ఇవ్వగలవు, నీ దగ్గర లేనప్పుడు నాకు ఎలా ఇస్తావు. నువ్వు నా తన్ను మన్ను అంటున్నావు, నీ మనస్సు నీ శరీరము నీ ఆధీనంలో ఉందా అని అడిగారు. నీ ఆధీనంలో పంచేంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నాయా, అప్పుడే కదా నువ్వు నాకు ఇవ్వగలవు అంటే స్వామికి ఏమివ్వగలవు అంటే స్వామికి ఏమిస్తాను అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నేను నా సర్వస్వము ఇస్తాను అన్నప్పుడు మనం అది మన కంట్రోల్లో ఉండాలి. ఓకే, నియంతృత్వం మనం దాని మీద నియంత్రణ సాధించి ఉండాలి అంటే మేము మళ్ళీ స్వామినే ఫాలో కావాలి మనం. అన్లెస్ ట్రూ సరెండర్ అనేది అలా ఉండాలన్నమాట. ఇట్ దిస్ వన్ గ్రేట్ లెసన్. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొస్తాను
2: చెప్పండి.
0: ఒక ఆయన, ఆయన చాలా గొప్ప ఆయన, ఐ కెన్ టెల్ హిస్ నేమ్, సింక్లర్ గారు. హీ వాజ్ గ్రేట్ డివోటీ ఆఫ్ స్వామి. స్వామి ఇలాగే దగ్గరకు వచ్చి నేను అడిగిండేది ఇస్తావా అని అడిగారు. ఆయనే మాతో మాట్లాడారు ఒకసారి కొడైకెనాల్ లో వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఆయన ఒక్క 2-3 సెకండ్లు అలా సైలెంట్ అయిపోయి స్వామి తట్టు చూశారంట.
2: అంటే ఆయన గురించి చెప్పండి సార్, అప్పుడు మనకి శ్రోతలకి.
0: సింక్లర్ గారు మన ఐ థింక్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ, వెరీ వెల్ టు డూ పర్సన్,
1: వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, హీ హాస్ లాట్ ఆఫ్ హోటల్స్ అండ్
2: గోల్డ్ మైన్స్
0: చాలా. ఎందుకు ఆయన చెప్పారు అంతే, ఎందుకు నేను 2-3 సెకండ్లు తీసుకున్నాను రిప్లై అయితే దానికి అని. ఇన్ హిజ్ మైండ్ హీ జస్ట్ థాట్ అబౌట్ వాట్ ఎవర్ హీ హ్యాజ్ ఇన్ హిస్ కంట్రోల్ అట్ దట్ టైం, ఎంత ఉంది అని అదంతా స్వామికి ఈ క్షణంలో ఇవ్వబోతున్నాను అని డిసైడ్ చేసుకున్నాడు. హీ జస్ట్ టుక్ సమ్ టైం తీసుకుని స్వామి నా దగ్గర ఉండేదంతా మీకు ఇస్తున్నాను అన్నట్టు. ఐఎమ్ రెడీ ఫర్ దట్, వాట్ ఎవర్ యు ఆస్క్ ఐఎమ్ రెడీ టు గివ్ అంటున్నా స్వామి, నాకేమీ వద్దు, బీ హ్యాపీ, దట్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ వాట్ ఈస్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ, బీ హ్యాపీ అంటే దానికి చాలా మీనింగ్ ఉంది యాక్చువల్లీ. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు, నిజమైన సంతోషం నువ్వు ఉంటే అది స్వామికి గిఫ్ట్ ఇచ్చినట్టు. ఒక ఆయన వచ్చి స్వామి నేను హెలికాప్టర్ వెళ్ళాలనుకున్నాను, నో యు ఆర్ మై హెలికాప్టర్ అని చెప్పి నడుచుకుంటే ఎవ్రీబడి వర్ లాఫింగ్ అరౌండ్ చాలా. అంటే స్వామికి మనం నుంచి ఏమీ
2: అవసరం,
0: ఇట్ డజంట్ నీడ్ ఎనీథింగ్, ఆయనకు ఇవ్వాలా అనేదివే మనకు ఒక యోగం అయిపోతుంది, అది మనకు తపస్సు అయిపోతుంది, మన జీవిత విధానం అయిపోతుంది. అలా అయినప్పుడు ఆటోమేటిక్ గా స్వామికి దగ్గర అయిపోతాం. అదర్వైజ్ గాడ్ వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్
2: సార్? కృష్ణ సార్, రఘునాథ్ శర్మ సార్, అంటే స్వామి మీ ఇద్దరికి ఒకేసారి స్వామి దగ్గర సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మరి ఇంటర్వ్యూ రూమ్ లో జరిగినటువంటి ఆ అద్భుతమైన సన్నివేశం అది మా శ్రోతలందరికీ వినిపించారండి.
3: మీరు ఏ రోజైతే మిమ్మల్ని స్వామి పిలిచి ఇప్పుడు మీకు మేము ఉద్యోగం ఇస్తున్నాను అన్నప్పుడు మీతో స్పెషల్ గా ఏమి చెప్పారు?
1: ఒకరోజు మమ్మల్ని ముగ్గురిని పిలిచారు, ఆనంద్ సోలమన్ అని 3వ వ్యక్తి. సో మా ముగ్గురిని స్వామి ఇంటర్వ్యూ పిలిచి, అంటే ఆ పీరియడ్ లో మాకందరికి ఇంకా జాబ్ ఇస్తారు. సో అప్పుడు ఏమని చూడండి, అదే ఆ వర్డ్ వెరీ ఇంపార్టెంట్, హనీమూన్ పీరియడ్. సో యూఆర్ సపోజ్ టు బి వెరీ హ్యాపీ. సో అంతమంది స్టూడెంట్స్ బయట ఉండగా మమ్మల్ని ముగ్గురిని లోపల పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లో కొంతమంది ఉండగా మమ్మల్ని ముగ్గురిని ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళడం అంటే స్వామి చాలా ఆంతరికంగా మనతో మాట్లాడతారు అని. సో మనకి చాలా క్లోజ్ గా మనం ఫీల్ అవ్వాలి స్వామితో. అయితే అంటే ఇవన్నీ బాహ్యంగా మనం ఆలోచించేది ఏంటంటే విల్ బి వెరీ క్లోజ్ టు స్వామి, స్వామికి మనం చాలా ఇంపార్టెంట్, అది అంత ఫీలింగ్స్ అన్ని అప్పుడు అక్కడ వస్తాయి.
3: మాకు కూడా అలాగైంది, ఎక్కువ క్లోజ్ అవ్వడం స్వామి బయట లోపల.
1: సో అలా అనుకుని ముగ్గురం వెళ్ళాం. అది ఎలాగైందంటే స్వామి ఫస్ట్ వెళ్లారు, తర్వాత రఘునాథ్ శర్మ, తర్వాత ఆనంద్ సోలమన్ వెళ్లారు, వాళ్ళ వెనకాతలు నేను వెళ్లాను. అప్పటికల్లా స్వామి కూర్చున్నారు, ఒకవైపు రఘునాథ్ శర్మ గారు ఏమని పాద నమస్కారం చేస్తున్నారు, ఇంకోవైపు ఆనంద్ సోలమన్ గారు పాదసేవ చేసుకుంటున్నారు. నాకు దగ్గరికి వెళ్ళడానికి నాకు ఛాన్సే లేదు, వాళ్ళిద్దరూ అలా ఉండిపోయారు. ఇప్పుడు ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళినా సరే నాకు ఇంకా సౌందర్యంగానే ఉన్నారు. అంటే మనసులో ఎంత వ్యధ పెరిగిందంటే అయ్యో స్వామి స్వామి మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరితో ఏదో చెప్తున్నారు, నాకు కూడా ఏదో చెప్తూ ఉండొచ్చు, ఏమి ఎక్కటం లేదు. అంత అయ్యో స్వామికి దూరంగా ఉన్నాను, అయ్యో నేను స్వామికి దూరంగా ఉన్నాను, స్వామికి నాకు
0: ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చొని
1: ఇన్నర్ వ్యధ ఎంత పెరిగిపోయిందంటే ఆ ఒక పాయింట్ ఆఫ్ టైం నా బాడీ నా కంట్రోల్ నుంచి పోయింది. ఒక్కసారి జంప్ చేసి స్వామి చెయ్యి ఎడం చేత్తో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వెళ్లి ఎగిరి ఆ చెయ్యిని పట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిపోతే స్వామి మొహంలో అప్పటి వరకు ఏమున్నదో నాకు తెలియదు, కానీ ఆ క్షణం స్వామి మొహంలో విపరీతమైన ఆనందం. ఏంట్రా అలా జంప్ చేశావు, అక్కడ నా సోఫాలో కూర్చుంటావేమో అనుకున్నాను. లేదు స్వామి, లేదు స్వామి, నథింగ్. ఆ క్షణంలో స్వామి తప్ప ఇంకేం అనిపించలేదు. స్వామిని పట్టేసుకుని కూర్చుంటే అప్పుడు తర్వాత రెట్రోస్పెక్ట్ లో అనిపించింది ఏంటంటే మనం ఎన్నో కావాలనుకుంటాం, ఎన్నో ఆస్పైర్ చేస్తాం. ఇందాకలు మనం అనుకున్నట్టుగా స్వామి మనం అడిగినవన్నీ ఇస్తారు. ఎప్పటి వరకు? మనం అడగాల్సినది అడిగేంత వరకు. కాబట్టి అలా ఏ ఆ క్షణంలో స్వామి జాబ్ ఇస్తారా, స్వామి నాతో మాట్లాడతారా, స్వామి నాకు ఇంటర్వ్యూ ఇస్తారా, స్వామి ఏం చేస్తారు, ఏమీ గుర్తు రాలేదు. ఉన్నదల్లా స్వామి నేను, దూరంగా ఉన్నాం అంతే. ఆ దూరం ఉండకూడదు, స్వామి నేను, స్వామి నేను. ఆ వ్యధ ఎప్పుడు ఎక్కువైపోతుందో అప్పుడు మొత్తం అన్ని మర్చిపోతాం, స్వామి నువ్వు ఒకటైపోతారు.
0: లివింగ్ ఇన్ గాడ్.
4: అప్పుడు స్వామి ఆ రోజు మమ్మల్ని అనుగ్రహించారు, మీకు జాబ్ ఇస్తున్నాను అన్నారు. అంటే ఆ దోస్ మూమెంట్స్ ఆర్ లైక్ దాన్ని ఏమంటారు, వెళ్ళలేనటువంటి వెళ్ళగట్టలేము అటువంటి క్షణాలు అవి. అది ఇచ్చినప్పుడు స్వామి మమ్మల్ని దగ్గరగా పిలిచి స్వామి నిలబడుకొని మాకు ఈ మామూలుగా ఈ పద్యం చెప్తుంటారు. అది ఎంతో మధురంగా ఎంతో ఇంటెన్స్ గా మా హృదయంలో అత్తుకుపోయేటట్టు చెప్పారనమాట.
0: అది చెప్తారు
4: ఈ పోయము. చిక్కిన సాయిని ఒక్కలేయక చక్క చేసుకోండి, పోయిన చిక్కదు పత్తేసుని పాదసేవయండి, భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి, ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంప తీయకండి, నేర్చుకోండి నేర్చుకోండి బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మ అని స్వామి చెప్పి కొంప తీయకండి అనేది నాకు రెండుసార్లు నట్టు గుర్తు. ఎందుకంటే ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ల మాటలు విని, ఇది చాలాసార్లు చాలా మందికి అనుభవంలో ఉండేటివి, వేరే వాళ్ళ మాటలు విని మనము స్వామిని దూరం చేసుకోకూడదు. మన భక్తి, మన
0: డైరెక్షన్,
4: మన యొక్క రిలేషన్ స్వామితో. ప్రతి ఒక్క భక్తునికి స్వామికి రిలేషన్ వేరే ఉంటుంది. అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోని కానీ, వేరే వాళ్ళ మాటలు నమ్మి కానీ మనం అది దూరం చేసుకోకూడదు. ఇది చెప్పి ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండండి చెప్పి హనుమాన్ పూరేడు ఎందుకు అంటున్నాడు అంటే కృష్ణ. దాని తర్వాత ఇంకా మాటలు అవన్నీ మెల్లగా తగ్గుకుంటూ వచ్చాయి. ఎందుకంటే స్వామి స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ అదర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది ఒక ప్రవాహం అన్నట్లు, నదీ ప్రవాహం అన్నట్టు వచ్చి వెళుతూ ఉంటారు అనమాట. స్వామి ఎంత మందికి కావాలో అంతమందికి అలా చేస్తూనే ఉంటారు. అయినా స్వామి దగ్గరకు వచ్చి మనకు ఒక రకంగా జాబ్ వచ్చి ఒక రకమైనటువంటి చోటు ఆయన పాదాల దగ్గర దొరికినప్పుడు ఆయన మనం ఇంకా కొంచెం పక్కన నిలబడాలి. ప్రాక్టీస్ వాట్ హీ హస్ టోల్డ్ యూ, ఓకే, ఫోకస్ ఆన్ హిమ్, ఫోకస్ ఆన్ హిస్ టీచింగ్స్, ఫోకస్ ఆన్ హిస్ వర్క్, రైట్. దాంట్లో అప్పుడు అంత అటెన్షన్ అనేది ఎవ్రీడే ఉండకపోవచ్చు, కానీ నీకు ఒక సాధన అనేది మటుకు దైవం ఇచ్చేసాడు అప్పటికి, దాని మీద ఫోకస్ చేసుకోండి అని. సో అది దట్ ఇస్ అ గ్రేట్ లెసన్ ఈ పోయం అనేది. ఇట్ ఇస్ ఇట్ లైక్ లివింగ్ ఇన్ గాడ్ ఇస్ స్పిరిచువాలిటీ అని చూడండి.
5: ఆ సేవనే అనుగ్రహంగా భావించి మనం ముందుకు వెళ్ళాలి. సో మరి ఇన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు ఈరోజు స్వామిని ఈ విధంగా మనం తలుచుకోగలుగుతున్నామంటే అది కేవలం స్వామి అనుగ్రహం వల్లని మనం మరొక మారు గుర్తు చేసుకోవాలి.
1: తప్పనిసరిగా
5: మనఃపూర్వకంగా మనందరం మరొక మారు స్వామి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురుతత్వం, అది ఏమిటో కాదు సాక్షాత్తు ప్రేమతత్వం అని మనం గుర్తించి ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.
4: సరే.

ఇంతవరకు మీరు 2020 గురు పూర్ణిమ సందర్భంగా అందించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి గురుతత్వం పునఃప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం మీకు అందించిన వారు శ్రీ రఘునాథ శర్మ, శ్రీకృష్ణ, శ్రీ భార్గవ్. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరు. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 5వ భాగం ఇప్పుడు మీరు వింటారు. సంస్థ నిర్వహించు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

0: ఓం శ్రీ సాయిరామ్. ముందుగా ప్రేమస్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణములకు శతకోటి నమస్సుమాంజలులు. అందరికీ సాయిరామ్. భగవాన్ బాబావారి దయవలన ఈరోజు మనం స్వామివారు సంస్థాగత సభ్యులను ఉద్దేశించి అందించిన నవసూత్ర ప్రవర్తన నియమావళి 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీంట్లో 5వ సూత్రమైన సంస్థాగత సేవా కార్యక్రమాలలో పాల్గొనుట అనే అంశం మీద చర్చించుకోబోతున్నాం. 1981లో దయతో స్వామివారు నవసూత్ర ప్రవర్తన నియమావళి శ్రీ సత్యసాయి సేవా సంస్థలలోని ప్రతి సభ్యుడు కూడా పాటించాలి అని ఆదేశించారు. ఈ విషయంపై చర్చించుకోవడానికి నాతో పాటు శ్రీ వి వెంకటేష్ గారు, స్వామి విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థి, సత్యసాయి సేవా సమితి పాల్వంచ కన్వీనర్ గా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు, వృత్తిరీత్యా తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లో సీనియర్ కెమిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. సాయిరామ్ వెంకటేష్ గారు.
1: సాయిరామ్ అనిల్ కుమార్ గారు.
0: మరొకరు డాక్టర్ ఎంవి సత్య కిరణ్ కుమార్ గారు. వీరు చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి భక్తులు. సంస్థాగతంగా బాల వికాస్ కార్యక్రమాలలో, యూత్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్ గా పనిచేస్తూ వస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన వీరు పేరెన్నిక గన్న డాక్టర్. వృత్తిరీత్యా స్థానికంగా ఎంతో మంది ప్రశంసల్ని పొందినవారు. సాయిరామ్ డాక్టర్ కిరణ్.
2: సాయిరామ్.
0: సాయిరామ్ అండి. వెంకటేష్ గారు మీరు ప్రారంభించండి.
1: అనిల్ కుమార్ గారు, జపము ధ్యానము అనేవి గొప్ప ఆధ్యాత్మిక సాధనలు. ఎంతో కాలం నుంచి మహర్షులు సాధకులు జపము ద్వారా ధ్యానము ద్వారా భగవంతుడికి మరింత దగ్గరవుతూ భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేశారని అనేక సంఘటనలు మనం విని ఉన్నాం. మరి స్వామి ప్రేమతో మనకు ఇచ్చిన నవవిధ ప్రవర్తన నియమావళిలో జపము ధ్యానముతో పాటు సేవకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనబడుతున్నది. అసలు స్వామి ఉద్దేశంలో సేవ అంటే ఏమిటి, సేవ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరి తమ దివ్య అవతార కార్యక్రమంలో సేవ చేయడంలో స్వామి ఏ విధంగా ఆదర్శంగా నిలిచారు అనే విషయాలను ఈ సందర్భంగా మనం చర్చించుకుందాం.
0: మొదట భగవాన్ బాబావారు సేవల గురించి ఏమి చెప్పినారు, ఏ భావంతో చేయమని చెప్పారు, తాము స్వయంగా అవతార పురుషుడై ఉండి కూడా సేవల్ని ఏ విధంగా నిర్వహించి ఆదర్శాన్ని నిరూపించారు, ఈ విషయాల్ని మనం పరిశీలిస్తే స్వామి ఏం చెప్తున్నారంటే, సేవ చేయడం అనేది స్వీయ ఉద్ధరణకు మాత్రమే. చాలా సంస్థలలో కానివ్వండి, తెలియక చాలామంది కానివ్వండి, మనం సేవ చేస్తే ఎదుటి వ్యక్తి బాగుపడడానికి అని అనుకుంటూ ఉంటాం. కానీ స్వామి ఏం చెప్తున్నాడంటే, సేవ ద్వారా ఎదుటి వ్యక్తి మరొక వ్యక్తి బాగుపడ్డట్టుగా కనిపించడం ఇట్స్ ఎ బై ప్రాడక్ట్. ఎవరైతే సేవ చేస్తున్నారో వారు పూర్తిగా లబ్ధి పొందుతున్నారు, ఇది వారు స్వీయ సంస్కరింపబడుతున్నారు, ఉద్ధరింపబడుతున్నారు, ఇది ప్రధానమైన విషయం. ఇంకా సేవల్ని స్వామి ఎవరికి చేయమన్నారు, చాలామంది ఏం చేస్తామంటే మనకంటే ఉన్నతమైన వారికి ఏదో రకమైన సేవను చేసి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. భగవాన్ బాబావారు చెప్పారు, దరిద్ర నారాయణ సేవ భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమ ఉత్తమమైన సాధన అని స్వామి చెప్పారు. అనగా లక్ష్మీనారాయణులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, అశ్వత్థ నారాయణులు నీతో సమానమైన స్థితిలో ఉన్నవారు, దరిద్ర నారాయణులు నీకంటే తక్కువ స్థితిలో ఉండి ఏ విధమైన ఆసరా లేనివాళ్లు. దీనికి మనమొక చిన్న కథతో చక్కగా అవగాహన చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి 4 కుమారులున్నారు. ఆ తండ్రికి మొట్టమొదటి కుమారుడు ఇంజనీర్, చాలా చక్కటి స్థితిలో ఉన్నాడు. తండ్రి సంతృప్తిగా లేడు. ఎందుకో తండ్రి ముఖంలో ఆనందం లేదని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. మర్యాదలన్నీ చేశాడు, ఏసీ రూముల్లో పడుకోబెట్టాడు, కారులో తిప్పినాడు. అయినా సరే తండ్రి ముఖంలో సంతృప్తి కనపడటం లేదు. మా అన్నయ్య డాక్టర్గా ఉన్నాడే, వాడేమైనా చేస్తాడేమో అనేసి వాడి దగ్గరికి పంపించాడు. ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి, దేహరీత్యా అంత ఆరోగ్యంగానే ఉన్నాడు తండ్రి, తన యొక్క పలుకుబడి కూడా చాలా ఉంది, గౌరవం చాలా లభిస్తుంది, చక్కగా ఇంట్లో ఉంచుకొని చాలా చాలా మర్యాదగా చూసినాడు. అయినా సరే తండ్రి ముఖంలో తృప్తి సంతోషం కనపడడం లేదు. మరొక సోదరుడున్నాడు, జిల్లా కలెక్టర్, ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. అతని దగ్గరికి పంపించారు. అతను వీరిద్దరికంటే కూడా రాచమర్యాదలు చేసినాడు. వీరందరి యొక్క లక్ష్యం ఏమిటంటే తండ్రి ముఖంలో సంతోషాన్ని, వెలుగును చూడాలి. అయినా సరే ఆయన ముఖం విప్పారడం లేదు. ముగ్గురు కూడా కూర్చుండి ప్రార్థించారు, నాన్న నువ్వు సంతోషపడ్డమే మా లక్ష్యం, ఏమిటి చెప్పండి అంటే, తండ్రి చెప్పిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 4వ వాడు ఉన్నాడ్రా, వాడికి ఏ విధమైన ఉద్యోగం లేదు, మీరు వాడికేమైనా చేస్తే వాడిని చక్కగా చదివించి వాడిలో స్ఫూర్తిని నింపి వాడికి సహాయపడి వాడొక చక్కటి జీవనభృతి సంపాదించేలా చూస్తే ఈ తండ్రి సంతోషిస్తాడు, అప్పుడు ఈ తండ్రి ముఖంలో ఆనందం కనిపిస్తుంది అని చెప్పాడు. ఈ కథలో ఉన్న తండ్రియే జగత్పిత, ఆ భగవంతుడు. కుమారులే మనందరం. స్వామి యొక్క దయవలన చక్కటి స్థితిలో ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక కలెక్టర్గా, అంటే ఏదో కొంచెం మంచి స్థితిలో ఉన్న మనందరం కూడా ఆ ముగ్గురి కుమారులు లాంటి వాళ్ళం. ఆ 4వ వాడే ఆ స్లమ్ ఏరియాలో ఉన్నవాడు. చాలా చాలా సుదూరంగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా సాధారణ స్థితి కంటే తక్కువ సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న ఆ రిమోట్ ఏరియాలో ఉన్నవాడు. అటువంటి అర్హత ఉన్నవారు. మనం భగవంతుడికి వెళ్లి ఆయనకు ఒక బంగారు కిరీటాన్ని చేయిద్దాం, ఆయనకు ఒక వెండి నామాన్ని తయారు చేద్దాం అంటే ఆయనకు ఎంత తృప్తియో. ఆ చివరి వాడు ఆ 4వ కుమారుడికి నెలకు సరిపడా ఆహారాన్ని ఇస్తే, ఏ విధమైన సౌకర్యాలు లేని వారికి సౌకర్యాలని కల్పిస్తే, ఎలా చదువుకోవాలో తెలియని పిల్లలకి చదువుకోవడం ఎలానో చెబితే, ఆ 4వ వాడిని ఉద్ధరిస్తే తండ్రి అయిన భగవంతుడు ఆనందిస్తాడు. ఇది సేవలో ఉన్న అంతరార్థం, పరమార్థం. మనందరం కూడా ఆ దరిద్ర నారాయణ సేవకే ప్రాముఖ్యత ఇవ్వాలి. వారిలో నారాయణుణ్ణి, భగవంతుణ్ణి చూసి సేవ చేయాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చిన్నప్పటి నుంచి కూడా తమ అన్నగారింట్లో ఉన్నప్పుడు ఆ గ్రామంలో మంచినీరు సరిగా లేకపోతే తమ అన్నగారింటికి చాలా సుదూర ప్రాంతానికి వెళ్లి కావడితో మంచినీరు తెచ్చేవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి సత్యం, మాకు కాస్త నీళ్లివ్వు, మాకు కాస్త నీళ్లివ్వు అంటే వారందరికీ కూడా స్వామి చిన్నప్పటి నుంచే ఇస్తూ ఉండేవారు. పుష్పగిరి తిరునాళ్లకు వెళ్లి స్కౌట్ సేవల్ని అందించారు చిన్నప్పుడే స్వామి. తర్వాత తమ అవతార ఉద్యమంలో ముందుకు వెళుతూ ఆ చిన్నప్పటిచిన మంచినీరు అనేకమైన జిల్లాలకి, అనంతపురము, చెన్నై, గోదావరి జిల్లాలు, మహబూబ్ నగర్ జిల్లా వీరందరికీ కూడా శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పేరుతో కొన్ని వందలాది గ్రామాలకు మంచినీరును అందించారు. చిన్నప్పటి నుంచి అనుక్షణం కూడా తాము సేవ చేస్తూ మనకి ఆదర్శాన్ని అందించారు భగవాన్ బాబావారు. ఇదే విధంగా వెంకటేష్ గారు, మీరు స్వామి యొక్క విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరములు చదువుకున్నారు కాబట్టి అసలు అక్కడ కరికులంలోనే స్వామి ఏ విధంగా ఈ సేవల్ని జోడించారు అది కూడా కాస్త వివరించండి.
1: అవునవును అనిల్ కుమార్ గారు, మీరు అన్నట్లు అవతార పురుషులైన స్వామి స్వయంగా సేవ చేయడమే కాదు, స్వామి స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థల్లో కూడా సేవని కరిక్యులంలో ఒక భాగంగా చేశారు. ఎలాగంటే స్వామి స్కూల్స్ లో, కాలేజెస్ లో అనుబంధంగా హాస్టల్స్ ఉంటాయి. స్వామి హాస్టల్స్ లో అన్ని రకాల పనులు, అంటే ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అటెండ్ అవ్వటం కానీ, ప్లంబింగ్ కంప్లైంట్స్ అటెండ్ అవ్వటం కానీ, గార్డెనింగ్ దగ్గర నుంచి బేకరీ వర్క్స్ వరకు, బెల్ కొట్టడం దగ్గర నుంచి డైనింగ్ హాల్లో వడ్డించే వరకు అన్ని సేవలు కూడా ఆ హాస్టల్లోని విద్యార్థులే చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి చేసుకునేవారు. స్పోర్ట్స్ మీట్ లాంటి పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు దానిలో ప్రదర్శన కోసం అవసరమైనటువంటి స్ట్రక్చర్స్ తయారు చేయడానికి వెల్డింగ్ వర్క్స్, డ్రిల్లింగ్ వర్క్ కూడా స్టూడెంట్సే చేసుకునేవారు. ఇక డ్రామాలప్పుడు ఆ డ్రామాలో ఉన్న నటులకు కావలసిన అనేక రకాల కాస్ట్యూమ్స్ తయారు చేయడము, వాటిని వారి చేత ధరింపజేయడము, ఫ్లోరల్ డెకరేషన్స్, ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా అక్కడ విద్యార్థులే చూసుకునేవారు. ముఖ్యంగా హాస్టల్లో సిక్ బాయ్స్ ఎవరైనా ఉంటే వారికి వారి ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి భోజనాన్ని అందించే సిక్ వార్డ్ ప్యాంట్రీని కూడా విద్యార్థులు మెయింటైన్ చేసేవారు. కొంతమంది సైకిల్ బాయ్స్ అని ఉండేవారు, వారు సాయంత్రం పూట సిక్ బాయ్స్ ని సైకిల్ క్యారేజ్ వెనకాల కూర్చోపెట్టుకుని సైకిళ్లతో హాల్ వరకు తొక్కుకుంటూ తీసుకువెళ్లి అక్కడ స్వామి దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాటు చేసేవారు. ఇలా ఒక్కటేమిటి, అనేక రకాల సేవా కార్యక్రమాలు హాస్టల్స్ లో పిల్లలు వాళ్ళంతట వాళ్లు చేసుకుంటూ ఉండేవారు. వాళ్లు చేసినటువంటి సేవకు ఒక గుర్తింపుగా, లేకపోతే ఆ సేవని స్వామి పాదాల చెంత సమర్పించాలనేటువంటి ఒక తలంపుతో ఒక సర్వీస్ వింగ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి అప్పుడప్పుడు స్వామిని ఇంటర్వ్యూ కోసం కూడా ప్రార్థించేవారు. స్వామి ప్రేమతో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు కూడా అనుగ్రహించేవారు. ఈ విధమైనటువంటి సేవలు చేయడం ద్వారా స్వామి అక్కడ విద్యార్థులకు సెల్ఫ్ రిలయన్స్ ని, అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండటము లేదా సాధ్యమైనంత తక్కువగా ఆధారపడడాన్ని నేర్పించుతున్నారు. సెల్ఫ్ రిలయన్స్ అలవాటు చేసుకోవడం ఒక వంతైతే, వారికి తెలియకుండానే టీమ్ కోఆర్డినేషన్, పంక్చువాలిటీ, ప్రోగ్రామ్ ప్లానింగ్ ఇటువంటి అనేకమైనటువంటి నైపుణ్యాలు అలవాటయ్యేవి. స్టూడెంట్స్గా ఉండి ఆ విధంగా నైపుణ్యాన్ని, విలువని సంపాదించుకునేవాళ్లు, సేవ చేసుకునేవాళ్లు. ఇప్పుడు కూడా మనలో చాలా మంది వారి ప్రొఫెషన్ ద్వారా సమాజ సేవ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు డాక్టర్ కిరణ్ గారు, మీరు వృత్తిరీత్యా వైద్యులు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఈవెన్ మీ విద్యార్థి దశ నుంచి కూడాను స్వామి సంస్థలతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఎన్నో యువజన విభాగపు సేవలలో, గ్రామ సేవలలో మీరు పాలుపంచుకున్నారు. స్వామి సంస్థలతో మీకున్న అనుభవాల్ని మాతో ఒకసారి పంచుకోగలరా?
0: ముఖ్యంగా వైద్య వృత్తి ద్వారా మీరు సేవల్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? మీ హాస్పిటల్ ముందు కూడా ఒక బోర్డు కనిపిస్తూ ఉంటుంది, ఐ ట్రీట్ హీ క్యూర్స్. మీ ఛాంబర్ లో కూడా ఇదే బోర్డు కనిపిస్తుంది. దీని యొక్క విశేషమైన అర్థం ఏమిటి? అలాగే వైద్య వృత్తి ద్వారా సమాజ సేవను మీరు ఏ విధంగా చేస్తున్నారు, వివరించండి డాక్టర్ కిరణ్ కుమార్ గారు.
2: సాయిరామ్, ఐ ట్రీట్ హీ క్యూర్స్ అన్న పదానికి నిర్వచనంగా, నా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి నా ఓపీ చేంబర్ లో స్వామివారు మెడలో స్టెత్ ధరించి ఒక పేషెంట్ చూస్తూ ఉండగా తీసిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో నరంలో హాస్పిటల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నాకు పెట్టుకున్నాను. అండ్ దాని మీద ఐ ట్రీట్ హీ క్యూర్స్ అని రాసుకున్నాను. ఒక వైద్యునిగా మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి నేను గమనించి ఏంటంటే, ఎన్నోసార్లు వింతగా రెండు పేపర్స్ కానీ రెండు వస్తువులు ఏమైనా పక్క పక్కన పెట్టేసి జాయిన్ చేసి ఎప్పటికీ అతుకో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్, రెండు కండలు కలిపి కుడితే, రెండు టిష్యూస్ కలిపి కుడితే అవి అతుక్కుని నార్మల్ గా పూర్తిగా మళ్ళీ పూర్తి నార్మల్గా అయిపోతాయి. సో దిస్ ఈస్ నేచర్ విచ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇది నేచర్ ప్రకృతికి సహజంగా జరిగిపోతుంది. దీని వెనుక జరిగే అదృశ్య హస్తం భగవంతుడని నా దృఢ నమ్మకం. ఎందుకు అంటే నేను ప్రతిరోజు గమనిస్తూ ఉంటాను చాలా మంది పేషెంట్స్, కొద్ది మందికి. నేను సర్జన్ని, ఆపరేషన్ చేసే డాక్టర్ని కాబట్టి ఆపరేషన్ కేసు నాయకు వస్తాయి, సహజంగా చూస్తుంటాను, ఇది ఓకే. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నాకు సంబంధించని డిపార్ట్మెంట్ నుంచి, లైక్ షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే దీర్ఘకాల వ్యాధులు కానీ, కొద్దిమంది స్కిన్ పేషెంట్స్ కానీ, ఇటువంటి వాళ్ళు వస్తారు. వస్తే చెప్తాను వచ్చి మందులు రాయడానికి వస్తారు, చాలా తెలికామండి, బాగా విసిగిపోయాము, మీరు ఒకసారి మందులు రాయండి అని. దెన్ అయితే మా ఇది నా డిపార్ట్మెంట్ కాదు, నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ కాదు కాబట్టి మీరు అక్కడికి వెళ్లి చూపించుకోండి, ఫలానా డాక్టర్ దగ్గర వెళ్ళండి అని చెప్తాను. లేదండి, ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఒకసారి మీరు మందులు మీ వాడి చూద్దాము, ఒకరు తగ్గిపోతే వెళ్తాము లేండి అని అంటారు. చాలా సందర్భాల్లో ఐ సే టు మై సెల్ఫ్ అండ్ ఐ పే టు స్వామి, స్వామి దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ ఐమ్ డూయింగ్, ఇది కరెక్ట్ కాదు. నేను కొంతవరకు అయితే నేను లైక్ నేను చదువుకున్న విద్యలో అయితే నేను చెప్పగలను, కానీ ఇది పక్క డిపార్ట్మెంట్, బట్ స్టిల్ ఐ టేక్ ది నేమ్ ఆఫ్ హెమ్ అండ్ ఐ సే ఒక మెడిసిన్ రాసి, అమ్మా ఇది వాడండి, తగ్గితే సంతోషం, ఒకవేళ తగ్గకుంటే ఇంకెక్కడన్నా కనిపించండి, ఇంకెక్కడన్నా డాక్టర్ చూపించుకోండి, దానికి సంబంధించిన వైద్యులు చూపించుకోండి అని చెప్పడం జరుగుతుంది. బట్ మిరాకిల్ జరిగినట్టుగానే కొన్ని వారాల తర్వాత పేషెంట్ కమ్స్ బ్యాక్. చాలా సార్లు జరిగిన సందర్భాలు ఇవన్నీ. వెనక్కి పేషెంట్ తిరిగి వచ్చి, ఎప్పటి నుంచో బాధపడుతున్నావు అయ్యా, ఇప్పుడు తగ్గిపోయింది అని వస్తారు. తెలిసే నువ్వు దేవుడు అయ్యా అంటారు. దెన్ అబ్సల్యూట్లీ దెన్ దే సే దట్ ఐ ఎమ్ ఎ గాడ్, బట్ ఐ రియలీ నో వాట్ హ్యాస్ హ్యాపెన్. నిజంగా ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుస్తుంది. నా ప్రమేయం లేకుండా భగవంతుని తలుచుకొని చాలాసార్లు ఈ మందు ఆశిద్దాము, తగ్గితే అదృష్టం మాత్రమే, అదృష్టం మీద మాత్రమే ఇచ్చి పంపిస్తాం, కానీ దెర్ ఇస్ సంబడి హెల్స్ హూ ఇస్ వర్కింగ్ త్రూ మీ, హూ ఇస్ ట్రీటింగ్, హూ ఐమ్ జస్ట్ ట్రీటింగ్ అండ్ హీస్ క్యూరింగ్. నేను జస్ట్ నాతో రాయించి ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు. సో భగవంతుడు హీస్ క్యూరింగ్, జస్ట్ మేకింగ్ మీ, యూజింగ్ మీ యాజ్ అ ఇన్స్ట్రుమెంట్ టు ట్రీట్ ద పేషెంట్స్. రెగ్యులర్ గా చూసే ఈ పేషెంట్ చూస్తాను కాబట్టి నా వృత్తి నాకు ఇచ్చిన పెద్ద అవకాశం ఏంటంటే, భగవంతుడి అదృశ్య హస్తం అలా వెనక నుంచి ఎలా చేస్తున్నాడు, మనిషిని కాపాడేది భగవంతుడు అని అర్థమయ్యేలా, ఒకవేళ నాలో ఎక్కడ నచ్చించేది గర్వం వస్తే అది కూడా పోగొట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా నేను భావిస్తాను. ఎన్నోసార్లు ఆపరేషన్ థియేటర్కి వెళ్తాము, సర్జరీ మొదలెడతాము, అన్ని కేసెస్ సామాన్యంగా సింపుల్ గా అయిపో, కొన్ని క్రిటికల్ గా అవుతాయి, కొన్ని ఇబ్బంది పెడతాయి. ఆ టైంలో నా వల్ల కాదు ఈ కేసు కంపల్సరీ, ఈ కేసు ఎంత చేసినా కూడా ఇంతకంటే ఇచ్చేసే అవకాశం లేదు, అయ్యో ఈ పేషెంట్ కి న్యాయం పూర్తి జరగలేదేమో, బహుశా ఇక్కడ ఇంకెంతకంటే చేయడానికి ఏం లేదు, పేషెంట్ సరిగా కోలుకుంటాడో లేదో, లేకపోతే ఇది బాగుపడుతుందో లేదో అనుకునే రోజులు చాలా ఉంటాయి. సో విచ్ కానీ బట్ చాలా సందర్భాల్లో, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అన్ని సందర్భాల్లో ఇప్పటిదాకా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఏ సందర్భంలోనూ పేషెంట్ ఇబ్బంది పడకుండా పూర్తిగా ఆరోగ్యవంతంగా, సడన్ గా అసలు నాకు అర్థం కూడా కాదు ఎందుకు పేషెంట్ తగ్గిపోయిందో, ఎలా తగ్గిందో కూడా అర్థం కాదు చాలాసార్లు. అలా క్లోజ్ చేసి వెనకొచ్చి అయ్యో పేషెంట్ కోలుకోవడమో కదా అని బాధపడే రోజులు చాలా ఉంటాయి. బట్ ఏ ఒక్క పేషెంట్ కూడా కొన్ని కేసెస్ సామాన్యంగా సింపుల్ గా అయిపో, కొన్ని క్రిటికల్ గా అవుతాయి, కొన్ని ఇబ్బంది పెడతాయి. ఆ టైంలో నా వల్ల కాదు ఈ కేసు కంపల్సరీ, ఈ కేసు ఎంత చేసినా కూడా ఇంతకంటే ఇచ్చేసే అవకాశం లేదు, అయ్యో ఈ

0: పేషెంట్ కోలుకోవడం కదా అని బాధపడే రోజులు చాలా ఉంటాయి. బట్ ఏ ఒక్క పేషెంట్ కూడా ఇప్పటిదాకా ఇబ్బంది పడకుండా సంపూర్ణంగా కోలుకుని ఇంటికి వెళ్ళిపోయి లేనికొచ్చి అయ్యా మీరు దేవుడయ్యా బతికించారు అంటారు. అండ్ దెన్ ఐ అండర్స్టాండ్ ఐ క్యాంట్ టేక్ ది క్రెడిట్, నాకు ఇచ్చే గౌరవం కానీ నాకు వచ్చే ఇది అర్హత కానీ ఇది నాది కాదు, భగవంతుడు నా ద్వారా పనిచేస్తూ నా ద్వారా పని చేయించుకుంటూ లైక్ నా వృత్తిని నిర్వహిస్తున్నాను కానీ ఈ మంచి వృత్తిని ఇచ్చినందుకు భగవంతుడు సర్వదా కృతజ్ఞుని. అండ్ అతని లైక్ ఆ పేషెంట్ కి కనిపించే ఆనందంలో నాకు భాగివ్వడం కూడాను నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. స్వామి చెప్తారు సర్వీస్ చేస్తే ఏమొస్తుంది బంగారు అని అడిగితే ఏమొస్తుంది స్వామి అంటే ఇంకొంచెం సర్వీస్ చేసే అవకాశం వస్తుంది అని అంటారు. సో ఇలా పేషెంట్ ని ఒకరు చూసి వాళ్ళకి ఆనందం చేస్తే ఇంకో కొంతమంది పేషెంట్స్ ఇంకొంచెం ఎక్కువ మంది పేషెంట్స్ కి మంచి సలహా ఇచ్చేందుకు మంచిగా ఇంకా వైద్యం చేసేందుకు అవకాశం నాకు భగవంతుడు ఇస్తానని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.
1: వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. వైద్య వృత్తినే ఒక సేవగా భావించి చేయడం నిజంగా చాలా అద్భుతం. నిజంగా ఈ సేవలు ఎంతో కనువిప్పును కలిగిస్తూ ఉన్నాయి.
2: అయితే అనిల్ కుమార్ గారు, మనం చదువుకునే చిన్న స్తోత్రానికే, అంటే ఉదాహరణకు లింగాష్టకం తీసుకుంటే లింగాష్టకంలో ఆఖరణ

0: అని ఫలశ్రుతి ఉంటుంది కదా. మరి సేవ చేసినప్పుడు, సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే పొందవచ్చు? ఈ సేవా ఫలాన్ని గురించి స్వామి ఎప్పుడైనా ఏమైనా చెప్పారా?
1: సేవల ద్వారా రక్షణ లభిస్తుంది. ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడు వారిని సేవ్ చేస్తారు. సుప్రసిద్ధమైన ఉదాహరణ ద్రౌపదీదేవి ఉదంతం. శ్రీకృష్ణ భగవానుడు తమ వారందరితో కలిసి పిక్నిక్ వెళ్లినప్పుడు చెరుకుగడతో వేలు కోసుకున్నట్లుగా నటించడము, మిగిలిన వారందరూ కూడా లోపల నుండి ఏదైనా మామూలు గుడ్డ తీసుకురావడానికి పరిగెత్తడము, ద్రౌపదీదేవి మాత్రము తన ఖరీదైన పట్టుచీర చీర కొంగు చింపి చిన్న గుడ్డ ముక్కను ఆ రక్తం కారే దగ్గర శ్రీకృష్ణుడికి కట్టడము, ఈ విధమైన ఒక చిన్న సేవ చేయించి రాబోయే కాలాలలో అక్షయమైన వలువల్ని అందించాడు కృష్ణ భగవానుడు. అనగా నీ ఒక చిన్న సేవ చేస్తే భగవంతుడు అనంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అని దీని అంతరార్థం. అంతేకాకుండా నీమీద దయతో, నీమీద ప్రేమతో నీకు అనంతమైన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఒక చిన్న సేవా అవకాశాన్ని నీకు ఇస్తుంటాడు, దానిని పోగొట్టుకోవద్దు అని కూడా ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. సో మొట్టమొదటిది సేవ ద్వారా రక్షణ లభిస్తుంది. రెండవది సేవ ద్వారా అహంకారం నిర్మూలన అవుతుంది. పెద్ద పెద్ద రాజులు, చాలా సంపన్నులు, చాలా విద్యాధికులు స్వామివారి వద్దకు వచ్చినప్పుడు స్వామివారితో సేవ చేయించేవారు. జామ్నగర్ రాజమాత, వేరువేరు దగ్గర నుంచి చించోలి మహారాణి, వెంకటగిరి రాజావారు, పెద్ద పెద్ద సంపన్నులు, ధనవంతులు, విద్యాధికులు వీరందరితో స్వామి సేవలు చేయించి, చిన్న చిన్న సేవలు, ఒక చిన్న గది ఊడవడము, నారాయణ సేవ జరుగుతూ ఉన్నప్పుడు వారందరికీ కూడా రాజులాంటి వాళ్లు వడ్డించడము, వీటి ద్వారా వారిలో ఉన్న అహంకారాన్ని నిర్మూలన చేయిస్తూ ఉన్నారు. మన సత్యసాయి సేవా సంస్థల్లో ప్రతి సేవదలు కూడా ఇది అనుభవము. సేవ ద్వారా అహంకారం నిర్మూలన అవుతుంది. సేవ ద్వారా మనోచాంచల్యం అరికట్టబడుతుంది. ఈ మనసు మహావిచిత్రమైనది. ఇది ఒక పిచ్చికోతి, కళ్ళు త్రాగిన పిచ్చికోతి. కళ్ళు త్రాగిన పిచ్చికోతికి తేలు కొడితే ఏ విధంగా అటు ఇటు ఎగురుతూ ఉంటుందో మనసు పరిపరి విధములా పోతూ ఉంటుంది. ఈ ఆలోచనల్ని, మనోచాంచల్యాన్ని అరికట్టడానికి సేవ మనకి సహాయం చేస్తుంది. సో సేవ

0: రక్షణ లభిస్తుంది, సేవ వల్ల అహంకారం నిర్మూలన అవుతుంది, సేవ వల్ల మనోచాంచల్యం అరికట్టబడుతుంది. వీటన్నిటికంటే ఉత్తమమైన ఫలితం ఒకటి స్వామి చెప్పారు. నీవు కనుక ఒక సేవను భగవంతుడు నిర్దేశించిన రీతిలో చేస్తే దాని అద్భుతమైన ఫలితం, అన్నిటికంటే ఉత్తమోత్తమమైన ఫలితం ఏంటంటే మరొక మంచి సేవ లభించడమే. నువ్వు ఒక సేవ చేయి, నీకింకొక సేవ లభిస్తుంది. మన సమితిలో ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, ఎవరైతే రెగ్యులర్ గా సేవకు వస్తూ ఉంటారో కన్వీనర్ గారికి ఏమనిపిస్తుంటుందంటే, ఓ నెక్స్ట్ సేవకు ఇతని యొక్క సహకారాన్ని, ఇతనికి అవకాశాన్ని ఇతనికిస్తే చక్కగా చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఒక సేవ చేస్తే. నేను స్వీయ అనుభవాన్ని మీకు అర్థమవడానికి మాత్రమే చెప్తాను. ఏదో చిన్న తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ స్వామిదేవన నాకు వచ్చు. పెద్దవారు నాకు ఇచ్చినప్పుడు క్షణాల్లో చేసేస్తాను నేను. ఆ నిమిషంలోనే, చాలా చాలా తక్కువ సమయంలోనే పెద్దవారు నాకు అందించిన అతి తక్కువ సమయంలో చేయడం ద్వారా మరి 2 రోజులకు మరొక అవకాశం నాకు ఇవ్వబడుతుంది. అంటే ఒక సేవ చేస్తే నీకు మరొక సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఇది సేవ వల్ల వచ్చే అతి ఉన్నతమైన ఫలితము. ఇది ఎప్పటి వరకంటే నీలో స్వీయ సంస్కరణ జరిగి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని, అతని యొక్క పూర్తి అనంతమైన అనుగ్రహాన్ని పొందే వరకు సేవ చేస్తూ ఉంటే సేవలు అవకాశాలు ఇస్తూ ఉంటాడు.
1: అనిల్ కుమార్ గారు, స్వామి ఎంత చక్కగా సేవా ఫలశ్రుతిని సెలవిచ్చారండి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, బహుశా 1997 ప్రాంతంలో, కొంతమంది భక్తులు దీక్షగా లిఖిత జపం రాసుకుని అనేక పుస్తకాలు తీసుకుని వచ్చి స్వామి పాదాల చెంత సమర్పించారు. స్వామి ఆ పుస్తకాలన్నింటినీ కూడా చాలా రోజులు ప్రశాంతి మందిరం ఇరువైపులా ఉంచారు. అంటే జెంట్స్ వైపు కృష్ణుడి విగ్రహం దగ్గర, మహిళల సైడు రాముడి విగ్రహం దగ్గర ఆ పుస్తకాల్ని చాలా రోజులు ఉంచారు. కొన్ని రోజుల తర్వాత స్వామి ఆజ్ఞతో సాయి కుల్వంత్ సభామండపం ముందు భాగంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీతా లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్రుల వారి మూర్తులకు కొద్దిగా వెనక భాగంలో ఒక స్థూపం కట్టించడానికి నిర్ణయించారు. స్వామి ఆ స్థూప నిర్మాణంలో భాగంగా అక్కడ ఒక పెద్ద గొయ్యిని త్రవ్వే సేవను ఇన్స్టిట్యూట్ బాయ్స్ కి ఇచ్చారు. ఇక చూడండి, స్టూడెంట్స్ అందరూ కలిసి బ్యాచ్ల చొప్పున ఏర్పడి 2-3 రోజుల్లో నామస్మరణ చేసుకుంటూ అక్కడ గొయ్యిని త్రవ్వటం పూర్తి చేశారు. స్వామి స్వయంగా ఇచ్చిన అవకాశము, దానికి తోడు దర్శనం వేళల్లో స్వామి యొక్క స్వీయ పర్యవేక్షణ, వీటితోటి రెట్టింపైన ఉత్సాహంతో స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నాకు అనిపించింది, ఇంత పెద్ద కుల్వంత్ హాల్ కట్టించిన స్వామికి ఈ గొయ్యిని త్రవ్వించిన ఒక పెద్ద లెక్క, కాని మనకు ఒక సేవా అవకాశం ఇవ్వటం కోసం మాత్రమే స్వామి మన చేత ఆ పని చేయించారు అనేటువంటి విషయం మనకిక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజంగా రామసేతు నిర్మాణంలో ఉడుత విదిలించిన ఇసుకరేణువులెన్ని అయినా భగవంతుడు ప్రేమతో దాని చిన్న సేవను స్వీకరించారు. అనిల్ కుమార్ గారు, మీరు ఇంకొక విషయం విని ఉండే ఉంటారు. ఇప్పుడున్న పూర్ణచంద్ర సభామండపానికి ముందు భాగంలో, అంటే ఇప్పుడు ఎజ్రనిలయం యొక్క 2 బ్లాక్స్ మధ్యలో ఒక సనాతన ధర్మ స్థూపం ఉంటుంది, మనందరం చూసి ఉన్నాం. అయితే ఆ సనాతన ధర్మ స్థూప నిర్మాణము ఒక ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఎలాగంటే, ఆ సనాతన ధర్మ స్థూపాన్ని నిర్మించే సమయంలో స్వామి స్వామి యొక్క విద్యాసంస్థలు మరియు ఆశ్రమంలో అనేక రంగాలలో పనిచేసేటువంటి అందరి చేత కూడా ఒక్కొక్క ఇటుక పేర్పించి ఆ యొక్క స్తూప నిర్మాణం కొనసాగేటట్లు చూశారు. ప్రతి వారు కూడా వచ్చి ఒక్కొక్క ఇటుకను పెట్టి నామస్మరణ చేసుకుంటూ వెళ్లిపోయేవారు. నిజంగా మేస్త్రీలు కడితే ఆ పని తొందరగా అయిపోయేది, కాని స్వామి ఇచ్చినటువంటి సేవా అవకాశంతో ఒక్కొక్కరు వచ్చి ఒక ఇటుకను పేర్చి వెళ్లేసరికే ఆ స్తూపం కట్టడానికి మామూలు దానికంటే చాలా సమయం పట్టింది. కాని ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనిపించే విషయం ఏమిటంటే, స్వామి అందరికీ ఒక సేవా అవకాశాన్ని ఇవ్వదలుచుకున్నారు కాబట్టి ఆ విధంగా చేయించారు. కాబట్టి సత్యసాయి సేవా సంస్థల్లో మనం సేవ చేస్తున్నాము అంటే అది స్వామి మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రస్తుతం నేను కన్వీనర్గా ఉన్న పాల్వంచ సమితిలో అనేక సేవలు చేస్తూ ఉంటాం. నారాయణ సేవా కార్యక్రమం, పదార్థాన్ని వండి అక్కడ వచ్చిన నారాయణుల్ని స్వామిగా భావించి వడ్డించి వారి యొక్క భోజన ఏర్పాటు ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. ఇంకా నేషనల్ నారాయణ సేవ అంటే కొంతమంది చాలా మంది రిమోట్ ఏరియాస్ లో ఉంటుంటారు, వారు వృద్ధులు కావచ్చు లేదా ఒక విధమైనటువంటి సంపాదించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు కావచ్చు. వారికి ఒక నెలకు సరిపడా సరుకులు అంటే బియ్యం, పప్పు, చింతపండు వగైరాలన్నీ కలిపి ఒక సంచిలో ఉంచి స్వామి యొక్క అమృత కలశ రూపంలో ప్రతి నెల కూడా వారికి అందించడం. ఇంకా విద్యాసేవల్లో భాగంగా పిల్లలకు యూనిఫామ్స్ కుట్టించి ఇచ్చేటప్పుడు ప్రతి పిల్లవాడి మెజర్మెంట్స్ తీసుకుని వాడి శరీరానికి సరిపడేటువంటి దుస్తుల్ని కుట్టించి ఇవ్వడం. ప్రతి సంవత్సరము 10th క్లాస్ పిల్లలకి నోట్బుక్స్, వారి సబ్జెక్ట్స్ ఎన్నుంటే అన్ని నోట్బుక్స్ ఇవ్వడము, జియోమెట్రీ బాక్సులు, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పంచడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలకు సక్సెస్ టిప్స్, పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, జీవితంలో ఒక లక్ష్యంతో ఎలా ముందుకు సాగాలి, ప్రస్తుతం వారు చదువుతున్నటువంటి తరగతి అయిపోయిన తరువాత కొత్త కోర్సుని ఎలా ఎంచుకోవాలి, జీవితంలో విలువల్ని ఎలా పెంచుకోవాలి, విలువలతో జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి వాటి మీద గైడ్లైన్స్ ఇవ్వడం, వాళ్లకి మార్గదర్శకంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప సేవగా భావిస్తాం. ఇక వీటితో పాటు గ్రామాలలో గోసేవా కార్యక్రమం, గోవులకు దాణాన్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, చలికాలంలో దుప్పట్లు పంచే కార్యక్రమం, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దివ్యమైన అనుభూతి. స్వామి మన వెన్నంటి ఉండి ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయిస్తున్నారనేటువంటి దివ్యమైన అనుభూతి. డాక్టర్ కిరణ్ గారు, మీరు కూడా మీ విధి నిర్వహణలో ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ కి సామాన్య వైద్యులకు తగ్గని డిసీజ్ గా గుర్తించి నామినల్ మెడిసిన్స్ ఇచ్చి స్వామి తమ దివ్య అదృశ్య హస్తములతో నయం చేసిన అనుభవాలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి.
2: ఇంకొన్ని సందర్భాల్లో చాలాసార్లు ఆపరేషన్ చేస్తూ ఉంటాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా పేషెంట్ వాళ్ళ బంధువులు పిలిపించి ఇంకా ఇది ఇంతకంటే చేయలేమమ్మా, అవకాశం లేదు అని చెప్పి వాళ్ళ నమ్మకం కోసం కానీ నా ధైర్యం కోసం కానీ ఒక సీనియర్ డాక్టర్ని పిలిపించుకుని ఆయన కూడా చూపించి ఫలానా ఇలా ఏం జరిగింది సార్, ఇలా చేద్దాం అనుకున్నాము, ఇంత బ్లీడింగ్ ఎంత చేస్తే కంట్రోల్ అవ్వలేదు, లోపల కష్టంగా ఉంది అనుకుంటే ఆయన వస్తారు, ఇద్దరు కలిసి చాలా కష్టపడతాము, చూస్తాము. చూసాక ఆయన కూడా పిలిచి, అవునమ్మా నిజంగానే ఇది అయ్యే పని కాదు, ఈ కష్టం ఆపరేషన్, ఇంకా దీనికి ఇంతకంటే చేయడానికి లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ సరే ఇంకెందుకు ఇంకొకసారి ప్రయత్నం చేద్దాము పేషెంట్ ని మళ్ళీ ఇంకా కుట్లు వేసి ఆపరేషన్ ముగించే ముందు అని మళ్ళీ భగవంతుని నామాన్ని స్మరిస్తాను. ఆఫ్ కోర్స్ నా రెగ్యులర్ హ్యాబిట్ ఏంటంటే ఏ ఆపరేషన్ వెళ్తున్నా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఇన్ని రోజులను ఆపరేషన్ థియేటర్కి వెళ్తూ వెళ్తూ స్వామి నామాన్ని కానీ స్వామి భజన్ కానీ స్వామి డిస్కోర్స్ కానీ నా ఓపీ చేంబర్ లో ప్రే చేసుకుంటూ అప్పుడు నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అప్పుడు ఆపరేషన్ చేస్తాను. ఇది ఎప్పటి నుంచో వస్తున్న నా అలవాటు. సో మళ్ళీ ఆపరేషన్ ముగించే ముందు మళ్ళీ ఒకసారి భగవంతుని తలుచుకుని మనసులో భగవంతుడా ఇంకా శివుడు నీదే బాధ్యత అని అనుకుని చేస్తే సడన్ గా అప్పటికప్పుడు కళ్ళ ముందు జరిగితే వింతగా అప్పటిదాకా చేతికి అందని గడ్డ సడన్ గా అంటే కంట్రోల్ కానీ రక్తం కానీ ఇవన్నీ సడన్ గా లైన్ క్లియర్ అయిపోయి కొత్త ప్లేన్స్ క్రియేట్ అయిపోయి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ నుంచి బయటకు వచ్చి విజయవంతంగా పేషెంట్ ని సంపూర్ణంగా ఆరోగ్యంగా పంపిన సందర్భాలు నిజంగానే ఉన్నాయి. అండ్ ఇది జరిగిన ప్రతిసారి ఆ వచ్చిన సీనియర్ డాక్టర్ ఫస్ట్ 2-3 సార్లు ఆశ్చర్యపోయి ఏంటో అనుకుంటూ వెళ్లేవాడు. కొన్నాళ్ళకి తను గమనించింది ఏంటంటే తనకు తానుగా ఏమనకుండానే కిరణ్ దేర్ ఇస్ సమ్ పాజిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఫోర్స్ విచ్ ఇస్ హెల్పింగ్ యూ ఫ్రమ్ బిహైండ్ నీకు తెలియకుండా ఏదో అదృశ్య శక్తి నీకు హెల్ప్ చేస్తోంది నీకు అర్థం కావట్లేదు అదర్వైజ్ నేను అస్సలు ఒప్పుకోను ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఎన్నో చేశాను ఇలా మూసి పంపడం తప్పితే నేను ఈ ఆపరేషన్ మళ్ళీ విజయవంతంగా చేయడం అనేది నాకు కుదరదు నేను కూడా చేయను బట్ నీ దగ్గరికి రాగానే ఇక్కడ అయిపోతుంది అని భగవంతుడి మీద పెద్ద నమ్మకం లేని ఒక నాస్తికుడు అయిన డాక్టర్ కూడాను ఆ మాటని అనడం అనేది నిజంగా ఒక పెద్ద మిరకల్. కళ్ళ ముందు ఒక సీనియర్ డాక్టర్ వచ్చి ఒక జూనియర్ డాక్టర్ ని ఎక్కడ నన్ను తక్కువ చేసి మాట్లాడడం కాకుండా ఆయన పూర్తిగా తన్నగా తను కూడా తగ్గించుకొని నేను కూడా చేసేది కూడా కాదు ఎవరు చేసేది కూడా కాదు అదృష్టం మాత్రమే లేదు సంథింగ్ ఎల్స్ దర్ సమ్ అనదర్ పాజిటివ్ ఫోర్స్ విచ్ ఇస్ హెల్పింగ్ యూ విచ్ ఇస్ వర్కింగ్ త్రూ యూ అని గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది భగవంతుడు ఎంత సహాయం చేస్తున్నాడు. భగవంతుడు కదా యాక్చువల్లీ చేసేది అంతాను పేరుకే నేను కర్మ ఐమ్ జస్ట్ పర్ఫార్మింగ్ మై డ్యూటీ కానీ అబ్సల్యూట్ ద డూవర్ ఈజ్ భగవంతుడు గాడ్ తప్పితే ఇంకెవరు ఇది చేసే పని కాదు అని ఒక వైద్యునిగా నాకు ప్రతిరోజు జరిగే క్రమంలో ప్రతిరోజు చేసే డ్యూటీలో నాకు అలా స్వామి గుర్తు చేస్తూనే ఉంటారు. ఆ అదృష్టం ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పిస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా నా ఓపీ చేంబర్ లో పేషెంట్స్ చూస్తున్న టైంలో కూడాను సౌండ్ బాగా తగ్గించుకుని స్వామి భజన్స్ కానీ స్వామి డిస్కోర్స్ కానీ నెమ్మదిగా ప్లే అవుతూ అప్పుడు పేషెంట్ చూడ అలవాటు నాకు. మా ఫ్రెండ్స్ ప్రశ్నిస్తారు ఎందుకు ఇలా అని. దెన్ దిస్ గివ్స్ మీ కాన్స్టాంట్ మోటివేషన్ కాన్స్టాంట్ పాజిటివ్ ఎనర్జీ కాన్స్టాంట్ పాజిటివ్ వైబ్స్ టు మీ అండ్ నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది ఇప్పుడు బంగారు ప్రశాంతిలోకి వస్తారు మీరు ఎందుకు ప్రశాంతిలోకి రెగ్యులర్గా వెళ్ళాలి అంటే ఒక కార్ గరాజ్ ఎందుకు వెళ్తుంది స్క్రూస్ టైట్ అయిపోయి ఏదో టైర్స్ లూజ్ అయిపోయి అని వెళ్ళి గరాజ్కి వెళ్ళి ఎలా అయితే టైట్ చేసుకొని వస్తుందో అదేవిధంగా ప్రశాంతిలోకి వచ్చినప్పుడు మీకున్న బాధలు కానీ లేక మీకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ పోగొట్టి మమ్మల్ని సెటరైట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తామని అండ్ డ్రైవ్ ద సేమ్ ఇన్స్పిరేషన్ వెన్ ఇట్ కమ్స్ వెన్ పేషెంట్ నాయుడు వచ్చినప్పుడు వెన్ పేషెంట్ సంబడీ కమ్స్ టు మీ వాళ్ళంతా ఎప్పుడు బాధతో వస్తారు. పేషెంట్స్ ఎవరు నవ్వుతూ వచ్చే వాళ్ళు రారు కదా నవ్వుతూ ఉండే వాళ్ళకి సాధారణంగా హాస్పిటల్ వచ్చే అవసరం రాదు కాబట్టి ఏ ఇబ్బందితోనూ వస్తారు వాళ్ళు. వాళ్ళని నవ్వుతూ పలకరించి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి కొంచెం మోటివేట్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి వాళ్ళకి నవ్వుతూ పంపించేటప్పుడు వాళ్ళ బాధతో వచ్చిన వాళ్ళు ఏడుసు వచ్చిన వాళ్ళు నవ్వుతూ పంపించడం అనేది ఒక మంచి నిజంగా చెప్పాలంటే పర్సనల్ గా అది పెద్ద సేవలా భావిస్తాను నేను. పేషెంట్స్ చాలా మంది ఇది ఒక్కదాని కోసం వస్తారు చాలా మంది ఆ పేషెంట్స్ మీరు చక్క నవ్వి పంపించేస్తారు సార్ సగం రోగం అక్కడికి తగ్గిపోతుంది అని. సో దిస్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. నాకు పక్కనే ఇలా స్వామి మాట్లాడుతూ కూడా సౌండ్ ఉంటుంటే దిస్ ఎనర్జీ కీప్స్ మీ పుషింగ్ మై సెల్ఫ్ సో దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు క్యారీ హోమ్.
0: బాగుంది. నవ్వుతూ మీరు వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు ఇది చాలా ఆదర్శం. స్వామి చెప్తారు సేవలు చేయడమే కాదు ఆ చేస్తున్న భావన ముఖ్యం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సేవలు చేయడం ఎంత ముఖ్యమో సేవలు ఏ భావంతో చేస్తున్నాం అన్నది అంతకంటే ముఖ్యం. తరచూ భగవాన్ బాబా వారు చెప్తారు భగవంతుడు భావప్రియుడు కాని బాహ్యప్రియుడు కాదు. స్వామి క్వాలిటీ చూస్తారు కాని క్వాంటిటీ చూడరు అంటారు. అందుకే స్వామి సేవల్ని నిరహంకారంగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా చేయండి అని స్వామి చెప్పారు. స్వామి చెప్పిన విధంగా చేస్తే అమితమైన సంతృప్తి లభిస్తుంది. మన యొక్క పేరు చెప్పుకోవాలన్న ఆసక్తి మన పేరు ప్రఖ్యాతులు కావాలి అన్న యావ ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో నిజమైన భగవంతుడి అనుగ్రహం మన కళ్ళ ఎదుట కనిపిస్తుంది. నేను ఒక చిన్న స్వీయ అనుభవాన్ని చెప్తాను. ఇంతకుముందు ప్రస్తావించారు కన్వీనర్ గారు, ప్రతి సంవత్సరం చలికాలంలో అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 వరకు వివిధ అర్హులైన వారికి, బస్ షెల్టర్లో ఏ విధమైన ఆచ్ఛాదన లేని వారికి, దేవాలయాల్లో ఏ విధమైన దుప్పట్లు కానీ కప్పుకోకుండా చలిలో తీవ్రమైన చలికి బాధపడుతూ నిద్రిస్తున్న వారికి, చాలా చాలా రిమోట్ ఏరియాస్లో అర్హులైన వారికి ఈ దుప్పట్లు మనం స్వామి ప్రేమకు చిహ్నంగా అందిస్తూ ఉంటాం. పాల్వంచ నుండి భద్రాచలం వెళ్లు దారిలో పెద్దమ్మతల్లి గుడి అని ఒక చాలా ప్రఖ్యాతమైన దేవాలయం ఉంది. ఒకనొక చలికాలంలో అక్కడికి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లాం. చాలా దూరంగా ఆ పెద్ద దేవాలయ ప్రాంగణంలో వెనుక భాగంలో 85 సంవత్సరాలకు పైబడిన ఒక వృద్ధ స్త్రీమూర్తి ఏ విధమైన దుప్పటి కప్పుకోకుండా చాలా చాలా చలిలో వణుకుతూ పడుకుంది. చక్కగా మనం తీసుకొచ్చిన మంచి ఒక బ్లాంకెట్ ఆమెకు కప్పడం జరిగింది. ఆమెకు ఎంతో తృప్తి అనిపించిందో ఏమో, వెంటనే లేచి, ఎవరు బాబు మీరు అంది. అప్పుడు, నిజంగా గనక నేను ఫలానా అనిల్ కుమార్ రేగళ్ళ, నేను ఇంజనీర్గా పనిచేస్తున్నాను అని చెప్పి ఉంటే, మరుసటి దినము ఎక్కువలో ఎక్కువగా తోటి పాపం వారు భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉంటారు. అందరి దగ్గర అది ఇది దేవాలయానికి వచ్చిన వారి దగ్గర అడిగి తీసుకుని ఆ డబ్బులు కానివ్వండి, వారు వేసే ఆహారం ద్వారా కానీ జీవనభృతి వారికి. తోటి అలాంటి వారితో చెప్పుకొని ఉండేదేమో, ఫలానా అనిల్ కుమార్ అంట ఇంజనీర్గా పనిచేస్తున్నాడట, ఆయన వచ్చి చక్కగా దుప్పటి ఇచ్చాడు, కానీ నేనేం చేశాను, నాకు స్వామి చెప్పిన బోధ గుర్తుకొచ్చింది, అమ్మా ఎవరైతే ఏంటి నా పేరుతో సంబంధం లేదు, భగవాన్ బాబావారు పంపినారు, భగవంతుడే పంపినాడమ్మా, ఈ దుప్పటి నీకిమ్మని భగవంతుడే పంపాడు అనంటే ఆవిడ అన్న మాటలు మనం గుర్తుంచుకోవాలి. నాయనా ఎవరో కాదు, నువ్వే భగవంతుడివి, భగవంతుడు నిన్ను పంపడం కాదు, నువ్వే భగవంతుడివి, భగవంతుడే నీ రూపంలో వచ్చి నేను చలిలో ఏ విధంగా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నానే, అయ్యో ఆ జగన్మాత ప్రాంగణంలో ఉన్నానే అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ చలికి తట్టుకోలేక భగవంతుడే నిరూపంలో వచ్చి ఈ విధంగా దుప్పటి కప్పినాడేమో అని ఆవిడ అంది. ఇక్కడ స్వామివారు చెప్పిన బోధ మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన బోధ మనకు చెప్పినారు. భగవంతుడికి గుణాతీతుడాయన, కానీ ఆయనకున్న 3 గుణములు చెప్పాలి అంటే సత్ చిత్ ఆనందము. కాని మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే, మానవుడు కూడా దివ్యాత్మ స్వరూపుడే. ఈ సత్ చిత్ ఆనందముతో పాటు రూపము నామము ఈ 2 ఉన్నాయి మానవుడికి. రూపము నామము పోగొట్టుకోవడమే సకల ఆధ్యాత్మిక సాధనల గమ్యము అని స్వామి చెప్పారు. అంటే నేను ఎప్పుడైతే నా పేరు చెప్పుకోవడానికి ఇష్టపడలేదో, నా నామము రూపాన్ని నేను పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డానో, ఆ క్షణంలో నేను భగవంతుణ్ణి అయిపోయాను. అంటే మన జీవిత పర్యంతము మన సాధన ద్వారా, మన ఆధ్యాత్మిక సాధన ద్వారా, మన నామస్మరణ ద్వారా, మన నిస్వార్థమైన సేవల ద్వారా ఈ నామమును రూపమును అహంకారమును మనం పోగొట్టుకుంటే మనము కూడా ఆ సచ్చిదానంద స్థితి అయిన భగవత్ తత్వానికి చేరువవుతాము. సేవల ద్వారా దీన్ని మనం సాధించుకోవచ్చు అని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. చివరగా మన యొక్క చర్చను మనం ముగించే ముందు సమప్ అంటే ఈ సారాంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తే, సేవల్ని నిస్వార్థంగా నిరాడంబరంగా నిశ్శబ్దంగా చేయాలి, నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన లేకుండా, అహంకారము లేకుండా, భగవదర్పిత భావంతో మన ద్వారా భగవంతుడే చేయిస్తున్నాడు అన్న భావంతో చేయాలి. ఇది స్వామివారు మనందరికీ చెప్పిన దివ్య సందేశం. ఆ విధంగా సేవలు చేస్తూ ఉంటే రక్షణ లభిస్తుంది, అహంకారం పోతుంది, మనోచాంచల్యం వీడిపోతుంది, మరొక సేవ మరొక సేవ మరొక సేవ, చివరికి భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం సంపాదించి జీవిత లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా చక్కటి సేవలు అనంత దయతో భగవంతుడు అందిస్తూ ఉంటాడు. ఇటువంటి చక్కటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి దివ్య ప్రభువుల శ్రీచరణములకు మనందరి తరఫున శతకోటి నమస్సుమాంజనులు తెలుపుకుంటూ జై సాయిరాం.

ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 5వ భాగాన్ని విన్నారు. 5వ భాగం సంస్థ నిర్వహించు సేవా కార్యక్రమాలలో పాల్గొనట గురించి విన్నారు.

దేశంలో వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటైన ఒడిశా 2008 సెప్టెంబర్ 3వ వారంలో వరద బీభత్సానికి గురైంది. కుండపోతగా కురిసిన వర్షానికి తోడు మహానదిలో వచ్చిన వరదలకి 7 కోస్తా జిల్లాలలో వేలాది మంది ప్రజలు నిలువ నీడలేక తల్లడిల్లిపోయారు. కరుణామయుడైన మన స్వామి ఆ ఆర్తుల ఆర్తనాదాలకి చలించిపోయారు. వారికి తక్షణమే దృఢమైన ఇళ్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. 700 ఇళ్లు కట్టించి స్వయంగా తమ చేతుల మీదుగా తాళంచెవులను కూడా అందజేశారు. అక్కడి ప్రజల ఒకనాటి విషాదం ఇప్పుడు ఆనందంగా పరిణమించటం మా హార్ట్ టు హార్ట్ బృందం ప్రత్యక్షంగా తిలకించింది. ఆ గ్రామీణుల అనుభవాలను ఆనందాన్ని మీతో పంచుకునే ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ ఆనంద నిలయాలు. ఈ డాక్యుమెంటరీ 2వ భాగం మీకిప్పుడు అందిస్తున్నాం. నిన్న ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ మొదటి భాగంలో వరద బీభత్సానికి గురైన వేలాది మంది ప్రజలకు ఒడిశా సాయుత ఏ విధంగా ఆహార సామగ్రిని, బట్టలను, వసతి సౌకర్యాలను కల్పించి వరద బాధితుల మన్నలను చూరగొన్నారో తెలియజేశాం. డాక్యుమెంటరీ ఆనంద నిలయాలు 2వ భాగం వినండి.

0: ఒరిస్సాలో రాష్ట్ర సాయి సేవా సంస్థ వరద బాధితులకు సహాయ సామగ్రిని అందించడం, సర్వస్వం కోల్పోయి నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆత్మీయంగా పలకరించి ఊరడించడం, వారిలో తిరిగి బతుకుపై ఆశ కల్పించడం ముమ్మరంగా సాగిస్తోంది. మరోపక్క ఎంతో ఆర్తిగా వారు చేస్తున్న ప్రార్థనలు, దయాసముద్రుడు దీనజన రక్షకుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మనసు కరిగించాయి. పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకుంటున్న సమయం అది. ఆ రోజు 2008 అక్టోబర్ 7వ తేదీ. అకస్మాత్తుగా ఉత్సవాలకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజన సందోహం నివ్వెరపోయేలా స్వామి అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు శ్రీ వి శ్రీనివాసన్ గారిని పిలిచి ఒక ప్రకటన చేయమన్నారు. ఒరిస్సాలో వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను స్వయంగా చేపట్టాలని స్వామి సంకల్పించారనేది ఆ ప్రకటన సారాంశం. శ్రీ శ్రీనివాసన్ గారి కంఠం భావోద్వేగంతో ఆర్ద్రమైంది. కరతాళ ధ్వనులు మిన్నుముట్టుతుండగా ఆయన విధి వంచితుల పట్ల భగవాన్కు గల ప్రేమను గురించి వివరించారు.
1: 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఒరిస్సా ఆర్ టోటలీ ఇనండేటెడ్. హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్.
2: ఒరిస్సాలోని 7 జిల్లాలు పూర్తిగా నీటి మునిగాయి. వందలాది గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. భగవాన్ మనస్సంతా అక్కడే ఉంది. వారి గురించి ఆలోచనలు ప్రతినిత్యం ఆయనను వేధిస్తున్నాయి. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చే నిమిత్తం ఒరిస్సా రాష్ట్రానికి తక్షణం 10 కోట్ల రూపాయలు అందజేయాలని భగవాన్ నిర్ణయించారు.
1: New houses for all those people who have lost them.
0: ఆ దశలో స్వామి నుంచి మరికొన్ని సూచనలు అందుకున్నాక శ్రీ శ్రీనివాసన్ తమ ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.
1: భగవాన్ హస్ డైరెక్టెడ్ దట్ వెన్ వి బిల్డ్ హౌసెస్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ దే మస్ట్ బి శాశ్వతం.
2: వరద ముంపునకు గురైన బాధితులకు నిర్మించబోయేవి తాత్కాలిక వసతులు కావు. అవి శాశ్వతంగా నిలిచి ఉండే దృఢమైన కాంక్రీటుతో నిర్మించిన ఇళ్లు. బాధితుల కోసం ఇళ్లు మాత్రమే కాదు, పాఠశాలలు తదితర సదుపాయాలు కూడా ఏర్పాటవుతాయి.
1: ఎవ్రీ సింగిల్ డీటెయిల్ హీఈస్ లుకింగ్ ఇన్ టు ఇట్.

ఒరిస్సాలో తాను స్వయంగా చూసివచ్చిన విషాద దృశ్యాలను శ్రీ శ్రీనివాసన్ కళ్లకు కట్టినట్టు వివరిస్తుంటే కరుణామయుడైన స్వామి తట్టుకోలేకపోయారు. తన బిడ్డలు పడుతున్న కష్టాలకు ఆయన సుకుమార హృదయం తల్లడిల్లిపోయింది. శ్రీ శ్రీనివాసన్ ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసి స్వామి ఆయనకు మరో ఆదేశాన్నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారి శ్రీ కొండలరావు, లార్సెన్ టూబ్రో సంస్థ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ ఏ రామకృష్ణుల వెంట తీసుకుని విజయదశమి వెళ్లిన మరుక్షణమే మీరు ఒరిస్సాకు బయలుదేరండి. అక్కడికి చేరాక 2 నెలల వ్యవధిలో ఆ పీడిత ప్రజలందరికీ ఇళ్లు కట్టి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒరిస్సా గ్రామీణుల కష్టాలు తొలగించి కన్నీళ్లు తుడిచేందుకు స్వామి పడిన ఆతృత తపన అలాంటివి. స్వామివారి దివ్య ఆదేశానుసారం ఆయన నియమించిన ప్రముఖుల బృందం విజయదశమి పండుగ ముగియగానే ఒరిస్సాకు బయలుదేరింది. అక్కడ వరదల్లో బాగా నష్టపోయిన కటక్, పూరి, కేంద్రపాడ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించింది. తిరిగి వచ్చాక వరద వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లింది, తమ అంచనా ప్రకారం ఆ 4 జిల్లాల్లో ప్రజలకు ఎన్ని ఇళ్లు అవసరమవుతాయి అనేది వారు స్వామికి నివేదించారు. 3వ తారీఖున స్వామి వారిని మరోసారి ఒరిస్సాకు పంపారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ, లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలను గురించి ఒరిస్సా ప్రభుత్వ అధికారులతో కూలంకుషంగా చర్చించి పథకం అమలు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేయడం, నిధులను వసతులను సమకూర్చుకోవడం ఆ 2వ పర్యటన లక్ష్యం.

0: ఇలా రెండవసారి పంపిన బృందంలో ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కు గత 8 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆశ్రమ సివిల్ ఇంజనీర్ శ్రీ సి పృష్టి గారిని కూడా స్వామి సభ్యునిగా చేర్చారు. ఒరిస్సా ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చల వివరాలను శ్రీ పృష్టి ఇలా వివరించారు.
1: చీఫ్ సెక్రటరీ అజిత్ కుమార్ త్రిపాఠి గారు వెంటనే సెక్రటరియేట్ లో మీటింగ్ పిలిచి మన ఆర్గనైజేషన్ తో స్టేట్ గవర్నమెంట్ అని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి అందరినీ వెంటనే ఆర్డర్ పాస్ చేశారు సెక్రటరియేట్లోనే. దాని మూలంగా బాటమ్ లెవెల్ ప్రతి ఒక్కటి పనిచేసి మనకి సహాయం చేయగలిగారు. వాళ్ళు ప్రతి విలేజ్ని వచ్చి మనకి స్థలం చూపించి గవర్నమెంట్ ల్యాండ్ ఎంతవరకు సహాయం చేయగలరో అంత కొన్ని చోట్ల చేశారు. కొన్ని చోట్ల డిమార్కేషన్ ఆఫ్ ప్లాట్ స్థలం డిమార్కేషన్ కూడా చేసి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అది
0: బృందం రెండవ పర్యటన వల్ల పథకం ముందుకు సాగడానికి మార్గం సుగమం కావడంతో వెంటనే పనులు ప్రారంభం కావాలని స్వామి ఆదేశించారు. అందుకే తన 83వ జన్మదినోత్సవ వేడుకలు ముగిసిన మరునాడే అంటే నవంబర్ 24వ తారీఖున ఆయన శ్రీ పృష్టిని మరోసారి ఒరిస్సాకు పంపారు. నవంబర్ 30వ తేదీనాడు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అజిత్ కుమార్ త్రిపాఠి నాదియా బరాయి గ్రామంలో పథకానికి భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా నదియా బరాయి గ్రామంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ త్రిపాఠి తన ప్రసంగంలో ఇలా పేర్కొన్నారు.
2: వారు తలపెట్టిన పథకంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన స్వామికి నేనెంతో రుణపడి ఉన్నాను. నాకున్న పని ఒత్తిడి వల్ల ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు వీలు పడదు. అయినా ఈ కార్యక్రమానికి రావాలని ఉవ్విళ్లూరాను. అనుకున్నట్లే రాగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు సభలు సమావేశాలకు దూరంగా ఉండటం నాకు అలవాటు. కానీ ఈ పథకం పూర్తిగా భిన్నమైంది. మీకు మేలు జరగాలని స్వామి ఆరాటపడుతున్నారు. ప్రియమైన గ్రామీణులారా, స్వామి నుండి ఈ వరాన్ని పొందిన మనం ఎంతో అదృష్టవంతులం. అందువల్ల మీలో మీకేమైనా విభేదాలు గాని ఉంటే వాటిని పక్కన పెట్టి ఈ పథకాన్ని అమలు చేసే ఇంజనీర్లు గుత్తేదారులకు మనస్ఫూర్తిగా సహకరించండి.
0: శ్రీ త్రిపాఠి తన ప్రసంగంలో పథకం అమలు చేసేటప్పుడు ఎదురుకాగల రకరకాల చిక్కులను వివరించి వాటిని ఎలా అధిగమించాలో కూడా సూచించారు. స్వామి మాటలను గుర్తు చేస్తూ గ్రామీణులంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పారు.
2: ఉన్నది మతం ఒక్కటే, ప్రేమ మతం. భాష కూడా ఒకటే, హృదయానికి సంబంధించిన భాష. దేవుడు ఒక్కడే, ఆయన లేని చోటు లేదు. ఇక్కడ పూరిలోనూ చివరికి పుట్టపర్తులోనూ ఉన్నది ఆయనే. మనందరిలోనూ ఉన్నది కూడా ఆయనే. మనం ఆయన కోసం పనిచేద్దాం.
0: ఉత్తేజకరమైన ఆయన ప్రసంగానంతరం గ్రామీణులకు ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ క్షణం నుంచే పథకం పనులు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. మరో 4 రోజుల్లోనే కటక్ జిల్లా మణిబాడోలో పనులకు శ్రీకారం చుట్టారు. ఆ వెనువెంటనే కేంద్రపాడా జిల్లాలోని పెంఠో, సంసోరా ఇంకా మరికొన్ని గ్రామాల్లోనూ, పూరి జిల్లాలోని బిలిపోడాలోనూ పనులు ప్రారంభమయ్యాయి.

0: రెండు వారాల్లోగా 5 చోట్ల పనులు చురుకుగా సాగనారంభించాయి. నెల గడిచేసరికి పని జరిగే ప్రాంతాల సంఖ్య 12 పెరిగింది. మొత్తం 3 జిల్లాలలో 16 గ్రామాలలో 700 ఇళ్ల నిర్మాణం జరిగింది. శ్రీ సి పృష్టి 2వ కుమారుడు శ్రీ రామేశ్వర్ బాబావారి ఆదేశానుసారం ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలను తనిఖీ చేయడంలో తన తండ్రికి సాయపడేందుకు ఆయనతో భువనేశ్వర్లో 1 సంవత్సర కాలం పాటు ఉండి వచ్చారు. మాతృభాష తెలుగు కాకపోయినా వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లను శ్రీ రామేశ్వర్ పృష్టి తెలుగులో ఎలా వ్యక్తం చేయడానికి ప్రయత్నించారో వినండి.
1: స్వామి చెప్పినట్టు ఒరిస్సాలో 3 జిల్లాలో ఈ ఇళ్లు కట్టడం జరిగింది. అది పూరి, కటక్, కేంద్రపడ. ఈ 3 జిల్లాల్లో 16 గ్రామంలో ఇళ్లు కట్టడం జరిగింది. పూరి జిల్లాలో బిల్లిపడ, నిర్మల, ఖడికెర ఈ 3 గ్రామంలో, కటక్ జిల్లాలో మణిబాడ్, జార్కట, ఖండహోత, కేవటపట్న, రహంబా, సిఠళ ఈ గ్రామంలో ఇల్లు కట్టడం జరిగింది. తర్వాత కేంద్రపడ జిల్లాలో నడియాబరి, పెంఠ, సంజురి, సంసర, నళదియాపడంద, మళిక్పడ, మహానంగళ ఈ గ్రామంలో ఇల్లు కట్టడం జరిగింది. కేంద్రపడలో ఇది 200 విలేజ్ ఇళ్ళు అయినాయి. మరి పూరిలో 225, కటక్లో 275. సమస్యలో చూస్తే వాళ్ళకి ఉన్న స్థలం కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత ఒక విలేజ్లో చేయాలంటే వాళ్ళ స్థలాలు వేరువేరుగా ఉంటుంది, ఒక్క చోట ఉండదు. అది మన సామాన్ తీసుకొని స్టీల్, సిమెంట్, శాండ్, బ్రిక్స్ పెట్టాలంటే మొత్తం విలేజ్లో వేరే వేరే చోట పెట్టాలి. ఆ ఏరియాలో అంత మంచి రోడ్స్ కూడా లేవు. నాకు గుర్తుంది, ఒకసారి మేము బిల్లిపడకి వెళ్ళాము. అప్పుడే ఆ సిమెంట్ ట్రక్ వచ్చింది. వాడు గ్రామం బయటనే ఉన్నాడు. చెప్పాను లోపల తీసుకుని రా, అక్కడ కావాలి అక్కడ పెట్టాలి. నేను ఉన్నాను చెప్పాను కాబట్టి లోపల తీసుకుని వచ్చాడు. కానీ ఆ రోడ్ అంత బాగలేదు, అక్కడ టైర్ మట్టి లోపల వెళ్ళిపోయింది. తర్వాత సిమెంట్ అన్లోడ్ చేశాక ఇంకొక ట్రాక్టర్ పిలిచి ట్రక్ని పుల్ చేసి తీసాము అక్కడి నుంచి. ఈ ట్రాక్టర్ షిఫ్టింగ్లో చాలా వరకు విలేజర్స్ కూడా హెల్ప్ చేశారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఫీల్డ్స్కి వెళ్ళిపోయి ఉంటే లేబరర్స్కి పెట్టి చేపించాం. మేము భువనేశ్వర్లో అప్పుడు ఉన్నాము. ఇటుపక్క పూరి ఒక్క వైపు ఉండేది. పూరిది లాస్ట్ విలేజ్ నియర్లీ 120 కిలోమీటర్స్ భువనేశ్వర్ నుంచి. అటుపక్క కేంద్రపడ లాస్ట్ విలేజ్ నియర్లీ 200 కిలోమీటర్స్. పని అన్ని చోట్ల జరిగేది. మేము ఒక్కరోజు అన్ని చోట్ల సూపర్విజన్కి వీల్లేదు. మాక్సిమం ఒక రోజులో 2 విలేజెస్ మేము కవర్ చేసేవారు. అట్లా చూస్తే ఒక వారం రోజులో ఒక విలేజ్కి ఒక్కసారే వెళ్ళేవారు. అందుకే ఆ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉండింది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ తప్పు చేశారు, మేము చెప్పాము వాళ్ళకి ఇట్లా చేయకూడదు ఇట్లా చేయండి, మేసన్స్, వైర్ బైండర్స్ వాళ్ళు ఎప్పుడు స్వప్నంలో కూడా అనుకోలేదు వాళ్ళకి ఇట్లాంటివి ఇళ్ళు దొరుకుతాయని. ముందు గవర్నమెంట్ స్కీమ్స్ ఉండేది, ఇందిరా ఆవాస్ స్కీమ్. దాంట్లో ఏం చేస్తారంటే మీరు ఫౌండేషన్ చేస్తే వాళ్ళు ఏదో ఇస్తారు అమౌంట్, 5000 or 10000. మరి తర్వాత డోర్ హైట్కి వెళ్తే ఇంకా 5000 or 10000 ఇస్తారు. అని మొత్తం డబ్బు కూడా రాదు. ఆ ఇచ్చిన డబ్బు ఆ పనికి సరిపోదు. అందుకే కొన్ని చోట్ల మేము చూసాము హాఫ్ హాఫ్ ఇళ్ళు కూడా అట్లే ఉండిపోయేది. ఇక్కడ మేము స్వామి చెప్పినట్టు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చాము. వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఇల్లు దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు వాళ్ళకు కూడా కొన్ని చెట్ల డౌట్స్ కూడా వచ్చాయి, ఇట్లా చేసి ఎవరైనా ఇస్తారా అని, వీళ్ళకి ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందా అని. ఇప్పుడు ఇల్లు అయ్యాక మరి అందరూ స్వామి భజనలే, స్వామి ప్రతి గ్రామం సాయి గ్రామం అయిపోయింది. ఇప్పుడు
0: పథకాన్ని ప్రకటించినప్పుడే స్వామి నాణ్యత గురించి, కాల వ్యవధి గురించి ప్రస్తావించారు. ఇదే అంశాలను ఆయన ఆ తరువాత పథకంతో సంబంధం ఉన్న శ్రీ శ్రీనివాసన్ తదితరులకు గుర్తు చేస్తూ వచ్చారు కూడా. సాయి ప్రేరణతో చేపట్టిన ఏ పథకంలోనైనా నిర్మాణ కౌశల్యం, అతి చిన్న అంశంపై కూడా శ్రద్ధ, భావి అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భగవానిచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలను శ్రీ పృష్టి ఇలా వివరించారు.
2: మెళ్ళ మునుపు స్వామి ప్రత్యేకంగా పిలిచి, వాళ్ళు రెసిడెన్స్లే ఎదురు మందిరంలో పిలిచి చెప్పారంటే ప్రతి ఇంటికి ఇళ్ళు ఎత్తుగా కట్టాలి, మళ్లీ వాన వచ్చినా వరదలు వచ్చినా డ్యామేజ్ చేయకూడదు, నంబర్ వన్. రెండోది, వాళ్ళు సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఇంటికి వరద మళ్ళ ఫ్లడ్ వచ్చినా ఆ సామాన్లు వాళ్ళు బై ఛాన్స్ ఇంటి నుంచి వెళ్లిపోయినా సామాను పాడవకూడదు. ఆ అభిప్రాయంలో లాఫ్ట్ డోర్ లెవెల్లో లాఫ్ట్ పెట్టాలి. తర్వాత వాళ్ళకి వంటగదిలో ప్లాట్ఫారం వంట చేయడానికి సౌఖ్యాలు కుదిరించాలి. వెనకాల బట్టలు కడగడానికి, పాత్రలు కడగడానికి సౌఖ్యం పెట్టుకోవాలి. తర్వాత ప్రతి ఇంటికి మనం మళ్లీ వరద వచ్చినా ఏదైనా డ్యామేజ్ చేయబడినట్టుగా పరిపరి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో రూఫ్ లీకేజ్ అవ్వకన్నా వర్షం పడితే అది కూడా మీరు చూసుకోవాలని, ఇది ముఖ్యంగా. కొన్ని చోట్లలో లూజ్ సాయిల్ ఉంటుంది, ఫౌండేషన్ ఓపెన్ ఫౌండేషన్ లో కిట్టదు, దానికి మీరు ఐడియా చేసి దిట్టైన ఫౌండేషన్ పెడితే మళ్లీ వరదలు వచ్చినా అది స్కవరింగ్ చేసి ఆ ఇళ్ళకి పాడుకొట్టు చేయకూడదు. ఒక ఇంటికి ఫ్రంట్ లో ఒక వెరండా, తర్వాత మెయిన్ మాస్టర్ మల్టీపర్పస్ హాల్, అది బెడ్రూమ్ కామన్, తర్వాత కిచెన్, తర్వాత వెనకాల స్నానం కమ్ పాత్రలు కడిగే గది, కొద్ది దూరంగా టాయిలెట్, చుట్టుకారి ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు జంతువులు ఆవులు గట్ట తెచ్చి పెట్టుకోవడానికి పక్కన దారి ఉండాలి, అది వెనకాల జంతువులు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి. ఇది మెయిన్ పాయింట్స్ అని స్వామి స్పష్టంగా చెప్పారు.
0: భగవాన్ తనకు ఆ పని అప్పగించినప్పటి నుంచి దానికే అంకితమైపోయిన శ్రీ పృష్టి నిర్మాణపు పనుల పర్యవేక్షణకు వీలుగా ఉంటుందని రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోనే మకాం పెట్టారు. మీరు ప్రశాంతి నిలయానికి దూరంగా ఉంటున్నారు, స్వామి దర్శన భాగ్యం కరువైందని మీకు చింతగా లేదా అని మేము అడిగిన ప్రశ్నకు ఆయన ఎందుకుండదు అని ఎదురు ప్రశ్న వేశారు. మళ్లీ ఆయనే ఇలా అన్నారు.
2: మేము ఒక సంవత్సరం ఒరిస్సాలో ఉండే మూలంగా మేము చాలా సంతోషంగా చాలా అదృష్టాన్ని అనుకుని అక్కడ పనిచేసేవారు. ఎందుకంటే మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి వచ్చేవారు, స్వామి పిలిపించేవారు కూడా వచ్చి ఏదో పండగలకి. మొదటిసారి 300 ఇళ్ళు తయారైన వెంటనే ఆ ఊరిని తీసుకొచ్చి శ్రీరామనవమి రాజే అదే రోజు మొదటి పండుగ ఏప్రిల్లే స్వామి వాళ్ళందరినీ బట్టలు అన్ని రకాల సామాన్లు పెట్టుకోరు ఇక్కడ. ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి ఉంటే ఇక్కడికి చాలా సంతోషంగా వెళ్లే మునుపు మాకు స్వామి డైరెక్ట్ నాకు చెప్పారు ఏంటంటే, నువ్వు వెళ్ళు, నీకేం కావాలా, నాకేం వద్దు స్వామి, మీరే మా ఇంట్లో ఉంటే చాలు మాకు, ఇదే అన్నా. అంటే నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు, నేను ఫుల్ కేర్ తీసుకుంటాను. అప్పుడు నా మిసెస్ని చెప్తే ఆవిడ కూడా చాలా సంతోషించింది. తర్వాత నేను స్వామి నాన్న, స్వామి మాకు ఇంకేం కావాలంటే నాకేం అవసరం లేదంటే విభూతి సృష్టించి వెంటనే మాకు అది పెట్టి ఒక ఉంగరం క్రియేట్ చేసి కూడా ఇక్కడ పెట్టేసి పాద నమస్కరించి అప్పుడే ఎదురు మందిరంలో ఆ డైనింగ్ హాల్లో బోయిని పెట్టారు.
0: కేంద్రపారా జిల్లాలోని నమూనా గృహాన్ని సందర్శించినప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజల భక్తి ప్రపత్తులు మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి. ఊరి మొగలోనే స్వామి పూజకొక వేదిక, దానిపై పందిరి వేసి ఉన్నాయి. లేత గులాబీ, లేత పసుపు రంగుల్లో ఉన్న నమూనా గృహానికి మేము ఛాయాచిత్రాలు తీశాం. ఆ సమయానికి ఆ ఇల్లు పొందిన లబ్ధిదారులు అక్కడికి వచ్చారు. వారిని పలకరిస్తూ ఇల్లు చూస్తే మీకేమనిపిస్తోంది అని అడిగాం. దానికా ఇంటి ఇళ్లాలు జలజలరాలుతున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంటూ ఇలా చెప్పింది.
3: ఆనందంతో కన్నీళ్లు ఆగటం లేదు. మాకు ఇంత అందమైన ఇల్లు ఎవరివ్వగలరు? ఆ దేవుడు తప్ప.
0: ఆ మాటలంటున్నప్పుడు ఆమె కంఠం పూడుకపోయింది. మాకు కూడా మాటలు కరువయ్యాయి. కొంతసేపు అయ్యాక, సాయిబాబా మీకు ముందే తెలుసా అని అడిగాం. దానికామె,
3: తెలీదు, ఇంటితో సహా ఉన్నవన్నీ వరదలో కొట్టుకుపోయాక బతుకు భారమయ్యింది. సరిగ్గా అప్పుడే కొందరు మా గ్రామానికొచ్చారు. మాకు అటుకులు, చక్కెర, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, దుప్పట్లు ఇచ్చారు. అంతేకాదు, మా ఇల్లు కూలిపోయి బురదతో నిండిపోయి ఉంటే దాన్ని శుభ్రం చేసుకోవడానికి వారు ఎంత సహాయం చేశారో మాటల్లో చెప్పలేను. పైగా మాతో వారెంతో ప్రేమగా మాట్లాడారు. ధ్వంసమైన మా ఇల్లు తిరిగి నిర్మించి ఇస్తామని, మాకు అండగా ఉంటామని చెప్పారు. మా ఆరోగ్యం ఎలా ఉన్నది పరీక్షించి మందులు కూడా ఇచ్చారు. తరువాత వచ్చినప్పుడు మాకు కొత్త బట్టలిచ్చారు. మీరెవరు అని అడిగితే మమ్మల్ని సాయిబాబా పంపారని చెప్పారు. సాయిబాబా గురించి మేం తెలుసుకున్నది అప్పుడే. మర్నాడు వారు మళ్లీ వచ్చి మీకు సరికొత్త పక్కా ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు. మా చెవుల్ని మేమే నమ్మలేకపోయాం. మాలాంటి నష్టజాతకులకు సహాయపడగలిగేది ఆ దేవుడు ఒక్కడే. బాబాదయ్య మామీద ఉంది కాబట్టి ఇకపై మేము ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలమన్న నమ్మకం కలిగింది. మేము ఆయన్ని రోజూ కొలుస్తున్నాం.
0: చెప్పడమయ్యాక ఆ మహిళ చుట్టుపక్కల ఉన్న పిల్లలను చేరబిలిచింది. వారంతా చేతులు జోడించి కనులు మూసుకుని పాడడం ప్రారంభించారు.

0: 1940లో తాను సాయిబాబానని ప్రకటించిన అనంతరం బాబా స్వయంగా పాడిన తొలి భజనై. అది వింటూ మైమరిచిపోయి పిల్లలను అభినందించి ఆ మహిళకు వందనాలు అర్పించి సెలవు తీసుకున్నాం. ఆ తర్వాత మేము కటక్ జిల్లా సిఖోళ్లో ఇళ్లు నిర్మిస్తున్న చోటికి వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి ఎండను కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్నాడు. విశ్రాంతి కోసం ఓ క్షణం పని ఆపినప్పుడు అతన్ని, అంతలా రెక్కలు విరుచుకుంటున్నావు, నీకు కష్టంగా లేదా అని అడిగాం. మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ అతను ఇలా అన్నాడు.
1: లేదండి, చాలా సంతోషంగా ఉంది. సాయిబాబా మాకు ఇల్లు కట్టించిస్తున్నారు, మాకెంతో సంతోషంగా ఉంది. మేమంతా రోజు కూలి కోసం పనిచేసేవాళ్ళం. మా అంతటి మేముగా ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం మా కల్లో కూడా సాధ్యం కాని పని. ఎన్నో ఏళ్లుగా మేం గాలికి వానికి కూలిపోయే పూరిగుడిసెల్లో బతుకుతున్నవాళ్ళం. పక్కా ఇళ్లు మహాబోటి వాళ్లకు కాదులే అని సరిపెట్టుకునేవాళ్ళం. కాని సాయిబాబా దయామేడు, మా కోసం ఇంత అందమైన ఇళ్లు కట్టించిస్తున్నారు. ఈ ఇళ్లు మాకు బాబా జాలితో ప్రసాదించిన వరాలు. అందుకే రోజు ఒళ్లు దాచుకోకుండా వీలైనంత ఎక్కువసేపు కష్టపడుతున్నాం. ఇంకో మాట కూడా చెప్పాలండి, ఈ పని పూర్తయిపోయాక ఈ ఊర్లో శ్రీ సాయిబాబాకు ఓ గుడి కట్టాలని అనుకుంటున్నాం. అందులో మేమంతా రోజు ఆయన్ను మనసారా పూజించుకుంటాం.
0: తమకు బాబా పట్ల భక్తిని ఆ నిరుపేద కష్టజీవులు రోజంతా అంకితభావంతో చేసే శ్రమరూపంలో వ్యక్తం చేయడం మమ్మల్ని కదిలించింది. పునాది పని నడుస్తున్న ఓ ఇంటి వద్ద వారు పెద్ద బాల్చీలతో కాంక్రీటు మిశ్రమాన్ని లోతుగా తవ్విన గుంటల్లో నింపడం గమనించాం. అయితే మిగిలిన చోట్ల పనికి సిఠోలో పనికి కొంత వ్యత్యాసం కనిపడింది. అదేమిటో తెలుసుకోవాలన్న మా కుతూహలాన్ని కనిపెట్టి ఒరిస్సాలో శ్రీ సత్యసాయి ధర్మనిధి సమన్వయకర్త స్వయంగా సివిల్ ఇంజనీరు అయిన శ్రీ ఎస్ మహాపాత్ర ఇలా తెలియజేశారు.
2: దేర్ ఈజ్ ఎ క్లే సాయిల్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్ సాయిల్ యాజ్ పర్ ది ఇంజనీరింగ్ నార్మ్. వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ది సాయిల్ ఇట్ ఎక్స్పాండ్స్.
1: భూమి గట్టిగా ఉండే చోట 4-5 అడుగులు తవ్వి స్తంభాలు లేపేస్తాం. కానీ ఇక్కడున్నది డొల్లగా ఉండే రేగడి మట్టి. భూమిలో గట్టితనం లేకపోవడం వల్ల మీరిక్కడ చూస్తున్న పైల్ తరహా పునాదులు వేస్తాం. లోతుగా తవ్విన గుంటల్లోకి దాదాపు 10 అడుగుల పొడవైన గొట్టాలు దింపి వాటి ద్వారా కాంక్రీటు మిశ్రమాన్ని గోతుల్లో నింపుతాం. అందువల్ల నీరు చేరిన, వరదలొచ్చిన పునాది చిక్కు చెదరకుండా ఉంటుంది. ఈ కోస్తా జిల్లాల్లో భూమి గట్టిగా ఉండక గుల్లగా ఉంటుంది కాబట్టి పని జరుగుతున్న మొత్తం స్థలాల్లో, సగానికి పైగా స్థలాల్లో ఈ తరహా పునాదులే వేస్తున్నాం. ఈ పద్ధతిలో బోరుబావి తవ్వే పరికరంతో గుంటం తవ్వి అందులో కాంక్రీట్ నింపుతాం. ప్రతి ఇంటికి ఇలాంటివి 9 గుంటల వరకు ఉంటాయి. స్తంభాలు భూమట్టం దాకా వచ్చాక వాటిని అడ్డ స్తంభాలతో చదరంలా ఏర్పడేలా కలుపుతాం. వాటిపైన గోడలు లేస్తాయి. విచిత్రం ఏమిటంటే ఈ పద్ధతిలో పునాదులు వేయడం ఇతర పద్ధతుల కన్నా చవక, తేలిక. కాని ఈ సంగతి తెలియకపోవడం వల్ల, అందుకు అవసరమైన ప్రత్యేక సాధనాలు అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్యులు ఈ పద్ధతిలో పునాదులు నిర్మించుకోలేకపోతున్నారు.
0: పనులు జరుగుతున్న స్థలాల్లో అత్యాధునిక పరికరాలు వాడుతున్నట్లు గమనించాం. ఇక బాబా పట్ల కృతజ్ఞత ఉప్పొంగే హృదయాలతో గ్రామస్తులు ఇళ్ల నిర్మాణం పనుల్లో త్రికరణ శుద్ధిగా పాల్గొంటూ కష్టపడుతున్నారంటే అందులో ఆశ్చర్యపడాల్సిందేముంది? ప్రత్యక్షంగానో పరోక్షంగానో దైవంతో సంపర్కం కలిగిన వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది. మేము అక్కడ గ్రామస్తులు, సాయి కార్యకర్తలు, శ్రామికులు, అధికారులు, ఇంజనీర్లతో జరిపిన ఇష్టాగోష్ఠులలో అటువంటి ఉదాహరణలు ఎన్నో మా దృష్టికి వచ్చాయి. కేంద్రపాడా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు శ్రీ రామచంద్ర స్వైన్ ఏమన్నారో చూడండి.
3: ప్రథమ జతవే గాంకు ఆమె నెల్లు సుమన జతవే జాణిలే
1: భూమికి సంబంధించిన ఆస్తుల విషయంలో ఇక్కడ గ్రామస్తులు చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఒక అంగుళం భూమిని వదులుకునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. భూతగతాలు వస్తే కొట్లాటకు కూడా వెందీయరు. ఈ పథకానికి సంబంధించినంత వరకు బాబా తమ పట్ల చూపిన ఆదరణ వారిని ఎంతగా కదిలించిందంటే వారు తమ తగాదాలను మరిచిపోయి భూమిని ఇవ్వడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం లభిస్తున్న ధర కన్నా తక్కువకైనా సరే ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఓ చిన్న సంగతి చెప్తాను. కొన్ని వారాల క్రితం సంసార గ్రామంలో మొత్తం 24 ఇళ్లతో ఓ పేటను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అందుకోసం అదనంగా మరికొన్ని ఇళ్లు నిర్మించడానికి మాకు 2178 చదరపడుగుల స్థలం అవసరమైంది. స్థలం యజమాని ఆ స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించాడు. కాని ఎందుకో ఇదిగో అదిగో అంట మొదలుపెట్టాడు. పత్రాలు దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తుండటంతో నాకు చెమటలు పట్టసాగాయి. భూమి లేని ఎందరో అర్హులైన వారిని వదిలేసి పథకాన్ని ఆమోదానికి పంపడం నాకిష్టం లేదు. రాత్రంతా ప్రార్థన చేస్తూ గడిపాను. మర్నాడు ఉదయమే ఆ స్థలం యజమాని కొడుకు ముంబై నుంచి వచ్చాడు. భూమి తాలూకు దస్తావేజులు నాకు అందజేశాడు. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో సాయి అదృశ్యహస్తం పనిచేయడం నాకు తెలుసు. మేమిక్కడికి రాకపోవడం ఈ ఊళ్ళో 2 వర్గాలుండేవి. ఇప్పుడు వారంతా కలిసిపోయారు. భగవాన్ మీద భక్తే వారిని ఏకం చేసింది.
0: శ్రీ రామోస్వాయి వయస్సు 60కి పైమాటే, కాని ఆ ప్రాంతంలోని సాయి సేవకులు అందరిలో ఆయనే ఎంతో చలాకీగా పనిచేస్తున్నాడు. అంతలా శ్రమించడానికి మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని అడిగితే ఆయన ఇలా జవాబిచ్చాడు.
1: నాకు తెలియదు, ఏదో తెలియని శక్తి నాకు నెలలో కనీసం 28 రోజుల పాటు చురుగ్గా పనిచేయగల జీవసత్వాలను ఇస్తోంది. 24 గంటలు పనిచేసినా అలుపనేది లేదు. ఆ పేదవారితో కలిసిపోయి వారికి నా ప్రేమను పంచిస్తుంటే నాలో ఏదో నూతన శక్తి నిండుతున్నట్టు ఉంటోంది. విజ్ఞాన శాస్త్రం బోధించే ఉపాధ్యాయునిగా నా జీవితం అంతా గడిచిపోయింది. ఇప్పుడు బాబా నాకు తన పనిని నెరవేర్చే అమూల్యమైన అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించారు. అది ఇన్నేళ్లుగా నేను విధి నిర్వహణలో అంకితభావంతో కష్టపడినందుకు నాకు లభించిన బహుమతిగా భావిస్తున్నాను. నా ఆనందాన్ని, స్వామికి నా కృతజ్ఞతను తెలిపేందుకు నాకు మాటలు చాలవు.
0: ఉత్సాహంతో మెరుస్తున్న కళ్లతో ఆ ప్రాంతంలోని గ్రామస్తులలో ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందించే ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు విధివిగా చేపట్టడానికి సంకల్పించినట్లు ఆయన మాతో చెప్పారు. వయోవృద్ధుడైన ఆ సాయి సేవకుడు, అన్ని వేళలా సాయి నాతోనే ఉన్నట్లుంటుంది అంటూ తన కథను ముగించారు. రోజు కూలీ కోసం పనిచేసే శ్రామికుడు మొదలుకొని రాష్ట్ర సాయి సంస్థ అధ్యక్షుని వరకు వారు పథకం అమలులో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేది స్వామి పట్ల వారికున్న కృతజ్ఞతాభావం, సేవా తత్పరతలే. కేంద్రపాడా జిల్లాలోని పెంఠో గ్రామంలో మాతో మాట్లాడిన ఓ తాపీ మేస్త్రి ఇలా అంటాడు.
4: మోర ఇటు కమ కరియా మాస హేగలని సార్ ఆ ఈ కమ మొత్తం బహుత్ భల లాగు సార్.
1: దేవుడు పనిచేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఇల్లు మా కరల సౌధాలే. ఆ దేవుడే మా ఇంటి కొలువై ఉంటాడని మాకనిపిస్తోంది. మేమంతా అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
0: జీవితంలో నీకు ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు అతను మరో ఆలోచన లేకుండా చెప్పాడు.
1: భగవాన్ కు పూజ చేసుకునేందుకు మాకు గుడి కావాలి. వారి కృప మాకు తోడుగా ఉండాలి. ఆయనకు మరింత చేరువ కావాలన్నది మా ఆకాంక్ష. మేము ఆయన ప్రేమలో ప్రశాంతంగా జీవించాలి.
0: డాంబికత్వం లేని అతని పలుకుల్లో నిజాయితీ ఉట్టిపడింది. ఒక్క క్షణం వృధా కావడం కూడా ఇష్టం లేనట్లు మాతో సంభాషణ ముగియగానే అతను పారపట్టుకుని తన పనిలో నీలమైపోయాడు. పెంఠో గ్రామంలో తలపాగా చుట్టి పెదాలపై చిరునవ్వు చిందిస్తూ మాతో మాట్లాడిన మరో మాం అని అడిగినప్పుడు అతను మరో ఆలోచన లేకుండా చెప్పాడు.
1: భగవాన్ కు పూజ చేసుకునేందుకు మాకు గుడి

0: ముందు 15 దిన కామ కొలేను.
1: సాయిబాబా ఎలా ఉంటారో నేను ప్రత్యక్షంగా చూడలేదు, అయినా ఇల్లు చూస్తే నాలో రోమాంచకంగా ఉంది. ఈ రోజే బాబా కనిపించి ఎలా ఉన్నావని అడిగితే ఒక్కటే చెబుతాను, ఇంతకు ముందు గొప్ప దుఃఖంలో ఉన్నాను, వరదలు మా జీవితాల్ని అతలాకుతలం చేసేసాయి, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. నిజానికి ఆయన పేరు తలుచుకుంటేనే మా భయాలన్నీ తొలగిపోతున్నాయి. ప్రస్తుతం నేను తలదాచుకుంటున్న చోటుకి చేరేసరికి తరచు మధ్యరాత్రి వేళ దాటుతుంది, కానీ నాకు అది కష్టం అనిపించదు. నేనిక్కడ రోజుకు 12 గంటలకు పైగా పనిచేయమన్నా సంతోషంగా చేస్తాను. ఈ అనుభవం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది.
2: మాతో మాట్లాడుతూ కూడా అతను తన పని ఆపలేదు. అతనికి ఆ పని ఒక బాధ్యతగా కాక ఓ వరంలా ఉన్నట్లుంది. ఆ గ్రామాల్లో పనిలో నైపుణ్యమున్నవారు, లేనివారు, పిన్నలు, పెద్దలనే తేడా లేకుండా చివరికి ఆర్తితో సాయిని ప్రార్థించి భర్తను కాపాడుకున్న భక్తురాలు శ్రీమతి పుష్పలతా బెహ్రా పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సంబరంగా చేతనైన పనిచేస్తున్నారు. మీకిప్పుడు ప్రార్థనలో పూర్తి విశ్వాసముందా అని మేము శ్రీమతి బెహ్రాను అడిగినప్పుడు ఈ విధంగా ఆమె జవాబిచ్చింది.
3: మా ప్రాణాలు కాపాడిన దేవుడు మాకిప్పుడు తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఆయన మాకెప్పుడూ ఇలాగే తోడుగా ఉండి ఆదుకుంటాడని చెప్పగలను. సాయిబాబా భక్తులు ఏ రోజున మా గడ్డపై కాలు పెట్టారో ఆనాటి నుంచి మాకు అంత మంచే జరుగుతోంది. మనసు తేలికపడి ఎంతో హాయిగా ఉంది.
2: ఏ ఆదాయం లేని మరో నిరుపేద శ్రీ రిషి మొల్లిక్కు 5 పిల్లలు బిలిపోడాలో ఉంటాడు. వారికి చిన్న గుడిసె కూడా లేదు. జీవితంలో కష్టాలు తప్ప మరేమీ ఎరుగడు. తన కళ్ల ముందే తన ఇంటి కోసం పునాదులు వేయడం చూసి ఇలా అన్నాడు.
1: ఎన్నో ఏళ్లుగా చేస్తున్న మా ప్రార్థనలు ఫలించాయి. పొత్తుకు ఉగ్గానే పోయి శాద్దీరందుకు ఓ గూడంటూ ఉంటే ఎంతో కొంత సంపాదించుకుని ఆనందంగా బతికేయగలం. అయితే మేం మరోటి అడగాలనుకుంటున్నాం. మేము శ్రీ సాయిబాబాను ఎప్పుడూ చూడలేదు. దయచేసి మమ్మల్ని ఆయన వద్దకు తీసుకుపోగలరా? మా ముసల్దాన్ని కూడా నాతో తీసుకురావచ్చా? బాబ్బాబు, ఎలాగైనా ఈ సాయం చేసి పెట్టరు. ఆయన్ను చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఆయన మాకు ఎంత సాయం చేశారని. నా దగ్గర ఆయన ఫోటో ఒకటి ఉంది. రోజూ ఆ ఫోటోపై గంధం చల్లి పువ్వులతో పూజ చేస్తున్నాం. కాని కనీసం ఒక్కసారైనా ఆయన్ని మా కళ్ళారా చూడాలనుంది.
2: మేము నిర్ఘాంతపోయి అతనికేసే చూస్తూ ఉండిపోయాం. స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని తపించిపోతున్న అతని భక్తిలోని నిజాయితీ ముందు మేమెంతో చిన్నవాళ్లమనిపించింది. క్షణం తరువాత పేర్కొని అతనితో చెప్పాం, తప్పకుండా తీసుకువెళ్తాం, నువ్వు సాయిని చూస్తావు, నువ్వు అడగకుండానే నీకు ఎన్నో ఇచ్చిన ఆ దేవుడు నీ కోరికను తప్పక తీరుస్తాడు. చెప్పడమైతే చెప్పేశాం, కాని అది ఎలా సాధ్యపడుతుందో మాకే తెలియదు. కాని ఒకటి మాత్రం నిజం, ఏదో ఒక రోజున తప్పకుండా అతని కోరిక మాత్రం నెరవేరుతుంది. స్వామిని చూడాలన్న కోరిక ఋషి మల్లికి ఒక్కనిదే కాదు, మేము వెళ్లిన ప్రతి ఊరిలోనూ ప్రతి ఒక్కరూ అదే కోరిక వెలుగుచ్చారు. కేంద్రపాడ జిల్లా సంసోరా గ్రామవాసి శ్రీ ప్రమోద్ జేనా మమ్మల్ని ఇలా అడిగారు.
1: గాలికి తిరిగే మాకు పక్క ఇళ్లు లభిస్తున్నాయి. ఇళ్లతో పాటు దైవాన్ని కూడా పొందడం అంతకు మించిన బహుమతి. మేమిక దైవం నివసించే ఇళ్లలో ఆయనతో సహవాసం చేస్తాం. ప్రతి ఇంటిని ఆయన కోవెలుగా తీర్చిదిద్దాం. మా జీవితాన్ని సంపూర్ణంగా భగవానికి అంకితం చేసుకోవాలనుకుంటున్నాం. మాకు మిగిలింది ఒక్కటే కోరిక, ప్రశాంతిలనే వెళ్లాలి. ఒక్కసారైనా మా ప్రభు ముఖారవిందం చూసి రావాలి. అందుకు అవసరమైన సొమ్ము సమకూర్చుకునేందుకు రానున్న వారాల్లో మరింత శ్రమపడి బాగా సంపాదించి ఆదా చేస్తాం. దయచేసి మమ్మల్ని ఒక్కసారి ప్రశాంతిలనే ఆయనకు తీసుకుపోండి.

0: నివేదిక సమర్పించాం. నిరుపేదలైన ఆ గ్రామస్తులు హృదయపూర్వకంగా వెలిబుచ్చిన అభిప్రాయాలను ఆయనకు నివేదించాం. అవి స్వామి మనసును కదిలించాయి. ఇళ్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేస్తే బాబాయే స్వయంగా వారికి ఇంటి తాళాలను అందజేసి ఆ కుటుంబాలను ఆశీర్వదించగలరని అనుకున్నాం. ఆ గ్రామస్తుల గురించి ప్రస్తావించిన తక్షణమే ఉద్వేగం తట్టుకోలేక స్వామి కళ్లు చెమర్చాయి. తన కోసం వారు పడుతున్న హృదయవేదన ఆయనకు తెలియనిది కాదు. భక్తులను ఎప్పుడు ఆశీర్వదించాలో, ఎక్కడ అనుగ్రహం చూపాలో, వారి హృదయాలను ఎల్లలెరుగని తన దివ్య ప్రేమ సుధలో ఎప్పుడు ముంచెత్తాలో భగవానికి తెలుసు. తన ప్రేమకు పాత్రులైన ఆ నిరుపేద భక్తులలో తొలి బృందానికి తన ఆనంద నిలయాలను కానుకగా అందజేసేందుకు ఆయన ఎంచుకున్న తేదీ ఏప్రిల్ 3. పరమ పావనమైన శ్రీ శ్రీరామనవమి ఉత్సవం జరిగే రోజు అది. ఆ రోజున నిత్య పరిపుష్టమై ఎడతెగక ప్రవహించే స్వామివారి నిర్మల ప్రేమవాహినికి సంబంధించిన మరో గాథ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది. ఒరిస్సా సాయి యువత వరద సహాయ కార్యక్రమాలు నిర్వహించి ఊరుకోలేదు. సాయి యువత సమన్వయ కార్యకర్త శ్రీ నారాయణ సౌరవ్ తమ ఆలోచనను ఇలా వివరించారు.
1: ఈ గ్రామాల్ని యాత్రా కేంద్రాలుగా మార్చాలని మా సంకల్పం. ఈ గ్రామాలను ఆదర్శ సాయి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా వాటిని శ్రీ సత్యసాయి గ్రామాభివృద్ది కార్యక్రమంలో చేర్చాలని స్వామిని వేడుకుంటాం.
0: ఒరిస్సాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు శ్రీ హరే కృష్ణ దాస్ ఇలా అన్నారు.
2: దే ఆర్ నాట్ గెటింగ్ ఏ కీ ఫర్ ది హౌస్, దే ఆర్ గెటింగ్ ఏ కీ ఫర్ దేర్ లైఫ్, ఫర్ హోల్ లైఫ్. దట్ ఇస్ ది మాస్టర్ కీ టు ఓపెన్ దేర్ లైఫ్.
1: భగవాన్ ఆ గ్రామస్తులకు ఇవ్వనున్న ఇంటి తాళం చెవులు సామాన్యమని కావు. స్వయంగా పరమగురుడే అందిస్తున్న ఆ తాళం చెవులు వారి జీవితాల్లో నిక్షిప్తమై ఉన్న సంపదలను బహిర్గతం చేసే మహిమాన్వితమైన తాళం చెవులు. ఆ గ్రామస్తుల సమగ్ర భౌతిక, మానసిక, సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక దైవం వారి జీవితాలకు నిర్దేశించిన కర్తవ్యాన్ని వారికి ఎరుకుపరచడం ఒక ఆధ్యాత్మిక సంస్థగా మా బాధ్యత. తాము ఆ భగవంతుని దివ్య ప్రకాశంలో కిరణాలమని, మనమంతా తిరిగి ఆయన సన్నిధికే చేరుకుంటామనే అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పించాల్సి ఉంది. మన జీవనయాత్ర సాఫీగా, సునాయాసంగా సాగేలా మార్గనిర్దేశం చేయటానికి ప్రియమైన మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మనకు అండగా ఉన్నారు.
0: వినాశం, విధ్వంసం, మృత్యువు కరాళ నృత్యం చేసిన చోట ఇప్పుడు ప్రేమ, శాంతి, సామరస్యాలు రాజ్యమేలుతున్నాయి. ముందొచ్చిన వరదలు కలిగించిన నొప్పిని తొలగించే పసరుపూతలా మరో తరహా వరద ఒరిస్సా రాష్ట్రంలోని ఆ కోస్తా జిల్లాలను ముంచెత్తుతోంది. పారినంత మేర జీవితాలను కొత్త మలుపు తిప్పే సానుకూల అంశాలని ఆ ప్రేమ ప్రవాహం వదిలి వెళ్తోంది. ప్రజల నిరాజనాలు అందుకుంటోంది. తరతరాలుగా వెలికి నిర్లక్ష్యానికి గురై ఒంటరిగా మనుగడ సాగించిన సమాజాలు నేడు ప్రేమకు నెలవులుగా ఆవిర్భవించాయి. ఒరిస్సాను ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రం అనడం సరికాదు. అందరినీ ప్రేమించే, అన్నీ ఇచ్చే భగవాన్ శ్రీ సాయి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన పావన రాష్ట్రం అనడమే సబబు. జై సాయిరాం.

శ్రీ సి పృష్టి, ఆయన కుమారుడు శ్రీ రామేశ్వర పృష్టి ఒరిస్సా సందర్శించిన రేడియో సాయి బృందం 2009 ఫిబ్రవరి 8వ తేదీనాడు స్వామికి పునరావాస కార్యక్రమాల ప్రగతి గురించి

ఒడిశాలో వరద బాధితుల సేవలో సాయి యువత శ్రీ సత్యసాయి భగవాన్ కృపా వృష్టిపై రూపొందించిన డాక్యుమెంటరీ రెండవ భాగం మీరు విన్నారు.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవ్వటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించటం జరిగింది. జూలై 19, 2015 4వ వార్షికోత్సవ 2వ రోజు కార్యక్రమం శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహిని శీర్షికతో రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన పెద్దలు, ప్రముఖ కళాకారులు, సాయి యువత, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శీర్షికను 7 భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహిని 4వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల శీర్షికలోని 3వ భాగ పునఃప్రసారాన్ని శ్రోతలిప్పుడు వింటారు.

0: ప్రార్థించే పెదవులు కాదు, సేవ చేసే చేతులు కావాలి అన్నారు బాబా. నిస్వార్థంగా ప్రేమతో సేవ చేసిన వారే తనకు ప్రీతిపాత్రులని చెప్పారు. విలాసవంతమైన జీవితాలను కూడా త్యజించి సేవా కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేసేవారు సాయి సంస్థల్లోనే కనిపిస్తారు. అలా బాబా ప్రేరణతో డాక్టర్ గోపీనాథ్ 1998 నుండి గత సంవత్సరం స్వామిలో ఐక్యం చెందే వరకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో సేవలందించారు. వారి సతీమణి డాక్టర్ హేమ తమ సేవను ఇంకా కొనసాగిస్తున్నారు. 2006లో ఇంగ్లీష్ స్ట్రీమ్లో ప్రసారమైన ఇంటర్వ్యూలో వారు తెలిపిన అనుభవాలను ఇప్పుడు శ్రీమతి కల్పనా వల్లూరి మీకు అందిస్తారు తెలుగులో.
1: ఓం శ్రీ సాయిరాం. డాక్టర్ హేమ గోపీనాథ్ అనుభవాలు, అనుభూతులు. 1976 స్వాతంత్ర్య దినోత్సవం నాడు మేం విండ్సర్లోని ఇండో కెనడియన్ సమాజ కార్యక్రమానికి హాజరయ్యాము. అక్కడ కాస్త పరిచయమున్న డాక్టర్ సింగ్ అనే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మాకు స్వామి గురించి తెలిసింది. మావారు డాక్టర్ గోపీనాథ్ స్వామిపై మర్ఫిట్ రాసిన పుస్తకం చదివారు. ఆయన డాక్టర్ సింగ్ని స్వామి లీలల గురించి చెప్పమని అడిగారు. లీలలే కాదు, ఇంకా చాలా ఉంది, తెలుసుకోవాలని ఉంటే మీరు సాయి కేంద్రానికి రండి అన్నారాయన. మరుసటి రోజు ఆదివారం మా కుటుంబమంతా కలిసి కేంద్రానికి వెళ్లాము. అక్కడ సమయ పాలన, క్రమశిక్షణ, ఆ తరువాత భజన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. లీలల కన్నా స్వామి ప్రసంగాలే ఎక్కువ ఆకర్షించాయి. త్వరలోనే మేము కేంద్ర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాం. స్వామి నుంచి ఎన్నో నేర్చుకున్నాం. నా భర్త గోపీనాథ్ ఒకసారి డెటాయిట్ వెళ్తున్నారు. దారిపక్క చలికి వణుకుతూ లిఫ్ట్ అడుగుతున్న వ్యక్తిని చూశారు. ఆయనకి స్వామి కరుణ గుర్తుకొచ్చింది. అతనికి లిఫ్ట్ ఇచ్చారు. కాని అపరిచితుడికి లిఫ్ట్ ఇవ్వటం చట్ట విరుద్ధమని బార్డర్ దగ్గర ఇమిగ్రేషన్ అధికారులు నిలదీశారు. ఎలాగో ఆ గండం గడిచింది. చట్ట విరుద్ధంగా ఏ పని చెయ్యొద్దని స్వామి చెప్పిన మాట అప్పుడు గుర్తుకొచ్చింది. స్వామి కాలాన్ని, డబ్బుని వృధా చెయ్యొద్దు అంటారు. ఒకసారి మా వారికి పర్తి నుండి తిరిగి వచ్చిన కొన్నాళ్లకే మళ్లీ పర్తి వెళ్లాలనిపించింది. కాని స్వామి అంతటా ఉన్నారు కదా, డబ్బులేనప్పుడు ఇండియాకి వెళ్లడం ఎందుకు అనుకున్నారు. అనుకోకుండా క్లినిక్లో రోగుల సంఖ్య పెరిగి ప్రయాణానికి కావలసిన డబ్బు జమ అయింది.
2: స్వామి సేస్, వెన్ ఐ గివ్ యూ ద ఫీలింగ్ దట్ యు హావ్ టు కమ్, ఐ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ వాట్ యు నీడ్. సో యు డోంట్ హావ్ టు వరీ అబౌట్ వేర్ ఇస్ ద మనీ, వై ద వేస్ట్ అండ్ ఆల్. సో అగైన్, వేస్ట్ ఈజ్ ఎ డెఫినేషన్ అండ్ హౌ యూ యూజ్ ఇట్.
1: సంకల్పము స్వామిదే, మార్గం చూపేది ఆయనే. రావాలనే భావం మీలో కలిగించి అవసరమైనవి కూడా నేనే ఇస్తాను. సొమ్మెక్కడి నుంచి తేవాలనో, వృధా చేయడం దేనికనో చింత పెట్టుకోకండి అంటారు స్వామి. స్వామి సార్వత్రికంగా చెప్పే సలహా, సమయం, సందర్భాన్ని బట్టి వ్యక్తిగతంగా ఇచ్చే సలహా రెండూ వేరు. స్వామి ఏం చెప్పినా, ఏం చేసినా తగిన సమయం వచ్చినప్పుడే చేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్తే అదే చెయ్యాలి. సంపూర్ణ సమర్పణ భావంతో ఉండాలి. స్వామి మమ్మల్ని 5 ఏళ్లలో ఇండియాకి తిరిగి వచ్చేయమన్నారు. మా అమ్మాయి సౌమ్య మెడిసిన్ చదువు మరో 3 నెలల్లో పూర్తవుతుంది. ఆ టైంలో ఆమె మాకు ఫోన్ చేసి, స్వామి నాకు కల్లో కనిపించారు, డాక్టర్ చదువు వదిలేయమన్నారు అని చెప్పింది. నువ్వేమనుకుంటున్నావు అని వాళ్ల నాన్న అడిగారు. వదిలేస్తాను అంది. అయితే వదిలేయి అన్నారాయన. తీరా తనొచ్చేసరికి పొరపాటు చేశామా అనిపించింది. స్వామిని అడిగి చూడమని పర్తిలో చదువుతున్న మా బాబుకి టెలిగ్రామ్ ఇచ్చాము. వాడది పట్టుకుని కూర్చుంటే స్వామి వచ్చి, అవును మానేయమని చెప్పు అన్నారు. కొన్నాళ్లకి స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు అని మా అబ్బాయి టెలిగ్రామ్ ఇచ్చాడు. అందుకని 1989 ఏప్రిల్లో ఇక్కడికి వచ్చాము. మొదటి ఇంటర్వ్యూలోనే స్వామి సౌమ్యని ఏం చేస్తున్నావు అని అడిగారు. మీరు చెప్పినట్టే చదువు మానేశాను అంది. అది నీ భ్రమ అన్నారు. మా ఆయన ఊరుకోకుండా మీరలా అన్నారని అబ్బాయి పంపించిన టెలిగ్రామ్ ఉంది అన్నారు. స్వామి అప్పుడలా అని ఉండొచ్చు, ఇప్పుడు మళ్లీ చదువుకోమని చెప్తున్నాను అన్నారు. కాని అప్పటికే అడ్మిషన్ టైము దాటిపోయింది. అయినా తను ముందు చదివిన యూనివర్సిటీకి వెళ్లి అడిగితే ఎందుకు మానేశావు అని అడిగారు. ఆ సమయంలో చదువు ఆపేయడం తనకి శ్రేయస్కరమని భావించి గురువు ఇచ్చిన ఆదేశం అని చెప్పింది. ఆయన హత్య చేయమంటే చేసేస్తావా అని వాళ్ళు అడిగారు. చివరికి తను చెప్పింది సమర్థించి ఇద్దరు హిందువులు, ఒక మానసిక వైద్యుడు రాసిచ్చిన లేఖలు పట్టుకురమ్మన్నారు. భగవద్గీత బోధించే ఒక టీచరు, డాక్టర్ సింగ్ లేఖలిచ్చారు. కాని అవి పూర్తి విశ్వాసంతో రాసినవి కావు, మిగిలినది మానసిక వైద్యుడి లేఖ. ఈమె మానసికంగా చాలా ఆరోగ్యవంతురాలు, అంతేకాక చక్కని స్థిరమైన నైతిక విలువలున్న యువతి. ఈమె వైద్య వృత్తికి ఓ పెన్నిధి అవుతుంది అని ఆయన చాలా చక్కటి లేఖ రాసిచ్చారు. అడ్మిషన్ దొరికింది కాని తన చదువులో మార్పు తప్పనిసరైంది. ఒక ఇంటర్వ్యూలో, మీరు హార్ట్ డాక్టరు, మీరు కంటి డాక్టరు, బాగుంది, నువ్వేమిటి పిల్లల డాక్టర్వా అని స్వామి తనతో అన్నమాట సౌమ్య గుర్తు చేసుకుంది. తను పిల్లల డాక్టరు కావాలి అన్నది స్వామి సంకల్పంగా అర్థం చేసుకుని పీడియాట్రిషియన్ అయింది. ఇది జరిగినన్ని రోజులు మీరు పిల్ల భవిష్యత్తు పాడు చేస్తున్నారని అన్ని వైపుల నుంచి విమర్శలే విమర్శలు. స్వామి చెప్పిన క్షణంలో అదు పిచ్చి పనిగా తోచొచ్చు, కాని అదెంత మేలు చేస్తుందో చివరిగ్గాని తెలుసుకోలేము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాకి తిరిగి వచ్చిన మమ్మల్ని స్వామి పట్టించుకోలేదు. మాకేమివ్వాలో ఎప్పుడివ్వాలో స్వామికి తెలుసు. 6 వారాలు గడిచాక ఒక ఆయన, తమిళనాడు పట్టమడైలో శివానంద ఆస్పత్రి ఉంది, మీరందులో పనిచేయొచ్చుగా అని అడిగాడు. స్వామి చెప్పందే రాలేము అని చెప్పాము. కాని అది ఒక సంకేతంగా భావించి హృషికేశ్ వెళ్లాము. శివానంద ఆశ్రమంలో అడుగుపెట్టగానే స్వామి చిత్తానంద స్వీట్ బాక్స్ తెరిచి, ఓ సాయి స్వీట్స్ అన్నారు. దానితో స్వామి మాతోనే ఉన్నారు అన్న నమ్మకం కలిగి పట్టమడై వెళ్లాం. 9.5 ఏళ్లు అక్కడే గడిపాము. స్వామి ఆశీస్సులతో ఆ చిన్న ఆసుపత్రిలో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయగలిగాము. వైద్య వృత్తిలో స్వామి ఎప్పుడూ మా వెంట ఉన్నారనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కెనడాలో వృద్ధురాలు ఒక ఆమె గాల్ బ్లేడర్లోని కంతితో చావు బతుకుల్లో ఉంది. దానికి చేసే ఆపరేషన్లో బ్లడ్ టెస్ట్ ఫలితాన్ని బట్టి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు 2 డాక్టర్లు ఉంటారు. ఆపరేషన్ పూర్తయి 1 డాక్టర్ వెళ్లిపోయాక బ్లడ్ టెస్ట్ రిజల్ట్ చూసిన 2 డాక్టరు ఉలిక్కి పడ్డాడు. ఆమెకి మరికొంత ఆపరేషన్ అవసరం, కాని వెళ్లిపోయిన డాక్టరు మర్నాడుగాని రాలేనన్నాడు. సామాన్యంగా ఆయన ఎప్పుడు పేషెంట్ని వదిలి వెళ్లడు. అంటే స్వామి ఆమెకు ఆపరేషన్ అంతవరకే చాలు అని నిర్ణయించారన్నమాట. ఆ డాక్టర్ మర్నాడొచ్చి ఆమెతో, మరొక ఆపరేషన్ చెయ్యాలమ్మా, ఇంకో స్టోన్ ఉండిపోయింది అన్నారు. స్టోన్ పోయిందండి, అవసరం లేదు అందావిడ. ఆయన టెస్ట్ రిజల్ట్ ముందే చూసి ఉంటే మరొక ఆపరేషన్ జరిగి ఆమె బతికేదే కాదు. అందుకే స్వామి అలా జరగనివ్వలేదు. ఇలాంటి మరో కేసులో స్వామి కరుణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక మహిళకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. డ్రెయిన్ పెట్టారు, కాని మామూలు కన్నా అధికంగా డ్రెయిన్లోంచి ద్రవాలు కారడం గమనించాం. కారణం తెలియటం లేదు. కొన్ని రోజులకు మా ఆయన రౌండ్స్కి వెళ్లినప్పుడు ఆమెకి ఒక కొత్త టెస్ట్ చేసినట్లు చార్టులో చూశారు. అది తడు చేయమనలేదు. నన్ను అడిగారు, నేను చేయమనలేదే అన్నాను. ఎవరినడిగినా అదే సమాధానం. కాని ఆ టెస్ట్ వల్ల అధిక స్రావానికి కారణం ఏమిటో తెలిసింది. ఆమెకు సరైన చికిత్స లభించింది. మా స్నేహితురాలొక ఆమెకి స్వామితో మా అనుబంధం గురించి కలలొస్తుండేవి. ఒకనాడు నా భర్తతో ఆమె, డాక్టర్ సాబ్, మీరు కుట్లు తమాషాగా వేస్తారు అంది. పేషెంటు చర్మము నల్లగా ఉంది, మీరిలా తమాషాగా కుట్లు వేస్తున్నారు అంటూ ఎలా కుట్టు వేశారో చూపించింది. అది సీరియస్ కేసు. స్వామి థియేటర్లో అటు ఇటు పచార్లు చేస్తున్నారు. మీరు మరో డాక్టర్ని పిలిపించారు. ఆపరేషన్ ముగిశాక స్వామి సక్సెస్ అనేసి వెళ్లిపోయారు అని కూడా చెప్పింది. అంటే ఆపరేషన్ జరుగుతున్నంతసేపు స్వామి అక్కడే ఉన్నారన్నమాట. డాక్టర్ గోపినాథ్, స్వామి నువ్వు అందరి కలల్లోకి వస్తావు, నాకు మాత్రం నువ్వు వచ్చినట్లు తెలియటం లేదు అని వాపోయారు. మర్నాడే పొంటారియో హాస్పిటల్లో తనేదో చిన్న గాయానికి సూచర్ వేస్తుంటే స్వామి పక్కనే ఉన్నట్టు ఆయనకి కల వచ్చింది. స్వామి ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్న తెలుసుకున్నాక వైద్యం, శస్త్రచికిత్సలే మా జీవితం అయ్యాయి. పట్టమడైలో ఆయన ఆపరేషన్ చేస్తుంటే నేను ఆపరేషన్ అయిన కేసులు కనిపెట్టుకుని ఉండేదాన్ని. ఇంటికి దగ్గరే కాబట్టి పేషెంట్కు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఎప్పుడూ ఆస్పత్రిలోనే ఉండేవాళ్లం. స్వామి మాకు వృత్తిపరంగా చక్కటి అనుభవాన్ని, ఆర్థికంగా చింతలేని జీవితాన్ని ప్రసాదించారు. అంకిత భావంతో పనిచేసే వీలు కలిగించారు. స్వామి, మా వెంటే ఉన్న మరో సంఘటన చెప్తాను. నా భర్త కారు ఆస్పత్రికి దగ్గరలో ఉన్న మలుపు తిరుగుతుండగా పెద్ద ట్రక్కు కూడా అప్పుడే టర్న్ తీసుకుంది. కాసేపటికి అమ్మా, డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యింది, వచ్చి తీసుకెళ్ళండి అంటూ పోలీసుల నుంచి ఫోను. ఆయాసపడుతూ పరిగెత్తి చూస్తే ఆయన నిక్షేపంగా ఉన్నారు. ఒంటి మీద గీరుకుపోయిన గాయమైనా లేదు, కాని కారు మాత్రం పప్పు పప్పు అయిపోయింది. స్వామి మననెప్పుడు అలానే కాపాడతారు. నా పని మీరు చెయ్యండి, మీ పని నేను చక్కపెడతాను అంటారు స్వామి. దానికో ఉదాహరణ చెప్తాను. ఒంటారియోలో నేను కన్సల్టెంట్గా ఉన్న ఆస్పత్రిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా తండ్రి చనిపోయాడని కొడుకు పెట్టిన కేసు. మేము పర్తికి బయలుదేరే ముందే కేసుకు హాజరవ్వమని కోర్టు సమన్లు వచ్చాయి. వారు చెప్పిన నాటికి వచ్చేయొచ్చని పర్తి వచ్చేశాం. రాగానే ఆ పేషెంట్ కొడుక్కి చాలా కోపంగా ఉంది అని స్వామికి చెప్పాం. యాంగ్రీ కాదు, కాస్త అప్సెట్ అయ్యాడు అన్నారు స్వామి. వెనక్కి వెళదామని టిక్కెట్ బుక్ చేసుకుంటే స్వామి చెప్పందే వెళ్లకూడదు అని మా అబ్బాయి అడ్డుపడ్డాడు. టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకున్నాం. స్వామి వద్ద ఎలా మసులుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు అని అడగడం, మీరెప్పుడు వెళ్లమంటే అప్పుడు అని మేము చెప్పటం. అలా కొన్ని వారాల పాటు జరిగింది. ఓ రోజు నా భర్త కోర్టుకి హాజరు కాకపోతే మనకి జైలు తప్పదు అన్నారు. అదే స్వామి సంకల్పమే అయితే నేను జైల్లోనే ఉంటాను అని చెప్పాను. చివరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఆ రోజుల్లో పర్తి నుంచి బెంగళూరుకి టాక్సీ దొరకటం కష్టంగా ఉండేది. కాని అదృష్టవశాత్తు ఎవరినో దింపడానికి వచ్చిన టాక్సీ మాట్లాడుకుని బెంగళూరు చేరాము. విమానంలో బొంబాయి వెళ్లటానికి చివరి రెండు టిక్కెట్లు తీసుకున్నది మేమే. అక్కడి నుంచి న్యూయార్క్ ప్రయాణానికి అదే తంతు. న్యూయార్క్లో దిగగానే నా సెక్రటరీకి ఫోన్ చేశాను. ఎక్కడున్నారు? రేపే కోర్టు కేసు అందామె గాభరాగా. నాకు తెలుసు అన్నాను. నా దగ్గర బాబా ఇచ్చిన విభూతి ఉంది. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి బోనెక్కగానే అది చేత్తో పట్టుకుని ఏం చెప్పానో నాకే తెలియదు, కాని మా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది ముఖాలు వెలిగిపోతున్నాయి. అంటే నేను కేసులో ప్రత్యర్థికి లోపాలు వెతికే అవకాశం లేకుండా చేశానని అర్థమైంది. మర్నాడు 5 నిమిషాల్లోనే విచారణ ముగిసి మేము కేసు గెలిపించారు. చివరి నిమిషం వరకు నన్ను తన వద్దే ఉంచుకున్న స్వామి నన్ను ఈ కేసు నుంచి బయటపడేశారు. ప్రతి చిన్న విషయంలోనూ స్వామి మన పట్ల తీసుకునే శ్రద్ధ కనిపిస్తుంది. వెంటే కాదు, ఇంటా ఉంటారు స్వామి అనేది కూడా మాకు అనుభవమైంది. విండర్స్లో ఉండగా రోజు మా ఇంట్లో రాత్రి 7 నుంచి భజన జరిగేది. ఇంట్లో ఒక్కరుంటే చాలు, ఆ ఒక్కరే భజన చేసేవారు. ఓ రోజు నేను మన్రో మిషిగన్లో బాల వికాస్ ప్రారంభానికి వెళ్లాల్సొచ్చింది. 7లోగా వచ్చేయొచ్చు అనుకుని వెళ్లాను. తిరుగు ప్రయాణంలో బ్రిడ్జి వద్ద టైం చూస్తే 7. దేవుడా అనుకుని వెంటనే ఓంకారం చెప్పి కారు నడుపుతూనే భజన ప్రారంభించాను. ఇంటికి చేరేసరికి గ్యారేజీ తెరిచి ఉంచమని చెప్పిన ఫ్రెండ్ పత్తాలేడు. ఇంటి ముందో తెల్లకారుంది. పక్కవాళ్ళింటికి పోయి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ వచ్చాడు. ఈలోగా తెల్లకారు వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లావు? గ్యారేజీ తెరిచి ఉంచమని చెప్పాను కదా అని అడిగాను. నేను తీసే ఉంచానక్క అన్నాడతను. మా ఫ్రెండ్ నిజంగానే లోపల తలుపు గడిపెట్టి గ్యారేజీ తలుపు తీసి ఉంచాడు. విచిత్రంగా ఆ తలుపు తీసుంది, గ్యారేజ్ తలుపు మూసి ఉంది. దొంగ ఏమైనా దూరాడేమో అని చూస్తే ఎవ్వరూ లేరు. పొద్దుటే ఫోను. హేమా, రాజ్కి ఏం తలొచ్చిందో తెల్సా? షిరిడిబాబా కనిపించి 7 గంటలకి కొద్ది నిమిషాల ముందే నేనొచ్చాను, నువ్వేం చింతపడకు అన్నారట. నేను రాగానే తెల్లకారు వెళ్లిపోయిందని చెప్పాను కదా, ఆ రోజుల్లో స్వామి అలాంటి తెల్లకారే నడిపేవారు. వచ్చింది దొంగ కాదు, హృదయాలు దొంగిలించే భగవాను. కాని అదే స్వామి ఒక్కొక్కసారి గుండె కలుక్కుమనేలా కూడా ప్రవర్తిస్తారు. కాని ఆయన పంచి ఇచ్చే ప్రేమ ముందు అవన్నీ లెక్కలోకి రావు. అవి మనకు సంపూర్ణమైన విశ్వాసం, శరణాగతి ఉన్నాయా లేవా అనే పరీక్షలు కావచ్చు. ఒకసారి స్వామి కొడైకెనాల్ బయలుదేరే సమయంలో నా భర్తకు జబ్బు చేసింది. అంతకుముందు 2 సార్లు మేము ఆయనతో కొడై వెళ్లాం. ఈసారి నాకు నా భర్తకు కష్టమవుతుందని మమ్మల్ని పిలవకు బాబా అని మనసులోనే ప్రార్థించాను. బాబాని అలా ప్రార్థించేవాళ్లెవరైనా ఉంటారా? పరిస్థితి అలాంటిది, తప్పలేదు. కాని భయపడినట్టే స్వామి తనతో రమ్మన్నారు. నా భర్త ఎయిర్పోర్టుకి బస్సులో రాలేరు, కారులో మేమొస్తామని చక్రవర్తి గారికి ఫోన్ చేశాను. మీ భర్త రావటం లేదు, మీరే వస్తున్నారు అన్నారాయన. నాకు ఏడుపొచ్చేసింది. పక్కనున్నవాళ్లు చక్రవర్తి గారితో నేరుగా మాట్లాడమన్నారు. ఆయన మీ భర్త రావాలని పట్టుపట్టకండి, నేను రాను అని కూడా అనొత్తు, స్వామి ఏం చేసినా మనమేలు కోసమే అని గుర్తుంచుకోండి అని అన్నారు. స్వామే చూసుకుంటారు అని మనం ఎన్నోసార్లు అంటాము, మనదాకా వచ్చేసరికి ఆ విషయం మర్చిపోతాము. నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పేటప్పటికీ నా భర్త ఎంతో తేలిగ్గా అలాగే వెళ్లిరా అన్నారు. ఆయన ఎప్పుడూ స్వామి నిర్ణయాన్ని సందేహించేవారు కారు. కొడైకెనాల్ బయలుదేరే ముందు స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నన్ను చూసి, నొప్పి తగ్గించే మందులు ఏవి, పోయి తీసుకురా అన్నారు. మందుల కోసం పరిగెత్తాను. నేను తిరిగి వచ్చేసరికి 15 నిమిషాల పాటు నా భర్త స్వామి దగ్గరే ఉన్నారు. నేను లేనప్పుడు ఏం జరిగింది అని అడిగాను. ఒకరినొకరం చూసుకుంటూ కూర్చున్నాం అన్నారాయన. ఎంత అదృష్టమో చూడండి. ఆలోచిస్తే నా భర్తను ఆశీర్వదించడం కోసమే మందుల సాకుతో స్వామి నన్ను బయటికి పంపేశారు అనిపించింది. మాకు సమస్య కల్పించినప్పుడల్లా వారిచ్చే పరిష్కారం అతి మధురంగా ఉండేది. నా భర్త విషయంలో మాత్రం నిజంగా క్లిష్టమైన సమస్య ఎదురైంది. 1998 అక్టోబర్లో పాదపూజ జరిగే సమయంలో ఆయనకి కడుపులో రక్తస్రావం అయింది. గుండెలో నొప్పి వచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి రివాజు ప్రకారం స్వామికి ఆ సంగతి తెలిపారు. ఎవరా గోపీనాథ్ అని అడిగారు స్వామి. స్వామి, మీరు రోజూ మాట్లాడే మన డాక్టరు, అతనంత సన్నగా ఉంటాడు, పొగ కూడా తాగడు. లేదు స్వామి, ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు, గుండె కోటట. సామాన్యంగా స్వామి పేషెంట్కి విభూతిస్తారు, ఈసారి ఇవ్వలేదు. మర్నాడు పాదుకా పూజ సమయంలో ఆసుపత్రిలో ఉన్న నా భర్త ఎదుట నిలబడి, గోపీనాథ్ నేను నీకోసమే వచ్చాను అన్నారు. సీసీయూలో ఉన్న నా భర్త ఛాతీపై చెయ్యి ఉంచారు. గ్లాసు నీటిలో విభూతి వేసి ప్రేమగా తాగించారు. స్వామి ప్రేమ తల్లి ప్రేమను మించినది. ఎవరు అన్నట్లు ఆ అదృష్టం కోసం జబ్బుపడినా పర్వాలేదు, గుండె కాదు గ్యాస్తో సమస్య అని స్వామి నా భర్తకు చెప్పారు. స్వామి స్వయంగా చూస్తున్నప్పుడు ఆసుపత్రి నుంచి వెళ్లటం కూడా ఆయన అనుమతితోనే జరగాలి. దర్శన సమయంలో అడిగితే తీసుకెళ్లు, కాని సి ఫ్లోర్కి కాదు గ్రౌండ్ ఫ్లోర్లో గత్తీసుకో అన్నారు. స్వామి పై ఫ్లోర్కి వెళ్లొచ్చు అని చెప్పేదాకా అక్కడే ఉన్నాము. ఇదే సమయంలో జరిగిన మరో సంఘటన గురించి చెప్పాలి. వీఐపీ కేటగిరీకి చెందిన ఒక స్త్రీ ఆస్తుమా పేషెంటు. పడిపోతే భుజం కీలు పట్టుతప్పి ఫ్రాక్చర్ అయింది. నొప్పి వల్ల ఆమె ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు. ఆమెను చూడ్డానికి వెళ్లిన డాక్టర్ గోపీనాథ్ చేసేది లేక తిరిగి వచ్చేశారు. మర్నాడు దర్శనం టైంలో నా భర్తని రోజూ దర్శనానికి తీసుకెళ్లే డాక్టర్ కళ్లు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. స్వామి వచ్చి ఆయనతో, ఆమెకు చాలా నొప్పిగా ఉంది తెలుసుగా, ఏదైనా చెయ్యాలి, లోకల్ అనెస్థీషియా ఇవ్వచ్చేమో, ఆ చోటు మాత్రమే అన్నారు. దానికో డేటు కూడా ఇచ్చారు. ఆ రోజు గేటు వద్ద ఉన్న ఆమె దగ్గరికి వచ్చి విభూతి ఇచ్చి ఆశీర్వదించారు. 10:30 అంతా అయిపోతుంది అన్నారు. స్వామి చెయ్యాల్సింది చేశారు, ఆమెకు బాగవుతుంది అని మా ఆయన సంబరపడ్డారు. ఆమెను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, మత్తు మందిచ్చారు. 10:30 ఆమె మరణించింది. స్వామి చెప్పింది చేస్తే అంతా బాగుంటుంది అనుకోవడం కూడా పొరపాటు. బాగుండడం అన్నది ఏమిటో స్వామికే తెలుసు. బతికినన్నాళ్లు నొప్పితో బాధపడకుండా కర్మ తీరిపోగానే స్వామి ఆమెను తన వద్దకు రప్పించుకున్నారు. అందుకు సాధనంగా నా భర్తని ఎంచుకున్నారు. నేను నా కోడలు పురిటికి వెళ్లినప్పుడు కూడా నా భర్త స్వామి దగ్గరే ఉన్నారు. ఆయనకి క్యాంటీన్ నుంచి సేవాదళ్ భోజనం తెచ్చి ఇచ్చేవారు. అన్నీ సరిగా టైంకు అందుతున్నాయా, కావలసినంత ఇస్తున్నారా అని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైముల్లో స్వామి అడిగి తెలుసుకునేవారు. నేను తిరిగి వచ్చినప్పటికీ నన్ను తీసుకురావడానికి టాక్సీ వద్దు అని స్వామి చిన్న కారు ఇచ్చి పంపించారు. ఆ కారు చూసి, విదేశాల నుంచి వచ్చేవాళ్లకి లగేజీకి ఈ కారేం సరిపోతుంది అన్నాను. కారు డ్రైవరు నాతో, స్వామికి తెలియదేమీ లేదు, మీరు చాలా తక్కువ లగేజీతో ప్రయాణాలు చేస్తారని చెప్పారు అన్నాడు. ఇంకేం మాట్లాడను, స్వామి సర్వజ్ఞతకు తలవంచాను. నేనెప్పుడు స్వామి బోధించినట్లు తక్కువ లగేజీ తీసుకెళ్తాను. ఏదో విధంగా స్వామిని సంతృప్తిపరచాలనేదే నా ఏకైక లక్ష్యం. అందులో తప్పులు దొర్లినా పర్వాలేదనుకుని లక్ష్యశుద్ధితో చేస్తాను. ముక్కు మీద కోపంతో చిర్రుబుర్రులాడినప్పుడు సారీ స్వామి అని చెప్పుకుంటాను. మరో అవకాశం ఇస్తారు, కాని అది కాస్త కఠినంగా ఉంటుంది. అవకాశం ఇవ్వడమే గొప్ప, అదే చాలు. మేమెప్పుడూ స్వామిని ఎందుకు అని గాని, మేమే ఎందుకు అని గాని అడగము. ఈ క్షణంలో స్వామికి సంతోషం కలిగించటానికి ఏం చెయ్యాలి అనే ఆలోచిస్తాము. అది కష్టమైన పనే కావచ్చు, కాని ఇష్టంగా చేసినప్పుడు కష్టమే ఉండదు. ఆశించటం మరో పెద్ద సమస్య. ఆశించింది జరగకపోతే చిరాకు, నిస్పృహల్లో మునిగిపోతాము. అయినా స్వామి అన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా ఆశించాల్సింది ఏముంటుంది? నా భర్త అనారోగ్యం, నాకు దానివల్ల ఇబ్బందులు, కాదనలేని సత్యాలు. బహుశా మా ఎదుగుదలకు అవి అవసరం కావచ్చు. దాన్ని ప్రశాంతంగా ఎదుర్కోకపోతే జీవితంలో ఆనందం కోల్పోతాము. స్వామిని ప్రేమించాలంటే ఆనందంగా ఉండాలి. నా భర్త తన కడుపు నొప్పి గురించి చెప్పినప్పుడల్లా స్వామి బీ హ్యాపీ అనేవారు. భౌతిక సమస్యలకు ఆనందానికి పొసక్కపోయినా ప్రయత్నిస్తే ఆనందంగా ఉండొచ్చు.
2: He's around in all his fullness, probably fuller than ever before. The body was a jail for him, and he tolerated it because he wanted to teach us something. Now he is free to do whatever he wants to do in the
1: Swami aspatrilo unnappudu avataram chalinchinappudu baadhapaddanu, kaani lenidi bhautika dehame. Swami ippudu marinta paripurnanga antata unnaru. మరింత ఘన కార్యాలు చెయ్యటానికే ఆయన దేహాన్ని వదిలేశారు అని నాకనిపిస్తుంది. నాకిప్పుడు ఏ దిగులు లేదు. స్వామి ఉన్నారనేది జనరల్ హాస్పిటల్లో ప్రస్ఫుటంగా తెలియవస్తోంది. పరస్పర సహకారంతో స్వామికి నచ్చేలా పనిచేయాలన్న వాతావరణంలో స్వామి సాన్నిధ్యం మనకి అనుభవమవుతుంది. స్వామే నాకు తల్లి, స్వామే నాకు తండ్రి. నేను చేసే ప్రతి పనిలో చెయ్యి పట్టి నడిపించే మార్గదర్శి. పొరపాటు చేసినా చెయ్యి వదలకుండా సరైన మార్గం చూపించే మిత్రుడు. జై సాయిరాం.
3: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ హేమ కీర్తిశేషులు డాక్టర్ గోపీనాథ్ సతీమణి. 2006 ఇంగ్లీష్ స్ట్రీమ్ లో ప్రసారమైన ఇంటర్వ్యూలో డాక్టర్ హేమ గారు రేడియో సాయికి తెలిపిన అనుభవాలను శ్రీమతి కల్పనా వల్లూరి మనకు అందించారు. నేటి ప్రత్యేక ప్రత్యక్ష తెలుగు ప్రసార స్రవంతిలో ఇప్పుడు సర్వధర్మ వాహిని మాధుర్యాన్ని రుచి చూద్దాం. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడి క్రైస్తవుండు అతడి సిక్కు, అతడి హైందవుండు అతడి ముస్లిము, అతడి మానవుండు అతడి గురువు. సర్వమత సమానత్వంపై విశాఖపట్నం యువత సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం మీకోసం.

0: ప్రపంచంలో ప్రతి పనికి ఒక కారణం, చేసిన పనికి ఫలితం ఉండి తీరుతుంది. బుద్ధిజీవి అయిన మనిషికి ఆ పనులను నిర్వహించేటప్పుడే దానికి గల కారణము, ఆ కార్యక్రమ ఫలితము తెలిసే తీరుతాయి. అయితే తాను ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. బుద్ధికి తోచి, మనస్సుకి అనిపించి, కర్మల ద్వారా వ్యక్తం చేయగలిగే చర్యలన్నీ మానవీయం. అలాగే ఎందుకు చెయ్యాలనే ప్రశ్నకు సమాధానం దైవ ప్రేరణం. లోకాతీతమై విశ్వాన్ని నడిపించే సంకేతమై వెలుగులీనే పారమార్థికమైన ఆ శక్తి ఏదైతే ఉందో అదే దైవం. భగవద్భావన, ఆ భావాత్మకమైన తత్వాన్ని అర్థం చేసుకుని అనుభవించగలిగే విధానమే మతం. అంటే మతం అన్నది ఎవరికి వారు స్వేచ్ఛగా భగవత్తత్వాన్ని తెలుసుకోగల ఒకనొక సాధనా మార్గమని అర్థం. చరణ్, అయితే నీ ఉద్దేశం ప్రకారం అసలు మతం అంటే ఏమిటి?
1: జడమైన జగత్తును చైతన్యవంతం చేసే దైవం ఒకటే అయినా ఆ దైవాన్ని తెలియబరిచే మార్గాలు మాత్రం బహుళం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారందుకే. సత్యం ఒక్కటే, దాన్నే పలు విధాలుగా చెబుతారు పండితులు. అలా చెప్పే బహు మార్గాలే పలు మతాలు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో విభిన్నంగా విరాజిల్లుతున్నాయి. హిందూ, జుడాయిజం, జౌరాస్ట్రియన్, బౌద్ధ, క్రైస్తవ, జైన, ఇస్లాం, సిక్కు, ఇలా ఇంకా ఎన్నెన్నో. కానీ వీటన్నిటి లక్ష్యం భగవత్తత్వాన్ని తెలుసుకోవడమే. మతం అంటే విధానం, అభిప్రాయం. భగవంతుడంటే విశ్వాసం. మనం మన అభిమతాన్ని బట్టి దైవాన్ని భావించే మార్గమే మతం.
0: మరి సమీర్, నీ దృష్టిలో అసలు సాయితత్వం అంటే ఏమిటి?
2: సర్వమతముల సారాన్ని సకల మతస్థుల సమ్మతంగా అందించడమే సాయితత్వం. ఒకే కడుపున పుట్టిన వేరువేరు మనస్తత్వాలు కలిగిన పిల్లలకు ప్రేమనందించే విషయంలో తల్లికి తేడాలు ఎలా ఉండవో సాయితత్వం కూడా అంతే. సాయి అంటే అర్థం, అమ్మనే కదా.
0: ప్రపంచ మతస్థులంతా బాబాచరణాలయ శరణని వచ్చి వాలిపోవడానికి గల కారణం ఆ అమ్మదనమే. సర్వమత సమ్మతిని తెలిపే సాయితత్వంలోని ఆ కమ్మందనమే. మనిషి ఉన్న చోట

మనిషి ఉన్న చోట మతం ఉంటుంది. అందువల్ల అది జగద్వ్యాప్తం. ప్రస్తుతానికి భారతదేశంలో విశేషాచరణలో ఉన్న మత భావనలు, వాటిలో ఏకీకృతం కాగల లక్షణాలు, ఆ లక్షణ సముచ్చయం ద్వారా భగవానుని తెలుసుకోవడానికి స్వామి శ్రీ సత్యసాయిబాబా వారు సూచించిన సాధక పదాలు ఏమిటన్నది పరిశీలిద్దాం. భారతదేశం వేదభూమి. వేదమే ఈ దేశంలో కర్మలకు పరమ ప్రమాణం. అలా ఆచరించే ధర్మమే వైదిక సంప్రదాయం. కనుక ఇది వైదిక మతం. ఇది అనాది నుండి ఎల్లప్పుడూ ఉండేది కనుక సనాతన ధర్మం. కాలక్రమంలో దీనే హిందూ మతం అన్నారు. వేదం చెప్పిన కర్మలను ఆచరించడమే సనాతన ధర్మం. అందుకే కర్మ మార్గంబు విడరాని కాలిబాట అన్నారు స్వామి.

0: చరణ్, సనాతన ధర్మమైన హైందవానికి అల్లాను ఆరాధించే ఇస్లాం మతానికి ఏమైనా సారూప్యత ఉందంటావా?
1: కర్మ చేతను జ్ఞానంబు కలుగుగాని జ్ఞాని ఎనరించు కర్మ అజ్ఞాని కొరకే. పూజ్యులరసిన మార్గము పూనిరేని ఆత్మజ్ఞానము ఎలవడు నవనిలోను. ఈ ఆత్మజ్ఞానం ఏమిటి అంటే మనల్ని మనం తెలుసుకోవడం, ఆత్మను చైతన్యపరుచుకోవడం. సనాత ధర్మంలో లాగనే ఈ ఆత్మ చైతన్య సాక్షాత్కారాలను అనుభవించగల మార్గాన్ని సూచించే మరో మతం ఇస్లాం. దీనిని అనుసరించే వారి భగవత్శక్తి అల్లా, అంటే నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడని అర్థం. సత్యాన్ని పలకడం, దాన దయా శీల క్షమ గుణాల్ని కలిగి ఉండడమే అల్లాకు ప్రీతిపాత్రమంటోంది ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పము చేత సాధువగును. సకల సంకల్ప శూన్యుడే శాంతి నొందు, సత్యము తెలుగుబాట శ్రీ సాయి మాట. ఇలా ఇస్లాం మతసారాన్ని హితోక్తిగా పలికిన సత్యసాయి మాటను పరిశీలిస్తే మన దేశంలో అనుసరింపబడుతున్న మరో మతధర్మ వాక్యాలు కూడా గుర్తుకురాక తప్పవు. అదే క్రైస్తవం.
0: సమీర్, క్రైస్తవం గురించి నువ్వేమైనా ప్రస్తావిస్తావా?
2: దయగలవారు అదృష్టవంతులు, వారికి దయ చూపబడును. హృదయ శుద్ధి గలవారు అదృష్టవంతులు, వారు దేవుని కాంచగలరు. శాంతికర్తలు అదృష్టవంతులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడుతురు. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపచేయుటే పరమభక్తి. ప్రతి మానవుడు బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు, సంఘసేవ చేయుట కన్నా శ్రేష్ఠ భావంబుతో మెలగుచుండిన మేలు కలుగు. మరిచియు తానుండున మానవ సేవకు అంకితం అసకితే ఆత్మతృప్తి అన్నారు బాబా.

0: ఆత్మతృప్తి గలవారు ధన్యులు. ఏలనగా పరలోకమునందు గల ప్రభువుకు వారు ప్రేమమయులన్న బైబిల్ వాక్యాన్ని స్ఫురింపచేసిన ఉపదేశం సత్యసాయిది. ఇప్పుడు చెప్పుకున్న హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల మూడింటి ప్రబోధాల సారాన్ని మిళితం చేసి బాబాదన దివ్య రచింతన అనే కవ్వంతో చిలికి చిలికి వెలికి తీసుకొచ్చిన వెన్నపూసయే సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక నవనీతం. దాని లక్షణాలు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు. చరణ్, బాబా చెప్పిన ఈ సర్వధర్మ శాంతి ప్రేమ అహింసలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయంటావా?
1: సత్యం వల్లనే ధర్మం నిలబడుతుంది. ధర్మాన్ని విధిగా ఆచరించే చోటనే శాంతి వర్ధిల్లుతుంది. శాంతిమయమైన హృదయాలలోనే ప్రేమ నెలకొంటుంది. అంతా ప్రేమమయమైతే ఇక హింసకు తావేది? అహింస పరమో ధర్మ సూక్తియే సర్వత్రా ఆచరణీయమవుతోంది.
0: మరి సమీర్, సత్యము నుండి సర్వంబు సృష్టించే అంటారు కదా స్వామి, మరి సత్యం యొక్క ప్రాధాన్యత గురించి చెప్తావా?
2: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే అని స్వామి చెప్పిన పరమసత్యానికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే మిగిలినవన్నీ అదే క్రమంలో ఒనగూడతాయి వంశీ.
0: అవును, సత్య ధర్మ అహింస శాంతి ప్రేమ మానవుని పంచప్రాణాలు మహిని చూడ. పంచప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు, కాన హృదయాన ప్రేమను గట్టిపరుచు అన్న సాయి మాట సార్థక్యం చెందుతుంది.

సత్యం వద, సత్యాన్నే పలుకు, ధర్మం చెర, ధర్మాన్నే ఆచరించు అంటుంది సనాతన ధర్మమైన వేద ప్రమాణమైన హైందవం. వేదాల సారమైన ఉపనిషత్తులైనా వాటి సారాంశమైన భగవద్గీత అయినా చెప్పేది ఇదే. షణ్మతాలలోనూ ఆచరణీయమైనవి ఇవే. అత్యంత దయామయులుగా కీర్తింపబడువారే అల్లాను చేరుటకు అర్హులు అంటుంది ఖురాన్ పవిత్ర గ్రంథం. సున్నీ, సూఫీ, షరియా ఇత్యాదిగా ఇస్లాం మతానుసార విభాగాలన్నింటా మహమ్మద్ ప్రవక్త మొదలు మహనీయులు ఉద్బోధించినది ఈ దయాతత్వాన్నే. ధర్మాత్ముని శిరస్సుపై ఆశీసుల కిరీటం పెట్టబడును. కోపోద్రిక్తమైన కండ్లను, అబద్ధమాడే నాలుకను, అమాయకులను హింసించే చేతులను ప్రభువు గర్హించును అని బైబుల్ సువార్త. ప్రొటెస్టంట్లు, రోమన్ కేథలిక్కులు ఇలా రకరకాలుగా క్రైస్తవ మతస్థంలో భేదాలు ఎన్నున్నా జీవాత్ములు మేలుకోరి జీసస్ పరమాత్మ చెప్పిన వాక్యాలు సకల మానవాళికి శిరోధార్యాలు.

0: చరణ్, బాబావారి దివ్య సన్నిధిలో శ్రీరామనవమి, రంజాన్, క్రిస్మస్, ఓనం ఇలా ఏ పర్వదినాన్నైనా అపూర్వ దినంగా జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. ఇంతటి సర్వమత సమానత్వాన్ని, సర్వధర్మ ప్రియత్వాన్ని సర్వమానవాళికి ఏ రీతిగా బోధించారు?
1: మతాల మధ్య తెగలు తేడాలు ఎన్నున్నా మతస్థుల నడుమ మాత్రం తెగని ద్వేషాలుండరాదు. మకార తకార మధ్యంలో మరొక్క మా అక్షరం చేర్చుకుంటే అది మమతగా రూపొంది, సమతగా పరిణమించి సర్వమత సమ్మత మానవత్వంగా పరిణవిల్లుతుంది. ఆ సమానత్వాన్ని సాధించమంటూ గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడు క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే హైందవుండు, అతడే ముస్లిము, అతడే మానవుండు, అతడే గురువు. మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే, వస్త్రవేధము వేరు, వస్తు ఒకటే, జీవ జంతువు వేరు, జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు, జన్మమొకటే, దర్శనంబులు వేరు, దైవంబు ఒక్కడే అని భావించిన వాడే భగవద్దర్శనాన్ని పొందగలడు. అలా పొందిన నాడు వాడే భగవద్రూపుడు కాగలడు. అప్పుడు దేహమే దేవాలయం, జీవుడే దేవుడు.
0: ఈ సారాంశం తెలిసిన వారు కావడం వల్లనే సత్యసాయి అయిన స్వామి భగవాన్గా భావాంతరం చెంది అఖిల ప్రపంచ మతస్థులకు భగవాన్ సత్యసాయిగా సాక్షాత్కరిస్తున్నారు. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలియు తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసుతుడ అనే ఘంటాపథంగా చాటి చెప్పిన భగవాన్ సత్యసాయి తత్వం అంటే విశ్వాసానికి వినూత్న నిదర్శనం, అన్ని మతాల వారికి ఆదర్శ నిదర్శనం.

నీవు మానవుడవు, నీది ప్రేమమతము అని బోధించి బాబా చాటి చెప్పిన సర్వమత సమానత్వంపై విశాఖపట్నం యువత సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇందులో రాంభట్ల ప్రణయవంశి, రాంభట్ల చరణ్, చాట్రాతి సమీర్ శర్మ పాల్గొన్నారు. సనాతన సారథి వేదమూర్తి అయిన శ్రీ సత్యసాయి 1953 విజయదశమి నాడు మొదటిసారి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రసాదించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలు లేవు. సూర్యుని వెలుగుతో పద్మం వికసిస్తే కలువ ముడుచుకుంటుంది. పద్మం వలే స్వామి దివ్యోపన్యాసాల సందేశాన్ని గ్రహించిన భక్తులు ప్రయోజనం పొందగలిగారు. ఇప్పుడు సందేశవాహినిలో మరో స్వామి సందేశాన్ని విందాము.

దివ్యోపన్యాసాల సందేశాన్ని గ్రహించిన భక్తులు ప్రయోజనం పొందగలిగారు. ఇప్పుడు సందేశవాహినిలో మరో స్వామి సందేశాన్ని విందాము.

పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనము ఈ సమావేశము జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటం, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటం, ఇది పరిపాటు అయినటువంటి ఒక పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘమునందున్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటాయి. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తించవచ్చును, సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికి హాని కలిగిపోవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకొని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పము లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం తెలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజ సేవలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థం. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడాను ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషి యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. కళాతురికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలు ఇస్కూలు అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూలు యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు. కేవలం మనం సమాజంను దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతనే. కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశములకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదర సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదము

0: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సలిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవము యొక్క పవిత్రతను కూడా తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణమును పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటం అనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడాను మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడాను ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పక అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యం గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించారు. ఎం అనగా ఎంగిలి ఆకులు, ఏ అంటగా ఎత్తివేయటము, ఎంగిలి ఆకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవ ఎందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడు అయినప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సార్థిగా కూడా తాను కూర్చున్నాడు. సేవ అనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కాని, ఏదో తుచ్చమైనటువంటి పని అని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందించడం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయం నందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని. అమ్మా, గోపాలుడితో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళుతాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముండ్లు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులున్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటి దినం నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా, పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా, అవి వేసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు, నాయన అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముండును సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అని. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిగా కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని నాకు. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అవి కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు. అంతేకాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడాను కృష్ణుడు ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడాను నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కాని సాధనని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన తెలిపేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటము చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించటము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాము, కానీ పరమాత్మ యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కాని దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును, కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన సల్పించడం చేతనే మహమ్మదును మక్కా నుంచి కూడా తరిమి వేశారు. సర్వభూత దయా కరుణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలక్ కొట్టారు. కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూ వస్తుంటాయి. కానీ మనం దానిని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడాను అత్యవసరం. కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క ఉచ్చారణ కలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించటము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేస్తున్నటువంటి సమయం నుండు తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేస్తున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం నందించుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కానీ లేక అనానుకూలమైనా జరుగుతున్నవా అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ కల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతములందు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే నీ సేవ కూడా నువ్వు సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్ఠ నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పునుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పునుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదం నందు నకర్మణ నప్రజే అధనైన త్యాగేనైకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగం చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాము. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగును నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించటం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను జరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నందు కానీ ఇతర దేశములందు కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడాను మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడాను సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వమే క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి రీతి లోపల మనం ఏమాత్రం కూడాను కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడాను సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడాను సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరి అయిన నాయకుడు, జీవితమంతా శంకరుడుగా ఉన్నటువంటి వాడే సరి అయిన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరము ఉంటుండి లోకానికి సేవ చేసడం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారమైపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉన్నటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితం అంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితిలోనే నాకు ఆనందంగా ఉంటుంటారు. అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. తలుపు ఏ పని అయినా కూడాను నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దాన్ని అనుభవిస్తుంటాను. అందువలన మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పి అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయం అయినప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులు అంతా ఉంటున్నారు వీరు చేస్తున్నారని చెప్పి మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను. అందువలన నేను నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంటాను. మనం కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృధాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటారు. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీగా తయారు కాకూడదు. మనం నిరంతరం కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంతోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకుని పరోపకారార్థమిదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మ మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవలు ఎందుకు పాల్గొనక కాలంను వృధాపరచుకొని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితం అనే కూడా వ్యర్థం గావించుకోవడానికి పూనుకోవటము స్థాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృధాపరిచితే మా మన జీవితమే వృధా అయిపోతుంది. కనుక మనం కాలమును వృధాపరచుకునేటువంటి కర్మలు ఎందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళ యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమస్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకములైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రులకంతా వెళ్లి, అనగా పేషెంట్ గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకును ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడాను జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంతే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాదళంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసిందంటే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడాను కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడాను కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సరిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు, స్వీపర్స్ కూడాను స్ట్రైక్ చేస్తుంటారు. కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయడం వల్ల రోడ్డు అంతా కూడాను అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటివి అన్నింటి ఎందుకు కూడాను మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కానీ, కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కానీ, భజనలు మెడిటేషన్లని కానీ ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇప్పుడు నువ్వు విశ్వేస్తున్న స్వరూపము. కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తిస్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడాను అందుతుంది. సర్వులు ఎందుకు కూడాను ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలో కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడాను ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందుకు చెలరేయకూడదు. అందరు కూడాను అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరు కూడా ఒక్క తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింప చేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటేనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ యందు అభివృద్ధి గావించుకున్నటువంటి సమయంలో మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది. తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినట్టు వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటుంటాడు. సేవాదల సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు 5 ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రస గంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటి అంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శకర్చను కలిగించటము. కానీ ఈ పంచేంద్రియములో 2 మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి, కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత, మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి కాని మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనస్సుతో అనేక రకమైనటువంటి దోషాన్ని అభివృద్ధి పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గాని పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము, వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోవడమనే దీనికి 2 మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకొని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి. చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుకనే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరుల హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండదు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కానీ సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకు మనం సేవలు సరిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావములను దూరము నెట్టి సమాన భావమును అభివృద్ధి భావించుకుని ప్రతి సమాజంలో కూడాను మనం ఏ మతము, ఏ కులము, ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటుని ఒక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకును పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైన లేక 2 పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ మీరు పోయి చూసి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడాను మీరు పూనుకోండి. ఆ టెంపుల్స్ దగ్గర, ఆ మసీదుల దగ్గర, ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లెవారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామం శుద్ధపరచుకొని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి కూడా మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యము యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహములకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు సందేశవాహిని శీర్షికన సేవ దాని విశిష్టతపై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిచ్చిన సందేశాన్ని విన్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. భక్తుల కోసం భగవాన్ ప్రేమతో ప్రసాదించిన రేడియో సాయి తెలుగు ప్రసారాలను క్రమం తప్పకుండా వింటూ వాటిపై తమ అమూల్యమైన అభిప్రాయాలను అందిస్తున్న శ్రోతలు ఎందరో ఉన్నారు. వారి ప్రశంసలు, విమర్శలు, సూచనలు రేడియో సాయి కార్యక్రమాల నాణ్యత పెరగడానికి తోడ్పడుతున్నాయి. రేడియో సాయి బృందానికి స్ఫూర్తిదాయకంగా, ప్రేరణాత్మకంగా ఉన్నాయి. శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతల నుండి అందుకున్న అభిప్రాయాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం.
2: రేడియో సాయి తెలుగు ప్రసారాల 4వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ హార్దిక అభినందనాలు. రేడియో సాయి తెలుగు ప్రసారాలను క్రమం తప్పకుండా వింటూ మీరందిస్తున్న అభినందనలు, విమర్శలు, సూచనలు రేడియో సాయి బృందానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. నేటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా కొందరు శ్రోతలు అందించిన అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నాం. విశాఖపట్నం మద్దిలపాలెం శ్రోత శ్రీ శ్రీనివాస్ రేడియో సాయి ద్వారా స్వామి ఉపన్యాసాలను వింటున్నప్పుడు తెలియని ఆనందం కలుగుతుందని తెలిపారు. రేడియో సాయి ప్రసారాలు నెట్లోనూ, మొబైల్ ద్వారానే కాకుండా రెగ్యులర్ రేడియో స్టేషన్ ప్రసారాల మాదిరిగా ఇంటింటికీ అందాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

0: సైరం అండి.
1: సైరం అండి.
0: సార్ మీ పేరు?
1: శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి?
1: నేను విశాఖపట్నం మద్రిపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీరు రోజు రేడియో సై వింటారు కదా, ఎలా వింటారు?
1: ఎయిర్టెల్ లో ఇస్తున్నారు కదా ఇప్పుడు. అవునండి. స్వామి స్పీచ్ లో డైలీ పత్రులు ఆలకించి పడుకుంటుంటాం. రాత్రి 10:40 స్పీచ్ ఇస్తారు కదండి స్వామిది.
0: అవును.
1: తర్వాత ఉదయం 7 గంటలకు స్పీచ్ ఉంటుంది, ఏదో ఒకటి మధ్యాహ్నం. ఈ స్పీచ్ల్లో స్వామి ఏదైనా మన డైలీ జరిగిన సంఘటన ఏమైనా ఉంటే అది స్పీచ్ నుంచి జవాబు వచ్చినట్టు ఉంటుందండి. ఆ రకంగా జరుగుతుంది. తర్వాత ఏంటంటే స్వామి స్పీచ్ల వల్ల జీవితంలో, అంటే నేను 20 సంవత్సరాలుగా స్వామి దిగుతున్నాయండి, కానీ ఏంటంటే కొన్ని కొన్ని ప్రభావాల వల్ల స్వామి స్పీచ్ ఆలోచించేసరికి ఒక రకమైన ఒళ్ళు పులకరించడం, ఒక ధైర్యం రావడం, జీవితంలో అనేక రకాల అనుభూతులు, వంతాలకు పర్సనల్ అనుభూతులు కూడా పొందానండి. ఈ స్పీచ్ ఆలోచించినప్పుడు మరి ఒక డే అంతా ఒక రకమైన ఆనందం ఉంటదండి. ప్రతిది స్వామి చెప్పేది అర్థమే కదా. ఈ సమాజంలో జరుగుతున్నవి, తర్వాత ఏంటంటే సేవా కార్యక్రమం అంటే ఫుడ్ బ్యాగ్స్ పంచుకుంటాను వారం వారం. ఇయర్లో ఒకసారి దుప్పట్లు పంపి నారాయణకి ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నానండి.
0: శ్రీనివాస్ గారు, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు?
1: నేను కోడిగుడ్లు షాప్ లో సేల్స్ మేనేజర్ చేస్తున్నానండి. నాకు ఈ షాప్ లో కూడా 20 ఇయర్స్ బ్యాక్ స్వామి ఇచ్చారు ఉద్యోగం. ఇక్కడ వ్యాపారం కూడా ప్రతి క్షణం స్వామి చేయిస్తున్నారు. ఇది నిజంగా పెద్ద మెరాకల్ గా జరుగుతుందండి ఈ వ్యాపారం మాత్రం.
0: ఇంకా రేడియో స్థాయిలో ఏ కార్యక్రమాలు వింటుంటారు?
1: రేడియో స్థాయిలో తెలుగు కార్యక్రమం కొన్ని అనుభూతి చెప్తుంటారు కదా భక్తులు,
0: భక్తుల అనుభవాలు
1: అవి కూడా బాగానే ఉంటున్నాయండి. కానీ నా కోరిక ఏంటంటే ఇలా ఎయిర్టెల్ ఈ సిస్టమ్ ద్వారా ఆలోచించకూడదు. ఇంతకుముందు ఆకాశవాణి రేడియో ఎలా ఇంటింట్లో ఉండేవో అటువంటి ఏర్పాటు ఎప్పుడు దొరుకుతుంది అని స్వామి ప్రార్థన చేస్తున్నాండి. ప్రతి ఇంట్లో ఒక రేడియో ఉండాలి. ఆ రేడియోలో స్వామి కార్యక్రమాలు కంటిన్యూ అవుతుండాలి, అందరూ ఆలోచిస్తుండాలి.
2: విజయవాడ శ్రోత శ్రీ వెంకటేశ్వరరావు, భజన్లు, సుప్రభాతం, స్వామి దివ్యోపన్యాసాలు, ఇతర కార్యక్రమాలు అన్నీ వింటూ ఉంటామని చెప్తూ భక్తుల అనుభవాలు చాలా బాగుంటాయంటున్నారు.
0: మీ పేరేంటండి?
3: నా పేరు కేవలంకరావు విజయవాడ అండి. స్వామి దగ్గరికి 66 నుంచి వెళ్తున్నామండి.
0: రేడియో సాయి విషయం మీకేం తెలుసునండి?
3: రేడియో స్థాయి నేను ప్రతిరోజు 4 గంటలకు రాత్రి 4 గంటలకు చెప్తుంటానండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన స్వామి భజనలు, దాని తర్వాత స్వామి ఓంకారం, సుప్రభాతం, అష్టోత్తరం, మిమ్మల్ని స్వామి స్వయంగా పాడిన గాయత్రి కూడా వింటాను సార్.
0: ఏ విధంగా మీరు వినగలుగుతున్నారు?
3: రేడియో స్థాయి మెట్టుదారంటున్నాను. ఆదివారం నాడు దేవుల గురించి చెప్తారంటే తామరం శివుడి గురించి, మంగళవారం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస, బుధవారం వినాయకుడి గారు ఏమో చెప్తున్నారు. దాని తర్వాత స్వామి స్పీచ్ వస్తుందండి. స్వామి స్పీచ్ 6 to 6:30 వస్తుందండి. మనకి కరెక్ట్ స్పీచ్ ఇంగ్లీష్ వస్తుంది.
0: సాధారణంగా ఏ టైం మీరు వినడానికి మీకు కన్వీనియంట్ గా ఉంటుంది?
3: స్వామి స్పీచ్ అనేది 6:30 to 7:30 బాగుంటుంది.
0: బాగుంటుంది.
3: మంచి భక్తుల అనుభవాలు చెప్తున్నారు మన డివోటీస్. బాగుంటుంది అవి కూడా. అవి కూడా కంటిన్యూ.
0: భక్తుల అనుభవాలు మీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా? విన్నవి మీకు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నది?
3: బాగా ఆకట్టుకున్న రెడ్డి గారు, లడ్డూలమ్మారు రెడ్డి గారు బాగా చాలా సింపుల్ గాను చాలా బాగా చెప్పారన్నారు.
0: అది సుబ్బారెడ్డి గారు అని మన ప్రశాంత్ నిలయంలోని
3: సౌత్
0: ఇండియన్ క్యాంటీన్ లో తను లడ్డూల కౌంటర్ దగ్గర ఉంటారు.
3: అందరూ విన్నాము, తన పేరు గుర్తులేదు. మన మద్రాస్ ఎక్స్ప్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన జీకే గారు, ఆయన దగ్గర ఉన్నాను. ఈ మధ్యనే అది.
0: మీరు ఒక్కరే వింటున్నారా, మీతో ఎవరైనా వింటున్నారా?
3: నేను మా మిస్సెస్ వింటున్నామండి.
0: కేబుల్ ద్వారా కూడాను రేడియో సాయి వినే అవకాశం కలిగిందని మీకు తెలిసిందా?
3: కొంచెం మాకుంది. మాకున్నాం అది సౌండ్ చెప్పాను తెల్లారుగా ప్రశాంతంగా ఉంటాను. దీంట్లో ట్యాబ్లెట్ ఫోన్ లో వింటున్నాం.
2: విజయవాడకి చెందిన అడుసుమల్లి కృష్ణమూర్తి గారు రేడియోసాయి కార్యక్రమాలు అనునిత్యం వింటూ స్వామి తమతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారనే అనుభూతిని పొందుతున్నామని చెప్పారు. తాము వినడమే కాదు, నలుగురితో ఆ ఆనందం పంచుకుంటేనే ఆయనకు తృప్తి. సెటప్ బాక్స్ లో రేడియో సాయికి ప్రత్యేకమైన చిహ్నం, లోగో ఉంటే ఛానల్ ఎక్కడుందని వెతుక్కోకుండా ట్యూన్ చేసుకోవడం తేలికవుతుందని ఆయన సూచిస్తున్నారు.
4: నా పేరు అడుసుమల్లి కృష్ణమూర్తి. మా నేటివ్ ప్లేస్ విజయవాడ. నా వయస్సు 91 సంవత్సరం. నేను చాలా కాలం నుంచి ఈ యొక్క గ్లోబల్ రేడియో యొక్క విశేషాలని ప్రతినిత్యము వింటూ ఎంతో ఆనందపడుతూ స్వామి ప్రత్యక్షంగా నాతో మాట్లాడుతున్న మనతో మాట్లాడుతున్న అనుభూతిని పొందుతూ ఎంతో ఆనందపడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వార్తల్ని అందిస్తూ ఈ యొక్క గ్లోబల్ రేడియో యొక్క ఫలితాన్ని అనుభవించేట్టుగా చేస్తూ మాకు ఎంతో ఆనందిస్తే స్వామికి కృతజ్ఞత తెలియపరుస్తూ స్వామి మనతో స్వామి సన్నిధానంలో పుట్టపడుతులో ఉన్నట్టుగా భావించే స్థితికి స్వామి మనకు అంత అనుగ్రహించారంటే అందుకని కావాల్సిందేంటి? స్వామి ఎక్కడికి వెళ్లలేదు, స్వామి మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. వారి వాక్కు, వారి వాయిస్సు, వారి పాటలు, వారి మాటలు వింటుంటే మనకు ఉత్తేజం వస్తుంది, అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, చెప్పడానికి ఎంత ఆనందం అనుభవిస్తున్నాం చెప్పని మరీ మరీ చెబుతూ ఈ యొక్క గ్లోబల్ రేడియోని ఇంకా అభివృద్ది చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేట్టుగా దాన్ని మలిచేసి ఇంకొక పని కూడా చేయాలి నా కోరిక ఉన్నది. గ్లోబల్ రేడియోలో ఏ ఛానల్లో వస్తుందో తెలియకుండా పోతుంది, దానికి స్వామికి సింబలే కనిపించట్లేదు, అంచేత నేను వెనక్కి ముందుకి దొరకవలసి వస్తుంది. కాబట్టి ఏదో స్వామి సింబల్ వచ్చేట్టుగా చేసినట్టయితే ఎక్కువ మందికి వెన్ను తిప్పుకోవడం వీలవుతుంది. ఇదే కాకుండా పేపర్ ఇచ్చా కూడా ఈ గ్లోబల్ రేడియో గురించి పేపర్లో వేస్తే అన్ని పేపర్ తెలుగు పేపర్లో వేస్తే ఫలాని దాంట్లో వస్తుంది తెలియటువంటి రెండోది బాక్స్ బాక్స్ పెట్టుకుంటే ఆ బాక్స్ లో వస్తున్నాయి, ఆ బాక్స్ లేకపోతే రావట్లే. దానికి మంచి మార్గాన్ని ఆలోచించి అలా చేయాలని చెప్పి స్వామి ప్రార్థిస్తూ
2: మీనా సింగపూర్ నివాసి, చక్కని ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నందుకు రేడియో సాయికి ధన్యవాదాలు తెలిపారు. తొలితరం భక్తులతో అనుభవాలను ఇంగ్లీష్లోకి అనువదించి అందించగలిగితే భాషేతరులు కూడా వాటిని ఆస్వాదించగలుగుతారని ఆమె సూచించారు.
0: ఇవాళ రేడియో సాయి స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ సింగపూర్ నుంచి వచ్చారు. తన పేరు మీనా. మీనా గారిని తెలుగు ప్రోగ్రామ్స్ ఏవి వింటున్నారు, ఎలా వినగలుగుతున్నారు, ఏ టైమ్స్ వినగలుగుతున్నారు, విన్న వాటిల్లోని తనకి ఎంతో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అవి, రేడియో సాయి కార్యక్రమాల్ని ఇంకొంచెం లిసనర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలోను ఇవన్నీ తన దగ్గర తెలుసుకుందాం. సాయిరామ్,
5: రేడియో సాయి తెలుగు ప్రోగ్రామ్స్ చాలా రెగ్యులర్ గా వింటుంటానండి. చాలా థ్యాంక్స్ మీ టీం అందరికి, స్వామికి. మేము సింగపూర్ లో ఉంటాము. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుతో మొదలు పెడతాను, వేదం వచ్చేదాకా. అక్కడి నుంచి మధ్యాహ్నానికి ఏషియా స్ట్రీమ్ లోకి షిఫ్ట్ అవుతాము. ఇంటర్వ్యూస్ బాగా ఫాలో అవుతాను. స్పెషలీ తెలుగు ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా బాగుంటున్నాయి తెలుగు ప్రోగ్రామ్స్. పాత డివోటీస్ తో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు, మొదట్లో వచ్చిన వాళ్ళందరూ. అది రీచ్ అవుట్ అవ్వాలంటే ఇంగ్లీష్ లో కూడా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే బయట వాళ్ళకి తెలియదు, ఇది తెలుగు వరకే ఉండి పరిమితంగా అనిపించింది నాకు. సో సింగపూర్ లో నాకు నా సర్కిల్లో నా గ్రూప్స్ లో అది నాకు చేత అయినంత వరకు ట్రాన్స్లేట్ చేసి ఆ మెసేజెస్ అవి తీసుకుని పంపిస్తూ ఉంటాను. జనరలీ
0: ఓల్డ్ డివోటీ ఇంటర్వ్యూ తెలుగుని తీసుకుంది, మీకేమైనా జ్ఞాపకం ఉన్నదా?
5: అన్యతా శరణం నాస్తి విజయలక్ష్మి గారివి. అవన్నీ సిరీస్ అంతా బుక్ చదవకుండానే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని వినడం చాలా బాగుంటుంది. గీతారామ్మోహన్ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు మొదట్లో వచ్చి రాజారెడ్డి గారి టైంలో ఉన్న
0: జనార్దన్ రెడ్డి,
5: అవన్నీ బాగున్నాయి. డాక్టర్ అనిల్ కుమార్ అని స్వామి స్టూడెంట్ తో ఒకటి వచ్చింది ఆ ప్రోగ్రామ్, చాలా ఇట్ వాస్. మా చిన్న పాప హాస్పిటల్లో ఉండింది ఆ టైంలో విన్నాను నేను. ఒక్కొక్క పాయింట్ తెలుగులో చెప్పారు ఆయన. ఇంటర్వ్యూ అప్పటికి ఇంగ్లీష్ లో రాలేదు, ఇప్పుడు ఈ మధ్యన ఇంగ్లీష్ లో వచ్చింది, ఆయనతోటే మాట్లాడింది. బట్ ఆ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఐ గెస్, అవన్నీ ట్రాన్స్లేట్ చేసి 5 పాయింట్స్ తీసి అందరికీ సర్క్యులేట్ చేశాను. ఇట్ వాస్ లైక్ ఎ బిగ్ నోట్స్ టు మీ.
6: రేడియో సాయి శ్రోతలకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంతవరకు మీరు శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు వెలుగుచ్చిన అభిప్రాయాలు విన్నారు. తదుపరి కార్యక్రమం వినే ముందు రేడియో సాగి తెలుగు ప్రసారాలపై మీ స్పందనను తరచూ తెలుపుతూ ఉండాలని శ్రోతలను కోరుతున్నాం. మీ అభిప్రాయాలను listeners@radiosai.org ద్వారా పంపవచ్చు. రేడియో సాయి ప్రసారాలు స్వామి 75వ పుట్టుపండుగ సందర్భంగా 2001 నవంబర్ 23న ప్రారంభమయ్యాయి. తదనంతరం 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాలు 2011లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రేడియో సాయి కార్యక్రమాలు ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ, తరచూ హిందీ, స్పానిష్, ఇటాలియన్ వంటి ఇతర భాషల్లోనూ లభ్యమవుతున్నాయి. విశేష ప్రసార వాహినిలో భాగంగా రేడియో సాయి కార్యక్రమాలు శ్రోతలకు ఎంతవరకు చేరుతున్నాయి, ఏ విధంగా అందుతున్నాయి తదితర విషయాలపై శ్రీ ఐఎస్ రామకృష్ణతో ఇంటర్వ్యూను ప్రసారం చేస్తున్నాం. పరిచయకర్త శ్రీ జగన్నాథరావు.
0: సాయిరాం, రేడియో సాయి ప్రసారాలు శ్రోతలకు ఏ విధంగా అందుతున్నాయన్నది మనం ముచ్చటించుకునే ముందు 24 గంటల తెలుగు ప్రసారాలు ఎలా ప్రారంభమైనది క్లుప్తంగా వివరిస్తాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ భక్తులకు ప్రేమతో అందించిన అపూర్వ కానుక మన ఈ రేడియో సాయి. 2001లో స్వామి తమ 75వ పుట్టుపండుగ నాడు సాయి కుల్వంతాల నుండి రేడియో సాయి కార్యక్రమాలను ప్రారంభించారు. ఒకే ఒక్క ఛానల్ అదే ఏషియా స్ట్రీమ్తో మొదలైన ప్రసారాలు స్వామివారి అనుగ్రహంతో మరి 4 స్ట్రీములుగా విశ్వవ్యాప్తమయ్యాయి. అవే అమెరీ స్ట్రీమ్, ఆఫ్రీ స్ట్రీమ్, భజన స్ట్రీమ్, డిస్కో స్ట్రీమ్. స్వామి దివ్యాశీస్సులతో ఏషియా స్ట్రీమ్లో భాగంగా ప్రతి సోమవారం, బుధవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు గంటసేపు తెలుగు ప్రసారాలు 2006 జనవరి 14 సంక్రాంతి నాడు ప్రారంభమయ్యాయి. ఈ ప్రసారాలు 5 సంవత్సరాల పాటు నిరాఘాటంగా కొనసాగాయి. స్వామివారి మాతృభాష అయిన తెలుగులో పూర్తిస్థాయి ప్రసారాలు ఉండడం సముచితమని భావించి ప్రొఫెసర్ వెంకటరామన్ గారు 2011 ఫిబ్రవరిలో స్వామివారి పాదపద్మాల చెంత ప్రార్థించారు. స్వామి ఆ ప్రార్థనను మన్నించడమే కాక 24 గంటల తెలుగు ప్రసారాలను ప్రారంభించడానికి తమ దివ్య ఆశీస్సులను కూడా అనుగ్రహించారు. ఫలితంగా 2011 జూలై 15 గురు పౌర్ణమి పర్వదినాన 24 గంటల రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారాలు మొదలయ్యాయి. ప్రొఫెసర్ వెంకటరామన్ గారి పర్యవేక్షణలో గడచిన 4 సంవత్సరాలుగా రేడియో సాయి ప్రసారం చేసే ఈ కార్యక్రమాలు కేవలం ప్రశాంతి నిలయంలోనే కాక హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి రేడియో సాయి స్టూడియోలలో కూడా తయారై ప్రసారానికే మాకు చేరుతున్నాయి. ఇంతేకాక వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఔత్సాహికులు వివిధ కార్యక్రమాలను రూపొందించి రేడియో సాయికి పంపుతున్నారు. తెలుగు స్ట్రీమ్ వికాసంలో గత సంవత్సరం జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన డిజిటల్ కేబుల్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఎన్నో ప్రాంతాలలో తెలుగు కార్యక్రమాలను భక్తులకు అందజేయడం. హ్యాత్వే, సిటీ కేబుల్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలోనూ, సిటీ కేబుల్ ద్వారా విజయవాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి, తాడిపత్రి నగరాల్లోనూ తెలుగు కార్యక్రమాలు శ్రోతలకు చేరుతున్నాయి. హ్యాత్వే, సిటీ కేబుల్ ద్వారా రేడియో సాయి ప్రసారాలను శ్రోతలకు అందజేయడంలో కీలక పాత్ర పోషించిన స్వామి విద్యార్థి సిటీ కేబుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీ ఐఎస్ రామకృష్ణ ఈ రోజున వారు మన స్టూడియోలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో రేడియో సాయి తెలుగు ప్రసారాలు మరింత వ్యాప్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి వారితో మనం ముచ్చటించుకుందాం. సాయిరాం రామకృష్ణ గారు, రేడియో సాయికి స్వాగతం.
7: ఓం శ్రీ సాయిరాం అండి. మొట్టమొదటిగా ప్రియాతి ప్రేమైనటువంటి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ రేడియో సాయి అనేటువంటి మహత్తర కార్యక్రమంలో 4వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో నాకు ఇక్కడ ఈ స్టూడియోలో వచ్చి మీతో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
0: అయితే స్వామి విద్యార్థిగా మొట్టమొదట మీరు ఏ సంవత్సరం చదువుకున్నారో ఆ వివరాలు కొంచెం చెప్తారా?
7: తప్పకుండా అండి. నాకు స్వామి కాలేజీలో 1990 నుంచి 1993 వరకు అండర్ గ్రాడ్యుయేషన్ బిఏ ఆనర్స్ కోర్సు చదవటానికి ఒక అవకాశం దొరికింది. సో 1993 వరకు నేను ఇక్కడ స్వామి ఇన్స్టిట్యూట్ లో చదివానండి.
0: ఈ తర్వాత రేడియో సాయి కార్యక్రమాలని 10 మందికి అందజేయాలన్న ఆలోచన మీకు ఏ విధంగా కలిగింది? ఇది మీకు ఏ విధంగా అనుకూలంగా దీన్ని మీరు చేయగలుగుతున్నారు?
7: అంటే స్వామి కాలేజీలోంచి నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత ఈ మీడియా ఇండస్ట్రీతో నాకున్నటువంటి పరిచయం, ఒక 10 సంవత్సరాలు స్టార్ టీవీలో వర్క్ చేయడం, దాని తర్వాత ఇప్పుడు కూడా ఇంకా అదే జీ నెట్వర్క్ సిటీ కేబుల్లో నేను సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్యారలల్గా మనకేం జరుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. దీంట్లో అన్ని కేబుల్ నెట్వర్క్స్ ని కూడా డిజిటల్ కేబుల్ సర్వీసెస్ గా మార్చాలి అనేటువంటి ఒక మ్యాండేట్ ని ఇవ్వడం జరిగింది. సో ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి టీవీకి కూడా ఒక సెట్ ఆఫ్ బాక్స్ అమర్చాలి అనేటువంటిది ఒక మ్యాండేట్. సో ఈ విధమైనటువంటి కార్యక్రమంలో నేను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీలో కూడా మా కంపెనీ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో చేస్తుంది. కాబట్టి స్వామి ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక మాట, స్వామి నామాన్ని ప్రతి ఇంటా ఇంటా స్వామి తీసుకెళ్ళండి అనేటువంటి ఒక స్వామి చెప్పినటువంటి ఆ మాటకి ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉండేది. సో ఇదే సందర్భంలో ఈ డిజిటలైజేషన్ కార్యక్రమంలో స్వామి నామాన్ని, స్వామి యొక్క చరిత్రని ప్రతి ఇంటికి ఎలా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు రావటం, దాంతో నేను వర్క్ చేస్తున్నటువంటి సంస్థలోనే దాన్ని ఒకరోజు అనుకోకుండా అది స్టార్ట్ చేయటం, చాలా ఈజీగా దీన్ని మనం ప్రతి ఇంటికి తీసుకువెళ్లవచ్చు అనేటువంటి ఒక ఐడియా రావడంతో వెంటనే అక్కడ నేను స్టార్ట్ చేసి దాన్ని చాలా మంది చాలా ఆనందపడ్డారు. రేడియో సాయి సిటీ కేబుల్ వస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేయగానే చాలా మంది ఫోన్లు చేసి చెప్పడంతో వెంటనే స్వామి మందిరికి వచ్చేసి ఇక్కడ నేను పర్తికి వచ్చి స్వామిని ప్రే చేసి, స్వామి దీన్ని ఇంకా పెద్దగా నేను నా అంతటా నేను ఎంతవరకు చేయగలను దాంట్లో నాకు మీ అనుగ్రహం కావాలి, ఆశీస్సులు కావాలి అని ప్రే చేయడం జరిగింది. వెంటనే నేను వెళ్లంగానే ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద కేబుల్ సంస్థ హ్యాత్వే దాని ఇన్ఛార్జి అయినటువంటి ఆయన్ని కలవటం, వెళ్లి కలవంగానే వెంటనే విత్ ఇన్ మినిట్స్ ఆయన వాళ్ల టెక్నికల్ పీపుల్ కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని ఆన్ చేయమని చెప్పటం, దాంతో ఇవాళ రోజున దగ్గర దగ్గర హైదరాబాద్ నగరంలో చూస్తే దగ్గర దగ్గర 20 లక్షల కేబుల్ హోమ్స్ లో రేడియో సాయి అవైలబుల్ ఉందన్నమాట. అంటే వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ మేడ్ అవైలబుల్ ఇన్ 20 లక్ కేబుల్ హోమ్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో చాలా ఆనందం వేస్తుందన్నమాట ఈ విషయం, ఎందుకంటే స్వామి యొక్క నామం ప్రతి సంవత్సరం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి సుప్రభాతం వచ్చే దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేటి వరకు స్వామి యొక్క కార్యక్రమాలన్నీ స్వామి వింటూ ఉంటే అందరూ లిజనర్స్ అందరూ చాలా ఆనందం వేస్తుంది. సో ఇలా ఈ ఇట్లా సాగి మొదలైనటువంటి ఇది సాగుతూనే ఉంది, ఇంకా కొద్ది కొద్ది నగరాలకి ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. బేసిక్ గా ఏంటంటే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియని మనం వాడుకుంటున్నాం, స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఇది నడుస్తూ పోతుంది అన్నమాట.
0: మీరు హైదరాబాద్ లో 20 లక్షల ఇళ్లకి కనెక్షన్స్ ఇచ్చారన్నారు, ఇది హ్యాత్వే కేబుల్ త్రూ గానా లేదంటే సిటీ కేబుల్ త్రూ గానా?
7: ఇది హ్యాత్వే ప్లస్ సిటీ కేబుల్ రెండింటిలోనూ ప్రస్తుతానికి ఉంది. ఇంకా కొన్ని సంస్థలను కూడా మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంకా వాళ్ల ద్వారా కూడా మనం ఇంకా కొన్ని హౌసెస్ దగ్గర దగ్గర ఇంకొక 10 లక్షల హౌసెస్ లో కూడా మనం ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. త్వరలో మేబీ బై 1 జనవరి 2016 హైదరాబాద్ మొత్తం డిజిటలైజ్ అవుతుంది కాబట్టి ఒక 30 లక్షల హౌస్ లో ఓన్లీ హైదరాబాద్ లో సిటీలోనే మనకు రేడియో సాయి అవైలబుల్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మనం.
0: ఇది మొట్టమొదటి మీరు ఏ సంవత్సరం ఇది మొదలైందని చెప్పారు?
7: ఇది 2013 ఆలోచన రావటం, దాన్ని అలా అలా తీసుకెళ్లడం జరిగింది. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది.
0: ఇది తక్కిన ఇప్పుడు కొత్తగా ఏ సిటీస్ లోని మనం ఈ సిటీ కేబుల్ త్రూగా కార్యక్రమాలు వినే అవకాశాన్ని కల్పించదలుచుకున్నారు?
7: ఇందాక మీరు చెప్పినట్లే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో అని చెప్పేసి కొన్ని కొన్ని నగరాలు కూడా చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత ఈ 6 నెలల్లో సిటీ కేబుల్ అనేటువంటి సంస్థ ద్వారా దగ్గర దగ్గర మీకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 20 లక్షల కేబుల్ హోమ్స్ లో గానీ, తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో దగ్గర దగ్గర 7 లక్షల కేబుల్ హోమ్స్ లో, తర్వాత మీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గర దగ్గర 2.5 లక్షల కేబుల్ హోమ్స్ లోను, తర్వాత చిత్తూరు జిల్లాలో దగ్గర దగ్గర ఒక 150,000 కేబుల్ హోమ్స్ లోను, ఆ తర్వాత మీకు అనంతపురం లో ఒక 50,000 కేబుల్ హోమ్స్ లోను ఇప్పుడే స్టార్ట్ అయింది అక్కడ. దాని తర్వాత ఖమ్మం జిల్లాలో దాదాపు ఒక 2.5 లక్షల కేబుల్ హోమ్స్ లోను కూడా దాదాపుగా ఇప్పుడు చూస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక 35 లక్షలు దాదాపు కేబుల్ హోమ్స్ లో త్రూ సెట్అప్ బాక్స్ రేడియో సాయి ప్రసారాలు అవైలబుల్ ఉన్నాయన్నమాట.
0: నెక్స్ట్ మీది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉన్నది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా ఈ కేబుల్ నెట్వర్క్ ద్వారా కలపగలిగితే, డిజిటల్ కేబుల్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ చేయగలిగితే స్వామి మెసేజ్ ని తెలుగు రాష్ట్రాల అంతటికీ కూడా మనం ప్రసారం చేయొచ్చు. అంచేత ఈ మధ్యన ఈ నెల రెండు నెలల్లో గానీ ఇంకా ఈ మధ్యన ఏమైనా స్పెసిఫిక్ ఎఫర్ట్స్ చేసి అక్కడికైనా ఎక్స్టెండ్ చేయదలుచుకున్నారా?
7: తప్పకుండా అండి, ఎందుకంటే కొన్ని కొన్ని మేజర్ సిటీస్ మనకి ఇంకా రేడియో సాయి అవైలబుల్ లేదు అనేటువంటిది దగ్గర దగ్గర ప్రతిరోజు కూడా నాకు కొంతమంది కాల్స్ చేయడం జరుగుతుంది. దాని ముఖ్యంగా వైజాగ్ సిటీ కొన్ని రీజన్స్ వల్ల అది 100% డిజిటైజ్ అయినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మనం రేడియో సాయి ప్రసారాలు ఇంకా అందలేకపోతున్నాయి. బట్ ప్రతిరోజు దానికి ఎలా వీలైనంత త్వరలో దాన్ని మనం వైజాగ్ సిటీలో కూడా ప్రారంభించడానికి ట్రై చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు సాయంత్రానికి మనకి అవకాశం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంత 1-2 కేబుల్ నెట్వర్క్స్ మనకి మన రిక్వెస్ట్ ని మన్నించి వాళ్లు ముందుకొచ్చారు. సో ఈ రోజు సాయంత్రానికే మనం అక్కడ రేడియో సాయి ప్రసారాలు ప్రారంభించుకునే అవకాశం మనకి కలుగుతుందని నేను అనుకుంటున్నాను.
0: అంటే విశాఖపట్నం స్వామి డివోటీస్ కూడా ఈ తెలుగు వార్షికోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని వినే అవకాశం కలిగించుకున్నారు.
7: అవునండి, అదే అనుకుంటున్నాను నేను, దానికి నిన్న నుంచి కూడా ట్రై చేస్తున్నాను. స్వామి అనుగ్రహం వల్ల తప్పకుండా అది అవుతుందని కూడా నమ్ముతున్నాను.
0: ఇప్పుడు మన ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు శ్రోతల స్పందన ఉంటూ ఉండేవాళ్ళు రేడియో సాయి కార్యక్రమాల విషయంలో చెప్తూ, హ్యాత్వేలో ఒక్కొక్కసారి కనెక్షన్ రావడం లేదు, లేదంటే అదే వచ్చిన ప్రోగ్రామే రిపీట్ అవుతున్నది, ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ మీకు చేరుంటాయి. మాకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి టెలిఫోన్లో అని అడుగుతూ ఉంటారు, మీ పంపిస్తున్న మీ లింక్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా చూడండి అంటూను. అవి ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు?
7: అవునండి, నాకు కూడా ఎందుకంటే ఇప్పుడు రేడియో సాయి చాలా ఏరియాల్లో అవైలబుల్ ఉంది కాబట్టి సడన్ గా మధ్యలో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవటం అలా జరుగుతోంది. దానికి ఏంటంటే బేసిక్ గా మనకి రేడియో సాయి అనేది వెబ్ బేస్డ్ ఛానల్, ఇది ఇట్స్ నాట్ ఏ శాటిలైట్ ఛానల్. ఈ డిజిటల్ కేబుల్ కంట్రోల్ రూమ్స్ లో నార్మల్ గా డిజిటల్ శాటిలైట్ రిసీవర్స్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత అవి ఫ్రీజ్ అయిపోతాయి, కదిలించడం అనేటువంటి ఉండదు. కానీ ఇక్కడ ఇది వెబ్ బేస్డ్ కాబట్టి ఇట్స్ ఎ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, మనకి అన్ఇంటరప్టెడ్ గా సప్లై ఉన్నప్పుడే ఇది మనం ఇవ్వగలుగుతాం. సో దీంట్లో ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఈ బఫరింగ్ ప్రాబ్లం వల్ల కానీ రేడియో సాయి కొంచెం డిలేడ్ బ్రాడ్కాస్టింగ్ అని జరుగుతోంది. సో దీన్ని ప్రస్తుతానికి మనం స్లోగా దీనికి ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని చూస్తున్నాం మనం. సో దాన్ని మనం లోకల్ కేబుల్ నెట్వర్క్స్ లో కంటిన్యూస్ టచ్ లో ఉండి వాళ్ళతో, ఎందుకంటే నాకు మార్నింగ్ 5:30 నుంచి కూడా నాకు కాల్స్ వస్తాయి రేడియో సాయి రావట్లేదు అంటే. చాలా మంది, ఎంతో మంది మహిళలు గాని పిల్లలు గాని చాలా మంది పెద్దవాళ్లు వీళ్ళందరూ దేర్ ఆల్ అడిక్టెడ్, ఆల్మోస్ట్ యూ కెన్ సే అడిక్ట్ అయిపోయినటువంటి ప్రోగ్రామ్. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి ఎవరైనా ప్రోగ్రామ్ ఆగిపోయింది అంటే ఫస్ట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ బికాస్ ఇట్ ఈస్ రీచ్ టు సో మెనీ పీపుల్,
0: వాళ్ళు వింటున్నారు
7: అనేటువంటిది చాలా ఆనందంగా ఉంటుంది. సెకండ్ థింగ్ అండ్ ఇమీడియట్లీ దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ అనేది ఇమీడియట్లీ దెన్ ఈ ఆ ఇంటికి సోర్స్ ఎక్కడి నుంచి సిగ్నల్ పోతుంది అని ఇమీడియట్లీ నేను కనుక్కోవటం, వాళ్ళకి ఫోన్లు చేసేసి వితిన్ 10 మినిట్స్ ఇఫ్ ఐ రెక్టిఫై దే కాల్ బ్యాక్ అండ్ టెల్ మీ దట్ థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మేము మిస్ అవుతాం అనుకున్నాం ఈ రోజంతా కానీ వెంటనే వచ్చిందని చెప్పి దే ఫీల్ సో హ్యాపీ. అలాంటి విన్నప్పుడు స్వామి యొక్క యూనో స్వామిని ఇంతమంది ప్రతిరోజు పొద్దున్నీ సాయంత్రం పడుకునేంత వరకు కూడా తలుచుకుంటూ మిస్ అవ్వకుండా ఎంత ఇది ఉంటున్నారు. కొంతమంది మా ఇంట్లో చిన్నపిల్లలు బాగా అలవాటు పడిపోయారండి, నిద్రపుచ్చాలంటే స్వామి రాత్రిపూట వచ్చే రేడియో సాయిలో వచ్చే భజనలు పెడితేనే వాళ్ళు నిద్రపోతున్నారు. ఎలాగోలా చేసి దాన్ని ముందు రీకనెక్ట్ చేయండి అని చెప్పి అన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దిస్ మ్యాసివ్ ప్రోగ్రామ్ సమ్ టైమ్స్.
0: అదే ఇంకో శ్రోత ఇంకో విషయం చెప్పారు, 91 ఏళ్ల డివోటీ రేడియో సాయి వస్తున్నదని మన ఈ డిజిటల్ సెట్టాప్ బాక్స్ లో ఏదైనా లోగో గానీ ఏదైనా పెడితే మాకు దాన్ని సులువుగా ఐడెంటిఫై చేయగలమన్నారు, అలాంటిది ఏమైనా సాధ్యపడుతుందా?
7: తప్పకుండా అండి, అది వెరీ గుడ్ ఐడియా. డెఫినెట్లీ ఐ విల్ గో బ్యాక్ అండ్ సీ దట్ ఐదర్ రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఎంబ్లమ్ గానీ లేదంటే స్వామిది మంచి ఫోటో గానీ గనక పెట్టినట్లయితే ఐడెంటిఫై చేయటమే కాదు, వినేంత వరకు కూడా స్వామిని అది స్వామి చెప్పినట్టు దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా సులువుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా దాన్ని అవలంబిస్తా.
0: ఇంకో ముఖ్యమైన విషయం, మీ దగ్గరికి కార్యక్రమాలు మాకు చేరడం లేదు అన్న విషయంలోని కాకుండాను కార్యక్రమాల మీద కూడా ఏమైనా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారండి?
7: అంటే నాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే రేడియో సాయి రానప్పుడే నాకు కాల్స్ వస్తూ ఉంటాయి డెఫినెట్ గా, బట్ కంటెంట్ మీద నాకు అంత తక్కువగా వస్తుంటాయి కాల్స్. బట్ మాకు మా ఫ్యామిలీ సర్కిల్స్ లో కానీ ఎవరైనా కొన్ని బికాస్ దే ఆర్ ఆల్ ట్యూన్ టు సమ్ ప్రోగ్రామ్స్, డైలీ రొటీన్ లో వాళ్ళు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ వింటుంటారు కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకుండా చూడటానికి దే ప్రికాషన్ గా నాకు ముందే ఫలానా ప్రోగ్రామ్ కొద్దిసేపట్లో రాబోతోంది కాబట్టి సీ దట్ యూనో రేడియో సాయి ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ అనేటువంటి కాల్స్ మాత్రం తప్పకుండా వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు ట్యూన్ అయిపోయినారు చాలా మంది.
0: లేదు, సాధారణంగా లిసనర్స్ ఎట్ రేడియో సాయి డాట్ ఆర్గ్ మేము మా కార్యక్రమాల్లో చెప్పినా కానీ ఎంతో మందికి కంప్యూటర్ దగ్గర కూర్చోవడము లేదంటే అది టైప్ చేసి పంపించడం ఇలాంటివి సాధారణంగా జరగదు. కానీ మీలాంటి వాళ్ళ దగ్గరికి కానీ వస్తే సాధారణంగా ఫోన్లో చెప్పడం సులువు, అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మాకు మా కార్యక్రమాల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి, బికాస్ యు ఆర్ ఏ పబ్లిక్ మ్యాన్ మూవింగ్ అమాంగ్ సో మెనీ పీపుల్. అది ఒక జ్ఞాపకం ఉంచుకొని ఇక్కడైనా ఏ విధమైన సజెషన్ వచ్చినా ఇప్పుడు మా దగ్గరికి ఫీడ్బ్యాక్ ఏ విధంగా వచ్చిందో అలా మీ దగ్గరికి ఏమైనా వచ్చిందనుకోండి మాకు చెప్తే ప్రాబ్లీ వీ కెన్ మేక్ అవర్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్.
7: తప్పకుండా దానికి వీలైనంతగా ట్రై చేస్తాను.
0: రామకృష్ణ గారు, మీతో ఈ రేడియో సాయి కార్యక్రమాన్ని ఏ విధంగా 10 మందికి చేరవేయాలో మీరు ఏ విధంగా శ్రమిస్తున్నారు ఆ విషయాలు మేము మా శ్రోతలందరూ తెలుసుకుని ఎంత ఆనందించాము. సాయి సంకల్పంతో మొదలైన ఈ రేడియో సాయి తెలుగు కార్యక్రమాలు స్వామి సందేశాన్ని ప్రసారం చేస్తూ మరింత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అందరికీ మరింత చేరువ కావడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు మీలాంటి ఎంతో మంది సహకరిస్తారని మేము కోరుతున్నాం. సాయిరాం.
7: తప్పకుండా అండి సాయిరాం. ఈ సందర్భంలో మనకి ఈ కేబుల్ నెట్వర్క్స్, హ్యాత్వే సిటీ కేబుల్, మరి ఎన్నో ఇండిపెండెంట్ కేబుల్ నెట్వర్క్స్ కూడా మనకి అడిగినటువంటి తరుణంలోనే వెంటనే వాళ్ళు స్పందించి స్వామి కార్యక్రమాలు, స్వామి ప్రోగ్రామ్స్ అనేటువంటి వెంటనే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తర్వాత స్వామి బర్త్డే రాబోతోంది కాబట్టి 90వ పుట్టు పండుగ సందర్భంలో ఇంకా ఎక్కువ వీలైనంత ఎక్కువ మందికి ఈ రేడియో సాయి కార్యక్రమాలు డిజిటల్ కేబుల్ ద్వారా ప్రసారం చేయడానికి నా వంతు కృషి, ఇంకా కొంతమందిని కూడా ఎవరైనా కలిసి వస్తే వాళ్ళందరి హెల్ప్తో కూడా వీలైనంత ఎక్కువ మందికి వీలైనంత త్వరలో స్వామి యొక్క ప్రసారాలు తెలుగు రాష్ట్రాల్లో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి ఇంటింటా స్వామి యొక్క సందేశాన్ని అందించడానికి నా వంతు కృషి చేస్తానని మరి అందరి కూడా రేడియో సాయి టీమ్ కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిరాం.
0: సాయిరాం.
8: విశేష ప్రసార వాహినిలో భాగంగా రేడియో సాయి కార్యక్రమాలు శ్రోతలకు ఎంతవరకు చేరుతున్నాయి, ఏ విధంగా అందుతున్నాయి తదితర విషయాలపై శ్రీ ఐఎస్ రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జగన్నాథరావు. రేడియో సాయి శ్రోతలకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను పామర జనరంజకంగా చెప్పాలంటే వినోదభరితంగా చెప్పాలి అన్న కిటుకు స్వామికి మాత్రమే తెలుసు. అందుకే తాము రాసిన నాటకాలు సువాక్యాల ద్వారా వేదాంత విషయాలు చెబుతూ ఆట పాటలతో అన్ని విధాల హృదయాన్ని పరిశుభ్రం చేసే ప్రయత్నమే కాని లౌకికమైన డ్రామాల వంటివి కావు అన్నారు. 1962 నుండి 1968 మధ్యకాలంలో స్వామి రాధాభక్తి, కృష్ణలీలా వంటి ఎన్నో భాగవత నాటకాలను భక్తిరస భరితంగా ఆధ్యాత్మిక బోధగా రచించి ప్రదర్శింపజేశారు. నటుల ఎంపిక, తర్ఫీదు,
9: వారి ఆహార్యం అన్ని తామే స్వయంగా చూసుకునేవారు. స్వామి స్వయంగా రచించిన భక్త ధ్రువ నాటకాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. సమర్పణ హైదరాబాద్ కోటి సమితి వారి బృందం. భక్త ధ్రువ

ఇంతవరకు శ్రోతలు రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 19, 2015 2వ రోజు పెద్దల సమర్పణ శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహినిలోని 3వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 7 భాగాల ఈ శీర్షికలోని 4వ భాగంతో రేపు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాము.

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ

दास प्रभु हे गिरिधारी।

Thank you.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. 1972లో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రశాంతనిలయంలో 2వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ సమావేశం, వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, కవి సమ్మేళనం మొదలైన కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. 18 అక్టోబర్ను జరిగిన కవి సమ్మేళనంలో స్వామి కవులను ఉద్దేశించి ప్రసంగించారు. కవులు, కళాకారులు తమ రచనల ద్వారా మానవ జీవితాన్ని మరింత పరిపుష్టం చేయవలసినదిగా హితవు పలికారు.

ఉండంబు గెలిచి జగన్ నాడు కరిని.

ఇండియా స్వరూపులరా, ఈనాడు అఖండ మేధావులతో పితండకర్త వాంధవులతో లోకము ఒక తాబేడు రాజ్యంగా తయారైపోయి ఉంటున్నారు. అంతేకాదు కుందేడు రాజ్యంగా కూడా పులుకుతూ ఉంటున్నారు. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క పవిత్రతను, తాను అనుసరించవలసినటువంటి యొక్క దివ్యత్వమును లోకమునకు ప్రదర్శించి కవిత్వమును సాత్వికమరించుకునే చేయగలిగినటువంటి యొక్క వ్యక్తులు కేవలము శృంగారమైనటువంటి కళలకు తన బంగారమైనటువంటి జీవితంను అర్పితం చేసుకుని నిరర్థకము సాధించుకునేటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవటం ఈనాడు విచారించవలసినటువంటి విషయం. ఈనాడు దుష్ట తర్క ప్రచండ ఆర్భాటములే కాని శీలము సదాచారము సానుభూతి శూన్యమైనది. జగత్తు వ్యావహారికమైనటువంటి సత్యమే కాని పారమార్థిక సత్యము కాదనేటువంటి యొక్క దృశ్యమును కూడా గుర్తించుకోలేనటువంటి యొక్క వ్యక్తులుగా తయారవుతున్నారు. సాంకేతిక విజ్ఞాన శాస్త్రములకు వర్తులై ధనములకు దాసులై అణుశక్తిని సాధించమన్నటువంటి యొక్క అహంకారంతో ఆకాశములను అంతరించి కేవలం ఆర్భాటములు కలిపేటువంటి యొక్క వ్యక్తిత్వంగానే మనం గోచరిస్తూ ఉంటున్నామే కాని అందులో ఉన్నటువంటి పవిత్రము ఏమి అనేటువంటి యొక్క విషయాన్ని విచారించుకోలేనటువంటి యొక్క వ్యక్తులు వివేకవంతులు కాదనే చెప్పవచ్చు. సత్సంప్రదాయములు మానవునికి శోభను అందించడమే కాక లోకములకు కళ్యాణములు కూడాను అందించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితం. కానీ అతి పవిత్రమైనటువంటి సత్సంప్రదాయములు మానవుని హృదయ క్షేత్రమును నాట్యమాడకపోవటం చేత పాప భీతి దైవ ప్రీతి లేనటువంటి యొక్క స్థితిని ఈనాడు మానవులు అనుభవించడానికి కోరుకుంటున్నారు. పెన్నిధి అయినటువంటి భగవంతుని సన్నిధిని చేరక అతన్ని సన్నిహితునిగా చేసుకునక సమీపుడు కాక తమ యొక్క అశాంతులకు ఏమాత్రము కూడా శాంతిని చేకూర్చుకునేటువంటి యొక్క ప్రయత్నములకు కోరుకునక మానవులు ఎందుకు ఇంత అవసర పాలవుతున్నారనేటువంటిది కూడా ఒక ఆశ్చర్యము కూడా కలిగిస్తూ ఉండాలి. మనకు ప్రధానమైనటువంటి మిత్రుడు పరమాత్ముడే, మనకు ఆధారమైనటువంటి యొక్క తండ్రి పరమాత్ముడే అన్న సత్యమును గుర్తించుకున్నటువంటి వ్యక్తులు మహాసాక్షకత పొందినటువంటి వారు. అట్టి సన్నిహితుడిగానే తాను చేసుకున్న భగవంతుని ఎన్ని రకములైనటువంటి అధికారంగా మనం అనుభవించుకునేటువంటి వారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం తెలుసుకోలేకపోతున్నామనేటువంటి యొక్క విచారణ కూడాను మీలో ప్రారంభం కలపాలి. అయితే అట్టి భగవంతుని సంపదలకు పొంగక దుఃఖములకు కృంగక పొంగి కృంగనటువంటి యొక్క తత్వమును అనుభవింపజేసేటువంటి యొక్క భక్తిని కూడాను మనలో అభివృద్ధిగాని తీసుకోవాలి. అట్టి అధికారమునే మనము సంపాదించుకున్న భగవంతుని కూడాను అస్తమునందు ఉంచుకుని ఆడించుకునేటువంటి యొక్క అవకాశాన్ని కూడాను మనం అందుకోవచ్చు. భాగవతమునందు పరమ పవిత్రమైనటువంటి యొక్క గోపిక కృష్ణుని ఏ రీతిగా అధికారంగా తాను సంబంధము చేకూర్చుకుని తదుపరి దానిని పురస్కరించుకుని అతనిని అనేక రకములుగా కూడాను కొన్ని బాధ్యతలు కూడాను అతని నింపి దాన్ని అనుభవించుకోవడానికి కూడాను కూరుకోవడానికి ప్రయత్నం చేసింది.

ఇప్పుడైనాడేరకుం శివా కోపికానికి చెప్పి కొలసేదు చూడక.

0: విడువని పదములను నందతనయ సొక్కమందైన విడువని పాద కమలములను.
1: పరమాత్ముని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధమును ఈ రీతిగా గోపికలు అనుభవిస్తూ అధికారమును ప్రకటిస్తూ తద్వారా అతన్ని తమ యొక్క ఆదర్శకునిగా కొన్ని రకములైనటువంటి అండగా దండగా అనుభవించినటువంటి యొక్క సన్నివేశములు ఎన్నియో కలవని కూడాను మన భాగవతం మనకు తెలుపుతే కాక అందించడం కూడాను జరుగుతున్నది. అతి అధికారమును మనం సంపాదించుకునేటువంటి నిమిత్తమై భగవంతుణ్ణి కొన్ని రకములైనటువంటి హక్కులుగా మనం అనుభవించుకోవడానికి ప్రయత్నం కలపాలి. ఇట్టి శోభమార్గమును ప్రబోధించి ప్రజలకు ప్రచారం కలిపే నిమిత్తమై కౌలైనటువంటి ఈ పురుషులందరూ కూడాను వారు వారి శక్తిని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేసి తద్వారా వారి కవిత్వమును చిన్నత్వమైనటువంటి యొక్క భగవంతుని యొక్క పవిత్రతను లోకములకు వ్యాపింపచేయాలని కూడా నేను ఆశిస్తూ ఈ కవి సమావేశములకు మూల కారణమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి ఆదయమే అన్నటువంటి యొక్క సత్యాన్ని కూడా గుర్తించవలసినటువంటి విషయం. నిరర్థకము నిస్సారము నిర్వీర్యము నిత్యేజమైనటువంటి యొక్క పలుకుల చేత లోకమును మాలిన్యమరచుకునేటువంటి యొక్క కవిత్వము ఈనాడు ఒక పిత్తంగా బయలుదేరటం చేత లోకము మరిగా ఉర్రూతలోగుతూ తమ యొక్క స్వరూపాన్ని కూడా తాము మరచి అంధకారమైనటువంటి యొక్క అజ్ఞానమునందు తేలి అడుగుతున్నారు. అయితే ఈ అజ్ఞానం ఏనాటి నుండి మనం వెంటాడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం చక్కగా అధికారా కలిపినప్పుడు జ్ఞానం ఏనాడు నుండి లోకమునకు వ్యక్తమై ఉంటున్నదో ఆనాడు నుండి అజ్ఞానం కూడా వ్యక్తమై ప్రకటిస్తూ వస్తున్నది. అయితే ఏ రీతిగా వ్యక్తమవుతూ ఉన్నది అనేటువంటి యొక్క విషయాన్ని విచారణ కలిపినప్పుడు జ్ఞానం నుండి అజ్ఞానం కూడా చేరి వ్యక్తమవుతూ ఉంటున్నది. అజ్ఞానం అనేటువంటిది అవ్యక్తంగాను జ్ఞానం అనేటువంటి వ్యక్తంగా కూడాను ఇది సూక్ష్మ స్వరూపాన్ని ధరించి కూడాను ప్రకటిస్తూ ఉంటున్నది. కుమ్మరి కుండలు తేలిక పురము ఈ కుండకు ఏ రూపంగా ఉండినది అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు కుండగా తయారు కాక పూలము మట్టిగానే ఉండినది. అయితే ఈనాడు కుండలో కూడా మట్టిగానే ఉంటున్నది, ఆకారం మాత్రం మార్పుగా ఉన్నది. మట్టి కాక కుండలు కాలేదు. అదేవిధంగానే అజ్ఞానము లేక జ్ఞానము వ్యాప్తి కావడానికి వీలు కాదు. అయితే ఆ అజ్ఞానం జ్ఞానములకు దూరం కాక జ్ఞానంతో చేరి అజ్ఞానం కూడా ప్రయాణం కలిపిన అది ప్రజ్ఞానమనేటువంటి స్థితి ఎందుకు ప్రకటించడానికి వీలవుతుంది. అయితే ఈనాడు అజ్ఞానమును వేరుగును జ్ఞానమును వేరుగును విభాగమును కలిపి మనం అనుభవించుకోవడానికి కూలిపోవడం చేతనే ఉంటే మనలో అజ్ఞానం లేకపోతే జ్ఞానం అంతే ఉన్నది. ఇది సరైనటువంటి యొక్క అనుభవం కాని సరైనటువంటి మార్గము కాని కాలేరదు. జ్ఞానముతో అజ్ఞానమును చేర్చుకుని మన జీవితం యొక్క నిత్యకృత్యములను మనం అనుభవించుకోవడానికి కూలిపోతాం లోపల ఇది పవిత్రమైనటువంటి యొక్క భావంతోనే మన యొక్క జీవితాన్ని సార్థక వరణిస్తుంది. అయితే దివ్యమైనటువంటి యొక్క వాక్రూపుణి అనేటువంటి సరస్వతి కొందరి జిహ్వలు ఎందు చేరి అపవిత్రమైనటువంటి యొక్క భావము చేత లోకమును మాలిన్యపరుస్తూ ఉంటుంటారు. మరొక విధంగా పవిత్రమైన శిఖ ఎందు చేరి అది తన యొక్క స్వరూపాన్ని సార్థకంగా గావించుకుంటూ ఉన్నది. ఈ పురాణములు ఎందు చక్కగా మన విచారణ కలిపినప్పుడు కొన్ని రకములైనటువంటి ఉత్సాహములు కొంత శ్రద్ధలు అభివృద్ధి పెట్టుకునే నిమిత్తమై కొన్ని కథలు మనకు విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తూ ఉంటుంటాయి. సరస్వతికి లక్ష్మి అత్తయని కూడా మన పురాణములు తెలుపుతూ ఉంటుంటాయి. అష్టాకోడళ్లకు ఏనాడు కూడా పొత్తు కుదరదు. కనుక ఈ సరస్వతి లక్ష్మితో చేరటం చేత తాను కొంతవరకు కూడా గుణములకు కొంత సద్గుణమును ప్రకటింపజేసి తద్వారా తనలో ఉన్నటువంటి యొక్క సద్గుణము కూడా కొంతవరకు కఠినమైనటువంటి వేరు కొన్ని నిరుపయోగమైనటువంటి వేరు కూడా ఈ సరస్వతి మారడానికి పూనుకుంటుంది. అనగా దీని యొక్క అంతరార్థము కవిత్వము లక్ష్మికి దారబోవటం చేత కొంతవరకు ఈ కవిత్వంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యము కొంత కాఠిన్యమైనటువంటి యొక్క రూపాన్ని కూడా ధరిస్తూ ఉంటుంటారు. ఈనాడు కవిత్వం

చేత లోకము కూడాను అట్టి అపవిత్రమైనటువంటి కవిత్వములకే స్థానమునిచ్చి వారిని ప్రోత్సహింపజేసేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం చేత మన భారతదేశము తన యొక్క దివ్యత్వమును, తన యొక్క పవిత్రతను, తన యొక్క శాశ్వతత్వం కూడాను కొంతవరకు కూడాను కోల్పోతూ ఉంటుంది. మీరు నిత్యము దానిని శ్రవణం చేస్తూనే ఉండవచ్చును. కొన్ని గ్రామ పంచాయతీలో కూడాను మీరు వింటుంటారు అర్థం కాని కవిత్వాన్ని ఈ పేర్ల ద్వారా ప్రపంచ వ్యాప్తిగా అరుంచడం చేత అందరి హృదయంలో కూడాను దట్టమైనటువంటి మాలిన్యాన్ని కట్టుకుని పోతుంటుంది. ఏదో ఏమర్థం ఇది చెప్పండి. ఇలాంటి ఒక కారణహితమైనటువంటి యొక్క కవితాలను ఈ యొక్క పెద్ద విలువైనటువంటి పేటకు అందించి అందరి హృదయాన్ని కూడా దడగా అనేటువంటి కనిపించడం లోపల ఈ కవిత్వం యొక్క కారణం ఎంతవరకు ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చును. కానీ పూర్వపు కవులు భగవంతుల యొక్క చిత్తములకు హత్తుకునేటువంటి యొక్క వాక్యులను అతి మాధుర్యమైనటువంటి భగవంతుని యొక్క స్థుతిని అనుభవింపజేసేటువంటి యొక్క మాధుర్య పరిపూర్ణంతాను తమ యొక్క కవిత్వం నందు చేర్చి తమ యొక్క జన్మను సార్థకం గావించుకున్నారు. అట్టివారులను త్యాగరాజు, సూర్యదాసు, తులసిదాసు, రామదాసు, ఇలాంటి కబీర్దాసు, మీరా ఇలాంటి వారంతా కూడాను తమ తమ కవిత్వములను ఎంత భగవత్ అద్భుతం గావించుకున్నారో అటువంటి అద్భుతమైనటువంటి కవిత్వములు ఇరు యుగాలుగా కూడాను జగములు మారినా యుగములు కదిలినా వారి కవిత్వము ఏమాత్రము చెట్టు చెదరిక అభివృద్ధి గాంచుతున్నది. ఈనాటి యొక్క ఈ సారహితమైనటువంటి యొక్క కవిత్వము ఒకనాటికి రెండవ నాటికి కనిపించటం లేదు. కనుక ఈ పవిత్రమైన సరస్వతిని నిరర్థకంగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కవులు పూనుకొనక తాను తమ సరస్వతి యొక్క వాక్యములను పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఈ కవులందరూ పూనుకొని అతి త్వరితంగానే మన భారతదేశం యొక్క సంస్కృతిని మీ యొక్క వాగ్దానం ద్వారా సర్వవ్యాప్తి గావించాలని కూడాను నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఆ కవిత్వము భావసారముతో చేరినటువంటిదే కాక లయబద్ధంగా కూడాను చక్కగా పలుకుల యొక్క ధోరణి అతి గద్యలు గలుగల్లమైనటువంటి యొక్క రీతిగా వారు ఆ కవిత్వాన్ని అమర్చేటువంటి వాడు. మధ్యలకొక చిన్న ముక్కను నేను అందిస్తాను. తందుబంధులందు మరి అందరందు నీవే ఆనందమందుతుందువని విందు సీతరా. తందుబంధులందు మరి అందరందు నీవే ఆనందమందుతుందువని విందు సీతరా. ఇందువదనకు బృందవృందవని తపద రవింద నిత్యనంద బోరుంద జగోవర శ్రీరమారమణి మనోహరా. ఆశిత జన శుభకరసి క్రమారమణి మనోహరా. మేటి యోపి కూట పీట సాటియ వెలియేటి రాజు పేట నేరుతున్న కపట నాటక ధరా. మేటి యోపి కూట పీట సాటియ వెలియేటి రాజు పేట నేరుతున్న కపట నాటక ధరా. ఆ ధన పటాల మృదు మా భోజరాజు మాటకి పిలిచిన పడత వేటికి శ్రీ వెంకటేశ తీర మాధమణి మనోహరా. ఇలాంటి కవిత్వం ఎంత రమణీయంగాను భగవంతుని యొక్క చిన్నలు, భగవంతుని యొక్క వన్నెలు అతి మాధుర్యమైనటువంటిగా ఉండేటువంటిది. అట్టి కవిత్వము ఈనాడు మనకు కరువై ఉన్నది. ఇంకను ముందు కార్యక్రమం ఉంటుండాలి. కవులంతా మన చెంత చేరినటువంటి కవులు అట్టి కవులు కాదని కూడా మీరు దృఢం చేసుకుని ఈ కవుల ద్వారానే భగవంతుడి యొక్క విషయాన్ని అతి త్వరలోపలే దేశవ్యాప్తి గావించడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడాను ఎట్టి సందేహము లేక నేను తెలుపుతున్నాను. మన కవులు పవిత్రమైనటువంటి జీవుడు. వారి యొక్క కవిత్వాన్ని సార్థకం గావించుకోవటమే కాకుండా వారి ద్వారా సాయి సూక్తులను కూడాను ఈ యొక్క జగద్వ్యాప్తి గావించుకునే దానికి తగినటువంటి యొక్క దృఢ శక్తులను, ఆయుర ఆరోగ్యములను, ఆనంద సౌభాగ్యములను కూడా వారికి అందించి వారి యొక్క తరతరాల కూడాను వారి యొక్క నామములు మన భారతదేశమునందు భగవత్ యొక్క విశాలమును అందించినటువంటి వారిగా అందుకోగలరని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

పునరపి జననం పునరపి మరణం.

Yeah.

0: ఇంతవరకు మీరు 1972 అక్టోబర్ 18 ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో భగవాన్ బాబావారు కవులకు అనుగ్రహించి అందించిన దివ్యోపన్యాసం విన్నారు. కవులను శుష్క వాదోపవాదాలకు తర్కాలకు తావివ్వక ప్రజలలో సదాచారము, దయా, సానుభూతి మొదలైన సద్గుణాలను వికసింపజేసే రచనలు చేయమని సలహా ఇచ్చారు. సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఎవరి హృదయము లోపల సర్వత్రా సర్వకాలములందు సర్వ ప్రదేశములందు దైవచింతన ఉంటే అదే శివం. అద్వైతం ఏమిటి? సచ్చిదానంద స్వరూపమే అద్వైతము. మన ఆనందమే అద్వైతము. ఇది సత్. సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది. ఇది చక్కెర. ఈ చక్కెర దేనితో కలిపినా తీపి ఉంటుంది. నీటిలో కలుపు, పాయసంలో కలుపు, టీలో కలుపు, కాఫీలో కలుపు, దేనిలోనైనా కలుపు, తీపి తీపిగానే ఉంటుంది. అదే సత్, అదే నిత్యము, ఎప్పటికీ మార్పు చెందనిదే సత్ బీయింగ్. చిత్ అనేక జ్ఞానములతో మారుతుంది. పరిపూర్ణ జ్ఞానతత్వమే చిత్. ఇది ఎక్కడ వేసినప్పటికీ మారుతూనే ఉంటుంది. అజ్ఞానములో అజ్ఞానముగా, విజ్ఞానములో విజ్ఞానముగా, సుజ్ఞానములో సుజ్ఞానముగా ఉంటుంది. అన్నింటినీ ప్యూరిఫై చేసే జ్ఞానమే ఆత్మజ్ఞానము. అది ఏ ఆధ్యాత్మిక విద్య. అధ్యాత్మ విద్య విద్యానాం అనింది గీత. ఇది జలము వంటిది. నీరు నీరు, చక్కెర చక్కెర, ఇవి రెండూ విడివిడిగా ఉండినప్పుడే సత్ సత్, చిత్ చిత్ గా ఉంటుంది. రెండింటినీ కలుపు, చక్కెర కాదు, నీరు కాదు, పానకమైపోతుంది. సత్ చిత్ రెండూ మనలో ఆవిర్భవించినప్పుడు ఆనందము మనలో ఆవిర్భవిస్తుంది. ఈ ఆనందము సత్ చిత్ చేరికతో ఉండిన పానకము వంటిది, అమృతము వంటిది ఆనందము. ఇట్టి ఆనందము మనము అనుభవించాలనుకుంటే ఈ రెండింటి ఏకత్వము మనము పొందాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఒక సందర్భంలో స్వామి చంద్రుణ్ణి సృష్టించారు. ఇది జరిగింది కూడా బెంగళూరులోని వైట్ఫీల్డ్లో. ఒక రాత్రి వైట్ఫీల్డ్ కళాశాల విద్యార్థులతో స్వామి ఆనందగోష్ఠి జరుపుతున్న సమయం. ఎవరికెవరికి ఏం కావాలో కోరుకోండి అన్నారు స్వామి. ఒక చిలిపి విద్యార్థి, స్వామి అదిగో ఆకాశం మీద వెలుకుతున్నాడే, ఆ చందమామను ఇక్కడికి రప్పించండి అన్నాడు నిర్భయంగా. ఓ దానికేం, అలాగే అన్నారు స్వామి. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ పిలిచారో ఏమో ఆ చల్లని సాయి. మరుక్షణం స్వామి దివ్యహస్తాల్లో చల్లని వెన్నెల వెదజల్లుతూ ఉన్న చందమామ లాంటి బంతి ప్రత్యక్షమైంది. అత్యంత ప్రకాశంతో వెలిగిపోతోంది. పైన చూడండి అన్నారు స్వామి. అప్పుడు ఆ విద్యార్థులు తిలకించిన దృశ్యం ఏమని చెప్తాం. ఆకాశ చంద్రుడు తన ప్రకాశాన్నంతటినీ కోల్పోయి వెలవెలపోతున్నట్టు ఒక తెల్లటి కాగితపొరలా కనిపించాడు. స్వామి తమ చేతిలో ఉన్న చంద్రుణ్ణి మూసివేశారు. వెంటనే ఆకాశంలో ఉన్న చంద్రుడు తిరిగి తన పూర్ణ ప్రకాశాన్ని పుంజుకుని తేజరిల్లాట. సిరివెన్నెలను కురిపించాడు. మరల స్వామి తమ హస్తాన్ని తెరవగానే పైనున్న చందమామ వెలవెలపోయాడు. స్వామి దివ్యహస్తాల నుంచి ఉప్పొంగి ప్రవహించింది తేజోవంతమైన వెన్నెల. మన అనంత సాయి తమ దివ్యహస్తాల్లో ఒక చంద్రుణ్ణి ఇమడ్చగలగడంలో వింతేముంది? ఆ చంద్రగ్రహాన్ని సృష్టించినదే మన సాయి చంద్రుడు అన్న సత్యాన్ని మనమంతా విశ్వసిస్తున్నాం కదా. సదా ఆ సత్యసాయిసుని ప్రేమసాగరంలో నీరాడి ఆనందించే కళాశాల విద్యార్థులు 1956 సంవత్సరంలో ఉదకమండలంలో జరిగిన అఖిల భారత విద్యార్థుల విజ్ఞాన ఆధ్యాత్మిక సాంస్కృతికాభివృద్ధి మహాసభల సందర్భంలో మరొక అద్భుత సృష్టిని కనులారా తిలకించగలిగారు. 96 సంవత్సరాల వరకు తాను ఈ దేహంతో సంచరిస్తానని చెప్పిన స్వామి మున్ముందు 40 సంవత్సరాలు తన మూలంగా దేశం నలుమూలలా ఏర్పడనున్న ముఖ్యమైన 18 నిర్వాహకాల గురించి వివరించి ఒక్కమారు హస్తచాలనం చేశారు. వెంటనే స్వామి కరకమలాలలో భారతదేశాన్ని పొదగబడిన పతకం ఒకటి ఉద్భవించింది. దాంట్లో భవిష్యత్ కాలంలో దరిదాపు 50 సంవత్సరాల్లో ఉద్భవించబోయే 18 సాయి స్థాపనాలు కూర్చబడి ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న దేవనాగరి అక్షరాలలో స్వామి భవిష్యత్ సాధనలలో ముఖ్యమైన సంస్కృత శ్లోకాలు కానవచ్చాయి. ఆ సందర్భంలో విద్యార్థులలో ఒకరైన శేఖర్ నాగరాజన్ తీసిన ఛాయాచిత్రాలు తమిళంలో ముద్రింపబడిన స్వామి పుస్తకంలో పొందుపరచబడ్డాయి. రక్ష అంటూ ప్రత్యేకంగా ఏవీ సృష్టించి ఇవ్వకుండానే అసంఖ్యాక భక్తవర్గాన్ని స్వామి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది విషయంలో మాత్రం దాయత్తులు సృష్టించి ఇచ్చి వాటి ద్వారానే తమకు తమ భక్తులకు సంబంధం ఏర్పడగలదని, ఆపత్ సమయాలలో అవి తమకి వార్తలను అందచేయగలవని చెప్తూ వినోదిస్తారు స్వామి. ఇది వారికి ఒక వినోదలీలేమో. వీటికి ప్రతిఫలంగా వ్యక్తమయ్యే కొన్ని ఉపలీలలను విందాం. అవి పాత మందిరం రోజులు. ఒకనాటి రాత్రి స్వామి ఒకతనికి నేనిచ్చిన రక్ష అతను పోగొట్టుకున్నాడు. అది తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయింది. నేను వెంటనే మద్రాసు వెళ్లి తిరిగి ఆ రక్ష అతనికి కట్టి రావాలి అన్నారు. ఈ అకాలంలో వెళ్లవద్దు స్వామి అని భక్తులు వేడుకున్నారు. స్వామి రాకపోకల గురించి ఏమాత్రం అవగాహన చేసుకోలేని అమాయకపు భక్తులమేమను. ఈ భక్తులను మరికొంచెం ఆట పట్టిద్దామని సంకల్పించుకున్న స్వామి, అదంతా కుదరదు, నేను ఇప్పుడే వెళ్లాలి, లేకపోతే మీలో ఎవరో ఒకరు వెళ్లాల్సిందే, దానికి సిద్ధంగా ఎవరున్నారు అన్నారు. పరమ భక్తులు దాసానదాసులు అయిన శ్రీ శేషగిరిరావు గారు ముందరకొచ్చారు. మెడ్రాస్ నుంచి తమ దగ్గరకు వచ్చి చేరిపోయిన ఆ తాయత్తును స్వామి రావు గారికి అందించారు. ఇప్పుడు నీకు బస్సు ఏమీ లేదే, పర్వాలేదు, ఉదయాన్నే వెళ్ళు, జాగ్రత్త, నీవు కూడా ఈ తాయత్తును పారేయగలవు,
దానిని ఒక తువ్వాల్లో చుట్టి నడుంకి బిగించుకో. ఇది గనక నీవు పారేశావో దాని సంగతి నీకే తెలుస్తుంది అని మరీ హెచ్చరించారు స్వామి. అందరూ నిద్రకు ఉపక్రమించారు. ఇంతలో స్వామి పకపకా నవ్వులు అర్ధరాత్రి వాళ్లందర్నీ లేపేశాయి. పక్క మీద చక్కగా పడుకుని వినోదంగా నవ్వుతున్న స్వామిని చూసి అందరూ విస్తుపోయి నిల్చున్నారు. కారణం ఏమై ఉంటుంది అని దీర్ఘాలోచనలో మునిగిపోయారు భక్తజనం. ఏమైందా చెబుతాను అని ఇంకా నిద్రమత్తు వదలని శేషగిరిరావు గారిని ఈసడిస్తూ స్వామి, ఓ కుంభకర్ణ, ఇక నిద్రలే, ఆ తాయెత్తిటివ్వు అన్నారు. గాబరాపడి లేచిన రావుగారు తన నడుంకి కట్టుకున్న ఆ తువ్వాలు విప్పి తాయెత్తు తీయడానికి ముడివిప్పారు. ఇంకేముంది, తాయెత్తు మాయమైపోయింది. ఎందుకు పనికిరానివాడా, నేను నిన్నెంత హెచ్చరించాను, ఏదో సాధించేవాళ్లాగా నా దగ్గర నుంచి ఆ తాయెత్తు తీసుకుని కుంభకర్ణుల్లాగా నిద్రపోయావే, పైగా గుర్రు పెట్టి ఇలాగ నడుంకి చుట్టుకున్నదే ధారపోసేశావు. ఇక నిన్ను నమ్మి ప్రశాంతి నిలయంలో పూజా వ్యవహారాల పెత్తనమంతా నీపై పెట్టాను అంటూ పెద్ద హంగామా చేశారు స్వామి. పాపం పొంగి వచ్చే దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ శేషగిరిరావు గారు తన అపరాధాన్ని క్షమించమని స్వామిని వేడుకున్నారు.

అంత ఆర్భాటం చేసిన స్వామి మరుక్షణమే అమృతతుల్యులైపోయి ఆప్యాయంగా అతి మృదువుగా రావుగారి వీపును తట్టారు. ఆ చల్లని కరస్పర్శ రావుగారిని శాంతింపజేసింది. బంగారు, ఈ దొంగసాయి దగ్గర ఎవరూ వేగగలరు? నేనే ఆ తాయెత్తుని తీసుకుని మెడ్రాసు వెళ్లి కట్టివచ్చేశాను అన్నారు. స్వామి రాకపోకలు మనకు దురూహ్యాలు, అవి అనంతాలు కదా. పైన విన్నట్టు స్వామి అనుగ్రహించిన తాయెత్తులు, తదితరమైన వస్తువులు భక్తులు కనుక పోగొట్టుకుంటే అవి తిరిగి స్వామి వద్దకే వచ్చి చేరిపోతాయి. శ్రీ సిఎన్పిని స్వామి పిలిచి వారికి ఒక రక్ష ప్రసాదించారు. సిఎన్పి దానికి ఆనందించడానికి మారుగా భయభ్రాంతులైపోయారు. కారణం, వీరికి స్వామి ఇదివరకే ఒక తాయెత్తు ప్రసాదించారు. దానిని వారు తమ పూజా మందిరంలో ఒక వెండి పాత్రలో భద్రపరిచారు. అటువంటప్పుడు స్వామి తిరిగి మరొక రక్ష అనుగ్రహించటం జరిగితే సహజంగా ఏ భక్తునికైనా తనకేదో ముప్పు వాటిల్లబోతోందని, దాని నుంచి స్వామి కాపాడటానికి మరొక తాయెత్తు ఇస్తున్నారని తోచక మానదు. ఈ తాయెత్తు ఇచ్చే కాపుదల కన్నా తనకు రానున్న ముప్పును గురించి భీతిల్లి ఆవేదన చెందటమే కదా మన మానవ ప్రవృత్తి. అందువల్లే శ్రీ సిఎన్పి గారు వణికిపోతూ, ఎందువల్ల స్వామి మరొక రక్ష అని ప్రశ్నించారు. ఇది మరొక రక్ష కాదు నాయన, పాత రక్షే, పోతే దానిని రెండోసారి అనుగ్రహిస్తున్నాను అని స్వామి ఆయన సమస్యను విడదీసేశారు. నీ ఇంటి తాళం పగలగొట్టి వెండి పాత్రలన్నీ దొంగలెత్తుకుపోయారు. ఈ రక్షను నీవు భద్రపరిచిన పాత్ర కూడా దొంగిలించబడింది. కాని వారు ఈ రక్షను తస్కరించగలరా? ఇది యథాప్రకారం నా వద్దకే తిరిగి వచ్చేసింది అన్నారు స్వామి. అటుపైన సిఎన్పి తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్వామి చెప్పినట్టు ఇంట్లో ఉన్న వెండి పాత్రలన్నీ దొంగిలింపబడ్డాయని గ్రహించారు. ఒక భక్తురాలు పుట్టపర్తి నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. మెహబూబ్ నగర్ సమీపంలో ఆవిడ పెట్టి దొంగిలింపబడింది. రైల్వే పోలీస్ వారికి ఆవిడ కంప్లైంట్ చేశారు. 2 రోజుల్లో పోలీస్ వారు పెట్టి తీసుకువెళ్లడానికి ఆవిడ్ని రమ్మని కబురు పంపారు. పెట్టి తెరిచి చూస్తే ఆ ఇల్లాలు అందులో పెట్టిన వస్తువులన్నీ చెక్కు చెదరకుండా పెట్టినట్టుగానే ఉండటం గమనించి చాలా సంతోషించారు. కాని ఆవిడ సంతోషం ఎంతోసేపు లేదు. తాను ఆ పెట్టెలో ఉంచిన అసలు విలువ కట్టలేని ఒక అమూల్యమైన వస్తువు ఆవిడికి కనపడలేదు. అది స్వామి ఆవిడికి ఇచ్చిన జపమాల. అది పోయిన విషయం తంతి మూలకంగా స్వామికి తెలియచేసుకున్నారు. పాపం స్వామి వదిలిచ్చారు. దానిని ఎవ్వరూ దొంగిలించలేదు. దొంగలు ఆ పెట్టెను స్వాధీనం చేసుకోగానే జపమాల నా దగ్గరికి వచ్చి చేరిపోయింది అని భక్తురాలు పరమానంద భరితురాలయ్యారు. పుట్టపర్తి చేరారు. అంతే, అదే జపమాలను స్వామి దివ్యహస్తాల నుంచి రెండవసారిగా పొందే భాగ్యాన్ని పొందారు. స్వామి ఎవ్వరిని ఉద్దేశించి ప్రసాదాన్ని అనుగ్రహిస్తారో అది వారు తప్ప ఇతరులు స్వంతం చేసుకోవడం అసాధ్యమని నిరూపించడానికి ఇది ఒక చక్కటి దృష్టాంతం కదా.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాము. స్వామి దర్శనంలోని అతి ముఖ్యమైన అంశం ఇంటర్వ్యూలు. ప్రతిరోజు స్వామి ఎవరో ఒకరిని లేక ఒక గ్రూప్ ని గాని ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి మాట్లాడేవారు. అప్పుడప్పుడు నాకు అనిపించేది, స్వామి లోపల వారితో ఏం మాట్లాడతారు అని. ఈనాటి భాగంలో ఇందిరమ్మ గారు ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి వస్తున్నారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా కోరికల గదిలో అసలు స్వామి ఏం చెప్తారు అన్నది, ప్రత్యేకంగా ఆమెకు జరిగిన అనుభవాలను వింటూ ఈ మూడో భాగంలో విందాము.

ఆ రోజుల్లో ఇంటర్వ్యూకి కూడా ఊరికి పోయేవాళ్లు వచ్చేవాళ్లు స్వామి దగ్గర మాట్లాడాలి అనుకుంటే ఆ వరండాలో కూర్చునేవాళ్ళు లేడీస్ కూడా. సో దట్ మీన్స్ స్వామికి మనం పోతున్నామో ఏదో అవసరం ఉంది అనేది తెలిసి పిలిచేవాళ్ళు అన్నమాట. పిలకపోతే చెప్పేవాళ్ళు ఏంటిని అడిగేసి మధ్యాహ్నం రమ్మను పొద్దున్న రమ్మను ఆ సైడ్ మిది మీదకి రమ్మను అట్లా చెప్పేవాళ్ళు అన్నమాట. ఆ రోజు ముందు రోజు బయట అమ్మ పెద్దమ్మ ముగ్గురు కూర్చో ఉన్నారు. మీకు కళ్యాణం చేస్తాను రేపు అన్నారు వీళ్ళు ముగ్గురు వీడియోస్ అన్నమాట. ఏంటి స్వామి కళ్యాణం చేస్తానన్నారు, ఇట్లే ఉంటాయి స్వామి, అట్లా ఏదో వీళ్ళు అనుకుంటున్నారు. ఏంటి ఏదో ఏముంటుందిలే ఏదో అన్నారు, క్యాజువల్ అనుకున్నారు. కానీ ప్రతిదీ స్వామి వాక్యం వేదమే, మామూలు మాటే కాదు. మామూలుగా జోక్ చేసినా కూడా దాంట్లో ఏదో అర్థం ఉంటుంది అది. సరే నేనేనా అంటే కళ్యాణం అంటే పెళ్లి కాదమ్మా, శుభం కూడా దాన్ని కళ్యాణమే అంటారు, స్వామి ఏదో మీకు ఇస్తారు అట్లా అనేసి. సరే మరోజు వెళ్ళాను, పిలిచారు స్వామి పిలిచారు లోపలికి వెళ్ళా. ముందు పెద్దమ్మ ఆమెతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు అనమాట, లక్ష్మీదేవ మామూలుగా అడిగేవాళ్ళు. రాగానే ప్రసాదం తీసి ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేది, అది క్రియేట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచిన అంతమందికి పెట్టేవాళ్ళు. తర్వాత ఇట్లా ఇక్కడ కూడా పెట్టేసేవాళ్ళు అనమాట, మొహం మీద కూడా పెట్టేవాళ్ళు. ఇదంతా అయిపోయాక అట్టుట అనేసేవాళ్ళు. ఆ రోజు కూడా అది అయిపోయాక ఊరికి ఏం విశేషాలు మాట్లాడలంటారు, మాట్లాడు అన్నారు. పెద్దమ్మ ఏమన్నారంటే స్వామి మాట్లాడమంటే వినగలమే కానీ మేమే అడగగలము. స్వామి చెప్తున్నారు ఇతరులతో మాట్లాడడం వృధా సంభాషణ, స్వామితో మాట్లాడితే ప్రతి జవాబు మంత్రమే. మన బాతకాన్ని లెక్క అవుతుంది కదా మిగతా వాళ్ళతో. అది నాకు అన్ని తెలిసిన స్వామికి అన్ని తెలిసినని మీరు ఊరుకుంటే ఏం లాభం, సంభాషణ ఎట్లా జరుగుతుంది. అందుకని నాకు తెలుసు మీరు వస్తున్నా కూడా ఎప్పుడు వచ్చారని ఎందుకు అడుగుతాను, ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి అడుగుతాం. మీరు ఏదో ఒకటి అడిగితే నేను చెప్పడానుకుంటుంది, స్వామికి అన్ని తెలుసుకుంటే ఉంటే ఏమీ సంభాషణ ఉండదు అట్లానే వాళ్ళు అనమాట మామూలుగా. తర్వాత మా అమ్మను చూసి మా అమ్మకు అప్పుడు పెరాలసిస్ వచ్చింది, హై బీపీ వచ్చి పెరాలసిస్ వచ్చి హెమిపిరిసిస్ స్టేజ్లో ఉన్నారన్నమాట, రెసిడ్యువల్ హెమిప్లీజి అనేది. అట్లే వచ్చేది ఈస్ట్ నుంచి దిగి వచ్చేది అనమాట. ఆ తర్వాత నడవలేని స్థితి మెట్లు దిగలేని స్థితిలోనే రూమ్ అడిగితే తర్వాత ఇచ్చింది, లేకపోతే అక్క వాళ్ళ రూమ్లోనే ఉండేవాళ్ళం. ఆరోగ్యం ఎట్లుందంటే బాగాలేదు అనింది. ఇంకొక పెన్నమ్మని అడిగారు బాగాలేదంటే ఆమెకి తర్వాత క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి మెడ్రాస్లో అడియార్లో అడ్మిట్ అయింది. కానీ ఆమెకి ఎంత ధైర్యం అంటే స్వామి వచ్చి రింగ్ తీసిచ్చారు, పంచలోహాలతో షిడి బాబాది తీసిచ్చారనమాట. మరి ఇద్దరు ఉన్నారో ఒకరున్నారు కానీ చూసి మా అమ్మకు అప్పుడు పెరాలసిస్ వచ్చింది, హై బీపీ వచ్చి పెరాలసిస్ వచ్చి హెమిపిరిసిస్ స్టేజ్లో ఉన్నారనమాట, రెసిడ్యువల్ హెమిప్లీజి అనేది. అట్లే వచ్చి

తర్వాత ఆమె హాస్పిటల్ ఉంటే కూడా అడయార్లో కొంచెం ట్రీట్మెంట్ ఎంత అయితే ప్రతిరోజు సాయంత్రం రాకుండా పేషెంట్స్ అందరినీ కూర్చోబెట్టి భజన చేయించేది. నేను మెడ్రాస్లోనే వర్క్ చేస్తున్నాను, మధ్యలో వెళ్ళి చూసి వచ్చేదాన్ని అనమాట. చాలా ఇది వాళ్ళందరూ పోతే మీ పిన్నమ్మ చూస్తే ఆశ్చర్యం వేస్తుందమ్మా, అంత బాగాలేకపోయినా కూడా దాని గురించి పట్టించుకోకుండా చాలా సేవ, చాలా పెయిన్ఫుల్. ఆ థెరపీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంత ఇదిగా లేదు కదా, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అట్లంతా లేదు కదా, అట్లా చేసింది. తర్వాత కూడా చనిపోబోయే ముందు కూడా తెలుసు అంటే ఇంకా లాభం లేదు అన్ని చేశాను. ఆమె సన్ను కూడా డాక్టర్ అన్నమాట, ఆడపిల్ల ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. కానీ ఫ్యామిలీలో నేను ఫస్ట్ నేను కాబట్టి మా చిన్నాళ్ళకి అందరు కానీ అందరు ఎక్కువ నా మీద ఉండేవాళ్ళు. తర్వాత చాలా గ్యాప్ వచ్చి వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఆమె ఫస్ట్లో వచ్చినప్పుడు ఊరికే సాయిరామనో ఏదో ఒకటి మాట్లాడేసి వాళ్ళ కూతుళ్ళతో చెప్పేది, మీరు పక్కరంకి వెళ్ళి మాట్లాడుకోండి, నేను స్వామి టేపులు వినాలా స్వామి అని, నేను చనిపోయేదాకా అంతవరకే నాకనేది. అట్లే వెళ్ళింది ఆమె. ఫార్మాలిటీసేకి రాగానే ఏదో మాట్లాడేది. తర్వాత వీళ్ళు పాపం టైర్డ్ గుందులని చెప్పి తీసుకెళ్ళి ఆమె పాటకి ఆమె టేప్ పెట్టుకొని వినేదన్నమాట. అట్లే పోయిందాను. ఆమెకి ఆ రింగ్ తీసిచ్చారు. తర్వాత మా అమ్మని చూసి అడిగారు, ఏచి నీకేం బాగా ఎప్పుడు వచ్చింది, ఎట్లుంది అంటే ఎడం చేయి వచ్చింది స్వామి, షీ హ్యాడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. అప్పుడు స్ఫటిక మాల తీసి మెళ్ళో వేశారు ముందు, మళ్ళీ తీసేయమని చెప్తున్నారు, ఎట్లా చేయాలో చూపిస్తాను అట్లా చేయమని చెప్పి, అయ్యో పాపం జపం చేస్తున్నావా అన్నారు. మామూలుగా జపం చేసుకునేది, జపమాలు ఉంది, ఇక్కడే కొనుక్కోపోయిందో ఎక్కడ తీసుకున్నా తెలీదు, అది జపం చేసుకునేది. జపం చేసుకుంటున్నాం కానీ మనసు కుదరడం లేదు స్వామి, సహజం కదా మనం చెప్తాం కదా అని చెప్పింది. అయ్యో పాపం స్వామి, ఎక్కువ అయ్యో పాపం అనే పదం ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత మెళ్ళ వేసి మంత్రం చేసేటప్పుడు మాల కుడిచి ఇది మూడు వేలు చెప్పారు, ఇది రజస్తము సత్వగుణాలు ఈ మూడును, ఇది జీవాత్మ ఇది పరమాత్మ, ఈ మాల ఇట్లా వేసుకొని దీంతో ఈ రెండు ఒకటి అవ్వాలి కాబట్టి ఇట్లా తిప్పుకుంటా ఉండాలని. మనం ఏం చేస్తాం, 108 అయిపోగానే అయిపోయింది 108, ఆ 108 అయ్యింది అనేది కూడా గుర్తు రాకూడదు, మళ్లీ రొటేట్ చేసుకుంటా పోవాలి, అప్పుడే ధ్యానం కుదురుతుంది. అంతేగాని జపం చేసేసాము ఇట్లా మాల తిప్పేశామంటే, అంటే మనం కూడా 108 అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది ఆ లెక్కలో ఉంటాం కదా, అది కాదనేసి అది వచ్చింది కూడా మనకు తెలియకుండా ఉండాలన్నమాట, చేసుకుంటా పోవాలి ఎంతవరకు చేసుకుంటే అంతవరకు అనేసి అని ఇట్లా చేయాలని చూపించి మళ్ళీ ఆమెకి వేసేసినారనమాట. అదే దాని తర్వాత మళ్ళీ వేసుకోకుండా వెనక్కి మళ్ళీ తిప్పుకోకుండా అట్లే ముందుకు పోతూ ఉండాలా, అట్లా చేయకుండా ఊరికి ఇట్లా చేసామంటే ఎంత చేసినా ఏకాగ్రత పోయి లెక్క మీద పోతుందే గాని మీకు ఏకాగ్రత కుదరదు, దానివల్ల చేసి ప్రయోజనం ఉండదనేసి సరైన పద్ధతులు చేయకపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రయోజనం ఉండదు. ఎందరో గురువులు మంత్రోపదేశం చేసినా వాళ్ళు బోధ గురువులో బాధ గురువులో నాకు తెలియదు, కానీ ఇట్లా చెయ్యాలా అది డెమాన్స్ట్రేట్ చేసి అట్టించారు అనమాట. మా ఇంకొక సిస్టర్ అడిగిందనమాట, స్వామి మంత్రం చెప్తానన్నారు, ఆయన చెప్పలేదు అసలు మంత్రం చెప్తాను, ఆల్రెడీ వీళ్ళందరూ మలయాళ స్వామి వారి దగ్గర తీసుకొని అయిపోయింది, ఆ పెద్దమ్మ పంపిస్తే నేను కూడా పోయానో నాకు చెప్పినారు ఆయన అనుకుని మళ్ళీ ఒకసారి మంత్రం చెప్తే ఇంకోసారి అసలు ఎవరు ఏ గురువులు ఇవ్వరు అన్నమాట. మళ్ళీ తమ్మచ్చ స్వామి కూడా మంత్రం, మంత్రం అంటే ఏంటి చెప్పు, ప్రతి అక్షరము మంత్రమే, అంటే స్వామి మాట్లాడేదాంట్లో ప్రతిదీ అట్లుంటుందనేసి. దాని తర్వాత మళ్ళీ దీంట్కి వెళ్ళిపోయారు భారతంలోకి అట్లంట. 11 అరణ్యాల్లో తిరిగినప్పుడు ధర్మరాజు వాళ్ళ దగ్గర కృష్ణుడు చూడడానికి వచ్చినాడు. చూసేస్తే ధర్మరాజు అంటాడు, నా కొరకు నేను అడగడలేదు, నా వల్ల నా తమ్ముళ్ళు బాధపడుతున్నారు, అయినా మగవాళ్ళు బాధలు తట్టుకోగలరు, అంతఃపురంలో అన్ని సుఖాలు అనుభవించవలసిన సుకుమారి, కష్టాలు తెలియని ద్రౌపది సరైన తిండి లేక ఈ కష్టం భరించడం చూడలేకుండా ఉన్నాము. ధర్మరాజు కృష్ణుడికి చెప్పడం అన్నమాట, భరించలేకున్నాము, దీనికి ధైర్యం కావాలి, మాకు మంత్రోపదేశం ఈ మంత్రం గురించి వచ్చేటట్టు చెప్పిన మంత్రోపదేశం చేయమని ధర్మరాజు కృష్ణుడిని అడిగినాడు. అప్పుడు అక్కడ అప్పుడు కాగితాలు పేనాలు ఇదంతా లేదు, ఆకు ఒకటి తీసుకొని, అంటే స్వామి ఒక్కోసారి ఒక్కటి చెప్తారు పేపర్లో రాసిచ్చారంటారు, కానీ ఆ రోజు మటుకు ఆకు అని చెప్పారు, ఒక ఆకు అక్కడ ఉంటే తీసుకొని దాని మీద ఒకటి రాసి వాళ్ళకి తెలియదు ఏం రాస్తాం, ఒక వాక్యం రాసి నువ్వు బాధను భరించలేను అనుకున్నప్పుడు దీన్ని చదువు అన్నారు. ఒకరోజు ఈ బాధలన్నీ భరించలేక ఓ స్వామి కృష్ణుడిచ్చాడు కదా దాంట్లో ఏముందో చూస్తామని ఆకు తీసి చూస్తాడు.

చూస్తే ఇవి ఎప్పటికీ ఉండవు అని దాంట్లో ఉందన్నమాట. ఆ చదువుకొని ఈ కష్టాలు ఎప్పటికీ ఉండవు కదా అని ధైర్యం వచ్చింది. అట్లా ఒక అభయం అన్నట్టుగా అనిపించింది అనేసి అంతే అది అక్కడ వదిలేసినారు. మళ్ళీ సరయూ నది తీరంలో నారదుడు అంటే బ్రహ్మ వచ్చి నీకు సరస్వతి నీకు ఇస్తున్నాను అన్నారంట. మనం ఏమనుకుంటాం సరస్వతి అంటే బ్రహ్మ భార్య అంటాం. మీకు బ్రహ్మకు ఒక భార్య, విష్ణుకు ఒక భార్య, శివుడికి ఒక భార్య, మీ మాదిరిగా వాళ్ళు సంసారాలు చేస్తుంటే వాళ్ళు దేవుళ్ళు ఎట్లవుతారు? వాళ్ళందరి బాధలు తీర్చాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఉండవు. సరస్వతి అంటే వాక్కు, దాన్నే నారదుడికి ఇస్తాను. తర్వాత కదా నారాయణ రామాయణం చెప్పింది నారదుడే కదా, వాల్మీకి చెప్తే తర్వాత రాశాడు. అట్నే భారతం కూడా ఆయన చెప్తే వచ్చిన, అట్లా రామాయణం భారతము వచ్చినాయని. అంటే బ్రహ్మ వాక్ని నారదుడికి ఇచ్చాడు, అంటే నారదు ద్వారా ఇవన్నీ వచ్చినాయి అనేసినారనమాట. తర్వాత వచ్చి సరస్వతి వాహనం హంస, ఎందుకో ఏదో తెలియదే కృష్ణుడు నల్లవాడని హీస్ అ గుడ్ బాయ్ అన్నారు అక్కడ. అదేదో చెప్తూ సరస్వతి వాక్కు హంస సోహం, హంస సోహం మనకి గాయత్రి కూడా ఉంది కదా, ఆ సోహం ఉచ్ఛ్వాస నిశ్వాసంతో చూపుతుంది. సరస్వతినివ్వడం అంటే వాక్కునివ్వడం ఎవరికి ఇచ్చినా కూడా దాంట్లో. దాంతో రామాయణ మహాభారతాలు ఎన్ని రచించారు. తర్వాత ఓంకారం ఆది స్వరూపము ప్రణవ స్వరూపం అన్నారు. దాని కంటిన్యూషన్ మళ్ళీ ఏంటో నాకు అది గుర్తు లేదో రాయలేదో తెలియలేదు. ఆ తర్వాత వచ్చి ఈయన కృష్ణ చైతన్యం గురించి ఒక్కొక్క ముక్కగా ఒక్కొక్క ముక్క మధ్యలో చెప్పారనమాట. అతని పేరు గౌరాంగుడు, కృష్ణుడు చైతన్య పేరు. కానీ భజన చేస్తూ ఆ చైతన్యం వల్ల కృష్ణ చైతన్యం అయ్యాడనేసి, ఆ భగవంతుడు చైతన్యం వల్ల అట్లా కృష్ణ చైతన్య పేరు వచ్చింది. సార్థక నామం కావాల, తల్లి పెట్టిన పేరు కాదు, ఒకరు పెట్టిన పేరు కాదు. అట్లా అంటే మనకు కూడా ఒక పేరున్నా కూడా మన ఒక్కోసారి మన గుణగణాలని బట్టి వాడిని బట్టి గురువు గాని ఎవరో ఒకరు కానీ ఒక పేరు పిలుస్తారు కదా, అట్లా ఆ సార్థక నామం తెచ్చుకోవాలా. అందుకని మన పుట్టుకతో వచ్చిన ఇవన్నీ కాదు, పెట్టిన పేర్లు ఇవన్నీ కాదు. కృష్ణుడు దానికి చెప్తే అదే అక్కడ చెప్పారు. తర్వాత స్వామి శ్రీశైలం వెళ్ళారు. అప్పుడు ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామి ఉంటారు, దేవి పేరు భ్రమరాంబ. మల్లి అంటే నిర్మలమైంది, అర్జున అంటే జాస్మిన్, మల్లి అని మళ్ళీ ఇంగ్లీష్ లో జాస్మిన్ అని చెప్పారు. అర్జున అంటే తెల్లకైంది, అంటే నిర్మలమైంది, తెల్లనైనవి మల్లి పూలు. బ్రహ్మము ఆ పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించడానికి బ్రహ్మ పోతూ ఉంటుంది, పోయాక రెక్కలన్నీ విడిపోతాయంట రాలిపోయేటట్టు. అంటే అది పీల్చడం వల్ల ఆ శక్తినంతా ఆస్వాదించి, అంటే భగవంతుని శక్తిని ఆస్వాదించాలని వచ్చింది కనుక భ్రమరము అని పేరు వచ్చింది. మనం కూడా భగవంతుడి దగ్గర నుంచి దానికి ఉపమానంగా చెప్పారన్నమాట. అది భ్రమరం నలుపు కదా గోపికలు, అందుకని అందరికి ఎక్కడ నలుపు చూసినా వాళ్ళకి కృష్ణమయమయ్యేది, ఏ నలుపుని చూసినా కూడా. అందుకని భ్రమరం వస్తుంటే ఆ నలుపు చూడగానే కృష్ణుడు మా మనసులు దొంగలించినాడు, నువ్వు మా దగ్గరికి రావద్దు అంటారంట భ్రమరం వస్తే. అట్లా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ మకరందాన్ని గోలినప్పుడు రెక్కలన్నీ రాలిపోతుంది, నీవు నలుపు కృష్ణుడు నలుపు మా చెంతకు రావద్దని కోపగించుకునేవాళ్ళంట భ్రమరాలు ఎక్కడ తిరుగుతున్నా కూడా. అప్పుడు మళ్ళీ ఉద్ధవుడు కథకి వెళ్ళారు. ఉద్ధవుడు జాబ్ తీసుకెళ్ళడం మామూలుగా చాలాసార్లు ఉపన్యాసాల్లో చెప్పినారు. అప్పుడు వచ్చి మీరు యోగం చేస్తారా, ధ్యానం చేస్తారా, తపస్సు అంటే మాకు అవన్నీ తెలియదు, మాకుండేది ఒక మనసు, మాకు ఇన్ని మనసులు, ఒక మనసు అత్తకే, ఒక మనసు భర్తకే, ఇంకోటి పిల్లలకి ఇవ్వడానికి మాకు లేదు, మాకుండేది ఒకే ఒక మనసు. అది కృష్ణుడు తీసుకుని మొదటికి వెళ్ళిపోయినాడు, ఇంకా మా దగ్గర ఏమీ లేదు. తర్వాత ఈ జాబ్ చదవంటే ఈ జాబు మా దేహం వండిపోతుంది వేదంతో తపంతో, కాలిపోతుందేమో, మా కృష్ణుడు మాటలు చెడపడం ఇష్టం లేదు, లేదా బాధతో మాకు కంటి నీరు కారుతున్నా, ఆ నీరుతో అక్షరాలు చెడిపోతాయి, అందుకని కృష్ణుడు జాబు మాకు పాడు చేయడం ఇష్టం లేదు అని చెప్తారనమాట. అంటే కృష్ణుడు ఈ ఉద్ధవుడు అనుకోవడం, స్వామి గురు చెప్తారు కదా తన భక్తి ఎక్కువ తనది గొప్పది, ఈ శాస్త్రీయంగా మనం చేయడం వల్ల జపాలు తపాల వల్ల మేము గొప్ప వాళ్ళు మరి మూడు ఏం తెలియదు అనుకునేవాళ్ళు. అందుకని చాలాసార్లు మనకి అది ఉపమానంగా చెప్పేవాళ్ళు, అక్షాలన్నీ చెదిరిపోతాయి, విరహాగ్నితో ఒంటిలో రక్తం వేడెక్కిపోయి ఆ మండుకోపోతుంది ఆ జావు మేము తాకితేను, అది మాకు ఇష్టం లేదు అని ఆ రెండు ఉపమానాలు దానికి చెప్పారు. కృష్ణ చైతన్య చెప్పాను కదా, తల్లి పెట్టిన పేరు కాదు, తాను తెచ్చుకున్న పేరు సార్థక నామం. ఆ మాదిరి సార్థక నామాలు కావాలి మీరు, అంటే మనం సాధించాలి అనే దానికి చెప్పాడు అనమాట. రామదాసు కూడా అంతే, రాముడికి దాసుడయ్యాడు కనుక రామదాసుడయ్యాడు, నిరంతరం రామనామం చేశాడు అందుకని రామదాసుడు. ఇది కూడా సార్థక నామం, ఆ సార్థక నామం ఉండాలి.
మళ్ళీ ద్రౌపది వస్త్రాభరణానికి వచ్చినారు అక్కడి నుంచి. బలవంతుడు, కండలు పెరిగి, ఒక చేత్తో భవనాన్ని కూడా పకలించగలిగిన భీముడు, బలుడు పక్కనున్నాడు. అర్జున, పాల్గుణ, పార్ద, కిరీటి, శ్వేత, అదంతా శ్లోకం అంతా గడగడగడ చెప్పేస్తారు. అవన్నీ చెప్పిన బీభత్స శ్లోకం అంతా చెప్పి సవ్యసాచి అన్ని బిరుదులు కలిగిన పాశుపతాస్త్రాన్ని సంపాదించిన అర్జునుడు ఒక పక్కన్నాడు. ధర్మనిరుతుడైన సర్వధర్మాలు తెలిసిన ధర్మరాజు ఉన్నాడు. ద్రౌపది అవమానం జరిగినప్పుడు ఇవన్నీ ఏమి చేయలేకపోయినాయి, ఎవరు ముందుకు రాలేదు, రాలేకపోయారన్నమాట. సకల దేవతలు నాలుగు మీద గల సహదేవుడు బస్ అతనికి పౌరుడు, ఈయన వచ్చి నకులుడు వచ్చి ఎప్పుడు శకునాలు చెప్పేవాడంట శాస్త్రం కరెక్ట్ గా. అందుకనే కౌరవులు ఆయన పోతే కూడా వాళ్ళు కూడా మంచి టైం చెప్పేస్తాడు, వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు కదా, కానీ వాళ్ళకి ఆ శుభముహూర్తం చెప్తాడనమాట, శకునం చెప్పేవాడనమాట ఆయన నకుడు. వీరందరూ ఏం చేయలేకపోయారు. ద్రౌపది అగ్నిలో పుట్టింది కాబట్టి అన్ని భరించగలిగింది, లేకపోతే ఆ శక్తి అనుకుండుండదన్నమాట. దాన్ని అంత దాని గురించి పవిత్రతను చెప్తున్నారు. ఒకటే ఒకటి అడిగింది తీసుకొచ్చినప్పుడు ధర్మని, తన్నోడి నన్నోడినాడా, నన్నోడి తన్నోడినాడా అని. అంటే ఒకసారి తను ఓడిపోయాక భార్య మీద హక్కు లేదు కదా, ఇంకా ఫస్ట్ భార్యను వదిలేసి ఓడుంటే పర్వాలేదు, ఫస్ట్ తన్నే పణంగా పెట్టుకుని ఓడిపోయాడు. దాని తర్వాత అతనికి హక్కు లేదు, దానికి జవాబు చెప్పమంటే భీష్ముడు ఎవరు చెప్పలేదన్నమాట. మిగతా నలుగురు సమ్మతి, తనొక్కడే కాదు కదా, మిగతా నలుగురు కూడా కదా నా భర్తలు, వాళ్ళ సమ్మతి కూడా తీసుకోలేదు కదా అని చెప్తాడు. అప్పుడు జంతువులు, మేమేం తక్కువ మానవుల కంటే, మన డ్రామా వేశారు అదంతా చెప్పారన్నమాట. తర్వాత డ్రామా చూసినప్పుడు స్వామి మాటలు గుర్తుకొచ్చాయి, మేమేం తక్కువ, మన భవిష్యత్తుని గురించి ఆలోచించము, వర్తమానం గురించి ఏ దొరికితే తిని ఊరుకుంటాము, మనుషులు మారు మాకు అసూయలు అన్నీ లేవు. తర్వాత ఎందుకు తెలియలే మళ్ళీ, ఎప్పటికే ఇది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడని మనుషులు మనం సర్దుకుంటామన్నమాట, తప్పించుకుంటుంటాను. ఆ పద్యం చెప్పినారు, ఎందుకు చెప్పారో దాంట్లో తెలియలేదు. కోతే మేలు మనిషి కన్నా, ఒక చెట్టు మేయించి ఇంకో చెట్టు మేయికి పోతూ ఉంటుంది, కానీ మనిషి మనస్సు మరో లోకానికి పోతా ఉంటుంది అని చెప్పినారు. ఒక చోట కూడా నిలవదు అది, కనీసం అది ఒక పక్క ఒక పక్కన పోదు, కానీ ఇది ఎక్కడెక్కడికో పోతా ఉంటుంది మనస్సుని. దీన్ని కూడా ఇంకోసారి చెప్పినారు ఇంకో ఇంటర్వ్యూలు ఎక్కడో వస్తుంది అనుకుంటా. మనసు పోతూ ఉంటుంది, కానీ మీరు దాన్ని ఎక్కడికి పోతుంది ఏం పోతుందని గమనిస్తూ ఉండండి చాలు. ఎందుకంటే బిడ్డని వదిలిపెట్టేసి తల్లి కూర్చుంటే ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా ఆ బిడ్డ తల్లినే చూస్తుంటుంది, నువ్వు వెతకముందే నీ దగ్గరికే వస్తుంది. ఈ మనసు కూడా అంతే, దాన్ని గమనిస్తే గమ్మున పట్టించుకోకుండా గమని తిరిగి నీ దగ్గరికే వచ్చేస్తుంది అది. కానీ దాంతోపాటు నువ్వు పోయావంటే ఇంక దాని ఆలోచనలు దాంతోనే సరిపోతుందని అది ఇంకొకెక్కడో ఇంకొక ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పినట్టు గుర్తుంది. డాక్టర్లు చెప్తారు, సైంటిస్టులు చెప్తారు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ రెండు బకెట్ శరీరం, మన శరీరం ఎట్లా వచ్చిందని. సున్నము, అగ్గిపెట్టలు 10 రూపాయలు కావచ్చు, ఇవన్నీ ధర. ఈ దీంతో మనిషి చేసిన వచ్చాడు, కానీ ఇవన్నీ చేయడానికి భగవంతుడికి ఆ శక్తి ఉంది అన్నీ చేయడానికి. మనిషి రూపించడానికి మనిషిలో ఉండే కాల్షియం మనం ఇవన్నీ ఎంత రేషియోలో ఉంటాయో చెప్పినారన్నమాట. అంత చేస్తే మనిషి విలువ ఇంతేను, కానీ ఆ విలువను పెంచుకోవాలనే దానికి. ఇంకొక కథ కూడా మనకి చెప్తుంటారు, తలగొట్టి తీసుకోరమ్మని చెప్పి అమ్ముకోరమ్మంటే మనిషి తలని ఎవరు కొండు, గొర్రె తల ఇవన్నీ కూడా. అదే మాదిరిగా మనిషి, ఈ మనిషిలో ఉండేది ఇవన్నీ, కానీ భగవంతుడు ఇచ్చినందువల్ల ఆ విలువ వచ్చింది, ఆ విలువను మనం నిలుపుకోవాలనేసి. ప్రపంచం అంతా సామ చేతిలో ఉంది, నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకేం కావాలి, మీ కొరకు మిమ్మల్ని అందరినీ మంచి దారిలో తీసుకురావాలని నేను శ్రమ పడుతున్నాను, లేకపోతే నాకేమున్నా, నాకేం కోరికలు ఉన్నాయి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు అవతారం వస్తాడు. జంతువులు కదా ధర్మం తప్పు ఉంటే భగవంతుడు జంతువు ఆకారంలో రావాల్సి వచ్చేది, కానీ జంతువులు బాగానే ఉన్నాయి, మనుషులు ధర్మం తప్పారు కాబట్టి మానవ రూపంలో రావాల్సి వస్తుంది భగవంతుడు. అందుకని మానవుల్లో వస్తున్నాడు, అధర్మం చేస్తున్నారు, అందుకని మానవ రూపంతో భగవంతుడు అవతారం ఎత్తవలసి వచ్చింది. కోపానికి కూడా ఒక హద్దు ఉంది, శాంతం ఉండాలి, ప్రేమకు హద్దే లేదు. మనసంతా ప్రేమతో నిండిపోతే అంతకన్నా ఇంకేముంది, హృదయమంతా ప్రేమతో నింపుకోవాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, జపాలు తపాలు చేయనక్కర్లేదు,
కానీ కాలాన్ని పవిత్రించే అటని చెప్పేసి మనం చేయం కదా, ఇంకా దానికి వెంటనే మళ్లీ చెప్తా ఉన్నారు. కాలాన్ని పవిత్రం చేయడానికి జపాలు తపాలు మనసు నిలవడానికి వాటికి చేయాలి. అని ఎక్కువ ప్రతి దాంట్లోనూ మనకి ప్రేమకి తీసుకొచ్చేస్తారు కదా, అప్పుడైతే ద్వేషం కోపం ఏం ఉండవనేసి. తర్వాత రాముల వారు ఒక్క నిమిషం రావణాసుని వధించి సీతను తీసుకొచ్చుకోగలడు, కానీ హనుమంతుడి భక్తి శక్తి చూపించడానికి వారధి కట్టడం ఆ ప్రయత్నాన్ని కొండలంతా కోతులు మోయగా మీరు కడవలు మోయలేరా, అప్పుడు నీళ్లు పోయించాలని చెప్పి, అంటే కడవలతో మనం భక్తిని తీసుకోలేము అనే దానికి ఈ ఉపమానం పోల్చినట్టు అనిపించింది నాకు. అది అంతంత కొండలే వాళ్ళు మోయంగా మానవులుగా మీరుండి ఈ చిన్నది చేయలేరా అన్నట్టుగా. కోటీశ్వరుడైనా లక్షాధిపతి అయినా భర్త ఉండి బాగలేక జబ్బు చేసినప్పుడు ఓ కోటీశ్వరుడా లక్షాధిపతి అయిన భర్త వచ్చి నన్ను కాపాడని అడగదు భార్య. భగవంతుడా వచ్చి నన్ను కాపాడని దేవుని వేడుకుంటది. ఏ కోటీశ్వరుడు లక్షాధిపతి వచ్చి కాపాడలేడు అప్పుడు. అంటే ఎన్ని ఉన్నా కూడా భగవంతుడు ఒక్కడే మనకి అనేదానికి. ఓ చేతిలో చక్కెర ఇంకో చేతిలో నీళ్లు పెట్టుకుంటావు, చక్కెర ఎక్కువ తినలేవు నీళ్లు ఎక్కువ తాగలేవు, కానీ ఈ రెండు కలిపావంటే చక్కెర నీళ్లు కలిసిస్తే పానకం అంటారు, ఎంతైనా తాగవచ్చు. చక్కెర నీళ్లు కలిసినట్టు పరమాత్మ జీవాత్మ ఏకం కావాలి ప్రతి దానికి. ఎట్లా ఉంటుంది దాంట్లో అది. అందుకే స్వామి మాట ప్రతి మాట వేదం అని చెప్పింది, మంత్రం అని చెప్పింది. దాంట్లో మనం గనక లోతుగా పోతే ఒక అర్థం ఉంటుంది దాంట్లో కూడా. ఒక గ్రౌండ్ లో ఇల్లు కడతారు, దానికి పన్ను కట్టాలి, కరెంటుకి పన్ను కట్టాలి, ఎక్కడో ట్యాంక్ లో ఉంటే నీరు టాప్ నీళ్ళన్నిటికీ పన్ను కడతారు. కానీ ఈ భూమినంతా సృష్టించిన భగవంతుడికి మీరేం పన్ను కడుతున్నారు కదా, ఇచ్చింది ఆయన అంతా ఇచ్చింది, మనం ఏం కట్టడం లేదు, గాలి వెలుతురు అన్ని ఇచ్చారు, దీనికంతా మీరు పన్ను కడుతున్నారా? ఇది నా శరీరము, ఇది నాది అంటున్నారు, మీదైతే మీ చెయ్యి కాలు మీరు చెప్పినట్టు వింటుందా? కదిలి చూసుకోండి అట్లే అన్నమాట. మీరు మనసు మీరు చెప్పినట్లు ఎందుకు వినడం లేదు మీదైతే? దాని మీద కంట్రోల్ ఉండాలన్నమాట. దానికోసం ఇదంతా భగవంతుడి ఇచ్చింది, ఆ చైతన్యం ఉన్నంత సేపే దీనికి. శివం లేకపోతే మళ్ళీ శివమే కదా అని చెప్పారు. తర్వాత అందరు నమస్కారాలు అయిపోయిన తర్వాత స్వామి ఆశీర్వదించే, స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అంటే మనం అందుకునే దీంట్లో ఉందన్నమాట. ఆ ఉదాహరణలాగా చెప్పేసి ఇది అయిపోయింది. దాని తర్వాత ఇది ఆ ఇంటర్వ్యూకి. తర్వాత ఒకసారి లైన్లో కూర్చొని ఉన్నాం, అక్కడ కూర్చొని ఉంటే అది వెంకటేశ్వరుల పాట అంట, అది సరస్వతం నడితే చెప్పింది ఒకసారి. దారిలో పోతా అట్లా లైన్ కూర్చుంటే అట్లా చూసి వ్యాచట్ చూసి, నీవుండేదా కొండపై నేనుండేది నేలపై, ఒక్క లైనే పాడినారైతే. అదేదో వెంకటేశ్వరుల మీద పాట అంట అది. అది తర్వాత అర్థం కల ఏంటని చూస్తే అందరూ వెనక్కి తిరిగి చెట్టు సాయిచూడు స్వామి సాయిచూడు, ఏం కాణాచి దాచిపెట్టి వచ్చావు చెప్పు నేను తీసుకొని వస్తాను. అర్థం కాల మాకు ముందు ఏంటి కాణాచి అనేది ముందు తెలియదు, అర్థం కాలేదు అసలు. సరే ఏమో అయింటుందేమో ఇంట్లో ఎందుకు ఇట్లా అంటున్నారు స్వామిని అనేసి వెళ్ళిపోయినారు. తర్వాత చూస్తే దొంగలు పడ్డారు, ఆ వెనక తలుపు నుంచి వచ్చారు. కానీ అప్పుడు కాలంలో ఈనపెట్టి చాలా స్ట్రాంగ్ గా ఉండేటి, దాన్ని పగలగొట్టలేక వెళ్ళిపోయారన్నమాట. అది అది అక్కడ స్వామి చెప్పడం. తర్వాత ఇంకోసారి ఎప్పుడు అంటే ఈ తర్వాతది, ఇవన్నీ నేను మెడిసిన్ చదవక ముందు ఇవి ఏ వస్తున్నాయన్నమాట. ఒక స్వామి ఇంటి వరుసగా లైన్లో కూర్చున్నాము. అనంతపురం వాళ్ళు ఫైనల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, అయిపోగానే వచ్చి పాటలు పాడడం అట్లా. స్వామి లైన్లో వచ్చేటప్పుడు అక్క కూర్చున్నారు, పక్కన నేను తర్వాత కూర్చున్నారు. బొట్టేమైంది అన్నారు, అది పడిపోయింది చూసుకోలే ఎవరూ. ఆ స్వామి అనేసినారు వెళ్ళిపోయినారు. తర్వాత చూస్తే నా ఊళ్ళో ఉండింది, తీసి పెట్టేసినాను. అంకే కూర్చున్నాం, వరండాలోకి పోయి రౌండ్ అంతా తిరిగారు, వరండాలోకి పోయారు, అక్కడి నుంచి ఇచ్చారు. అప్పుడు లోపల నుంచి ఇచ్చాం ఆ బిల్డింగ్కి వెళ్ళాల. పుష్ప మేడం లేస్తే ఇట్లా ఫైనల్ వెళ్ళిపోతున్నారు స్వామి అన్నారు. అక్కడి నుంచి మీ ఇక్కడ కూర్చున్నాం, ఇంత దూరంలో ఉన్నాం, అక్కడ వెళ్ళిపోతున్నారు చూడు. ఇప్పుడు ఊరికి వీళ్ళు ఏడుస్తున్నట్టున్నారు కదా, ఇట్లా నాలుగు తిప్పుతుంటే తమాషకన్నట్టు, రేపు పొద్దున్న పెళ్ళి అయితే ఇదంతా మర్చిపోతారు అంటే వెళ్ళిపోతున్నామని చూస్తే వాళ్ళు పాటలు పాడుతున్నారు అక్కడి నుంచే ఇంత దూరం నుంచి అన్నారు ఇట్లా, అంత రేపు అంతా మర్చిపోతారు అనేసి ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయింది, భజన అయిపోయింది. తిరిగి పోయేటప్పుడు బొట్టు ఉంది కదా, నేను పెట్టేసి ఓ ఆపే అనేవాళ్ళు. ఆమె అనేది కదా ఎక్కువ, ఆపే ఈపే అనే పదం ఉండేది. ఆపే ఒళ్ళో పెడితే పెట్టిందా,
అందుకు నేను బొట్లు ఎక్కువ ఎత్తుకొని వస్తున్నాను, మర్చిపోకుండా ఎవరికి బొట్లు లేకపోయినా. అంటే ఇది మనకి మూల సెంటర్ ఇదని కదా, కాన్సన్ట్రేషన్ కంతా, అందుకని కావాలి బొట్టు లేకుండా ఉండొద్దు అంటారు. హస్బెండ్ చనిపోయిన చిన్న ఏదో చిన్న బుట్టైనా పెట్టుకునేటట్టుగా ఇదేనమాట ఆ స్థానం. అందుకనే పనిగా రెండు గంటలు అయిపోయింది, స్వామి రావడం, ఈ పిల్లల ప్రోగ్రాం అవడం, భజన అవడం, ఈ పోయేటప్పుడు అన్నమాట తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు చూడండి జ్ఞాపకంగా అడగడం. అందుకని అనిపించింది అది ఏదో అనుకుంటాం. తర్వాత చూస్తే కూడా అన్నారు ఇక్కడ బ్రుగుటి దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేయమంటారు, లేదా నాసికాగ్రహం మీద చేయమంటారు, దీనికి కావాలి ఇది లేకుండా ఉండకూడదు అని. అదే మన హిందువులకి అంటే కుంకుమ పెట్టుకోరు అనకండి, తర్వాత తెలికమో లేకపోతే ఏదైనా పెట్టుకుంటారు కదా, దానికి ఇచ్చేసారనిపించింది. ఇంకొకసారి ఎక్కువ బయట తిరిగేవాళ్ళు, కానీ ఎవరు పరిగెట్టేవాళ్ళు కాదు, అంటే ఉన్న వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్ గా అనమాట. అంటే స్వామి పిలిస్తే ఇప్పుడు మన అందరూ అక్కడ నిలబడ్డా కూడా తను పిలిస్తే తను నువ్వు పిలిస్తే అట్లానమాట దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పైన ఈ పక్క వరండాలో ఖాళీగా ఉండేది, ఆ రూమ్ లో నుంచి స్టోర్ రూమ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకంతా కవర్ చేసేస్తున్నారు, ఆ తులసికోట మీద ఉంది చూడండి పైనతో, మనం లేడీస్ సైడ్ పోతామే అక్కడ తులసి చెట్టు ఉంది కదా, దానిపైన అదంతా మెష్ లేదన్నమాట. అప్పుడు ఖాళీగా ఉండేది, ఒకరికి పిట్టగోడ అట్లా స్వామి గోడ దగ్గర నిలబడేవాళ్ళు, దాన్ని పట్టుకుని అక్కడి నుంచి కింద వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అట్లా. మా సిస్టర్ను కజిన్ సిస్టర్ హస్బెండ్ కూడా వచ్చినారు. అమ్మాయి ఒక ఇంటర్వ్యూకి ఏం చేసింది, తిరుపతిలో బొమ్మలు అమ్ముతారు కదా, కొయ్యి బొమ్మలు, ఆడుకోవడానికి బుట్లు ఎన్ని అమ్మేవాళ్ళు, ఒక చిన్న బొమ్మ కొని దాన్ని చీర కట్టి ఎత్తుకొచ్చింది. అది తెచ్చింది, మేము కూడా గమనించలా ఎట్లా పెట్టుకుందా ఏం, ఊరికి నేను క్యాజువల్ గా తెచ్చేసింది లోపలి, ఎందుకు బొమ్మ తెచ్చావు, అసలు బిడ్డనే ఇస్తాను అనేసరి అయిపోయింది ఆ ఇంటర్వ్యూలో. ఆ రోజు మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూని పిలవాలనుకున్నారనుకుంటా, బయట నిలబడడం వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే నిలబడి సోమట్ వస్తున్నానంటే అందరూ పరిగెట్టి నిలబడేవాళ్ళం అక్కడ. అయితే ఏరే వాళ్ళంటే వెళ్ళిపోయినారు స్వామి. అప్పుడు బస్సులు కూడా అన్ని లేవు, ఏదో ఒకటి పొద్దున అట్లునింది. ఎందుకు వెళ్ళిపోయారు, నేను చెప్పానే ఉండమని అన్నారు. ఇంకేం చెప్పుకోవాలి, కింద నుంచి పైగా అట్లనమాట, ఊరికి ఇట్లా అన్నాను ఏం అమ్మగా, పిల్లల కోసం అంటే షోలింగిరికి వెళ్ళారన్నమాట వాడు అక్కడ. అది మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు, నేను గమ్ము తలు నేను మనసులో అనుకున్నా పిల్లే ఒక బంధకం, దాని తర్వాత బిడ్డలు ఇంకో బంధకం, ఇంకా జనంలో ఎత్తుకుంటే తిరగాల, ఇది చాలు స్వామి ఈసారికి మిమ్మల్ని చేరుకుంటే చాలని మనసులో అనుకున్నానంతే గమ్ముగా తలటా ముప్పా. ఏ నీకు వద్దా అన్నారు, దానికి కూడా తలవైపు గమ్ము ఉండిపోయినా. నెక్స్ట్ ఇంటర్వ్యూ కాకపోతే చూడు నీ కూతురు ఏమందో తెలుసా, నేను ఇస్తానంటే వద్దంటుంది అంటున్నారు. ఇంకేం మాట్లాడలే గమ్ము ఉండిపోయా. అది అయిపోయాక 20 ఏళ్ళు ఏంటుందో ఏమైంటుందో, ఒక 10 ఏళ్ళ కింద మనం సండే అక్కడ మన రొటేషన్ లో కూర్చునే వాళ్ళం కదా, సండే నా టౌన్లో కూర్చున్నా, సెకండ్ రో లో కూర్చొని ఉన్నా. సూపర్ హాస్పిటల్ ఒక నర్స్ ఎవరో ఒక బిడ్డను అడాప్ట్ చేసింది, పేరు పెట్టించుకోవడానికి వచ్చింది. ఆ రోజు ఎంత బిడ్డో నా దగ్గర అటు పెట్టుకునింది. అక్కడి నుంచి రావడం రావడం మాతాజీ కూతురు ఉన్నారు కదా, ఆమె కూర్చొని ఉన్నారు. అంటే ఆమె సాయి చూస్తా చూడు అడాప్ట్ చేసుకుంది, అడాప్ట్ చేసుకుంది ఒక రకంగా. నాకేమనిపించింది అంటే అసలు ఉంటే పర్వాలేదు, తప్పదు మన బంధం, అడాప్ట్ చేసుకుంటే కావాలని కొంతెచ్చుకున్నామా ఈ బంధమా ఏంటని మనసులో అనుకున్నా. ఎందుకు ఇట్లా అంటున్నారా స్వామి అని, ఊరికే మామూలు చూడు అడాప్ట్ చేసుకుంది, పేరు పెట్టించుకోవడానికి వచ్చింది అంటాం కదా, అడాప్ట్ చేసుకుని ఒక రకంగా పెట్టన్నారు అని మనసులో అనుకున్నానంతే. ఆమె ఏంటో జవాబు చెప్పింది, ఏం పేరు పెట్టారు కూడా నాకు తెలియదు. సెకండ్ రోలో కూర్చున్నా, అక్కడి నుంచి ఏ నువ్వు ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు, నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు అన్నారు కదా ఆ అమ్మాయి పిల్లల కోసం పోయింది, నువ్వు తలడ్డం, అది గుర్తుకొచ్చింది వెంటనే. అమ్మతో చూడు నేను ఇస్తానంటే వద్దనిందని గుర్తొచ్చి అప్పుడు కూడా తల ఊపా, లేదు స్వామి అంటే తల వద్దు స్వామి అలా మళ్ళీ భయం అది గుర్తుకొచ్చింది అనమాట, తలడ్డం ఊపానమాట, అంతే వెళ్ళిపోయినారు. ఒక్క మాట అనేసి వెళ్ళిపోయారు. నాకు తెలియదు ఎందుకంటే అనిపించింది, అనవసరంగా కొంతెచ్చుకున్నట్టు అయింది కదా ఈ బంధము. ఒక్కొక్కటి మనకి ఒక జన్మకు లేకుండా చేస్తే ఒక రకమైన ఇదే కదా, ఎంతలైనా బాధ్యత ఉంటుంది కదా వాళ్ళని అన్ని చేయడానికి. అది అనిపించింది ఆ రోజు, మరి ఎంత కరెక్టో లేదో నాకు తెలియదు కానీ అట్లనేసి ఆ రోజు వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇది పోయింది కదా, టెంకాయ పోయింది కనిపించలేదు కదా, చెప్పడానికి భయం వేసింది అన్నమాట. తర్వాత చాలా రోజులకి ఒక రోజు వాచెస్ ఇచ్చారు, మీరందరూ ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎవరు సింగపూర్ ఏదో తెలియదు, ఒక ఊరికి ట్రేలో పోసుకొని బయట అందరికి ఇస్తా ఉన్నారు. ఆ రోజు హాలిడే అయి ఉంటుంది, నేను మందిర్లో కూర్చొనున్నా. ఎవరోజు చూడు చూడు జీహెచ్సి డాక్టర్స్కి ఇస్తున్నారు, వెళ్ళి ఇక్కడ కూర్చొని ఉన్నా అన్నారు. కూర్చున్న దాన్ని లేచొచ్చి ఇంకా భజన స్టార్ట్ కాలే,
కృష్ణ వేణి ఉండింది. సరే అప్పుడు జీహెచ్కి ఇస్తున్నారు కానీ పోయి వెనకలేదు బిడ్డ. ఇట్లా ఇట్లా దాన్ని ఇంకా రెండో మూడో ఉన్నాయి అంతే. అప్పటికి ఇచ్చేసి వచ్చేసినట్టున్నారు. నా చేతిలో ఒకటి పెట్టారు, కృష్ణవేణి ఒకటి ఇచ్చారు, వెళ్ళిపోయారు లోపలికి. సరిగ్గా వాళ్ళు ఏంటి ఓణం వచ్చింది, అది ఇట్లా స్ట్రాప్ చీరకు పట్టుకుని ఒక్కోసారి కూడా ఇది వచ్చేస్తుంది కదా, అటువచ్చి పడిపోయింది. అయ్యో చాలా రోజులకి స్వామి వచ్చిస్తే అది పోగొట్టుకున్నాను, కానీ ఆ రోజు లెటర్లా రాసా, ఆ రోజు అది పోగొట్టుకున్నాను. భయం వేసింది చెప్పడానికి, నిన్న మీరు వాచిస్తే ఆ వాచ్ కూడా పోయిందని రాసి గమ్ముకి ఇచ్చేసి గమ్ముకుండిపోయి. ఇంకా రెండు మూడు రోజులు బాధ వేసింది పోయిందని. తర్వాత సరేలే ఏముంది ఇంకేం చేయగలం, పోయిన వస్తూ మళ్ళీ రాదు కదా అనుకొని. కానీ ఎంత ఆలోచించినా రావడంలో గుర్తు, దేనికి పోయింది ఎందుకు అనుకుని బాధపడతామా అనేసి. తర్వాత ఒకసారి మనకి ఇక్కడ హాస్పిటల్లోకి స్వామి వచ్చేటప్పుడు అక్కడ డెకరేట్ చేస్తా ఉన్నా, తెలియకుండా అందరు 7 గంటలకి రావు కాలం అనేసి చాలా మంది రూమ్లకు వెళ్ళారు. 7 గంటలకు రారు స్వామి, రావు కాలం టైంలో రారని. స్వామి ఏం చేశారు, ఎవరిని ఇంటర్వ్యూకి పిలిచి పూర్తిగా లోపలికి కూడా రాలేదన్నమాట. అట్లా అతని స్టెప్ లోపలికి పెట్టాయంట, నువ్వు పోనీ ఆయన్ని పిలిచి జీహెచ్కి వస్తున్నాను ఫోన్ చెప్పమని చెప్పేశారు. ఈ వెనక్కి వెళ్ళిన వాళ్ళకి తెలియదు కదా స్వామి ఇంటర్వ్యూ రూమ్కి పోయినారు, చాలాసేపు పడుతున్నానని వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా మంది మిస్ అయ్యారు ఆ రోజు. ఇక్కడ కూర్చున్నాను, డెకరేట్ చేస్తాను, కోమ్లో ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చేసి ఆ టేబుల్ కార్నర్లో ఫిక్స్ చేస్తా ఉన్నాను. ఇంతలోపు మన ఆయన ఉన్నారు, అప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారే భగవత్ ఉన్నారు. ఫోన్ వచ్చినట్టుంది అక్కడి నుంచి, క్యాక్ పెట్టాను, వచ్చేసే వచ్చేసే వచ్చేసే అని. నేను ఇంకెవరు ఇద్దరేమో ఉన్నాం అక్కడ, స్వామి వచ్చేస్తున్నారు వచ్చేసేయండి అని. కార్పెట్ కూడా స్ప్రెడ్ చేయలే, ఇంకా టేబుల్కి అటు ఫిక్స్ చేసి వదిలేసేసి వచ్చేసేసామన్నమాట. ఇంతలోపు కారు వచ్చేసింది. అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళ గాలి కింద కార్పెట్ పరిచేశారు. మనకి ఇక్కడికంతా అయిపోయి అక్కడికి వెళ్ళారు, మేము వెళ్ళామన్నమాట. సునంద అంటే ముందు నిలబడ్డారు, వెనక నిలబడినా. అట్లా అంతా చూసి ఆ ఫ్లవర్ ఒకటి ఎత్తించి ఈ ఇట్లా నిలబడి ఉంటే ఇట్లా వెనకరించి నాకు ఇచ్చినారు. నాకు ఏం అర్థం, తను ఫీల్ అవుతుంది తన ఫ్రంట్ లో ఉంది, నేను వెనకున్నా. ఇట్లా తిప్పి ఆ రోజు ఇచ్చినారన్నమాట. సరే నాకు అర్థం కల, మామూలుగా మన దేవుడు కప్పించాడు కూడా వాసన ఉండే పుష్పం అట్లిస్తాము, కాగితం పువ్వు ఎందుకు ఇచ్చారా, ఏదైనా వాడకుండా ఉండే పువ్వు ఉండాలి, వాడకుండా ఉండాలా, జీవితం అంతా ఉండాలని ఇట్టు ఇచ్చారా, లేకపోతే దానికి ఏదైనా అర్థం ఉందని. ఏమనుకున్నా ఇప్పటికీ నాకు అర్థం తెలియలే. డేటేస్ వాసులో మెట్టుకు దాన్ని పెట్టాను. కోమలో కావాలా, అల్రోజోసారికి ఒక చాక్లెట్ తీసి అల్రోజోసారి పాకెట్లో వేశారు, అక్కడే పెట్టాను. ఇంకా పూర్తిగా అంటే షిడిబాబా దగ్గరికి వస్తారు కదా, అక్కడ ఏదో తాగుతానే ఒక దాంట్లో చాక్లెట్స్ పెట్టుండయి, ఇవన్నీ ఇంకా ఫిక్స్ చేయకుండా అడున్నాయన్నమాట. ఆయనకి చాక్లెట్ జోబిలో పెట్టారు, ఈ రోజు తీసి ఇట్లా తిప్పి నాకు ఇచ్చినారు, అంతే. అక్కడ ఏదో చేశారు వెళ్ళిపోయారు. అది ఇప్పటికే నాకు దానికి జవాబు అర్థం కావడం. మామూలు సహజంగా వచ్చే ఈ ఫ్లవర్కి, మనం క్రియేట్ చేసిన ఈ ఫ్లవర్కి దేనికి ఇచ్చినారా. మామూలు రోజెస్ కూడా ఉన్నాయి అక్కడ, అదేమన్నా వాడకుండా ఎప్పుడు ఉండాలా అనే దాంతో ఇచ్చినారా. ఇది ఇప్పటికీ బుద్ధికి అర్థం కాల. సాయిరామ్.

ఇంతవరకు వీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 3వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తరువాయి భాగం రేపు

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసతలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: లోకేశుణ్ణి వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం లోకేశుని వశం చేసుకుంటే లోకమే వశమవుతుంది అన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రాజుగారు ఒక గొప్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన ప్రత్యేకత ఏమిటంటే అందులోని వస్తువులను ప్రజలు ఎవరికి నచ్చిన వాటిని వారు యథేచ్ఛగా తీసుకుని పోవచ్చు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎవరికి నచ్చిన వాటిని వారు తీసుకుని పోతున్నారు. ఒక అమ్మాయి మాత్రం ప్రదర్శనను బాగా తిలకించి ఉత్త చేతులతో తిరిగిపోతుంది. రాజుగారి దృష్టి ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని పిలిపించాడు. అమ్మాయి, ఇంత పెద్ద ప్రదర్శనలో చిత్ర విచిత్రమైన వస్తువులున్నాయి, నీకేమీ నచ్చలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, వస్తువులన్నీ బాగున్నాయి, నాకు ఆశ లేకపోలేదు, కాని ఒకదానిని ఆశిస్తే ఆ ఆశ అంతటితో ఆగదు, అనంతంగా పెరుగుతుంది. ఆశకు దాసురాలని కాకుండా ఆశను జయిస్తే ఆశలే నాకు వశమవుతాయి కదా అంది. రాజుగారు ఆ అమ్మాయి మాటలకు సంతోషించి, అమ్మాయి, నీకు ఈ ప్రదర్శనలో ఏది కావాలో కోరుకో, నేనిస్తాను అన్నారు. అయితే తప్పక ఇస్తారా అని అడిగింది. తప్పక ఇస్తాను అన్నారు. నాకు మీరే కావాలి అంది. ఇచ్చిన మాట దక్కించుకోవడానికి రాజుగారు ఆ అమ్మాయిని తన రాణిగా స్వీకరించారు. అప్పుడు ఆ ప్రదర్శనకంతా ఆమె అధికారిణి అయింది కదా. ఈ కథలోని అంతరార్థమేమి? అత్యంత అద్భుతమైన ఈ సృష్టియే ఒక ప్రదర్శన. రాజుగారే భగవంతుడు. సృష్టిలో ఎవరికి కావలసిన దానిని వారు తీసుకుంటున్నారు. కాని వీరిలో కొందరు వైరాగ్యానికి ప్రతీక అయిన కథలోని అమ్మాయి వలె ఈ వస్తువులేమీ వద్దు, ప్రదర్శన యజమానియే కావాలి అని కోరుకుంటారు. లోకేశుని వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది కదా.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి వరుస

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఆవో ప్యారే నయన హమారే సాయి హమారే ఆవో తుమ్ బిన్ కోయి నహీ రఖవాలే తుమ్ బిన్ కౌన్ సహారే తుమ్ బిన్ కౌన్ సహారే ఆవో సాయి ప్యారే సాయి హమారే ఆవో.
0: ఈ భజనలో ఎక్కువగా దర్బారీ కన్నడ రాగం యొక్క రాగఛాయలు కనిపిస్తాయి. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షు త్రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఇదే రాగంలో వచ్చే మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఇక ఈ భజన యొక్క రాగతాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్దగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకై స్వామి విద్యార్థి భజన గాయకుడు అయిన శ్రీ సోనం గారు ఈ భజనపై తాను పంచుకున్న భావాలను తెలుసుకుందాం. శ్రీ సోనం గారు ఇలా వివరించారు, ఒకప్పుడు స్వామిని భజనకు రమ్మని ఆహ్వానిస్తూ పాడే భజనలలో ఇది ఒకటి. ఈ భజనలో ఒక ప్రత్యేకమైన భావం ఉంది. హే ప్రభు, దయతో మా ఎదుట ప్రత్యక్షం కమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడి నుండో రావడం కాదు, మా హృదయంలో స్వయం వ్యక్తం కమ్మని ఈ భజనలో మనం ప్రార్థిస్తున్నాం. మా ఎదుట వ్యక్తం కమ్మని కోరకుండా మా కన్నులలో నిండిపొమ్మని, మీ రూపాన్ని తప్ప అన్యం మాకు చూడవలసిన అవసరం లేదని ఈ భజనలోని భావం. ఈ భజన సుమారు 35 ఏళ్లకు ముందుగా సత్యసాయి యూనివర్సిటీలో పూర్వ విద్యార్థి అయిన శ్రీ హరిహరన్ చే రూపొందించబడింది. ఈ భజన రూపకల్పనకు నేపథ్యం నాకు తెలుసు. 1980వ దశకంలో కాలేజీ చదువు ముగించుకుని హరిహరన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో పనిచేస్తుండేవారు. ఒకనాటి సాయంకాలం పని ఒత్తిడి వల్ల అతడు భజనకు రాలేకపోయాడు. ఆ రోజులలో భజనకు హాజరు కాకపోవడం అంటే జీవితంలో ఎంతో కోల్పోయినట్లే. భజన అంటే భగవాన్తో గడపడమని అర్థం. స్వామి దర్శన భాగ్యం కోల్పోవడం అన్న విషయాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. భజన ప్రారంభమైంది. అతడు కొండమీద కూర్చుని స్వామి దర్శనం మిస్ అవుతున్నానన్న ఆవేదనతో స్వామి ప్లీజ్ దర్శనమివ్వు అని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందున్న ప్రదేశంలో కూర్చుని ప్రార్థించసాగాడు. ఆవో ప్యారే అంటూ మొదలు పెట్టాడు. హరిహరన్ తమిళదేశానికి చెందినవాడు, హిందీ మాట్లాడే ప్రాంతం వాడు కాదు. అయితే భావ వ్యక్తీకరణకు భక్తి ప్రధానం కాని భాష కాదు. స్వామివారిని గూర్చి రూపొందించిన భజనలలో ప్యారే అన్న పదం చాలా తక్కువసార్లు వినిపిస్తుంది. ప్యారే అంటే నా ప్రియమైన స్వామి అని అర్థం. స్వామి నా హృదయంలో అభివ్యక్తం కమ్మని ప్రార్థిస్తూ ఉంటే ఈ అందమైన భజన రూపొందింది. భజనయే స్వామి రూపం ధరించింది. ఎప్పుడైనా ఎక్కడైనా సర్వస్వాన్ని కోల్పోయినట్లు భావన కలిగితే నన్నెవరూ పట్టించుకోవడం లేదు, నేను ఏకాకిని అన్న భావన మనస్సులో ప్రవేశిస్తే అటువంటి తరుణంలో రూపుదిద్దుకున్న భజన నిజంగా స్వామితో సమానమే. శ్రీ వి కుమార్ ఈ భజనను హరిహరన్ దగ్గర నేర్చుకుని పాడాడు. భగవాన్ మీద రచించబడిన ఈ భజన 2వ వ్యక్తి ద్వారా గానం చేయబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరూ ఆలకించి ఆనందించారు. ఆవో ప్యారే అంటే ఓ నా ప్రియతమా అని, నయన హమారే అంటే నీవే నా నయనములు అని అర్థం చెప్పుకోవాలి. అది 3 అక్షరాలు కలిగిన ఈవై ఐ కాదు, ఒకటే అక్షరమున్న ఐ. నిజంగా భగవాన్ మన నేత్రములుగా మారితే ఇక మిగిలేది నేను అనబడే ఐ మాత్రమే కదా. ఈ భౌతిక నేత్రాలను మూసుకొని అంతరంగంలోని ఐని దర్శించాలి. స్వామియే మన నేత్రంగా మారితే ఎప్పుడూ మంచినే శుభాన్నే మనం దర్శించగలుగుతాం. మానవుడెన్ని తప్పులు చేసినా వీడు ఏదైనా ఒక్కటైనా సత్కార్యం చేయకపోతాడా అంటూ వేచి వేచి చివరికి మనపై అనుగ్రహం వర్షిస్తాడు ఆ భగవంతుడు, అందులో సందేహమే లేదు. ఇంద్రియాలలో కన్నులు నాలుక అత్యంత శక్తివంతమైనవి. నాలుక 2 పనులు చేయగలదు, రుచి చూస్తుంది, మాట్లాడుతుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచడం చాలా కష్టం. కంటి ద్వారా మనం ఎన్నో గ్రహించగలుగుతున్నాం. అందుకే కంటికి నోటికి మూతలు పెట్టాడు ఆ దేవుడు. భగవంతునిలాగా లోకాన్ని దర్శించగలిగితే కన్నులెప్పుడూ మూయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ దృష్టి పవిత్రం కనుక. అంతేకాదు, ఆ దృష్టి భౌతికానికి మాత్రమే పరిమితం కాదు, అంతరాంతరాలను కూడా దర్శించగలుగుతుంది ఆ దైవ దృష్టి. నీవు నా కన్నులలో చేరి నా నేత్రములుగా రూపొందు అని మనం ఇక్కడ ప్రార్థించాలి. భక్తులు స్వామి ప్రబోధలను ఎలా ఆచరణలో పెట్టాలో అర్థం కాక తికమక పడుతుంటారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం,
ఎలా సాధ్యమవుతుంది? పుత్రిని ప్రేమించిన రీతిగా భార్యను ప్రేమించగలమా అని సందేహపడుతుంటారు. భగవంతుడు మన కన్నులలో ప్రవేశించితే ఎవరిని ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. కన్నులలోనికి రమ్మనమంటే హృదయంలోనికి రమ్మనే అర్థం. తుమబిన కోయి నహి రఖువాలే అన్న పంక్తి అక్షరాల సత్యం. మనకు స్వామి తప్ప లోకంలో మరెవరున్నారు? మన యోగక్షేమాలను సక్రమంగా చూడగలిగినది భగవంతుడొక్కడే కదా. తుమబిన కౌన్ సహారే, మాకు ఆధారము ఆశ్రయము అంతా నీవే అని అర్థం. వికుమార్ పాడిన తరువాత మేమంతా వంతులవారిగా ఈ భజన పాడేవాళ్లం. ఆ రోజుల్లో రవికుమార్ స్కూల్లో ఉండేవాడు. అప్పుడు చాలా చిన్నవాడు, చాలా చక్కని కంఠస్వరం అతనిది. ఆ రోజులలో మధురంగా ఆవో ప్యారే అంటూ రవి పాడుతుంటే చాలా దూరానికి కూడా భజన వినిపించేది. ఒక్కోసారి స్వామి కోపం నటించి మన దగ్గరకు రాకుండా ఉండే రోజులలో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, నేను దర్శనానికి రాను అని స్వామి మందలించిన సందర్భంలో స్వామిని క్షమాభిక్ష వేడుకుంటూ మన హృదయ ఆవేదనను వ్యక్తపరచటానికి ఈ ఆవో భజనలు దర్శనదో భజనలు పాడుతుండేవాళ్లం. క్రమంగా స్వామి కరిగిపోయి దర్శనం ఇచ్చేవారు, చిరునవ్వులు చిందించేవారు. భజన ద్వారా మన హృదయాలను ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. భజనలు ఒక విధంగా స్వామితో జరిపే సంభాషణలే. స్వామితో ఎన్నో చెప్పుకోవచ్చు, ఎన్నో భావాలు స్వామి చెవిలో నింపవచ్చు. ఇది ద్వైతభావం. ఆయన దేవుడు, నేను భక్తుడును అన్నది ద్వైతభావం. క్రమంగా నీవు నేను ఒక్కటే అన్న భావం కలగాలి. భక్తుని భావ వ్యక్తీకరణకు శక్తివంతమైన సాధనాలు ఈ భజనలే. భగవంతుడు భూమి మీద నడయాడిన తరుణంలో జన్మించడం మన జన్మజన్మాంతర సుకృతం. త్యాగరాజు, మీరా వంటి భక్తులు గానం ద్వారానే దైవంలో లీనమయ్యారు. మానవుడెన్ని పాపాలు చేసినా హృదయపూర్వకంగా భజన పాడగలిగితే, ప్రార్థించగలిగితే పాప ప్రక్షాళన జరుగుతుంది. భక్తుడు ఒక్కడే భజన పాడటం కాదు, భగవంతుడు కూడా భక్తునితో గొంతు కలుపుతాడు. పాత మందిరం రోజులలో స్వామి భక్తులతో పాటు కూర్చుని భజనలు పాడేవారు. అంటే ఎలా భగవంతుని ప్రార్థించాలో స్వామి స్వయంగా చేసి చూపించారన్నమాట. స్వామి ఇప్పటికీ తమ దివ్యోపన్యాసాలలో చివర భజన పాడుతుంటారు కదా. ఈ రోజులలో స్వామి భౌతికంగా కనిపించరు కాబట్టి ఈ భజనకు మరో అర్థం స్ఫురిస్తుంది. స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించలేని భక్తులు ఆర్తితో అత్యంత భక్తి పురస్సరంగా కుల్వంత్ హాలులో కాని మరెక్కడైనా ఈ భజన పాడితే ఎందరి హృదయాలు స్వామిపై లగ్నమవుతాయో వర్ణించలేము. చాలా రోజులుగా స్వామి సన్నిధిలో నివసించేవారు కాని, 1980 దశకంలో స్వామిని దర్శించిన వారు కాని ఈ భజన వినగానే ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే ఈ ఆవో భజనలు పాడుతుంటూ ఉంటే మెల్లగా తలుపులు తెరుచుకుని స్వామి దర్శనాన్ని ప్రసాదించడం, భక్తుల మధ్యలో సంచరించడం గుర్తుకు తెచ్చుకోగలుగుతారు. వారి ఆనందం ద్విగుణీకృతమవుతుంది. అంతటా ఉన్న స్వామిని ఆవో అని ఆహ్వానించడమేమిటి అని కొందరనుకుంటారు. అయితే భక్తులకు స్వామి సర్వాంతర్యామి అన్న స్పృహ కలగాలి కదా. నయన్ హమారే అంటే నేత్రాలలో చేరమని, నీవే నా నేత్రమని రెండర్థాలు చెప్పవచ్చు. ఆత్మ సాక్షాత్కారానికి మనం సాధన చేస్తున్నామో లేదో కాని భజనల ద్వారా భగవంతుణ్ణి మనలో ఆవిర్భవింపచేసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం అనేది క్రమక్రమంగా మనం చేరవలసిన గమ్యం. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అన్న మార్గాలున్నాయి కదా. మనం స్వామిలో లీనం కావాలంటే అద్వైత భావం రావాలి. విశిష్టాద్వైతం నుండి అద్వైతంలోనికి చేరడానికి ఈ భజన సహాయపడుతుంది. స్వామి సన్నిధికి మనలను కొనిపోయి ఆ దివ్యత్వంలో లీనం కావడానికి ఈ భజనలు మాధ్యమాలుగా పనిచేస్తాయి అంటూ శ్రీ సోనం గారు ముగించారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా ఆవో ప్యారే నయను హమారే అన్న ఈ భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. 2020 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురుతత్వం. విద్యార్థుల జీవితాలలో స్వామి ఒక గురువుగా వారిని తీర్చిదిద్ది చేయిపట్టి ఎలా నడిపిస్తున్నారో వివిధ అనుభవాలు, ఉదాహరణలతో కూడిన చర్చా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు శ్రీ రఘునాథ శర్మ, శ్రీకృష్ణ, శ్రీ భార్గవ్. వినండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురుతత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం పునఃప్రసారం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురుతత్వం. ఈనాటి కార్యక్రమం మనందరం మరొకమారు స్వామి చెప్పినటువంటి ప్రబోధలు, స్వామి చూపించినటువంటి మార్గం గురించి నెమరు వేసుకుని ఆలోచించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశంలో మీ అందరూ కూడా ఒక భాగం కావాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ ఆర్ రఘునాథర్మ గారు, శ్రీ కె కృష్ణ గారు, శ్రీ కెవిఆర్ భార్గవ్ గారికి స్వాగతం. సాయిరాం సార్.
2: సాయిరాం
1: సార్, ముందుగా ఈ గురు పౌర్ణమి రోజు ఒక విశేషం ఏమిటంటే, ఇందాకే మన భార్గవ్ బ్రదర్ చెప్పినట్టు యాక్చువల్ గా 9 సంవత్సరాల క్రితం గురు పౌర్ణమి రోజు తెలుగు స్ట్రీమ్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పవిత్రమైన రోజు మనందరం స్వామి గురించి తెలుసుకోవడానికి స్వామిచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశము. సార్, మనం స్వామి గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా మీ అందరి అనుభవాలు సంకలనం చేస్తున్నప్పుడు అనిపించింది, స్వామి 3 విషయాలు చెప్తారు. భగవంతునితో జీవించడం నిజమైన విద్య అంటారు. భగవంతునికై జీవించడం నిజమైన భక్తి అంటారు. భగవంతునిలో జీవించడం నిజమైన ఆధ్యాత్మికత అంటారు. మరి ఆ విషయాలు ప్రతి క్షణం మనం స్వామి కనుసన్నల్లో ఉన్నప్పుడు, స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జరుగుతుంది. మరి ఆ విషయాలు మరొకమారు మీ అనుభవాల ద్వారా నమరు వేసుకుని వింటున్నటువంటి శ్రోతలందరికీ ఆ ఆనందాన్ని పంచాలని మేము మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. మరిక ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ గా చర్చలోకి వెళ్దాం.
2: సాయిరాం గణేష్, శ్రోతలందరికీ మా కృతజ్ఞత

0: వందనములు. ఎందుకంటే ఎటువంటి ఛాన్స్ దొరికినప్పుడు మనకు కూడా స్వామితో ఉండే రోజులు, తర్వాత స్వామితో తిరిగినటువంటి ఆ సన్నివేశాలు, జరిగినటువంటి విషయాలు అవన్నీ గుర్తుకొస్తాయి. అది ఒక నెమరు వేసుకోవడము, దాని వాటిని గురించి మళ్ళీ అనుకోవడము, అందరితో పంచుకోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి పూజనే స్వామికి. సో ఇది ఒక పెద్ద మహదవకాశం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు రేడియో సాయికి వచ్చినా కూడా వీ క్యారీ లాట్ ఆఫ్ ప్యూర్ ఫీలింగ్స్ అండ్ చాలా మధుర భావాలు మాలో అలా వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు చెప్పినట్టు లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ ట్రూ సర్వీస్ ఆర్ భక్తి, దెన్ లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ స్పిరిచువాలిటీ, ఇలా చెప్పుకుంటాం కదా. భగవంతునితో ఉన్నప్పుడు ఈ క్రమం, ఈ చెప్పిండే క్రమం కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ క్రమానికి కూడా అనిపిస్తుంది, ఎందుకంటే లివింగ్ విత్ గాడ్, భగవంతునితో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ టూ స్టేజెస్ కూడా వెళ్లడానికి కూడా స్వామి హెల్ప్ చేస్తారన్నమాట. లివింగ్ ఫార్ గాడ్, ఆ సర్వీస్ అనేది మనకు దాని యొక్క నిజమైనటువంటి తత్వం, సర్వీస్ అంటే ఏమిటి అనేది, లేదంటే లివింగ్ ఇన్ గాడ్, భగవంతునిలో ఉండడం అనేటువంటిది, ఇవి కూడా బోధపడేదానికి చాలా ఉపకరిస్తుంది అన్నమాట. కొన్ని వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ ఈ డైరెక్షన్ లో ఐ మీన్ జరిగిన డేట్, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగిన డేట్ అవి అందరితో పంచుకుంటాను.
1: తప్పకుండా సార్.
0: ఈ విషయాలు ముందు కూడా చెప్పిండొచ్చు నేను, అయినా కూడా మళ్లీ వాటిని మననం చేసుకోవడం మంచిదే అని ఆనందకరమైన విషయం అనమాట. ఒకసారి స్వామి మన పోర్టికోలో పిల్లలందరికీ ఈ రేణిగాయలు, గంగిరేణి పళ్ళు అంటారు అనమాట, రేగిపళ్ళు, మౌంటైన్ బెర్రీస్, వాటిని పంచుతున్నమాట. ఇట్లా చిన్న చిన్న సంచుల మాదిరిగా కట్టి వాటిని పంచుతున్నారు అనమాట. సో అది మన భజన హాల్లో స్వామివారు మొదలు పెట్టారు, చివరి నుంచి ఎంట్రన్స్ నుంచి. నేను స్వామికి సింహాసనం దగ్గర, స్వామి కూర్చున్న సింహాసనం దానికి కొంచెం దగ్గరలో కూర్చొని ఉన్నాను యాక్చువల్ గా, కాబట్టి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట భజన హాల్ ఎండ్కు, తర్వాత ఈ ఎండ్కు. సో స్వామి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారన్నమాట. అంటే స్వామి ఏదైనా పంచేటప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనకు చాలా ఈ ఆతృత అనేది ఉంటుంది, ఎలాగైనా స్వామికి దగ్గరకు వెళ్ళాలా, స్వామి చేతి నుంచి తీసుకుంటున్నాం కదా, ఆ తొందర అనేది కూడా ఉంటుంది, అనవసరమైన తొందర ఒక రకంగా అనుకుంటుంది. అయితే అది ఉత్సాహం, అది అతి ఉత్సాహం వాటెవర్. సో అక్కడ అప్పుడు స్వామి ఇలా వస్తున్నారు, నేను కూర్చుండే ప్లేస్ లో నుంచి ముందుకు ఒక రెండు లైన్లు ఇలా ముందుండే వాళ్ళని ఇలా పక్కకు నెట్టి కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట. వెళ్తున్న స్వామివారు అక్కడి నుంచి ఇలా చూసినట్టు అయింది అనిపించింది నాకు, ఇలా ఒక ఒక ఒక సెకండ్ లో అలా తల తిప్పి చూశారు, మళ్ళీ మామూలుగా పంచుతున్నారు. నేను చూడలేదులే అనుకున్నాను, ఎందుకంటే లోపల నాకు కొంచెం భయం ఉంది యాక్చువల్ గా, స్వామి చూస్తే స్వామికి సరిపోదు అలా చూసుకొని ముందుకు రావడం. అది అలా వచ్చారు స్వామి పంచుకుంటే నిదానంగా ఒక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత నేను కూర్చుండే లైన్ దగ్గరికి వచ్చారు. వచ్చి రేణి పళ్ళు నా పక్కన వాడికి ఇచ్చారు, తర్వాత ఈ పక్క కూర్చున్న వాడికి ఇచ్చారు, నా వెనకాల ఉండే వాడికి ఇచ్చారు, ఇంకొన్న అలా చుట్టూ ఉండే వాళ్ళకి ఇచ్చి, యూ కెన్ గెస్
1: లెసన్ మొదలవుతుంది.
0: నాకు నాకు ఇవ్వలేదు, ఇవ్వకుండా నా తట్టు ఊరికే ఇలా కొంచెం తీక్షణంగా చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూనే ఇది నా బీఎస్సీలో ఎప్పుడు జరిగింది విషయం యాక్చువల్ గా, చాలా బాధేసింది. టీయర్స్ వర్ దేర్ ఇన్ మై ఐస్, అంటే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఇదేం స్వామి నేను మిస్ అయిపోయాను అని, పైగా పక్క వాళ్ళు కూడా చూస్తారు కదా, ఇలా చూస్తారు వీడికి రాలేదు
1: అందరికీ
0: మాత్రం రాలేదు. సో ఇవన్నీ భరించాలా, అది కూడా ఇంకా అంటే మొగుడు తిట్టాడని కాదు,
1: అవమానం
0: తోడుకోడలు నవ్వింది. సో చాలా బాధేసింది. తర్వాత ఆలోచించాను ఏమిటంటే, వెంటనే ఐ మీన్ ఎక్కువ సమయం పట్టలేదు నేను చేసిన తప్పని తెలిసిపోయింది, అలా అనవసరంగా తోసుకుని ముందుకు వెళ్ళాను. అంటే ఇలా స్వామి ఇలా మనకు నేర్పిస్తారన్నమాట, టీచ్ చేస్తారు, అంటే ఆ గురుతత్వం అనుకుంటున్నాం కదా, దిస్ ఇస్ హౌ వి టీచర్స్. దాని తర్వాత ఒక నిర్ణయం లాగా తీసుకున్నాను అనమాట, ఇంకెప్పుడు ఇలా నేను ముందుకు తోసుకెళ్లేది అడగను, స్వామి స్వామి ఇస్తే తీసుకుంటాను, అంటే ప్రార్థించకుండా ఉండే చోట్లనే ఉంటాను. సో అది డిసైడ్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక మంచి ఇన్సిడెంట్ జరిగింది. దీని తర్వాత
1: చెప్పండి.
0: ఒకసారి స్వామి మన పూర్ణచంద్ర హాల్లో అంత మన వాళ్ళందరినీ పిలిచారు. అందరికి వాచెస్ ఇస్తున్నారు. కూర్చొని అందరికి పర్సనల్ గా వెళ్లి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందరూ తీసుకుని నమస్కారం చేసుకుని వెళ్తున్నమాట. యాజ్ యూజువల్ దట్ డే ఆల్సో స్వామి నా దగ్గరికి ఎక్కువ రాలేదు. నేను కొంచెం దూరంగా కూర్చున్నాను ఆ రోజు. అయితే నేను డిసైడ్ చేసుకున్నమాట, నిన్న తీసుకున్నాను, స్వామి వచ్చి నా దగ్గరికి ఇస్తే కానీ లేదంటే అడిగితే కానీ నేను అనవసరంగా ముందుకెళ్లి చేయను. ఎందుకంటే ఆ రోజు మళ్ళీ రేణిగాయల మాదిరిగా
2: మిస్ అయిపోతే కష్టం.
0: పైగా మనం పాఠం నేర్చుకున్నా కదండి, ప్రాక్టీస్ లో కూడా పెట్టాలి కదా. సరే అడగలేదు నేను. పక్కన ఒక టీచర్ సాయి సురేంద్రనాథ్ గారు, ఓకే, ఆయన కూడా కూర్చున్నారు. రే లేరా, లేచి కొంచెం ముందుకు వెళ్ళి కూర్చో, ఏం పర్వాలేదు అని చెప్పారు ఆయన. ఆయన కూడా, లేదు సార్, నేను స్వామి ఇస్తేనే మీరు కూడా లేచి ఏం చెప్పొద్దండి సార్ అని చెప్పాను అనమాట. సార్ సార్ ఏం కూర్చో, అందరికి పంచేది అయిపోయింది. చూడండి స్వామి ఎలా చేస్తాను. వచ్చి నాకు ఒక జస్ట్ 2 ft 3 ft డిస్టెన్స్ లో నిలబడుకున్నారు. నిలబడుకుని అందరికీ వచ్చిందా అని అడిగారు. అన్న కూడా నేను ఊరికే కూర్చున్నాను, నేను అనలే, ఏమి అనలే, లేచి వచ్చిందా అందరికి. మళ్ళా ఇంకొకసారి అడిగారు. అడుగుతూ ఇంకా సాయిస్తుందా సార్ లేచి, స్వామి ఈ అబ్బాయికి రాలే చెప్పారు. చెప్తున్నా స్వామి నా తోటి చూసారన్నమాట. ఐ మీన్ యూ కుడ్
2: ఇమాజిన్ ద
0: సీన్, చూపుల్లో అంతా అర్థమైపోతుంది అనమాట. ఏ రా రా రా అని పిలిచాడు. పని పిలిచి పాద నమస్కారం తీసుకో అని నాకు స్పెషల్ పాద నమస్కారం ఇచ్చారన్నమాట. ఇచ్చి అంటే ఆ పాద నమస్కారం చాలా చూడేసే అంత మధురంగా ఉండింది అప్పుడు. కరెక్ట్, ఎందుకంటే నీకు లెసన్ అర్థమైంది. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నట్టు దట్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ అనమాట. అది నమస్కారం చేసుకుని తీసుకున్నాడు. దిస్ ఇస్ వెరీ చాలా మంచి ఇన్సిడెంట్, నా జీవితాంతం గుర్తుండిపోయింది. ఇంతకు ముందే కృష్ణతో మాట్లాడుతున్నమాట, అడుగుకువే ఓ మనస, అడుగుకువే ఓ మనస, అడుగుకోలేదే అది అడుగున పడునని, అడగకున్న పని వడిగా అనగునని. చాలా మంచి పోయం అది. ఇట్లాంటి దాన్ని స్వామి మనకు
3: నేర్పించారు. భజనాలు అన్నప్పుడు ఇంకో విషయం గుర్తొచ్చింది, భజనాల విషయంలోనే ఇప్పుడు స్వామి మనతో మాట్లాడాలంటే మనకి ఎప్పుడు చాలా స్పెషల్ కదా. కానీ ఇంటర్ రూమ్ లో పిలిచి మాట్లాడాలంటే అది ఇంకా స్పెషల్. ఎవరైనా వస్తే స్వామి ఇంటర్ రూమ్ లో పిలిచారు మాట్లాడారు అని అదొక స్పెషల్ ఫీలింగ్ అది. ఒకసారి భజనాల్లోనే మేము కూర్చున్నాం, భజన్ కి జస్ట్ ముందు మార్నింగ్ 9 o'clock భజన స్టార్ట్ అవుతుంది. ఆ రోజు స్వామి అనుగ్రహం 8:45 వచ్చారు. వచ్చి అందరితో మాట్లాడడం మొదట్టారు. సో బిబ్లెస్, అందరు ఆనందంలో ఉన్నారు. కానీ అందరికీ ఎందుకు అంటే ఫ్యూ ఆఫ్ అస్ ఆ రోజు కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అని ఒక భావం ఉండేది అందరికీ. స్వామి మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం పేరు, ఏం చదువుకున్నావు అని అడుగుతున్నారు చాలా ఆనందంగా. అయితే ఒక అబ్బాయిని నీకేం కావాలరా అన్నారు. స్వామి మమ్మల్ని ఇంటర్ రూమ్ లోకి పిలిచి మాట్లాడండి స్వామి, నేను మాట్లాడతాను కదా అన్నారు. స్వామి ఇంటర్ రూమ్ అన్నాడు. అంటే ఆయన ఒక్కడే అన్నాడు, మీ అందరికీ గ్లోబల్ పిలిస్తే వేరే స్పెషల్ స్పెషల్ గా ఉంటుంది కదా అని. అలాగా అంటే స్వామి ఆనందం మాట్లాడేది ఒక్క కొంచెం తగ్గిపోయిన అనిపించింది ఆయన ఉత్సాహం. అలాగా వెళ్ళండి అయితే లోపలికి అన్నారు. అందరూ ఉరికేరు లోపలికి, తలుపేసుకుని లోపలికి కూర్చున్నాం. 8:45 అయింది టైం. ఇక్కడ భజన్ బాయ్స్, సరే భజన్ మన హార్మోనియము, ఇద్దరు ముగ్గురు సింగర్స్, తబ్లా వాళ్ళు కూర్చున్నారు. మేము లోపలికి కూర్చున్నాం 8:45 నుంచి. ఇప్పుడు వస్తారు 10 minutes అయింది, 15 minutes అయింది. అప్పుడు రూమ్ లోని ఫ్యాన్ ఎలా ఉంది, కింద ఫ్లోరింగ్ ఎలా ఉంది, అటువైపు స్విచ్లు ఉన్నాయి, ఇటువైపు స్వామి సింహాసనం ఉంది, పక్కన లెటర్స్ పెట్టుకోవడానికి ఉంది, అగో కిటికీ అన్ని చూసుకున్నాం. ఆ కట్టే వెనకాల ఇన్నర్ ఇంటర్ రూమ్ ఉంది, అటువైపుకి వెళ్తే కిచెన్ కూడా ఉంది. ఎంత బాగుందో ఎంత బాగుందో. కానీ అనిపించింది 9 అయిపోయింది, ఏంటి ఇంకా స్వామి లోపల రాలేదు ఏంటి అని.
2: 15 నిమిషాలు అలాగే కూర్చున్నాం.
3: అలా కూర్చున్నాము, అప్పటికి ఆనందం అనుభవం లేదు. కింద కార్పెట్ కిందనదేంటి మన బ్రౌన్ మార్బుల్ మార్బుల్ సో నైస్ అని కూర్చున్నాం. 10 మంది దగ్గర మాట్లాడుకోకుండా చూసుకుంటున్నాం ఒక్కొక్కరిని. రియలైజ్ కి స్వామి లోపల రాలేదే, 9 అయిపోయింది, భజన కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ భజన్ అయింది, సెకండ్ భజన్ అయింది, అప్పుడు మా టెన్షన్ మొదలైంది. అయ్యో భజనలో భజనాలంతా ఖాళీ, స్వామి ఒక్కడే కూర్చున్నారు అక్కడ, మేమందరం ఇక్కడ ఉన్నాము, ఇదేమిటిది అని. ఫస్ట్ భజన్ అయింది, సెకండ్ భజన్ అయింది, థర్డ్ భజన్ అయింది, అప్పుడు 5 భజనలు అయిపోయి 9:20 కూడా అయిపోయింది.
4: లేవడానికి కూడా లేదు అక్కడ.
3: అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళడం లేదు. బయట తలుపు తీస్తే లోపలికి వస్తారని పిలుస్తారంటే అది లేదు. అక్కడ అండ్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయింది. 9:25, 9:27 కి స్వామి లోపలికి అట్లీస్ట్ ఆ టైం బ్రేక్ఫాస్ట్ వెళ్ళేవారు. అమ్మో బ్రేక్ఫాస్ట్ టైం కైనా దర్శనం అవుతుందేమో, అప్పుడు లోపలికి వస్తారేమో అనుకుని వెయిట్ చేశాం. అప్పటికి అర్థమైంది ట్రూ ఎడ్యుకేషన్ ఏంటంటే స్వామి షుడ్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్. స్వామివే ఇంపార్టెన్స్, ఆయన చుట్టుపక్కల ఉన్నది కాదు. ఆ ఇంటర్ రూమ్ హెస్ నో వాల్యూ వితౌట్ స్వామి. స్వామి లేకపోతే ఇంటర్ రూమ్ కి వాల్యూ లేదు. 9:27 అయింది. ఒక అబ్బాయి లోపలికి వచ్చి స్వామి బయటకు వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే తలుపు తీసి బురద్దించుకుని వెనక్కి వెళ్ళిపోయాం. మేము బయటకు వచ్చాం, సామమ్మ చూడు లోపలికి
0: వెళ్ళిపోయారు.
3: సో ఆ రోజు మాకు లెసన్ ఏంటంటే ఆనందంగా నించున్నాను, మీతో మాట్లాడుతున్నాను, నేను పంచిన ఆనందం పొందండి. ఇంటర్ రూమ్ లోనే కావాలి, ఇంటర్ రూమ్ తీసుకోండి వెళ్ళి, నాకు అక్కలేదు. మీరు నాకు మీకు ఇంటర్ రూమ్ కావాలి, లోపలికి వెళ్ళండి, మీరు అక్కడ కూర్చోండి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ బాగుంది, దాని తర్వాత ఇంటర్ రూమ్ హెస్ నో వాల్యూ ఇటో స్వామి. అందుకే మాకిప్పుడు ఆ ఫ్యాను, ఆ లైటు, ఆ స్విచ్, ఆ లెగ్ రెగ్యులేటర్ అన్ని గుర్తున్నాయి, కానీ వితౌట్ స్వామి నో వాల్యూ.
4: కృష్ణ సార్,
3: కృష్ణ సార్,
2: అది ఇంటర్వ్యూ రూమ్ అంటే అది గుర్తొచ్చింది. ఒకసారి ఇలాగే స్వామేమోని ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మధ్యలో తలుపు తీసి నేను అక్కడ పోర్టికోలో కూర్చున్నాను. పొద్దున పూట కొద్ది మందే ఉంటాం అప్పుడు. అప్పుడు స్వామినాయకు చూసి ఏ కృష్ణ అన్నారు. సరే అని లోపలికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఇద్దరు లేడీస్, ఒక ఎల్డర్లీ పర్సన్ ఉన్నారనమాట. స్వామిమ్మని వెళ్లి సింహాసనంలో కూర్చున్నారు. నేను స్వామి పక్కన కూర్చున్నాను, స్వామి పాదం పట్టుకున్నాను. సో అంత క్లోజ్ గా స్వామి పక్కనే ఉన్నాను. అప్పుడు స్వామిమ్మని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న వాళ్లతో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగా స్వామిమ్మని ఈవిడ కలెక్టరు, వాళ్ళ అమ్మ అని నాన్నగారు అన్నారు. అంటే నేనేమోనే బుద్ధిగా తల ఊపి అవునా స్వామి అన్నాను. ఆ తర్వాత స్వామి ఇంకెప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ స్వామి ఇంట్రడ్యూస్ చేసింది నన్ను కాదు, స్వామిమ్మని మా పిల్లలు చాలా విజ్ఞానవంతులు, వేదాలు శాస్త్రాలు అన్ని చదివారు, వాళ్ళకి తర్కం మీమాంస అన్నీ తెలుసు అని, నువ్వేదైనా చెప్పు ఆ కలెక్టర్తో, నువ్వేదైనా చెప్పు మా పిల్లలేమో అని దాని మీద తర్కం చేయగలరు, డిస్కషన్ పెట్టి దాన్ని ఏమో అని విశ్లేషించగలరు అని అన్నారు. నాక అక్కడ స్వామి పిల్లలు అంటే నేను ఒక్కడనే ఉన్నాను, నాక అలాంటివి ఏమీ రావు. మరి స్వామి ఎవరి గురించి చెప్తున్నారు, భయం. కానీ ఏం మాట్లాడలేం, చెప్పింది స్వామి కాబట్టి అలాగే స్వామి వైపు చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఆవిడ ఊరుకోవచ్చు కదా, ఆవిడేమోని స్వామి అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అది కరెక్టా కాదా అని అడిగారు.
3: మహావాక్యం,
2: నాలుగు మహావాక్యాల్లో ఒక మహావాక్యాన్ని వదిలి అది కరెక్టా కాదా అని చెప్తే నేనేం చెప్పగలను. సరే పోని స్వామి ఉన్నారు కదా మనకి, ఇంకెందుకు భయం అని చెప్పేసి స్వామి వైపు చూశాను. స్వామి అంతకన్నా చిలిపి, అసలు ఏ ఎక్స్ప్రెషన్ మొహంలో లేకుండా నా వైపే చూస్తున్నారు. అరే ఏదైనా ఇంటిస్తారేమో స్వామి, కొంచెం నవ్వుతారో, కొంచెం తల వైపు చూస్తారో, అప్పుడు లక్ష్మణుడికి శ్రీరాముడు ఇచ్చినట్టుగా ఏదైనా పైకన్నా చూస్తారేమో, ఏదైనా ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటే ఏమీ చెప్పలేదు, అలాగే చూస్తున్నారు. పోనీ కోపంగా చూస్తున్నారు అంటే ఒకటి చెప్పొచ్చు, ఆనందంగా చూస్తున్నారంటే ఇంకోటి చెప్పొచ్చు, ఏ ఎక్స్ప్రెషన్ లేదు, అలాగే చూస్తున్నారు. సో అప్పుడు నా మనసు మొత్తం బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోవడం ఉత్తర క్షణం నాకు తెలియకుండా నేనే స్వామి అది తప్పు అని అనేశాను. అనడం నేనే విన్నాను, ఓహో ఇలా కూడా చెప్పచ్చా అని నాకే ఆశ్చర్యం వేసే
3: ఆశ్చర్యం.
2: అది కొంచెం బెరుకు. ఆ తర్వాత మళ్ళీ స్వామి వైపు చూశాను. అంటే ఆవిడ నా మనసులో మాట బయటికి చెప్పేసా, స్వామి మహావాక్యాన్ని తప్పేలాగా అంటారు స్వామి అని. ఓ అవును స్వామి, ఇప్పుడు ఎలాగా నేను మళ్ళీ చూశాను, మళ్ళీ అదే దక్షిణామూర్తి, ఏమాత్రము మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నారు. అప్పుడు ఎలా వచ్చిందో ధైర్యం నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నాను. స్వామి అహం బ్రహ్మ అస్మి అంటాం కదా, అంటే అహం వేరు బ్రహ్మ వేరు అన్నట్టుగా అవుతుంది, ఉన్నది ఒక్కడే అయినప్పుడు రెండుగా ఎలా చెప్పగలుగుతాము, అందుకని అహం బ్రహ్మాస్మి తప్పు అన్నా. అనేసరికి స్వామి మొహం ఒక్కసారిగా విప్పారింది. ఎంతో సంతోషంతో అవును చూసావా, మన పిల్లలు అన్నారు. అక్కడి నుంచి ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా తనే డిస్కోర్స్ మొదలెట్టారు. దాన్ని విశ్లేషించి దాని ఉపమానాలతో సహా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టారు. ఏం చెప్పారో ఆ తర్వాత నాకు అర్థం కాలేదు, కానీ ఆ క్షణం నేను ఆయనలో మునిగిపోయినా. ఇంకేమీ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు నేర్పించాల్సింది నేర్పించేశారు. నువ్వు ఏది చెప్పలేవు, ఏది చేయలేవు, నేనే అంత. నువ్వు మొత్తం నన్ను శరణాగతి పొందినప్పుడు, నీ మనసు నాలో లయం అయిపోయినప్పుడు నేనే వచ్చేసి నీతో అన్ని పనులు చేయించుకుంటాను అని.
5: అది భార్గవ్, శరణాగతి అంటే నువ్వు మొన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఒక డివోటీ ఉదాహరణ చెప్తున్నావు కదా,
3: అదే
5: పోర్టికోలో జరిగిన విషయం.
3: మన మన రఘునాథ చెప్పారు కదా
5: రేగిపల్లి,
3: రేగిపల్లి ఆయన రేగిపల్లి తీసుకొచ్చేవారు. అదే దాంట్లో ఇంకో గమ్మత్ కూడా ఉంది. రేగిపల్లే కాదు, అంటే నాకు గుర్తుంది, నేను మేము ఎంబీఏలో ఉన్నప్పుడు ఒకసారి స్వామి అన్నారు, అందరూ పూర్చంద్రకి వెళ్ళండి, మీకోసం ఒక గిఫ్ట్ ఉంది అన్నారు. మేమందరూ ఉరికి వెళ్ళాం. వెళ్తే పుచ్చకాయలు చిన్న చిన్న కాదు, 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అంతంత చిన్నపిల్లలు లేదని మొయిలేరు కూడా అలా మోసుకుని వచ్చేవాడు. అవన్నీ ఈ స్వామి అనన్య భక్తుడు ఆయన, ఆంజనేయ గారు అంటాడు. అంటే స్వామి ఎవరి ఇంట్లోని మానస భజనే గురుచరణం అని భజన పాడారో వాళ్ల మనవడు ఆయనకి. ఎప్పుడు ఏంటంటే ఏవైనా ఆయన పంటలు ఏవైనా వస్తే, అంటే రేగిపళ్ళైనా పుచ్చకాయలైనా ఏమైనా వస్తే ముందర అంతా స్వామికి వచ్చి అర్పించిన తర్వాత మొదటి పంట ఎప్పుడు స్వామికి అర్పించిస్తారు వచ్చి, అది స్వామి ఆనందంగా పిల్లలందరికీ పంచుతారు. ఒకసారి ఏంటంటే మాకు ఆయన బాగా తెలుసును, మా కానీ ఆయన తత్వం ఏమిటి, ఆయన ట్రూత్ ఏంటంటే మాకు చెప్పడానికి ఒకసారి స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మేము అప్పుడు ఈ భజనాల్లో కూర్చుని ఉండేవాళ్ళమి. అయితే ఆయన కొంచెం దూరం కూర్చున్నారు పొట్టికొడని. అయితే ఆయన పిలిపించారు, పిలిపించి భజనాల డోర్కి ముందు మేమందరం కూర్చున్నాం కదా భజనాల్లో, మన బాయ్స్ అందరూ కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మా వైపు చూసి, అంటే మేము వింటున్నావా లేదా అని చూసి ఆయన పిలిచి, నీకు నాకు మధ్యనున్న రిలేషన్ ఏంటి అన్నారు స్వామి. ఆయన చెప్పింది ఆ రోజు, అది ఇప్పటికూ మేము మర్చిపోయాం. ఆయన అన్నారు, స్వామి ఇది ఒక తోలుబొమ్మ, మీరు ఎన్ని రోజులు ఆడిస్తారో ఆడుతుంది, మీరు వద్దు అయిపోయింది అంటే ఆగిపోతుంది, అది మీకు నాకు ఉన్న రిలేషన్ అన్నారు. స్వామి ఆ వైపు చూసి ఎంతో ఆనందంతో, అంటే ఒక భక్తుడు అంటే స్వామి చెప్పిన స్వామి తలుచుకున్న ఆన్సర్ అన్న చెప్తే ఒక టీచర్ ఏంటంటే బాగా నేర్చుకున్న తర్వాత ఆన్సర్ ఇస్తే ఎంత ఆనందం వస్తుందో అలాగా ఆ టీచర్ కి ఆనందం వచ్చినట్టు ఆ గురువు మా వైపు చూసి చూసావా, అది శరణాగతి అంటే ఎంతవరకు నేను తలుచుకుంటానో తోలుబొమ్మ ఆడుతుంది, లేకపోతే సైలెంట్ అయిపోతుంది, అలాగుండాలి అని స్వామి చెప్పారు.
5: చాలా బాగుంది సార్. రఘునాథమ్మ సార్, స్వామి హాస్టల్లో మనం జాయిన్ అయినప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మొత్తం ఆ దినచర్య అంతా జామ్ ప్యాక్డ్ గా పెట్టి మన మనసు ఏమాత్రం చెలించకుండా లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనేది స్వామి మనకి నేర్పించిన విషయము. మరి ఆ దినచర్య ఫాలో అవ్వకపోతే స్వామికి అంతగా పట్టదు, ఎందుకంటే అది మనకి మంచిదని స్వామికి తెలుసు. సో ఆ దినచర్య మిస్ అయినప్పుడు స్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తారా సార్?
0: అంటే స్వామి తానే ఈ మన హాస్టల్ రొటీన్ అంతా స్వామి స్వయంగా రాసిచ్చారు. యాక్చువల్ గా ఇచ్చి సుప్రభాతం ఫస్ట్ 8 గంటలకు సుప్రభాతము, దాని తర్వాత గేమ్స్ లేదంటే కవాతు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, అలా ప్రతిదీ ఆ టైమింగ్స్ అన్ని కూడా స్వామి ఇచ్చిండేటివే. ఇన్ఫాక్ట్ ఎవరైతే దీన్ని బాగా ఫాలో అవుతారో వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి సొసైటీలో అడ్జస్ట్ అయ్యేదానికి కానీ చాలా వాటికి అది ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూ, ఇట్ బికమ్స్ ఏ డిసిప్లిన్ అన్నమాట. సో సుప్రభాతం లేడానికి ప్రతి ఒక్కరికి కొంత ఏదో కొంత ఇబ్బంది ఉంటుంది మామూలుగా,
5: ఏదో కొంత
3: ఇది
0: నేను బృందావనంలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు జరిగిన విషయం. అంటే ఎలా స్వామి నేర్పిస్తారు, ఎట్లా మోటివేట్ చేస్తారు అని టీచర్స్ అందరూ పాపం మా ఫ్యాకల్టీ, అగైన్ నేను అప్పుడు బీఎస్సీ చదువుతున్నాను, టీచర్స్ అందరూ చాలా కృషి చేస్తారు రూమ్స్ కు వచ్చి పిల్లవాళ్ళను ఆ టయానికి లేచినారో లేదా అని చూసి. వార్డెన్ గారు కూడా రౌండ్స్ వేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని కేసులు ఉంటాయి అనమాట. సో సమ్మవ్ ఎలాగలగ వీ కమ్ అప్ విత్ చాలా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి దాన్ని తప్పించుకునే దానికి దోంతర్లు రెండు మూడు దోంతర్లు కట్టేసి ఆ వెనకాల పడుకుంటాం. సో ఆ దోంతర్లు ఎత్తి వచ్చేదానికి వాళ్ళకి ఓపిక ఉండకపోవచ్చు. ఇలా ఇలాంటివన్నీ చేసి తప్పించుకునే దానికి కూడా ట్రై చేస్తుంటాం అనమాట. స్వామి రోజు రెగ్యులర్ గా సాయంత్రం భజన అయిన తర్వాత త్రయ బృందావనం అక్కడ స్వామి ఉండే నివాసం అది మందిరం దానికి పిలిచేవారు. పిలిచి దగ్గర దగ్గర గంట గంటన్నర కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. దోస్ ఆర్ ద బెస్ట్ డేస్ అండి మన లైఫ్ లో. స్వామి బృందావనకు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ దానికోసం వెయిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే అట్లాంటి ఛాన్సెస్ ఎక్కడ దొరకవు మళ్ళీ అటువంటిది. ఒకసారి టీచర్లను అడిగి స్వామి కనుక్కున్నారు సుప్రభాతానికి ఎలా వస్తున్నారు అది తెలిసింది స్వామి కొంతమంది రావట్లేదు అని. ఆ రోజు నుంచి త్రై సెషన్స్ స్టాప్ చేసేసారు. ఒక రోజు అయింది, రెండు రోజులైంది, తర్వాత స్వామి చెప్పారు. మేము పిల్లలంతా అడిగారు స్వామి త్రై సెషన్స్ అండి, లేదరా మీకు అందరికీ ఇబ్బంది అవుతుంది త్రై సెషన్స్, ఎందుకంటే అక్కడ గంటసేపు గంటన్నరసేపు అవుతుంది, దాని తర్వాత మళ్ళా వెళ్లి మీరు చదువుకోవాలా, స్టడీ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి, కొంచెం మళ్ళీ పొద్దున్న లేవడం కష్టమవుతుంది, దాంతో నుంచి మీరు మళ్ళీ సుప్రభాతం మిస్ అవుతుంది, అది మిస్ అయితే అది మీకు మంచిది కాదు, కాబట్టి దానికోసం నేను త్రై సెషన్ స్టాప్ చేస్తున్నాను అంటూనే ఇంకా పిల్లలందరూ స్వామి సుప్రభాతానికి అంతా వెళ్తాం. పైగా అప్పుడు మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి కూడా జరుగుతున్నాయి అనమాట, అదొక రీజన్ కూడా ఉంది. అవి జరుగుతున్నా కూడా ఎందుకంటే ఎగ్జామ్స్ కు చదవాలా కాబట్టి నైట్ కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది నిజమే. బట్ స్వామి గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు సుప్రభాతం, అది కూడా ఇంపార్టెంట్. మీరు తొందరగా పడుకోండి, పొద్దున్నే 4 గంటలకు 4:30 కావాలంటే లేచి కూడా చదువుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. త్రై సెషన్స్ ఉంటే మీకు ఇబ్బంది బంగారు, నమ్ముతారు నమ్మరు. దాని తర్వాత మా సీనియర్ స్టూడెంట్స్ 3rd year స్టూడెంట్స్ దేవర్ గోయింగ్ అరౌండ్ రూమ్స్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీబడి కమ్స్ ఫర్ సుప్రభాతం, ప్రతి ఒక్కరు వచ్చేటట్టు చూసుకున్నారన్నమాట. అప్పుడు ఒక ఫ్యాకల్టీ మాతో చెప్పారు, చూడండి మేము ఇంతమంది ఫ్యాకల్టీ 10-15 మంది మేము ఎంత ప్రయత్నం చేశాము సుప్రభాతం రావాలా పిల్లలని, స్వామి ఒక్క సెంటెన్స్ రెండు సెంటెన్స్ చేసి ఎలా అందరినీ వచ్చేటట్టు చూశారు చేశారు చూడ. అది అంటే గురుతత్వం అనేది ఎలా స్వామి
5: నేర్పిస్తారు
0: ప్రాక్టికల్ గా, అంటే అది ఇంకా ఎప్పుడు మర్చిపోలేం అట్లాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది.
3: అంటే ఇప్పుడు సుప్రభాతం ఒక్కలాగా ఫాలో అవడానికి స్వామి ఇలా చెప్పారు, అది కాకుండా సుప్రభాతం అంటే ఎందుకు, సుప్రభాతం ఎందుకు చేయాలి మీనింగ్ కూడా స్వామి చెప్పారు.
2: నాకు అదే ఒకటి గుర్తొచ్చుతున్నది ఆ టైంలో, ఇదేమో స్వామి ఎంతో ఈజీగా పిల్లలేమోని చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందువల్ల సుప్రభాతానికి వెళ్ళకూడదు అయిపోతున్నది అని చెప్పేసి చదువును అనొచ్చు. అలా అనకుండా తన మీదే ఎవరి కోసం అయితే మీరు వచ్చారో ఆయనే ఏమోని లేదు నేనే వెనక్కి తగ్గుతాను మీరు మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అన్నట్టుగా చెప్పి వెనక్కి వెళ్ళడం ఒక్క భగవంతుడికే సాధ్యం. ఇదే ఇంకొక విధంగా పుట్టపర్తిలో ఒకసారి రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. సో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క రూమ్ లీడర్లు హాస్టల్ ఉండేవారు అన్నమాట. రూమ్ కి కొంతమంది 10-14 అలాగే రూమ్ సైజ్ బట్టి ఉండేవారు. అంతమంది కలిపి ఒక్కొక్క రూమ్ లీడర్ ఒక్కొక్క రూమ్ కి ఉండేవారు. ఈ రూమ్ లీడర్లందరినీ స్వామి సెలెక్ట్ చేసేవారు. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం కెపబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళేమైనా మిగతా స్టూడెంట్స్ ని గైడ్ చేయాలి, అది ఉద్దేశం. కానీ ఎప్పుడో ఒక చిన్న అలవాటు ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రూమ్ లీడర్ అందరూ మళ్లీ స్వామి దగ్గరికి వెళ్లి స్వామి మాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి కూర్చోవడం, స్వామి ఏమో సరే అని వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇవ్వడం. మరి అది చాలా పెద్ద తాయిలం కదా, సో అది ఎప్పుడు వదులుకోలేం. సో సంవత్సరం ప్రతి సంవత్సరం స్వామి సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా వెళ్లి అక్కడ కూర్చొని స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగేవారు, స్వామి ఇస్తూ వచ్చారు. ఇలాగా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇంకా స్వామి ఏమో చెప్పాల్సింది అంతా చెప్పాను, ఇంకా వీళ్ళకి నేర్చుకున్నది వీళ్ళు ఇంకా తర్వాత తరాలకు వాళ్ళు చెప్పుకోవాలి, ఆ విధంగా ఇది ప్రోగ్రెస్ అవ్వాలి అని నిశ్చయించుకున్నారా ఏమో. ఆ సంవత్సరం ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, కొన్నాళ్ళు వెయిట్ చేశాం అవ్వలేదు. సో కొత్త కొత్త మన పిల్లలు మీరు ఇందాక చెప్పినట్టుగా రఘునాథ్ శర్మ గారు చెప్పినట్టుగా ఇన్నోవేషన్లు మొదలెట్టా అనమాట. స్వామి మాకేమో అని అది తెలియదు ఇది తెలియదు, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అది ఇది అని, మాకు అసలు గైడెన్స్ లేకుండా పోయింది, మేము ఎలా చెప్పాలి పిల్లలకి, మాకే గైడెన్స్ లేనప్పుడు మేము ఎలాగ గైడెన్స్ ఇవ్వగలం, అలాగ వివిధ రీతుల్లో స్వామికి చెప్పడం మొదలెట్టా. అయితే స్వామి అమ్మని సరే వీళ్ళకే వీళ్ల ద్వారానే మనం చెప్పిద్దాం పిలిచారు. ఒకరోజు మేమంతా ఇంతక భార్గవ గారు చెప్పినట్టు అందరం లోపల పరిగెట్టి వెళ్ళాం. స్వామి లోపలికి వచ్చారు కానీ కుర్చీలో కూర్చోలేదు. అదేంటి స్వామి కుర్చీలో కూర్చుంటేనే కదా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, అంత భయం. ఇప్పుడేంటి ఇంటర్వ్యూ పిలిచమన్నారు కాబట్టి పిలిచారు కాబట్టి ఇంకెళ్ళిపోతామా ఏంటి ఇంతేనా? కుర్చీలో కూర్చోకుండా అలాగే నిలబడి స్వామి ఏటో చాలా డౌట్లు ఉన్నాయన్నారు కదా, ఆ డౌట్లు ఏంటి చెప్పండి అన్నారు. అంటే వెంటనే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు గాని డౌట్ అడగకపోతే వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది మనం బయటికి వెళ్ళిపోతాం. సో ఆ మూమెంట్ లో నా రూమ్మేట్ ఒక అబ్బాయి నన్ను అడిగాడు, అతనికి నాకు తోచిన విధంగా నేను సమాధానం చెప్పాను. కానీ ఆ క్వశ్చన్ సడన్ గా మనసుకి స్ఫురణకు వచ్చింది. వెంటనే స్వామిని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు అన్నాను. అంటే స్వామి అన్నారు ఎవరు చెప్పారు? స్వామి ఎవరు చెప్పారు అంటే వాడి పేరు చెప్పడం అంటే జనరల్ గా అందరూ అడుగుతున్నారు స్వామి. అంటే స్వామి అని సరే అని అప్పుడు కూర్చున్నారు. ఆహా అప్పుడు అనుభవించిన ఆనందం తర్వాత కూడా ఇంటర్వ్యూలో కూడా అనుభవించలేదేమో అనిపించింది. అంటే స్వామి వాజ్ రెడీ టు గివ్ ఇంటర్వ్యూ టు అస్ బికాస్ ఒక క్వశ్చన్ జెన్యున్ గా మనస్ఫూర్తిగా అడిగినట్టుగా అనిపించింది. స్వామి ఏమని అప్పుడు చెప్పారు రెండు సెంటెన్స్ లో స్వామి చాలా సున్నితంగా తర్వాత చిరకాలం మనసులో నిలబడిపోయి ఇలాగా చెప్పారు. స్వామి అడిగారు పొద్దునే ప్రకృతి కార్యక్రమాలకి మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది? అందరం పిల్లలు అందరూ ఒకరినొకరు తెలిసిన వాళ్ళే కానీ అందరం సిగ్గుపడిపోయాం ఎలా చెప్పాలి స్వామికి ఇలాంటి ఆన్సర్ అని. స్వామి చాలా సింపుల్ గా చెప్పారు దేహ బాధలు వస్తాయి, ఒంటిలో నొప్పులు అక్కడ ఇక్కడ పెయిన్స్ అవన్నీ వస్తాయి, కరెక్టే కదా అన్నారు. అవును స్వామి అని. అలాగే పొద్దున పూట సుప్రభాతానికి వెళ్ళకపోతే మీ స్పిరిచువల్ లైఫ్ లో బాధలు వస్తాయి. ఎంత సూక్ష్మంగా చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ సుప్రభాతాన్ని అసలు మరవలేదు, దాన్ని విడవలేదు. కానీ అది ఎంత తీవ్రంగా దీర్ఘంగా నాటుకుపోయిందంటే డీప్ గా నాటుకుపోయిందంటే ఇప్పటికీ తరతరాలుగా అందరు స్టూడెంట్లకి అదే చెప్తూ వస్తాం అనమాట. స్వామి ఈ విధంగా మనకు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం మర్చిపోవద్దు, మీకు ఏ కష్టాలేని రాని, దానికి కారణం ఇది, ఫస్ట్ ఇది చెయ్యండి అది పోతాయి. మనకి డైరెక్ట్ గా రిలేషన్ మనకు కనిపించకపోవచ్చు కానీ స్వామి చూశారు స్వామి చెప్పారు కాబట్టి మనం ఫాలో అవ్వడమే మన కర్తవ్యం అని ఆ విధంగా.
5: చాలా బాగుంది సార్. భార్గవ్ మనం సుప్రభాతం గురించి మాట్లాడుకుంటున్నాము, మరి డే ఎండ్స్ విత్ కరచరణ కృతం వా, మరి నైట్ ప్రేయర్ అది చేసేమో చేయలేదో అనేది స్వామికి తెలుస్తుందా అన్న డౌట్ అప్పుడప్పుడు మనకి వస్తుంది. సో దాని గురించి ఏమైనా చెప్తారా సార్?
6: అంటే స్వామికి ఈ విషయం గుర్తుంటుందా లేదా ఆయనకు తెలుసునా తెలీదా అనేది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అన్నమాట. ఒకసారి ఈ విషయం జరిగింది, నేను అవి పిహెచ్డి చేస్తుండే రోజులు అన్నమాట. అంటే అంతకుముందు పిహెచ్డి జాయిన్ అవ్వకముందు యాక్చువల్గా నా దగ్గరకు వచ్చారు, నువ్వు ఏం చేస్తావు అని అడిగారు అన్నమాట. ఏం చేస్తావు అని అడిగితే నేను స్వామితో, స్వామి నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి అని చెప్పాను. అవునా అని చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళా ఒక వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అయిన తర్వాత మళ్ళా వచ్చారు ఒకసారి కూర్చొని నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నావు కదా, ఎంఎస్సీ అయిపోతుంది కదా, ఎంఎస్సీ అయిపోయినాక ఏం చేయాలనుకుంటున్నావు? స్వామి అప్పుడే అడిగారు కదా నన్ను ఈ విషయం అని అనుకున్నాను. అనుకుని స్వామి దగ్గరే పిహెచ్డి చేయాలనుకుంటున్నాను స్వామి, అంటే స్వామి దగ్గరే ఉండాలా అనేటువంటి భావం ఉంది. అయినా కూడా స్వామి దాని గురించి మర్చిపోయినట్టు నటించారనమాట. ఇలా
5: కంటిన్యూ
0: అంటే ఒక డజన్ డజన్ రెండు డజన్ సార్లు అడిగి ఉంటారు స్వామి నన్ను ఒక టూ ఇయర్స్ టైంలో. దాని తర్వాత మా ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత మేము 1992లో అయిపోయింది. దాని తర్వాత వెయిట్ చేస్తున్నాం అనమాట స్వామి కోసం. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు, స్వామి దగ్గర ఉంటానుంటున్నావు కదా ఉండొచ్చు నువ్వు అక్కడే ఉండు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి వచ్చి స్వామి అడిగేవారు అనమాట, ఉండు ఉండు వెయిట్ చేయి పర్లేదు ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వామి పిహెచ్డి చేద్దాం. కానీ మిగతా కలీగ్స్ బాగా ఉన్నారు, బాగా ఇంకా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు వీళ్ళు మన కృష్ణ లాంటి వాళ్ళు, స్వామి మీరేం చెప్తే మీరేం చెప్తే అది నాకు ఇంకా అది ఇంకా రావట్లే ఇది ఆ మెచ్యూరిటీ కానీ పరిపక్వత లేదు. ఇంకా దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది అలా స్వామి. అయితే చాలా ఛాన్సెస్ అన్ని వచ్చాయి, ఎప్పుడు అంత మనసుకు ఇదిగా అనిపించలేదు. అప్పుడప్పుడు బాధపడుతున్నా కూడా పొద్దున స్వామి మాతో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, ఈవినింగ్ టైమ్స్ లో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడటం, వీటితో ఆ రోజులు బాగా గడిచిపోయాయి అనమాట. చాలా ఆనందంగా గడిచిపోయేవారు రకంగా అనుకుంటే. అప్పుడప్పుడు అయ్యో నాకు ఇంకా జాబ్ లేదు, ఏం చేస్తాను ఇప్పుడు, నెక్స్ట్ ఏమిటి అని. సో ఒకరోజు 3 ఏళ్ల తర్వాత బాగా గ్యాస్ అయిపోయింది, ఇంకా పూర్తిగా ఇదైపోయింది అనమాట, బలహీనం అయిపోయింది మనసు. కొంచెం స్వామి అడుగుతున్నాను ఏం చేస్తావు అడిగారు మళ్ళా. అప్పుడు ఇంకా మనస వాచా కర్మ, స్వామి మీరు ఏం చెప్తే అది చేస్తాను స్వామి, ఆ స్థితి వచ్చింది అన్న. అంటున్నా వెంటనే స్వామి ఏం లేదు, నేను చెప్పాను కదా నువ్వు చెప్పావు అప్పుడు, నేను నువ్వు అడిగిండేదే ఇస్తాను, పిహెచ్డీనే ఇస్తాను, ముందు జాబ్ జాయిన్ గా, ఎందుకంటే మీ నాన్న రిటైర్ అయ్యారు. నాకు తెలియలేదు ఆ విషయం, యాక్చువల్ రిటైర్ అయినప్పుడు కూడా నాకు తెలియలేదు. మళ్ళా కొన్ని ఏళ్ల తర్వాత మా నాన్న చెప్పారు, ఒక ఇంగ్లాండ్ లెటర్ రాశారంట స్వామికి, అప్పుడు
7: రిటైర్ అయినట్టు,
0: నేను రిటైర్ అవుతున్నాను, నా కొడుకు ఇంకా అక్కడ ఉన్నాడు చూడండి, వన్ తట్టు మీ ఆశీర్వాదాలు కావాలని. అంటే చూడండి స్వామి ప్రతి లెటర్ చదువుతారు, ప్రతి మాట మన మనసులోది వింటారు, ఇది సాక్షాత్ నిదర్శనం. ఇది మీ నాన్న రిటైర్ అవుతున్నారు, ఫస్ట్ నువ్వు జాయిన్ కా తర్వాత ఇస్తాను. అలాగే వెళ్ళింది లైఫ్. తర్వాత స్వామి అన్ని చూసుకున్నారు, పిహెచ్డీ కూడా చేయించారు, పిహెచ్డీ అయిపోతుందో కదా అనుకున్నాను, ఆయన దయతోనే అయింది. అలా అన్ని నెట్టుకొని అంటే స్వామితో అదే లివింగ్ విత్ గాడ్ అనేది ట్రూ ఎడ్యుకేషన్ చెప్తాను చూడండి, అన్ని చూసుకుంటారు, దట్ విల్ లీడ్ యూ టు లివింగ్ ఫర్ గాడ్, లివింగ్ ఇన్ గాడ్, అలా అయిపోతుంది.
3: అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన నైట్ ప్రేయర్ అన్నావు కదా, ఇప్పుడు సార్ చెప్పిన ఎక్స్పీరియన్స్ అంతా అదే కరుసరణ కృతం అంతా, అంటే మన ఉన్నదంతా ఆయనకి అర్పించేసే భావం మనలో వస్తే అప్పుడు స్వామి పెర్ఫెక్ట్ గా చూసుకుంటారు,
7: అంటే తెప్పిస్తారు,
3: తెప్పిస్తారు. కానీ తెప్పించకపోతే అడుగుతారు కూడా ఏంటి ఇలాగేంటి. నేను ఒక సంభాషణ చెప్తాను, ఒక ఇన్సిడెంట్ ఏంటంటే బృందావనలోని రాత్రి మనకి నైట్ ప్రేయర్ ఉంటుంది కదా, అది 9:40 9:50 ఉంటుంది, ఇప్పుడు కొంచెం లేట్ అయింది, 10:00 చేస్తున్నారు. అయితే నైట్ ప్రేయర్ అప్పుడు ఒక అబ్బాయి మనకి బృందావనలో అప్పుడు మధ్యన కళ్యాణ మండపం ఉండేది కాదు, సో టాప్ ఫ్లోర్ సి ఫ్లోర్ నుంచి డైరెక్ట్ స్వామి త్రయి బృందావన్ కనిపిస్తుంది, స్వామి రెసిడెన్స్ మంచిగా కనిపిస్తుంది. ఒక అబ్బాయి ఒకరోజు ఆఖరి సి ఫ్లోర్ రూమ్ లో నుంచి కిటికీ నుంచి చూస్తే స్వామి రూమ్ లైట్ ఆన్ చేస్తుంది, స్వామి ఇటు నుంచి అటు మా నడుస్తున్నట్టు కనిపించారు. అయితే ఆయనకి డౌట్ వచ్చింది, సైని స్వామి 10 గంటలకి లేచి ఉన్నారేంటి అని వెళ్లి వార్డన్ సార్ చెప్పాడు. వార్డన్ కూడా ఇదేంటి ఇలాగే కౌతూహలం, స్వామి నడుస్తాను వెళ్ళి అని. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్వామిని అడిగారు, స్వామి మా పిల్లలు సీ ఫ్లోర్ వాళ్ళు చూశారు, మీరు రాత్రి నైట్ ప్రేయర్ అప్పుడు కూడా మేల్కొని ఉన్నారేంటి స్వామి అంటే. అప్పుడు స్వామి అన్నారు, కరెక్టే కదా, వెయిట్ చేస్తున్నాను, ఎవరు ఆఫర్ చేయడం లేదు. అంటే వార్డన్ సార్కి అర్థం లేదు ఏంటంటే. ఇప్పుడు స్వామి చెప్పారు, నేను నైట్ ప్రేయర్ పెట్టింది ఎందుకు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా, అంటే శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అహివితం, తెలిసినా తెలియకుండా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణానిధి శ్రీ సాయి దేవ శంభో, అంటే అంతా నీకు నేను అర్పించిస్తున్నాను అనే ఒక భావంతో మీరు నైట్ ప్రేయర్ చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు, మీరు కర్మ అంటారు అంతా ఫ్రీ. నేను ఉన్నాను ఎందుకు, మీ దగ్గర నుంచి తీసుకోవడానికి, మీకు క్లారిటీ ఇచ్చేయడానికి. సో అది చేయకపోతే ఎలాగా అంటే, దాని తర్వాత అప్పుడు వార్డెన్ సార్కి దాని తర్వాత పిల్లలకి కూడా నైట్ ప్రేయర్ ఇంపార్టెంట్ తెలిసింది. అంటే తెలిసినా తెలియకపోయినా రోజులో అంతా ఏమైనా మన కర్మలు పనిచేసినవన్నీ ఆఖరిలో స్వామికి ఆఫర్ చేసి ఫ్రీగా పడుకోవచ్చు. అంటే అప్పుడు యోగ నిద్ర వస్తుందేమో ప్రాపర్ గా.
0: అంటే కృష్ణ నేను కూడా ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో యాక్చువల్గా మంచి ఛాన్స్ ఇచ్చారు స్వామి వారు. అప్పుడు ఇంకా ఉద్యోగం ఇస్తున్నారు అప్పుడు మాకు. అంటే ఉద్యోగం ఇచ్చేయడానికి ముందర ఒక కొన్ని రోజులు
2: హనీమూన్
0: పీరియడ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు హ్యాపెన్. అంటే మనకు తెలిసిపోతుంది అది. అంటే ఇట్ వోంట్ బి ఆన్ పేపర్ అనమాట ఇంకా, బట్ తెలుసు ఇంకా స్వామి తన ఫోల్డ్లోకి తీసుకున్నారు అని. సో చాలా అంత హ్యాపీగా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయన్నమాట ఆ రోజు. ఎందుకంటే ప్రతిరోజు మందిరికి వెళ్లేటప్పుడు ముందైతే దేర్ విల్ బి ఒక స్వామిని నాకు ఇంకా ఇవ్వాలా, నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని ఉంటాయి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్ని తెలుసు, వీడికి ఎప్పుడు ఇవ్వాలా ఏం జరుగుతుంది అన్ని తెలుసు. మన ఆదుర్ద అలా ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఒకసారి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత స్వామి ఇంకా ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూ డేస్, ఇంకా దాని తర్వాత జాబ్ లో జాయిన్ అవుతామని అలా అటువంటి ఫీలింగ్స్ ఉండమాట. అటువంటి సందర్భంలో ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు, మేమిద్దరు ఉన్నాము. స్వామి పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చూస్తున్నాము. ఇదే చెప్పారు స్వామి, మీరు రాధలాగా నన్ను ప్రేమించలేరు, హనుమంతునిలాగా సేవ చేయలేరు, లక్ష్మణునిలాగా నన్ను చూసుకోలేరు, ఇలా ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ క్యారెక్టర్స్ అందరినీ మెన్షన్ చేశారు. ఇప్పుడు బాగా గుర్తుకొస్తుంది మీతో కూర్చొని మాట్లాడుతుంటే ఇవన్నీ మీరు మనసులో. అంటే ఒక ఇది జరుగుతుందన్నమాట, మీరు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చారు, మీ దగ్గరే ఉండబోతున్నాము, ఇంకా ఇప్పటి నుంచి ఏళ్ల తరబడి మీ సేవలోనే మీ దగ్గరే జాబ్ చేస్తుంటాం, యూనివర్సిటీలో కానీ లేదంటే హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ చేస్తుంటాము. మరి ఇప్పుడు మీ దగ్గర మీ సాన్నిధ్యానికి మాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు హౌ డూ వీ యూటిలైజ్ యువర్ టైం, కరెక్ట్ రైట్, ఎట్లా దాన్ని వినియోగించుకునేది, సో దట్ వీ ప్రోగ్రెస్ టువర్డ్స్ మోక్షం. మోక్షం గురించి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. మోక్షం గురించి స్వామి చాలా క్లారిటీ ఇచ్చారు. అది జరుగుతోంది మనసు లోపల అనిపిస్తుందన్నమాట. స్వామి మీరంతా అవన్నీ ఏం చేసే పని లేదు, మీరు పొద్దున పోయి మామూలుగా పిల్లలకు నువ్వు నాతో స్వామి చెప్పారు పాఠాలు చెప్తున్నావు కదా, పొద్దున పోయి సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యి, ఈ మాట చెప్పారు, సిన్సియర్ గా ప్రిపేర్ గా పోయి స్టూడెంట్ పాఠాలు చెప్పు, క్లాస్ లో వాడు ఇలా ఇలా చూస్తుంటాడు వాడిని అలర్ట్ చేయి. ఒకనికి లోపల డౌట్ ఉంటుంది, నీకు నా అడగాలంటే వాడికి భయం వేస్తుంటుంది, అప్పుడు నువ్వే ఆ డౌట్ తెలుసుకుని నువ్వే ఆ డౌట్ వేసి దానికి సమాధానం క్లాస్ లో చెప్పాలి.
2: నువ్వు స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో నువ్వు ఎంత బెరుగ్గా ఉన్నావో అది గుర్తు
0: చూసారా. అంటే స్టూడెంట్ కు ఎలా ఉంటుంది క్లాస్ రూమ్ లో వాడి, అంటే స్వామి ఇదంతా ఆలోచిస్తారండి, ఐ మీన్ ఈ గోస్ టు ద రూట్ కాజ్ అండి, ప్రతిదీ చూస్తాను. అది చూసుకుని సాయంత్రం క్లాసులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వస్తుంటావు కదా, వాడు ఇవన్నీ స్వామికైనా అర్పించేసి నీది స్వామి అను అంతే, ఆ మాత్రం చేస్తే చాలు వాళ్లకు హనుమంతునికి లక్ష్మణ్కి తర్వాత రాధకు వాళ్ళందరికీ లభించినదే మీకు లభిస్తుంది. చూసారా, ఐ మీన్ ఎంత చేసేవో అన్నది కాదు ఎలా చేసేవో. అలా ఏం ఏదైనా సరే ఏదైనా నాకు అర్పించేయండి అన్నారు స్వామి. అంటూనే వెంటనే ఏదైనా అర్పించచ్చా స్వామి అన్నాడు. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ థాట్స్ అట్లాంటివి వస్తుంటాయి, అట్లాంటివి చేస్తుంటాము. అంటే స్వామి వెంటనే ఏదన్నా సరే అని చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన సముద్రంలోకి రకరకాల నదులు వచ్చి కలిసిపోతుంటాయి, ఒక్కో నదికి ఒక్కొక్క కలర్ ఉంటుంది, బికాస్ ఆఫ్ యూనో ఎక్కడి నుంచి ప్రవహించుకొని వస్తుంది, ఏవేవో మలినాలు మంచివి చెడ్డవి అన్ని తీసుకొని. ఒక నది పచ్చగా ఉంటుంది, ఒక నది ఎర్రగా ఉంటుంది, ఒకటి బ్రౌన్ గా ఉంటుంది, బట్ అన్ని వచ్చి సముద్రం కలిసినప్పటికి కూడా సముద్రం ఏమో సముద్రం లాగానే ఉంటుంది, ప్యూర్ అయిపోతుంది. అలాగే స్వామి కానీ కృష్ణుడు కానీ, కృష్ణుడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అంతమంది గోపికలు కృష్ణుని ప్రేమించారు, దే ఆఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అని ఎటువంటివైనా సరే ఆఫర్ చేసేటప్పటికీ ఆ సముద్రం అనేటువంటిది అంత గారమైనటువంటిది అనమాట. అది దట్ ఈస్ ప్యూర్, దాంట్లోకి వెళ్లేటువంటి అన్ని ప్యూర్ అయిపోతాయి. ఇది సచ్ ఎ ఫెంటాస్టిక్ లెసన్.
2: వేదోక్తి సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం, మనమేమోని ఆ వేదోక్తి మనకు తెలుసు, ఇక్కడేమోని స్వామి ఏమోని మనతో మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ఈ హనీమూన్ పీరియడ్ లో అంత లైట్ గా మనం వర్డ్ ఉపయోగించిన ఆ పరిస్థితిలో కూడా స్వామి మనతో నవ్వుతూ మాట్లాడుతున్నా అది మనకి గుర్తు ఉండేలాగా మనకేమని నాకు అర్పించే అని ఎంత క్లియర్ గా చెప్పారంటే రెట్రోస్పెక్ట్ లో ఆలోచిస్తే నేను భగవంతుణ్ణి, మీరు నాకు ఇచ్చేయండి నేను చూసుకుంటాను అని ఎంత. ఇప్పుడు కలియుగంలో అప్పట్లో అదే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క క్రతువులు యజ్ఞాలు అవన్నీ చేయాలి అని కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు అని ఎంత సులువుగా చెప్పారో అంత ఈజీగా ఒక్క మాట ఐ ఆఫర్ ఇట్ టు యూ
0: అంతే
2: అంతే చాలు, ఇంత సింపులా అని అనిపిస్తుంది. కానీ అంత సింపుల్ గా చేసింది ఆయన, చేసింది ఆయన కాబట్టి అది మంత్రమే. ఒక మాట ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది అంటే అది మనకు మంత్రం.
0: దట్ రిమైండ్స్ మీ వన్ ఫెంటాస్టిక్ ఇన్సిడెంట్, అంటే అంత చాలా మంది శ్రోతలు కూడా వినింటారు ఇది. మన మన సుబ్బారావు గారు ఉండే వాళ్ళ గండికోట, వాళ్ళ నాన్న
2: సుబ్రహ్మణ్య
0: గారు యాక్చువల్లీ రోట్ ఆయన. సో సుబ్బారావు గారు మాతో మాట్లాడుతుండేవారు అనమాట. అప్పుడప్పుడు బృందావనంలో స్వామి ఆయనతో మాట్లాడిచ్చేవారు. ఆయన చెప్పారనమాట, ఆయన స్వామి సన్నిధిలో చెప్పిండేది. ఆయన వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ స్వామి పలుకు వేదం అంటున్నారు కదా, అంటున్నావు కదా నాన్న, ఎలా అది అంటే వాళ్ళ ఆయన చెప్పారంట, నువ్వు ఏదన్నా సనాతన సారథి తీసుకుని ఎనీ డిస్కోర్స్ ఏదో ఒకటి తీసుకుని నువ్వు ఒక ర్యాండమ్ గా ఏదన్నా సరే లైన్ నువ్వు చదువు స్వామి డిస్కోర్స్ నుంచి, నేను చెప్తాను అది వేదవాక్యం. ఆయన నిష్ణాతుడు, వేద పండితుడు. సో ఈయన సుబ్బారావు గారు తీసి స్వామి డిస్కోర్స్ నుంచి ఏదైనా లైన్ చదవడము, ఆయన వేదం నుంచి ఒక వేద సూక్తిని వేదం కోట్ చేయడం, ఇలా ప్రతిదీ అలా సెంటెన్స్ చెప్తే వేదం నుంచి. స్వామి పలుకులని ఇప్పుడు కృష్ణ చెప్పి చెప్పాడు, ముమ్మాటికి నిజం అనమాట. ప్రతిది అలా అలా ఇచ్చారు స్వామి మనకు. ఎంతో సంక్లిష్టమైనటువంటి వాటిని కూడా స్వామి వాటిని సింప్లిఫై చేసి అలా ఇచ్చారన్నమాట.
3: ఇప్పుడు మీరు నామస్మరణ అన్నారు కదా, అంటే నామస్మరణ చేయడానికి ప్రాపర్ గా కూర్చుని చేయాలా లేకపోతే ఎలాగైనా చేయొచ్చా, ఆ విషయాలు ఏమైనా ఉన్నాయా అనుభవాలు మీకు, ఎలా చేయాలి నామస్మరణ?
2: ఇది వచ్చి బాగున్నది. ఇది నేను 8th క్లాస్ లో చదువుతున్నప్పుడు ఇక్కడ స్వామి స్కూల్లోని స్వామి అమ్మని అప్పుడు మా హాస్టల్కి వచ్చారు. వచ్చి మా హాస్టల్ డైనింగ్ హాల్లే అన్ని కమ్యూనిటీ యాక్టివిటీస్ కి ఉపయోగించాడు, అంటే భోజనం చేయడానికి కానీ లేకపోతే స్వామి వచ్చినప్పుడు డిస్కోర్స్ ఇస్తే మేము అందరం అక్కడ అసెంబ్లీ అవ్వడానికి కానీ లేకపోతే రాత్రిపూట పడుకోవడానికి కానీ అదే హాల్ అన్నమాట. సో చాలా మల్టీపర్పస్ ఏరియా అన్నమాట. సో ఆ రోజు స్వామి వచ్చారు, వచ్చేసి మా డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. అప్పట్లో హాస్టల్లో ఒక 150 మంది పిల్లలు ఉండేవాళ్ళం, బోత్ స్కూల్ అండ్ హాస్టల్ కాలేజ్ పుట్ టుగెదర్ అనమాట. అప్పట్లో ఆ 150 మందిలో మేము కూర్చుని ఉన్నాం, హాల్ సరిపోయింది. స్వామి ఏమోని ఈ కుండలిని గురించి తర్వాత ఈ సప్త చక్రాల గురించి వాటి గురించి చెప్పడం మొదలెట్టారు. నేనుండేదా విశిష్టమైన 8th క్లాస్, స్వామి కుండలిని గురించి చెప్తున్నా. అరగంట పర్లేదు, ఆ తర్వాత మెల్లిగా పడుకునిపోయాం. సో కాసేపు పడుకున్న తర్వాత సడన్ గా మళ్ళీ ఏదో కుదిపినట్టుగా మెలకు వచ్చింది. స్వామి అని మీరు ఎలాగైనా మొదలెట్టండి, ఈ మెడిటేషన్ అనేది చాలా సింపుల్, మీరు మీ సుఖాసీనమైన ఆసనంలో కూర్చొని మీరు మొదలెట్టండి, దానంతక అదే మీకేమో అని ఈ మెడిటేషన్ వచ్చేస్తుంది. మెడిటేషన్ కోసం సెపరేట్ గా మీరేమని నిఠారుగా కూర్చోవడం తర్వాత ఏమో అని పద్మాసనం వేసుకోవాలి ఇలాంటివి ఏమి అవసరం లేదని, అర్రే ఇదైతే బాగున్నదే, అయితే మనం ఇంతవరకు చెప్పింది మనం మిస్ అవ్వలేదన్నమాట అని ఒక ధైర్యం ఒకటి వచ్చింది. వచ్చింది ఆ తర్వాత ఆ రోజు డిస్కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా సుప్రభాతం టైం వచ్చింది. సో ఎన్నో రకరకాలుగా సుప్రభాతాలని మనం అటెండ్ అయ్యేవాళ్ళం, దాంట్లో ఒక విధం ఏంటంటే ఒక దుప్పటి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోవడం అనమాట. సో అలా దుప్పటి ఒకటి తీసుకెళ్ళాం చలికాలం. సో మోకాళ్ళనేమని గుండె వరకు గుండె వరకు తీసుకుని కూర్చోను అనమాట, గొంతు కూర్చోడు. గొంతు కూర్చున్న తర్వాత అలాగే కాసేపు సుప్రభాతం, కాసేపు నిద్రాసనం. సో అదే జరుగుతూ వచ్చింది. సడన్ గా అరే నిన్ననే స్వామి డిస్కోర్స్ లో చెప్పారు కదా, మనం ఎలా కూర్చొని మనం మొదలెట్టినా సరే మనం ఏమని మెడిటేషన్ చేయొచ్చు అన్నారు కదా, సరే ట్రై చేద్దాం అనుకున్నా. సో మనకి నచ్చిన నామావళి, మనకు అందరికి ప్రియమైనది సాయిరాం. సో సాయిరాం చెప్పుకుంటూ కాసేపు ఏమని అలాగే చూస్తాం. అటువైపు సుప్రభాతం జరుగుతున్నది, ఇటువైపు ఏమని మనం ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది. సో సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నా, ఎక్కడి నుంచో ఎందుకో తెలియదు గాని అంతవరకు ఉన్న చలి అనిపించలేదు. మెల్లిమెల్లిగా ఆ మోకాళ్ళు గుండె వైపు నుంచి కిందికి జారిపోయి హాయిగా కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత ఇంకొంచెం అది కూడా డిస్కంఫర్ట్ అనిపించి పద్మాసనంలోకి నేను వెళ్లి కూర్చుంటే అది కంఫర్టబుల్ గా అనిపించింది. సో పద్మాసనంలో కూర్చున్నాను, నా అంతటా నేనే చూసుకుంటే నా బాడీ కూడా స్ట్రైట్ గా అయిపోయింది. ఆ నామస్మరణ మటు కంటిన్యూస్ గా జరుగుతున్నది. ఒకవైపు నామస్మరణ జరుగుతున్నది, ఒకవైపు ఇలా గొంతు కూర్చొని నిద్రపోతున్నాను అనుకుంటున్నవాడు ఒక కృష్ణ, కాసేపు అయిన తర్వాత మెడిటేషన్ పోస్ట్ లో కూర్చున్నవాడు ఇంకో కృష్ణ, మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. అదే నామస్మరణ. అప్పుడు అర్థమైందన్నమాట, స్వామి చెప్పింది ఏంటంటే మీరు నామస్మరణ మొదలెట్టండి, మీరు ఏ ఆసనంలో మీకు సుఖమని మొదలెట్టండి, ఆ పవరే మిమ్మల్ని ఏమో అని మెల్లిగా కరెక్ట్ పోస్చర్ లోకి తీసుకెళ్తుంది. కానీ అదే ముందర చెప్తే మేమెవరం మొదలెట్టే వాళ్ళం కాము, అమ్మ మళ్ళీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్లిపోతున్నారు. కాబట్టి ఎవరికి ఏది నచ్చుతుందో, ఏ విధంగా చేస్తే వాళ్ళేమో అని భగవంతుడు వైపు తిరుగుతారో అది మొదలెట్టి మాకు చెప్పారు సార్. గురువుగా శిష్యుడి యొక్క అవసరం ఏంటో, వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుని 8th క్లాస్ పిల్లాడికి కుండలిని గురించి చెప్తే ఏమన్నా అని ఎవరన్నా అనుకోవచ్చు, కానీ వాడికి కూడా అర్థమయ్యేలాగా స్వామి చేసి నేర్పించారు. చాలా అదృష్టం మాకు,
3: చాలా బాగుంది కృష్ణ గారు. కానీ నిద్ర విషయం మీరు చెప్తే నిద్ర విషయంలో కూడా కొన్ని ఇంకా అనుభవాలు ఉన్నాయి కదా స్వామి. జనరలీ ఇది మనకి బాగా అలసిపోయి మన జనరలీ హాస్టల్లో మనం రోజంతా మనకి కాలేజ్ ఉంటుంది, కాలేజ్ నుంచి వస్తాం, అప్పుడు ఒక్కొక్క సన్నివేశంలో స్వామి అప్పుడు మనకి డిస్కోర్స్ ఇస్తారు సాయంత్రం రోజంతా అలసి వచ్చినప్పుడు. సో ఒక్కొక్కసారి మధ్య మధ్యన మనకి ఒక కునుకు పడుతుంది కదా దాని విషయంలోని.
2: ఇది బాగా గుర్తు వచ్చేసారు మీరు. మా సీనియర్ ఒకతను ఇలాగా స్వామితో కొడైకెనాల్కి వెళ్లే అదృష్టం లభించింది. స్వామి కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు. సో ఇక్కడ బేసికల్ గా మన స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 3,000 మంది ఉంటాం. వాళ్లలో కొంతమందిని ఏమని స్వామి ఓ 10 మందిని 20 మందిని స్వామి సెలెక్ట్ చేసుకుని తనతో పాటు కొడైకెనాల్కి ఊటీకి తీసుకెళ్లేవారు అప్పట్లో. అలా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ కొడైకెనాల్లో స్వామి ఏమని ఈ రోజు మనము బయటికి వెళ్దాము అని చెప్పేసి ఆ పిల్లలందరినీ పిక్నిక్ లాగా వీళ్ళందరినీ తీసుకెళ్లారు. సో వీళ్ళేమోని బాగా అంటే మన పిక్నిక్లు అంటే మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం, భగవంతుడి పిక్నిక్ అంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, డిఫరెన్స్ ఇలాగుంటుంది. సో వీళ్ళందరూ వెళ్లిన తర్వాత స్వామి ఏమోని ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్వామి ఏమోని వీళ్ళందరికీ డిస్కోర్స్ ఇవ్వడం మొదలెట్టారు. సో బాగా కాసేపు స్వామితో ఏకాంతం, ఇంతమందిలో స్వామిని మమ్మల్ని ఏమోని చూస్ చేసుకున్నారు, ఆ భావావేశంతో వాళ్ళు కాసేపు విన్నారు. తర్వాత ఒక అబ్బాయి మటుకు ఎందుకో తట్టుకోలేక మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ నిద్రలోకి
0: జారుకున్నాడు.
2: డిస్కోర్స్ అయిపోతున్న సమయంలో నిద్రదేవి కూడా వెళ్ళిపోయింది. ఆ భయం అని టక్కున లేచి కూర్చొని కరచరణ కృతం వాలాగా లాస్ట్ పాట విన్నాడు. వినేసి కానీ లోపల గిల్ట్, ఏంటి స్వామి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వస్తే మాకి ఇంత తప్పు పని ఎలా చేయగలుగుతున్నాను, ఈ ఆవేదన ఒకటి అతనిలో మొదలైంది. ఈ ఆవేదన అన్నది ఒకటి భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనది, అది మనకి తెలియకపోయినా సరే మనల్ని భగవంతుడి దగ్గరికి చాలా దగ్గరికి తీసుకెళ్లిపోతుంది. సో ఇలా మదన పడుతూ వచ్చాడు. మళ్ళీ కొడైకెనాల్ అది శృతి సాయి శృతికి వచ్చేసారు, స్వామిను పిల్లలు అక్కడ ఉండేవారు. సో స్వామి ఏమోని నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆ పిక్నిక్ వెళ్దాం అన్నారు. ఈ అబ్బాయికి భయం మొదలైంది. సో అందరూ వెళ్లి బస్సు ఎక్కారు. ఈ అబ్బాయి ఏమని ఇంకా తటపటాయిస్తున్నాడు. స్వామి ఏమని ఏ వెళ్ళు అని. స్వామి ఒక విన్నపం ఏంటి అని. స్వామి ఇంత వేల మందిలో కొందరినే మీరు స్టూడెంట్ గా తీసుకున్నారు, ఆ స్టూడెంట్ లో కూడా కొంతమందిని మీరు ఇక్కడ తీసుకుని వచ్చారు, అలా సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని తీసుకెళ్లి మీరేమని మాకు దివ్యబోధ చేస్తుంటే నా పాపం ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి, నాకు నిద్ర వచ్చేసి నేను నిద్రపోతున్నాను, మీ మాటలు వినలేకపోతున్నాను అని బాధపడ్డాడు. ఆ ఆవేదన స్వామిని టచ్ చేసింది. స్వామి అన్నారు, లేదు బంగారు నువ్వు నిద్రపో, నేను డిస్కోర్స్ ఇస్తాను, ఏం పర్వాలేదు, ఇవన్నీ నీ మనసుకు వెళ్లి హత్తుకుపోతాయి, ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు అవి బయటికి వచ్చి ప్రస్ఫుటించి నేను రక్షిస్తాను. ఆ అజ్యూరెన్స్ ఎంత ఆనందకరమైందంటే ఆ అబ్బాయి వెంటనే నమస్కారం చేసుకుని పరిగెట్టి వెళ్లి బస్సులో కూర్చున్నాడు. ఆ తర్వాత అబ్బాయి మళ్ళీ నిద్రపోయాడో లేదో తెలియదు కానీ మనం ఇప్పుడు నిద్రపోయినా సరే భగవంతుడు మనకిచ్చిన ఆ అజ్యూరెన్స్ మనకి కలకాలం రక్షిస్తుంది.
5: అంటే భగవంతుడి సన్నిధి అంత పవర్ఫుల్ అని స్వామి చెప్తున్నారు అనమాట. అంటే స్వామి చెప్తారు కదా, నేను పలికిన ఏ మాట కూడా అది వ్యర్థం కాదు, అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉండిపోయి మనకి ఎప్పుడైతే అవసరమో అది ఆటోమేటిక్ గా అది గుర్తు వచ్చేలా చేస్తుంది అది. సార్, మన స్వామి చెప్పినటువంటి మనకి ఎన్నో ప్రేయర్స్ లో మనం సుప్రభాతం గురించి మాట్లాడుకున్నాం, మనం కరచరణ కృతం నైట్ ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాం, బ్రహ్మార్పణం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రేయర్, మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే స్వామి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా తిండి మాత్రం పెట్టకుండా వదలరు మనల్ని, మనందరం ఇలా ఉండడానికి కారణం స్వామి. సో మరి బ్రహ్మార్పణం గురించి కొంచెం మాట్లాడుకుందాం.
6: స్వామి ఎప్పుడు అంటే చాలా బాగా చెప్పారు, తిండి విషయంలో అంటే పిల్లలకు పెట్టాలనే విషయం ఎంత శ్రద్ధ తీసుకునేవారని, ఎక్కడైనా సరే మా కొడైకెనాల్ లో చూసినప్పుడు కానీ లేదంటే ఇక్కడ మన హాస్టల్ కి స్వామి విజిట్ చేసినప్పుడు కానీ ముందు పోయి ఏమేమి ఇస్తున్నారు పిల్లలకు, ఎంతెంత ఇస్తున్నారు, ఇంత ఇస్తారా ఇది ఇంత ఇస్తారా, ఇవన్నీ ఒకసారి బృందావనలో కూడా స్వామి మొన్న అక్కడ జాయ్ ఫ్యాక్టరీని ఉండేది, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, ఆయన వచ్చి స్వామి మీరంతా రావాలా పిల్లలు అంటే నేను అక్కడనే కాదు పిల్లలతో వస్తాను నేను వస్తాను పర్వాలేదు అన్నారు. అంటే ఐస్ క్రీమ్ లేయాలి కదా, పర్లేదు స్వామి రావచ్చు మీరు అన్నారు. అంటే ఒక ఐస్ క్రీమ్ ఇస్తావా రెండు ఐస్ క్రీమ్లు ఇస్తావా చూడు స్వామి, హీస్ ఆల్సో ఆస్కింగ్ లైక్ ఎ చైల్డ్ అనమాట చిన్న. అంటే స్వామి దోదో ఒకటి రెండు రెండు ఇవ్వాలి మా పిల్లలకు, అంటే మాకు ఎంత సంతోషం అంటే ఓ రెండు రెండు ఐస్ క్రీమ్లు ఇస్తారు అలాగే వెళ్ళదు. సో ఇలా స్వామి అంత శ్రద్ధ తీసుకునేవారు అనమాట, ఎందుకంటే అన్నమయ్య కోశ అది ఫస్ట్
5: అది సాటిస్ఫై అవ్వాలి
6: దాని తర్వాత. సో ఈ బ్రహ్మార్పణం గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐ మీన్ నాకు అది అలా గుర్తుండిపోయింది అనమాట లైఫ్ లాంగ్. స్వామి గారు అది గణేష చతుర్థి టైం అనమాట, తర్వాత గణేష్ నిమజ్జనం చేసి పోయి నిమజ్జనం చేస్తాం ఈవినింగ్, తిరిగి వచ్చి మళ్ళా మందిర్లో కూర్చుంటాం అనమాట నిమజ్జనం అయిన తర్వాత. స్వామి మా కోసం వెయిట్ చేస్తుంటారు అప్పుడు వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి స్వామి దర్శనం అయింది. అయితే ఈ మధ్యలో పోయి నిమజ్జనం చేసిన వచ్చేటప్పుడు మన స్కూల్ హాస్టల్ ఉంది, అక్కడ వాళ్ళు మంచి ప్రసాదం ఇస్తారు, గణేష్ నిమజ్జనం చేసి అలసిపోయి ఉంటారని పానకము తర్వాత బ్యాళ్ళు కొంచెం హల్వా అట్లాంటివి ఐ మీన్ ఇస్తారనమాట. సో అది యాక్చువల్ గా మైండ్ దాని మీద కూడా ఉంది మీకు
5: దాని మీద
6: అది. సో వారు ఒకసారి ఇలా వెళ్ళాము బాబు ప్రసాదం తీసుకుని వచ్చి కూర్చున్నాము, స్వామి మళ్ళా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గరికి, వచ్చి దగ్గరకు వచ్చి రే నిమజ్జనం బాగా అయిందా అని అడిగారు. బాగా అయింది స్వామి, బాబు ప్రసాదం కూడా తిన్నారా అన్నారు. అంటే స్వామి తెలియదు ఏమని, అంటే తిన్నాం స్వామి స్కూల్లో అక్కడ ఇచ్చారు బాగుందా అని అడిగారు. మరి నాకు తెచ్చారా అన్నారు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలే స్వామి ఇది అడుగుతారు, నాకు తెచ్చారా అంటూనే తెరవచ్చు పిన్ డ్రాప్ సైలెన్స్ అండి, మేము అంతా సైలెంట్ అయిపోయాము. నేను స్వామి నా ఎదురుగా అక్కడ నిలబడుకుని ఉన్నారు, లోపల నాకు ఒక రకంగా అనిపించింది అనమాట, అదే అన్నాడే కృష్ణ అలాగే అనిపించింది, అయ్యో నేను స్వామికి తీసుకురాలేదే ఎప్పుడు, ఐ నెవర్ డూ దాట్, స్వామి కోసం ఏం తెలియదే అని అనుకుంటున్నాము. వెంటనే స్వామి అరే నాకు తెలియదా అంటే అర్థం ఏమంటే తినేటప్పుడు బ్రహ్మార్పణం చెప్పారా, బ్రహ్మార్పణం చెప్పి నన్ను తలుచుకొని మీరు తింటే అది నాకు
5: చేరుతుంది
6: ఆటోమేటిక్ గా చేరిపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి పొట్టలో ఉండేది నేనే, అహం వైశ్వానరో భూత్వ ఉండేది
0: నేనే కదా. సో బ్రహ్మార్పణం చెప్పి తినాలి బంగారు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు ఏది తినాలన్నా బాహటంగా కాకపోయినా మనసులో అయినా సరే అది జరుగుతుంది, ఎరిగే దాని తర్వాత తీసుకుంటా. షిరిడీబాబా టైంలో కూడా షిరిడీబాబా గారు వీడు దొంగతనం చేస్తున్నాడు అని శ్యామ గురించి నా గురించి అనుకోలేదు అలా.
5: సరే మరి బ్రహ్మార్పణం కృష్ణ సార్
2: అది ఇప్పుడే దాని గురించి ఇంకొక అనుభూతి గుర్తొచ్చింది. 1990 అప్పుడు సమ్మర్ కోర్సులో స్వామేమోని బ్రహ్మతత్వం గురించి, మొత్తం అంతా బ్రహ్మే, జగత్తంతా బ్రహ్మే, ఈ చీమాయ బ్రహ్మ, ఆ మైకు బ్రహ్మ, ఈ మాట్లాడే సాయి బ్రహ్మ అని, మొత్తం అంతా బ్రహ్మే, ఏది కూడా బ్రహ్మ కాని పదార్థం లేదు అని మాకు విశ్లేషణ చెప్పేవారు. 14 రోజులు 15 రోజులు ప్రతిరోజు స్వామి డిస్కస్ ఇచ్చేవారు. అది బాగా వంట పట్టినట్టుంది. ఒకరోజు డైనింగ్ హాల్ కి, అంటే ప్రతిరోజు స్వామి మధ్యాహ్నం భోజనం టైంకి మేమందరం ఆసీనులు అయిన తర్వాత మా ప్లేట్లలో భోజనం పెట్టుకుని మేము కూర్చున్న తర్వాత స్వామి వచ్చేసి మా అందరి మధ్య తిరిగి కాసేపు కూర్చొని వెళ్లేవారన్నమాట. సో ఆ టైంలో వీళ్ళందరూ జగత్తంతా బ్రహ్మే, ఈ చీమాయ బ్రహ్మ, ఆ మైకు బ్రహ్మ, ఈ మాట్లాడే సాయి బ్రహ్మ అని, మొత్తం అంత బ్రహ్మే, ఏది కూడా బ్రహ్మ కాని పదార్థం లేదు అని

0: సో ఆ టైంలో వీళ్ళందరూ ఫస్ట్ ప్లేట్లో అందరు కౌంటర్ల దగ్గర నుంచి తీసుకుని వెళ్లి వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో కూర్చుంటారు. ఆ తర్వాత అంత హాల్ అంతా నిండిన తర్వాత అప్పుడు స్వామి ఉండగానే ఒకసారి బ్రహ్మార్పణం చెప్తారు. చెప్పిన తర్వాత అందరూ భోజనం మొదలెట్టిన తర్వాత స్వామి కాసేపు ఉండి చూసి అందరినీ అప్పుడు స్వామి అమ్మని బయలుదేరి వెళ్లేవారు. ఇది రెగ్యులర్ గా జరిగే పద్ధతి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే హాల్ నిండిన తర్వాత ఇంకా కొంతమంది ఆల్రెడీ లోపలికి వచ్చి ఉంటారు. సో వాళ్ళు ఇంకా కౌంటర్ దగ్గర నిలబడి ఉంటారు. ఇంకా బయట ఉన్నవాళ్ళు వేరే సంగతి, లోపల ఉన్నవాళ్ళు ఇలాగ ఇంకా ఉండిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ లేదు కూర్చోడానికి. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఆ రోజు ఏం జరిగిందంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద లెటెస్ట్ ఫార్చునేట్ అనమాట లైన్ లో నిలబడిపోయిన వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ భోజనం దొరికింది, వాళ్ళేమోని ప్లేట్లతో వాళ్ళ ప్లేస్లో వెళ్ళి కూర్చున్నారు, స్వామి ఏమని అందరి మధ్య తిరుగుతున్నారు. సో స్వామి సిగ్నల్ ఇచ్చారు. సో వీళ్ళందరూ బ్రహ్మార్పణం మొదలెట్టారు. ఎక్కడో ఎందుకో మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ చీమ బ్రహ్మ, ఈ మైకు బ్రహ్మ, ఈ చెప్పే సాయి బ్రహ్మ అన్నావు కదా స్వామి, అలాంటప్పుడు బ్రహ్మార్పణం అని ఎందుకు నేను చెప్పాలి, నేను సాయార్పణం అని చెప్తాను చూద్దాం అనుకున్నా. అనుకుని అలాగే బ్రహ్మ అని వచ్చిన చోటల్లా సాయి అని చెప్పి సాయార్పణం సాయి హవిహి అని మొదలెట్టాను. జరుగుతున్నంతసేపు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ప్రేరేపించింది భగవంతుడే. ఆలోచన రాగానే స్వామి నేను ఎప్పుడైతే సాయార్పణం అని మొదలెట్టానో స్వామి నా వైపు తిరిగి స్వామి అటువైపు తిరిగి వెళ్తున్న వాళ్ళు ఆగిపోయి వెనక్కి తిరిగి నా వైపు చూడడం మొదలెట్టారు. సాయార్పణం మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయి హవిహి అని అంత మొత్తం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనం రెండు శ్లోకాలు చెప్తాం. ఇంకొకటేమో అని భగవంతుడు రిప్లై ఇస్తాడు, అహం వైశ్వానరు భూత్వ అని. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ శ్లోకం మొత్తం నేను చదివేశానో ఆ తర్వాత అహం వైశ్వానరు భూత్వ అందరూ చదవడం మొదలెట్టారు. నేను అనుకున్నాను ఇది నా డ్యూటీ, నేను చెప్పేశాను, ఇప్పుడు నువ్వు నాకు రిప్లై ఇవ్వాలి అన్న. వెంటనే టక్కమ నా వైపు తిరిగారు స్వామి. అహం వైశ్వానరుభూత పూర్తి అయ్యేంత వరకు నా వైపే చూస్తూ ఉన్నారు. చూస్తూ అలాగ కళ్ళల కళ్ళు పెట్టి చూస్తూ నిలబడ్డారు. అందరు శాంతి చెప్పగానే టక్కమ తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించిన అనుభూతి ఏంటంటే మనం స్వామిని క్వశ్చన్ చేసేంత వాళ్ళం కాం, మనం అర్థం చేసుకుని అనుభూతి చెందాలి. స్వామి చెప్పింది అక్షరాల నిజం, బ్రహ్మ తానే, బ్రహ్మ నువ్వే, నీకు తెలీదు ఆయనకు తెలుసు, ఆయన నీకు చెప్తున్నారు అర్థం చేసుకుని ఆచరించు. సో ఇప్పటి వరకు కూడా సాయి అర్పణం సాయి హవిహి సాయజ్ఞౌ సాయినాహుతం అని ప్రతిరోజు మన ఏమని బ్రహ్మార్పణం బదులు చెప్పుకునేవాడిని. ఇప్పటికి కూడా ఆ అహం వైశ్వనరు భూత పాట పార్ట్ మటుకు ఆయనకే వదిలేసి ఆయన చెప్పేంత వరకు వెయిట్ చేస్తాను.
1: అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. సార్ రఘు సార్, అంటే ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము, లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మోక్షం గురించి, అంటే గురువు దగ్గరికి ఒక శిష్యుడు ఎందుకు వెళ్తాడు అన్న ప్రశ్న మనకు వస్తుంది. మనం తల్లి తండ్రిని చూపిస్తుంది అంటారు, తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు భగవంతుడిని చూపిస్తాడు. కానీ మన అందరి కేసులు ఏమిటంటే మన అదృష్టం కొరకు ఇవన్నీ కలిపి ఒకే రూపంలో సత్యసాయి భగవానుడిగా మనకి దొరికారు. మరి స్వామి ఈ మోక్షం గురించి, వీటి గురించి ఏమైనా చెప్పిన సందర్భాలున్నాయి సార్?
2: ఒక చిన్న కొంచెం తమాషాగా అనిపించినా మంచి డీప్ మీనింగ్ ఉండేటువంటి ఇన్సిడెంట్ ఇది. అంటే మా ఫ్యాకల్టీనే, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఆయన చెప్పిండేది, పర్సనల్ గా చెప్పిండేది పంచుకుంటాను అందరితో ఇప్పుడు. సో మనం స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, స్వామి దగ్గరికి నేను వస్తుండేది ఇట్ నాట్ ఫర్ ఎనీ వరల్డ్లీ బెనిఫిట్స్, ప్రాపంచికమైనటువంటి కోరికలతో రావట్లేదు స్వామి దగ్గరికి. స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసి స్వామి దగ్గర పనిచేసి తరించి మోక్షము అనేది పొందడానికి వస్తున్నాము అనేది, రైట్? దానికోసం భగవంతుని దగ్గరికి వస్తాం. సో ఒక ఆయనకు ఇది చాలా తీవ్రంగా, ఆ ప్రొఫెసర్ చాలా తీవ్రంగా ఉండేది అనమాట మనసులో. సో స్వామి చేరిన మొదటి రోజు నుంచి ప్రతిరోజు మందిరకు పరిగెట్టడం టయానికి, స్వామి దర్శనానికి వచ్చినప్పుడల్లా, స్వామి ఇంకా మీ దగ్గరకు వచ్చాను, తొందరగా మోక్షం మొదటి చేయండి, ఎంత తొందరగా వెళ్ళేది. సో అది ఒక మనసులో అది జరుగుతుంది అనమాట, ఒక జపం వెళ్ళినట్టు వెళ్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు.

0: ఆ రోజు అయిపోతున్నాయి, అయ్యో ఈ రోజు మోక్షం రాలేదే అలా అంత సిన్సియర్ గా అంత గాఢంగా ప్రగాఢంగా ఉండేదన్నమాట. అది ఎంత ప్రగాఢంగా ఉండేది, దాంతో నుంచి ఆల్మోస్ట్ ఈ బికేమ్ రెస్ట్లెస్ అనమాట.
1: ఒక అబ్సెషన్ లాగా,
0: అబ్సెషన్ లాగా అయిపోయింది. లెటర్ లోపులో అదే నామస్మరణ అది ఎక్కడైనా సరే ఈ రోజు ఇంకా మోక్షం రాదు, స్వామి చెప్తే బాగుంటుంది మోక్షం ఇస్తానని అని ఇలా జరుగుతుంటే ఒకరోజు స్వామి ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి తల మీద చెయ్యి పెట్టి, చూడు నీకు ఈ జన్మలో మోక్షం రాదు, నేను ఇవ్వను, స్వామి పని చూసుకో. స్వామి అలా అంటూనే ఆయనకు ఒక ఒక తను ఏమంటారు
1: ఒక భారం,
0: ఒక భారం తల నుంచి పెద్ద కొండ తీసేసినట్టు అయింది. నేను ఈ ఫెల్ట్ వెరీ లైట్, ఓకే, ఒక ముసుగు తీసేసినట్టు అయిపోయింది కళ్ళ మీద నుంచి. అంటే ఇప్పుడు ఆ మోక్షము మోక్షం అనే ఆ తపనలో ఆ అబ్సెషన్ లో ఈ నియర్లీ స్టాప్ లివింగ్ దట్ యునో ఎక్స్పీరియన్సింగ్ ద
1: డివినిటీ
0: అండ్ ఎంజాయింగ్ ద భజన్స్. ఏం భజన్స్ జరుగుతున్నాయి, ఏం జరిగినా ఇంకా మోక్షం రాలేదు, ఇంకా మోక్షం ఇదే జరుగుతుంది అలా అని పోయినప్పటి నుంచి దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ, ఇక స్వామి సన్నిధి. ఆ అంటే ఏమి లివింగ్ ద ప్రెసెంట్ అని స్వామి సరే, మన లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే యు లివ్ విత్ గాడ్ ఆటోమేటిక్లీ మిగతా అన్ని మనకు సంక్రమిస్తాయన్నమాట అలాగా. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్
1: అంటే వినడానికి మనకి చాలా ఫన్నీగా అనిపించిన స్వామి ఆయన ఆయన మీద చేయి వేసి ఆ మాట చెప్పినప్పుడు దానికి ఎంత పవర్ ఉన్నది అనేది మనకి ఇంకా ఒళ్ళు గగురు పొడుస్తుంది.
0: నేను ఇవ్వను అన్నారంటే నేను ఇవ్వగలను,
1: ఇవ్వగలను
0: నేను ఇవ్వను అంటే అర్థం నేను ఇవ్వగలను ఆయన దగ్గరే ఉన్నావు. అది ఇంకొక ఇన్సిడెంట్ చిన్నది గుర్తుకొస్తుంది, ఇది అందరికి తెలిసిందే అయితే సందర్భోచితంగా ఇది చాలా బాగుంటుంది అనమాట. కస్తూరి గారికి ఎప్పుడు స్వామితో మంత్రోపదేశం పొందాలనేటువంటి ఇది ఉండేది, రైట్. సో ఒకసారి ఎప్పుడు ఎప్పుడు అడుగుదామని స్వామికి అప్పుడప్పుడు లెటర్లు ఇచ్చి అది మనసులో జరుగుతూ ఉంది అనమాట. ఒకసారి ఎక్కడ యాక్చువల్ గా గుర్తులేదు, డిస్కోర్స్ కోసం స్వామి చైర్ ఉంది, దాని పక్కనే మన కస్తూరి గారి చైర్ కూడా వేసి ఉంది అనమాట. తర్వాత ఎవరో ఉపన్యసిస్తున్నారు, దాని తర్వాత ఇంకా స్వామి వారిని మాట్లాడమంటారు అట్లాంటిది సన్నివేశం అనమాట. అప్పుడు చైర్ చాలా దగ్గరగా ఉంది, సో కస్తూరి గారు స్వామి వైపుకు వంగి, స్వామి మంత్రం ఏమన్నా ఇస్తారు స్వామి? స్వామివారు కస్తూరి గారి, కస్తూరి మంత్రం ఎందుకు అంటే, స్వామి మీకు ఇంకా దగ్గర అయ్యేదానికి ఐ కెన్ బికమ్ క్లోజర్ టు యూ. స్వామి కస్తూరి గారితో ఇట్టు ఇంకా కొంచెం వంగి, ఇంకెంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాం కస్తూరి, మంత్రం ఎందుకు, నేనే మంత్రాన్ని మీ దగ్గర ఉన్నాను కదా, ఇంకా మంత్ర దేవత మంత్ర స్వరూపమైన స్వామి మంత్ర స్వరూపమే నీ దగ్గర వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళా నీకు మంత్రం ఎందుకు వస్తుంది, ఐ మీన్
2: మంత్ర ఫలితమే దక్కింది
0: అంటే మోక్షం అంటే ఇంకోటి గుర్తుకొస్తుంది. మహానుభావుడు చెప్పిండే ఒక విషయం గుర్తుకొస్తుంది, మీ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఆయన చెప్పారనమాట మాకు, మీరందరూ స్వామి సేవ చేస్తున్నారు కదా, అది చేస్తూ ఉండండి చాలు, స్వామి దగ్గర చేసే సేవనే మీకు మోక్షం కంటే ఎక్కువైనటువంటి పరిస్థితి. అది స్వామికి శిష్యులుగా ఉండి శిష్యుని యొక్క గుణం అటువంటిది అనమాట. ఎందుకంటే మన గురువుకు గాని భగవంతునికి గాని ఏమి కావాలో అది ముందే మనం అనుకుని దానికి అనుగుణంగా వర్తిస్తూ ఉంటాం. ఆ శిష్యునిగా ఉండి ఆ గురువు పని కాని లేదంటే భగవంతుని పని కాని చేయడం మోక్షం కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితి అది. కాబట్టి మోక్షము అనేది దానికంటే తక్కువే, కాబట్టి శిష్యులుగా ఉండేదానికి ప్రయత్నించండి అని బోధ చేశారన్నమాట. సో అలాగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ భగవంతునితో ఉండడం అనేటువంటిది అది అన్నిటినీ మనకు
1: ప్రసాదిస్తుంది.
0: అంటే ఈ రోజు స్వామివారు ఫిజికల్ గా లేరు మన దగ్గర అనుకుంటే, స్వామి చెప్పారు చాలా సార్లు నన్ను అనుకున్న ప్రతి క్షణం నేను మీతోనే ఉంటున్నాను. అదేది విష్ణు స్టోరీ చెప్పేవారు స్వామి, నారదుడు వెళ్లి విష్ణువును, వాట్ ఈజ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్ స్వామి, ప్లీజ్ గివ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్, నేను రాసుకుంటానంట, రాసుకోను అర్థం అన్నట్టు. ఎత్ర ఎత్ర అని స్వామి మళ్ళా దాని తిష్టామి అన్నాడు రా, ఉంటాను అని కాదు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పారు. రైట్, దట్స్ హౌ యూ లివ్ విత్ కాన్స్టెంట్.
3: ఇంకోటి ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు జనరలీ భక్తులు అంటే అందరూ ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ ప్రేయర్ అంటే స్వామి దేవుడితోటి అనుసంధానం అంటే ప్రేయర్ తోటి. సో ఎలాంటి ప్రేయర్ వల్ల స్వామి మనకి స్పందిస్తారు దాని విషయమైన?
0: అది అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే స్వామి చాలా సార్లు చెప్తుంటారు, యూ కీప్ ఆస్కింగ్ మీ అండ్ ఐ కీప్ గివింగ్ యూ, మీరు నన్ను అడుగుతూ ఉంటారు నేను ఇస్తూ ఉంటాను. భగవంతుడిని ఏమైనా అడగచ్చు మీరు, ఓకే, అడిగిండేటివన్నీ ఇస్తాడు దేవుడు. ఇస్తూ ఎంతవరకు ఇస్తా అంటే మీరు అడుగుతూ ఉంటారు నేను ఇస్తూ ఉంటారు, మీకు చివరికి ఏమి అడగాలో తెలిసేంత వరకు ఇస్తూ ఉంటారు భగవంతుడు అని చెప్తుంటారు. అంటే చిన్న ఒకటి చిన్న సన్నివేశాలు జరిగాయమంట స్వామి దగ్గర, స్వామికి లెటర్ ఇవ్వడం. వాట్ ఐ నోటీస్డ్, ఏమని గమనించానంటే, ఎప్పుడైనా సరే మా ఇంటి వారి దగ్గర నుంచి లైక్ మా నాన్న ప్రేయర్ గానీ లేదంటే మా సిస్టర్ ప్రేయర్ గానీ వాళ్ళు లెటర్ తీసుకొచ్చి కూర్చున్నప్పుడు మందిర్లో రెండో లైన్లో కూర్చో మూడో నాలుగో లైన్లో కూర్చున్నా కూడా స్వామివారు అక్కడికి వచ్చి అడిగి పిచ్చుకొంపేవారు. పర్సనల్ గా ఏమైనా లెటర్ రాసి పెట్టుకున్నప్పుడు చాలా సార్లు స్వామి వచ్చి ఇలా చూస్తారు, నీ పక్కన వాడి దగ్గర తీసుకొచ్చి నెక్స్ట్ వాడి దగ్గర నీ తట్టు చూడకుండా అలా వెళ్ళిపోతాను ఇలా. అయితే ఎప్పుడైతే వేరే వాళ్ళు జెన్యున్ ప్రేయర్స్ తీసుకొచ్చినా ప్రతిసారి తీసుకునేవారు.
1: సరే, నిస్వార్థంగా
0: నిస్వార్థంగా వేరే వారి కోసం నువ్వు ప్రార్థించినా వేరే వారి వాళ్ళ యొక్క బాగోగుల కోసం నువ్వు ఏదైనా స్వామి దృష్టికి తీసుకొచ్చినా స్వామి దాన్ని అంత గౌరవించేవారు, అంత ఆదరించేవారు అనమాట. ఇంకొక చిన్న విషయం జరిగింది, ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఈమె డాక్టర్ జర్నా మజుందార్ అని డిఆర్డిఓలో పెద్ద సైంటిస్ట్, ఆవిడ రిటైర్డ్ యాజ్ ఎ డైరెక్టర్. వాళ్లతో మన యూనివర్సిటీ సైడ్ నుంచి మేము ఒక డిఆర్డిఓ ప్రాజెక్ట్ చేస్తుండేవాళ్ళం అనమాట, సమ్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్. సో దాంట్లో నేను ఉండేవాడిని. సో నాకు ఆవిడ వచ్చి గైడెన్స్ కానీ లేదంటే ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ అవి జరిగేది. ఆవిడ ఇక్కడికి వచ్చినాక స్వామిగారి మా ప్రాజెక్ట్ ద్వారా ఆవిడకి తెలిసింది
1: స్వామి
0: గురించి. షీ ఆల్సో బికేమ్ ఏ డివోటీ, భక్తురాలైపోయింది. ఒక రోజు ఉన్నట్టుండి పుట్టపర్తిలో ఆవిడ కార్ వేసుకుని వచ్చేసింది. ఆవిడ ఫోన్ చేసి ఇలా వస్తున్నాను నేను, నాకు ఎలాగైనా సరే నువ్వు నాకు మందిర్లో కూర్చున్నట్టు చూడు అని. సరే మేడం, చాలా పెద్ద పొజిషన్ నుంచి వస్తున్నారు, చూస్తాం మేడం మీరు రండి. నేనే అప్పుడు ఆవిడ గురించి ఏర్పాట్లన్నీ చూసుకున్నాను అనమాట. ఆవిడ చెప్పింది, నేను కూడా ఇంకొక ఆమెను తీసుకొస్తున్నాను నాతో, ఆవిడ చాలా కష్టాల్లో ఉంది అక్కడికి వచ్చినాక చెప్తాను అని. సరే, సో ఇద్దరి కోసం పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆమె వచ్చింది, నేను ఆవిడ కలిసేదానికి కూడా టైం ఉండలేదు. డైరెక్ట్ గా వాళ్ళు మందిరికి వెళ్ళిపోయారు, అక్కడ మందిర్లో లేదు కలిశారు. కలిసి చెప్పారు, ఈవిడ చాలా ఒక ఆవిడను తీసుకొచ్చింది యంగ్ లేడీ, వాళ్ళ హస్బెండ్ ఉన్నట్టుండి కోమాలోకి వెళ్ళిపోయాడు. సో నాకు ఏం చేయాలో తోచలేదు, మీరు చెప్తుంటారు కదా సాయిబాబా గురించి, ఆయన ఒక్కడే దిక్కు అని చెప్పి తీసుకొచ్చినాను అని చెప్పాడు. సరే మేడం, నాకు మనసులో అంత ఫెయిత్ అదంతా ఏమి లేదు ఎక్కువ, ఆయన కూడా తీసుకొచ్చింది కదా, మన డ్యూటీ ఏదో చేసేది మనం చేస్తామని చెప్పి చెప్పాను. ఆమె లెటర్ రాసి ఉంచింది బాబు, ఆమెకు ఒకరికి కూర్చోబెడతాను. ఫస్ట్ లైన్ లో కూర్చోబెడతారో లేదో తెలియదు మేడం, మీకు లోపలికి పోయేంత వరకు నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పాను. తీసిపోయి కూర్చున్నారు, ఆవిడకు సెకండ్ లైన్ ఎక్కడ కూర్చోబెట్టారు. స్వామివారు దర్శనానికి వచ్చారు, నేను ఈ తట్టు కూర్చున్నాడ, లేడీస్ సైడ్ మామూలుగా మనం చూడకూడదు కానీ నేను ఆ రోజు చూస్తున్నాను, ఎందుకంటే ఆవిడ లేచి బయటకు వస్తే నేను మళ్ళీ పోయి ఆవిడ రిసీవ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలా బెంగళూరు అని చూస్తున్నాను. స్వామివారు వచ్చారు, అలా క్రాస్ చేసి ముందుకెళ్లి మళ్ళా రెండు స్టెప్స్ చేసి వెనక్కు రావడం, వాళ్ళ లెటర్ తీసుకోవడం చూశాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఒక రకంగా వచ్చిన దానికి స్వామి లెటర్ తీసుకున్నారంటే నాకు కూడా కొంచెం డిపాజిట్ ఉంటుంది అని అలాంటి ఫీలింగ్, మోర్ లైక్ ఏనో ఈగోయిస్టిక్ ఫీలింగ్. సరే, తర్వాత దర్శనం అయిపోయి ఆవిడ కలిశాను. ఒక 15 మినిట్స్ అయింది పోయి కలవడానికి, అంత జనం అంతా వస్తుంటారు కదా భజన తర్వాత, అంత తగ్గిన తర్వాత పోయి కలిశాను. ఆవిడ దేవర్ ఇన్ టీయర్స్. ఓకే, ఆవిడ చెప్పారనమాట, ఫస్ట్ ముందుకెళ్లిపోయారు స్వామి, అప్పుడు ఇంత దూరం వచ్చాను స్వామికి లెటర్ ఇవ్వలేదే అనుకుంటోంది, వెంటనే వెనక్కు తిరిగి వచ్చి స్వామి లెటర్ తీసుకున్నారు. మేము బయటకు వచ్చి ఇప్పుడే ఫోన్ చేశాము, స్వామి తీసుకున్న క్షణం లెటర్ అక్కడ హస్బెండ్ లేచారంట, కోమాలోంచి లేచి మాట్లాడారు. అంటే ఇలా చూస్తారు స్వామి మనకు. అసలు ఇవి జరిగినప్పుడు వాటిని అనుభవించినప్పుడు వెంటనే నాకు అరే నేను స్వామి లెటర్ తీసుకున్నాను సంతోషపడి నా డిపాజిట్ గురించి ఆలోచించాను. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ వాజ్ ఏ లైఫ్ ఇస్ సేవ్డ్. హౌ దట్ లేడీ ఐ మీన్ జనమజ్ సైంటిస్ట్ మనల్ని నమ్ముకొని వచ్చింది, స్వామిని నమ్ముకొని వచ్చింది, ఎలా స్వామి ఆదరించారు అని.
2: అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేసినా మనకు నమ్మకం ఉందా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ల ధరకి స్వామి మెసేజ్ తీసుకెళ్లిపోతారు. వాళ్ళ దగ్గర మెసేజ్ తీసుకెళ్తే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తారు. స్వామి మనల్ని ఉపయోగించుకున్నది మనం ధన్యత
0: అంతే. మనం ఉంటే మనం ఉంటాను అంటే వేరే వాళ్ళతో చేస్తాడు భగవంతుడు, అదేం పెద్ద కథ కాదు. నువ్వు ఉండడం అనేది నీ అదృష్టం. వాట్ యూ వాంట్స్ ఇస్ యువర్ అవైలబిలిటీ నాట్ కేపబిలిటీ. ఇది మరీ మరీ మరీ మరీ ఐ మీన్ బోధ చేశారు స్వామి. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఓ ఎవరన్నా స్వామి గురించి అడిగితే వెంటనే స్వామి కోసం చేయాలని అనిపిస్తుంది అన్నమాట.
1: సార్ నిస్వార్థత గురించి కృష్ణ సార్
3: ముందు అవైలబిలిటీ
1: అవైలబిలిటీ
3: అంతా అంటే వేద పండితులని మిమ్మల్ని నిరూపించారు కదా అంతా వచ్చిన
0: కొడైకెనాల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ ఆల్సో దేర్ యాక్చువల్లీ.
2: నిజంగా అండి, ఇది ఎలాగా నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే మనకంటే మనల్ని బాగా అర్థం చేసుకున్నవాడే నిజంగా భగవంతుడు. ఆ రోజు ఇలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కొడైకెనాల్లో స్వామి మాట్లాడుతున్నారు.
0: రాజమాత
2: చాలా మంది విఐపీలు కొంతమంది కూర్చున్నారు, అంటే పెద్ద పెద్ద పొజిషన్ లో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు, తర్వాత రాజవంశీయులు వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు స్వామి పిల్లల వైపు చూసి మా పిల్లలంటే ఏంటనుకున్నారు, అన్ని వేదాలు వాళ్ళకు వచ్చు, నాలుగు వేదాలు పూర్తిగా నేర్చుకున్నారు, ఏ వేదం కావాలంటే ఆ వేదం చెప్పగలరు అని, కావాలంటే ఏ వేదం అని చెప్పమనండి అన్నారు. అక్కడి నుంచి ఎవరో భక్తురాలు స్వామిని యజుర్వేదం స్వామి అని చెప్పండి రా అన్నారు. స్వామి మేమేవో నాలుగు మంత్రాలు నేర్చుకుని మీరు సంతోషిస్తారు కదా అని మీ ప్రీతి కోసం మేమేమో చాంట్ చేస్తూ దానివల్ల ఓ ఛాన్సులు తీసేసుకుంటూ మేమేదో మా ఆనందాన్ని మేము గడిపేస్తుంటే మీరేమో అని మమ్మల్ని అలాగ ఆకాశానికి ఎత్తేసి మాకు వేదాలు అన్నీ వచ్చు అన్ని అవపాసన పట్టేసిన వాళ్ళలాగా మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాకేం తెలుసు స్వామి అని మనసులో అనుకుని. కానీ స్వామి అడిగారు, వాళ్ళు అంతకన్నా స్పెసిఫిక్ గా పర్టిక్యులర్ వేదం అని చెప్పారు, ఇప్పుడు అదే చెప్పాలి, మనక ఏ వేదం ఏమిటో తెలియదు. సరే స్వామి వైపు చూసి, స్వామి దుర్గా సూక్తం చెప్పు అంటే నేను ఇంకా దుర్గా సూక్తం అన్న మాట పూర్తిగా అనకముందరే స్వామి చెప్పు అన్నారు. సరే స్వామి అని దుర్గా సూక్తం మొదలెట్టాం, అందరూ చదివేశాము, చాలా సంతోషించారు, వాళ్ళు సంతోషించారు, స్వామి సంతోషించారు. నాకు మటుకు మనసులో ఎక్కడో ఇంకా పీకుతున్నది, అయ్యో స్వామికి ఏమన్నా నేను తప్పు చేశానా, స్వామి ఏమోనే అంత మనల్ని ఏమోని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమీ తెలియకుండా ఏదో ఒకటి అనేసి స్వామి మన మీద ప్రేమతో ఓకే చెప్పు అంటే సరే చెప్పేసి మనం ఆ రోజు గడిచిపోయింది అని వెళ్ళిపోలేం కదా. మనం ఎంత ట్రూ టు స్వామి అని మనసులో బాధపడుతూ ఎప్పుడెప్పుడు ఆ సెషన్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి అక్కడ పుస్తకం తెరిచి అసలు ఇది ఏంటి కనుక్కుందాం అని మనసు.
0: యజుర్వేదము సామవేదము అధర్వణం అన్ని చెప్పేశాం ఆ రోజు. చెప్పండి చెప్పాడు అంతే, అంటే మీరు చెప్పండి ఏది మనసుకు తోస్తే అది ఛాన్స్ చేయండి అని చెప్పారు. ఛాన్స్ చేశాం, చాలా బాధపడిపోయారు.
2: పైకి వెళ్ళి పరిగెట్టి ఓపెన్ చేశాను, పుస్తకంలో క్లియర్ గా రాసినది యజుర్వేద సంహిత అన్నారు. మనసు నిందా గాలి పిలుచుకొని ఆ తర్వాత మనసుకు తట్టింది ఏంటంటే, నువ్వు నేను ఏదో చేసేస్తున్నావు అనుకుంటాం గాని నాలుగు వేదాలు పిల్లలకు తెలుసు అన్నప్పుడు ఆవిడ మనసులో దూరి యజుర్వేదమే అని స్వామి ఎందుకు చెప్పించాలి. ఆ తర్వాత నా నోటి మీద నా నాలుక ద్వారా ఈ దుర్గా సూక్తమే అని ఎందుకు చెప్పించాలి, ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ మీరే చేశారు అని చెప్పేసి క్రెడిట్ అంతా మనకే ఇచ్చేసి ఆయన మాత్రం ఏమీ తెలియని ఆనందంగా అలా వెళ్ళిపోయారు. అదే నాకు అనిపిస్తుంది. భగవంతుడు ఎప్పుడు అంతే మీకందరికి ఛాన్స్ ఇచ్చి మీ అందరి చేత పనులు చేయించి మీకు ఆనందాన్ని కలిగిస్తారు, గాని తనకి ఏమి
0: క్రెడిట్ ఏమి తీసుకోడు.
1: ఇది వింటుంటే స్వామి ఎలా మనల్ని ఆ మాయలో పడేస్తారనేది మనకి తెలుస్తుంది. ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్, ఇది ఆపుకోలేకపోతాను. ఇది మా క్లాస్మేట్ ఒక అబ్బాయి, తను ప్రైమరీ స్కూల్ నుంచి ఇక్కడే చదువుకున్నాడు, వన్ ఆఫ్ ది ఫార్మ్ బాయ్స్ అనమాట. సో ఆ అబ్బాయికి ఒకసారి పోర్టికోలో కూర్చునే అవకాశం దొరికింది. చాలా రోజులు కూర్చున్నాడు ఆ మధ్యలో. సో తను ప్రతిరోజు ఒక 1 వీక్ వరకు ఒక ఇటాలియన్ గ్రూప్ స్వామితో పాటు ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లడం, స్వామి వాళ్ళతో మాట్లాడడం, బయటికి రావడం, ఇవన్నీ గమనిస్తున్నాడు అనమాట. ఎవరు స్వామికి ఆ భాష రాదు,
2: అవును,
1: ఇంతమంది ఇటాలియన్స్ లోపలికి వెళ్లి స్వామిని ఏమడుగుతున్నారు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏం చేస్తున్నారు స్వామి, అసలు వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా సంభాషిస్తున్నారన్న డౌట్ అనమాట అబ్బాయికి. సరే అని చెప్పి స్వామి ఆ రోజు, అఫ్ కోర్స్ మన ప్రతి మైండ్ లో వెళ్లే థాట్ కూడా స్వామి కంట్రోల్లో ఉంటాయి. సో స్వామి ఆ రోజు బయటకు వచ్చి ఇలా చూస్తూ వీళ్ళంతా ఇటాలియన్స్ అన్నారు స్వామి. అంటూ వీళ్ళతో ఏ భాషలో మాట్లాడుతున్నానో తెలుసా అంటూ, ఇటాలియన్ లో మాట్లాడుతున్నాను అన్నారు. అంటే అప్పుడు పాపం అబ్బాయికి స్వామి సర్వజ్ఞులు ఇది అది అని చెప్పి అనిపించింది అనమాట. అనిపించి స్వామి వెనక్కి వెళ్ళిపోతూ ఇలా వెనక్కి తిరిగి, అవును ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఏదో కొంచెం నేర్చుకున్నాను అన్నారంట స్వామి. స్వామి అంటే ఆ క్షణంలో భార్గవ నీకు గుర్తుందో లేదో, మనం వేదంలో విద్యుల్లేకే విభాస్వర నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకే విభాస్వర, ఆ లైట్నింగ్ లాగా స్ట్రైక్ అయ్యి డివినిటీ అలా వ్యానిష్ అయిపోతుంది అనమాట. మనం ఎంత అలర్ట్ గా ఉంటామో, అంటే శిష్యులుగా మనం వి షుడ్ బి ఆల్వేస్ అలర్ట్ విత్ ఆల్ అవర్ సెన్సెస్ ఓపెన్ టు గాడ్, అప్పుడు మనకి ఆ భగవంతుడు అనే ఆ ఆణిముత్యం మనకి మన చేతిలోకి వస్తుందని స్వామి చెప్తారు.
3: అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, నీ అనుభవమే అమృతత్వం అంటాం కదా. అమృతత్వం మనం అమృతత్వం అంటే ఆఖరిది వచ్చేది ఏంటంటే లివింగ్ ఇన్ గాడ్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ. సో అదంటే అమృతత్వమే కదా. సో దాని విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పి.
1: ఇది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్ ఇది. అంటే ఇది స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు మన థాట్స్, మన యాక్షన్స్ అన్ని మనకు తెలుస్తాయి అన్న ఆలోచన మనకి, ఆ ఎరుక ఇంకా ఎక్కువ ఉంటుంది ఫిజికల్ ప్రెజెన్స్ లో. మరి స్వామి భౌతికంగా లేరు అని మనం మైండ్ లో కొంచెం ఆ మనం ఏమంటారు ఆ ఎరుక తగ్గినప్పుడు స్వామి దాన్ని ఒక్కసారి ఇగ్నైట్ చేస్తారు అన్నమాట. ఇది ఒక శివరాత్రి ప్రోగ్రామ్ సార్, అది డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరం కూర్చున్నాము, స్వామి భజన్స్ అవుతున్నాయి. మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది, స్వామికి నేరుగా కూర్చున్నాను నేను, స్వామి మీరుండుంటే మా అందరికి ఈ పాటకి ఏదో ఒక ప్రైజ్ గాని గిఫ్ట్ గాని ఏదో ఒకటి ప్రేమగా ఇచ్చేవారు.
3: కానీ మీరు ఏం చేశారు, లఘున్యాసం
1: చేశారు. లఘున్యాసం అది తర్వాత చెప్తాను. అది సో ఇలా మనసులో థాట్ వెళ్తుంది, అయినా పర్వాలేదు స్వామి మీ ముందు చేయడమే చాలా ఎక్కువ అని చెప్పి నన్ను నేను సముదాయించుకున్నాను అనమాట. అది అయిపోయింది. మేము ఒక వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ డాన్స్ ఏం చేసామంటే లఘున్యాసం చేశాం. అది అగ్నిర్మే వాచిష్ఠిత వాగ్ హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి
3: అమృతం ఫైనల్.
1: సో ఇలా చెప్పిన తర్వాత నేను ఆరతి అయిపోయిన తర్వాత వెనక్కి బ్యాక్ స్టేజ్ వెళ్లాను సార్. ఇలా వెళ్లగానే మా గ్రూప్ అంతా వస్తున్నది, ఒక సేవాదళ మెంబర్ దూరం నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడు. పరిగెట్టుకుని వచ్చి నా చేయి పట్టుకొని, సార్ మీకు ఇందాకటి నుంచి ఏదో ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను సార్. ఏమిటి సార్? ఇదిగోండి సార్, ఇక్కడ అమృతం తెచ్చాను, అక్కడ హళగప్ప గారి ఆశ్రమం నుంచి అమృతం తెచ్చాను, మీకు ఇవ్వాలనుకున్నాను అప్పుడే, కానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇస్తే బాగుంటుంది నేను అనుకున్నాను, ఇప్పుడు నోరు పట్టండి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి మా పార్టిసిపెంట్స్ అందరికి ఆయన అమృతం నోట్లో వేశారు సార్. అంటే ఏ నో థాట్ గోస్ అన్నోటిస్డ్ అన్న ఆ భావం వచ్చినప్పుడు అసలు చాలా బాగా అనిపించింది సార్. ఇట్ రియిటరేట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఫిజికల్ ప్రెజెన్స్ అనేది అది మనకి దొరికింది, బట్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఆల్సో హీ వర్క్స్ ఆన్ అస్.
4: అవును, డెఫినెట్ గా
1: సార్. మనం ఇలా మనం ప్రార్థిస్తున్నాము, కానీ అప్పుడప్పుడు మనకి ఎప్పుడు భగవంతుడే మనకిస్తాడు, గురువే మనకిస్తాడు, మనం కూడా గురువుకి గురుదక్షిణగా ఏమైనా ఇవ్వచ్చా, ఏమైనా ఇవ్వగలమా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్?
0: అంటే స్వామికి మనం ఏమివ్వగలము అని అనిపిస్తూ ఉంటుంది. అది నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్వామి ఎలా చూస్తారు, మన హృదయం అనేది ఎలా చూస్తారు స్వామి అని. ఒక చిన్న అబ్బాయి కవర్ ఇచ్చారన్నమాట నా ఎదురుగా, స్కూల్లో చదువుతున్నాడు అబ్బాయి. స్వామి వచ్చి కవర్ తీసుకున్నారు, అది కొంచెం బరువుగా అనిపించింది అనమాట. తీసుకున్నారు స్వామి, అంటే మామూలుగా కవర్ దూరంగానే స్వామి నిరాకరిస్తారు ఏమన్నా చూసినా కూడా. తీసి ఇలా తీసాడు బయటికి, 5-star చాక్లెట్ ఉంది దాంట్లో. అప్పుడు స్వామి, మీరు ఎప్పుడైనా స్వామికి 5-star చాక్లెట్ ఇవ్వాలని అనుకున్నారా? చూడండి ఏ అబ్బాయి మనసు చూసారా, మేమంతా రోజు తింటున్నామే చాక్లెట్, స్వామికి ఎవరు, మీరంతా లెటర్లు ఇస్తున్నారు, వీడు అదే ఆలోచన చేశాడు స్వామికి చాక్లెట్ ఎవరు ఇస్తాను. అటువంటి సింపుల్ మైండ్ కాదు అది కూడా, ఎటువంటి డివోషన్ అనేది, ఇట్ కుడ్ బి వెరీ వెరీ సింపుల్. ఇంకో ఇన్సిడెంట్ కూడా మనం విన్నాము, ఒకసారి ఒక ఓల్డ్ లేడీ ఒక కవర్ ఇచ్చిందనమాట, దాంట్లో అన్ని పాత కరెన్సీ నోట్స్ అనమాట, 2 రూపాయలు 5 రూపాయలు అట్లాంటివి జత చేసి ఒక 20 రూపాయలు ఏమో ఉంది. దాంట్లో స్వామి ప్రాజెక్ట్ కోసం, వాటర్ ప్రాజెక్ట్, ఇది నాకు అన్నిటికంటే విలువైంది, ఇది ఈ పేదరాలు ఇలా ఇచ్చిందంటే ఎంత ఎటువంటి ఫీలింగ్ తో ఇచ్చింది అనేది, అది మోర్ ఇంపార్టెంట్. భగవంతునికి అట్లాంటివి చాలా ఈజీగా చెందుతాయి. మిగతా ఉంటే మాకు డబ్బు ఉండొచ్చు, ఎంతమంది డబ్బు ఉండే వాళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు లేదు, కానీ ఈ ఫీలింగ్ అనేది చూడండి, వాట్ ఫీలింగ్, భావం, అది చాలా ఇంపార్టెంట్.
2: ఈ విషయంలో చిన్నటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది,
1: చెప్పండి
2: స్వామి. ఒకరోజు ఇదే విషయం అనుకుంటాను, ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తున్నది, దాని గురించి ఉండొచ్చు. ఒక విఐపీనేమని పిలిచారు, పిలిచి చాలా వరల్డ్లీగా అతను బాగా సెటిల్డ్ పర్సన్, సో నువ్వు నాకేమి ఇవ్వగలవు అని అడిగారు. వింటున్న మాకే అయ్యో స్వామి ఏంటి ఇలా అడుగుతున్నారు అని అనుకున్నాం, కానీ గురువు అలాంటి వాడు కాదు. గురువు ఏ నింద వచ్చినా సరే నీకు ఇవ్వాల్సిన లెసన్ ఏది అని ఆలోచిస్తాడు, దాని వరకు ఆ లెసన్ మనకు చేరేంత వరకు ఆయన ఆగడు. నీ ఏమివ్వగలవు అని అడిగారు. సో అతను కాసేపు అయినా ఆలోచించకుండా, స్వామి మీరేం అడిగితే అది ఇస్తాను స్వామి అన్నారు. ఆహా అన్నారు. తర్వాత ఒక స్టూడెంట్, మన కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయి, అప్పుడు అందరు పిల్లలు ఉన్నారు, సండే అనుకుంటాను ఆ రోజు, ప్రైమరీ స్కూల్ పిల్లలు, తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత విఐపీస్ అందరూ ఉన్నారు. సో విఐపీని అడిగితే ఇలా చెప్పారు, ఒక ఇన్స్టిట్యూట్ పిల్లని పిలిచారు. పిలిచి నువ్వు నాకేమి ఇవ్వగలవు అన్నారు. స్వామి నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి, తీసుకోండి అని. అంటే చూసావా అన్నారు. అంటే అతను చూశాడు, మేము చూసాము, కానీ మోహన్లో స్వామి మోహన్లో ఇంకా ఏదో మిస్సింగ్, హీఈస్ నాట్ స్టిల్ హ్యాపీ. సో ఏంటప్ప స్వామి అంటే, ఎప్పుడు కూడా మనం ఆన్సర్ రాస్తాం, రాసిన తర్వాత టీచర్ మనకి ఎన్ని మార్కులు వేసాడా అని చూస్తుంటాం, ఎందుకంటే అది కరెక్టా కాదా అని మనకి డౌట్. స్వామి మోహన్లో ఇంకా ప్రసన్నత లేదు, ఇంకా స్వామి మోహన్ ఈజ్ ఎక్స్పెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో అటు ఇటు చూస్తున్నారు. కాసేపు అయిన తర్వాత ఒక ప్రైమరీ స్కూల్ పిల్లాడిని పిలిచారు. పిలిచి నువ్వు నాకేమివ్వగలవు అన్నారు. క్వశ్చన్ ఒకటే, నువ్వు నాకేమివ్వగలవు. ఇతన్ని అడిగితే ఇతనేమోని వాట్ ఎవర్ యూ ఆస్క్ స్వామి అన్నారు. ఇంకా మన స్టూడెంట్ ఏమోని మీరు ఏ నా దగ్గర ఉన్నది అంతా మీదే స్వామి అని అన్నాడు. ఈ చిన్నపిల్లాడిని పిలిచారు, చాలా చిన్నపిల్లాడు, నువ్వు నాకేమివ్వగలవు. ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లాడు, వాడికి అర్థమైంది క్వశ్చన్, మాకే పెద్ద నిష్ణాతులం, మాకే ఇంతింత అర్థమైంది, ఇంతింత ఆన్సర్ ఇచ్చాం, మాకే మార్కులు ఇంకా పూర్తిగా పట్టడం లేదు, వాడి క్వశ్చనే అర్థమైంది అని మేము అనుకుంటున్నాం. సో స్వామి మళ్లీ అడిగారు, ఆ అబ్బాయి మళ్లీ ఆన్సర్ ఇవ్వలేదు. ఇలాగ 3 సార్లు అడిగిన తర్వాత స్వామి ఆ అబ్బాయి చాలా హెసిటెంట్ గా, స్వామి మా టీచర్ చెప్పింది అన్ని మీవే అంట, అలాంటప్పుడు నేనేమి ఇవ్వగలను స్వామి మీకు అన్నారు. అక్కడికక్కడే కుదేలైపోయాం మేము. అంటే ఇంత వేద సారాన్ని చిన్నపిల్లలకి అంత ఈజీగా అర్థం అయ్యేలాగా వాళ్ళ టీచర్లు చెప్పడం ఏమిటి, వాళ్ళు అలా అర్థం చేసుకుని నిలబడ్డం ఏంటి, స్వామి దాన్ని మన వరకు తీసుకొచ్చేసి
0: మనకు నేర్పిస్తుంది,
2: మనకు నేర్పించడం ఏమిటి. ఆ ఆనందం ఎలాగ ఉన్నదంటే స్వామి మనకి ఇదేది నీది కాదు నేను చెప్పను, అది ఇంత చిన్నపిల్లాడి మనసులో ప్యూర్ హార్ట్ వాళ్లలో ఉండిపోయింది, అది చూసి మీరు నేర్చుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేసి మీరు నాకేదో ఇవ్వాలి అని అనుకోవద్దండి, అంతా భగవంతుడిదే అని ఏనాడైతే మీరు అనుకోగలరో అప్పుడు గంగా జలాన్ని తీసుకెళ్లి మళ్ళీ గంగకి మనం అర్పించినట్టు అది మీరు చేరుకునే పరిపక్వ స్థితి అని అన్న అర్థం వచ్చేలాగా నేర్పించి.
0: ఈ సందర్భంలో ఇంకో విషయం గుర్తుకొస్తున్నా, సో అవి అగైన్ దోస్ పోర్టికో డేస్, స్వామి యూజ్ టు కమ్ ఇన్ ద పోర్టికో, పైకి కిందికి తిరిగి మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు అప్పుడప్పుడు గడిపేవారన్నమాట. అప్పుడు ఇట్లాంటి టీచింగ్స్ కానీ మెసేజెస్ కానీ స్వామి నుంచి చాలా వచ్చాయంట. సో మెయిన్ లెర్నింగ్ అనేది మందిర్లో జరుగుతుంది, పిల్లలకు హాస్టల్లో జరుగుతుంది, యూనివర్సిటీలో జరుగుతుంది, ఒక్కో దగ్గర ఒక రకమైనటువంటి డైమెన్షన్. అండ్ మందిర్లో జరిగేది చాలా ఉత్కృష్టమైనటువంటి. సో ఆ రోజు అలాగే వచ్చారు, ఒక లెటర్ పట్టుకుని ఉన్నారన్నమాట స్వామి చేతిలో. ఒక ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చారు, వచ్చి మాకు అందరికి వినపడేటట్టు ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు మనకు
1: లెసన్
0: మనకు యాక్చువల్లీ చూడు లెటర్ లో నా తన్ను మన్ను ధన్ను నీదే అని రాశావు, స్వామికి ఏమి ఇవ్వాలా అని దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు కదా. నా తన్ను మన్ను ధన్ను నాకే ఇవ్వాలంటే ఫస్ట్ అది నీ కంట్రోల్లో ఉండాలి కదా, నీ దగ్గర రూపాయి జేబులో ఉంటే అది తీసి నాకు ఇవ్వగలవు, నీ దగ్గర లేనప్పుడు నాకు ఎలా ఇస్తావు. నువ్వు నా తన్ను మన్ను అంటున్నావు, నీ మనస్సు నీ శరీరము నీ ఆధీనంలో ఉందా అని అడిగారు. నీ ఆధీనంలో పంచేంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నాయా, అప్పుడే కదా నువ్వు నాకు ఇవ్వగలవు అంటే స్వామికి ఏమివ్వగలవు అంటే స్వామికి ఏమిస్తాను అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేను నా సర్వస్వము ఇస్తాను అన్నప్పుడు మనం అది మన కంట్రోల్లో ఉండాలి. ఓకే, నియంత్రిత్వం మనం దాని మీద నియంత్రణ సాధించి ఉండాలి అంటే మేము మళ్ళీ స్వామినే ఫాలో కావాలి మనం, అన్లెస్ ట్రూ సరెండర్ అనేది అలా ఉండాలన్నమాట. ఇట్ దిస్ వన్ గ్రేట్ లెసన్. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొస్తాం
1: చెప్పండి.
0: ఒక ఆయన, ఆయన చాలా గొప్ప ఆయన, ఐ కెన్ టెల్ హిస్ నేమ్, సింక్లర్ గారు. హీ వాజ్ గ్రేట్ డివోటీ ఆఫ్ స్వామి. స్వామి ఇలాగే దగ్గరకు వచ్చి నేను అడిగిండేది ఇస్తావా అని అడిగారు. ఆయనే మాతో మాట్లాడారు ఒకసారి కొడైకెనాల్ లో వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఆయన ఒక్క 2-3 సెకండ్లు అలా సైలెంట్ అయిపోయి స్వామి తట్టు చూశారంట.
1: అంటే ఆయన గురించి చెప్పండి సార్, అప్పుడు మనకి శ్రోతలకి.
0: సింక్లర్ గారు మన ఐ థింక్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ, వెరీ వెల్ టు డూ పర్సన్,
2: వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, హీ హాస్ లాట్ ఆఫ్ హోటల్స్ అండ్
1: గోల్డ్ మైన్స్
0: చాలా. ఎందుకు ఆయన చెప్పారు అంతే, ఎందుకు నేను 2-3 సెకండ్లు తీసుకున్నాను రిప్లై చేయడానికి అని. ఇన్ హిజ్ మైండ్ హీ జస్ట్ థాట్ అబౌట్ వాట్ ఎవర్ హీ హ్యాజ్ ఇన్ హిస్ కంట్రోల్ దట్ టైం, ఎంత ఉంది అని అదంతా స్వామికి ఈ క్షణంలో ఇవ్వబోతున్నాను అని డిసైడ్ చేసుకున్నాడు. హీ జస్ట్ టుక్ సమ్ టైం తీసుకుని స్వామి నా దగ్గర ఉండేదంతా మీకు ఇస్తున్నాను అన్నాడు. ఐఎమ్ రెడీ ఫర్ దట్, వాట్ ఎవర్ యు ఆస్క్ ఐఎమ్ రెడీ టు గివ్ అంటున్నా. స్వామి నాకేమీ వద్దు, బీ హ్యాపీ, దట్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ బీ హ్యాపీ అంటే దానికి చాలా మీనింగ్ ఉంది యాక్చువల్లీ. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు, నిజమైనటువంటి సంతోషం నువ్వు ఉంటే అది స్వామికి గిఫ్ట్ ఇచ్చినట్టు. ఒక ఆయన వచ్చి స్వామి నేను హెలికాప్టర్ వెళ్ళాలనుకున్నాను, నో యు ఆర్ మై హెలికాప్టర్ అని చెప్పి నడుచుకుంటే ఎవ్రీబడి వర్ లాఫింగ్ అరౌండ్ చాలా. అంటే స్వామికి మన నుంచి ఏమీ
1: అవసరం,
0: ఇట్ డజంట్ నీడ్ ఎనీథింగ్, ఆయనకు ఇవ్వాలా అనేదివే మనకు ఒక యోగం అయిపోతుంది, అది మన ఒక తపస్సు అయిపోతుంది, మన జీవిత విధానం అయిపోతుంది. అలా అయినప్పుడు ఆటోమేటిక్ గా స్వామికి దగ్గర అయిపోతాం. అదర్వైజ్ గాడ్ వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్
1: సార్? కృష్ణ సార్, రఘునాథ్ శర్మ సార్, అంటే స్వామి మీ ఇద్దరికి ఒకేసారి స్వామి దగ్గర సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు, మరి ఇంటర్వ్యూ రూమ్ లో జరిగినటువంటి ఆ అద్భుతమైన సన్నివేశం అది మా శ్రోతలందరికీ వినిపించారు.
3: మీరు ఏ రోజైతే మిమ్మల్ని స్వామి పిలిచి ఇప్పుడు మీకు మేము ఉద్యోగం ఇస్తున్నాను అన్నప్పుడు మీతో స్పెషల్ గా ఏమి చెప్పారు?
2: ఒకరోజు మమ్మల్ని ముగ్గురిని పిలిచారు, ఆనంద సోలమన్ అని మూడో వ్యక్తి. సో మా ముగ్గురిని స్వామి ఇంటర్వ్యూ పిలిచి, అంటే ఆ పీరియడ్ లో మాకందరికి ఇంకా జాబ్ ఇస్తారు. సో అప్పుడు ఏమని చూడండి, అదే ఆ వర్డ్ వెరీ ఇంపార్టెంట్, హనీమూన్ పీరియడ్. సో యూఆర్ సపోజ్ టు బి వెరీ హ్యాపీ. సో అంతమంది స్టూడెంట్స్ బయట ఉండగా మమ్మల్ని ముగ్గురిని లోపల పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లో కొంతమంది ఉండగా మమ్మల్ని ముగ్గురిని ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఆ ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లడం అంటే స్వామి చాలా ఆంతరికంగా మనతో మాట్లాడతారు అని. సో మనకి చాలా క్లోజ్ గా మనం ఫీల్ అవ్వాలి స్వామితో. అయితే అంటే ఇవన్నీ బాహ్యంగా మనం ఆలోచించేది ఏంటంటే విల్ బి వెరీ క్లోజ్ టు స్వామి, స్వామికి మనం చాలా ఇంపార్టెంట్, అది అంత ఫీలింగ్స్ అన్ని అప్పుడు అక్కడ వస్తాయి.
3: మాకు కూడా అలాగైంది, ఎక్కువ క్లోజ్ అనమాట, స్వామి బయట లోపల.
2: సో అలా అనుకుని ముగ్గురం వెళ్ళాం. అది ఎలాగైందంటే స్వామి ఫస్ట్ వెళ్లారు, తర్వాత రఘునాథ్ శర్మ, తర్వాత ఆనంద్ సోలమన్ వెళ్లారు. వాళ్ళ వెనకాతలు నేను వెళ్లాను. అప్పటికల్లా స్వామి కూర్చున్నారు, ఒకవైపు రఘునాథ్ శర్మ గారు ఏమని పాద నమస్కారం చేస్తున్నారు, ఇంకోవైపు ఆనంద్ సోలమన్ గారు పాదసేవ చేసుకుంటున్నారు. నాకు దగ్గరికి వెళ్లడానికి నాకు ఛాన్సే లేదు. వాళ్ళిద్దరు అలా ఉండిపోయారు. ఇప్పుడు ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళినా సరే నాకు ఇంకా సంతోషంగానే ఉన్నారు. అంటే మనసులో ఎంత వ్యధ పెరిగిందంటే, అయ్యో స్వామి స్వామి మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరితో ఏదో చెప్తున్నారు, నాకు కూడా ఏదో చెప్తూ ఉండొచ్చు, ఏమి ఎక్కటం లేదు. అంత అయ్యో స్వామికి దూరంగా ఉన్నాను, అయ్యో నేను స్వామికి దూరంగా ఉన్నాను, స్వామికి నాకు
5: ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చొని
2: ఇన్నర్ వ్యధ ఎంత పెరిగిపోయిందంటే, ఆ ఒక పాయింట్ ఆఫ్ టైం నా బాడీ నా కంట్రోల్ నుంచి పోయింది. ఒక్కసారి జంప్ చేసి స్వామి చెయ్యి ఎడం చేత్తో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వెళ్లి ఎగిరి ఆ చెయ్యిని పట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిపోతే స్వామి మొహంలో అప్పటి వరకు ఏమున్నదో నాకు తెలియదు, కానీ ఆ క్షణం స్వామి మొహంలో విపరీతమైన ఆనందం. ఏంట్రా అలా జంప్ చేశావు, అక్కడ నా సోఫాలో కూర్చుంటావేమో అనుకున్నాను. లేదు స్వామి, లేదు స్వామి, నథింగ్. ఆ క్షణంలో స్వామి తప్ప ఇంకేం అనిపించలేదు. స్వామిని పట్టేసుకుని కూర్చుంటే అప్పుడు తర్వాత రెట్రోస్పెక్ట్ లో అనిపించింది ఏంటంటే, మనం ఎన్నో కావాలనుకుంటాం, ఎన్నో ఆస్పైర్ చేస్తాం. ఇందాక మనం అనుకున్నట్టుగా స్వామి మనం అడిగినవన్నీ ఇస్తారు. ఎప్పటి వరకు? మనం అడగాల్సినది అడిగేంత వరకు. కాబట్టి అలా ఏ ఆ క్షణంలో స్వామి జాబ్ ఇస్తారా, స్వామి నాతో మాట్లాడతారా, స్వామి నాకు ఇంటర్వ్యూ ఇస్తారా, స్వామి ఏం చేస్తారు, ఏమీ గుర్తు రాలేదు. ఉన్నదల్లా స్వామి నేను, దూరంగా ఉన్నాం అంతే. ఆ దూరం ఉండకూడదు, స్వామి నేను, స్వామి నేను. ఆ వ్యధ ఎప్పుడు ఎక్కువ అయిపోతుందో అప్పుడు మొత్తం అన్ని మర్చిపోతాం, స్వామి నువ్వు ఒకటైపోతారు.
5: లివింగ్ ఇన్ గాడ్.
6: అప్పుడు స్వామి ఆ రోజు మమ్మల్ని అనుగ్రహించారు, మీకు జాబ్ ఇస్తున్నాను అన్నారు. అంటే ఆ దోస్ మూమెంట్స్ ఆర్ లైక్ దాన్ని ఏమంటారు, వెళ్ళలేనటువంటి వెళ్ళగట్టలేము అటువంటి క్షణాలు అవి. అది ఇచ్చినప్పుడు స్వామి మమ్మల్ని దగ్గరగా పిలిచి స్వామి నిలబడుకొని మాకు ఈ మామూలుగా ఈ పద్యం చెప్తుంటారు. అది ఎంతో మధురంగా, ఎంతో ఇంటెన్స్ గా మా హృదయంలో అత్తుకుపోయేటట్టు చెప్పారనమాట.
5: అది చెప్తారు
6: ఈ పోయెం. చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోండి, పోయిన చిక్కదు పత్తీసుని పాదసేవయండి, భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి, ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంప తీయకండి, నేర్చుకోండి నేర్చుకోండి బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మ అని స్వామి చెప్పి, కొంప తీయకండి అనేది నాకు రెండు సార్లు అన్నట్టు గుర్తు. ఎందుకంటే ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ల మాటలు విని, ఇది చాలా సార్లు చాలా మందికి అనుభవంలో ఉండేటివి, వేరే వాళ్ల మాటలు విని మనము స్వామిని దూరం చేసుకోకూడదు. మన భక్తి, మన
5: డైరెక్షన్,
6: మన యొక్క రిలేషన్ స్వామితో. ప్రతి ఒక్క భక్తునికి స్వామికి రిలేషన్ వేరే ఉంటుంది. అది వేరే వాళ్లతో కంపేర్ చేసుకోని కానీ, వేరే వాళ్ల మాటలు నమ్మి కానీ మనం అది దూరం చేసుకోకూడదు. ఇది చెప్పి ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండండి చెప్పారు. హనుమాన్ పూరేడు ఎందుకు అంటున్నా అంటే కృష్ణ, దాని తర్వాత ఇంకా మాటలు అవన్నీ మెల్లగా తగ్గుకుంటూ వచ్చాను. ఎందుకంటే స్వామి స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ అదర్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ అనేది ఒక ప్రవాహం అన్నట్టు, నదీ ప్రవాహం అన్నట్టు వచ్చి వెళుతూ ఉంటారు అన్నమాట. స్వామి ఎంత మందికి కావాలి అంతమందికి అలా చేస్తూనే ఉంటారు. అయినా స్వామి దగ్గరకు వచ్చి మనకు రకంగా జాబ్ వచ్చి ఒక రకమైనటువంటి చోటు ఆయన పాదాల దగ్గర దొరికినప్పుడు ఆయన మనం ఇంకా కొంచెం పక్కన నిలబడాలి. ప్రాక్టీస్ వాట్ హీ హస్ టోల్డ్ యూ, ఓకే, ఫోకస్ ఆన్ హిమ్, ఫోకస్ ఆన్ హిస్ టీచింగ్స్, ఫోకస్ ఆన్ హిస్ వర్క్, రైట్. దాంట్లో అప్పుడు అంత అటెన్షన్ అనేది ఎవ్రీడే ఉండకపోవచ్చు, కానీ నీకు ఒక సాధన అనేది మటుకు దైవం ఇచ్చేసాడు అప్పటికి, దాని మీద ఫోకస్ చేసుకోండి అని. సో అది దట్ ఇస్ అ గ్రేట్ లెసన్. ఈ పోయం అనేది ఇట్ ఈస్ ఇట్ లైక్ లివింగ్ ఇన్ గాడ్ ఈస్ స్పిరిచువాలిటీ అని చూడండి.
7: సేవనే అనుగ్రహంగా భావించి మనం ముందుకు వెళ్ళాలి. సో మరి ఇన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు ఈరోజు స్వామిని ఈ విధంగా మనం తలుచుకోగలుగుతున్నామంటే అది కేవలం స్వామి అనుగ్రహం వల్లనే మనం మరొక మారు గుర్తు చేసుకోవాలి.
2: తప్పనిసరిగా
7: మనఃపూర్వకంగా మనందరం మరొక మారు స్వామి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురుతత్వం, అది ఏమిటో కాదు సాక్షాత్తు ప్రేమతత్వం అని మనం గుర్తించి ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.
6: సరే.

ఇంతవరకు మీరు 2020 గురుపూర్ణిమ సందర్భంగా అందించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురుతత్వం పునఃప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం మీకు అందించిన వారు శ్రీ రఘునాథ శర్మ, శ్రీకృష్ణ, శ్రీ భార్గవ్. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరు. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 5వ భాగం ఇప్పుడు మీరు వింటారు. సంస్థ నిర్వహించు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

0: ఓం శ్రీ సాయిరామ్. ముందుగా ప్రేమస్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణములకు శతకోటి నమస్సుమాంజలులు. అందరికీ సాయిరామ్. భగవాన్ బాబావారి దయవలన ఈరోజు మనం స్వామివారు సంస్థాగత సభ్యులను ఉద్దేశించి అందించిన నవసూత్ర ప్రవర్తన నియమావళి 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీంట్లో 5వ సూత్రమైన సంస్థాగత సేవా కార్యక్రమాలలో పాల్గొనుట అనే అంశం మీద చర్చించుకోబోతున్నాం. 1981లో దయతో స్వామివారు నవసూత్ర ప్రవర్తన నియమావళి శ్రీ సత్యసాయి సేవా సంస్థలలోని ప్రతి సభ్యుడు కూడా పాటించాలి అని ఆదేశించారు. ఈ విషయంపై చర్చించుకోవడానికి నాతో పాటు శ్రీ వి వెంకటేష్ గారు, స్వామి విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థి, సత్యసాయి సేవా సమితి పాల్వంచ కన్వీనర్ గా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు, వృత్తిరీత్యా తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లో సీనియర్ కెమిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. సాయిరామ్ వెంకటేష్ గారు.
1: సాయిరామ్ అనిల్ కుమార్ గారు.
0: మరొకరు డాక్టర్ ఎంవి సత్య కిరణ్ కుమార్ గారు. వీరు చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి భక్తులు. సంస్థాగతంగా బాల వికాస్ కార్యక్రమాలలో, యూత్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన వీరు పేరెన్నిక గన్న డాక్టర్. వృత్తిరీత్యా స్థానికంగా ఎంతో మంది ప్రశంసల్ని పొందినవారు. సాయిరామ్ డాక్టర్ కిరణ్.
2: సాయిరామ్.
0: సాయిరామ్ అండి. వెంకటేష్ గారు మీరు ప్రారంభించండి.
1: అనిల్ కుమార్ గారు, జపము ధ్యానము అనేవి గొప్ప ఆధ్యాత్మిక సాధనలు. ఎంతో కాలం నుంచి మహర్షులు సాధకులు జపము ద్వారా ధ్యానము ద్వారా భగవంతుడికి మరింత దగ్గరవుతూ భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేశారని అనేక సంఘటనలు మనం విని ఉన్నాం. మరి స్వామి ప్రేమతో మనకు ఇచ్చిన నవవిధ ప్రవర్తన నియమావళిలో జపము ధ్యానముతో పాటు సేవకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనబడుతున్నది. అసలు స్వామి ఉద్దేశంలో సేవ అంటే ఏమిటి, సేవ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరి తమ దివ్య అవతార కార్యక్రమంలో సేవ చేయడంలో స్వామి ఏ విధంగా ఆదర్శంగా నిలిచారు అనే విషయాలను ఈ సందర్భంగా మనం చర్చించుకుందాం.
0: మొదట భగవాన్ బాబావారు సేవల గురించి ఏమి చెప్పినారు, ఏ భావంతో చేయమని చెప్పారు, తాము స్వయంగా అవతార పురుషుడై ఉండి కూడా సేవల్ని ఏ విధంగా నిర్వహించి ఆదర్శాన్ని నిరూపించారు, ఈ విషయాల్ని మనం పరిశీలిస్తే స్వామి ఏం చెప్తున్నారంటే, సేవ చేయడం అనేది స్వీయ ఉద్ధరణకు మాత్రమే. చాలా సంస్థలలో కానివ్వండి, తెలియక చాలామంది కానివ్వండి, మనం సేవ చేస్తే ఎదుటి వ్యక్తి బాగుపడడానికి అని అనుకుంటూ ఉంటాం. కానీ స్వామి ఏం చెప్తున్నాడంటే, సేవ ద్వారా ఎదుటి వ్యక్తి మరొక వ్యక్తి బాగుపడ్డట్టుగా కనిపించడం ఇట్స్ ఎ బై ప్రాడక్ట్. ఎవరైతే సేవ చేస్తున్నారో వారు పూర్తిగా లబ్ధి పొందుతున్నారు, ఇది వారు స్వీయ సంస్కరింపబడుతున్నారు, ఉద్ధరింపబడుతున్నారు, ఇది ప్రధానమైన విషయం. ఇంకా సేవల్ని స్వామి ఎవరికి చేయమన్నారు, చాలామంది ఏం చేస్తామంటే మనకంటే ఉన్నతమైన వారికి ఏదో రకమైన సేవను చేసి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. భగవాన్ బాబావారు చెప్పారు, దరిద్ర నారాయణ సేవ భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమ ఉత్తమమైన సాధన అని స్వామి చెప్పారు. అనగా లక్ష్మీనారాయణులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, అశ్వత్థ నారాయణులు నీతో సమానమైన స్థితిలో ఉన్నవారు, దరిద్ర నారాయణులు నీకంటే తక్కువ స్థితిలో ఉండి ఏ విధమైన ఆసరా లేనివాళ్లు. దీనికి మనం ఒక చిన్న కథతో చక్కగా అవగాహన చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి 4 కుమారులున్నారు. ఆ తండ్రికి మొట్టమొదటి కుమారుడు ఇంజనీర్, చాలా చక్కటి స్థితిలో ఉన్నాడు. తండ్రి సంతృప్తిగా లేడు, ఎందుకో తండ్రి ముఖంలో ఆనందం లేదని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. మర్యాదలన్నీ చేశాడు, ఏసీ రూముల్లో పడుకోబెట్టాడు, కారులో తిప్పినాడు. అయినా సరే తండ్రి ముఖంలో సంతృప్తి కనపడటం లేదు. మా అన్నయ్య డాక్టర్గా ఉన్నాడే, వాడేమైనా చేస్తాడేమో అనేసి వాడి దగ్గరికి పంపించాడు. ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి దేహరీత్యా అంత ఆరోగ్యంగానే ఉన్నాడు తండ్రి. తన యొక్క పలుకుబడి కూడా చాలా ఉంది, గౌరవం చాలా లభిస్తుంది. చక్కగా ఇంట్లో ఉంచుకొని చాలా చాలా మర్యాదగా చూసినాడు. అయినా సరే తండ్రి ముఖంలో తృప్తి సంతోషం కనపడడం లేదు. మరొక సోదరుడున్నాడు, జిల్లా కలెక్టర్, ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. అతని దగ్గరికి పంపించారు. అతను వీరిద్దరికంటే కూడా రాచమర్యాదలు చేసినాడు. వీరందరి యొక్క లక్ష్యం ఏమిటంటే తండ్రి ముఖంలో సంతోషాన్ని, వెలుగును చూడాలి. అయినా సరే ఆయన ముఖం విప్పారడం లేదు. ముగ్గురు కూడా కూర్చుని ప్రార్థించారు, నాన్న నువ్వు సంతోషపడ్డమే మా లక్ష్యం, ఏమిటి చెప్పండి అంటే తండ్రి చెప్పిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 4వ వాడున్నాడరా, వాడికి ఏ విధమైన ఉద్యోగం లేదు, మీరు వాడికేమైనా చేస్తే వాడిని చక్కగా చదివించి వాడిలో స్ఫూర్తిని నింపి వాడికి సహాయపడి వాడొక చక్కటి జీవనభృతి సంపాదించేలా చూస్తే ఈ తండ్రి సంతోషిస్తాడు, అప్పుడు ఈ తండ్రి ముఖంలో ఆనందం కనిపిస్తుంది అని చెప్పాడు. ఈ కథలో ఉన్న తండ్రియే జగత్పిత, ఆ భగవంతుడు. కుమారులే మనందరం. స్వామి యొక్క దయవలన చక్కటి స్థితిలో ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక కలెక్టర్గా, అంటే ఏదో కొంచెం మంచి స్థితిలో ఉన్న మనందరం కూడా ఆ ముగ్గురి కుమారులు లాంటి వాళ్ళం. ఆ 4వ వాడే ఆ స్లమ్ ఏరియాలో ఉన్నవాడు, చాలా చాలా సుదూరంగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా సాధారణ స్థితి కంటే తక్కువ సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న ఆ రిమోట్ ఏరియాలో ఉన్నవాడు. అటువంటి అర్హత ఉన్నవారు. మనం భగవంతుడికి వెళ్లి ఆయనకు ఒక బంగారు కిరీటాన్ని చేయిద్దాం, ఆయనకు ఒక వెండి నామాన్ని తయారు చేద్దాం అంటే ఆయనకు ఎంత తృప్తియో. ఆ చివరి వాడు ఆ 4వ కుమారుడికి నెలకు సరిపడా ఆహారాన్ని ఇస్తే, ఏ విధమైన సౌకర్యాలు లేని వారికి సౌకర్యాలని కల్పిస్తే, ఎలా చదువుకోవాలో తెలియని పిల్లలకి చదువుకోవడం ఎలానో చెబితే, ఆ 4వ వాడిని ఉద్ధరిస్తే తండ్రి అయిన భగవంతుడు ఆనందిస్తాడు. ఇది సేవలో ఉన్న అంతరార్థం, పరమార్థం. మనందరం కూడా ఆ దరిద్ర నారాయణ సేవకే ప్రాముఖ్యత ఇవ్వాలి. వారిలో నారాయణుణ్ణి, భగవంతుణ్ణి చూసి సేవ చేయాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చిన్నప్పటి నుంచి కూడా తమ అన్నగారింట్లో ఉన్నప్పుడు ఆ గ్రామంలో మంచినీరు సరిగా లేకపోతే తమ అన్నగారింటికి చాలా సుదూర ప్రాంతానికి వెళ్లి కావడితో మంచినీరు తెచ్చేవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి సత్యం, మాకు కాస్త నీళ్లివ్వు, మాకు కాస్త నీళ్లివ్వు అంటే వారందరికీ కూడా స్వామి చిన్నప్పటి నుంచే ఇస్తూ ఉండేవారు. పుష్పగిరి తిరునాళ్లకు వెళ్లి స్కౌట్ సేవల్ని అందించారు చిన్నప్పుడే స్వామి. తర్వాత తమ అవతార ఉద్యమంలో ముందుకు వెళుతూ ఆ చిన్నప్పటిచిన మంచినీరు అనేకమైన జిల్లాలకి, అనంతపురము, చెన్నై, గోదావరి జిల్లాలు, మహబూబ్ నగర్ జిల్లా వీరందరికీ కూడా శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పేరుతో కొన్ని వందలాది గ్రామాలకు మంచినీరును అందించారు. చిన్నప్పటి నుంచి అనుక్షణం కూడా తాము సేవ చేస్తూ మనకి ఆదర్శాన్ని అందించారు భగవాన్ బాబావారు. ఇదే విధంగా వెంకటేష్ గారు, మీరు స్వామి యొక్క విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరములు చదువుకున్నారు కాబట్టి అసలు అక్కడ కరికులంలోనే స్వామి ఏ విధంగా ఈ సేవల్ని జోడించారు అది కూడా కాస్త వివరించండి.
3: అవునవును అనిల్ కుమార్ గారు, మీరు అన్నట్లు అవతార పురుషులైన
0: శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పేరుతో కొన్ని వందలాది గ్రామాలకు మంచినీరును అందించారు. చిన్నప్పటి నుంచి అను

0: అవతార పురుషులైన స్వామి స్వయంగా సేవ చేయడమే కాదు, స్వామి స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థల్లో కూడా సేవని కరిక్యులంలో ఒక భాగంగా చేశారు. ఎలాగంటే స్వామి స్కూల్స్ లో, కాలేజెస్ లో అనుబంధంగా హాస్టల్స్ ఉంటాయి. స్వామి హాస్టల్స్ లో అన్ని రకాల పనులు, అంటే ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అటెండ్ అవ్వటం కానీ, ప్లంబింగ్ కంప్లైంట్స్ అటెండ్ అవ్వటం కానీ, గార్డెనింగ్ దగ్గర నుంచి బేకరీ వర్క్స్ వరకు, బెల్ కొట్టడం దగ్గర నుంచి డైనింగ్ హాల్లో వడ్డించే వరకు అన్ని సేవలు కూడా ఆ హాస్టల్లోని విద్యార్థులే చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి చేసుకునేవారు. స్పోర్ట్స్ మీట్ లాంటి పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు దానిలో ప్రదర్శన కోసం అవసరమైనటువంటి స్ట్రక్చర్స్ తయారు చేయడానికి వెల్డింగ్ వర్క్స్, డ్రిల్లింగ్ వర్క్ కూడా స్టూడెంట్సే చేసుకునేవారు. ఇక డ్రామాలప్పుడు ఆ డ్రామాలో ఉన్న నటులకు కావలసిన అనేక రకాల కాస్ట్యూమ్స్ తయారు చేయడము, వాటిని వారి చేత ధరింపజేయడము, ఫ్లోరల్ డెకరేషన్స్, ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా అక్కడ విద్యార్థులే చూసుకునేవారు. ముఖ్యంగా హాస్టల్లో సిక్ బాయ్స్ ఎవరైనా ఉంటే వారికి వారి ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి భోజనాన్ని అందించే సిక్ వార్డ్ ప్యాంట్రీని కూడా విద్యార్థులు మెయింటైన్ చేసేవారు. కొంతమంది సైకిల్ బాయ్స్ అని ఉండేవారు, వారు సాయంత్రం పూట సిక్ బాయ్స్ ని సైకిల్ క్యారేజ్ వెనకాల కూర్చోబెట్టుకుని సైకిళ్లతో హాల్ వరకు తొక్కుకుంటూ తీసుకువెళ్లి అక్కడ స్వామి దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాటు చేసేవారు. ఇలా ఒక్కటేమిటి, అనేక రకాల సేవా కార్యక్రమాలు హాస్టల్స్ లో పిల్లలు వాళ్ళంతట వాళ్లు చేసుకుంటూ ఉండేవారు. వాళ్లు చేసినటువంటి సేవకు ఒక గుర్తింపుగా, లేకపోతే ఆ సేవని స్వామి పాదాల చెంత సమర్పించాలనేటువంటి ఒక తలంపుతో ఒక సర్వీస్ వింగ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి అప్పుడప్పుడు స్వామిని ఇంటర్వ్యూ కోసం కూడా ప్రార్థించేవారు. స్వామి ప్రేమతో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు కూడా అనుగ్రహించేవారు. ఈ విధమైనటువంటి సేవలు చేయడం ద్వారా స్వామి అక్కడ విద్యార్థులకు సెల్ఫ్ రిలయన్స్ ని, అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండటము, లేదా సాధ్యమైనంత తక్కువగా ఆధారపడడాన్ని నేర్పించుతున్నారు. సెల్ఫ్ రిలయన్స్ అలవాటు చేసుకోవడం ఒక వంతైతే, వారికి తెలియకుండానే టీమ్ కోఆర్డినేషన్, పంక్చువాలిటీ, ప్రోగ్రామ్ ప్లానింగ్ ఇటువంటి అనేకమైనటువంటి నైపుణ్యాలు అలవాటయ్యేవి. స్టూడెంట్స్గా ఉండి ఆ విధంగా నైపుణ్యాన్ని, విలువని సంపాదించుకునేవాళ్లు, సేవ చేసుకునేవాళ్లు. ఇప్పుడు కూడా మనలో చాలా మంది వారి ప్రొఫెషన్ ద్వారా సమాజ సేవ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు డాక్టర్ కిరణ్ గారు, మీరు వృత్తిరీత్యా వైద్యులు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈవెన్ మీ విద్యార్థి దశ నుంచి కూడాను స్వామి సంస్థలతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఎన్నో యువజన విభాగపు సేవలలో, గ్రామ సేవలలో మీరు పాలు పంచుకున్నారు. స్వామి సంస్థలతో మీకున్న అనుభవాల్ని మాతో ఒకసారి పంచుకోగలరా?
1: ముఖ్యంగా వైద్య వృత్తి ద్వారా మీరు సేవల్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? మీ హాస్పిటల్ ముందు కూడా ఒక బోర్డు కనిపిస్తూ ఉంటుంది, ఐ ట్రీట్ హీ క్యూర్స్. మీ ఛాంబర్లో

0: ఇదే బోర్డు కనిపిస్తుంది. దీని యొక్క విశేషమైన అర్థం ఏమిటి? అలాగే వైద్య వృత్తి ద్వారా సమాజ సేవను మీరు ఏ విధంగా చేస్తున్నారు, వివరించండి డాక్టర్ కిరణ్ కుమార్ గారు.
1: సాయిరామ్, ఐ ట్రీట్ హీ క్యూర్స్ అన్న పదానికి నిర్వచనంగా నా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి నా ఓపీ చేంబర్ లో స్వామివారు మెడలో స్టెత్ ధరించి ఒక పేషెంట్ చూస్తూ ఉండగా తీసిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో నన్ను హాస్పిటల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నాకు పెట్టుకున్నాను. అండ్ దాని మీద ఐ ట్రీట్ హీ క్యూర్స్ అని రాసుకున్నాను. ఒక వైద్యునిగా మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి నేను గమనించి ఏంటంటే, ఎన్నోసార్లు వింతగా రెండు పేపర్స్ కానీ రెండు వస్తువులు ఏమైనా పక్క పక్కన పెట్టేసి జాయిన్ చేస్తే ఎప్పటికీ అతుకో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ రెండు కండలు కలిపి కుడితే, రెండు టిష్యూస్ కలిపి కుడితే అవి అతుక్కుని నార్మల్ గా పూర్తిగా మళ్ళీ పూర్తి నార్మల్ గా అయిపోతాయి. సో దిస్ ఇస్ నేచర్ విచ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇది నేచర్ ప్రకృతికి సహజంగా జరిగిపోతుంది. దీని వెనుక జరిగే అదృశ్య హస్తం భగవంతుడే నా దృఢ నమ్మకం. ఎందుకంటే నేను ప్రతిరోజు గమనిస్తూ ఉంటాను చాలా మంది పేషెంట్స్, కొద్ది మందికి. నేను సర్జన్ని, ఆపరేషన్ చేసే డాక్టర్ని కాబట్టి ఆపరేషన్ కేసు నా దగ్గరకు వస్తాయి, సహజంగా చూస్తుంటాను ఇది ఓకే. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నాకు సంబంధించని డిపార్ట్మెంట్ నుంచి, లైక్ షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే దీర్ఘకాల వ్యాధులు కానీ, కొద్దిమంది స్కిన్ పేషెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళు వస్తారు. వస్తే చెప్తాను వచ్చి మందులు రాయడానికి వస్తారు, చాలా తేలికామండి, బాగా విసిగిపోయాము, మీరు ఒకసారి మందులు రాయండి అని. దెన్ అయితే మా ఇది నా డిపార్ట్మెంట్ కాదు, నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ కాదు కాబట్టి మీరు అక్కడికి వెళ్లి చూపించుకోండి, పలానా డాక్టర్ దగ్గర వెళ్ళండి అని చెప్తాను. లేదండి, ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఒకసారి మీరు మందులు మీ వాడి చూద్దాము, ఒకరు తగ్గిపోతే వెళ్తాములేండి అని అంటారు. చాలా సందర్భాల్లో ఐ సే టు మైసెల్ఫ్ అండ్ ఐ పే టు స్వామి, స్వామి దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అండ్ డూయింగ్, ఇది కరెక్ట్ కాదు. నేను కొంతవరకు అయితే నేను లైక్ నేను చదువుకున్న విద్యలో అయితే నేను చెప్పగలను, కానీ ఇది పక్క డిపార్ట్మెంట్, బట్ స్టిల్ ఐ టేక్ ది నేమ్ ఆఫ్ హెమ్ అండ్ ఐసే ఒక మెడిసిన్ రాసి అమ్మా ఇది వాడండి, తగ్గితే సంతోషం, ఒకళ్ళు తగ్గకుంటే ఇంకెక్కడన్నా కనిపించండి, ఇంకెక్కడన్నా డాక్టర్ చూపించుకోండి, దానికి సంబంధించిన వైద్యులు చూపించుకోండి అని చెప్పడం జరుగుతుంది. బట్ మిరాకిల్ జరిగినట్టుగానే కొన్ని వారాల తర్వాత పేషెంట్ కమ్స్ బ్యాక్. చాలా సార్లు జరిగిన సందర్భాలు ఇవన్నీ, వెనక్కి పేషెంట్ తిరిగి వచ్చి ఎప్పటి నుంచో బాధపడుతున్నావు అయ్యా, ఇప్పుడు తగ్గిపోయిందని వస్తారు, తెలిసే నువ్వు దేవుడు అయ్యా అంటారు. దెన్ అబ్సల్యూట్లీ వెన్ దే సే దట్ ఐఎమ్ ఎ గాడ్ బట్ ఐ రియలీ నో వాట్ హ్యాస్ హ్యాపెన్, నిజంగా ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుస్తుంది. నా ప్రమేయం లేకుండా భగవంతుని తలుచుకొని చాలాసార్లు ఈ మందు రాసి చూద్దాము, తగ్గితే అదృష్టం మాత్రమే, అదృష్టం మీద మాత్రమే ఇచ్చి పంపిస్తాం, కానీ దెర్ ఇస్ సంబడి హెల్స్ హూ ఇస్ వర్కింగ్ త్రూ మీ, హూ ఇస్ ట్రీటింగ్, హూ ఐమ్ జస్ట్ ట్రీటింగ్ అండ్ హీస్ క్యూరింగ్. నేను జస్ట్ నాతో రాయించి ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు. సో భగవంతుడు హీస్ క్యూరింగ్, జస్ట్ మేకింగ్ మీ, యూజింగ్ మీ యాజ్ అ ఇన్స్ట్రుమెంట్ టు ట్రీట్ ద పేషెంట్స్. రెగ్యులర్ గా చూసే ఈ పేషెంట్ చూస్తాను కాబట్టి నా వృత్తి నాకు ఇచ్చిన పెద్ద అవకాశం ఏంటంటే, భగవంతుడి అదృశ్య హస్తం అలా వెనక నుంచి ఎలా చేస్తున్నాడు, మనిషిని కాపాడేది భగవంతుడు అని అర్థమయ్యేలా, ఒకవేళ నాలో ఎక్కడ రక్షించేది గర్వం వస్తే అది కూడా పోగొట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా నేను భావిస్తాను. ఎన్నోసార్లు ఆపరేషన్ థియేటర్కి వెళ్తాము, సర్జరీ మొదలెడతాము, అన్ని కేసెస్ సామాన్యంగా సింపుల్ గా అయిపోయి కొన్ని క్రిటికల్ గా అవుతాయి, కొన్ని ఇబ్బంది పడతాయి. ఆ టైంలో ఇంకా నా వల్ల కాదు, ఈ కేసు కంపల్సరీ, ఈ కేసు ఎంత చేసినా కూడా ఇంతకంటే ఇచ్చేసే అవకాశం లేదు, అయ్యో ఈ పేషెంట్కి న్యాయం పూర్తిగా జరగలేదేమో, బహుశా ఇక్కడ ఇంకెంతకంటే చేయడానికి ఏం లేదు, పేషెంట్ సరిగా కోలుకుంటాడో లేదో, లేకపోతే ఇది బాగుపడుతుందో లేదో అనుకునే రోజులు చాలా ఉంటాయి. సో విచ్ కానీ బట్ చాలా సందర్భాల్లో, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అన్ని సందర్భాల్లో ఇప్పటిదాకా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఏ సందర్భంలోనూ పేషెంట్ ఇబ్బంది పడకుండా పూర్తిగా ఆరోగ్యవంతంగా సడన్ గా, అసలు నాకు అర్థం కూడా కాదు ఎందుకు పేషెంట్ తగ్గిపోయిందో, ఎలా తగ్గిందో కూడా అర్థం కాదు చాలాసార్లు, అలా క్లోజ్ చేసి వెనకొచ్చి అయ్యో పేషెంట్ కోలుకోవడమో కదా అని బాధపడే రోజులు చాలా ఉంటాయి. బట్ ఏ ఒక్క పేషెంట్ కూడా ఇప్పటిదాకా ఇబ్బంది పడకుండా సంపూర్ణంగా కోలుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వెనకొచ్చి అయ్యా మీరు దేవుడయ్యా బతికించారు అంటారు. అండ్ దెన్ ఐ అండర్స్టాండ్ ఐ క్యాన్ టేక్ ది క్రెడిట్, నాకు ఇచ్చే గౌరవం కానీ లేకొచ్చే ఇది అర్హత కానీ ఇది నాది కాదు, భగవంతుడు నా ద్వారా పనిచేస్తూ నా ద్వారా పని చేయించుకుంటూ లైక్ నా వృత్తిని నిర్వహిస్తున్నాను, కానీ ఈ మంచి వృత్తిని ఇచ్చినందుకు భగవంతుడి సర్వదా కృతజ్ఞుని. అండ్ అతని లైక్ ఆ పేషెంట్ కి కనిపించే ఆనందంలో నాకు భాగం ఇవ్వడం కూడాను, నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. స్వామి చెప్తారు సర్వీస్ చేస్తే ఏమొస్తుంది బంగారు అని అడిగితే, ఏమొస్తుంది స్వామి అంటే ఇంకొంచెం సర్వీస్ చేసే అవకాశం వస్తుంది అని అంటారు. సో ఇలా పేషెంట్ ని ఒకరు చూసి వాళ్ళకి ఆనందం చేస్తే ఇంకో కొంతమంది పేషెంట్స్, ఇంకొంచెం ఎక్కువ మంది పేషెంట్స్ కి సలహా, మంచి సలహా ఇచ్చేందుకు, మంచిగా ఇంకా వైద్యం చేసేందుకు అవకాశం నాకు భగవంతుడు చేస్తానని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.
0: వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. వైద్య వృత్తినే ఒక సేవగా భావించి చేయడం నిజంగా చాలా అద్భుతం. నిజంగా ఈ సేవలు ఎంతో కనువిప్పును కలిగిస్తూ ఉన్నాయి.
2: అయితే అనిల్ కుమార్ గారు, మనం చదువుకునే చిన్న స్తోత్రానికే, అంటే ఉదాహరణకు లింగాష్టకం తీసుకుంటే, లింగాష్టకంలో ఆఖరణ

0: అని ఫలశ్రుతి ఉంటుంది కదా. మరి సేవ చేసినప్పుడు, సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే పొందవచ్చు? ఈ సేవా ఫలాన్ని గురించి స్వామి ఎప్పుడైనా ఏమైనా చెప్పారా?
1: సేవల ద్వారా రక్షణ లభిస్తుంది. ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడు వారిని సేవ్ చేస్తారు. సుప్రసిద్ధమైన ఉదాహరణ ద్రౌపదీదేవి ఉదంతం. శ్రీకృష్ణ భగవానుడు తమ వారందరితో కలిసి పిక్నిక్ వెళ్లినప్పుడు చెరుకుగడతో వేలు కోసుకున్నట్లుగా నటించడము, మిగిలిన వారందరూ కూడా లోపల వేరొక లోపల నుండి ఏదైనా మామూలు గుడ్డ తీసుకురావడానికి పరిగెత్తడము, ద్రౌపదీదేవి మాత్రము తన ఖరీదైన పట్టుచీర చీర కొంగు చింపి చిన్న గుడ్డ ముక్కను ఆ రక్తం కారే దగ్గర శ్రీకృష్ణుడికి కట్టడము, ఈ విధమైన ఒక చిన్న సేవ చేయించి రాబోయే కాలాలలో అక్షయమైన వలువల్ని అందించాడు కృష్ణ భగవానుడు. అనగా నీ ఒక చిన్న సేవ చేస్తే భగవంతుడు అనంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అని దీని అంతరార్థం. అంతేకాకుండా నీమీద దయతో, నీమీద ప్రేమతో నీకు అనంతమైన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఒక చిన్న సేవా అవకాశాన్ని నీకు ఇస్తుంటాడు, దానిని పోగొట్టుకోవద్దు అని కూడా ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. సో మొట్టమొదటిది సేవ ద్వారా రక్షణ లభిస్తుంది. రెండవది సేవ ద్వారా అహంకారం నిర్మూలన అవుతుంది. పెద్ద పెద్ద రాజులు, చాలా సంపన్నులు, చాలా విద్యాధికులు స్వామివారి వద్దకు వచ్చినప్పుడు స్వామివారితో సేవ చేయించేవారు. జామ్నగర్ రాజమాత, వేరువేరు దగ్గర నుంచి చించోలి మహారాణి, వెంకటగిరి రాజావారు, పెద్ద పెద్ద సంపన్నులు, ధనవంతులు, విద్యాధికులు వీరందరితో స్వామి సేవలు చేయించి, చిన్న చిన్న సేవలు, ఒక చిన్న గది ఊడవడము, నారాయణ సేవ జరుగుతూ ఉన్నప్పుడు వారందరికీ కూడా రాజులాంటి వాళ్లు వడ్డించడము, వీటి ద్వారా వారిలో ఉన్న అహంకారాన్ని నిర్మూలన చేయిస్తూ ఉన్నారు. మన సత్యసాయి సేవా సంస్థల్లో ప్రతి సేవదలు కూడా ఇది అనుభవము. సేవ ద్వారా అహంకారం నిర్మూలన అవుతుంది. సేవ ద్వారా మనోచాంచల్యం అరికట్టబడుతుంది. ఈ మనసు మహా విచిత్రమైనది. ఇది ఒక పిచ్చికోతి, కళ్ళు త్రాగిన పిచ్చికోతి. కళ్ళు త్రాగిన పిచ్చికోతికి తేలు కొడితే ఏ విధంగా అటు ఇటు ఎగురుతూ ఉంటుందో మనసు పరిపరి విధములా పోతూ ఉంటుంది. ఈ ఆలోచనల్ని, మనోచాంచల్యాన్ని అరికట్టడానికి సేవ మనకి సహాయం చేస్తుంది. సో సేవ వల్ల రక్షణ లభిస్తుంది, సేవ వల్ల అహంకారం నిర్మూలన అవుతుంది, సేవ వల్ల మనోచాంచల్యం అరికట్టబడుతుంది. వీటన్నిటికంటే ఉత్తమమైన ఫలితం ఒకటి స్వామి చెప్పారు. నీవు కనుక ఒక సేవను భగవంతుడు నిర్దేశించిన రీతిలో చేస్తే దాని అద్భుతమైన ఫలితం, అన్నిటికంటే ఉత్తమోత్తమమైన ఫలితం ఏంటంటే మరొక మంచి సేవ లభించడమే. నువ్వు ఒక సేవ చేయి, నీకింకొక సేవ లభిస్తుంది. మన సమితిలో ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. ఎవరైతే రెగ్యులర్ గా సేవకు వస్తూ ఉంటారో కన్వీనర్ గారికి ఏమనిపిస్తుంటుందంటే, ఓ నెక్స్ట్ సేవకు ఇతని యొక్క సహకారాన్ని, ఇతనికి అవకాశాన్ని ఇతనికిస్తే చక్కగా చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఒక సేవ చేస్తే. నేను స్వీయ అనుభవాన్ని మీకు అర్థమవడానికి మాత్రమే చెప్తాను. ఏదో చిన్న తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ స్వామిదేవన నాకు వచ్చు. పెద్దవారు నాకు ఇచ్చినప్పుడు క్షణాల్లో చేసేస్తాను నేను. ఆ నిమిషంలోనే, చాలా చాలా తక్కువ సమయంలోనే పెద్దవారు నాకు అందించిన అతి తక్కువ సమయంలో చేయడం ద్వారా మరి 2 రోజులకు మరొక అవకాశం నాకు ఇవ్వబడుతుంది. అంటే ఒక సేవ చేస్తే నీకు మరొక సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఇది సేవ వల్ల వచ్చే అతి ఉన్నతమైన ఫలితము. ఇది ఎప్పటి వరకంటే నీలో స్వీయ సంస్కరణ జరిగి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని, అతని యొక్క పూర్తి అనంతమైన అనుగ్రహాన్ని పొందే వరకు సేవ చేస్తూ ఉంటే సేవలు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు.
0: అనిల్ కుమార్ గారు, స్వామి ఎంత చక్కగా సేవా ఫలశ్రుతిని సెలవిచ్చారండి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు బహుశా 1997 ప్రాంతంలో కొంతమంది భక్తులు దీక్షగా లిఖిత జపం రాసుకుని అనేక పుస్తకాలు తీసుకుని వచ్చి స్వామి పాదాల చెంత సమర్పించారు. స్వామి ఆ పుస్తకాలన్నింటినీ కూడా చాలా రోజులు ప్రశాంతి మందిరం ఇరువైపులా ఉంచారు. అంటే జెంట్స్ వైపు కృష్ణుడి విగ్రహం దగ్గర, మహిళల సైడు రాముడి విగ్రహం దగ్గర ఆ పుస్తకాల్ని చాలా రోజులు ఉంచారు. కొన్ని రోజుల తర్వాత స్వామి ఆజ్ఞతో సాయి కుల్వంత్ సభామండపం ముందు భాగంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీత లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్రుల వారి మూర్తులకు కొద్దిగా వెనక భాగంలో ఒక స్థూపం కట్టించడానికి నిర్ణయించారు. స్వామి ఆ స్థూప నిర్మాణంలో భాగంగా అక్కడ ఒక పెద్ద గొయ్యిని త్రవ్వే సేవను ఇన్స్టిట్యూట్ బాయ్స్ కి ఇచ్చారు. ఇక చూడండి, స్టూడెంట్స్ అందరూ కలిసి బ్యాచ్ల చొప్పున ఏర్పడి 2-3 రోజుల్లో నామస్మరణ చేసుకుంటూ అక్కడ గొయ్యిని త్రవ్వటం పూర్తి చేశారు. స్వామి స్వయంగా ఇచ్చిన అవకాశము, దానికి తోడు దర్శనం వేళల్లో స్వామి యొక్క స్వీయ పర్యవేక్షణ, వీటితోటి రెట్టింపైన ఉత్సాహంతో స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నాకు అనిపించింది, ఇంత పెద్ద కుల్వంత్ హాల్ కట్టించిన స్వామికి ఈ గొయ్యిని త్రవ్వించిన ఒక పెద్ద లెక్క, కాని మనకు ఒక సేవా అవకాశం ఇవ్వటం కోసం మాత్రమే స్వామి మన చేత ఆ పని చేయించారు అనేటువంటి విషయం మనకిక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజంగా రామసేతు నిర్మాణంలో ఉడుత విధిలించిన ఇసుకరేణువులెన్ని అయినా భగవంతుడు ప్రేమతో దాని చిన్న సేవను స్వీకరించారు. అనిల్ కుమార్ గారు, మీరు ఇంకొక విషయం విని ఉండే ఉంటారు. ఇప్పుడున్న పూర్ణచంద్ర సభామండపానికి ముందు భాగంలో, అంటే ఇప్పుడు ఎజ్యునిలియం యొక్క 2 బ్లాక్స్ మధ్యలో ఒక సనాతన ధర్మ స్థూపం ఉంటుంది, మనందరం చూసి ఉన్నాం. అయితే ఆ సనాతన ధర్మ స్థూప నిర్మాణము ఒక ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఎలాగంటే, ఆ సనాతన ధర్మ స్థూపాన్ని నిర్మించే సమయంలో స్వామి యొక్క విద్యాసంస్థలు మరియు ఆశ్రమంలో అనేక రంగాలలో పనిచేసేటువంటి అందరి చేత కూడా ఒక్కొక్క ఇటుక పేర్పించి ఆ యొక్క స్థూప నిర్మాణం కొనసాగేటట్లు చూశారు. ప్రతి వారు కూడా వచ్చి ఒక్కొక్క ఇటుకను పెట్టి నామస్మరణ చేసుకుంటూ వెళ్లిపోయేవారు. నిజంగా మేస్త్రీలు కడితే ఆ పని తొందరగా అయిపోయేది, కాని స్వామి ఇచ్చినటువంటి సేవా అవకాశంతో ఒక్కొక్కరూ వచ్చి ఒక ఇటుకను పేర్చి వెళ్లేసరికే ఆ స్థూపం కట్టడానికి మామూలు దానికంటే చాలా సమయం పట్టింది. కాని ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనిపించే విషయం ఏమిటంటే, స్వామి అందరికీ ఒక సేవా అవకాశాన్ని ఇవ్వదలుచుకున్నారు కాబట్టి ఆ విధంగా చేయించారు. కాబట్టి సత్యసాయి సేవా సంస్థల్లో మనం సేవ చేస్తున్నాము అంటే అది స్వామి మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రస్తుతం నేను కన్వీనర్గా ఉన్న పాల్వంచ సమితిలో అనేక సేవలు చేస్తూ ఉంటాం. నారాయణ సేవా కార్యక్రమం, పదార్థాన్ని వండి అక్కడ వచ్చిన నారాయణుల్ని స్వామిగా భావించి వడ్డించి వారి యొక్క భోజన ఏర్పాటు ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. ఇంకా నేషనల్ నారాయణ సేవ, అంటే కొంతమంది చాలా మంది రిమోట్ ఏరియాస్ లో ఉంటుంటారు. వారు వృద్ధులు కావచ్చు, లేదా ఒక విధమైనటువంటి సంపాదించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు కావచ్చు. వారికి ఒక నెలకు సరిపడా సరుకులు, అంటే బియ్యం, పప్పు, చింతపండు వగైరాలన్నీ కలిపి ఒక సంచిలో ఉంచి స్వామి యొక్క అమృత కలశ రూపంలో ప్రతి నెల కూడా వారికి అందించడం. ఇంకా విద్యాసేవల్లో భాగంగా పిల్లలకు యూనిఫామ్స్ కుట్టించి ఇచ్చేటప్పుడు ప్రతి పిల్లవాడి మెజర్మెంట్స్ తీసుకుని వాడి శరీరానికి సరిపడేటువంటి దుస్తుల్ని కుట్టించి ఇవ్వడం. ప్రతి సంవత్సరము 10th క్లాస్ పిల్లలకి నోట్బుక్స్, వారి సబ్జెక్ట్స్ ఎన్నుంటే అన్ని నోట్బుక్స్ ఇవ్వడము, జియోమెట్రీ బాక్సులు, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పంచడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలకు సక్సెస్ టిప్స్, పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, జీవితంలో ఒక లక్ష్యంతో ఎలా ముందుకు సాగాలి, ప్రస్తుతం వారు చదువుతున్నటువంటి తరగతి అయిపోయిన తరువాత కొత్త కోర్సుని ఎలా ఎంచుకోవాలి, జీవితంలో విలువల్ని ఎలా పెంచుకోవాలి, విలువలతో జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి వాటి మీద గైడ్లైన్స్ ఇవ్వడం, వాళ్లకి మార్గదర్శకంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప సేవగా భావిస్తాం. ఇక వీటితో పాటు గ్రామాలలో గోసేవా కార్యక్రమం, గోవులకు దాణాన్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, చలికాలంలో దుప్పట్లు పంచే కార్యక్రమం, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దివ్యమైన అనుభూతి. స్వామి మన వెన్నంటి ఉండి ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయిస్తున్నారనేటువంటి దివ్యమైన అనుభూతి. డాక్టర్ కిరణ్ గారు, మీరు కూడా మీ విధి నిర్వహణలో ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ కి సామాన్య వైద్యులకు తగ్గని డిసీజ్ గా గుర్తించి నామినల్ మెడిసిన్స్ ఇచ్చి స్వామి తమ దివ్య అదృశ్య హస్తములతో నయం చేసిన అనుభవాలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి.
2: ఇంకొన్ని సందర్భాల్లో చాలాసార్లు ఆపరేషన్ చేస్తూ ఉంటాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా పేషెంట్ వాళ్ళ బంధువులు పిలిపించి ఇంకా ఇది ఇంతకంటే చేయలేమమ్మా, అవకాశం లేదు అని చెప్పి వాళ్ళ నమ్మకం కోసం కానీ నా ధైర్యం కోసం కానీ ఒక సీనియర్ డాక్టర్ని పిలిపించుకుని ఆయన కూడా చూపించి ఫలానా ఇలా ఏం జరిగింది సార్, ఇలా చేద్దాం అనుకున్నాము, ఇంత బ్లీడింగ్ ఎంత ఇస్తే కంట్రోల్ అవ్వలేదు, లోపల కష్టంగా ఉంది అనుకుంటే ఆయన వస్తారు, ఇద్దరు కలిసి చాలా కష్టపడతాము, చూస్తాము. చూసాక ఆయన కూడా పిలిచి అవునమ్మా నిజంగానే ఇది అయ్యే పని కాదు, ఈ కష్టం ఆపరేషన్, ఇంకా దీనికి ఎంతకంటే చేయడానికి లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ సరే ఇంకెందుకు ఇంకొకసారి ప్రయత్నం చేద్దాము పేషెంట్ని మళ్ళీ ఇంకా కుట్లు వేసి ఆపరేషన్ ముగించే ముందు అని మళ్ళీ భగవంతుని నామాన్ని స్మరిస్తాను. ఆఫ్కోర్స్ ఐ మీన్ నా రెగ్యులర్ హ్యాబిట్ ఏంటంటే ఏ ఆపరేషన్కి వెళ్తున్నా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఇన్ని రోజులను ఆపరేషన్ థియేటర్కి వెళ్తూ స్వామి నామాన్ని కానీ స్వామి భజన్ కానీ స్వామి డిస్కోర్స్ని కానీ నా ఓపీ చేంబర్లో ఫిల్ చేసుకుంటూ అప్పుడు నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అప్పుడు ఆపరేషన్ చేస్తాను. ఇది ఎప్పటి నుంచో వస్తున్న నా అలవాటు. సో మళ్ళీ ఆపరేషన్ ముగించే ముందు మళ్ళీ ఒకసారి భగవంతుని తలుచుకుని మనసులో భగవంతుడా ఇంకా శివుడు నీదే బాధ్యత అని అనుకుని చేస్తే సడన్ గా అప్పటికప్పుడు కళ్ళ ముందు జరిగితే వింతగా అప్పటిదాకా చేతికి అందని గడ్డ సడన్ గా అయితే కంట్రోల్ కానీ రక్తం కానీ ఇవన్నీ సడన్ గా లైన్ క్లియర్ అయిపోయి కొత్త ప్లేన్స్ క్రియేట్ అయిపోయి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ నుంచి బయటకు వచ్చి విజయవంతంగా పేషెంట్ ని సంపూర్ణంగా ఆరోగ్యంగా పంపిన సందర్భాలు నిజంగానే ఉన్నాయి. అండ్ ఇది జరిగిన ప్రతిసారి ఆ వచ్చిన సీనియర్ డాక్టర్ ఫస్ట్ 2-3 సార్లు ఆశ్చర్యపోయి ఏంటో అనుకుంటూ వెళ్లేవాడు. కొన్నాళ్ళకి తను గమనించింది ఏంటంటే తనకు తానుగా ఏమనకుండానే కిరణ్ దేర్ ఇస్ సమ్ పాజిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఫోర్స్ విచ్ ఇస్ హెల్పింగ్ యూ ఫ్రమ్ బిహైండ్, నీకు తెలియకుండా ఏదో అదృశ్య శక్తి నీకు హెల్ప్ చేస్తోంది, నీకు అర్థం కావట్లేదు, అదర్వైజ్ నేను అస్సలు ఒప్పుకోను, ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఎన్నో చేశాను, ఇలా మూసి పంపడం తప్పితే నేను ఈ ఆపరేషన్ మళ్ళీ విజయవంతంగా చేయడం అనేది నాకు కుదరదు, నేను కూడా చేయను, బట్ నీ దగ్గరికి రాగానే ఇక్కడ అయిపోతుంది అని భగవంతుడి మీద పెద్ద నమ్మకం లేని ఒక నాస్తికుడు అయిన డాక్టర్ కూడాను ఆ మాటని అనడం అనేది నిజంగా ఒక పెద్ద మిరకిల్. కళ్ళ ముందు ఒక సీనియర్ డాక్టర్ వచ్చి ఒక జూనియర్ డాక్టర్ అంటే ఎక్కడ నన్ను తక్కువ చేసి మాట్లాడడం కాకుండా ఆయన పూర్తిగా తన్నగా తను కూడా తగ్గించుకొని, ఇది నేను కూడా చేసేది కూడా కాదు, ఎవరు చేసేది కూడా కాదు, అదృష్టం మాత్రమే, ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, దేర్ ఇస్ సమ్ అనదర్ పాజిటివ్ ఫోర్స్ విచ్ ఇస్ హెల్పింగ్ యూ, విచ్ ఇస్ వర్కింగ్ త్రూ యూ అని గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది భగవంతుడు ఎంత సహాయం చేస్తున్నాడు. భగవంతుడు కదా యాక్చువల్లీ చేసేది అంతాను, పెరికే నేను కర్మ, ఐమ్ జస్ట్ పర్ఫార్మింగ్ మై డ్యూటీ, కానీ అబ్సల్యూట్ ద డూవర్ ఈజ్ భగవంతుడు, గాడ్ తప్పితే ఇంకెవరు ఇది చేసే పని కాదు అని ఒక వైద్యునిగా నాకు ప్రతిరోజు జరిగే క్రమంలో, ప్రతిరోజు చేసే డ్యూటీలో నాకు అలా స్వామి గుర్తు చేస్తూనే ఉంటారు. ఆ అదృష్టం, ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పిస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా నా ఓపీ చేంబర్ లో పేషెంట్స్ చూస్తున్న టైంలో కూడాను సౌండ్ బాగా తగ్గించుకుని స్వామి భజన్స్ కానీ స్వామి డిస్కోర్స్ కానీ నెమ్మదిగా ప్లే అవుతూ అప్పుడు పేషెంట్ చూడ అలవాటు నాకు. మా ఫ్రెండ్స్ ప్రశ్నిస్తారు ఎందుకు ఇలా అని. దెన్ దిస్ గివ్స్ మీ కాన్స్టాంట్ మోటివేషన్, కాన్స్టాంట్ పాజిటివ్ ఎనర్జీ, కాన్స్టాంట్ పాజిటివ్ వైబ్స్ టు మీ. అండ్ నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది, ఇప్పుడు బంగారు ప్రశాంతిలోకి వస్తారు మీరు, ఎందుకు ప్రశాంతిలోకి రెగ్యులర్గా వెళ్ళాలి అంటే, ఒక కార్ గరాజ్ ఎందుకు వెళ్తుంది, స్క్రూస్ టైట్ అయిపోయి ఏదో టైర్స్ లూజ్ అయిపోయి అని వెళ్ళి గరాజ్కి వెళ్ళి ఎలా అయితే టైట్ చేసుకొని వస్తుందో అదేవిధంగా ప్రశాంతిలోకి వచ్చినప్పుడు మీకున్న బాధలు కానీ లేక మీకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ పోగొట్టి మమ్మల్ని సెట్రైట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తామని. అండ్ డ్రైవ్ ద సేమ్ ఇన్స్పిరేషన్ వెన్ ఇట్ కమ్స్, వెన్ పేషెంట్ నాయుడు వచ్చినప్పుడు, వెన్ పేషెంట్ సంబడీ కమ్స్ టు మీ, వాళ్ళంతా ఎప్పుడు బాధతోనే వస్తారు. పేషెంట్స్ ఎవరు నవ్వుతూ వచ్చే వాళ్ళు రారు కదా, నవ్వుతూ ఉండే వాళ్ళకి సాధారణంగా హాస్పిటల్ వచ్చే అవసరం రాదు కాబట్టి ఏ ఇబ్బందితోనే వస్తారు వాళ్ళు. వాళ్ళని నవ్వుతూ పలకరించి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి కొంచెం మోటివేట్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి వాళ్ళకి నవ్వుతూ పంపించేటప్పుడు వాళ్ళు బాధతో వచ్చిన వాళ్ళు ఏడుసు వచ్చిన వాళ్ళు నవ్వుతూ పంపించడం అనేది ఒక మంచి, నిజంగా చెప్పాలంటే పర్సనల్ గా అది పెద్ద సేవలా భావిస్తాను నేను. పేషెంట్స్ చాలా మంది ఇది ఒక్కదాని కోసం వస్తారు, చాలా మంది నా పేషెంట్స్ మీరు చక్క నవ్వి పంపించేస్తారు సార్ సగం రోగం అక్కడికి తగ్గిపోతుంది అని. సో దిస్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. నాకు పక్కనే ఇలా స్వామి మాట్లాడుతూ కూడా సౌండ్ ఉంటుంటే దిస్ ఎనర్జీ కీప్స్ మీ, ఐ మీన్ పుషింగ్ మై సెల్ఫ్. సో దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు క్యారీ హోమ్.
1: బాగుంది. నవ్వుతూ మీరు వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు, ఇది చాలా ఆదర్శం. స్వామి చెప్తారు సేవలు చేయడమే కాదు ఆ చేస్తున్న భావన ముఖ్యం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సేవలు చేయడం ఎంత ముఖ్యమో సేవలు ఏ భావంతో చేస్తున్నాం అన్నది అంతకంటే ముఖ్యం. తరచూ భగవాన్ బాబా వారు చెప్తారు భగవంతుడు భావప్రియుడు కాని బాహ్యప్రియుడు కాదు. స్వామి క్వాలిటీ చూస్తారు కాని క్వాంటిటీ చూడరు అంటారు. అందుకే స్వామి సేవల్ని నిరహంకారంగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా చేయండి అని స్వామి చెప్పారు. స్వామి చెప్పిన విధంగా చేస్తే అమితమైన సంతృప్తి లభిస్తుంది. మన యొక్క పేరు చెప్పుకోవాలన్న ఆసక్తి, మన పేరు ప్రఖ్యాతులు కావాలి అన్న యావ ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో నిజమైన భగవంతుడి అనుగ్రహం మన కళ్ళ ఎదుట కనిపిస్తుంది. నేను ఒక చిన్న స్వీయ అనుభవాన్ని చెప్తాను. ఇంతకుముందు ప్రస్తావించారు కన్వీనర్ గారు, ప్రతి సంవత్సరం చలికాలంలో అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 వరకు వివిధ అర్హులైన వారికి, బస్ షెల్టర్లో ఏ విధమైన ఆచ్ఛాదన లేని వారికి, దేవాలయాల్లో ఏ విధమైన దుప్పట్లు కానీ కప్పుకోకుండా చలిలో తీవ్రమైన చలికి బాధపడుతూ నిద్రిస్తున్న వారికి, చాలా చాలా రిమోట్ ఏరియాస్ లో అర్హులైన వారికి ఈ దుప్పట్లు మనం స్వామి ప్రేమకు చిహ్నంగా అందిస్తూ ఉంటాం. పాల్వంచ నుండి భద్రాచలం వెళ్లు దారిలో పెద్దమ్మతల్లి గుడి అని ఒక చాలా ప్రఖ్యాతమైన దేవాలయం ఉంది. ఒకనొక చలికాలంలో అక్కడికి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లాం. చాలా దూరంగా ఆ పెద్ద దేవాలయ ప్రాంగణంలో వెనుక భాగంలో 85 సంవత్సరాలకు పైబడిన ఒక వృద్ధ స్త్రీమూర్తి ఏ విధమైన దుప్పటి కప్పుకోకుండా చాలా చాలా చలిలో వణుకుతూ పడుకుంది. చక్కగా మనం తీసుకొచ్చిన మంచి ఒక బ్లాంకెట్ ఆమెకు కప్పడం జరిగింది. ఆమెకు ఎంతో తృప్తి అనిపించిందో ఏమో, వెంటనే లేచి ఎవరు బాబు మీరు అంది. అప్పుడు నిజంగా గనక నేను ఫలానా అనిల్ కుమార్ రేగళ్ళ, నేను ఇంజనీర్గా పనిచేస్తున్నాను అని చెప్పి ఉంటే మరుసటి దినము ఎక్కువలో ఎక్కువగా తోటి పాపం వారు భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉంటారు. అందరి దగ్గర అది ఇది దేవాలయానికి వచ్చిన వారి దగ్గర అడిగి తీసుకుని ఆ డబ్బులు కానివ్వండి, వారు వేసే ఆహారం ద్వారా కానీ జీవనభృతి వారికి. తోటి అలాంటి వారితో చెప్పుకొని ఉండేదేమో, ఫలానా అనిల్ కుమార్ అంట ఇంజనీర్గా పనిచేస్తున్నాడట, ఆయన వచ్చి చక్కగా దుప్పటి ఇచ్చాడు, కానీ నేనేం చేశాను, నాకు స్వామి చెప్పిన బోధ గుర్తుకొచ్చింది, అమ్మా ఎవరైతే ఏంటి నా పేరుతో సంబంధం లేదు, భగవాన్ బాబావారు పంపినారు, భగవంతుడే పంపినాడమ్మా, ఈ దుప్పటి నీకిమ్మని భగవంతుడే పంపాడు అనంటే ఆవిడ అన్న మాటలు మనం గుర్తుంచుకోవాలి. నాయనా ఎవరో కాదు, నువ్వే భగవంతుడివి, భగవంతుడు నిన్ను పంపడం కాదు, నువ్వే భగవంతుడివి, భగవంతుడే నీ రూపంలో వచ్చి నేను చలిలో ఏ విధంగా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నానే, అయ్యో ఆ జగన్మాత ప్రాంగణంలో ఉన్నానే అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ చలికి తట్టుకోలేక భగవంతుడే నిరూపంలో వచ్చి ఈ విధంగా దుప్పటి కప్పినాడేమో అని ఆవిడ అంది. ఇక్కడ స్వామివారు చెప్పిన బోధ మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన బోధ మనకు చెప్పినారు. భగవంతుడికి గుణాతీతుడాయన, కానీ ఆయనకున్న మూడు గుణములు చెప్పాలి అంటే సత్ చిత్ ఆనందము. కాని మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే, మానవుడు కూడా దివ్యాత్మ స్వరూపుడే. ఈ సత్ చిత్ ఆనందముతో పాటు రూపము నామము ఈ రెండు ఉన్నాయి మానవుడికి. రూపము నామము పోగొట్టుకోవడమే సకల ఆధ్యాత్మిక సాధనల గమ్యము అని స్వామి చెప్పారు. అంటే నేను ఎప్పుడైతే నా పేరు చెప్పుకోవడానికి ఇష్టపడలేదో, నా నామము రూపాన్ని నేను పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డానో, ఆ క్షణంలో నేను భగవంతుణ్ణి అయిపోయాను. అంటే మన జీవిత పర్యంతము మన సాధన ద్వారా, మన ఆధ్యాత్మిక సాధన ద్వారా, మన నామస్మరణ ద్వారా, మన నిస్వార్థమైన సేవల ద్వారా ఈ నామమును రూపమును అహంకారమును మనం పోగొట్టుకుంటే మనము కూడా ఆ సచ్చిదానంద స్థితి అయిన భగవత్ తత్వానికి చేరువవుతాము, సేవల ద్వారా దీన్ని మనం సాధించుకోవచ్చు అని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. చివరగా మన యొక్క చర్చను మనం ముగించే ముందు సమప్ అంటే ఈ సారాంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తే, సేవల్ని నిస్వార్థంగా నిరాడంబరంగా నిశ్శబ్దంగా చేయాలి, నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన లేకుండా, అహంకారము లేకుండా, భగవదర్పిత భావంతో, మన ద్వారా భగవంతుడే చేయిస్తున్నాడు అన్న భావంతో చేయాలి. ఇది స్వామివారు మనందరికీ చెప్పిన దివ్య సందేశం. ఆ విధంగా సేవలు చేస్తూ ఉంటే రక్షణ లభిస్తుంది, అహంకారం పోతుంది, మనోచాంచల్యం వీడిపోతుంది, మరొక సేవ మరొక సేవ మరొక సేవ, చివరికి భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం సంపాదించి జీవిత లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా చక్కటి సేవలు అనంతదయతో భగవంతుడు అందిస్తూ ఉంటాడు. ఇటువంటి చక్కటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి దివ్య ప్రభువుల శ్రీచరణములకు మనందరి తరఫున శతకోటి నమస్సుమాంజనులు తెలుపుకుంటూ జై సాయిరాం.

ఇంతవరకు శ్రోతలు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 5వ భాగాన్ని విన్నారు. 5వ భాగం సంస్థ నిర్వహించు సేవా కార్యక్రమాలలో పాల్గొనట గురించి విన్నారు.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవ్వటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించడం జరిగింది. జూలై 19, 2015 4వ వార్షికోత్సవ 2వ రోజు కార్యక్రమం శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహిని శీర్షికతో రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన పెద్దలు, ప్రముఖ కళాకారులు, సాయి యువత, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శీర్షికను 7 భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహిని 4వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల శీర్షికలోని 3వ భాగ పునఃప్రసారాన్ని శ్రోతలిప్పుడు వింటారు.

0: ప్రార్థించే పెదవులు కాదు, సేవ చేసే చేతులు కావాలి అన్నారు బాబా. నిస్వార్థంగా ప్రేమతో సేవ చేసిన వారే తనకు ప్రీతిపాత్రులని చెప్పారు. విలాసవంతమైన జీవితాలను కూడా త్యజించి సేవా కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేసేవారు సాయి సంస్థల్లోనే కనిపిస్తారు. అలా బాబా ప్రేరణతో డాక్టర్ గోపీనాథ్ 1998 నుండి గత సంవత్సరం స్వామిలో ఐక్యం చెందే వరకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో సేవలందించారు. వారి సతీమణి డాక్టర్ హేమ తమ సేవను ఇంకా కొనసాగిస్తున్నారు. 2006లో ఇంగ్లీష్ స్ట్రీమ్లో ప్రసారమైన ఇంటర్వ్యూలో వారు తెలిపిన అనుభవాలను ఇప్పుడు శ్రీమతి కల్పనా వల్లూరి మీకు అందిస్తారు తెలుగులో.
1: ఓం శ్రీ సాయిరాం. డాక్టర్ హేమ గోపీనాథ్ అనుభవాలు, అనుభూతులు. 1976 స్వాతంత్ర్య దినోత్సవం నాడు మేం విండ్సర్లోని ఇండో కెనడియన్ సమాజ కార్యక్రమానికి హాజరయ్యాము. అక్కడ కాస్త పరిచయమున్న డాక్టర్ సింగ్ అనే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మాకు స్వామి గురించి తెలిసింది. మావారు డాక్టర్ గోపీనాథ్ స్వామిపై మర్ఫిట్ రాసిన పుస్తకం చదివారు. ఆయన డాక్టర్ సింగ్ ని స్వామి లీలల గురించి చెప్పమని అడిగారు. లీలలే కాదు, ఇంకా చాలా ఉంది, తెలుసుకోవాలని ఉంటే మీరు సాయి కేంద్రానికి రండి అన్నారాయన. మరుసటి రోజు ఆదివారం మా కుటుంబమంతా కలిసి కేంద్రానికి వెళ్లాము. అక్కడ సమయ పాలన, క్రమశిక్షణ, ఆ తరువాత భజన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. లీలల కన్నా స్వామి ప్రసంగాలే ఎక్కువ ఆకర్షించాయి. త్వరలోనే మేము కేంద్ర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాం. స్వామి నుంచి ఎన్నో నేర్చుకున్నాం. నా భర్త గోపీనాథ్ ఒకసారి డెటాయిట్ వెళ్తున్నారు. దారిపక్క చలికి వణుకుతూ లిఫ్ట్ అడుగుతున్న వ్యక్తిని చూశారు. ఆయనకి స్వామి కరుణ గుర్తుకొచ్చింది. అతనికి లిఫ్ట్ ఇచ్చారు. కాని అపరిచితుడికి లిఫ్ట్ ఇవ్వటం చట్టవిరుద్ధమని బార్డర్ దగ్గర ఇమిగ్రేషన్ అధికారులు నిలదీశారు. ఎలాగో ఆ గండం గడిచింది. చట్టవిరుద్ధంగా ఏ పని చెయ్యొద్దని స్వామి చెప్పిన మాట అప్పుడు గుర్తుకొచ్చింది. స్వామి కాలాన్ని, డబ్బుని వృధా చెయ్యొద్దు అంటారు. ఒకసారి మా వారికి పర్తి నుండి తిరిగి వచ్చిన కొన్నాళ్లకే మళ్లీ పర్తి వెళ్లాలనిపించింది. కాని స్వామి అంతటా ఉన్నారు కదా, డబ్బులేనప్పుడు ఇండియాకి వెళ్లటం ఎందుకు అనుకున్నారు. అనుకోకుండా క్లినిక్లో రోగుల సంఖ్య పెరిగి ప్రయాణానికి కావలసిన డబ్బు జమ అయింది.
2: స్వామి సేస్, వెన్ ఐ గివ్ యూ ద ఫీలింగ్ దట్ యు హావ్ టు కమ్, ఐ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ వాట్ యు నీడ్. సో యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ వేర్ ఇస్ ద మనీ, వై ద వేస్ట్ అండ్ ఆల్. సో అగైన్, వేస్ట్ ఈజ్ అ డెఫినేషన్ అండ్ హౌ యూ యూజ్ ఇట్.
1: సంకల్పము స్వామిదే, మార్గం చూపేది ఆయనే. రావాలనే భావం మీలో కలిగించి అవసరమైనవి కూడా నేనే ఇస్తాను. సొమ్మెక్కడి నుంచి తేవాలనో, వృధా చేయడం దేనికనో చింత పెట్టుకోకండి అంటారు స్వామి. స్వామి సార్వత్రికంగా చెప్పే సలహా సమయం సందర్భాన్ని బట్టి, వ్యక్తిగతంగా ఇచ్చే సలహా రెండూ వేరు. స్వామి ఏం చెప్పినా ఏం చేసినా తగిన సమయం వచ్చినప్పుడే చేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్తే అదే చెయ్యాలి. సంపూర్ణ సమర్పణ భావంతో ఉండాలి. స్వామి మమ్మల్ని 5 ఏళ్లలో ఇండియాకి తిరిగి వచ్చేయమన్నారు. మా అమ్మాయి సౌమ్య మెడిసిన్ చదువు మరో 3 నెలల్లో పూర్తవుతుంది. ఆ టైంలో ఆమె మాకు ఫోన్ చేసి, స్వామి నాకు కల్లో కనిపించారు, డాక్టర్ చదువు వదిలేయమన్నారు అని చెప్పింది. నువ్వేమనుకుంటున్నావు అని వాళ్ల నాన్న అడిగారు. వదిలేస్తాను అంది. అయితే వదిలేయి అన్నారాయన. తీరా తనొచ్చేసరికి పొరపాటు చేశామా అనిపించింది. స్వామిని అడిగి చూడమని పర్తిలో చదువుతున్న మా బాబుకి టెలిగ్రామ్ ఇచ్చాము. వాడది పట్టుకుని కూర్చుంటే స్వామి వచ్చి, అవును మానేయమని చెప్పు అన్నారు. కొన్నాళ్లకి స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు అని మా అబ్బాయి టెలిగ్రామ్ ఇచ్చాడు. అందుకని 1989 ఏప్రిల్లో ఇక్కడికి వచ్చాము. మొదటి ఇంటర్వ్యూలోనే స్వామి సౌమ్యని ఏం చేస్తున్నావు అని అడిగారు. మీరు చెప్పినట్టే చదువు మానేశాను అంది. అది నీ భ్రమ అన్నారు. మా ఆయన ఊరుకోకుండా మీరలా అన్నారని అబ్బాయి పంపించిన టెలిగ్రామ్ ఉంది అన్నారు. స్వామి అప్పుడలా అని ఉండొచ్చు, ఇప్పుడు మళ్లీ చదువుకోమని చెప్తున్నాను అన్నారు. కాని అప్పటికే అడ్మిషన్ టైము దాటిపోయింది. అయినా తను ముందు చదివిన యూనివర్సిటీకి వెళ్లి అడిగితే ఎందుకు మానేశావు అని అడిగారు. ఆ సమయంలో చదువు ఆపేయడం తనకి శ్రేయస్కరమని భావించి గురువు ఇచ్చిన ఆదేశం అని చెప్పింది. ఆయన హత్య చేయమంటే చేసేస్తావా అని వాళ్ళు అడిగారు. చివరికి తను చెప్పింది సమర్థించి ఇద్దరు హిందువులు, ఒక మానసిక వైద్యుడు రాసిచ్చిన లేఖలు పట్టుకురమ్మన్నారు. భగవద్గీత బోధించే ఒక టీచరు, డాక్టర్ సింగ్ లేఖలు ఇచ్చారు. కాని అవి పూర్తి విశ్వాసంతో రాసినవి కావు, మిగిలినది మానసిక వైద్యుడి లేఖ. ఈమె మానసికంగా చాలా ఆరోగ్యవంతురాలు, అంతేకాక చక్కని స్థిరమైన నైతిక విలువలున్న యువతి. ఈమె వైద్య వృత్తికి ఓ పెన్నిధి అవుతుంది అని ఆయన చాలా చక్కటి లేఖ రాసిచ్చారు. అడ్మిషన్ దొరికింది కాని తన చదువులో మార్పు తప్పనిసరైంది. ఒక ఇంటర్వ్యూలో, మీరు హార్ట్ డాక్టరు, మీరు కంటి డాక్టరు, బాగుంది, నువ్వేమిటి పిల్లల డాక్టర్వా అని స్వామి తనతో అన్నమాట సౌమ్య గుర్తు చేసుకుంది. తను పిల్లల డాక్టరు కావాలి అన్నది స్వామి సంకల్పంగా అర్థం చేసుకుని పీడియాట్రిషియన్ అయింది. ఇది జరిగినన్ని రోజులు మీరు పిల్ల భవిష్యత్తు పాడు చేస్తున్నారని అన్ని వైపుల నుంచి విమర్శలే విమర్శలు. స్వామి చెప్పిన క్షణంలో అదు పిచ్చి పనిగా తోచొచ్చు, కాని అదెంత మేలు చేస్తుందో చివరిగ్గాని తెలుసుకోలేము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాకి తిరిగి వచ్చిన మమ్మల్ని స్వామి పట్టించుకోలేదు. మాకేమివ్వాలో ఎప్పుడివ్వాలో స్వామికి తెలుసు. 6 వారాలు గడిచాక ఒక ఆయన, తమిళనాడు పట్టమడైలో శివానంద ఆస్పత్రి ఉంది, మీరందులో పనిచేయొచ్చుగా అని అడిగాడు. స్వామి చెప్పందే రాలేము అని చెప్పాము. కాని అది ఒక సంకేతంగా భావించి హృషికేశ్ వెళ్లాము. శివానంద ఆశ్రమంలో అడుగుపెట్టగానే స్వామి చిత్తానంద స్వీట్ బాక్స్ తెరిచి, ఓ సాయి స్వీట్స్ అన్నారు. దానితో స్వామి మాతోనే ఉన్నారు అన్న నమ్మకం కలిగి పట్టమడై వెళ్లాం. 9.5 ఏళ్లు అక్కడే గడిపాము. స్వామి ఆశీస్సులతో ఆ చిన్న ఆస్పత్రిలో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయగలిగాము. వైద్య వృత్తిలో స్వామి ఎప్పుడూ మా వెంట ఉన్నారనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కెనడాలో వృద్ధురాలు ఒక ఆమె గాల్ బ్లేడర్లోని కంతితో చావు బతుకుల్లో ఉంది. దానికి చేసే ఆపరేషన్లో బ్లడ్ టెస్ట్ ఫలితాన్ని బట్టి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు 2 డాక్టర్లు ఉంటారు. ఆపరేషన్ పూర్తయి 1 డాక్టర్ వెళ్లిపోయాక బ్లడ్ టెస్ట్ రిజల్ట్ చూసిన 2 డాక్టరు ఉలిక్కిపడ్డాడు. ఆమెకి మరికొంత ఆపరేషన్ అవసరం, కాని వెళ్లిపోయిన డాక్టరు మర్నాడుగాని రాలేనన్నాడు. సామాన్యంగా ఆయన ఎప్పుడు పేషెంట్ని వదిలి వెళ్లడు. అంటే స్వామి ఆమెకు ఆపరేషన్ అంతవరకే చాలు అని నిర్ణయించారన్నమాట. ఆ డాక్టర్ మర్నాడొచ్చి ఆమెతో, మరొక ఆపరేషన్ చెయ్యాలమ్మా, ఇంకో స్టోన్ ఉండిపోయింది అన్నారు. స్టోన్ పోయిందండి, అవసరం లేదు అందావిడ. ఆయన టెస్ట్ రిజల్ట్ ముందే చూసి ఉంటే మరొక ఆపరేషన్ జరిగి ఆమె బతికేదే కాదు, అందుకే స్వామి అలా జరగనివ్వలేదు. ఇలాంటి మరో కేసులో స్వామి కరుణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక మహిళకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. డ్రెయిన్ పెట్టారు, కాని మామూలు కన్నా అధికంగా డ్రెయిన్లోంచి ద్రవాలు కారడం గమనించాం. కారణం తెలియటం లేదు. కొన్ని రోజులకు మా ఆయన రౌండ్స్కి వెళ్లినప్పుడు ఆమెకి ఒక కొత్త టెస్ట్ చేసినట్లు చార్టులో చూశారు. అది తడు చెయ్యమన్లేదు. నన్ను అడిగారు, నేను చెయ్యమన్లేదే అన్నాను. ఎవరినడిగినా అదే సమాధానం. కాని ఆ టెస్టు వల్ల అధిక స్రావానికి కారణం ఏమిటో తెలిసింది. ఆమెకు సరైన చికిత్స లభించింది. మా స్నేహితురాలొక ఆమెకి స్వామితో మా అనుబంధం గురించి కలలొస్తుండేవి. ఒకనాడు నా భర్తతో ఆమె, డాక్టర్ సాబ్, మీరు కుట్లు తమాషాగా వేస్తారు అంది. పేషెంటు చర్మము నల్లగా ఉంది, మీరిలా తమాషాగా కుట్లు వేస్తున్నారు అంటూ ఎలా కుట్టు వేశారో చూపించింది. అది సీరియస్ కేసు. స్వామి థియేటర్లో అటూ ఇటూ పచారులు చేస్తున్నారు. మీరు మరో డాక్టర్ని పిలిపించారు. ఆపరేషన్ ముగిశాక స్వామి సక్సెస్ అనేసి వెళ్లిపోయారు అని కూడా చెప్పింది. అంటే ఆపరేషన్ జరుగుతున్నంతసేపు స్వామి అక్కడే ఉన్నారన్నమాట. డాక్టర్ గోపినాథ్, స్వామి నువ్వు అందరి కలల్లోకి వస్తావు, నాకు మాత్రం నువ్వు వచ్చినట్లు తెలియటం లేదు అని వాపోయారు. మర్నాడే ఒంటారియో హాస్పిటల్లో తనేదో చిన్న గాయానికి సూచర్ వేస్తుంటే స్వామి పక్కనే ఉన్నట్టు ఆయనకి కల వచ్చింది. స్వామి ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్న తెలుసుకున్నాక వైద్యం, శస్త్రచికిత్సలే మా జీవితం అయ్యాయి. పట్టమడైలో ఆయన ఆపరేషన్ చేస్తుంటే నేను ఆపరేషన్ అయిన కేసులు కనిపెట్టుకుని ఉండేదాన్ని. ఇంటికి దగ్గరే కాబట్టి పేషెంట్కు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఎప్పుడూ ఆస్పత్రిలోనే ఉండేవాళ్లం. స్వామి మాకు వృత్తిపరంగా చక్కటి అనుభవాన్ని, ఆర్థికంగా చింతలేని జీవితాన్ని ప్రసాదించారు. అంకిత భావంతో పనిచేసే వీలు కలిగించారు. స్వామి మా వెంటే ఉన్న మరో సంఘటన చెప్తాను. నా భర్త కారు ఆసుపత్రికి దగ్గరలో ఉన్న మలుపు తిరుగుతుండగా పెద్ద ట్రక్కు కూడా అప్పుడే టర్న్ తీసుకుంది. కాసేపటికి అమ్మా, డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యింది, వచ్చి తీసుకెళ్ళండి అంటూ పోలీసుల నుంచి ఫోను. ఆయాసపడుతూ పరిగెత్తి చూస్తే ఆయన నిక్షేపంగా ఉన్నారు. ఒంటి మీద గీరుకుపోయిన గాయమైనా లేదు, కాని కారు మాత్రం పప్పు పప్పు అయిపోయింది. స్వామి మననెప్పుడు అలానే కాపాడతారు. నా పని మీరు చెయ్యండి, మీ పని నేను చక్కపెడతాను అంటారు స్వామి. దానికో ఉదాహరణ చెప్తాను. ఒంటారియోలో నేను కన్సల్టెంట్గా ఉన్న ఆసుపత్రిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా తండ్రి చనిపోయాడని కొడుకు పెట్టిన కేసు. మేము పర్తికి బయలుదేరే ముందే కేసుకు హాజరవ్వమని కోర్టు సమన్లు వచ్చాయి. వారు చెప్పిన నాటికి వచ్చేయొచ్చని పర్తి వచ్చేశాం. రాగానే ఆ పేషెంట్ కొడుక్కి చాలా కోపంగా ఉంది అని స్వామికి చెప్పాం. యాంగ్రీ కాదు, కాస్త అప్సెట్ అయ్యాడు అన్నారు స్వామి. వెనక్కి వెళదామని టిక్కెట్ బుక్ చేసుకుంటే స్వామి చెప్పందే వెళ్లకూడదు అని మా అబ్బాయి అడ్డుపడ్డాడు. టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకున్నాం. స్వామి వద్ద ఎలా మసులుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు అని అడగడం, మీరెప్పుడు వెళ్లమంటే అప్పుడు అని మేము చెప్పటం, అలా కొన్ని వారాల పాటు జరిగింది. ఓ రోజు నా భర్త కోర్టుకి హాజరు కాకపోతే మనకి జైలు తప్పదు అన్నారు. అదే స్వామి సంకల్పమే అయితే నేను జైల్లోనే ఉంటాను అని చెప్పాను. చివరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఆ రోజుల్లో పర్తి నుంచి బెంగళూరుకి టాక్సీ దొరకటం కష్టంగా ఉండేది, కాని అదృష్టవశాత్తు ఎవరినో దింపడానికి వచ్చిన టాక్సీ మాట్లాడుకుని బెంగళూరు చేరాము. విమానంలో బొంబాయి వెళ్లటానికి చివరి రెండు టిక్కెట్లు తీసుకున్నది మేమే. అక్కడి నుంచి న్యూయార్క్ ప్రయాణానికి అదే తంతు. న్యూయార్క్లో దిగగానే నా సెక్రటరీకి ఫోన్ చేశాను. ఎక్కడున్నారు? రేపే కోర్టు కేసు అందామె గాభరాగా. నాకు తెలుసు అన్నాను. నా దగ్గర బాబా ఇచ్చిన విభూతి ఉంది. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి బోనెక్కగానే అది చేత్తో పట్టుకుని ఏం చెప్పానో నాకే తెలియదు, కాని మా ఆసుపత్రి సూపరింటెంటు, ఇతర సిబ్బంది ముఖాలు వెలిగిపోతున్నాయి. అంటే నేను కేసులో ప్రత్యర్థికి లోపాలు వెతికే అవకాశం లేకుండా చేశానని అర్థమయ్యింది. మర్నాడు 5 నిమిషాల్లోనే విచారణ ముగిసి మేము కేసు గెలిపించారు. చివరి నిమిషం వరకు నన్ను తన వద్దే ఉంచుకున్న స్వామి నన్ను ఈ కేసు నుంచి బయటపడేశారు. ప్రతి చిన్న విషయంలోనూ స్వామి మన పట్ల తీసుకునే శ్రద్ధ కనిపిస్తుంది. వెంటే కాదు, ఇంటా ఉంటారు స్వామి అనేది కూడా మాకు అనుభవమైంది. విండర్స్లో ఉండగా రోజు మా ఇంట్లో రాత్రి 7 నుంచి భజన జరిగేది. ఇంట్లో ఒక్కరుంటే చాలు, ఆ ఒక్కరే భజన చేసేవారు. ఓ రోజు నేను మన్రో మిషిగన్లో బాల వికాస్ ప్రారంభానికి వెళ్లాల్సొచ్చింది. 7లోగా వచ్చేయొచ్చు అనుకుని వెళ్లాను. తిరుగు ప్రయాణంలో బ్రిడ్జి వద్ద టైం చూస్తే 7. దేవుడా అనుకుని వెంటనే ఓంకారం చెప్పి కారు నడుపుతూనే భజన ప్రారంభించాను. ఇంటికి చేరేసరికి గ్యారేజీ తెరిచి ఉంచమని చెప్పిన ఫ్రెండ్ పత్తాలేడు. ఇంటి ముందో తెల్లకారుంది. పక్క వాళ్ళింటికి పోయి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ వచ్చాడు. ఈలోగా తెల్లకారు వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లావు? గ్యారేజీ తెరిచి ఉంచమని చెప్పాను కదా అని అడిగాను. నేను తీసే ఉంచానక్క అన్నాడతను. మా ఫ్రెండ్ నిజంగానే లోపల తలుపు గడిపెట్టి గ్యారేజీ తలుపు తీసి ఉంచాడు. విచిత్రంగా ఆ తలుపు తీసుంది, గ్యారేజీ తలుపు మూసి ఉంది. దొంగ ఏమైనా దూరాడేమో అని చూస్తే ఎవ్వరూ లేరు. పొద్దుటే ఫోను. హేమా, రాజ్కి ఏం కలొచ్చిందో తెలుసా? షిరిడిబాబా కనిపించి 7 గంటలకి కొద్ది నిమిషాల ముందే నేనొచ్చాను, నువ్వేం చింతపడకు అన్నారట. నేను రాగానే తెల్లకారు వెళ్లిపోయిందని చెప్పాను కదా, ఆ రోజుల్లో స్వామి అలాంటి తెల్లకారే నడిపేవారు. వచ్చింది దొంగ కాదు, హృదయాలు దొంగిలించే భగవానులు. కాని అదే స్వామి ఒక్కొక్కసారి గుండె కలుక్కుమనేలా కూడా ప్రవర్తిస్తారు. కాని ఆయన పంచి ఇచ్చే ప్రేమ ముందు అవన్నీ లెక్కలోకి రావు. అవి మనకు సంపూర్ణమైన విశ్వాసం, శరణాగతి ఉన్నాయా లేవా అనే పరీక్షలు కావచ్చు. ఒకసారి స్వామి కొడైకెనాల్ బయలుదేరే సమయంలో నా భర్తకు జబ్బు చేసింది. అంతకుముందు 2 సార్లు మేము ఆయనతో కొడై వెళ్లాం. ఈసారి నాకు నా భర్తకు కష్టమవుతుందని మమ్మల్ని పిలవకు బాబా అని మనసులోనే ప్రార్థించాను. బాబాని అలా ప్రార్థించేవాళ్లెవరైనా ఉంటారా? పరిస్థితి అలాంటిది. తప్పలేదు, కాని భయపడినట్టే స్వామి తనతో రమ్మన్నారు. నా భర్త ఎయిర్పోర్టుకి బస్సులో రాలేరు, కారులో మేమొస్తామని చక్రవర్తి గారికి ఫోన్ చేశాను. మీ భర్త రావటం లేదు, మీరే వస్తున్నారు అన్నారాయన. నాకు ఏడుపొచ్చేసింది. పక్కనున్నవాళ్లు చక్రవర్తి గారితో నేరుగా మాట్లాడమన్నారు. ఆయన మీ భర్త రావాలని పట్టుపట్టకండి, నేను రాను అని కూడా అనొత్తు, స్వామి ఏం చేసినా మనమేలు కోసమే అని గుర్తుంచుకోండి అని అన్నారు. స్వామే చూసుకుంటారు అని మనం ఎన్నోసార్లు అంటాము, మనదాకా వచ్చేసరికి ఆ విషయం మర్చిపోతాము. నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పేటప్పటికీ నా భర్త ఎంతో తేలిగ్గా అలాగే వెళ్లిరా అన్నారు. ఆయన ఎప్పుడూ స్వామి నిర్ణయాన్ని సందేహించేవారు కారు. కొడైకెనాల్ బయలుదేరే ముందు స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నన్ను చూసి, నొప్పి తగ్గించే మందులు ఏవి, పోయి తీసుకురా అన్నారు. మందుల కోసం పరిగెత్తాను. నేను తిరిగి వచ్చేసరికి 15 నిమిషాల పాటు నా భర్త స్వామి దగ్గరే ఉన్నారు. నేను లేనప్పుడు ఏం జరిగింది అని అడిగాను. ఒకరినొకరం చూసుకుంటూ కూర్చున్నాం అన్నారాయన. ఎంత అదృష్టమో చూడండి. ఆలోచిస్తే నా భర్తను ఆశీర్వదించడం కోసమే మందుల సాకుతో స్వామి నన్ను బయటికి పంపేశారు అనిపించింది. మాకు సమస్య కల్పించినప్పుడల్లా వారిచ్చే పరిష్కారం అతి మధురంగా ఉండేది. నా భర్త విషయంలో మాత్రం నిజంగా క్లిష్టమైన సమస్య ఎదురైంది. 1998 అక్టోబర్లో పాదపూజ జరిగే సమయంలో ఆయనకి కడుపులో రక్తస్రావం అయింది. గుండెలో నొప్పి వచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి రివాజు ప్రకారం స్వామికి ఆ సంగతి తెలిపారు. ఎవరా గోపీనాథ్ అని అడిగారు స్వామి. స్వామి, మీరు రోజూ మాట్లాడే మన డాక్టరు, అతనంత సన్నగా ఉంటాడు, పొగ కూడా తాగడు. లేదు స్వామి, ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు, గుండె కోటట. సామాన్యంగా స్వామి పేషెంట్కి విభూతిస్తారు. ఈసారి ఇవ్వలేదు. మర్నాడు పాదుకా పూజ సమయంలో ఆసుపత్రిలో ఉన్న నా భర్త ఎదుట నిలబడి, గోపీనాథ్ నేను నీకోసమే వచ్చాను అన్నారు. సీసీయూలో ఉన్న నా భర్త ఛాతీపై చెయ్యి ఉంచారు. గ్లాసు నీటిలో విభూతి వేసి ప్రేమగా తాగించారు. స్వామి ప్రేమ తల్లి ప్రేమను మించినది. ఎవరూ అన్నట్లు ఆ అదృష్టం కోసం జబ్బుపడినా పర్వాలేదు, గుండె కాదు గ్యాస్తో సమస్య అని స్వామి నా భర్తకు చెప్పారు. స్వామి స్వయంగా చూస్తున్నప్పుడు ఆసుపత్రి నుంచి వెళ్లటం కూడా ఆయన అనుమతితోనే జరగాలి. దర్శన సమయంలో అడిగితే తీసుకెళ్లు, కాని సీ ఫ్లోర్కి కాదు గ్రౌండ్ ఫ్లోర్లో గట్టిస్కో అన్నారు. స్వామి పై ఫ్లోర్కి వెళ్లొచ్చు అని చెప్పేదాకా అక్కడే ఉన్నాము. ఇదే సమయంలో జరిగిన మరో సంఘటన గురించి చెప్పాలి. వీఐపీ కేటగిరీకి చెందిన ఒక స్త్రీ ఆస్తుమా పేషెంటు. పడిపోతే భుజం కీలు పట్టుతప్పి ఫ్రాక్చర్ అయింది. నొప్పి వల్ల ఆమె ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు. ఆమెను చూడ్డానికి వెళ్లిన డాక్టర్ గోపీనాథ్ చేసేది లేక తిరిగి వచ్చేశారు. మర్నాడు దర్శనం టైంలో నా భర్తని రోజూ దర్శనానికి తీసుకెళ్లే డాక్టర్ కళ్లు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. స్వామి వచ్చి ఆయనతో, ఆమెకు చాలా నొప్పిగా ఉంది తెలుసుగా, ఏదైనా చెయ్యాలి, లోకల్ అనెస్థీషియా ఇవ్వచ్చేమో, ఆ చోటు మాత్రమే అన్నారు. దానికో డేటు కూడా ఇచ్చారు. ఆ రోజు గేటు వద్ద ఉన్న ఆమె దగ్గరికి వచ్చి విభూతి ఇచ్చి ఆశీర్వదించారు. 10:30 అంతా అయిపోతుంది అన్నారు. స్వామి చెయ్యాల్సింది చేశారు, ఆమెకు బాగవుతుంది అని మా ఆయన సంబరపడ్డారు. ఆమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు, మత్తు మందిచ్చారు. 10:30 ఆమె మరణించింది. స్వామి చెప్పింది చేస్తే అంతా బాగుంటుంది అనుకోవడం కూడా పొరపాటు. బాగుండడం అన్నది ఏమిటో స్వామికే తెలుసు. బతికినన్నాళ్లు నొప్పితో బాధపడకుండా కర్మ తీరిపోగానే స్వామి ఆమెను తన వద్దకు రప్పించుకున్నారు. అందుకు సాధనంగా నా భర్తని ఎంచుకున్నారు. నేను నా కోడలు పురిటికి వెళ్లినప్పుడు కూడా నా భర్త స్వామి దగ్గరే ఉన్నారు. ఆయనకి క్యాంటీన్ నుంచి సేవాదళ్ భోజనం తెచ్చి ఇచ్చేవారు. అన్నీ సరిగా టైంకు అందుతున్నాయా, కావలసినంత ఇస్తున్నారా అని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టైముల్లో స్వామి అడిగి తెలుసుకునేవారు. నేను తిరిగి వచ్చినప్పటికీ నన్ను తీసుకురావడానికి టాక్సీ వద్దు అని స్వామి చిన్న కారు ఇచ్చి పంపించారు. ఆ కారు చూసి, విదేశాల నుంచి వచ్చేవాళ్లకి లగేజీకి ఈ కారేం సరిపోతుంది అన్నాను. కారు డ్రైవరు నాతో, స్వామికి తెలియందేమీ లేదు, మీరు చాలా తక్కువ లగేజీతో ప్రయాణాలు చేస్తారని చెప్పారు అన్నాడు. ఇంకేం మాట్లాడను, స్వామి సర్వజ్ఞతకు తలవంచాను. నేనెప్పుడు స్వామి బోధించినట్లు తక్కువ లగేజీ తీసుకెళ్తాను. ఏదో విధంగా స్వామిని సంతృప్తిపరచాలనేదే నా ఏకైక లక్ష్యం. అందులో తప్పులు దొర్లినా పర్వాలేదనుకుని లక్ష్యశుద్ధితో చేస్తాను. ముక్కు మీద కోపంతో చిర్రుబురులాడినప్పుడు సారీ స్వామి అని చెప్పుకుంటాను. మరో అవకాశం ఇస్తారు, కాని అది కాస్త కఠినంగా ఉంటుంది. అవకాశం ఇవ్వడమే గొప్ప, అదే చాలు. మేమెప్పుడూ స్వామిని ఎందుకు అని గాని, మేమే ఎందుకు అని గాని అడగము. ఈ క్షణంలో స్వామికి సంతోషం కలిగించటానికి ఏం చెయ్యాలి అనే ఆలోచిస్తాము. అది కష్టమైన పనే కావచ్చు, కాని ఇష్టంగా చేసినప్పుడు కష్టమే ఉండదు. ఆశించటం మరో పెద్ద సమస్య. ఆశించింది జరగకపోతే చిరాకు, నిస్పృహల్లో మునిగిపోతాము. అయినా స్వామి అన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా ఆశించాల్సింది ఏముంటుంది? నా భర్త అనారోగ్యం, నాకు దానివల్ల ఇబ్బందులు, కాదనలేని సత్యాలు. బహుశా మా ఎదుగుదలకు అవి అవసరం కావచ్చు. దాన్ని ప్రశాంతంగా ఎదుర్కోకపోతే జీవితంలో ఆనందం కోల్పోతాము. స్వామిని ప్రేమించాలంటే ఆనందంగా ఉండాలి. నా భర్త తన కడుపు నొప్పి గురించి చెప్పినప్పుడల్లా స్వామి బీ హ్యాపీ అనేవారు. భౌతిక సమస్యలకు ఆనందానికి పొసక్కపోయినా ప్రయత్నిస్తే ఆనందంగా ఉండొచ్చు.
2: He's around in all his fullness, probably fuller than ever before. The body was a jail for him, and he tolerated it because he wanted to teach us something. Now he is free to do whatever he wants to do.
1: స్వామి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అవతారం చాలించినప్పుడు బాధపడ్డాను. దాన్ని ప్రశాంతంగా ఎదుర్కోకపోతే జీవితంలో ఆనందం కోల్పోతాము. స్వామిని ప్రేమించాలంటే ఆనందంగా ఉండాలి. నా భర్త

0: తరలించినప్పుడు బాధపడ్డాను. కానీ లేనిది భౌతిక దేహమే. స్వామి ఇప్పుడు మరింత పరిపూర్ణంగా అంతటా ఉన్నారు. మరింత ఘనకార్యాలు చెయ్యటానికే ఆయన దేహాన్ని వదిలేశారు అని నాకనిపిస్తుంది. నాకిప్పుడు ఏ దిగులు లేదు. స్వామి ఉన్నారనేది జనరల్ హాస్పిటల్లో ప్రస్ఫుటంగా తెలియవస్తోంది. పరస్పర సహకారంతో స్వామికి నచ్చేలా పనిచేయాలన్న వాతావరణంలో స్వామి సాన్నిధ్యం మనకి అనుభవమవుతుంది. స్వామే నాకు తల్లి, స్వామే నాకు తండ్రి, నేను చేసే ప్రతి పనిలో చెయ్యి పట్టి నడిపించే మార్గదర్శి, పొరపాటు చేసినా చెయ్యి వదలకుండా సరైన మార్గం చూపించే మిత్రుడు. జయసాయిరాం.
1: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ హేమ కీర్తిశేషులు డాక్టర్ గోపీనాథ్ సతీమణి. 2006లో ఇంగ్లీష్ స్ట్రీమ్లో ప్రసారమైన ఇంటర్వ్యూలో డాక్టర్ హేమగారు రేడియో సాయికి తెలిపిన అనుభవాలను శ్రీమతి కల్పనా వల్లూరి మనకు అందించారు. నేటి ప్రత్యేక ప్రత్యక్ష తెలుగు ప్రసార స్రవంతిలో ఇప్పుడు సర్వధర్మ వాహిని మాధుర్యాన్ని రుచి చూద్దాం. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడి క్రైస్తవుండు అతడి సిక్కు, అతడి హైందవుండు అతడి ముస్లిము, అతడి మానవుండు అతడి గురువు. సర్వమత సమానత్వంపై విశాఖపట్నం యువత సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం మీకోసం.

0: ఆ కార్యక్రమ ఫలితము తెలిసే తీరుతాయి. అయితే తాను ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. బుద్ధికి తోచి, మనస్సుకి అనిపించి, కర్మల ద్వారా వ్యక్తం చేయగలిగే చర్యలన్నీ మానవీయం. అలాగే ఎందుకు చేయాలనే ప్రశ్నకు సమాధానం దైవ ప్రేరణం. లోకాతీతమై విశ్వాన్ని నడిపించే సంకేతమై వెలుగులీనే పారమార్థికమైన ఆ శక్తి ఏదైతే ఉందో అదే దైవం. భగవద్భావన, ఆ భావాత్మకమైన తత్వాన్ని అర్థం చేసుకుని అనుభవించగలిగే విధానమే మతం. అంటే మతం అన్నది ఎవరికి వారు స్వేచ్ఛగా భగవత్తత్వాన్ని తెలుసుకోగల ఒకనొక సాధనా మార్గమని అర్థం. చరణ్, అయితే నీ ఉద్దేశం ప్రకారం అసలు మతం అంటే ఏమిటి?
1: జడమైన జగత్తును చైతన్యవంతం చేసే దైవం ఒకటే అయినా ఆ దైవాన్ని తెలియబరిచే మార్గాలు మాత్రం బహుళం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారందుకే. సత్యం ఒక్కటే, దాన్నే పలు విధాలుగా చెబుతారు పండితులు. అలా చెప్పే బహు మార్గాలే పలు మతాలు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో విభిన్నంగా విరాజిల్లుతున్నాయి. హిందూ, జుడాయిజం, జౌరాస్ట్రియన్, బౌద్ధ, క్రైస్తవ, జైన, ఇస్లాం, సిక్కు, ఇలా ఇంకా ఎన్నెన్నో. కానీ వీటన్నిటి లక్ష్యం భగవత్తత్వాన్ని తెలుసుకోవడమే. మతం అంటే విధానం, అభిప్రాయం. భగవంతుడంటే విశ్వాసం. మనం మన అభిమతాన్ని బట్టి దైవాన్ని భావించే మార్గమే మతం.
0: మరి సమీర్, నీ దృష్టిలో అసలు సాయితత్వం అంటే ఏమిటి?
2: సర్వమతముల సారాన్ని సకల మతస్థుల సమ్మతంగా అందించడమే సాయితత్వం. ఒకే కడుపున పుట్టిన వేరువేరు మనస్తత్వాలు కలిగిన పిల్లలకు ప్రేమనందించే విషయంలో తల్లికి తేడాలు ఎలా ఉండవో సాయితత్వం కూడా అంతే. సాయి అంటే అర్థం, అమ్మనే కదా.
0: ప్రపంచ మతస్థులంతా బాబాచరణాలయ శరణని వచ్చి వాలిపోవడానికి గల కారణం ఆ అమ్మదనమే. సర్వమత సమ్మతిని తెలిపే సాయితత్వంలోని ఆ కమ్మందనమే. మనిషి ఉన్న చోట

ప్రపంచంలో ప్రతి పనికి ఒక కారణం, చేసిన పనికి ఫలితం ఉండి తీరుతుంది. బుద్ధిజీవి అయిన మనిషికి ఆ పనులను నిర్వహించేటప్పుడే దానికి గల కారణము.

0: మనిషి ఉన్న చోట మతం ఉంటుంది.
1: అందువల్ల అది జగద్వ్యాప్తం. ప్రస్తుతానికి భారతదేశంలో విశేషాచరణలో ఉన్న మత భావనలు, వాటిలో ఏకీకృతం కాగల లక్షణాలు, ఆ లక్షణ సముచ్చయం ద్వారా భగవానుని తెలుసుకోవడానికి స్వామి శ్రీ సత్యసాయిబాబా వారు సూచించిన సాధక పదాలు ఏమిటన్నది పరిశీలిద్దాం. భారతదేశం వేదభూమి. వేదమే ఈ దేశంలో కర్మలకు పరమ ప్రమాణం. అలా ఆచరించే ధర్మమే వైదిక సంప్రదాయం. కనుక ఇది వైదిక మతం. ఇది అనాది నుండి ఎల్లప్పుడూ ఉండేది కనుక సనాతన ధర్మం. కాలక్రమంలో దీనే హిందూ మతం అన్నారు. వేదం చెప్పిన కర్మలను ఆచరించడమే సనాతన ధర్మం. అందుకే కర్మ మార్గంబు విడరాని కాలిబాట అన్నారు స్వామి.

0: చరణ్, సనాతన ధర్మమైన హైందవానికి అల్లాను ఆరాధించే ఇస్లాం మతానికి ఏమైనా సారూప్యత ఉందంటావా?
1: కర్మచేతను జ్ఞానంబు కలుగుగాని జ్ఞాని ఎనరించు కర్మ అజ్ఞాని కొరకే. పూజ్యులరసిన మార్గము పూనిరేని ఆత్మజ్ఞానము ఎలవడు నవనిలోన్. ఈ ఆత్మజ్ఞానం ఏమిటి అంటే మనల్ని మనం తెలుసుకోవడం, ఆత్మను చైతన్యపరుచుకోవడం. సనాత ధర్మంలో లాగనే ఈ ఆత్మ చైతన్య సాక్షాత్కారాలను అనుభవించగల మార్గాన్ని సూచించే మరో మతం ఇస్లాం. దీనిని అనుసరించే వారి భగవత్శక్తి అల్లా, అంటే నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడని అర్థం. సత్యాన్ని పలకడం, దాన, దయా, శీల, క్షమ గుణాల్ని కలిగి ఉండడమే అల్లాకు ప్రీతిపాత్రమంటోంది ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పము చేత సాధువగును, సకల సంకల్ప శూన్యుడే శాంతి నొందు, సత్యము తెలుగుబాట శ్రీ సాయి మాట. ఇలా ఇస్లాం మతసారాన్ని హితోక్తిగా పలికిన సత్యసాయి మాటను పరిశీలిస్తే మన దేశంలో అనుసరింపబడుతున్న మరో మతధర్మ వాక్యాలు కూడా గుర్తుకురాక తప్పవు. అదే క్రైస్తవం.
0: సమీర్, క్రైస్తవం గురించి నువ్వేమైనా ప్రస్తావిస్తావా?
2: దయగలవారు అదృష్టవంతులు, వారికి దయ చూపబడును. హృదయ శుద్ధి గలవారు అదృష్టవంతులు, వారు దేవుని కాంచగలరు. శాంతికర్తలు అదృష్టవంతులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడుతురు. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపచేయుటే పరమభక్తి. ప్రతి మానవుడు బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు, సంఘసేవ చేయుట కన్నా శ్రేష్ఠ భావంబుతో మెలగుచుండిన మేలు కలుగు. మరిచియు తానుండున మానవ సేవకు అంకితం అసకితే ఆత్మతృప్తి అన్నారు బాబా.

0: ఆత్మతృప్తి గలవారు ధన్యులు. ఏలనగా పరలోకమునందు గల ప్రభువుకు వారు ప్రేమమయులన్న బైబిల్ వాక్యాన్ని స్ఫురింపచేసిన ఉపదేశం సత్యసాయిది. ఇప్పుడు చెప్పుకున్న హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల మూడింటి ప్రబోధాల సారాన్ని మిళితం చేసి బాబాదన దివ్య రచింతన అనే కవ్వంతో చిలికి చిలికి వెలికి తీసుకొచ్చిన వెన్నపూసయే సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక నవనీతం. దాని లక్షణాలు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు. చరణ్, బాబా చెప్పిన ఈ సర్వధర్మ శాంతి ప్రేమ అహింసలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయంటావా?
1: సత్యం వల్లనే ధర్మం నిలబడుతుంది. ధర్మాన్ని విధిగా ఆచరించే చోటనే శాంతి వర్ధిల్లుతుంది. శాంతిమయమైన హృదయాలలోనే ప్రేమ నెలకొంటుంది. అంతా ప్రేమమయమైతే ఇక హింసకు తావేది? అహింస పరమో ధర్మ సూక్తియే సర్వత్రా ఆచరణీయమవుతోంది.
0: మరి సమీర్, సత్యము నుండి సర్వంబు సృష్టించే అంటారు కదా స్వామి, మరి సత్యం యొక్క ప్రాధాన్యత గురించి చెప్తావా?
2: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే అని స్వామి చెప్పిన పరమసత్యానికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే మిగిలినవన్నీ అదే క్రమంలో ఒనగూడుతాయి వంశీ.
0: అవును, సత్యధర్మ అహింస శాంతి ప్రేమ మానవుని పంచప్రాణాలు మహిని చూడ. పంచప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు, కాన హృదయాన ప్రేమను గట్టిపరుచు అన్న సాయి మాట సార్థక్యం చెందుతుంది.

సత్యం వద, సత్యాన్నే పలుకు, ధర్మం చెర, ధర్మాన్నే ఆచరించు అంటుంది సనాతన ధర్మమైన వేద ప్రమాణమైన హైందవం. వేదాల సారమైన ఉపనిషత్తులైనా వాటి సారాంశమైన భగవద్గీత అయినా చెప్పేది ఇదే. షణ్మతాలలోనూ ఆచరణీయమైనవి ఇవే. అత్యంత దయామయులుగా కీర్తింపబడువారే అల్లాను చేరుటకు అర్హులు అంటుంది ఖురాన్ పవిత్ర గ్రంథం. సున్నీ, సూఫీ, షరియా ఇత్యాదిగా ఇస్లాం మతానుసార విభాగాలన్నింటా మహమ్మద్ ప్రవక్త మొదలు మహనీయులు ఉద్బోధించినది ఈ దయాతత్వాన్నే. ధర్మాత్ముని శిరస్సుపై ఆశీసుల కిరీటం పెట్టబడును. కోపోద్రిక్తమైన కండ్లను, అబద్ధమాడే నాలుకను, అమాయకులను హింసించే చేతులను ప్రభువు గర్హించును అని బైబుల్ సువార్త. ప్రొటెస్టంట్లు, రోమన్ కేథలిక్కులు ఇలా రకరకాలుగా క్రైస్తవ మతస్థంలో భేదాలు ఎన్నున్నా జీవాత్ములు మేలుకోరి జీసస్ పరమాత్మ చెప్పిన వాక్యాలు సకల మానవాళికి శిరోధార్యాలు.

0: చరణ్, బాబావారి దివ్య సన్నిధిలో శ్రీరామనవమి, రంజాన్, క్రిస్మస్, ఓనం ఇలా ఏ పర్వదినాన్నైనా అపూర్వ దినంగా జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. ఇంతటి సర్వమత సమానత్వాన్ని, సర్వధర్మ ప్రియత్వాన్ని సర్వమానవాళికి ఏ రీతిగా బోధించారు?
1: మతాల మధ్య తెగలు తేడాలు ఎన్నున్నా మతస్థుల నడుమ మాత్రం తెగని ద్వేషాలుండరాదు. మకార తకార మధ్యంలో మరొక్క మా అక్షరం చేర్చుకుంటే అది మమతగా రూపొంది, సమతగా పరిణమించి సర్వమత సమ్మత మానవత్వంగా పరిణవిల్లుతుంది. ఆ సమానత్వాన్ని సాధించమంటూ గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడు క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే హైందవుండు, అతడే ముస్లిము, అతడే మానవుండు, అతడే గురువు. మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే, వస్త్రవేధము వేరు, వస్తు ఒకటే, జీవ జంతువు వేరు, జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు, జన్మమొకటే, దర్శనంబులు వేరు, దైవంబు ఒక్కడే అని భావించిన వాడే భగవద్దర్శనాన్ని పొందగలడు. అలా పొందిన నాడు వాడే భగవద్రూపుడు కాగలడు. అప్పుడు దేహమే దేవాలయం, జీవుడే దేవుడు.
0: ఈ సారాంశం తెలిసిన వారు కావడం వల్లనే సత్యసాయి అయిన స్వామి భగవాన్గా భావాంతరం చెంది అఖిల ప్రపంచ మతస్థులకు భగవాన్ సత్యసాయిగా సాక్షాత్కరిస్తున్నారు. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలియు తెలివితోడ. మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసుతుడ అనే ఘంటాపథంగా చాటి చెప్పిన భగవాన్ సత్యసాయితత్వం అంటే విశ్వాసానికి వినూత్న నిదర్శనం, అన్ని మతాల వారికి ఆదర్శ నిదర్శనం.

నీవు మానవుడవు, నీది ప్రేమ మతము అని బోధించి బాబా చాటి చెప్పిన సర్వమత సమానత్వంపై విశాఖపట్నం యువత సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇందులో రామ్ భట్ల ప్రణయవంశీ, రామ్ భట్ల చరణ్, చాట్రాతి సమీర్ శర్మ పాల్గొన్నారు. సనాతన సారథి వేదమూర్తి అయిన శ్రీ సత్యసాయి 1953 విజయదశమి నాడు మొదటిసారి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రసాదించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలు లేవు. సూర్యుని వెలుగుతో పద్మం వికసిస్తే కలువ ముడుచుకుంటుంది. పద్మం వలె స్వామి దివ్యోపన్యాసాల సందేశాన్ని గ్రహించిన భక్తులు ప్రయోజనం పొందగలిగారు. ఇప్పుడు సందేశవాహినిలో మరో స్వామి సందేశాన్ని విందాము.

0: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనము ఈ సమావేశము జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటము, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటు అయినటువంటి ఒక పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘమునందున్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన కల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటాయి. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తించవచ్చును. సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికి హాని కలిగిపోవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకొని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పము లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం తెలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజ సమలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థం. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడాను ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞలను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. కళాతురికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలు ఇస్కూలు అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూలు యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు. కేవలం మనం సమాజంను దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతనే. కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశములకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదర సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను తలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవము యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణమును పరిహార నిమిత్తమై ఇట్టి సేవను సల్పటం అనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడా మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడా ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగా అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యములు గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యములు నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించారు. ఎం అనగా ఎంగిలాకులు, ఏ అంటగా ఎత్తివేయటము, ఎంగిలాకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలాకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవ ఎందుకు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునునికి కేవలం ఒక రత్సార్థిగా కూడా తాను కూర్చున్నాడు. సేవ అనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కాని, ఏదో తుచ్చమైనటువంటి పని అని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ ఎందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందించడం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయమునందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు, ఏమి నాయన ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని. అమ్మా గోపాలతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముండ్లు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటిదినే నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా, అవి వేసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు నాయన అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముండును సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అని. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపర్యాలు కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడా కృష్ణుడు నిరూపించాడు. అంతే కాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడా కృష్ణుడు ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడా నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కాని సాధనని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన తెలిపేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటము చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించటము, పరమాత్మకి మనము అపకారం చేసిన వారమే అవుతాం కానీ పరమాత్మ యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్లు మనకు వెంటాడవచ్చును, కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన తలపినటం చేతనే మహమ్మదును మక్కా నుంచి కూడా తరివి వేశారు. సర్వభూత దయాకరణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలకు కొట్టారు. కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూ వస్తుంటాయి, కానీ మనం దానిని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకమైనటువంటి నిబంధనలు కూడాను అత్యవసరం. కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకమైనటువంటి యొక్క ఉచ్చారణ కలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించటము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేయుచున్నటువంటి సమయం నందు తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేయుచున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం నందుంచుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కానీ లేక అనానుకూలమైనా జరుగుతున్నవా అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ కల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతముని ఎందుకు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అతి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే నీ సేవ కూడాను సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్ఠ నిమిత్తమే కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పూనుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పూనుకుంటువో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు నకర్మణ నప్రజ అధనైన త్యాగైనకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగం చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాం. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుకను నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించటం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను జరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నందు కాని ఇతర దేశం నందు కాని నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడాను మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పటమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడాను సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులు, ఎవరికి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి రీతి లోపల మనం ఏమాత్రం కూడాను కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడాను సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడాను సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరైన నాయకుడు, జీవితమంతా టింకరుడుగా ఉన్నటువంటి వాడే సరైన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరము ఉంటుండి లోకానికి సేవ చేసిన చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారం అయిపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉన్నటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితం అంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే నాకు ఆనందంగా ఉంటుంటారు. అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. కనుక ఏ పని అయినా కూడాను నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దాన్ని అనుభవిస్తుంటాను. అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పి అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయమైనప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులు అంతా ఉంటున్నారు వీరు చేస్తున్నారని చెప్పి మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను. అందువల్ల నేను నిరంతరము కూడాను ఆనందంగా ఉంటుంటాను. మనం కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృధాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటారు. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీలుగా తయారు కాకూడదు. మనం నిరంతరము కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకుని పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవలు ఎందు పాల్గొనక కాలంను వృధాపరచుకొని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థం గావించుకోవడానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరి అయినటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృధాపరిచిన మన జీవితమే వృధా అయిపోతుంది. కనుక మనం కాలమును వృధాపరచుకునేటువంటి కర్మల ఎందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదల యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమ స్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రులకంతా వెళ్లి, అనగా పేషెంట్ గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకు ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంతే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాధర్మంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాధర్మంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులు లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులు అందులో ప్రవేశించి వారికి సేవలు కలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు, స్వీపర్స్ కూడా స్ట్రైక్ చేస్తుంటారు. కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయటం వల్ల రోడ్డు అంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లు కూడా నువ్వు శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటి అన్నింటి ఎందుకు కూడా మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కానీ, కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కానీ, భజనలు మెడిటేషన్లని కానీ ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇక్కడ నువ్వు విశ్వేశ్వర స్వరూపం. కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తి స్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడా అందుతుంది. సర్వులు ఎందుకు కూడా ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలోనే కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడా ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందుకు చెలరేయకూడదు. అందరు కూడా అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరు కూడా ఒక తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపచేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ అందు అభివృద్ధి గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది తప్ప, పవిత్ర భావము లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినట్టు వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటుంటాడు. సేవాదళ సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు 5 ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రసగంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటి అంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శకర్చను కలిగించటము. కానీ ఈ పంచేంద్రియములో 2 మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి, కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత. మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి కానీ మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూసినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైనటువంటి దోషాన్ని అభివృద్ధి పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము, వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోవడం, దీనికి 2 మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకుని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి. చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుక నే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరు హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండదు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కాన సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకు మనం సేవలు కలిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావములను దూరము నెట్టి సమాన భావమును అభివృద్ధి భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనం ఏ మతము, ఏ కులము, ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటుని ఒక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకు పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైన లేక 2 పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ మీరు పోయి చూసి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడాను మీరు పూనుకోండి. ఆ టెంపుల్స్ దగ్గర, ఆ మసీదుల దగ్గర, ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లె వారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామం శుద్ధపరచుకుని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి కూడా మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యము యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహములకు, దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు సందేశ వాహిని శీర్షికన సేవ దాని విశిష్టతపై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిచ్చిన సందేశాన్ని విన్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. భక్తుల కోసం భగవాన్ ప్రేమతో ప్రసాదించిన రేడియో సాయి తెలుగు ప్రసారాలను క్రమం తప్పకుండా వింటూ వాటిపై తమ అమూల్యమైన అభిప్రాయాలను అందిస్తున్న శ్రోతలు ఎందరో ఉన్నారు. వారి ప్రశంసలు, విమర్శలు, సూచనలు రేడియో సాయి కార్యక్రమాల నాణ్యత పెరగడానికి తోడ్పడుతున్నాయి. రేడియో సాయి బృందానికి స్ఫూర్తిదాయకంగా, ప్రేరణాత్మకంగా ఉన్నాయి. శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతల నుండి అందుకున్న అభిప్రాయాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం.
2: రేడియో సాయి తెలుగు ప్రసారాల 4వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ హార్దిక అభినందనాలు. రేడియో సాయి తెలుగు ప్రసారాలను క్రమం తప్పకుండా వింటూ మీరందిస్తున్న అభినందనలు, విమర్శలు, సూచనలు రేడియో సాయి బృందానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. నేటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా కొందరు శ్రోతలు అందించిన అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నాం. విశాఖపట్నం మద్దిలపాలెం శ్రోత శ్రీ శ్రీనివాస్ రేడియో సాయి ద్వారా స్వామి ఉపన్యాసాలను వింటున్నప్పుడు తెలియని ఆనందం కలుగుతుందని తెలిపారు. రేడియో సాయి ప్రసారాలు నెట్లోనూ, మొబైల్ ద్వారానే కాకుండా రెగ్యులర్ రేడియో స్టేషన్ ప్రసారాల మాదిరిగా ఇంటింటికీ అందాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

0: సైరం అండి.
1: సైరం అండి.
0: సార్ మీ పేరు?
1: శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి?
1: నేను విశాఖపట్నం మద్రిపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీరు రోజు రేడియో సై వింటారు కదా, ఎలా వింటారు?
1: ఎయిర్టెల్ లో ఇస్తున్నారు కదా ఇప్పుడు. అవునండి. స్వామి స్పీచ్ లో డైలీ పత్రులు ఆలకించి పడుకుంటుంటాం. రాత్రి 10:40 స్పీచ్ ఇస్తారు కదండి స్వామిది.
0: అవును.
1: తర్వాత ఉదయం 7 గంటలకు స్పీచ్ ఉంటుంది ఏదో ఒకటి, మధ్యాహ్నం. ఈ స్పీచ్ల్లో స్వామి ఏదైనా మన డైలీ జరిగిన సంఘటనలు ఏమంటే అది స్పీచ్ నుంచి జవాబు ఇచ్చినట్టు ఉంటుందండి. ఆ రకంగా జరుగుతుంది. తర్వాత ఏంటంటే స్వామి స్పీచ్ల వల్ల జీవితంలో అంటే నేను 20 సంవత్సరాలుగా స్వామి దిగుతున్నానండి. కానీ ఏంటంటే కొన్ని కొన్ని ప్రభావాల వల్ల స్వామి స్పీచ్ ఆలోచించేసరికి ఒక రకమైన ఒళ్ళు పులకరించడం, ఒక ధైర్యం రావడం, జీవితంలో అనేక రకాల అనుభూతులు, మంచాలకు పర్సనల్ అనుభూతులు కూడా పొందానండి. ఈ స్పీచ్ ఆలోచించినప్పుడు మరి ఒక డే అంతా ఒక రకమైన ఆనందం ఉంటదండి. ప్రతిది స్వామి చెప్పేది అర్థమే కదా. ఈ సమాజంలో జరుగుతున్నది. తర్వాత ఏంటంటే సేవా కార్యక్రమం అంటే ఫుడ్ ప్యాక్స్ పంచుకుంటాను వారం వారం. ఇయర్లీ ఒకసారి దుప్పట్లు పంపి నారాయణకి ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నానండి.
0: శ్రీనివాస్ గారు, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు?
1: నేను కోడిగుడ్ల షాప్ లో సేల్స్ మేనేజర్ చేస్తున్నానండి. నాకు ఈ షాప్ లో కూడా 20 ఇయర్స్ బ్యాక్ స్వామి ఇచ్చారు ఉద్యోగం. ఇక్కడ వ్యాపారం కూడా ప్రతి క్షణం స్వామి చేయిస్తున్నారు. ఇది నిజంగా పెద్ద మెరాకల్ గా జరుగుతుందండి ఈ వ్యాపారం మాత్రం.
0: ఇంకా రేడియో స్థాయిలో ఏ కార్యక్రమాలు వింటుంటారు?
1: రేడియో స్థాయిలో తెలుగు కార్యక్రమం కొన్ని అనుభూతి చెప్తుంటారు కదా భక్తులు,
0: భక్తుల అనుభవాలు
1: అవి కూడా బాగానే ఉంటున్నాయండి. కానీ నా కోరిక ఏంటంటే ఇలా ఎయిర్టెల్ ఈ సిస్టమ్ ద్వారా ఆలకించే బదులు ఇంతకుముందు ఆకాశవాణి రేడియో ఎలా ఇంటింట్లో ఉండేవో అటువంటి ఏర్పాటు ఎప్పుడు దొరుకుతుంది అని స్వామి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక రేడియో ఉండాలి. ఆ రేడియోలో స్వామి కార్యక్రమాలు కంటిన్యూ అవుతుండాలి, అందరూ ఆలకిస్తుండాలి.
2: విజయవాడ శ్రోత శ్రీ వెంకటేశ్వరరావు, భజన్లు, సుప్రభాతం, స్వామి దివ్యోపన్యాసాలు, ఇతర కార్యక్రమాలు అన్ని వింటూ ఉంటామని చెప్తూ భక్తుల అనుభవాలు చాలా బాగుంటాయంటున్నారు.
0: మీ పేరేంటండి?
3: నా పేరు కేవలం వెంకటేశ్వరరావు, విజయవాడ అండి. స్వామి దగ్గరికి 66 నుంచి వెళ్తున్నామండి.
0: రేడియో సాయి విషయం మీకేం తెలుసునండి?
3: రేడియో స్థాయి నేను ప్రతిరోజు 4 గంటలకు రాత్రి 4 గంటలకు చెప్తుంటానండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన స్వామి భజనలు, దాని తర్వాత స్వామి ఓంకారం, సుప్రభాతం, అష్టోత్తరం, మళ్ళీ స్వామి స్వయంగా పాడిన గాయత్రి కూడా వింటాను సార్.
0: ఏ విధంగా మీరు వినగలుగుతున్నారు?
3: రేడియో స్థాయి మెట్టి ద్వారా ఆదివారం నాడు దేవుళ్ళ గురించి చెప్తారంటే సోమవారం శివుడి గురించి, మంగళవారం ఆంజనేయ స్వామి హనుమాన్ స్వామి సార్, బుధవారం వినాయకుడి గారు ఏమో చెప్తున్నారు. దాని తర్వాత స్వామి స్పీచ్ వస్తుందండి. స్వామి స్పీచ్ 6 to 6:30 వస్తుందండి. మంచి కరెక్ట్ స్పీచ్ ఇంగ్లీష్ వస్తుంది.
0: సాధారణంగా ఏ టైం మీరు వినడానికి మీకు కన్వీనియంట్ గా ఉంటుంది?
3: స్వామి స్పీచ్ ఏమైతే 6:30 నుంచి 7:30 బాగుంటుందండి.
0: బాగుంటుంది.
3: మంచి భక్తుల అనుభవాలు చెప్తున్నారు మన డివోటీస్. బాగుంటున్నాయి
0: అవి
3: కూడా.
0: భక్తుల అనుభవాలు మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? విన్నవి మీకు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నది?
3: బాగా ఆకట్టుకున్న రెడ్డి గారు, లడ్డీలమ్మ రెడ్డి గారు బాగా చాలా సింపుల్ గానే చాలా బాగా చెప్పారన్నారు.
0: అది సుబ్బారెడ్డి గారు అని మన ప్రశాంత్ నిలయంలోని సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో తను లడ్డూల కౌంటర్ దగ్గర ఉంటారు.
3: అందరూ ఉన్నాము. తన పేరు గుర్తులేదు. మన మద్రాసు ఎక్స్ప్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన జీకే గారు, ఆయన కూడా ఉన్నాను ఈ మధ్యనే. అది
0: మీరు ఒక్కరే వింటున్నారా, మీతో ఎవరైనా వింటున్నారా?
3: నేను మా మిస్సెస్ వింటున్నామండి.
0: కేబుల్ ద్వారా కూడాను రేడియో సాయి వినే అవకాశం కలిగిందని మీకు తెలిసిందా?
3: కొంచెం మాకుంది. మాకున్నాం అది సౌండ్ ఇచ్చాను తెల్లారుగా ప్రశాంతంగా ఉంటాను. దీంట్లో ప్రాబ్లం ఫోన్ లో వింటున్నాం.
2: విజయవాడకి చెందిన అడుసుమల్లి కృష్ణమూర్తి గారు రేడియో సాయి కార్యక్రమాలు అనునిత్యం వింటూ స్వామి తమతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారని అనుభూతిని పొందుతున్నామని చెప్పారు. తాము వినడమే కాదు, నలుగురితో ఆ ఆనందం పంచుకుంటేనే ఆయనకు తృప్తి. సెటప్ బాక్స్ లో రేడియో సాయికి ప్రత్యేకమైన చిహ్నం, లోగో ఉంటే ఛానల్ ఎక్కడుందని వెతుక్కోకుండా ట్యూన్ చేసుకోవడం తేలికవుతుందని ఆయన సూచిస్తున్నారు.
4: నా పేరు అడుసుమల్లి కృష్ణమూర్తి. మా నేటివ్ ప్లేస్ విజయవాడ. నా వయస్సు 91 సంవత్సరం. నేను చాలా కాలం నుంచి ఈ యొక్క గ్లోబల్ రేడియో యొక్క విశేషాలని ప్రతినిత్యము వింటూ ఎంతో ఆనందపడుతూ స్వామి ప్రత్యక్షంగా నాతో మాట్లాడుతున్న మనతో మాట్లాడుతున్న అనుభూతిని పొందుతూ ఎంతో ఆనందపడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వార్తల్ని అందిస్తూ ఈ యొక్క గ్లోబల్ రేడియో యొక్క ఫలితాన్ని అనుభవించేట్టుగా చేస్తూ మాకు ఎంతో ఆనందిస్తే స్వామికి కృతజ్ఞత తెలియపరుస్తూ స్వామి మనతో స్వామి సన్నిధానంలో పుట్టపడుతులో ఉన్నట్టుగా భావించే స్థితికి స్వామి మనకు అంత అనుగ్రహించారంటే అందుకనే కావాల్సిందేంటి? స్వామి ఎక్కడికి వెళ్లలేదు, స్వామి మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. వారి వాక్కు, వారి వాయిస్, వారి పాటలు, వారి మాటలు వింటుంటే మనకు ఉత్తేజం వస్తుంది, అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, చెప్పడానికి ఎంత ఆనందం అనుభవిస్తున్నారని చెప్పని మరీ మరీ చెబుతూ ఈ యొక్క గ్లోబల్ రేడియోని ఇంకా అభివృద్ది చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేట్టుగా దాన్ని మలిచేసి ఇంకొక పని కూడా చేయాలి. నా కోరిక ఉన్నది గ్లోబల్ రేడియోలో ఏ ఛానల్లో వస్తుందో మనకు తెలియకుండా పోతుంది. దానికి స్వామికి సింబలే కనిపించట్లేదు, అంచేత నేను వెనక్కి ముందు జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా స్వామి సింబల్ వచ్చేట్టుగా చేసినట్టయితే ఎక్కువ మందికి వెన్ను తిప్పుకోవడం వీలవుతుంది. ఇదే కాకుండా పేపర్ ఇచ్చా కూడా ఈ గ్లోబల్ రేడియో గురించి పేపర్లో వేస్తే, అన్ని పేపర్ తెలుగు పేపర్లో వేస్తే ఫలాని దాంట్లో వస్తుంది తెలియటువంటి. రెండోది బాక్స్ బాక్స్ పెట్టుకుంటే ఆ బాక్స్ లో వస్తున్నాయి, ఆ బాక్స్ లేకపోతే రావట్లే. దానికి ఒక మంచి మార్గాన్ని ఆలోచించి అలా చేయాలని చెప్పని స్వామి ప్రార్థిస్తూ
2: మీనా సింగపూర్ నివాసి చక్కని ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నందుకు రేడియో సాయికి ధన్యవాదాలు తెలిపారు. తొలితరం భక్తులతో అనుభవాలను ఇంగ్లీష్లోకి అనువదించి అందించగలిగితే భాషేతరులు కూడా వాటిని ఆస్వాదించగలుగుతారని ఆమె సూచించారు.
0: ఇవాళ రేడియో సాయి స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ సింగపూర్ నుంచి వచ్చారు. తన పేరు మీనా. మీనా గారిని తెలుగు ప్రోగ్రామ్స్ ఏవి వింటున్నారు, ఎలా వినగలుగుతున్నారు, ఏ ఏ టైమ్స్ వినగలుగుతున్నారు, విన్న వాటిల్లోని తనకి ఎంతో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అవి, రేడియో సాయి కార్యక్రమాల్ని ఇంకొంచెం లిసనర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలోను ఇవన్నీ తన దగ్గర తెలుసుకుందాం. సాయిరామ్,
5: రేడియో సాయి తెలుగు ప్రోగ్రామ్స్ చాలా రెగ్యులర్ గా వింటుంటానండి. చాలా థ్యాంక్స్ మీ టీం అందరికి, స్వామికి. మేము సింగపూర్ లో ఉంటాము.
0: స్పెషల్ గెస్ట్ సింగపూర్ నుంచి వచ్చారు. తన పేరు మీనా. మీనా గారిని తెలుగు ప్రోగ్రామ్స్ ఏవి వింటున్నారు,

0: పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుతో మొదలు పెడతాను, వేదం వచ్చేదాకా. అక్కడి నుంచి మధ్యాహ్నానికి ఏషియా స్ట్రీమ్ లోకి షిఫ్ట్ అవుతాము. ఇంటర్వ్యూస్ బాగా ఫాలో అవుతాను, స్పెషలీ తెలుగు. ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా బాగుంటున్నాయి తెలుగు ప్రోగ్రామ్స్. పాత పాత డివోటీస్ తో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు, మొదట్లో వచ్చిన వాళ్ళందరూ. అది రీచ్ అవుట్ అవ్వాలంటే ఇంగ్లీష్ లో కూడా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే బయట వాళ్ళకి తెలియదు, ఇది తెలుగు వరకే ఉండి పరిమితంగా అనిపించింది నాకు. సో సింగపూర్ లో నాకు నా సర్కిల్లో నా గ్రూప్స్ లో అది నాకు చేత అయినంత వరకు ట్రాన్స్లేట్ చేసి ఆ మెసేజెస్ అవి తీసుకుని పంపిస్తూ ఉంటాను జనరలీ.
1: ఓల్డ్ డివోటీ ఇంటర్వ్యూ తెలుగుని తీసుకుంది, మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నదా?
0: అన్యతా శరణం నాస్తి విజయలక్ష్మి గారివి. అవన్నీ సిరీస్ అంతా బుక్ చదవకుండానే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని వినడం చాలా బాగుంటుంది. గీతారామ్మోహన్ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు మొదట్లో వచ్చి రాజారెడ్డి గారి టైంలో ఉన్న
1: జనార్దన్ రెడ్డి,
0: అవన్నీ బాగున్నాయి. డాక్టర్ అనిల్ కుమార్ అని స్వామి స్టూడెంట్ తో ఒకటి వచ్చింది ఆ ప్రోగ్రామ్, చాలా ఇట్ వాస్. మా చిన్న పాప హాస్పిటల్లో ఉండింది ఆ టైంలో, ఆ టైంలో విన్నాను నేను. ఒక్కొక్క పాయింట్ తెలుగులో చెప్పారు ఆయన ఇంటర్వ్యూ. అప్పటికి ఇంగ్లీష్ లో రాలేదు, ఇప్పుడు ఈ మధ్యన ఇంగ్లీష్ లో వచ్చింది, ఆయనతోటే మాట్లాడింది. బట్ ఆ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఐ గెస్ అవన్నీ ట్రాన్స్లేట్ చేసి 5 పాయింట్స్ తీసి అందరికీ సర్క్యులేట్ చేశాను. ఇట్ వాస్ లైక్ ఎ బిగ్ నోట్స్ టు మీ.
2: రేడియో సాయి శ్రోతలకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంతవరకు మీరు శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు వెలుగుచ్చిన అభిప్రాయాలు విన్నారు. తదుపరి కార్యక్రమం వినే ముందు రేడియో సాయి తెలుగు ప్రసారాలపై మీ స్పందనను తరచూ తెలుపుతూ ఉండాలని శ్రోతలను కోరుతున్నాం. మీ అభిప్రాయాలను listeners@radiosai.org ద్వారా పంపవచ్చు. రేడియో సాయి ప్రసారాలు స్వామి 75వ పుట్టుపండుగ సందర్భంగా 2001 నవంబర్ 23న ప్రారంభమయ్యాయి. తదనంతరం 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాలు 2011లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రేడియో సాయి కార్యక్రమాలు ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ, తరచూ హిందీ, స్పానిష్, ఇటాలియన్ వంటి ఇతర భాషల్లోనూ లభ్యమవుతున్నాయి. విశేష ప్రసార వాహినిలో భాగంగా రేడియో సాయి కార్యక్రమాలు శ్రోతలకు ఎంతవరకు చేరుతున్నాయి, ఏ విధంగా అందుతున్నాయి తదితర విషయాలపై శ్రీ ఐఎస్ రామకృష్ణతో ఇంటర్వ్యూను ప్రసారం చేస్తున్నాం. పరిచయకర్త శ్రీ జగన్నాథరావు.
1: సాయిరాం, రేడియో సాయి ప్రసారాలు శ్రోతలకు ఏ విధంగా అందుతున్నాయన్నది మనం ముచ్చటించుకునే ముందు 24 గంటల తెలుగు ప్రసారాలు ఎలా ప్రారంభమైనది క్లుప్తంగా వివరిస్తాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ భక్తులకు ప్రేమతో అందించిన అపూర్వ కానుక మన ఈ రేడియో సాయి. 2001లో స్వామి తమ 75వ పుట్టుపండుగ నాడు సాయి కుల్వంతాల్ నుండి రేడియో సాయి కార్యక్రమాలను ప్రారంభించారు. ఒకే ఒక్క ఛానల్, అదే ఏషియా స్ట్రీమ్తో మొదలైన ప్రసారాలు స్వామివారి అనుగ్రహంతో మరి 4 స్ట్రీములుగా విశ్వవ్యాప్తమయ్యాయి. అవే అమెరీ స్ట్రీమ్, ఆఫ్రీ స్ట్రీమ్, భజన స్ట్రీమ్, డిస్కో స్ట్రీమ్. స్వామి దివ్యాశీస్సులతో ఏషియా స్ట్రీమ్లో భాగంగా ప్రతి సోమవారం, బుధవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు గంటసేపు తెలుగు ప్రసారాలు 2006 జనవరి 14 సంక్రాంతి నాడు ప్రారంభమయ్యాయి. ఈ ప్రసారాలు 5 సంవత్సరాల పాటు నిరాఘాటంగా కొనసాగాయి. స్వామివారి మాతృభాష అయిన తెలుగులో పూర్తిస్థాయి ప్రసారాలు ఉండడం సముచితమని భావించి ప్రొఫెసర్ వెంకటరామన్ గారు 2011 ఫిబ్రవరిలో స్వామివారి పాదపద్మాల చెంత ప్రార్థించారు. స్వామి ఆ ప్రార్థనను మన్నించడమే కాక 24 గంటల తెలుగు ప్రసారాలను ప్రారంభించడానికి తమ దివ్య ఆశీస్సులను కూడా అనుగ్రహించారు. ఫలితంగా 2011 జూలై 15 గురు పౌర్ణమి పర్వదినాన 24 గంటల రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారాలు మొదలయ్యాయి. ప్రొఫెసర్ వెంకటరామన్ గారి పర్యవేక్షణలో గడచిన 4 సంవత్సరాలుగా రేడియో సాయి ప్రసారం చేసే ఈ కార్యక్రమాలు కేవలం ప్రశాంతి నిలయంలోనే కాక హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి రేడియో సాయి స్టూడియోలలో కూడా తయారై ప్రసారానికి మాకు చేరుతున్నాయి.

0: ఇంతేకాక వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఔత్సాహికులు వివిధ కార్యక్రమాలను రూపొందించి రేడియో సాయికి పంపుతున్నారు. తెలుగు స్ట్రీమ్ వికాసంలో గత సంవత్సరం జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన డిజిటల్ కేబుల్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఎన్నో ప్రాంతాలలో తెలుగు కార్యక్రమాలను భక్తులకు అందజేయడం. హ్యాత్వే సిటీ కేబుల్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలోనూ, సిటీ కేబుల్ ద్వారా విజయవాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి, తాడిపత్రి నగరాల్లోనూ తెలుగు కార్యక్రమాలు శ్రోతలకు చేరుతున్నాయి. హ్యాత్వే సిటీ కేబుల్ ద్వారా రేడియో సాయి ప్రసారాలను శ్రోతలకు అందజేయడంలో కీలక పాత్ర పోషించిన స్వామి విద్యార్థి సిటీ కేబుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీ ఐఎస్ రామకృష్ణ ఈ రోజున వారు మన స్టూడియోలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో రేడియో సాయి తెలుగు ప్రసారాలు మరింత వ్యాప్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి వారితో మనం ముచ్చటించుకుందాం. సాయిరాం రామకృష్ణ గారు, రేడియో సాయికి స్వాగతం.
1: ఓం శ్రీ సాయిరాం అండి. మొట్టమొదటిగా ప్రియాతి ప్రేమైనటువంటి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ రేడియో సాయి అనేటువంటి మహత్తర కార్యక్రమంలో 4వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో నాకు ఇక్కడ ఈ స్టూడియోలో వచ్చి మీతో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
0: అయితే స్వామి విద్యార్థిగా మొట్టమొదట మీరు ఏ సంవత్సరం చదువుకున్నారో ఆ వివరాలు కొంచెం చెప్తారా?
1: తప్పకుండా అండి. నాకు స్వామి కాలేజీలో 1990 నుంచి 1993 వరకు అండర్ గ్రాడ్యుయేషన్ బిఏ ఆనర్స్ కోర్సు చదవటానికి ఒక అవకాశం దొరికింది. సో 1993 వరకు నేను ఇక్కడ స్వామి ఇన్స్టిట్యూట్లో చదివానండి.
0: ఈ తర్వాత రేడియో సాయి కార్యక్రమాలని 10 మందికి అందజేయాలన్న ఆలోచన మీకు ఏ విధంగా కలిగింది? ఇది మీకు ఏ విధంగా అనుకూలంగా దీన్ని మీరు చేయగలుగుతున్నారు?
1: అంటే స్వామి కాలేజీలోంచి నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత ఈ మీడియా ఇండస్ట్రీతో నాకున్నటువంటి పరిచయం, ఒక 10 సంవత్సరాలు స్టార్ టీవీలో వర్క్ చేయడం, దాని తర్వాత ఇప్పుడు కూడా ఇంకా అదే జీ నెట్వర్క్ సిటీ కేబుల్లో నేను సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్యారలల్గా మనకేం జరుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దీంట్లో అన్ని కేబుల్ నెట్వర్క్స్ ని కూడా డిజిటల్ కేబుల్ సర్వీసెస్ గా మార్చాలి అనేటువంటి ఒక మ్యాండేట్ ని ఇవ్వడం జరిగింది. సో ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి టీవీకి కూడా ఒక సెట్ ఆఫ్ బాక్స్ అమర్చాలి అనేటువంటిది ఒక మ్యాండేట్. సో ఈ విధమైనటువంటి కార్యక్రమంలో నేను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీలో కూడా మా కంపెనీ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో చేస్తుంది. కాబట్టి స్వామి ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక మాట, స్వామి నామాన్ని ప్రతి ఇంటా ఇంటా స్వామి తీసుకెళ్ళండి అనేటువంటి ఒక స్వామి చెప్పినటువంటి ఆ మాటకి ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉండేది. సో ఇదే సందర్భంలో ఈ డిజిటలైజేషన్ కార్యక్రమంలో స్వామి నామాన్ని, స్వామి యొక్క చరిత్రని ప్రతి ఇంటికి ఎలా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు రావటం, దాంతో నేను వర్క్ చేస్తున్నటువంటి సంస్థలోనే దాన్ని ఒకరోజు అనుకోకుండా అది స్టార్ట్ చేయటం, చాలా ఈజీగా దీన్ని మనం ప్రతి ఇంటికి తీసుకువెళ్లవచ్చు అనేటువంటి ఒక ఐడియా రావడంతో వెంటనే అక్కడ నేను స్టార్ట్ చేసి దాన్ని చాలా మంది చాలా ఆనందపడ్డారు. రేడియో సాయి సిటీ కేబుల్ వస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేయగానే చాలా మంది ఫోన్లు చేసి చెప్పడంతో వెంటనే స్వామి మందిరికి వచ్చేసి ఇక్కడ నేను పర్తికి వచ్చి స్వామిని ప్రే చేసి, స్వామి దీన్ని ఇంకా పెద్దగా నేను నా అంతటా నేను ఎంతవరకు చేయగలను దాంట్లో నాకు మీ అనుగ్రహం కావాలి, ఆశీస్సులు కావాలి అని ప్రే చేయడం జరిగింది. వెంటనే నేను వెళ్లంగానే ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద కేబుల్ సంస్థ హ్యాత్వే దాని ఇన్ఛార్జి అయినటువంటి ఆయన్ని కలవటం, వెళ్లి కలవంగానే వెంటనే విత్ ఇన్ మినిట్స్ ఆయన వాళ్ల టెక్నికల్ పీపుల్ కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని ఆన్ చేయమని చెప్పటం, దాంతో ఇవాళ రోజున దగ్గర దగ్గర హైదరాబాద్ నగరంలో చూస్తే దగ్గర దగ్గర 20 లక్షల కేబుల్ హోమ్స్ లో రేడియో సాయి అవైలబుల్ ఉందన్నమాట. అంటే వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ మేడ్ అవైలబుల్ ఇన్ 20 లక్ కేబుల్ హోమ్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో చాలా ఆనందం వేస్తుందన్నమాట ఈ విషయం, ఎందుకంటే స్వామి యొక్క నామం ప్రతి సంవత్సరం మార్నింగ్ అర్లీ మార్నింగ్ 5:30 నుంచి సుప్రభాతం వచ్చే దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేటి వరకు స్వామి యొక్క కార్యక్రమాలన్నీ స్వామి వింటూ ఉంటే అందరూ లిజనర్స్ అందరూ చాలా ఆనందం వేస్తుంది. సో ఇలా ఈ ఇట్లా సాగి మొదలైనటువంటి ఇది సాగుతూనే ఉంది. ఇంకా కొద్ది కొద్ది నగరాలకి ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. ఈ బేసిక్గా ఏంటంటే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియని మనం వాడుకుంటున్నాం, స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఇది నడుస్తూ పోతుంది అనమాట.
0: మీరు హైదరాబాద్ లో 20 లక్షల ఇళ్లకి కనెక్షన్స్ ఇచ్చారన్నారు, ఇది హ్యాత్వే కేబుల్ త్రూ గానా లేదంటే సిటీ కేబుల్ త్రూ గానా?
1: ఇది హ్యాత్వే ప్లస్ సిటీ కేబుల్ రెండిట్లోనూ ప్రస్తుతానికి ఉంది. ఇంకా కొన్ని సంస్థలను కూడా మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంకా వాళ్ల ద్వారా కూడా మనం ఇంకా కొన్ని హౌసెస్ దగ్గర దగ్గర ఇంకొక 10 లక్షల హౌసెస్ లో కూడా మనం ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. త్వరలో మేబీ బై 1 జనవరి 2016 హైదరాబాద్ మొత్తం డిజిటలైజ్ అవుతుంది కాబట్టి ఒక 30 లక్షల హౌస్ లో ఓన్లీ హైదరాబాద్ లో సిటీలోనే మనకు రేడియోస్ అవైలబుల్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మనం.
0: ఇది మొట్టమొదటి. మీరు ఏ సంవత్సరం ఇది మొదలైందని చెప్పారు?
1: ఇది 2013 ఆలోచన రావడం, దాన్ని అలా అలా తీసుకెళ్లడం జరిగింది. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది.
0: ఇది తక్కిన ఇప్పుడు కొత్తగా ఏ సిటీస్ లోని మనం ఈ సిటీ కేబుల్ త్రూగా కార్యక్రమాలు వినే అవకాశాన్ని కల్పించదలుచుకున్నారు.
1: ఇందాక మీరు చెప్పినట్లే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో అని చెప్పేసి కొన్ని కొన్ని నగరాలు కూడా చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత ఈ 6 నెలల్లో సిటీ కేబుల్ అనేటువంటి సంస్థ ద్వారా దగ్గర దగ్గర మీకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 20 లక్షల కేబుల్ హోమ్స్ లో గాని, తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో దగ్గర దగ్గర 7 లక్షల కేబుల్ హోమ్స్ లో, తర్వాత మీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గర దగ్గర 2.5 లక్షల కేబుల్ హోమ్స్ లోను, తర్వాత చిత్తూరు జిల్లాలో దగ్గర దగ్గర 1.5 లక్షల కేబుల్ హోమ్స్ లోను, ఆ తర్వాత మీకు అనంతపురంలో 50,000 కేబుల్ హోమ్స్ లోను ఇప్పుడే స్టార్ట్ అయింది అక్కడ. దాని తర్వాత ఖమ్మం జిల్లాలో దాదాపు 2.5 లక్షల కేబుల్ హోమ్స్ లోను కూడా దాదాపుగా ఇప్పుడు చూస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 35 లక్షలు దాదాపు కేబుల్ హోమ్స్ లో త్రూ సెట్టాప్ బాక్స్ రేడియో సాయి ప్రసారాలు అవైలబుల్ ఉన్నాయన్నమాట.
0: నెక్స్ట్ మీది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉన్నది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా ఈ కేబుల్ నెట్వర్క్ ద్వారా కలపగలిగితే, డిజిటల్ కేబుల్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ చేయగలిగితే స్వామి మెసేజ్ ని తెలుగు రాష్ట్రాల అంతటికీ కూడా మనం ప్రసారం చేయొచ్చు. అంచేత ఈ మధ్యన ఈ నెల 2 నెలల్లో గానీ ఇంకా ఈ మధ్యన ఏమైనా స్పెసిఫిక్ ఎఫర్ట్స్ చేసి ఎక్కడికైనా ఎక్స్టెండ్ చేయదలుచుకున్నారా?
1: తప్పకుండా అండి, ఎందుకంటే కొన్ని కొన్ని మేజర్ సిటీస్ మనకి ఇంకా రేడియో సాయి అవైలబుల్ లేదు అనేటువంటిది దగ్గర దగ్గర ప్రతిరోజు కూడా నాకు కొంతమంది కాల్స్ చేయడం జరుగుతుంది. దాని ముఖ్యంగా వైజాగ్ సిటీ కొన్ని రీజన్స్ వల్ల అది 100% డిజిటలైజ్ అయినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మనం రేడియో సాయి ప్రసారాలు ఇంకా అందలేకపోతున్నాయి. బట్ ప్రతిరోజు దానికి ఎలా వీలైనంత త్వరలో దాన్ని మనం వైజాగ్ సిటీలో కూడా ప్రారంభించడానికి ట్రై చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు సాయంత్రానికి మనకి అవకాశం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంత 1-2 కేబుల్ నెట్వర్క్స్ మనకి మన రిక్వెస్ట్ ని మన్నించి వాళ్లు ముందుకొచ్చారు. సో ఈ రోజు సాయంత్రానికే మనం అక్కడ రేడియో సాయి ప్రసారాలు ప్రారంభించుకునే అవకాశం మనకి కలుగుతుందని నేను అనుకుంటున్నాను.
0: అంటే విశాఖపట్నం స్వామి డివోటీస్ కూడా ఈ తెలుగు వార్షికోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని వినే అవకాశం కలిగించదలుచుకున్నారు.
1: అవునండి, అదే అనుకుంటున్నాను నేను. దానికి నిన్న నుంచి కూడా ట్రై చేస్తున్నాను. స్వామి అనుగ్రహం వల్ల తప్పకుండా అది అవుతుందని కూడా నమ్ముతున్నాను.
0: ఇప్పుడు మనం మన ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు శ్రోతల స్పందన ఉంటూ ఉండేవాళ్ళు రేడియో సాయి కార్యక్రమాల విషయంలో చెప్తూ, హ్యాత్వేలో ఒక్కసారి కనెక్షన్ రావడం లేదు, లేదంటే అదే వచ్చిన ప్రోగ్రామే రిపీట్ అవుతున్నది, ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ మీకు చేరుంటాయి. మాకు హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి టెలిఫోన్లో అని అడుగుతూ ఉంటారు. మీ పంపిస్తున్న మీ లింక్లో ఏదైనా ప్రాబ్లం ఉందా చూడండి అంటూను. అవి ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు?
1: అవునండి, నాకు కూడా, ఎందుకంటే ఇప్పుడు రేడియో సాయి చాలా చాలా ఏరియాల్లో అవైలబుల్ ఉంది కాబట్టి సడన్ గా మధ్యలో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవటం అలా జరుగుతోంది. దానికి ఏంటంటే బేసిక్ గా మనకి రేడియో సాయి అనేది వెబ్ బేస్డ్ ఛానల్, ఇది ఇట్స్ నాట్ ఏ శాటిలైట్ ఛానల్. ఈ డిజిటల్ కేబుల్ కంట్రోల్ రూమ్స్ లో నార్మల్గా డిజిటల్ శాటిలైట్ రిసీవర్స్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత అవి ఫ్రీజ్ అయిపోతాయి, కదిలించడం అనేటువంటి ఉండదు. కానీ ఇక్కడ ఇది వెబ్ బేస్డ్ కాబట్టి ఇట్స్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, మనకి అన్ఇంటరప్టెడ్ గా సప్లై ఉన్నప్పుడే ఇది మనం ఇవ్వగలుగుతాం. సో దీంట్లో ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఈ బఫరింగ్ ప్రాబ్లం వల్ల కానీ రేడియో సాయి కొంచెం డిలేడ్ బ్రాడ్కాస్టింగ్ అని జరుగుతోంది. సో దీన్ని ప్రస్తుతానికి మనం స్లోగా దీనికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని చూస్తున్నాం మనం. సో దాన్ని మనం లోకల్ కేబుల్ నెట్వర్క్స్ లో కంటిన్యూస్ టచ్ లో ఉండి వాళ్ళతో, ఎందుకంటే నాకు మార్నింగ్ 5:30 నుంచి కూడా నాకు కాల్స్ వస్తాయి, రేడియో సాయి రావట్లేదు అంటే. చాలా మంది, ఎంతో మంది మహిళలు కానీ పిల్లలు కానీ చాలా మంది పెద్దవాళ్లు, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ అడిక్టెడ్, ఆల్మోస్ట్ యూ కెన్ సే అడిక్ట్ అయిపోయినటువంటి ప్రోగ్రామ్. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి ఎవరైనా ప్రోగ్రామ్ ఆగిపోయింది అంటే ఫస్ట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ బికాస్ ఇట్ ఈస్ రీచ్ టు సో మెనీ పీపుల్, వాళ్ళు వింటున్నారు అనేటువంటిది చాలా ఆనందంగా ఉంటుంది. సెకండ్ థింగ్ అండ్ ఇమీడియట్లీ దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ అనేది ఇమీడియట్లీ దెన్ ఈ ఆ ఇంటికి సోర్స్ ఎక్కడి నుంచి సిగ్నల్ పోతుంది అని ఇమీడియట్లీ నేను కనుక్కోవటం, వాళ్ళకి ఫోన్లు చేసేసి వితిన్ 10 మినిట్స్ ఇఫ్ ఐ రెక్టిఫై దే కాల్ బ్యాక్ అండ్ టెల్ మీ దట్ థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మేము మిస్ అవుతాం అనుకున్నాం ఈ రోజంతా కానీ వెంటనే వచ్చిందని చెప్పి దే ఫీల్ సో హ్యాపీ. అలాంటి విన్నప్పుడు స్వామి యొక్క యూనో స్వామిని ఇంతమంది ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా తలుచుకుంటూ మిస్ అవ్వకుండా ఎంత ఇది ఉంటున్నారు. కొంతమంది మా ఇంట్లో చిన్నపిల్లలు బాగా అలవాటు పడిపోయారండి, నిద్రపుచ్చాలంటే స్వామి రాత్రిపూట వచ్చే రేడియో సాయిలో వచ్చే భజనలు పెడితేనే వాళ్ళు నిద్రపోతున్నారు. ఎలాగోలా చేసి దాన్ని ముందు రీకనెక్ట్ చేయండి అని చెప్పి అన్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దిస్ మ్యాసివ్ ప్రోగ్రామ్ సమ్ టైమ్స్.
0: అదే ఇంకో శ్రోత ఇంకో విషయం చెప్పారు, 91 ఏళ్ల డివోటి రేడియో సాయి వస్తున్నదని మన ఈ డిజిటల్ సెట్అప్ బాక్స్ లో ఏదైనా లోగో గానీ ఏదైనా పెడితే మాకు దాన్ని సులువుగా ఐడెంటిఫై చేయగలమన్నారు, అలాంటిది ఏమైనా సాధ్యపడుతుందా?
1: తప్పకుండా అండి, అది వెరీ గుడ్ ఐడియా. డెఫినెట్లీ ఐ విల్ గో బ్యాక్ అండ్ సీ దట్ ఐదర్ రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఎంబ్లమ్ గానీ లేదంటే స్వామిది మంచి ఫోటో గానీ గనక పెట్టినట్లయితే ఐడెంటిఫై చేయటమే కాదు వినేంత వరకు కూడా స్వామిని, అది స్వామి చెప్పినట్టు దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా సులువుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా దాన్ని అవలంబిస్తా.
0: ఇంకో ముఖ్యమైన విషయం, మీ దగ్గరికి కార్యక్రమాలు మాకు చేరడం లేదు అన్న విషయంలోనే కాకుండాను కార్యక్రమాల మీద కూడా ఏమైనా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారండి?
1: అంటే నాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే రేడియో సాయి రానప్పుడే నాకు కాల్స్ వస్తూ ఉంటాయి డెఫినెట్ గా, బట్ కంటెంట్ మీద నాకు అంత తక్కువగా వస్తుంటాయి కాల్స్. బట్ మాకు మా ఫ్యామిలీ సర్కిల్స్ లో కానీ ఎవరైనా కొన్ని, బికాస్ దే ఆర్ ఆల్ ట్యూన్ టు సమ్ ప్రోగ్రామ్స్, డైలీ రొటీన్ లో వాళ్ళు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ వింటుంటారు కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకుండా చూడటానికి దే ప్రికాషన్ గా నాకు ముందే ఫలానా ప్రోగ్రామ్ కొద్దిసేపట్లో రాబోతోంది కాబట్టి సీ దట్ యూనో రేడియో సాయి ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ అనేటువంటి కాల్స్ మాత్రం తప్పకుండా వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు ట్యూన్ అయిపోయినారు చాలా మంది.
0: లేదు, సాధారణంగా లిసనర్స్ ఎట్ రేడియో సాయి .org అని మేము మా కార్యక్రమాల్లో చెప్పినా కానీ ఎంతో మందికి కంప్యూటర్ దగ్గర కూర్చోవడము లేదంటే అది టైప్ చేసి పంపించడం ఇలాంటివి సాధారణంగా జరగదు. కానీ మీలాంటి వాళ్ళ దగ్గరికి కానీ వస్తే సాధారణంగా ఫోన్లో చెప్పడం సులువు, అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మాకు మా కార్యక్రమాల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి, బికాస్ యు ఆర్ ఏ పబ్లిక్ మ్యాన్ మూవింగ్ అమాంగ్ సో మెనీ పీపుల్. అది ఒక జ్ఞాపకం ఉంచుకొని ఎక్కడైనా ఏ విధమైన సజెషన్ వచ్చినా, ఇప్పుడు మా దగ్గరికి ఫీడ్బ్యాక్ ఏ విధంగా వచ్చిందో అలా మీ దగ్గరికి ఏమైనా వచ్చిందనుకోండి మాకు చెప్తే ప్రాబ్లీ వీ కెన్ మేక్ అవర్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్.
1: తప్పకుండా దానికి వీలైనంతగా ట్రై చేస్తాను.
0: రామకృష్ణ గారు, మీతో ఈ రేడియో సాయి కార్యక్రమాన్ని ఏ విధంగా 10 మందికి చేరవేయగలం, మీరు ఏ విధంగా శ్రమిస్తున్నారు ఆ విషయాలు మేము మా శ్రోతలందరూ తెలుసుకుని ఎంత ఆనందించాము. సాయి సంకల్పంతో మొదలైన ఈ రేడియో సాయి తెలుగు కార్యక్రమాలు స్వామి సందేశాన్ని ప్రసారం చేస్తూ మరింత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అందరికీ మరింత చేరువ కావడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు మీలాంటి ఎంతో మంది సహకరిస్తారని మేము కోరుతున్నాం. సాయిరాం.
1: తప్పకుండా అండి. సాయిరామ్, ఈ సందర్భంలో మనకి ఈ కేబుల్ నెట్వర్క్స్, హ్యాత్వే సిటీ కేబుల్, మరి ఎన్నో ఇండిపెండెంట్ కేబుల్ నెట్వర్క్స్ కూడా మనకి అడిగినటువంటి తరుణంలోనే వెంటనే వాళ్ళు స్పందించి స్వామి కార్యక్రమాలు, స్వామి ప్రోగ్రామ్స్ అనేటువంటి వెంటనే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తర్వాత స్వామి బర్త్డే రాబోతోంది కాబట్టి 90వ పుట్టు పండుగ సందర్భంలో ఇంకా ఎక్కువ, వీలైనంత ఎక్కువ మందికి ఈ రేడియో స్థాయి కార్యక్రమాలు డిజిటల్ కేబుల్ ద్వారా ప్రసారం చేయడానికి నా వంతు కృషి, ఇంకా కొంతమందిని కూడా ఎవరైనా కలిసి వస్తే వాళ్ళందరి హెల్ప్తో కూడా వీలైనంత ఎక్కువ మందికి వీలైనంత త్వరలో స్వామి యొక్క ప్రసారాలు, తెలుగు రాష్ట్రాల్లో రేడియో స్థాయి తెలుగు స్ట్రీమ్ కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి ఇంటింటా స్వామి యొక్క సందేశాన్ని అందించడానికి నా వంతు కృషి చేస్తానని మరి అందరి కూడా రేడియో స్థాయి టీంకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిరామ్.
0: సాయిరామ్,
2: విశేష ప్రసార వాహినిలో భాగంగా రేడియో స్థాయి కార్యక్రమాలు శ్రోతలకు ఎంతవరకు చేరుతున్నాయి, ఏ విధంగా అందుతున్నాయి తదితర విషయాలపై శ్రీ ఐఎస్ రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జగన్నాథరావు. రేడియో స్థాయి శ్రోతలకు రేడియో స్థాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను పామర జనరంజకంగా చెప్పాలంటే వినోదభరితంగా చెప్పాలి అన్న కిటుకు స్వామికి మాత్రమే తెలుసు. అందుకే తాము రాసిన నాటకాలు సువాక్యాల ద్వారా వేదాంత విషయాలు చెబుతూ ఆట పాటలతో అన్ని విధాల హృదయాన్ని పరిశుభ్రం చేసే ప్రయత్నమే కాని లౌకికమైన డ్రామాల వంటివి కావు అన్నారు. 1962 నుండి 1968 మధ్యకాలంలో స్వామి రాధాభక్తి, కృష్ణలీలా వంటి ఎన్నో భాగవత నాటకాలను భక్తిరస భరితంగా ఆధ్యాత్మిక బోధగా రచించి ప్రదర్శింపజేశారు. నటుల ఎంపిక, తర్ఫీదు, వారి ఆహార్యం అన్నీ తామే స్వయంగా చూసుకునేవారు. స్వామి స్వయంగా రచించిన భక్త ధ్రువ నాటకాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. సమర్పణ హైదరాబాద్ కోటి సమితి వారి బృందం. భక్త ధ్రువ

ఇంతవరకు శ్రోతలు రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 19, 2015 రెండవ రోజు పెద్దల సమర్పణ శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహినిలోని 3వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 7 భాగాల ఈ శీర్షికలోని 4వ భాగంతో రేపు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాం.

దేశంలో వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటైన ఒడిశా 2008 సెప్టెంబర్ 3వ వారంలో వరద బీభత్సానికి గురైంది. కుండపోతగా కురిసిన వర్షానికి తోడు మహానదిలో వచ్చిన వరదలకి 7 కోస్తా జిల్లాలలో వేలాది మంది ప్రజలు నిలువ నీడలేక తల్లడిల్లిపోయారు. కరుణామయుడైన మన స్వామి ఆ ఆర్తుల ఆర్తనాదాలకి చలించిపోయారు. వారికి తక్షణమే దృఢమైన ఇళ్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. 700 ఇళ్లు కట్టించి స్వయంగా తమ చేతుల మీదుగా తాళం చెవులను కూడా అందజేశారు. అక్కడి ప్రజల ఒకనాటి విషాదం ఇప్పుడు ఆనందంగా పరిణమించటం మా హార్ట్ టు హార్ట్ బృందం ప్రత్యక్షంగా తిలకించింది. ఆ గ్రామీణుల అనుభవాలను ఆనందాన్ని మీతో పంచుకునే ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ ఆనంద నిలయాలు. ఈ డాక్యుమెంటరీ 2వ భాగం మీకిప్పుడు అందిస్తున్నాం. నిన్న ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ మొదటి భాగంలో వరద బీభత్సానికి గురైన వేలాది మంది ప్రజలకు ఒడిశా సాయుత ఏ విధంగా ఆహార సామగ్రిని, బట్టలను, వసతి సౌకర్యాలను కల్పించి వరద బాధితుల మన్నలను చూరగొన్నారో తెలియజేశాం. డాక్యుమెంటరీ ఆనంద నిలయాలు 2వ భాగం వినండి.

0: ఒరిస్సాలో రాష్ట్ర సాయి సేవా సంస్థ వరద బాధితులకు సహాయ సామగ్రిని అందించడం, సర్వస్వం కోల్పోయి నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆత్మీయంగా పలకరించి ఊరడించడం, వారిలో తిరిగి బతుకుపై ఆశ కల్పించడం ముమ్మరంగా సాగిస్తోంది. మరోపక్క ఎంతో ఆర్తిగా వారు చేస్తున్న ప్రార్థనలు, దయాసముద్రుడు దీనజన రక్షకుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మనసు కరిగించాయి. పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకుంటున్న సమయం అది. ఆ రోజు 2008 అక్టోబర్ 7వ తేదీ. అకస్మాత్తుగా ఉత్సవాలకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజన సందోహం నివ్వెరపోయేలా స్వామి అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు శ్రీ వి శ్రీనివాసన్ గారిని పిలిచి ఒక ప్రకటన చేయమన్నారు. ఒరిస్సాలో వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను స్వయంగా చేపట్టాలని స్వామి సంకల్పించారనేది ఆ ప్రకటన సారాంశం. శ్రీ శ్రీనివాసన్ గారి కంఠం భావోద్వేగంతో ఆర్ద్రమైంది. కరతాళ ధ్వనులు మిన్నుముట్టుతుండగా ఆయన విధి వంచితుల పట్ల భగవాన్కు గల ప్రేమను గురించి వివరించారు.
1: 7 districts of Orissa are totally inundated. Hundreds of villages are completely destroyed.
2: ఒరిస్సాలోని 7 జిల్లాలు పూర్తిగా నీటి ములిగాయి. వందలాది గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. భగవాన్ మనస్సంతా అక్కడే ఉంది. వారి గురించి ఆలోచనలు ప్రతినిత్యం ఆయనను వేధిస్తున్నాయి. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చే నిమిత్తం ఒరిస్సా రాష్ట్రానికి తక్షణం 10 కోట్ల రూపాయలు అందజేయాలని భగవాన్ నిర్ణయించారు.
0: ఆ దశలో స్వామి నుంచి మరికొన్ని సూచనలు అందుకున్నాక శ్రీ శ్రీనివాసన్ తమ ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.
1: భగవాన్ హస్ డైరెక్టెడ్ దట్ వెన్ వి బిల్డ్ హౌసెస్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ దే మస్ట్ బి శాశ్వతం.
2: వరద ముంపునకు గురైన బాధితులకు నిర్మించబోయేవి తాత్కాలిక వస్తువులు కావు. అవి శాశ్వతంగా నిలిచి ఉండే దృఢమైన కాంక్రీట్ తో నిర్మించిన ఇళ్లు. బాధితుల కోసం ఇళ్లు మాత్రమే కాదు, పాఠశాలలు తదితర సదుపాయాలు కూడా ఏర్పాటవుతాయి.
1: ఎవ్రీ సింగిల్ డీటెయిల్ హీ ఈజ్ లుకింగ్ ఇన్ టు ఇట్.

ఒరిస్సాలో తాను స్వయంగా చూసివచ్చిన విషాద దృశ్యాలను శ్రీ శ్రీనివాసన్ కళ్లకు కట్టినట్టు వివరిస్తుంటే కరుణామయుడైన స్వామి తట్టుకోలేకపోయారు. తన బిడ్డలు పడుతున్న కష్టాలకు ఆయన సుకుమార హృదయం తల్లడిల్లిపోయింది. శ్రీ శ్రీనివాసన్ ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసి స్వామి ఆయనకు మరో ఆదేశాన్నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారి శ్రీ కొండలరావు, లార్సెన్ టూబ్రో సంస్థ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ ఏ రామకృష్ణుల వెంట తీసుకుని విజయదశమి వెళ్లిన మరుక్షణమే మీరు ఒరిస్సాకు బయలుదేరండి. అక్కడికి చేరాక 2 నెలల వ్యవధిలో ఆ పీడిత ప్రజలందరికీ ఇళ్లు కట్టి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒరిస్సా గ్రామీణుల కష్టాలు తొలగించి కన్నీళ్లు తుడిచేందుకు స్వామి పడిన ఆతృత తపన అలాంటివి. స్వామివారి దివ్య ఆదేశానుసారం ఆయన నియమించిన ప్రముఖుల బృందం విజయదశమి పండుగ ముగియగానే ఒరిస్సాకు బయలుదేరింది. అక్కడ వరదల్లో బాగా నష్టపోయిన కటక్, పూరి, కేంద్రపాడ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించింది. తిరిగి వచ్చాక వరద వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లింది, తమ అంచనా ప్రకారం ఆ 4 జిల్లాల్లో ప్రజలకు ఎన్ని ఇళ్లు అవసరమవుతాయి అనేది వారు స్వామికి నివేదించారు. 3వ తారీఖున స్వామి వారిని మరోసారి ఒరిస్సాకు పంపారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ, లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలను గురించి ఒరిస్సా ప్రభుత్వ అధికారులతో కూలంకుషంగా చర్చించి పథకం అమలు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేయడం, నిధులను వసతులను సమకూర్చుకోవడం ఆ 2వ పర్యటన లక్ష్యం.

0: ఇలా రెండవసారి పంపిన బృందంలో ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కు గత 8 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆశ్రమ సివిల్ ఇంజనీర్ శ్రీ సి పృష్టి గారిని కూడా స్వామి సభ్యునిగా చేర్చారు. ఒరిస్సా ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చల వివరాలను శ్రీ పృష్టి ఇలా వివరించారు.
1: చీఫ్ సెక్రటరీ అజిత్ కుమార్ త్రిపాఠి గారు వెంటనే సెక్రటరియేట్ లో మీటింగ్ పిలిచి మన ఆర్గనైజేషన్ తో స్టేట్ గవర్నమెంట్ అని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి అందరినీ వెంటనే ఆర్డర్ పాస్ చేశారు సెక్రటరియేట్ లోనే. దాని మూలంగా బాటమ్ లెవెల్ ప్రతి ఒక్కటి పనిచేసి మనకి సహాయం చేయగలిగారు. వాళ్ళు ప్రతి విలేజ్ ని వచ్చి మనకి స్థలం చూపించి గవర్నమెంట్ ల్యాండ్ ఎంతవరకు సహాయం చేయగలరు అంత కొన్ని చోట్ల చేశారు. కొన్ని చోట్ల డిమార్కేషన్ ఆఫ్ ప్లాట్ స్థలం డిమార్కేషన్ కూడా చేసి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అది
0: బృందం రెండవ పర్యటన వల్ల పథకం ముందుకు సాగడానికి మార్గం సుగమం కావడంతో వెంటనే పనులు ప్రారంభం కావాలని స్వామి ఆదేశించారు. అందుకే తన 83వ జన్మదినోత్సవ వేడుకలు ముగిసిన మరునాడే అంటే నవంబర్ 24వ తారీఖున ఆయన శ్రీ పృష్టిని మరోసారి ఒరిస్సాకు పంపారు. నవంబర్ 30వ తేదీనాడు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అజిత్ కుమార్ త్రిపాఠి నాదియా బరాయి గ్రామంలో పథకానికి భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా నదియా బరాయి గ్రామంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ త్రిపాఠి తన ప్రసంగంలో ఇలా పేర్కొన్నారు.
2: వారు తలపెట్టిన పథకంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన స్వామికి నేనెంతో రుణపడి ఉన్నాను. నాకున్న పని ఒత్తిడి వల్ల ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు వీలుపడదు. అయినా ఈ కార్యక్రమానికి రావాలని ఉవ్విళ్లూరాను. అనుకున్నట్టే రాగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు సభలు సమావేశాలకు దూరంగా ఉండటం నాకు అలవాటు. కానీ ఈ పథకం పూర్తిగా భిన్నమైంది. మీకు మేలు జరగాలని స్వామి ఆరాటపడుతున్నారు. ప్రియమైన గ్రామీణులారా, స్వామి నుండి ఈ వరాన్ని పొందిన మనం ఎంతో అదృష్టవంతులం. అందువల్ల మీలో మీకేమైనా విభేదాలు గాని ఉంటే వాటిని పక్కన పెట్టి ఈ పథకాన్ని అమలు చేసే ఇంజనీర్లు గుత్తేదారులకు మనస్ఫూర్తిగా సహకరించండి.
0: శ్రీ త్రిపాఠి తన ప్రసంగంలో పథకం అమలు చేసేటప్పుడు ఎదురుకాగల రకరకాల చిక్కులను వివరించి వాటిని ఎలా అధిగమించాలో కూడా సూచించారు. స్వామి మాటలను గుర్తు చేస్తూ గ్రామీణులంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పారు.
2: ఉన్నది మతం ఒక్కటే, ప్రేమ మతం. భాష కూడా ఒకటే, హృదయానికి సంబంధించిన భాష. దేవుడు ఒక్కడే, ఆయన లేని చోటు లేదు. ఇక్కడ పూరిలోనూ చివరికి పుట్టపర్తులోనూ ఉన్నది ఆయనే. మనందరిలోనూ ఉన్నది కూడా ఆయనే. మనం ఆయన కోసం పనిచేద్దాం.
0: ఉత్తేజకరమైన ఆయన ప్రసంగానంతరం గ్రామీణులకు ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ క్షణం నుంచే పథకం పనులు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. మరో 4 రోజుల్లోనే కటక్ జిల్లా మణిబాడోలో పనులకు శ్రీకారం చుట్టారు. ఆ వెనువెంటనే కేంద్రపాడా జిల్లాలోని పెంఠో, సంసౌరా, ఇంకా మరికొన్ని గ్రామాల్లోనూ, పూరీ జిల్లాలోని బిలిపోడాలోనూ పనులు ప్రారంభమయ్యాయి.

0: రెండు వారాల్లోగా 5 చోట్ల పనులు చురుకుగా సాగనారంభించాయి. నెల గడిచేసరికి పని జరిగే ప్రాంతాల సంఖ్య 12కు పెరిగింది. మొత్తం 3 జిల్లాలలో 16 గ్రామాలలో 700 ఇళ్ల నిర్మాణం జరిగింది. శ్రీ సి పృష్టి 2వ కుమారుడు శ్రీ రామేశ్వర్ బాబావారి ఆదేశానుసారం ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలను తనిఖీ చేయడంలో తన తండ్రికి సాయపడేందుకు ఆయనతో భువనేశ్వర్లో 1 సంవత్సర కాలం పాటు ఉండి వచ్చారు. మాతృభాష తెలుగు కాకపోయినా వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లను శ్రీ రామేశ్వర్ పృష్టి తెలుగులో ఎలా వ్యక్తం చేయడానికి ప్రయత్నించారో వినండి.
1: స్వామి చెప్పినట్టు ఒరిస్సాలో 3 జిల్లాలో ఈ ఇల్లు కట్టడం జరిగింది. అది పూరి, కటక్, కేంద్రపడ. ఈ 3 జిల్లాల్లో 16 గ్రామంలో ఇల్లు కట్టడం జరిగింది. పూరి జిల్లాలో బిల్లిపడ, నిర్మల, ఖడికెర ఈ 3 గ్రామంలో, కటక్ జిల్లాలో మణిబాడ్, జార్కట, ఖండహోత, కేవటపట్న, రహంబా, సిఠళ ఈ గ్రామంలో ఇల్లు కట్టడం జరిగింది. తర్వాత కేంద్రపడ జిల్లాలో నడియాబరి, పెంట, సంజూరి, సంసర, నళదియాపళంద, మళిక్పడ, మహానంగళ ఈ గ్రామంలో ఇల్లు కట్టడం జరిగింది. కేంద్రపడలో ఇది 200 విలేజ్ ఇళ్ళు అయినాయి. మరి పూరిలో 225, కటక్లో 275. సమస్యలు చూస్తే వాళ్ళకి ఉన్న స్థలం కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత ఒక విలేజ్లో చేయాలంటే వాళ్ళ స్థలాలు వేరువేరుగా ఉంటుంది, ఒక్క చోట ఉండదు. అది మన సామాన్ తీసుకొని స్టీల్, సిమెంట్, శాండ్, బ్రిక్స్ పెట్టాలంటే మొత్తం విలేజ్లో వేరే వేరే చోట పెట్టాలి. ఆ ఏరియాలో అంత మంచి రోడ్స్ కూడా లేవు. నాకు గుర్తుంది, ఒకసారి మేము బిల్లిపడకి వెళ్ళాము. అప్పుడే ఆ సిమెంట్ ట్రక్ వచ్చింది. వాడు గ్రామం బయటనే ఉన్నాడు. చెప్పాను లోపల తీసుకుని రా, అక్కడ కావాలి అక్కడ పెట్టాలి. నేను ఉన్నాను చెప్పాను కాబట్టి లోపల తీసుకుని వచ్చాడు. కానీ ఆ రోడ్ అంత బాగలేదు, అక్కడ టైర్ మట్టి లోపల వెళ్ళిపోయింది. తర్వాత సిమెంట్ అన్లోడ్ చేశాక ఇంకొక ట్రాక్టర్ పిలిచి ట్రక్ని పుల్ చేసి తీసాము అక్కడి నుంచి. ఈ ట్రాక్టర్ షిఫ్టింగ్లో చాలా వరకు విలేజర్స్ కూడా హెల్ప్ చేశారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఫీల్డ్స్కి వెళ్ళిపోయి ఉంటే లేబరర్స్కి పెట్టి చేపించాం. మేము భువనేశ్వర్లో అప్పుడు ఉన్నాము. ఇటుపక్క పూరి ఒక్క వైపు ఉండేది. పూరిది లాస్ట్ విలేజ్ నియర్లీ 120 కిలోమీటర్స్ భువనేశ్వర్ నుంచి. అటుపక్క కేంద్రపడ లాస్ట్ విలేజ్ నియర్లీ 200 కిలోమీటర్స్. పని అన్ని చోట్ల జరిగేది. మేము ఒక్కరోజు అన్ని చోట్ల సూపర్విజన్కి వెళ్ళలేదు. మాక్సిమం ఒక రోజులో 2 విలేజెస్ మేము కవర్ చేసేవారు. అట్లా చూస్తే ఒక వారం రోజులో ఒక విలేజ్కి ఒక్కసారే వెళ్ళేవారు. అందుకే ఆ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ తప్పు చేశారు, మేము చెప్పాము వాళ్ళకి ఇట్లా చేయకూడదు ఇట్లా చేయండి, మేసన్స్, వైర్ బైండర్స్. వాళ్ళు ఎప్పుడు స్వప్నంలో కూడా అనుకోలేదు వాళ్ళకి ఇట్లాంటివి ఇళ్ళు దొరుకుతాయని. ముందు గవర్నమెంట్ స్కీమ్స్ ఉండేది, ఇందిరా ఆవాస్ స్కీమ్. దాంట్లో ఏం చేస్తారంటే మీరు ఫౌండేషన్ చేస్తే వాళ్ళు ఏదో ఇస్తారు అమౌంట్, 5000 or 10000. మరి తర్వాత డోర్ హైట్కి వెళ్తే ఇంకా 5000 or 10000 ఇస్తారు. అని మొత్తం డబ్బు కూడా రాదు. ఇచ్చిన డబ్బు ఆ పనికి సరిపోదు. అందుకే కొన్ని చోట్ల మేము చూసాము హాఫ్ హాఫ్ ఇళ్ళు కూడా అట్లే ఉండిపోయేది. ఇక్కడ మేము స్వామి చెప్పినట్టు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చాము. వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఇల్లు దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు వాళ్ళకి కూడా కొన్ని చెట్ల డౌట్స్ కూడా వచ్చాయి, ఇట్లా చేసి ఎవరైనా ఇస్తారా అని, వీళ్ళకి ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందా అని. ఇప్పుడు ఇల్లు అయ్యాక మరి అందరూ స్వామి భజనలే, స్వామి ప్రతి గ్రామం సాయి గ్రామం అయిపోయింది. ఇప్పుడు
0: పథకాన్ని ప్రకటించినప్పుడే స్వామి నాణ్యత గురించి, కాల వ్యవధి గురించి ప్రస్తావించారు. ఇదే అంశాలను ఆయన ఆ తరువాత పథకంతో సంబంధం ఉన్న శ్రీ శ్రీనివాసన్ తదితరులకు గుర్తు చేస్తూ వచ్చారు కూడా. సాయి ప్రేరణతో చేపట్టిన ఏ పథకంలోనైనా నిర్మాణ కౌశల్యం, అతి చిన్న అంశంపై కూడా శ్రద్ధ, భావి అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భగవాన్ ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలను శ్రీ పృష్టి ఇలా వివరించారు.
2: మెళ్ళే మునుపు స్వామి ప్రత్యేకంగా పిలిచి, వాళ్ళు రెసిడెన్స్లే ఎదురు మందిరంలో పిలిచి చెప్పారంటే ప్రతి ఇంటికి ఇళ్ళు ఎత్తుగా కట్టాలి, మళ్లీ వాన వచ్చినా వరదలు వచ్చినా డ్యామేజ్ చేయకూడదు, నంబర్ వన్. రెండోది, వాళ్ళు సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఇంటికి వర్ధమాల ఫ్లడ్ వచ్చినా ఆ సామాన్లు వాళ్ళు బై ఛాన్స్ ఇంటి నుంచి వెళ్లిపోయినా సామాను పాడవకూడదు. ఆ అభిప్రాయంలో లాఫ్ట్ డోర్ లెవెల్లో లాఫ్ట్ పెట్టాలి. తర్వాత వాళ్ళకి వంటగదిలో ప్లాట్ఫారం వంట చేయడానికి సౌఖ్యాలు కుదిరించాలి. వెనకాల బట్టలు కడగడానికి, పాత్రలు కడగడానికి సౌఖ్యం పెట్టుకోవాలి. తర్వాత ప్రతి ఇంటికి మనం మళ్లీ వరద వచ్చినా ఏదైనా డ్యామేజ్ చేయకపోయినట్టుగా పరిపక్ష అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో రూఫ్ లీకేజ్ అవ్వకన్నా వర్షం పడితే అది కూడా మీరు చూసుకోవాలని, ఇది ముఖ్యంగా. కొన్ని చోట్లలో లూజ్ సాయిల్ ఉంటుంది, ఫౌండేషన్ ఓపెన్ ఫౌండేషన్ లో కిట్టదు, దానికి మీరు ఐడియా చేసి దిట్టైన ఫౌండేషన్ పెడితే మళ్లీ వరదలు వచ్చినా అది స్కవరింగ్ చేసి ఆ ఇళ్ళుకి పాడుకొట్టు చేయకూడదు. ఒక ఇంటికి ఫ్రంట్ లో ఒక వెరండా, తర్వాత మెయిన్ మాస్టర్ మల్టీపర్పస్ హాల్, అది బెడ్రూమ్ కామన్, తర్వాత కిచెన్, తర్వాత వెనకాల స్నానం కమ్ పాత్రలు కడిగే గది, కొద్ది దూరంగా టాయిలెట్, చుట్టుకారి ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు జంతువులు ఆవులు గట్టా తెచ్చి పెట్టుకోవడానికి పక్కన దారి ఉండాలి, అది వెనకాల జంతువులు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి. ఇది మెయిన్ పాయింట్స్ అని స్వామి స్పష్టంగా చెప్పారు.
0: భగవాన్ తనకు ఆ పని అప్పగించినప్పటి నుంచి దానికే అంకితమైపోయిన శ్రీ పృష్టి నిర్మాణపు పనుల పర్యవేక్షణకు వీలుగా ఉంటుందని రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోనే మకాం పెట్టారు. మీరు ప్రశాంతి నిలయానికి దూరంగా ఉంటున్నారు, స్వామి దర్శన భాగ్యం కరువైందని మీకు చింతగా లేదా అని మేము అడిగిన ప్రశ్నకు ఆయన ఎందుకుండదు అని ఎదురు ప్రశ్న వేశారు. మళ్లీ ఆయనే ఇలా అన్నారు.
2: మేము ఒక సంవత్సరం ఒరిస్సాలో ఉండిన మూలంగా మేము చాలా సంతోషంగా చాలా అదృష్టాన్ని అనుకుని అక్కడ పనిచేసేవారు. ఎందుకంటే మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి వచ్చేవారు, స్వామి పిలిపించేవారు కూడా వచ్చి ఏదో పండుగలకి. మొదటిసారి 300 ఇళ్ళు తయారైన వెంటనే ఆ ఊరిని తీసుకొచ్చి శ్రీరామనవమి రాజే అదే రోజు మొదటి పండుగ ఏప్రిల్లే స్వామి వాళ్ళందరినీ బట్టలు అన్ని రకాల సామాన్లు పెట్టుకారు. ఇక్కడ ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి ఉంటే ఇక్కడికి చాలా సంతోషంగా వెళ్లే మునుపు మాకు స్వామి డైరెక్ట్ నాకు చెప్పారు ఏంటంటే, నువ్వు వెళ్ళు, నీకేం కావాలా, నాకేం వద్దు స్వామి, మీరే మా ఇంట్లో ఉంటే చాలు మాకు, ఇదే అన్నా. అంటే నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు, నేను ఫుల్ కేర్ తీసుకుంటాను. అప్పుడు నా మిసెస్ని చెప్తే ఆవిడ కూడా చాలా సంతోషించింది. తర్వాత నేను స్వామి నన్ను, స్వామి మాకు ఇంకేం కావాలంటే నాకేం అవసరం లేదంటే విభూతి సృష్టించి వెంటనే మాకు అది పెట్టి ఒక ఉంగరం క్రియేట్ చేసి కూడా ఇక్కడ పెట్టేసి పాద నమస్కరించి అప్పుడే ఎదురు మందిరంలో ఆ డైనింగ్ హాల్లో భోజనం పెట్టారు.
0: కేంద్రపారా జిల్లాలోని నమూనా గృహాన్ని సందర్శించినప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజల భక్తి ప్రపత్తులు మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి. ఊరి మొగలోనే స్వామి పూజకు ఒక వేదిక, దానిపై పందిరి వేసి ఉన్నాయి. లేత గులాబీ, లేత పసుపు రంగుల్లో ఉన్న నమూనా గృహానికి మేము ఛాయాచిత్రాలు తీశాం. ఆ సమయానికి ఆ ఇల్లు పొందిన లబ్ధిదారులు అక్కడికి వచ్చారు. వారిని పలకరిస్తూ ఇల్లు చూస్తే మీకేమనిపిస్తోంది అని అడిగాం. దానికి ఆ ఇంటి ఇల్లాలు జలజలరాలుతున్న కన్నీళ్లను చీరకొంగుతో తుడుచుకుంటూ ఇలా చెప్పింది.
3: ఆనందంతో కన్నీళ్లు ఆగటం లేదు. మాకు ఇంత అందమైన ఇల్లు ఎవరివ్వగలరు? ఆ దేవుడు తప్ప.
0: ఆ మాటలంటున్నప్పుడు ఆమె కంఠం పూడుకపోయింది. మాకు కూడా మాటలు కరువయ్యాయి. కొంతసేపు అయ్యాక, సాయిబాబా మీకు ముందే తెలుసా అని అడిగాం. దానికామ,
3: తెలీదు. ఇంటితో సహా ఉన్నవన్నీ వరదలో కొట్టుకుపోయాక బతుకు భారమయ్యింది. సరిగ్గా అప్పుడే కొందరు మా గ్రామానికొచ్చారు. మాకు అటుకులు, చక్కెర, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, దుప్పట్లు ఇచ్చారు. అంతేకాదు, మా ఇల్లు కూలిపోయి బురదతో నిండిపోయి ఉంటే దాన్ని శుభ్రం చేసుకోవడానికి వారు ఎంత సహాయం చేశారో మాటల్లో చెప్పలేను. పైగా మాతో వారెంతో ప్రేమగా మాట్లాడారు. ధ్వంసమైన మా ఇల్లు తిరిగి నిర్మించిస్తామని, మాకు అండగా ఉంటామని చెప్పారు. మా ఆరోగ్యం ఎలా ఉన్నది పరీక్షించి మందులు కూడా ఇచ్చారు. తరువాత వచ్చినప్పుడు మాకు కొత్త బట్టలిచ్చారు. మీరెవరు అని అడిగితే మమ్మల్ని సాయిబాబా పంపారని చెప్పారు. సాయిబాబా గురించి మేం తెలుసుకున్నది అప్పుడే. మర్నాడు వారు మళ్లీ వచ్చి మీకు సరికొత్త పక్కా ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు. మా చెవుల్ని మేమే నమ్మలేకపోయాం. మాలాంటి నష్టజాతకులకు సహాయపడగలిగేది ఆ దేవుడు ఒక్కడే. బాబాదయ్య మామీద ఉంది కాబట్టి ఇకపై మేము ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలమన్న నమ్మకం కలిగింది. మేము ఆయన్ని రోజూ కొలుస్తున్నాం.
0: చెప్పడమయ్యాక ఆ మహిళ చుట్టుపక్కల ఉన్న పిల్లలను చేరబిలిచింది. వారంతా చేతులు జోడించి కనులు మూసుకుని పాడడం ప్రారంభించారు.

0: 1940లో తాను సాయిబాబానని ప్రకటించిన అనంతరం బాబా స్వయంగా పాడిన తొలి భజన. అది వింటూ మైమరిచిపోయి పిల్లలను అభినందించి ఆ మహిళకు వందనాలు అర్పించి సెలవు తీసుకున్నాం. ఆ తర్వాత మేము కటక్ జిల్లా సిఠోలోలో ఇళ్లు నిర్మిస్తున్న చోటికి వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి ఎండను కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్నాడు. విశ్రాంతి కోసం ఓ క్షణం పని ఆపినప్పుడు అతన్ని, అంతలా రెక్కలు విరుచుకుంటున్నావు, నీకు కష్టంగా లేదా అని అడిగాం. మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ అతను ఇలా అన్నాడు.
1: లేదండి, చాలా సంతోషంగా ఉంది. సాయిబాబా మాకు ఇల్లు కట్టించిస్తున్నారు. మాకెంతో సంతోషంగా ఉంది. మేమంతా రోజు కూలి కోసం పనిచేసేవాళ్ళం. మా అంతటి మేముగా ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం మా కళ్ళలో కూడా సాధ్యం కాని పని. ఎన్నో ఏళ్లుగా మేం గాలికి వానికి కూలిపోయే పూరిగుడిసెల్లో బతుకుతున్నవాళ్ళం. పక్కా ఇళ్లు మహాబోటి వాళ్లకు కాదులే అని సరిపెట్టుకునేవాళ్ళం. కాని సాయిబాబా దయామేడు, మా కోసం ఇంత అందమైన ఇళ్లు కట్టించిస్తున్నారు. ఈ ఇళ్లు మాకు బాబా జాలితో ప్రసాదించిన వరాలు. అందుకే రోజు ఒళ్లు దాచుకోకుండా వీలైనంత ఎక్కువసేపు కష్టపడుతున్నాం. ఇంకో మాట కూడా చెప్పాలండి, ఈ పని పూర్తయిపోయాక ఈ ఊర్లో శ్రీ సాయిబాబాకు ఓ గుడి కట్టాలని అనుకుంటున్నాం. అందులో మేమంతా రోజు ఆయన్ని మనసారా పూజించుకుంటాం.
0: తమకు బాబా పట్ల భక్తిని ఆ నిరుపేద కష్టజీవులు రోజంతా అంకితభావంతో చేసే శ్రమరూపంలో వ్యక్తం చేయడం మమ్మల్ని కదిలించింది. పునాది పని నడుస్తున్న ఓ ఇంటి వద్ద వారు పెద్ద బాల్చీలతో కాంక్రీటు మిశ్రమాన్ని లోతుగా తవ్విన గుంటల్లో నింపడం గమనించాం. అయితే మిగిలిన చోట్ల పనికి, సిఠోలోలో పనికి కొంత వ్యత్యాసం కనిపడింది. అదేమిటో తెలుసుకోవాలన్న మా కుతూహలాన్ని కనిపెట్టి ఒరిస్సాలో శ్రీ సత్యసాయి ధర్మనిధి సమన్వయకర్త, స్వయంగా సివిల్ ఇంజనీరు అయిన శ్రీ ఎస్ మహాపాత్ర ఇలా తెలియజేశారు.
2: దేర్ ఈజ్ ఎ క్లే సాయిల్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్ సాయిల్ యాజ్ పర్ ది ఇంజనీరింగ్ నార్మ్. వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ది సాయిల్ ఇట్ ఎక్స్పాండ్స్.
1: భూమి గట్టిగా ఉండే చోట 4-5 అడుగులు తవ్వి స్తంభాలు లేపేస్తాం. కానీ ఇక్కడున్నది డొల్లగా ఉండే రేగడి మట్టి. భూమిలో గట్టితనం లేకపోవడం వల్ల మీరిక్కడ చూస్తున్న పైల్ తరహా పునాదులు వేస్తాం. లోతుగా తవ్విన గుంటల్లోకి దాదాపు 10 అడుగుల పొడవైన గొట్టాలు దింపి వాటి ద్వారా కాంక్రీటు మిశ్రమాన్ని గోతుల్లో నింపుతాం. అందువల్ల నీరు చేరిన, వరదలొచ్చిన పునాది చిక్కు చెదరకుండా ఉంటుంది. ఈ కోస్తా జిల్లాల్లో భూమి గట్టిగా ఉండక గుల్లగా ఉంటుంది. కాబట్టి పని జరుగుతున్న మొత్తం స్థలాల్లో, సగానికి పైగా స్థలాల్లో ఈ తరహా పునాదులే వేస్తున్నాం. ఈ పద్ధతిలో బోరుబావి తవ్వే పరికరంతో గుంటం తవ్వి అందులో కాంక్రీట్ నింపుతాం. ప్రతి ఇంటికి ఇలాంటివి 9 గుంటల వరకు ఉంటాయి. స్తంభాలు భూమట్టం దాకా వచ్చాక వాటిని అడ్డ స్తంభాలతో చదరంలా ఏర్పడేలా కలుపుతాం. వాటిపైన గోడలేస్తాయి. విచిత్రం ఏమిటంటే ఈ పద్ధతిలో పునాదులు వేయడం ఇతర పద్ధతుల కన్నా చవక, తేలిక. కాని ఈ సంగతి తెలియకపోవడం వల్ల, అందుకు అవసరమైన ప్రత్యేక సాధనాలు అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్యులు ఈ పద్ధతిలో పునాదులు నిర్మించుకోలేకపోతున్నారు.
0: పనులు జరుగుతున్న స్థలాల్లో అత్యాధునిక పరికరాలు వాడుతున్నట్లు గమనించాం. ఇక బాబా పట్ల కృతజ్ఞత ఉప్పొంగే హృదయాలతో గ్రామస్తులు ఇళ్ల నిర్మాణం పనుల్లో త్రికరణ శుద్ధిగా పాల్గొంటూ కష్టపడుతున్నారంటే అందులో ఆశ్చర్యపడాల్సిందేముంది? ప్రత్యక్షంగానో పరోక్షంగానో దైవంతో సంపర్కం కలిగిన వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది. మేము అక్కడ గ్రామస్తులు, సాయి కార్యకర్తలు, శ్రామికులు, అధికారులు, ఇంజనీర్లతో జరిపిన ఇష్టాగోష్ఠులలో అటువంటి ఉదాహరణలెన్నో మా దృష్టికి వచ్చాయి. కేంద్రపాడా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు శ్రీ రామచంద్ర స్వైన్ ఏమన్నారో చూడండి.
3: ప్రథమ దత్తవళ కాంకామె నెల్లు సుమన దత్తవళ జానీలే
1: భూమికి సంబంధించిన ఆస్తుల విషయంలో ఇక్కడ గ్రామస్తులు చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఒక అంగుళం భూమిని వదులుకునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. భూతగతాలు వస్తే కొట్లాటకు కూడా వెందీయరు. ఈ పథకానికి సంబంధించినంత వరకు బాబా తమ పట్ల చూపిన ఆదరణ వారిని ఎంతగా కదిలించిందంటే వారు తమ తగాదాలను మరిచిపోయి భూమిని ఇవ్వడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం లభిస్తున్న ధర కన్నా తక్కువకైనా సరే ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఓ చిన్న సంగతి చెప్తాను. కొన్ని వారాల క్రితం సంసార గ్రామంలో మొత్తం 24 ఇళ్లతో ఓ పేటను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అందుకోసం అదనంగా మరికొన్ని ఇళ్లు నిర్మించడానికి మాకు 2178 చదరపడుగుల స్థలం అవసరమైంది. స్థలం యజమాని ఆ స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించాడు. కాని ఎందుకో ఇదిగో అదిగో అంట మొదలుపెట్టాడు. పత్రాలు దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తుండటంతో నాకు చెమట పట్టసాగాయి. భూమి లేని ఎందరో అర్హులైన వారిని వదిలేసి పథకాన్ని ఆమోదానికి పంపడం నాకిష్టం లేదు. రాత్రంతా ప్రార్థన చేస్తూ గడిపాను. మర్నాడు ఉదయమే ఆ స్థలం యజమాని కొడుకు ముంబై నుంచి వచ్చాడు. భూమి తాలూకు దస్తావేజులు నాకు అందజేశాడు. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో సాయి అదృశ్యహస్తం పనిచేయడం నాకు తెలుసు. మేమిక్కడికి రాకపోవడం ఈ ఊళ్ళో 2 వర్గాలుండేవి. ఇప్పుడు వారంతా కలిసిపోయారు. భగవాన్ మీద భక్తే వారిని ఏకం చేసింది.
0: శ్రీ రామోస్వాయి వయస్సు 60కి పైమాటే. కాని ఆ ప్రాంతంలోని సాయి సేవకులు అందరిలో ఆయనే ఎంతో చలాకీగా పనిచేస్తున్నాడు. అంతలా శ్రమించడానికి మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తో
1: చెమటలు పట్టసాగాయి. భూమి లేని ఎందరో అర్హులైన వారిని వదిలేసి పథకాన్ని ఆమోదానికి పంపడం నాకిష్టం లేదు. రాత్రంతా ప్రార్థన చేస్తూ గడిపాను. మర్నాడు ఉదయమే

0: ఏదో తెలియని శక్తి నాకు నెలలో కనీసం 28 రోజుల పాటు చురుగ్గా పనిచేయగల జీవసత్వాలను ఇస్తోంది. 24 గంటలు పనిచేసినా అలుపనేది లేదు. ఆ పేదవారితో కలిసిపోయి వారికి నా ప్రేమను పంచి ఇస్తుంటే నాలో ఏదో నూతన శక్తి నిండుతున్నట్టు ఉంటోంది. విజ్ఞాన శాస్త్రం బోధించే ఉపాధ్యాయునిగా నా జీవితం అంతా గడిచిపోయింది. ఇప్పుడు బాబా నాకు తన పనిని నెరవేర్చే అమూల్యమైన అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించారు. అది ఇన్నేళ్లుగా నేను విధి నిర్వహణలో అంకిత భావంతో కష్టపడినందుకు నాకు లభించిన బహుమతిగా భావిస్తున్నాను. నా ఆనందాన్ని, స్వామికి నా కృతజ్ఞతను తెలిపేందుకు నాకు మాటలు చాలవు.
1: ఉత్సాహంతో మెరుస్తున్న కళ్లతో ఆ ప్రాంతంలోని గ్రామస్తులలో ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందించే ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు విరివిగా చేపట్టడానికి సంకల్పించినట్లు ఆయన మాతో చెప్పారు. వయోవృద్ధుడైన ఆ సాయి సేవకుడు, అన్ని వేళలా సాయి నాతోనే ఉన్నట్లుంటుంది అంటూ తన కథను ముగించారు. రోజు కూలీ కోసం పనిచేసే శ్రామికుడు మొదలుకుని రాష్ట్ర సాయి సంస్థ అధ్యక్షుని వరకు వారు పథకం అమలులో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేది స్వామి పట్ల వారికున్న కృతజ్ఞతాభావం, సేవా తత్పరతలే. కేంద్రపాడా జిల్లాలోని పెంఠో గ్రామంలో మాతో మాట్లాడిన ఓ తాపీ మేస్త్రి ఇలా అంటాడు.
2: మోర్ ఇటు కమ్ము కొరియా మస్తాని సార్ ఆమె మొత్తం బహుత్ భల్ లాగు సార్.
0: దేవుడు పనిచేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఇల్లు మా కరల సౌధాలే. ఆ దేవుడే మా ఇంటి కొలువై ఉంటాడని మాకనిపిస్తోంది. మేమంతా అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: జీవితంలో నీకు ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు అతను మరో ఆలోచన లేకుండా చెప్పాడు.
0: భగవాన్ కు పూజ చేసుకునేందుకు మాకు గుడి కావాలి. వారి కృప మాకు తోడుగా ఉండాలి. ఆయనకు మరింత చేరువ కావాలన్నది మా ఆకాంక్ష. మేము ఆయన ప్రేమలో ప్రశాంతంగా జీవించాలి.
1: డాంబికత్వం లేని అతని పలుకుల్లో నిజాయితీ ఉట్టిపడింది. ఒక్క క్షణం వృధా కావడం కూడా ఇష్టం లేనట్లు మాతో సంభాషణ ముగియగానే అతను పారపట్టుకుని తన పనిలో నీలమైపోయాడు. పెంఠో గ్రామంలో తలపాగా చుట్టి పెదాలపై చిరునవ్వు చిందిస్తూ మాతో మాట్లాడిన మరో మేస్త్రి శ్రీ భాగవత్ జేనా ఇలా అన్నాడు.
0: సాయిబాబా ఎలా ఉంటారో నేను ప్రత్యక్షంగా చూడలేదు. అయినా ఇల్లు చూస్తే నాలో రోమాంచకంగా ఉంది. ఈరోజే బాబా కనిపించి ఎలా ఉన్నామని అడిగితే ఒక్కటే చెబుతాను, ఇంతకుముందు గొప్ప దుఃఖంలో ఉన్నాం. వరదలు మా జీవితాల్ని అతలాకుతలం చేసేసాయి. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. నిజానికి ఆయన పేరు తలుచుకుంటేనే మా భయాలన్నీ తొలగిపోతున్నాయి. ప్రస్తుతం నేను తలదాచుకుంటున్న చోటుకి చేరేసరికి తరచూ మధ్యరాత్రి వేళ దాటుతుంది. కానీ నాకది కష్టం అనిపించదు. నేనిక్కడ రోజుకు 12 గంటలకు పైగా పనిచేయమన్నా సంతోషంగా చేస్తాను. ఈ అనుభవం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది.
1: మాతో మాట్లాడుతూ కూడా అతను తన పని ఆపలేదు. అతనికి ఆ పని ఒక బాధ్యతగా కాక ఓ వరంలా ఉన్నట్లుంది. ఆ గ్రామాల్లో పనిలో నైపుణ్యమున్నవారు, లేనివారు, పిన్నలు, పెద్దలనే తేడా లేకుండా చివరికి ఆర్తితో సాయిని ప్రార్థించి భర్తను కాపాడుకున్న భక్తురాలు శ్రీమతి పుష్పలతా బెహ్రా పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సంబరంగా చేతనైన పనిచేస్తున్నారు. మీకిప్పుడు ప్రార్థనలో పూర్తి విశ్వాసం ఉందా అని మేము శ్రీమతి బెహ్రాను అడిగినప్పుడు ఈ విధంగా ఆమె జవాబిచ్చింది.
3: మా ప్రాణాలు కాపాడిన దేవుడు మాకిప్పుడు తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఆయన మాకెప్పుడూ ఇలాగే తోడుగా ఉండి ఆదుకుంటాడని చెప్పగలను. సాయిబాబా భక్తులు ఏ రోజున మా గడ్డపై కాలు పెట్టారో ఆనాటి నుంచి మాకు అంత మంచే జరుగుతోంది. మనసు తేలికపడి ఎంతో హాయిగా ఉంది.
1: ఏ ఆదాయం లేని మరో నిరుపేద శ్రీ రిషి మొల్లిక్కు 5 పిల్లలు బిలిపోడాలో ఉంటాడు. వారికి చిన్న గుడిసె కూడా లేదు. జీవితంలో కష్టాలు తప్ప మరేమీ ఎరుగడు. తన కళ్ల ముందే తన ఇంటి కోసం పునాదులు వేయడం చూసి ఇలా అన్నాడు.
0: ఎన్నో ఏళ్లుగా చేస్తున్న మా ప్రార్థనలు ఫలించాయి. పొత్తుకు ఉగ్గానే పోయి శాద్దీరందుకు ఓ గూడంటూ ఉంటే ఎంతో

0: సంపాదించుకుని ఆనందంగా బతికేయగలం. అయితే మేం మరోటి అడగాలనుకుంటున్నాం. మేము శ్రీ సాయిబాబాను ఎప్పుడూ చూడలేదు. దయచేసి మమ్మల్ని ఆయన వద్దకు తీసుకుపోగలరా? మా ముసల్దాన్ని కూడా నాతో తీసుకురావచ్చా? బాబ్బాబు, ఎలాగైనా ఈ సాయం చేసి పెట్టరు. ఆయన్ను చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఆయన మాకు ఎంత సాయం చేశారని. నా దగ్గర ఆయన ఫోటో ఒకటి ఉంది. రోజూ ఆ ఫోటోపై గంధం చల్లి పువ్వులతో పూజ చేస్తున్నాం. కాని కనీసం ఒక్కసారైనా ఆయన్ని మా కళ్ళారా చూడాలనుంది.
1: మేము నిర్ఘాంతపోయి అతనికేసే చూస్తూ ఉండిపోయాం. స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని తపించిపోతున్న అతని భక్తిలోని నిజాయితీ ముందు మేమెంతో చిన్నవాళ్లం అనిపించింది. క్షణం తర్వాత పేరుకొని అతనితో చెప్పాం, తప్పకుండా తీసుకువెళ్తాం, నువ్వు సాయిని చూస్తావు. నువ్వు అడగకుండానే నీకు ఎన్నో ఇచ్చిన ఆ దేవుడు నీ కోరికను తప్పక తీరుస్తాడు. చెప్పడమైతే చెప్పేశాం, కాని అది ఎలా సాధ్యపడుతుందో మాకే తెలియదు. కాని ఒకటి మాత్రం నిజం, ఏదో ఒక రోజున తప్పకుండా అతని కోరిక మాత్రం నెరవేరుతుంది. స్వామిని చూడాలన్న కోరిక ఋషి మల్లికి ఒక్కనిదే కాదు, మేము వెళ్లిన ప్రతి ఊరిలోనూ ప్రతి ఒక్కరూ అదే కోరిక వెలుగుచ్చారు. కేంద్రపాడ జిల్లా సంసోరా గ్రామవాసి శ్రీ ప్రమోద్ జైనా మమ్మల్ని ఇలా అడిగారు.
0: గాలికి తిరిగే మాకు పక్క ఇళ్లు లభిస్తున్నాయి. ఇళ్లతో పాటు దైవాన్ని కూడా పొందడం అంతకు మించిన బహుమతి. మేమిక దైవం నివసించే ఇళ్లలో ఆయనతో సహవాసం చేస్తాం. ప్రతి ఇంటిని ఆయన కోవిలుగా తీర్చిదిద్దుతాం. మా జీవితాన్ని సంపూర్ణంగా భగవానికి అంకితం చేసుకోవాలనుకుంటున్నాం. మాకు మిగిలింది ఒక్కటే కోరిక, ప్రశాంతిని వెళ్లాలి. ఒక్కసారైనా మా ప్రభు ముఖారవిందం చూసి రావాలి. అందుకు అవసరమైన సొమ్ము సమకూర్చుకునేందుకు రానున్న వారాల్లో మరింత శ్రమపడి బాగా సంపాదించి ఆదా చేస్తాం. దయచేసి మమ్మల్ని ఒక్కసారి ప్రశాంతిని తీసుకుపోండి.

0: శ్రీ సి పృష్టి, ఆయన కుమారుడు శ్రీ రామేశ్వర పృష్టి, ఒరిస్సా సందర్శించిన రేడియో సాయి బృందం 2009 ఫిబ్రవరి 8వ తేదీ నాడు స్వామికి పునరావాస కార్యక్రమాల ప్రగతి గురించి నివేదిక సమర్పించాం. నిరుపేదలైన ఆ గ్రామస్తులు హృదయపూర్వకంగా వెలిబుచ్చిన అభిప్రాయాలను ఆయనకు నివేదించాం. అవి స్వామి మనసును కదిలించాయి. ఇళ్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేస్తే బాబాయే స్వయంగా వారికి ఇంటి తాళాలను అందజేసి ఆ కుటుంబాలను ఆశీర్వదించగలరని అనుకున్నాం. ఆ గ్రామస్తుల గురించి ప్రస్తావించిన తక్షణమే ఉద్వేగం తట్టుకోలేక స్వామి కళ్లు చెమర్చాయి. తన కోసం వారు పడుతున్న హృదయవేదన ఆయనకు తెలియనిది కాదు. భక్తులను ఎప్పుడు ఆశీర్వదించాలో, ఎక్కడ అనుగ్రహం చూపాలో, వారి హృదయాలను ఎల్లలిరుగని తన దివ్య ప్రేమ సుధలో ఎప్పుడు ముంచెత్తాలో భగవానికి తెలుసు. తన ప్రేమకు పాత్రుడైన ఆ నిరుపేద భక్తులలో తొలి బృందానికి తన ఆనంద నిలయాలను కానుకగా అందజేసేందుకు ఆయన ఎంచుకున్న తేదీ ఏప్రిల్ 3. పరమ పావనమైన శ్రీ శ్రీరామనవమి ఉత్సవం జరిగే రోజు అది. ఆ రోజున నిత్య పరిపుష్టమై ఎడతెగక ప్రవహించే స్వామివారి నిర్మల ప్రేమవాహినికి సంబంధించిన మరో గాథ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది. ఒరిస్సా సాయి యువత వరద సహాయ కార్యక్రమాలు నిర్వహించి ఊరుకోలేదు. సాయి యువత సమన్వయ కార్యకర్త శ్రీ నారాయణ సౌరవ్ తమ ఆలోచనను ఇలా వివరించారు.
1: ఈ గ్రామాల్ని యాత్రా కేంద్రాలుగా మార్చాలని మా సంకల్పం. ఈ గ్రామాలను ఆదర్శ సాయి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా వాటిని శ్రీ సత్యసాయి గ్రామాభివృద్ది కార్యక్రమంలో చేర్చాలని స్వామిని వేడుకుంటాం.
0: ఒరిస్సాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు శ్రీ హరే కృష్ణ దాస్ ఇలా అన్నారు.
2: దే ఆర్ నాట్ గెటింగ్ ఎ కీ ఫర్ ది హౌస్, దే ఆర్ గెటింగ్ ఎ కీ ఫర్ దేర్ లైఫ్, ఫర్ హోల్ లైఫ్. దట్ ఇస్ ది మాస్టర్ కీ టు ఓపెన్ దేర్ లైఫ్.
1: భగవాన్ ఆ గ్రామస్తులకు ఇవ్వనున్న ఇంటి తాళం చెవులు సామాన్యమనే కావు. స్వయంగా పరమగురుడే అందిస్తున్న ఆ తాళం చెవులు వారి జీవితాల్లో నిక్షిప్తమై ఉన్న సంపదలను బహిర్గతం చేసే మహిమాన్వితమైన తాళం చెవులు. ఆ గ్రామస్తుల సమగ్ర భౌతిక, మానసిక, సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక దైవం వారి జీవితాలకు నిర్దేశించిన కర్తవ్యాన్ని వారికి ఎరుకుపరచడం ఒక ఆధ్యాత్మిక సంస్థగా మా బాధ్యత. తాము ఆ భగవంతుని దివ్య ప్రకాశంలో కిరణాలమని, మనమంతా తిరిగి ఆయన సన్నిధికే చేరుకుంటామనే అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పించాల్సి ఉంది. మన జీవనయాత్ర సాఫీగా, సునాయాసంగా సాగేలా మార్గనిర్దేశం చేయటానికి ప్రియమైన మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మనకు అండగా ఉన్నారు.
0: వినాశం, విధ్వంసం, మృత్యువు కరాళ నృత్యం చేసిన చోట ఇప్పుడు ప్రేమ, శాంతి, సామరస్యాలు రాజ్యమేలుతున్నాయి. ముందొచ్చిన వరదలు కలిగించిన నొప్పిని తొలగించే పసరుపూతల మరో తరహా వరద ఒరిస్సా రాష్ట్రంలోని ఆ కోస్తా జిల్లాలను ముంచెత్తుతోంది. పారినంత మేర జీవితాలను కొత్త మలుపు తిప్పే సానుకూల అంశాలని ఆ ప్రేమ ప్రవాహం వదిలివెళ్తోంది. ప్రజల నిరాజనాలు అందుకుంటోంది. తరతరాలుగా వెలికి నిర్లక్ష్యానికి గురై ఒంటరిగా మనుగడ సాగించిన సమాజాలు నేడు ప్రేమకు నెలవులుగా ఆవిర్భవించాయి. ఒరిస్సాను ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రం అనడం సరికాదు. అందరినీ ప్రేమించే, అన్నీ ఇచ్చే భగవాన్ శ్రీ సాయి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన పావన రాష్ట్రం అనడమే సబబు. జై సాయిరాం.

ఒడిశాలో వరద బాధితుల సేవలో సాయుత శ్రీ సత్యసాయి భగవాన్ కృపావృష్టిపై రూపొందించిన డాక్యుమెంటరీ రెండవ భాగం మీరు విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీసులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును భగవంతునికే ఆలయమైన మాతృశ్రీ ఈశ్వరమ్మకు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జరుపుకొనుచున్నాము. విత్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఇంటర్నేషనల్ లేడీస్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ డెడికేషన్ టు మదర్ ఈశ్వరమ్మ, హూ ఇస్ ద క్రెస్ట్ జ్యువెల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఉమెన్. వి కమెన్స్ our program with bagpipes display by small girls from primary school, followed by international choir from United Kingdom performed by Sai Youth.

భగవాన్ శ్రీ సత్యసాయి మాత దివ్య చరణారవిందులకు నా ప్రణామం సమర్పించుకుంటూ, గౌరవనీయులైన సోదర సోదరీమణులకు అందరికీ సాయరా. శ్రీవారి అనుగ్రహ ఆశీస్సులతో 1963 నుండి శ్రీవారి సేవ దర్శించుకుని సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సమయంలో మన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు కూడా మాతో సేవల్లో పాల్గొనేవారు. ఆ టైంలో మీరు కూడా ఈ సేవలు ఎందుకమ్మా అంటే, కాదమ్మా, సేవ ద్వారా మన జన్మ తరింప చేసుకోవాలి అని అమ్మగారు మాతో అన్న ఆ మాటలు ఈనాటికి మా చెవుల్లో మురుగుతూ ఉంటాయి. ఈశ్వరమ్మ గారు భగవంతు తల్లినని భావాన్ని లేకుండా మాతో సేవలు చేయడమే ఆనాడు మాకెంతో ఆనందం. ఆమెతో అమ్మగారితో నాకున్న సన్నిహిత సంబంధాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన మహిళాడే సందర్భంగా మనం పరిపూర్ణ అవతారమూర్తి అయిన భగవాన్ సత్యసాయి మాతను మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తికి నా నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను తెలుపుకుంటున్నాను. ఈనాటి ప్రపంచ పరిస్థితి స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉన్నందున ఈ సమయంలో మన సాయిమాత అవతరించి ప్రపంచ స్థాయిలో మనతో ఎన్నో సేవలు చేయిస్తూ వారికి ఆనందాన్ని అందింపజేసి మనము ఆనందిస్తూ ఉండడమే స్వామివారికి ఆనందము, అదే వారి ఆహారం. ఎదుటి వారికి ఆనందాన్ని అందించడం కూడా ఒక సేవ అనేదాన్ని మన స్వామివారి ద్వారానే నేర్చుకోవాలి. స్వామివారి దయతో మనకెన్నో సేవలు ప్రసాదిస్తారు, వాటిని మనం ఆధ్యాత్మిక దృష్టితో మన దృష్టినంతా స్వామివారిపై కేంద్రీకరిస్తూ శ్రద్ధగా బాధ్యతగా ప్రేమ చేయగలిగినప్పుడే మన స్వామివారి ఆశయాలను అనుసరించిన వాడు కాగలం. ఆనాడు మహిళ గృహిణి అంటే గృహానికే పరిమితి, కానీ ఈనాడు మనం భగవాన్ సత్యసాయి మాత మన ప్రతి మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించి మహిళలకై కళాశాలలు పాఠశాలలు నిర్మించి మనను అన్ని రంగాలలో ముందంజ వేయాలని ఎంతో ప్రోత్సాహోత్సాహాలు అందిస్తూ ఆధ్యాత్మిక దృష్టితో ఆనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలలో మార్పు చేసి మనను అన్ని రకాలుగా చేయూతనిచ్చి మనకు ఉత్సాహ ప్రోత్సాహాలను అందించి ఈ ఎన్నో సేవలలో మన తరింపచేస్తూ బంగారు బాటలో పయనింపడానికి మనకి మార్గం చూపించినడే మా మహిళలకు మహదానందం స్వామి. ప్రపంచ స్థాయిలో సత్యసాయి సేవా సంస్థల ద్వారా విభాగ్, మహిళా సేవాదళ్, బాల వికాస్, మహిళా యువత, మహిళచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ప్రతి మహిళలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్స్ ని వెలికితీసి మాకు తెలియని విషయాలను ఎంతో ఓపికతో స్వామివారు మాకు తెలియచేస్తూ ఓపికతో నేర్పుగా నైపుణ్యంగా సేవలు అందించడం నేర్పించి తరించడం కూడా తరించాలంటే సేవ ఒక మార్గం అనే సమాజ సేవల ద్వారా మాకు సదవకాశాన్ని ప్రసాదించి మా కాలాన్ని కాయాన్ని సద్వినియోగపరుస్తున్న స్వామివారికి సదా కృతజ్ఞులం. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవల్లో ఎన్నో అవాంతరాలు అనుకూలాలు కలిగినా వెనుకంజ వేయనీయక మనతో స్వామి ఇంట జంట కంట ఉండి ఎంతో దిగ్విజయంగా ఆ సేవలను జరిపించేవారు. మనం నిమిత్త మాత్రులు స్వామివారు ఉద్యమంలో మన ఉపకరణాలుగా ఉపయోగపడమే మన జన్మ సుకృతం. ఎప్పటికీ ఇలానే మమ్మల్ని స్వామివారి ఉద్యమంలో ఉపయోగించుకోవాలనేది మా ప్రార్థన స్వామి. భగవాన్ దయతో ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు ఎలాంటి సేవ అయినా మనం అనానుకూలాలు పక్కన పెట్టి ఆ సేవను మనం సద్వినియోగం చేసుకోవడం
మన కర్తవ్యం. తప్పక దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపన మనకు ఉన్ననాడే చిక్కిన సేవను దక్కించుకోవాలని దృక్పథంతో మనం ఉన్నప్పుడే స్వామి మున్ముందు మన సేవల్లో ఇంకా ఉపయోగించుకోవడానికి దోహదకారులు కాగలుగుతాం. స్వామివారు ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎంతో మనకు తోడ్పడుతూ ఉన్నారు. ఆనాటి రామావతారం కానీ కృష్ణావతారం కానీ మనం చూడలేదు. ఈనాడు మన సాయి అవతార వైభవముల్ని పాల్గొంటూ మన కండ్లారా చూస్తూ చెవులారా వింటూ మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ భాగ్యాన్ని స్వామి మనం అలా అని మన స్వామిని ఏ రకంగా వర్ణించలేము. స్వామి వర్ణనాతీతులు, స్వామి వారిని వర్ణించాలి అనుకోవటం మన అజ్ఞానం కూడా. మనం ఎప్పటి స్వామివారి ప్రేమ తత్వాన్ని, ప్రేమను స్వానుభవంగా మనం స్వయంగా అనుభవించి ఆనందించడమే మన యొక్క లక్ష్యం, ధ్యేయం. ఎప్పుడు ఎలాంటి ఎక్కడ పుట్టినంట కానీ మెట్టినంట కానీ మనకు చిక్కని ఆనందం, ఆప్యాయత, ఆదరణలు మన సాయిమాత సన్నిధిలో స్త్రీలు ఎంతో ఆదరణను అందుకుని ఆనందాన్ని అందుకుంటూ 1000 తెలుల ప్రేమతో స్వామి ఈనాడు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి నామం సార్థకం చేయాలని ఈశ్వరమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్టు ప్రారంభించి ఆ ట్రస్టు ఆధ్వర్యంలో పల్లెల్లో మహిళకు ఎన్నో రకాల జీవనోపాధిని కల్పించి మాతా శిశు సంరక్షణ ద్వారా, వైద్యం ద్వారా వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ఇలాంటి స్వామి అవతారాన్ని మనం దక్కించుకోవడం మన యొక్క అంటే మానవ జన్మగా మనం వచ్చినందుకు మన స్వామి దగ్గరే మనం తరించడానికి మనం తపత్రయపడాలి. మన వంతు మన కృషి చేసినాడే స్వామి మనకి ముందంజ వేయిస్తూ మన అవతార ఆయన స్వామివారి అవతారాన్నితో పాటు మనని కూడా తరింపు చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తారు. మనం ఈ సద్వినియోగపరచుకోవాల్సిన కాలాన్ని ఎంతో మన సేవల ద్వారా మనం స్వామి ఎన్నో రకాల సేవలు ఈరోజు పురుషులతో సమానంగా మనకు సేవలు మనకు అందించి స్వామి మనని మహిళలు చేత కాని వారు కాదు, మహిళలు కూడా వారి శక్తిని భగవాన్ మనకు అందించే శక్తిని, భగవాన్ మనకు శక్తిని అందించకపోతే మనం పెట్రోలు లేని కారు లాంటి వాళ్ళం. అందువల్ల ఎల్లప్పుడూ మనకి ఏ సేవను స్వామి అందించినా స్వామివారు మనల్ని పరికరాలుగా ఉపయోగించుకున్నారనే దృష్టితో మనం ఎప్పుడు స్వామిపైనే, స్వామివారిపైనే దృష్టిని కేంద్రీకరిస్తూ మనకిచ్చిన సేవలను దిగ్విజయంగా, ఆనందంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మెకానికల్గా స్వామి మనం చేస్తున్నాము అనుకుంటే అది చాలా పొరపాటు. స్వామి ద్వారా స్వామి అందించిన ఈ అవకాశాలను బంగారుగా వాటి ద్వారా మనం ఎల్లప్పుడూ పయనిస్తూ ఇంకా కూడా ముందు ఇలాంటి సేవలు మాకు స్వామి ప్రసాదించాలని ఈ దయా స్వరూపులు స్వామి కరుణామయులు క్షమామూర్తి అయిన మన స్వామి అవతారంతో మనం పుట్టడం, మన స్వామి సన్నిధిలోని మనం మానవ జన్మను సార్థకం చేసుకుని మనం తరించాలని తపనతో మేమంతా, అలాగే ఈనాటి యువతకు కూడా స్వామివారు వారి అవతార ఉద్యమంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని వారి ద్వారా సేవలు చేయించి వారిని కూడా తరింప చేయమని విన్నవించుకుంటున్నాం. స్వామి ఇంతకాలంగా స్వామివారు నాకు సేవల ద్వారా అందించిన ఈ ఆనందాన్ని ఈరోజు మీ అందరి ముందు కొంత పంచుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించిన నా స్వామికి నమస్సుమ్మ శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను స్వామి. ఇలా స్వామిని గురించి చెప్పుకోవాలి అంటే మనం చెప్పలేము, చెప్పకూడదు, చెప్పే అర్హత మనకు లేదు. అలాంటిది స్వామి గురించి ఇవాళ ఈ 4 మాటలు
మీ ముందు నేను నా ఆనందాన్ని మీ దగ్గర పంచుకోగలగడం నా జన్మజన్మల భాగ్యంగా భావిస్తున్నాను స్వామి. ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే మీ పరికరాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవాలని మరీ మరీ మరీగా ప్రార్థిస్తూ మీకు నా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను స్వామి. సాయిరాం.